0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువు వలె సర్వత్ర వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సెస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను మానవుని యందుండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్నే కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్నే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్నే అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్నే, ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్నే అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది, పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: నాలెడ్జ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ది స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో.
0: ఈ విధమైనటువంటి యొక్క జ్ఞానముల చేత దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించలేరు.
1: బై ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేసికలీ డివైన్.
0: వజ్రమును కోయవరనంటే వజ్రమే కావాలి.
1: If you want to cut a diamond, you should use another diamond alone.
0: కాలులో విరిగిన ముళ్ళును తీయాలంటే ముళ్ళే కావాలి.
1: To remove a thorn from the foot, you have to use another thorn.
0: ఆత్మతత్వాన్ని గుర్తించాలంటే ఆత్మజ్ఞానమే కావాలి.
1: If you want to really understand the principle of Atma, you should have the knowledge of Atma.
0: ఈనాడు మనము భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే సత్య జ్ఞానం.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ ట్రూ నాలెడ్జ్.
0: ఆత్మ అన్న జ్ఞానమన్న రెండు ఒక్కటి.
1: ఆత్మ అండ్ జ్ఞానం, నాలెడ్జ్, దే ఆర్ సినోనిమస్.
0: నిజమైనటువంటి ఎరుకనే జ్ఞానం.
1: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్.
0: పదార్థమును క్రోడీకరించి భౌతికమైనటువంటి ఈ ప్రపంచమునందు దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంతా అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ వీ థింక్ ఈజ్ నాలెడ్జ్.

0: రియల్ అవేర్నెస్ ఈజ్ నాలెడ్జ్. పదార్థమును క్రోడీకరించుకొని విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము, ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్, ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: దేర్ ఆర్ వెరీ ట్రినిటీ, త్రీ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు దిస్ నాలెడ్జ్, జ్ఞానము, జ్ఞేయం, దాత, జ్ఞాత.
0: జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అనేటువంటిది మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులు.
1: దీస్ ఆర్ ద మెంటల్ ట్రాన్సాక్షన్స్.
0: మనోనాశనము కలిగిన తరువాతనే ఏర్పడేటువంటి మూలాధారమైనటువంటి తత్వమే ఈ జ్ఞానం.
1: రియల్ నాలెడ్జ్ కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఎలిమినేట్ ది మైండ్ అండ్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూత్.
0: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణా శక్తులు అన్ని కూడాను కేవలము భ్రమలే.
1: ఆల్ ది ఎన్క్వైరీస్ బేస్డ్ అపాన్ ద మైండ్ ఆర్ డెల్యూజన్స్.
0: వ్యక్తిపై ఆధారపడి ఉంటుంటాది.
1: ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఇండివిజువల్.
0: మానవుడు చూచినది, మానవుడు విన్నది, మానవుడు అనుభవించినది, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: What man sees, man hears, man experiences and man practices are all associated with the world, physical world.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: All that mind just gives you is only with reference to the physical body and its nature.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుటకు వీలు కాదు.
1: Man cannot be constant based upon a particular form, a particular nature and so on.
0: కనుకని మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: That is why mind takes shelter in the body.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములన్నీ కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: Mind enjoys itself through the eyes, the ears, the nose and the skin and all these five senses.
0: Manasu deham yokka netramula dwara chustundadi.
1: Mind sees through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion. Korika. Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase prakrutamainatundi bhramti.
1: Mind is the natural, the created delusion.
0: Itti bhramtito kudinatundi manasu dwara satya nityamainatundi yokka బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: వాట్ ఈస్ ట్రూ నాలెడ్జ్?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: వెన్ ది మైండ్ కంట్రోల్స్ ద సెన్స్ ఆర్గన్స్, ద మైండ్ బికమ్స్ ఇంట్రోవర్టెడ్ and at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ee gnanamu telivitekala valla kaani leka buddhi kusalata valla kaani mariye vidhamainatundi aadarsham valla kaani

0: లభించేటువంటిది కాదు.
1: దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్ త్రూ క్లవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ఇది దీని సహజం.
1: దట్ ఈస్ న్యాచురల్.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: దిస్ నాలెడ్జ్ ఈజ్ న్యాచురల్, ఇట్ కెనాట్ బి అక్వైర్డ్ న్యూలీ.
0: నిమురుగప్పిన నిప్పువలే,
1: ఇట్ ఈస్ లైక్ ది ఫైర్ కవర్డ్ బై యాషెస్.
0: పాటి కప్పిన జలం వలే,
1: ఇట్ ఈస్ లైక్ ది మాస్ కవరింగ్ ద వాటర్.
0: పొర కప్పిన కన్ను వలే,
1: ఇట్ ఈస్ లైక్ క్యాటరాక్ట్ కవరింగ్ ద ఐ.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పి వేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాటరాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్,
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్,
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: దిస్ కెనాట్ ఈవెన్ బి గివెన్ బై గాడ్ హింసెల్ఫ్.
0: తానే పరమాత్ముడు,
1: తానే
0: జ్ఞానము, తానే ఆత్మ.
1: హీఈస్ గాడ్, హీఈస్ నాలెడ్జ్, హీఈస్ ఆత్మ.
0: అయితే ఈ ఆత్మ అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది, ఈ జ్ఞానము అనేటువంటిది సర్వుల యందు ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారాన్ని మనం చేసినప్పుడు,
1: వెన్ వీ ఎన్క్వైర్ as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharana chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: sasthitamaina satyamaina marpu chendinatvanti yokka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: All the objects in the world undergo change.
0: సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: All the forms undergo change.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణుప్రభావమే.
1: Every object is a conglomeration of atoms.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: An object is formed by coming together of atoms.
0: కాలక్రమేణ ఈ అణువులు కూడాను వేరైపోతుంటాయి.
1: Over a period of time they disintegrate.
0: ఈ అణువుల యొక్క స్వభావము సంయోగ వియోగముల యొక్క తత్వమే.
1: The nature of atom is coming together and going back.
0: కాని మార్పు చెందని కూర్పు కలగని ఒక దివ్యమైనటువంటి యొక్క వాణి సర్వులు ఎందుకూడాను ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు, యవ్వనమునందు, వార్ధక్యమునందు,
1: ఇన్ ది చైల్డ్హుడ్, ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్,
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
0: Jagrata, swapna, sushuptulu moodu sthanamulu manam anubhavistunname kaani ee vaani maarpu chendatam ledu.
1: In the waking state, dream state and deep sleep state this divine voice does not change.
0: Stula, sukshma karanamulu manam anubhavistunname kaani ee vaani maarpu chendatam ledu.
1: In the gross, subtle and causal forms also, this does not undergo change. What is that divine voice?
0: Atma tana tattvam nundi velubadinatvanti yokka divyamainatvanti antarvani.
1: That is the inner voice which has emanated from Atma.
0: Adiye nenu nenu nenu.
1: And that divine voice is I and I.
0: Aham, aham, aham.
1: That is aham, aham, and aham.
0: Idi satyamainatvanti.
1: This is truth.
0: Ee satyamu anuvu kante chala marinta sookshmamainatvanti.
1: This is subtler than the atom.
0: Truth is more fundamental than atom.
1: Truth is more fundamental than atom.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈస్ ది ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అహం.
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతుంది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ the body, then it becomes ahankara or ego.
0: Ee ahankaramu prakrutamainatundi bhavamu.
1: This ahankara or ego is the worldly
0: aham divyamainatundi vaani.
1: This aham is the divine voice.
0: Deenini kevalam panditya cheta kaani deeshakti te kaani gurtinchatam asadhyam.
1: It is not possible to experience this divine voice either through scholarship or through intellect.
0: Enta goppa panditudainappatikini drishtiye lekundina vastuvunu chudaledu.
1: However great a scholar may be, if he does not have the eyesight, he cannot see an object.
0: Panditya telinappatikini paamurudainappatikini kannulu unnatundi vaadu vastuvunu spashtanga chudagalugutadu.
1: A person without any scholarship, if he has the eyesight, he can see the objects very clearly.
0: Veda shastra itihasa puranamulanni kuda patinchinatvanti yokka maha shastrajnudainappatikini nidrayendunnappudu jagrat prapanchamunu ye matram kudanu chudaledu.
1: A person who would have mastered all the Vedas, shastras, puranas, etc., when he is asleep, he does not know the world which is existing outside of him.
0: Kani melukunnatvanti vyakti ye shastramulu chedagipoyinappatikini emi teliyakapoyinappatikini jagrat prapanchamunu chudagalugutunnadu.
1: But a person in the waking state, he might not have studied any of these scriptures, but he can experience the outer world and he can see.
0: Ade vidhamugane manavudu గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ద పవర్ ఆఫ్ ఆత్మ అండ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.

0: మనస్సుకు ఈవల నుండి చూచినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్చిమా ఆత్మ గుర్తింపబడు.
1: As long as you are under the spell of mind, you will be able to just see only the external world. Only when you transcend the mind, you can get a glimpse of the other world.
0: Kanuka manam anubhavinchetunte gnanamulu kani anubhavinchetunte yokka anubhootulu kani sarvam kudanu manasuku ivarundiye manam anubhavistunname kani manasuku aavala cheraledu.
1: All the knowledge which we are having and all our experiences are the within the scope of the mind alone. They have not been outside of the mind.
0: Samudramulo cherinatunti yokka nadiki pratyeka roopa namamulu undavu.
1: Once a river gets merged into the ocean, it loses its name and form.
0: Yappudu samudramulo cheripoyene tane yokka roopa namamulu kolipothundi.
1: Once it merges into the ocean, it loses its name.
0: Samudram okkate nilustundi.
1: There it will be only one ocean which will be
0: adi e brahma vit brahmaiva bhavati.
1: That is the
0: brahma tattvamunu kanukonutaku brahma gnaname kavali. ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వంలో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఏ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ఇఫ్ హీ వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్, వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుందా?
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ is only the consciousness of
0: kevalam deham undanta maatrame manaku gochiristundadani bhramichitamu idi kevalam manasika kalpame.
1: It is one of the delusions of the mind to think that we can see the world as long as we are alive.
0: Ghatamu undina lekapoyina,
1: whether there is this body or this body doesn't, where there is the part or part doesn't exist.
0: Ee ghatamulandu jalamu undina undakapoyina,
1: whether there is water in the pot or no water in the pot.
0: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
1: ది రేస్ ఆఫ్ ది సన్ ఆర్ ఎవ్రీవేర్.
0: ఘటము ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కాని అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: వెన్ దెర్ ఇస్ పాట్ అండ్ వాటర్ ఇన్ ద పాట్, యు మే సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్ ఇన్ దాట్, బట్ జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో పాట్ అండ్ నో వాటర్, టు సే సన్ డజంట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేక లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: వెదర్ దేర్ ఇస్ ది బాడీ ఆర్ ద మైండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నాట్ దేర్, స్టిల్ ఆత్మ ఎగ్జిస్ట్.
0: అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటిది?
1: వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యు ఆర్ అండర్ గోయింగ్ నౌ?
0: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
1: యాజ్ దేర్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ వాటర్ ఇన్ సైడ్ ద బాడీ, యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టోర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: పోనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు.
1: సపోజ్ యూ వాంట్ టు బిలీవ్ దట్ యాజ్ ద ట్రూత్, వెన్ ఇట్ ఇస్ రియలీ
0: ఇది నీ ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ but it is different.
0: Sakshat pratibimbam kaadu,
1: but it is not a true reflection.
0: Yetlanaga vidyarthulaku chakkaga artham ayyavalle.
1: You may ask, how is it? This can be explained to the students thus.
0: Jalamulo nee mukhamunu neevu chustunnavu,
1: you see your own face reflected in the water.
0: Kaani vidyarthulara meeru chakkaga gurtinchatam ledhu. మీ ముఖమే అందుకు అనిపిస్తుండాలి కాని ఇది కేవలం ఉల్టా సీదాగా ఉంటుండాలి. లెఫ్ట్ ఐ రైట్ గా కనిపిస్తుండాలి, రైట్ ఐ లెఫ్ట్ ఐగా కనిపిస్తుండాలి.
1: You think your real reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: కనుక ఇది సత్యం ఎట్లా అవుతుంది?
1: When this is so, how can this be truth?
0: నీ యొక్క భ్రాంతి చేత ఇది నా యొక్క ప్రతిబింబం అని విశ్వసిస్తున్నావు.
1: On account of your own delusion, you think
0: ఈ దేహం కూడా భ్రాంతితో కూడినటువంటిది.
1: The body is full of delusion.
0: కనుక దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: If you want to really experience and realize the divine principle, body is not required, mind is not required.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: But until you really understand this divine principle, there is need for taking care of your body, mind.
0: దేహము ఉండాలి, ఇంద్రియములు ఉండాలి, మనస్సు ఉండాలి, బుద్ధి ఉండాలి.
1: You should have body, mind, senses and intelligence.
0: అయితే వాటిని సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
1: But you should experience and enjoy them in the proper way.
0: ఆ విధంగా సక్రమమైన మార్గంలో దీనిని అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గంలో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ టు ద ప్రాపర్ యూజ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ మిస్యూజ్ దెమ్ టు ద రాంగ్ యూజ్, యూ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: మీరు రైల్లో ప్రయాణమై పోతున్నారు.
1: You are traveling in a train.
0: ప్రయాణమై పోతున్నది ఎవరు? మీరే.
1: Who is traveling in the train? Yourself.
0: కానీ రైలు పెట్టెల యొక్క కిటికీల నుంచి మనం చూసినప్పుడు కొండలు, గుట్టలు, చెట్లు పరిగెత్తిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయి.
1: But when you look across the window of the train, you see as if the mountain, the trees are running.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing.
0: ఈ విధంగా మనం చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను, నేను, ఈ నేను అనేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుడుతూ వచ్చింది.
1: If you inquire on these lines, when you say I
0: nenu leni idi srushti kalugadu,
1: without this I this creation doesn't exist for me.
0: Nenu puttina tarvatane srushti puttindi.
1: Only this I is born, the creation is born.
0: Ee vidhamainatundi yokka vicharana cheta manamu amitanga konta vicharana cheyali.
1: We have to do this kind of inquiry in an intensive, elaborate way.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దేర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్ దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డెల్యూడెడ్ to think that something else is existing other than atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadalu manamu progu cheskunnappatikini ee atma anugrahame lekapothe sarvamu vyartham aipothayi.
1: Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of atma, everything
0: prati manavudi kudanu edo okati free will అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పం చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధనల చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: By human efforts and human wishes alone, we think that we are achieving many things. But this is only a reflection of your doership.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: This is a perverted form of ego.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: What efforts are you making for this regular heartbeat? You are
0: దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: Whether you are in joy or sorrow, whether you are traveling, you are sitting or standing, this inhaling and exhaling is going on regularly. What efforts are you making for this?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింపజేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వి అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. What efforts are you making for this digestion?
0: Manu chavalante chavalemu, puttalante puttalemu, undalante undalemu.
1: By merely wishing to be born, you cannot be born. By wishing to die, you cannot die.
0: Ivi kevalam manavuni yokka prayatnam cheta gaani, sadhana cheta gaani sambhavinchayatuvanti kaavu.
1: This cannot be obtained by human efforts and human sadhanas.
0: Yemi cheyakapoyina konni manaku labhistu untayi, praptistu untayi, phalistu untayi.
1: These things occur to you without even any efforts.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్.
1: All these are the master plan of భగవంతుడు.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: Under what time, in what way, in what place, how we should enjoy a particular thing, we'll have to be left to themselves, not to be bothered by us.

0: కర్ణులకు భుజబలము బుద్ధిబలము శస్త్రబలము సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపటికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ హేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలము.
1: ద ట్రూ స్ట్రెంగ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలము.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలములనే ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ బేస్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ ద ఫిజికల్ అండ్ ద మెంటల్ అండ్ ద ఇంటెలెక్చువల్ పవర్స్ అండ్ ట్రై టు రీచ్ ది ఆత్మ, వెల్ యు ఆర్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ బై దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ రాదర్ ఎ మిస్టేక్.
0: మనకు ఆత్మజ్ఞానం లభ్యం కావాలనుకున్నప్పుడు
1: if you want to attain the knowledge of atma,
0: divyamainatundi ekatvanni manamu abhruddhi parchukovali.
1: We should develop the sense of divine unity.
0: ee naadu atti ekatvamunu kolipovatam chetane vinnattam abhruddhi ayipoyi deshamu adhikamaipothundadi.
1: As we have lost that kind of sense of unity, the differences and the diversities are growing. Hatred and quarrels are also
0: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
0: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
1: వీ ఆర్ అవర్ సెల్స్ ద డివైన్ నాలెడ్జ్.
0: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిదని కాని మనం భావించరాదు. మనమే జ్ఞానం.
1: వీ షుడ్ నాట్ థింక్ ద డివైన్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ అస్ ఆర్ వీ కెన్ అక్వైర్.
0: మనమే అనంతము.
1: వీఆర్ డివైన్ నాలెడ్జ్. వీఆర్
0: మనమే సత్యము.
1: వీఆర్ ట్రూత్.
0: మనమే బ్రహ్మ.
1: వీఆర్ బ్రహ్మ.
0: దీనిని పురస్కరించుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ వాజ్ సెడ్ ట్రూత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ బ్రహ్మ సత్యం జ్ఞానం.
0: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
1: వీఆర్ ప్లేయింగ్ ఎ రోల్ అలాటెడ్ టు అస్ ఇన్ దిస్ ప్లే ఆఫ్ ద వరల్డ్ అప్రోప్రియేట్ టు అవర్ ఓన్ స్టేషన్.
0: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్ ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
1: దిస్ యాక్షన్ దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
0: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
1: మార్నింగ్ యూ హావ్ సీన్,
0: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
1: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
0: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుండాలి.
1: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
0: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కాన్షియస్ దెర్ వాజ్ అనదర్ సర్కిల్ సూపర్ కాన్షియస్.
0: అయితే ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను తమ యందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ the entire created world exists in the form of subconscious.
0: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్ అమర్నాథ్ కేదార్నాథ్ లేక ఢిల్లీ బాంబే కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
1: Some time or the other, you might have gone to a center like Badrinath, Kedarnath, or Delhi, Bombay, or Madras, and seen them.
0: Kani ee drishyamanta ekkada unnadi?
1: Where are those scenes exist now?
0: Nee okka toori ఆ ఢిల్లీ పోయి ఆగ్రా పోయి తాజ్ మహల్ బిల్డింగ్ నువ్వు చూచినామంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
1: వన్స్ యు గో టు ఆగ్రా ఢిల్లీ అండ్ సీ తాజ్ మహల్, తాజ్ మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
0: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
0: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
1: యూ వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
0: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
1: యూ వాంట్ టు థింక్ ఆఫ్ ది ప్రజెంట్, యూ హావ్ టు థింక్ ఆఫ్ ది పాస్ట్ ఆల్సో.
0: కనుకనే నా ఉద్దేశము భవిష్యత్తు గతము రెండు వర్తమానం నుండే ఉంటున్నది.
1: ఇన్ మై వ్యూ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్ ఇట్సెల్ఫ్.
0: కానీ ఇది ప్రజెంట్ ప్రజెంట్ అని మనం భావిస్తున్నాం, అదే పెద్ద పొరపాటు.
1: వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ప్రజెంట్ అండ్ ప్రజెంట్, ఇట్ ఇస్ బిగ్ మిస్టేక్.
0: ప్రజెంట్ దిస్ ఈస్ ఆమ్నీ ప్రజెంట్,
1: దిస్ నాట్ ప్రజెంట్, దిస్ ఆమ్నీ ప్రజెంట్.
0: గతము భవిష్యత్తు రెండు కూడాను మన యొక్క వర్తమానంలోనే ఉంటున్నది.
1: పాస్ట్ అండ్ ది ఫ్యూచర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ప్రజెంట్.
0: కాన భగవత్ ఎప్పుడు కూడాను ఆమ్నీ ప్రజెంట్ అన్నారు. భగవంతుడు నిజంగా అన్ని వేళల యందు అన్ని కాలముల యందు కూడాను ఉంటుండేటువంటి యొక్క దివ్య శక్తి. ఇలాంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరైనటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు కీప్ ది సెన్సెస్, ఇంటెలిజెన్స్ అండ్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ సీ దీస్ డివైన్.
0: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగంగా పెరుగుతుండాలి.
1: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
1: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
0: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
1: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
0: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ ఫ్యాన్స్.
0: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
1: దేర్ ఆర్ సో మెనీ మిషన్.
0: ఎన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ప్లేన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
1: ఎ ట్రైన్, ఎ ప్లేన్, ఎ రేడియో, ఎ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
0: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్?
0: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
1: హూ షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
0: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
1: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
0: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
1: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
0: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏదీ లేదు.
1: Therefore, when I am there, all these things come into existence. When I am myself not there, all these things are useless.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
1: That is the reason why man is most precious, more precious than anything else in the world.
0: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మాధవుడుగా మారవచ్చు.
1: Being born as a man, by efforts, he can transform himself into Madhava.
0: Kani, Pashivuga putti, Pashivuga ne jeevistundi kani, Pashupatiga maradaniki veelu ledu.
1: But after being born as an animal, it can never transform itself into the Pashupati or the master of this.
0: Daniki Atma Bhavamu anetundi ledu.
1: It does not have the feeling of Atma.
0: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
0: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యునే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
0: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
0: దైవం మానుష రూపేణ,
1: That is why it is said, God comes in human form.
0: Men are more valuable than all the wealth of the world. మనకుండినటువంటి యొక్క ధనకనక వస్తు వాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
1: Therefore it is said, men are more valuable than all the wealth of the world.
0: ఆటకి నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
1: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
0: Kani manavudu dani nimittamai taginatunti krushi cheyatam ledu.
1: Man today is not making efforts for the sake of Atma.
0: Bhautikamainatunti sukha santosha bhoga bhagyamulu nimittamai aneka vidhamuluga kudanu tanu shramana padutunnadu.
1: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
0: ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
1: ఇఫ్ 100, 1000, 1 in crore part ఇన్వెస్ట్ ఫర్ ఆత్మ, వీ కెన్ ఎంజాయ్.

0: భువి నందనందన పదత్వం ద్వారా విందే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై మనం ఎంత కాలమును వినియోగిస్తున్నాము?
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యు ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ప్రాపర్టీస్ అండ్ లగ్జురీస్ అండ్ నేమ్?
0: మనం పుత్ర మిత్ర భరణ వ్యాపారములకై మనం ఎంత కాలమును దుర్వినియోగపరచుకుంటున్నామో.
1: హౌ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ యు మిస్యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రెండ్స్?
0: ఆ కాలములో క్షణకాలము భగవంతుని యొక్క పాదారవిందములపై పెట్టడానికి మనం కృషి చేస్తే భీమ సదన ద్వారా ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపులు కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన, వెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్ దెమ్సెల్వ్స్ విల్ ఓపెన్ అండ్ వెల్కమ్ అస్.
0: కనుక మనము ఈ ఆత్మజ్ఞానమును ఆత్మానందమును పొందవలనంటే దీనికి ఒక్కటే ఆధారం, అదే భక్తి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఆత్మ, ద వన్ థింగ్ దట్ యు షుడ్ హావ్.
0: భక్తి అనగా కేవలము జపములు చేయటము, ధ్యానములు చేయటము, పూజలు చేయటము, యాత్రలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం, అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు, గుర్తులు.
1: ఇఫ్ యు హ్యావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్. దెన్ వాట్ డూ యూ మీన్ బై డివోషన్? ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్, గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్, డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా. దీస్ ఆర్ ఓన్లీ యాక్షన్స్ విచ్ సింబలైజ్ డివోషన్ బట్ నాట్ డివోషన్ బై ఇట్ సెల్ఫ్.
0: స్వస్వరూప సంధానంపై మనసును తిష్ట వేయించటమే నిజమైన భక్తి.
1: ఫిక్సింగ్ ద మైండ్ ఇన్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ యువర్ రియల్ సెల్ఫ్ ఈజ్ ది రియల్ డివోషన్.
0: ఇదే నిజమైనటువంటి ఆత్మదిష్ట.
1: దాట్ ఈస్ ద రియల్ ఆత్మిక్.
0: కనుక జ్ఞానమన్నా భక్తి అన్నా వేరు కాదు, భక్తే జ్ఞానము, జ్ఞానమే భక్తి.
1: దేర్ ఫోర్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాన అండ్ భక్తి, నాలెడ్జ్ అండ్ డివోషన్.
0: రెండు కూడాను ఒకదాని యొక్క సంబంధమైనటువంటి యొక్క అవినాభావ సంబంధమే, అన్యోన్యాశ్రయమే.
1: దేర్ ఇస్ ఎ క్లోజ్ మ్యూచువల్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: ఈ రెండింటిని కట్టివేసేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము అదే ప్రేమ. ఈ ప్రేమ సూత్రము చేతనే భగవంతుని బంధించవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ థ్రెడ్ ఆఫ్ లవ్ విచ్ కెన్ బైండ్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ గెట్ యూ టు.
0: అనగా ప్రేమ ప్రత్యేకం కాదు, ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: దెన్ లవ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
0: దేహంతో ఏర్పడేటువంటి ప్రేమ క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ ఈజ్ మొమెంటరీ.
0: వాంఛనతో ఏర్పడేటువంటి ప్రేమ ఇది కూడాను క్షణభంగురమైనది.
1: లవ్ అసోసియేటెడ్ విత్ ద డిజైర్స్ ఆల్సో ఈజ్ మొమెంటరీ.
0: ఇవి కేవలం అన్ని కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్ దాట్ ఈస్ ది ట్రూ లవ్, దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: Therefore, love is God, live in love. You should live in love alone.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ, భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకము సంభవించవచ్చును, కానీ ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: There may be so many worldly problems which we have to face, but all these things are passing clouds.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: Why should we make so much of efforts for the sake of these passing clouds?
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the Atma which is truth and which is permanent.
0: కనుక తమను తాము ఉద్ధరించుకోవాలి.
1: Each one
0: హరి ఆత్మన ఆత్మానాం అన్నారు.
1: Each one has to save himself.
0: చాలా మంది లోకంలో ఈ గ్రంథ పరిచయం అయినటువంటి వారు, కొంచెము చాదస్త ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ బుక్ నాలెడ్జ్ అండ్ హూ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది రిచువల్స్, దే
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్, యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకంలో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరినీ పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుని కనేకులు, వారి చే నేగతిని వడిసిన.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ ధృతరాష్ట్ర హాస్ కౌరవాస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకునకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi cheseetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
0: Sraddhamu antam manam.
1: Take the word sraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki paadalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi sraddham ayipoyindi anukuntam.
1: We consider that this sraddha ceremony is sufficient by calling a brahmin, giving him various
0: sraddham anaga saddato koodinatvantidi ani artham.
1: Sraddham refers to the one which is associated with a real interest and shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindamu.
0: Pindam anaga dehame.
1: This word pindamu refers to the body.
0: Shraddhato mana deham anetundi pindani bhagavantuniki arpitamga avinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
0: Oka nadi kuda untundadi tunga bhadra ani.
1: There is a river called by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu putti cheratam chetane athiki Tungabhadra ani peru vachindi.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi pavitramu kalyanamu sobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka tunga anaga chala balamaina.
1: Then when you say tunga,
0: goppa,
1: strong,
0: vishalamu,
1: great, wide,
0: ee vidhamainatundi arthalu manam teeskovachchu.
1: These meanings may be given to this word.
0: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారములు ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఏ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: there is a very great name given, but not justified by the action
0: which is mean. We
1: should conduct ourselves in tune with our own name.
0: Tyagaraju ani peru pochindi.
1: Name is Tyagaraja.
0: Kani nijanga ataniki peruku taginatunte tyagam untundali. Idi sarthaka naamam.
1: That Tyagaraja had the real nature of sacrifice. He had justified that name.
0: Bhojaraju aneka vidhamainatunte aabharanamulu tindi padarthamulu nitya jeevithamunaku avasaramainatunte okka vastuvulu anni pampinchadu.
1: King Bhojaraja had all the type of jewelry and all the type of other necessities and luxuries which are required for a happy life.
0: చూచాడు దాన్నంతా. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet, permanent for me?
0: ఇంతే కాదు, తన యొక్క అంతర్భావముని యొక్క హృదయ పవిత్రతను కూడాను చక్కగా వివరించుకున్నాడు.
1: He also told himself the great meaning of a pure heart in a clear way.
0: నీ పాదద్వందములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: Rama, I have held your lotus feet both with both my hands firmly and strong.
0: నీవు నన్ను వదలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: It is not possible for you to go away from me, Rama.

0: ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభిరామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యూ సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్. ఓ రామ,
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా?
0: రామ, యూ వాంట్ టు కీప్ ఆల్ దిస్ వెల్త్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ అలౌ మై గ్రిప్ గోవే అండ్ యూ వాంట్ టు గోవే ఫ్రమ్ మీ.
1: ఇవన్నీ నేను స్వీకరించాలంటే నీ పాదాలను వదలాలి, అప్పుడు నేను దీనికి చేతులు పట్టాలి.
0: ఇఫ్ ఐ హావ్ టు యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్ ఐ హావ్ టు లీవ్ యువర్ ఫీట్ అండ్ యాక్సెప్ట్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్.
1: నేను వీటికి చేతులు పట్టను, నీ పాదంనే చేతితో పడతాను అన్నాడు.
0: ఐ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఆల్ దిస్ వెల్త్.
1: త్యాగరాజు యొక్క నిజమైనటువంటి యొక్క త్యాగ భూమి, త్యాగ భావం.
0: This is the great sacrificing feeling of Tyagaraja who had that name.
1: Vidyarthulara, meeru ee laukika jagattunandu ee samayamunandu ee vidhamainatundi avakasamulu meeru kalpinchukoni aneka mandi anubhavagnulu peddalu prabodhalu meeru ee padidinamul nunchi vintunnaru.
0: Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience.
1: దీన్ని మీరు సార్థకం చేసుకుంటే అంతే చాలు.
0: If you can sanctify this, then that is enough.
1: మీరు విన్నవి, కన్నవి ఏ ఒకటి రెండైనా కూడాను ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఆదర్శవంతమైన దాన్ని దూకానికి అందించండి.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మతత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this ఆత్మతత్వ, we have collected all the worldly things.
1: దీనిని తిరిగి వేదమునకు కూడాను సమన్వయమైన మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: Bharatiyulaku anadi kaalam nundi anni vidhamulu kudanu aadeshanni andistunnadi vedame.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very ancient days.
1: Idi kevalamu oka vyaktilucho aavirbhavinchinatundi kaadu.
0: Veda has not emanated from an individual.
1: Veda panditato likhinchabadinatundi kaadu.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: దిస్ ఈజ్ అపౌరుషేయ.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: దిస్ హాజ్ ఎమినేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రైమోర్డియల్ సౌండ్.
1: ఒక్కొక్క పన్నమునందు 33 crore అక్షరాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఈచ్ వర్డ్ దేర్ ఆర్ 33 crore ఆస్పెక్ట్స్.
1: కానీ ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి?
0: How are they brought together?
1: Unnadi konni aksharamle vinnadi kuda.
0: There are only a few letters in essence.
1: Idi ashtaksharamle.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu avi avaristu poyayi.
0: They have been changed and converted into a number of
1: English aksharallo 26 aksharalu untuntai.
0: In English language there are 26 alphabet.
1: Kaani 26 aksharallo palle intinta pedda pustakalu rastuntaru.
0: With the help of these 26 letters alone, such voluminous
1: ee aksharanni vadali inkokati manam raayadaniki veelu ledu.
0: Leaving these 26 alphabet you cannot use any other letter at all.
1: Nalugu vairlu untinatundi vairin lopale nannuru raagalanta paadavachu.
0: There may be only 4 threads, but 400 ragas can be sung with the help of those 4 threads only.
1: Kaluka Saraswati ganetunte vadu aa ka cha ta ta pa yesa ani 8 aksharalu vinnadu.
0: There are these 8 letters aa cha ta ta pa yesa
1: aa ka ta ta pa yesa
0: aa ka cha ta ta pa
1: yagadu. Ee vidhanga 8 aksharalato palle ee అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి ఒక సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదము యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda Krishna.

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara.
0: Dear students.
1: Manomulam idam jagat. Jagatnu kani, indriyamulu kani, manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manosakti valane indriyamulu kani, jagattu kani, kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yetavata, prithvi, jalamu, agni, vayuvu, anekudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The summoned substance of this is earth, water, fire and wind. Have taken their birth from
1: ether.
0: It is on account of the movement of sky, the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhruddhiye chendadu.
0: Without wind, the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutam kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో ఇచ్చినటువంటిది ఈ మనస్సు.
0: ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశము యందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్? ఇన్
1: మనస్సు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu, buddhi, endu, agni swaroopamulu, agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of ఫైర్.
1: మనస్సు జలతత్వము.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ది మైండ్ టు బి కూల్.
1: అయితే దీనికి పైన ప్రాణమనే అగ్ని, క్రింద బుద్ధి అనేటువంటి అగ్ని ఉండటం చేతనే మనసు జలంగా మారిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బై దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైర్, ప్రాణ అండ్ బుద్ధి, దెన్ ఇట్ బికమ్స్
1: జలం యొక్క స్వభావము. పల్లమునకు ప్రవహించటమే దాని యొక్క స్వభావం.
0: ఇట్ బికమ్స్ వాటర్ అండ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ వాటర్ ఈస్ టు ఫ్లో ఆల్వేస్
1: ఉన్నత స్థాయికి స్వభావం దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ఫీచర్ ఆఫ్ అర్త్.
1: కనుకనే మనస్సు నిరంతరము కూడాను విశేష సంబంధమైన యొక్క మార్గం నందే ఇది ప్రయాణం సలుపుతూ ఉంటుంటుంది.
0: దట్ ఈస్ వై మైండ్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎంజాయ్మెంట్.
1: ప్రాకృతమైన మార్గంనే ఇది అనుసరిస్తూ ఉంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ ది న్యాచురల్ వే, ఇన్ ది వే ఆఫ్ నేచర్.
1: పవిత్రమైన ఉత్తమమైన యొక్క ఊర్ధ స్థాయికి ఇది ఏమాత్రమూ ప్రయాణం చేయలేదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ ఇట్ టు గో అప్వర్డ్ టు ఎలివేటెడ్ స్పేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మనస్సు యొక్క తత్వము ఊర్ధ మార్గమునకు ప్రవేశపెట్టవాలన్నా దీనికి ఆధ్యాత్మిక చిత్తం అత్యవసరము.
0: ఇఫ్ యూ వాంట్ టు టర్న్ ఇట్ టువర్డ్స్ ది హయర్ స్టేజెస్ ఇన్ లైఫ్, దెన్ స్పిరిచువల్
1: మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ ఫైవ్.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: ఇట్ ఈస్ ది స్కై విచ్ గివ్స్ పవర్ టు ఆల్ ది అదర్ ఫోర్.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: ది స్కై ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ఫైవ్ సీడ్స్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్.
1: మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎంజాయ్ బ్లిస్.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: బ్లిస్ ట్రాన్సెండ్ సారో అండ్ జాయ్.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: జాయ్ అండ్ సారో ఆర్ టూ ఫార్మ్స్ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ద మైండ్.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందం.
0: బ్లిస్ ఈజ్ అ స్టేట్ విచ్ ట్రాన్సెండ్ సారో అండ్ జాయ్.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఈజ్ ప్రజ్ఞాతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్, దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెసెసరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణి ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కలిగినే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, దిస్ ఈజ్ అప్రోప్రియేట్లీ కాల్డ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇలాంటి ప్రజ్ఞ యొక్క శబ్దమును మనము అనుసరించవలసి వస్తుంది.
0: వీ హావ్ టు ఫాలో ది సౌండ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్.
1: దీనిని అంతర్వాణి అని చెప్తూ ఇచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణికి భగవంతునకు భేదము లేదు.
0: దెర్ ఈజ్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ఇన్నర్ వాయిస్ అండ్ గాడ్.
1: అంతర్వాణియే భగవంతుడు, భగవంతుడే అంతర్వాణి.
0: ఇన్నర్ వాయిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్ అండ్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్నర్ వాయిస్.
1: ఆ యొక్క అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు,
0: ఇఫ్ వీ కెన్ ఫాలో ది ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్,
1: మనకు ఆనందము ప్రాప్తిస్తుంది.
0: వీ గెట్ బ్లిస్.
1: అయితే ఈ అంతర్వాణిని ఏ రీతిగా మనము అనుభవించాలి?
0: హౌ టు ఎంజాయ్ అండ్ ఫాలో దిస్ కాన్షియన్స్ ఇన్నర్ వాయిస్.
1: అంతర్వాణిని అనుభవించవాలన్నా బహిర్ముఖమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్ వర్డ్స్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ వి సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్ సెన్స్ ఆర్గన్ వీ విల్ బి ఏబుల్ టు హియర్ ది ఇన్నర్ వాయిస్ ప్రాపర్లీ.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సునకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్వర్డ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా.
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గమును అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వ
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికే భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవలనన్నా సాకారం అనేటువంటిది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫార్మ్ఫుల్ గాడ్. గాడ్
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: There are three important ones.
1: Tamasika, Rajasika, Satvika mani.
0: Those three are Tamasika, Rajasika and Satvika.
1: Ee Tamasika mani ekuntidi kevalamu.
0: This Tamasika is essentially
1: Himsa chetanu.
0: Associated with violence.
1: Krodhamu chetanu.
0: Anger.
1: Adambaramu chetanu.
0: Show, ostentation.
1: Manavudu Daivanni aaradhistuntadu.
0: Man worshipping God with all these things is Tamasika.
1: ఆడంబరము చేత అహంకారం చేత కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై అధికార నిమిత్తమై స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్ పవర్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీ
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వముందు
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థమై భ్రమించి
0: He does all the work for the sake of God, for His pleasure.
1: Sarvatra Bhagavantudu okkade unnadu anukunte vishwasam cheta.
0: He has the faith that God dwells in every place.
1: Edi chesina Bhagavat sevaga visvasistu chestuntadu.
0: He does everything as service to God and does every work like that.
1: Aithe ee moodinti bhakti endukudanu marukondi rakamainatundi bhaktulu untunnayi nirguna bhakti.
0: In addition to these three, there is one more, Nirguna type of devotion, Nirguna Bhakti.
1: Ide Rakshasa Bhakti, Asura Bhakti, Moha Bhakti.
0: That is Rakshasa Bhakti,
1: Asura Bhakti,
0: Asura Bhakti and Moha Bhakti.
1: Ye Asura Bhakti anaga,
0: Asura Bhakti or Asura Devotion refers
1: Taar okkadu maatrame chemanga undali.
0: The essential is
1: Taaru maatrame aanandinchali.
0: He alone should be happy.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: He alone should save himself.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: Devotion filled with selfishness is asura devotion.
1: తన యొక్క సహచరులు కాని తన యొక్క కుటుంబం కాని తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: He is not willing to care for either his family, his surroundings, his society and anyone.
1: Rakshasa bhakti anaga himsadulu chetanu
0: devotion. Rakshasa
1: devotion chetanu
0: violence and
1: daya dakshinya rahitam chetanu
0: devoid of any compassion and kindness
1: gadaputu untuntadu.
0: అండ్ యూ బి లివింగ్ హిస్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ బి నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: ఒకరిని బాధించాలి అనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు హర్ట్ ఎనీ
1: అదర్. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ మూవురికి కూడాను దైవభక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డూ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకార తత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadachinya hitulai untaru.
0: He will be absolutely not having any kind
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉన్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి,
0: విప్రక డివోషన్ ఇస్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి,
0: ది అదర్ వన్ ఇస్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఇఫ్ యూ థింక్
1: దూరముగా ఉండేటువంటి వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: It is making friendship with people who are far.
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: Thinking that things which really do not belong to him and which are at a distance.
1: అలాగా ఇది ప్రేమ తత్వమునకు సంబంధించినటువంటిది.
0: This particular devotion is based upon love.
1: దూరముగా ఉండిన వస్తువులు కాని వ్యక్తులను కాని విషయములు కాని తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: Sankarshana bhakti is based upon making friendship with the objects and the people and the matters which are far away.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: This is based upon a type of attraction.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది, ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: This విప్రక భక్తి is based upon hatred.
1: ఒక వస్తువు దగ్గర ఉన్నటువంటిదని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గర ఉన్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలం ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవించటము,
0: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
1: వారికి స్వాగతం చేయటము,
0: వెల్కమింగ్ దెమ్,
1: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
0: షోయింగ్ హ్యూమిలిటీ,
1: నమ్రతతో వారి యొక్క దీన్ని ఎందు అనుభవించటము,
0: ఎంజాయింగ్ దేర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
1: ఇది మొదటి తరగతికి చెందినటువంటి.
0: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్షణ.
1: రెండవది,
0: ది సెకండ్ వన్ ఈజ్
1: తనకు సరి అయినటువంటి వారిని అనగా తనకు ఈడైనటువంటి వారిని,
0: దట్ ఈస్ పీపుల్ హు ఆర్ ఈక్వల్ టు హిమ్,
1: వారితో స్నేహము గావించుకోవటము,
0: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
1: వారితో ప్రేమను పెంచుకోవటము,
0: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
1: వారితో భయమును వీడి ఉండటము,
0: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
1: ఇది రెండవ తరగతి భక్తి.
0: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
1: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
0: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఇస్ బేస్ అపాన్
1: దయ కరుణ.
0: పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
1: జాలిని చూపి
0: షోయింగ్ కైండ్నెస్,
1: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటం,
0: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హు ఆర్ లెస్ ఫార్చునేట్.
1: అన్నింటికీ అత్యత్యంతమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుంది.
0: దేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
1: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
0: దేర్ ఆర్ ఫోర్ types of goals for human life, dharma, artha,
1: parama purushottamainatundi kudanu marakutunnadaneetundi satyanni gurtinchukolekapothunnaru.
0: Those people who expound this do not know that there is a fifth which transcends all these types of goals of life.
1: Annintikante adikulainatundi varu daivam.
0: The one who is supreme is God.
1: Alanti daivanni pondinappudu,
0: when you get such
1: alanti daivanni darshinchinappudu,
0: when you take darshan of
1: alanti daivam yokka sannidhi sambandha bandhavyani erparchukunnappudu,
0: when you have been able to establish close relationship,
1: kaligeetuvanti yokka aanandamu,
0: the joy which you derive by
1: saayudhyamu,
0: that kind of closeness,
1: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
0: This type of love has been described as parabhakti.
1: Yeta vata parabhakti anaga saayudhyamane cheppavachunu.
0: Parabhakti is another name for a state of saayudhya.
1: Ee saayudhyam ane leenamu kavatame.
0: Saayudhya is merging into God.
1: Bhinnatvam leka,
0: there is no separateness.
1: Ekatvamulo anekatvamunu kalpinchukoka,
0: there is no question of seeing many things in
1: anekatvamuloni ekatvanni anubhavinchatame saayudhyam.
0: Enjoying many different things in one thing and that kind of unity
1: in diversity.
0: Unity in diversity, that is saayudhya.
1: Ilanti tattvalu pondetunte parabhakti.
0: Parabhakti is one which takes you this to this state.
1: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
0: All people cannot attain this parabhakti state.
1: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకు నిరాశకు నిస్పృహకు ఏమాత్రం కూడా దారి వనక్కర్లేదు.
0: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
1: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
0: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
1: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం నుండి జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
0: For any length of time one should not go on wasting on the basis that God is
1: different.
0: As long as there is the difference, there will be room for doubt.
1: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడాను వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
1: ఈనాటి మానవుడు
0: టుడేస్ మ్యాన్
1: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
0: has been teaching many things.
1: Bodhinchinatunte vishayamulu tanakkudunu anvayisthayi aneetunte oka satyanni marchipothunnadu.
0: But he is forgetting all those things which he is teaching are applicable to him also.
1: Itarulaku bodhinchetunte oka vishayamulo lopala taanu enta varaku aacharistunnaru aneetunte oka vicharanni kudanu taanu cheyatam ledu.
0: He is not even caring to think as to what extent he is practicing.
1: Ee kevalam aadambaramaina bhaktiga nirupistu untuntaru.
0: This kind of devotion is a devotion.
1: Ee aadambaram kani ahankaram kani atapataram gaavistundi.
0: Ostentation, show and ego
1: bhagavantuni kuda dooram gaavichukuntadu.
0: You will be become distant to God.
1: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
0: Do not give room for doubts which will separate you and make
1: స్వార్థము సప్రయోజనములు దృష్టి ఎందుకున్నటువంటి వానికే ఈ అనుమానములు అధికంగా ఉంటాయి.
0: Selfishness and self-interest, if they dominate him,
1: ప్రపత్తిని అనుభవించేటువంటి ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: For one who enjoys devotion and love for the Lord will never entertain doubt.
1: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కాని దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: హీ షోయింగ్ ఆల్ దీస్ డివోషన్ ఎక్స్పెక్టింగ్ సమ్ వర్లీ బెనిఫిట్స్ అండ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: ప్రాకృతమైన ఈ జీవితమునందు,
0: ఇన్ దిస్ వర్ల్డ్లీ లైఫ్,
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారం ఎంతకాలం,
0: ఫర్ హౌ లాంగ్ దిస్ వరల్డ్ విల్ లాస్ట్,
1: ఈ జగత్ సంబంధమైన వ్యవహారం ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అందిస్తున్నాయి,
0: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ దే గివ్ యూ పీస్ హ్యాపీనెస్,
1: తద్వారా మానవుడు అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
0: ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ వెల్త్, ద స్ట్రెంగ్త్ బేస్డ్ అపాన్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ద ఫిజికల్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అటైన్ ఐదర్ డివోషన్
1: విద్యాబలము కూడా అటులే విద్యాబలము కూడా
0: సో ఇస్ ఆల్సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్
1: దైవ బలమొక్కటే మనుజుని ధన్యుజేయు
0: ద ఓన్లీ స్ట్రెంగ్త్ విచ్ కెన్ శాంక్టిఫై మ్యాన్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్
1: జగత్తులో ఎన్ని బలములు ఉండినప్పటికీ అన్ని బలములు దుర్బలములే
0: ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ అబ్సల్యూట్లీ
1: వీక్ బలము ఒక్కటి మాత్రమే బలం అనుకుంటున్నారు జగత్తులో
0: పీపుల్ థింక్ దాట్ ది పవర్ ఒబ్టైన్ బై వెల్త్ ఈజ్ ద రియల్ పవర్
1: కాదు దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్
1: శంకరులు కూడా చెప్పారు మా

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂತ್ ಬೇಸ್ಡ್
0: ಅಪಾನ್ ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನುವಂತದ್ದು ಒಕ್ಕ ಕ್ಷಣ ಮಾತ್ರವು ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗಾ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತಿ ಧನವು ಜಡಮೈನಟ್ಟುಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟ್ಟು ದಾರಿಗೆ ಎಕ್ಕಡ ಉಂದಿ ಬಲಮು?
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್?
0: ಮನುಷ್ಯ ಎಂದುಂಟಿ ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೆ ದೀನಿಕಿ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತುಂಡಾರಿ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನಟ್ಟು ಯೊಕ್ಕ ಸಂಪತ್ತುಲು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಮೈನಟ್ಟು ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಶನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೇ ಈ ಜಲವು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತುಂಟಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಂ ಕೂಡ ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡು ಅನ್ನುವಂತ ವಾರಿಸ್ಲೋ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಂ ಕೂಡ ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಡ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಂ ಕೂಡ ಪವಿತ್ರ ಹೃದಯ ಕಲಿಗಿನ ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಂತಿಗಾನೇ ರೂಪೊಂದುತ್ತುಂದಿ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯಮನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತಿದೆ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used
0: for noble purposes. ధనముకాని విద్యకాని ఇంకేవిధమైనటువంటి శక్తి సామర్థ్యము కొడను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: Money and education by themselves, they are not bad.
0: అందరూ ధనవంతులకును అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడా అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావం కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, they are used either for good purposes or for bad purposes.
0: కనుకనే మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పార్ట్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసన.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈస్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దీస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడా తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది transient things will be considered by him as if they are permanent ones.
0: Bhagavat aajyanu sirasa vahinchi ayaka kaaryamunandu deekshana pooni vijayamunu sadhinchavalanani aashinchetunte vyaktulaku idi mottamodati addu tagulutuntadi.
1: For people who want to follow the command of the Lord and sanctify their lives, the first obstacle is this.
0: Naa bandhuvulu em anukuntaro emo,
1: what my people are going to
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో,
1: వాట్ మై ఫ్రెండ్స్ విల్ థింక్ ఆఫ్ మీ,
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో,
1: హౌ ఐ మై లూజ్ మై నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
0: అని కొంతవరకు సంకుచిత హృదయులై
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ నేరో మైండెడ్నెస్ పీపుల్ విల్ అప్రోచ్.
0: కేవలం ఆడంబరం నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: గౌరవ మర్యాదల నిమిత్తమై
1: నేమ్ ఫేమ్ అండ్ సో
0: తాత్కాలిక సుఖశాంతుల నిమిత్తమై
1: టెంపరీ జాయ్
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ దే యీల్డ్ టు దీస్ టెంప్టేషన్
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: దే డిసోబే అండ్ గో అగైన్స్ట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: రెండవది, అంతకంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులు, అధిక శ్రీమంతులు, అధిక బలవంతులు ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయాభావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయాభావం కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పర్లు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హి థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కాని,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కాని,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యం కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness to the Lord. దీనికి
0: చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ హనుమాన్.
0: రామాజ్ఞను శిరసా వహించి
1: హీ ఒబే,
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ టు ఒబే ది లా, ది కమాండ్స్ ఆఫ్ రామా అండ్ సర్చ్ ఫర్ సీత అండ్ గెట్ అట్ హర్.
0: రామాజ్ఞం తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్.
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: ది మంకీస్ గాట్ టెర్మినీ డిస్కరేజ్ ది మొమెంట్ దే సా
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము.
1: హౌ కెన్ వీ క్రాస్? హౌ కెన్
0: వీ అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: ఎవ్రీ వన్ బికేమ్ వీక్ మైండెడ్ టెలింగ్.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై,
1: బట్ హనుమాన్ రిమైన్ వెరీ కరేజియస్.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైనా పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్ దిస్
0: టాస్క్. భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ నన్ను.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందా పట్టణం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకుని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌట్ హిమ్సెల్ఫ్ దాట్ He is going to obey the commands of the Lord even at the cost of his own life.
0: Rendo parvatam ekkadu.
1: The second obstacle also he crossed.
0: Vaakuto kinda undinatunte vanaralakanta kudunu oka shasanam chesadu.
1: He gave a command to all those vanaras, monkeys.
0: Naa jeevitam rama ajna lopala ankitam chestunnanu.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: Deenni sadhinchagalanu.
1: I can accomplish it.
0: తరలోపలికి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని
1: చెప్పాడు. I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and he
0: jumped. అనగా భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికి త్రికరణ శుద్ధి అనగా మనస్సు యొక్క శుద్ధి మొదటిది, రెండవ శుద్ధి వాక్కుది, మూడవ శుద్ధి శరీరాన్ని. ఈ మూడింటి ఎందు త్రికర శుద్ధిగా తాను సముద్రంపై ఎగిరాడు.
1: టు ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ నీడ్ ఫార్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ, బాడీ, మైండ్ అండ్ వర్డ్.
0: ఈ త్రికరణ శుద్ధి తోపల అనగా మనస్సులో దాని యొక్క దీక్షను పూనటము, వాకులో దాన్ని వెల్లడి చేయటము, శరీరంతో అనుభవించటము.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ది వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్.
0: ఎంత దూరం పోయేటప్పటికీ
1: when he was crossing
0: ఈ వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: and this form of vasana, the desire in the form of Mainaka mountain it came up.
0: తన తండ్రి అయినట్టు వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమాన్
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతుడుకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాపం.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పి కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ and give me satisfaction.
0: Hanumantudu cheppadu, nenu vendulu aragiche nimittam raledu.
1: Hanuman told, I have not come here.
0: Ramadhan nenu poorthi chesenta varaku nenu ye yokka neeraina kuda thraganu.
1: Until I fulfill the command of Rama, I am not going to take.
0: Bhagavantuni aadane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishanti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. సేవలు నేను అంకితమైపోయాను.
1: I have dedicated myself in the service of the Lord.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the
0: హనగారి రాగమును ఉల్లంఘించాడు. ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరి కొంత దూరం వెళ్లేటప్పటికి అసూయ,
1: after he went a little while, there was jealousy facing him.
0: Akkada surasi vachindi anaga oka rakshasi, asuya rakshasi,
1: and that is the demon of
0: Ravana. Hanumantudu egiripothunte aa needanu kudanu patti lagindannamata.
1: When Hanuman was flying, this surasi
0: anaga tanakante adukuleinatuvanti vaani krindiki lagatame thana yokka swabhavam.
1: That is pulling down people who are better than it. That is the nature of
0: Hanumantudu nalu prakala. ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హి వాస్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్డ్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్, ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి సీత యొక్క విషయం తిరిగి రాముడికి అప్పచెప్పి నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామ టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామ, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్ ఫుడ్ ఫర్ యు.
0: ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడో నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ ఫూలిష్ వన్, ఐ వాంట్ యూ టు బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: It is impossible. Lord,
0: నీవేమైనా చేసుకోవచ్చు, నన్ను ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణమునైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞ లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురసిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్, హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫర్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్, హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి,
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ
0: టైం. యొక్క భవనంలో ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: అక్షరమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ ఆర్ టు అండర్స్టాండ్
0: దట్ అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: చూచింది,
1: హీ లుక్డ్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అరిచింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంకా, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగన,
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మేనర్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ద గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యూ ఆల్
0: ప్రజ,
1: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: ప్రాఫెట్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్కడ తెచ్చాడు? వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా పోరాడేసేసి మొట్టమొదట వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారాన్ని రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టకల్స్.
0: ఇది భగవంతునికి భక్తుల ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: దేర్ షుడ్ బి నో రూమ్ ఫర్ యువర్ ఫర్ ఈగో.
0: భక్తుడైనటువంటి వాడు
1: ఏ డివోటీ
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్ డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
0: చూచిన తర్వాత భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.

0: ది వాసన
1: సీతను చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిను చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ హీ సా సీత హీ రికగ్నైజ్ సీతాస్ డివోషన్.
1: భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ ఫ్రమ్
1: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
0: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
1: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వానికి భక్తి అభివృద్ధి కాదు.
0: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
1: భక్తి పెరిగినటువంటి వానికి దేహం అభివృద్ధి రాదు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
1: ఇది రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
0: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
1: సీతను చూచాడు, ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
0: సీత వాస్ ఫ్యామిష్ షీ వాస్ వెరీ థిన్.
1: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
0: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, ప్రయాణికి కాలు తివ్వడు.
0: A person filled with sorrow would not go on taking feast.
1: కనుకన సీత తల్లి ఈ విధమైన దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
0: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్
1: ఆఫ్ దైవం కావాలి దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
0: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హావ్ గాడ్ షుడ్ నాట్ హావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
1: సుఖములు సంతోషములు సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
0: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హావ్ ఫిజికల్ కంఫర్ట్ ఫిజికల్ జాయ్స్.
1: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా తల అంతకుడు ఒక్క అట్టగా చేరిపోయింది.
0: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
1: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఈవెన్ హ్యావ్ ఎనీ
1: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
0: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్.
1: రెండవది ఏమిటంటే దృష్టి.
0: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్ దృష్టి వ్యూయింగ్.
1: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
0: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఆన్ హర్ ఫీట్.
1: తన క్రిందికొచ్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
0: She was bending down her head and looking at her feet.
1: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందములపైన పెట్టడం.
0: Keeping his one's mind at the lotus feet of the Lord.
1: మనసును భగవంతుని పైన దృష్టిని తన పాదములపైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్ ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్ దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ దట్స్ వాట్ హీ థాట్.
1: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ హీ
1: తల్లి నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
0: Then he went to Sita and told
1: her, "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
0: I have taken a vow that until I have darshan of you, I will not take water. I have your darshan."
1: కనుక నేను తమ ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
0: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
1: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
1: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
0: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
1: రావణం యొక్క అడవి
0: నార్ బిలాంగ్స్ టు
1: వనం
0: బిలాంగ్స్ టు రావణ.
1: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
0: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
1: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
0: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
1: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు అన్ని పండ్లు కోసి తిన్నాడు.
0: But not being able to bear hunger, Hanuman climbed the trees and
1: tinatame kaakunda kommalu virchiveyatamu chettanta laagiveyatamu ee kochi chestalu chestukuntu poyadu.
0: Not merely did he partake the fruits which are available there, but he broke the branches.
1: Kaavalane chestu
0: vachadu. Broke the trees and
1: intentionally ee vidhamaina yokka panulu chesinappude nenu ravana yokka sannidhiki povadaniki veelavutundi.
0: He did all these things intentionally. విత్ ఈ ఇంటెన్షన్
1: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ రావణ

0: క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్ దెన్ ఓన్లీ ఐ కెన్ టీచ్.
1: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము, వేర్లు వరకు లాగివేయటము, ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్, బ్రేకింగ్ ది ట్రీస్, ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
1: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణుల వరకు తెలిసిపోయింది.
0: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ టు రావణ.
1: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
0: రావణ బిగాన్ సెండింగ్,
1: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
0: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్,
1: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
0: హీ ఫాట్ విత్ దెమ్, కిల్డ్ దెమ్.
1: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
0: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్డ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
1: తన కుమారుడిని పంపించాడు.
0: హీ సెంట్ హిస్ సన్.
1: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
0: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
1: వాడి పేరు ఇంద్రజిత్. అలాగే అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్.
1: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
0: As it was not possible for Indrajit to conquer
1: Hanumantudu longinattuga taru longipoyadu.
0: Hanuman behaved as if he is subdued by
1: atanni teesukoni poi Ravana mundu nilipadu.
0: Indrajit took Hanuman and made him stand before
1: akkada kuda Hanumantudu tana yokka deenlo e maatramu taggaledu. Ramu daggara maatrame odanu dasudu kari Ravana daggara mahaveeruduga nichadu.
0: Hanuman behaved like a servant only before Rama. Before Ravana he was quite proud.
1: Taru cheptu vachadu Ramula daggara nenu deenudanu Ravana daggara mahaveerudanu annadu.
0: Before Rama I am a servant, humble man, but before Ravana I am a hero, I can never bend down my head.
1: Akkada kurcho pettetappudiki Ravana adigadu neevu ekkada nunchi vachavu.
0: Ravana asked Hanuman, from where did you come?
1: Nenu maa prabhu aina Ramanathunu nadchukune nimittamai ee lankalo praveshinchanu annadu.
0: In order to comply with the command of my lord, I have entered Lanka. That's what Hanuman told Ravana.
1: Vachavu kani palamulanta enduku tinnavu annadu.
0: It's all right, you have come, but why did you eat the fruits?
1: Aakali vesindi tinnanu annadu.
0: I was hungry, therefore I ate.
1: Aa puvulu givulanta kuda enduku teechi paravesesavu annadu.
0: Why did you remove all those flowers from the trees?
1: Appudu taanu cheppadu, aa puvulu neevi naavi kaadu, naa prabhu srushtinchinatunte avi.
0: Those flowers belong neither to you nor to me. They are created by my lord.
1: నాకంత అధికారం ఉంది అన్నాడు.
0: I have equal rights with you.
1: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
0: Why have you uprooted so many trees and throw them?
1: ఇది నా సహజము అన్నాడు.
0: He said it is natural for me.
1: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
0: Then why did you kill so many demons?
1: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
1: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని, అసత్యం కాని, ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామా హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
1: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
0: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
1: నేను అతని దాసుడను.
0: I am his servant.
1: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
0: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
1: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
0: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్స్
1: సాయి భక్తులు మనం చెప్పుకోవటము,
0: you say that you are the devotee, దానికి
1: విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
0: you follow the path contrary to it,
1: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారమవుతాం.
0: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ ఎన్ అన్ట్రూ పాత్.
1: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
0: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
1: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
0: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్. ఆజ్ఞను
1: శిరసా వహించాలి.
0: ఫాలో ది కమాండ్.
1: ఎన్ని కష్టములైనా, ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
0: Whatever be the number of problems you face, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
1: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
0: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
1: అది భక్తికి సరైనటువంటి అర్థం.
0: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
1: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
0: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
1: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
1: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
0: If you are following this only with that kind of compulsion, it is no use. Neither you will be happy nor will you have
1: peace. Ee sakramanga ikkada acharinchetundi paddhati undinappude hrudayapurvakanga acharinchali.
0: You have to follow this discipline of the place with full heart.
1: Ante kaani భయంతో గాని ఇంకే విధమైన దిగులతో గాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
0: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
1: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
0: ఇఫ్ యూ డూ దట్ వే
1: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
0: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను ఎవరు మోసం చేయటం లేదు.
0: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
1: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
0: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
1: ప్రతి ఒక్క విషయమునంతా కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
1: భక్తి అనుకోవటము,
0: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
1: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
0: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రీ.
1: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైనా కూడా వాడు ఏమాత్రము యోచించడు.
0: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
1: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
0: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
0: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్.
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా.
0: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
1: ఎట్టి చదువులు ఉందా, ఏమి ఫలం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మంచి మాటలు మాత్రం వినరు.
0: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
1: చెడ్డ మాటలైతే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్ మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
1: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియ ఎందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
0: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్.
1: ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకోని జీవితమంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
0: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ త్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్.
1: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
0: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
1: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
0: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
1: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
0: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
1: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
0: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
1: నీ అంతర్వాణని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
1: అదే కాన్షియన్స్.
0: దట్ ఈస్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
0: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
1: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడవుతావు.
0: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్.
1: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలన గావించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
1: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
1: వాడే మహాద్రోహి.
0: అండ్ సచ్
1: అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
0: నాట్ మెర్లీ హిమ్ సెల్ఫ్ ది ఎంటైర్
1: కంట్రీ. అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
0: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: భావి భారతోద్ధారకులు,
0: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
1: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
0: దీస్ ఆర్ ద హీరోస్.
1: లేత హృదయులైనటువంటి మీ యందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
0: ఇన్ టెండర్ హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
1: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
0: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్.
1: దాంతో పవిత్రమైన మొక్కలు మచ్చడానికి వీలే ఉండదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
1: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
0: సో ద సీడ్స్ ఆఫ్ లవ్.
1: సహన ప్రసూనములు వికసింపచేయండి.
0: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
1: శాంతి ఫలములు సమాజములకు అందించండి.
0: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
1: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
0: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
1: అంతేకాని ఈ స్వార్థం చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
0: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
1: నీకు నీవు బాధపడవద్దు.
0: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
1: నీ నుంచి ఇతరులు బాధ పెట్టవద్దు.
0: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
1: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
0: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
1: భగవద్గీతను హృదయమునందు ఉంచుకొని
0: కీప్ గాడ్స్ నేమ్.
1: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
0: చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: Our next presentation is a divine discourse delivered by Bhagavan Baba on 13th of March 2002 on the occasion of Sivaratri.
1: சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட மௌழிகுள் கெடு சந்திரமர்கண்ட களத்தோட பெழதாறு கும்பெடு ஜடலத்தோட ஜடலலோ பிரவகிஞ்சு చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ శైలా

0: പ്രത്യക്ഷമായൻ ശൈല രാജേന്ദ്രുഡു നേടു പ്രത്യക്ഷമായൻ.
1: With the moon shining with all its brilliance on the matted hair, with the broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion, we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Bhugola Mantayukudanu Ayaskanta Malyamayunadi.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూచే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever-flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి.
1: So also the wind that blows continuously because of magnetism.
0: సర్వత్ర నిండి ఉన్నది అయస్కాంతమే.
1: We find the same magnet present all over.
0: గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం.
1: We visit temples.
0: ఈ దేవాలయములకు వెళ్ళేది ఎవరు?
1: Who is going over there?
0: భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: The devotion and sincerity also carry with them the magnetic force.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: Because of thousands of devotees we have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this
0: garden. Or arpinchetvanti pushpamulu gaani palamulu gaani anni kudanu ee ayaskantamayamai unnavi.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: Kanukane ee sarvamayamainatvanti ayaskanta shakti aa mandiramlo prakashistu untuntadi.
1: That's the reason why you find the magnetic force shining well in this mandir.
0: Enni vela mandi bhaktulu praveshinchinappudikini ee yokka ayaskanta dinadinamulaku perugutune untundi gaani taragadu.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: Ayaskanta kiranamulu yandu oka muliki vesinappudu konni dinamulaku aa inapa muliki kudanu ayaskantamaipothundi.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైగొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: It's only through the magnetic force of the devotees that gather here.
0: Kanuka prati vyakti endukudanu ee ayaskantam anetvantidi nindi unnadi.
1: Therefore every individual carries with him the magnetic force.
0: Kani ee shaktini varu gurtinchukolaleka
1: they don't recognize the magnetic
0: devalayam nundunnatvanti shaktini manamu anugrahinchadaniki prayatninchutunnamu.
1: But we want the special grace to be conferred upon.
0: దేవాలయం నుండి ప్రత్యేకమైన శక్తిని మనం ప్రాప్తించము.
1: There is no special power or potential here in the temple.
0: నీ నుండి వెళ్ళినటువంటి ఒక అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటుంది.
1: It is the very magnetic force within you that shines outside.
0: ఒక తిరుపతి వెళ్తుంటారు.
1: You go to Tirupati.
0: హరిద్వారం పోతుంటారు.
1: You visit Haridwar.
0: ఋషికేశ్ పోతుంటారు.
1: ఋషికేశ్.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను
1: in all these pilgrim centers
0: poyetvanti bhaktulu yokka prapattulu bhakti yokka tattvamule ee yokka shaktiki moola karanamulu.
1: The power there latent in pilgrim centers is because of the wish of the devotees and their devotion.
0: Manavudu sakaleshwarya swarupudu.
1: Man is the embodiment of all forms.
0: Bhagavantudu kodunu sakaleshwarya swarupudu.
1: So also God,
0: aishwaryamu,
1: wealth,
0: danamu,
1: charity,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: జ్ఞానము,
1: విజ్డమ్,
0: సంపద,
1: ప్రాపర్టీ,
0: ఆనందము,
1: అండ్ బ్లెస్,
0: ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: ఆల్ దీస్ సిక్స్ కెపాసిటీస్ ఆర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకొనక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: And therefore, if man is to make use of the six latent powers within him, make use of them in the proper direction, then he will have the benefit of it.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: On the face of everyone, you find the brilliance.
0: మొదటి శక్తి,
1: the first power,
0: materialization.
1: Is materialization.
0: అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండరములు, శరీరం యొక్క మాంసముఖములు అన్నీ చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే.
1: The materialization includes all the parts of a body, the muscle, the flesh, all this constitutes
0: the one you think you are ani cheptu vacharu.
1: This has been mentioned, the first level, the one you think you are.
0: Kani deeniki vibration anaga prana shakti.
1: Then later comes the prana shakti vibration.
0: Adi yashasu.
1: That is yashasu reputation.
0: Ee prana shakti ni vibration annaru.
1: This life force is vibration.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: These two are coordinated and integrated by atmic power.
0: దానినే రేడియేషన్ అన్నారు.
1: That's called radiation.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Therefore, man is the combination of the Trinity, materialization, vibration, and radiation.
0: దైవమునందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి యందు కూడాను ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: All the power and the faculties present in God are also present in man.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
1: But man has not been
0: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
1: And he is not directing that way.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: బాడీ. తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
0: బాడీ. దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
1: He claims that this is my body.
0: Body kante nivu prathyekanga untunnavu.
1: You are separate from body.
0: Kanuka nee my body antunnavu.
1: And so you say
0: body
1: this is my
0: body. Body veruga untunnadi.
1: Body is separate.
0: Kanuka nivu ee yokka materialization deham kaadu.
1: Therefore you don't symbolize materialization.
0: Nivu kaani dehamunu naadi naadi ani bhamistu untunnavu.
1: You just claim as though it is mine.
0: Idi chaala parapaatu.
1: It's a mistake.
0: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
0: బ్రిలియన్స్. వైబ్రేషన్,
1: దెన్ కమ్ వైబ్రేషన్.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసముల యొక్క తత్వశక్తి.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీదింగ్ ఇన్ ది ఎయిర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాస శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వీ సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్, దో హీ డస్ నాట్ బిలాంగ్ టు ది వన్ పశ్చన్నతి చా
0: నపశ్యతి, మూఢో మూఢో మూఢో, తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ, క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్, ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్,
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి?
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ దివైన్ శక్తి వేరు కాదు. ఇక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి ఒక శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడాను ఆకర్షించి సర్వశక్తిని కూడా ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ టెంపుల్స్ వీ ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ డివైన్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఇండివిజువల్స్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
1: దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఈస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావము అన్నారు.
1: వీ సే దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ టెంపుల్.
0: దీనిని సైన్స్ లోకలను,
1: ఇన్ సైన్స్
0: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ ఎస్ పీసెస్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దే సే దట్ ఇట్స్ మెటీరియలిస్టిక్ మ్యాగ్నెట్.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్,
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుని ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుందని.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: That power that shines, where from you get?
0: అన్ని తన నుండియే వస్తున్నవి.
1: Everything comes from
0: within. ప్రతి మానవుని యందు కూడాను స్వర్ణం ఉంటుండది.
1: You find the gold in everybody.
0: ప్రతి మానవుని యందు కూడాను ఇనుము ఉంటుండది.
1: There is iron.
0: అనగా లోహములన్నీ కూడాను ఉంటున్నవి.
1: All metals are in everybody.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: The metals are not from the exterior.
0: అన్ని మెటల్స్ కూడాను లోపల ఇమిడి ఉంటున్నవి.
1: All metals are present within.
0: రసోవైసహ, ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడాను ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ సెపరేట్లీ బ్రాట్ ఇన్.
0: భగవంతుడు హిరణ్య గర్భుడు.
1: గాడ్ ఈస్ హిరణ్య గర్భ.
0: తన యొక్క ఉదరములందంతా హిరణ్యమయంగా ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ ఆఫ్ ది అబ్డామినల్ పార్ట్ ఆఫ్ ది డివైన్ ఇస్.
0: కాబట్టి ఈ రసమయమైనటువంటి యొక్క హిరణ్యము తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి రసమంతా కూడాను ఆ హిరణ్యమయమైనటువంటిది ఒక్క దగ్గర చేరిపోతుంది.
1: దేర్ఫోర్ ఆల్ ది ఎసెన్స్ ఈజ్ సెంటర్డ్ రౌండ్ దిస్ హిరణ్య గర్భ.
0: దానినే లింగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగ.
0: లింగం అనగా చిహ్నము అని పేరు.
1: లింగం మీన్స్ ఎ సైన్,
0: ఒక గుర్తు అని పేరు.
1: ఎ సింబల్, ఎ సైన్.
0: దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
0: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ సే దిస్ ఈస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
0: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
1: దిస్ కెన్ బి టర్న్ అప్ సైడ్ డౌన్.
0: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
1: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగమనగా లియతే గమ్యతే ఇతి లింగ అన్నారు.
1: లింగ మీన్స్ ద పోర్ ప్లేస్.
0: లియతే గమ్యతే ఇతి, ఇదే గమ్యము. ఇదే లీనము.
1: దిస్ మర్జర్.
0: కనుకనే సర్వత్వములకు లింగమే మూల కారణం అన్నారు.
1: దేర్ఫోర్ లింగ ఇస్ ది సబ్స్ట్రేటం ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: యాజ్ దిస్ లింగ ఇస్ ఫార్మ్డ్
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: ఇట్ జస్ట్ కమ్స్ అవుట్.
0: ఆ బయలుదేరిన సమయం లోపలే ఈ లింగాకారం, ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి?
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇన్ టు లింగా ఫార్మ్.
0: అది ఇది వచ్చే సమయం లోపల కడిగేటువంటి బాధలు.
1: And it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారమై పోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha pain, but it is bodha teaching.
0: తల్లి గర్భంలోనున్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా.
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: నా బిడ్డ సుఖేమంగా ఉండాలి అని ఆశిస్తుంది.
1: And she wishes that the child should be good.
0: అదే విధంగానే
1: similarly
0: తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు.
1: As the lingam emerges,
0: ఇది నాకు బాధనే అని నేను భావించను.
1: భగవాన్ విల్ నెవర్ కన్సిడర్ ఇట్ పెయిన్ఫుల్.
0: ఇంతమందికి దీనికి బోధ భావిస్తున్నానే అని ఆనందమే నాకు.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ దట్ ఈస్ పాసింగ్ ఆన్ బోధ ద టీచింగ్.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: దిస్ మీన్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or worry.
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like that.
0: అయ్యో స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last two days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagwan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్ళు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళను ఎత్తడానికి కొంచెం కష్టమవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్స్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్
0: విల్ అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మూడు దినముల నుంచి కూడా నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ త్రీ డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: అది నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దేర్.
0: కానీ దాని యొక్క నేచర్.
1: But it's the nature
0: of సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దే ఆర్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: దివ్యత్వములకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఇస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
1: ద మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: ఎయిర్ దట్ వి
0: వినే శబ్దంలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: నడిచే నడకలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ వి ఫెల్
0: మ్యాగ్నెట్. చేసే పనిలో మ్యాగ్నెట్ ఉంటుంది. సర్వం కూడాను మ్యాగ్నెటిక్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి ఒక శక్తియే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ డోంట్ ఫైండ్ ఇట్ దట్ ఫోర్స్ బీయింగ్ లేటెంట్ ఇన్ ఇట్.
0: దైవాధీనం జగత్ సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క దీంట్లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్సత్వం.
1: ది హోల్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్.
0: ఇలాంటి శక్తి సత్యాధీనంతు జీవితం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే
1: ఇఫ్ యు అప్హోల్డ్ ట్రూత్
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నామో ఆ శక్తి ఆ సత్యమనే మింగి వస్తుండాలి.
1: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముల యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తములు అనగా ఎవరు?
1: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
0: శాంత మనస్కులు.
1: ద వన్ విత్ పీస్.
0: ప్రేమ మనస్కులు. దయాహృదయులు.
1: కంపాషనేట్.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: The compassionate heart,
0: తత్ సత్యం ఉత్తమాధీనం,
1: is truthful, is treads along the path of truth.
0: పరమో గతి,
1: అతనే
0: పరమగతికి మార్గము.
1: And he is the right path.
0: అతనే పరమస్థితికి మార్గము.
1: And he shows the correct path.
0: కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు.
1: Man also has got that sacred powers.
0: దైవ శక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: We go on pilgrimage to have that divine power.
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: Because of the ignorance of the latent power within us, we go on pilgrimage.
0: నిజంగా ఈ శక్తి కంపీనంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: In fact, if you are aware of the power in you, it's not possible to do anything.
0: అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి.
1: When once you know the magnetic power, it's
0: control power కూడా ఉండాలి.
1: And it's difficult to control.
0: కేవలం శక్తి ఉండినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you know.
0: ఈ శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్.
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్.
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు,
1: ద వన్ హూ డ్రైవ్స్ ద కార్,
0: దాన్ని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ద వెహికల్.
0: స్పీడ్ ని ఎప్పుడు బ్రేక్ చేయాలి,
1: వెన్ టు అప్లై ద బ్రేక్ హీ షుడ్ నో,
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారు డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ హీ నోస్ హౌ టు కంట్రోల్ హీ వుడ్ బి ఏబుల్ టు,
0: కానీ దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తలచస్తాడు.
1: వెన్ హీ కెనాట్ కంట్రోల్ డ్రైవ్ ద కార్ హీ హాస్ టు బి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ డై.
0: ఈ దేహములు అనేటువంటి అంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
1: So body is like a car which is magnetic.
0: ఈ కన్ను అనేటువంటిది ఈ యొక్క కారు కు లైట్లు.
1: The eyes are like the lights of the car.
0: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
1: The mouth is the horn.
0: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: The four objectives, ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
1: And is filled with the air of faith.
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి, బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్స్.
0: ఏ టైర్ లో గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంపు కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ది ఇట్ షుడ్ బి పంప్డ్.
0: ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: And everything is present here.
0: మన యొక్క స్టమక్ ఈ కారు ఒక పెట్రోల్ బంక్.
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్.
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: కానీ కొంతవరకును మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
0: కనుకనే ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: We should not consume the polluted food.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: The unpolluted food is సాత్విక్.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: And such సాత్విక్ food must be taken.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి, శుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: The water should be pure and unpolluted.
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: And this car, the human body, can be made perfect and reach a destination.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్, వన్ కెన్ లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్.
0: అయస్కాంతమే ప్రధానము.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అయస్కాంతం లేనటువంటి ఒక స్థానమే లేదు.
1: దేర్ నో ప్లేస్ వేర్ దేర్ నో మ్యాగ్నెట్.
0: ఎంత చూసిన ఎందెంత వెతికిన అందెందే కలదు.
1: Wherever you search, wherever you go, you find it there.
0: ఇదంతా కూడా ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider
0: chintalu kaadivi,
1: it's not so.
0: Santoshanni kalpinchetvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: blissful. Magnet yokka bhavanam yokka padarthamule.
1: And all this is the reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayi chinta.
1: Childhood.
0: Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamulu oka chinta.
1: Difficulty.
0: Santosham oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: And these are all the problems, worries present in this heart, the human vehicle. And that's a worry if you consider it
0: so.
1: But if you consider that they are the instruments that would confer ultimate happiness, you'll be happy about
0: them.
1: In fact, in man there's nothing that is bad. Everything is sacred.
0: The reason.
1: That's all the magnetic power.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: These are all the signs of this mandir.
0: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
1: Body is the temple full of magnet.
0: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
1: In this temple we should undertake sacred activity.
0: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు
1: when you do unrighteous deeds
0: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof. Manam
0: yogamulu anni chestuntam.
1: We do so many other things.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేసేటువంటివే కానీ ఈ అయస్కాంతమును కంట్రోల్ చేసేటువంటివి కాదు.
1: They give you only temporary happiness and it's not out of the original magnet.
0: నా వివిధ మార్గములుగా చెప్పారు.
1: And they're just taught as a worldly way.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: friendship,
0: దాస్యం,
1: servitude.
0: ఈ దాస్యం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? స్నేహం కలిగిన తర్వాతనే దాస్యం వస్తుంది.
1: The servitude comes later, only after friendship.
0: కనుక మొట్టమొదట మనము స్నేహాన్ని కోరాలి.
1: So we should desire friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది.
1: When you are a friend and strengthen the friendship, you will have the positive result.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మ నివేదనం.
1: The friendship leads to self surrender.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
1: And you do not understand the
0: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకులో రాదు.
1: You will not have that feeling.
0: ఏది చేసినా కూడాను అయస్కాంతమే.
1: Whatever that is done, it's magnetic force.
0: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడెక్కడ ఏ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయంలో ఉన్నటువంటి పవర్ అంతా కూడాను ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తులే.
1: Wherever you find the temples, the force, the power behind it,
0: తిరుపతిలో శక్తి ఉంటుందని అనుకుంటాం.
1: And we say there's very great power in Tirupati.
0: వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి కాదు.
1: It is not the power of వెంకటేశ్వర స్వామి.
0: ఈ తీసుకుని పోయినటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు శక్తులు అక్కడ వదిలిపెడుతున్నారు.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees that go there. And it has got the attractive power.
0: Rameti iti ramaha. Ramimpa cheyatundi shakti undi.
1: And it has got the power of attraction.
0: Adi ramimpa cheyatam valla akkada pedda shakti ga roopanduthundadi.
1: And that has finally shaped into a mighty power.
0: Ye devalayamlo poyinappudikini.
1: You may go any temple.
0: అక్కడ ఉన్నటువంటి శక్తి ఎంత కూడాను
1: the power over there.
0: అయస్కాంత శక్తియే.
1: Is the power of the magnet.
0: అది ఏ power of divinity.
1: And that is the power of the divinity.
0: ఆ power of divinity అనేటువంటి దాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలి.
1: And we should have that divinity power.
0: ఇది ఒక దేవాలయంలో మాత్రం తప్ప అన్ని చోట్ల ఇది ప్రవేశించదు.
1: Excepting in the temple, you don't find it anywhere.
0: ఎందుకంటే అక్కడ దేవుడు కూడాను అయస్కాంతమయమే.
1: Because the God over there is also magnetic.
0: అక్కడ పూజలంతా కూడా అయస్కాంతమే.
1: The worship.
0: ఆ పూలన్నీ అయస్కాంతమే.
1: The flower.
0: ఆ జలమంతా అయస్కాంతమే.
1: The water.
0: ఆ అర్చనంతా అయస్కాంతమే. ఆ చిత్రంతా అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
1: Everything is of magnetic power.
0: కనుక అక్కడ పోయిన తక్షణమే అందరినీ ఆకర్షిస్తుంది.
1: That's the reason why you are drawn, attracted to every temple.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: And the priest over there is also a magnet.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: సో ఎనీవన్ హూ వన్ గెట్స్ ఇన్ టు ద టెంపుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ అయస్కాంత మందిరమైనటువంటి మన దేహాన్ని
1: ద బాడీ దట్ ఇస్ ద మ్యాగ్నెట్
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ పాత్.
0: అనవసరంగా ఇతరులపైన కోప్పడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: వెన్ యూఆర్ యాంగ్రీ, వెన్ యూఆర్ ఫుల్ ఆఫ్ టెంపర్, యూ లూజ్ ద పవర్.
0: ఇతరులు మనం ద్వేషించినప్పుడు, లేక అసూయ పడినప్పుడు, లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: వెన్ యూఆర్ jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power. All that, the sense of touch, the sense of audition, tell all of magnetic force. The light rays also contain
0: Madras lo, Delhi lo, edo maatladutunnante tachchame ikkada vinipistundadi.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
0: Delhi lo maatladinatvanti, adhe nimshamlo ikkada vinipinchalante, edi teesukoni vastundi.
1: What is it that brings all the sound over here?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
0: సైంటిస్ట్ కానీ ఇంకే ఇంజనీర్లు కానీ ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాలను కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కాదు.
1: వై ది హార్ట్ బీట్స్ సో మెనీ టైమ్స్ పర్ మినిట్.
0: దైవ నిర్ణయమే.
1: ఇట్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విరవీగుతున్నారు కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో,
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: ఓన్లీ నో ద ప్రాసెస్.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: వై ది హార్ట్ బీట్స్, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్?
0: ప్రశ్న. ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్.
0: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్?
0: అది వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఈ రక్తం ప్రక్క లోపల
1: బై ది సైడ్
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: బై ది వైట్ బ్లడ్
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: వైట్ బ్లడ్ కార్పసల్స్.
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: అండ్ వైట్ బ్లడ్ కార్పసల్స్ వుడ్ ప్యాచ్.
0: ఇలాంటి దివ్యశక్తి దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు.
1: దట్స్ ఆల్ గాడ్స్ విల్.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండాలి కానీ మానవుని యొక్క ప్రయత్నం కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని ఎందు ఈ అహంకారము నేను చేస్తున్నాననే అహంకారం ఉంటాం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్. హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ డూయింగ్.
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను
1: ఈవెన్ ద ప్యాడీ
0: దంచి పొట్టు తీసి
1: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత
1: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్
0: దాన్ని భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్
0: పండిన పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హీ డజంట్ ఈట్ ప్యాడీ.
0: పండినటువంటివి ఈ యొక్క స్థితికి తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్ అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారం.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: Not eating paddy as such.
0: తీసివేయాలి.
1: యూ రిమూవ్ ద హస్క్.
0: దాన్ని ఉడికించాలి.
1: ఇట్ హస్ బి బాయిల్డ్.
0: దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ టేస్ట్.
0: భుజించాలి.
1: దెన్ ఓన్లీ కెన్ ఈట్.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: దేర్ఫోర్ ఇట్ లైస్ ఇన్ ది హ్యూమన్ ఎఫర్ట్ టు మేక్ ద ఫుడ్ రెడీ.
0: సృష్టి మాత్రం అంత దైవంతోనే జరుగుతున్నది.
1: క్రియేషన్ ఈజ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు యాస్తికుడు, ఈ అందరూ కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: హస్క్ హస్ టు బి రిమూవ్డ్ అండ్ ఇట్ హస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారం.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: నాట్ ఈటింగ్ ప్యాడీ హస్క్.
0: తీసివేయాలి.
1: యూ రిమూవ్ ద హస్క్.
0: దాన్ని

0: Every man should have firm faith in God's creation.
1: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరి కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
0: Maybe a theist or atheist or atheistic theist or theistic atheist should understand God's will.
1: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
0: But ignorant people deny the existence of God.
1: పోనీ ఇంకేమింది అంటే ఏదో ఒక శక్తి ఉంది.
0: But still they say there is some energy.
1: ఆ శక్తికే దైవం అని పేరు పెట్టారు.
0: That very energy is God.
1: ఏ శక్తి లేనటువంటి మానవుడు చేయలేడు.
0: Man cannot do anything without energy.
1: మానవుడు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు?
0: How are you able to speak?
1: ఆ శక్తి ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get energy?
1: అది ఏ దైవమైనటువంటిది.
0: And that's divine.
1: అందుకోసం వైబ్రేషన్, రేడియేషన్, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, మెటీరియలైజేషన్, వైబ్రేషన్.
1: రేడియేషన్ తీసుకుని వచ్చి
0: రేడియేషన్
1: వైబ్రేషన్ తో తన ఎందుకు చేర్చుకుని
0: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాస్ ఇన్
1: వైబ్రేషన్ దేహం రీతిగా పనులు చేయగలుగుతున్నాడు.
0: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
1: పనులు చేయడానికి ఇది కర్మయోగము దేహము.
0: And body is responsible for action.
1: Vibration chinta cheyataniki vibration.
0: Vibration helps you to think.
1: Annitini chaitanyavantam gaaminche deeni kosam radiation.
0: The entire pulsatory activity is
1: radiation. Vedam nandu prajnanam brahma annaru.
0: This in Veda is called prajnana, awareness.
1: Not awareness, constant integrated awareness.
0: Constant integrated awareness.
1: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
0: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
1: కానీ వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్యము,
0: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
1: వేదంలో చెప్పినటువంటి ఒక చైతన్య శక్తిని
0: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
1: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: ఈజ్ టు బి కాల్డ్ కాన్స్టెంట్.
1: ఎక్కడే గాని ముక్కలయ్యేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ డస్
1: ఎక్కడే గాని కట్ అయ్యేటువంటిది కాదు.
0: ఇట్ వోంట్ బ్రేక్.
1: ఎక్కడే గాని జాయింట్ కలిపేటువంటిది కాదు.
0: నో జాయింట్స్.
1: ఇది ఏది కాదు, కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
0: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: దానికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
0: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్
1: ద డే. జాగ్రత్త అనేటువంటిది లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: సుషుమ్న మానమత్వం లేదు.
0: ఇట్ హాస్ నో త్రీ స్టేజ్.
1: కాలంలో ఒక్కటే.
0: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
1: అది ఏకం సత్విప్రా బహుధావదంతి.
0: ద ట్రూత్ ఇస్ వన్ అండ్ నాట్ టూ.
1: కనుక అట్టి సత్యస్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
0: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్ మ్యాగ్నెట్.
1: అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉన్నది.
0: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దానిని ప్రవేశపెడుతున్నాడు.
0: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
1: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
0: టెంపుల్ is the dwelling place of the magnet.
1: ye roopanaina darinchavachunu.
0: It may assume any form.
1: ye roopamulaina neevu darshinchavachunu.
0: You can visualize any form.
1: krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
0: You want to see krishna, that magnet turns into krishna form.
1: ade ramuduga uttamartundi.
0: And the same
1: ade ishwaruga maarutundi.
0: ishwara
1: ivanni kuda mana bhramtuli.
0: These are all your imaginations.
1: kaani divyatvaniki ye roopamu ledu.
0: Truly speaking, divinity has no form.
1: నీటికి ఏ రూపం ఉంది?
0: వాట్ ఫార్మ్ హ్యాస్ ద వాటర్?
1: ఏ రూపము లేదు.
0: నో.
1: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
0: హ్యాస్ ద వాటర్ ఈస్ హియర్ ఇన్ దిస్ గ్లాస్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
1: బెలూన్ లో ఏ రూపం ఉంది?
0: బెలూన్, వాట్ ఫార్మ్?
1: గాలికి ఏ రూపం ఉంది?
0: ఎయిర్.
1: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
0: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్ దట్ ఫార్మ్.
1: ఫుట్బాల్ లో కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
0: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇంటు ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
1: దానికి ఒక రూపమే లేదు.
0: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: పంచ ప్రాణములకు కూడాను పంచభూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
0: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
1: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
0: వి జస్ట్
1: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
0: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
1: కనుక
0: సో
1: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
0: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
1: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
0: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
1: లవ్. దేనినైనా మనం మర్చండి.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
1: దేనినైనా నీ వదలవచ్చును.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
1: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
0: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
0: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
1: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
0: హీ కెనాట్ లివ్ లాంగ్.
1: ప్రాతకాలమునందు, పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
0: దే లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
1: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
0: దే నెవర్ సఫర్.
1: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
0: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్
1: బి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
0: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
1: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఇస్.
1: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు.
0: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్.

0: విత్ ద డివైన్ థాట్ విత్ ద డివైన్ ఫీలింగ్
1: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్ అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి
0: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్ యూ గెట్ నేచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్
1: కనుక
0: సో
1: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే
0: So if you strengthen faith in God,
1: సర్వమును కూడాను మనం సాధించవచ్చును.
0: You will be able to accomplish
1: it. రూపాన్ని కూడా మనం పొందవచ్చును.
0: You will be able to see everything.
1: మనమే దైవ స్వరూపులు కావచ్చును.
0: You become God.
1: దైవం వేరే ప్రత్యేకంగా లేడు.
0: God is not separate from you.
1: దైవం వేరు కాదు.
0: And you and God are one.
1: దైవం ఒక్కటే.
0: You and God are one.
1: ఈ యథార్థాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: You have to know this fundamental philosophy, then you attain that oneness.
1: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
0: This is a big size. దీనికింత
1: ఒక అర్థం లేకుండా పోలేదు.
0: And it has a meaning.
1: ఇది 5 తులములు ఉంటుంటది.
0: It 5 tulas in weight.
1: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి రసం ఉంటుంది, గోల్డ్ రసం.
0: And we have got the essence of gold within the human body.
1: దీనిని హిరణ్యగర్భుడు అన్నారు.
0: This is called హిరణ్యగర్భ.
1: మీరందరూ చాలా మందికి తెలుసుకుండొచ్చును.
0: Many of you must have known.
1: నేను మందులు తినే సమయం లోపల స్వర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
0: The doctor says, I am giving you the golden medicine.
1: అనగా స్వర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెల ఎక్కించుకోవటం కోసమని.
0: It is only to increase the price, the bill.
1: కానీ స్వర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
0: The gold represents energy.
1: ఆ స్వర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడాను ప్రభావిస్తుంది.
0: When one there's energy, your face shines brilliantly.
1: కానీ మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
0: The gold within the body is of this size only.
1: దీనిని కరిగించినప్పుడు అంత లెక్క ప్రవేశిస్తుంది.
0: When once you melt it, it goes to different parts of the body.
1: కళ్ళలో ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
0: It gets into the eye and helps you develop
1: vision. చెవిలో ప్రవేశించి డ్రమ్స్ లో చెవులను వినిపించేది అది.
0: And it is the supporter of the ear drum.
1: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
0: We have taste buds.
1: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన?
0: The taste buds, how many?
1: 3000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
0: 3000 టెస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
1: కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
0: The light rays of the eye.
1: 2 crore కాంతులు ఉంటున్నాయి.
0: 2 crores of rays are there.
1: ఒక కాంతినే మాత్రం మనం చూడలేము.
0: You are not able to see fully well one ray.
1: కన్నుని అద్దం మూసుకొని చూడు.
0: You just half close your eye.
1: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
0: You find the light rays from all these lights.
1: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
0: That's all the effect of the same principle.
1: కనుకని అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
0: There's light in magnet.
1: శక్తి ఉంటుండాలి.
0: The power.
1: Taste ఉంటుండాలి.
0: The taste.
1: దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
0: And also the audition.
1: చూపుడు ఉంటుండాలి.
0: And also vision.
1: అంతా దీని యొక్క ఇది.
0: Everything is there in a magnet.
1: ఇదంతా బంగారమయమైనటువంటి దీంతా దేహంలో సంచరిస్తూ.
0: As this gold. The essence goes around the body.
1: నీ చర్మమునకు కింద
0: beneath the skin
1: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుంది.
0: There is thin white skin.
1: అది డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
0: Doctors know it.
1: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
0: The moment that thin white skin is cut, you find bleeding.
1: రక్తం రానే రాదు.
0: Otherwise not.
1: అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటిది ఒకటి పెట్టాడు.
0: Therefore the skin that protects blood there.
1: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
0: Why God designed?
1: అంత రక్షణ కోసమని.
0: Everything is for protection.
1: ఏ చేసినా కూడా రక్షణే.
0: Everything is for protection.
1: ఏ చేసినా క్షేమమే.
0: It's for our good.
1: కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని.
0: Everybody should be happy.
1: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
0: God's creation is mysterious.
1: ఇది చిత్రంబులు.
0: Mysterious.
1: త్రైలోక్య పవిత్రంబులు.
0: That's sacred.
1: ముని జన విత్తంబులు.
0: That's
1: సన్విత్రంబులు.
0: And so close.
1: ముని జన వన పౌత్రంబులు.
0: They are adored by everybody, sages and saints.
1: విష్ణుదేవు చారిత్రం.
0: That is the glory and the story of God.
1: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
0: And that is the teaching to humanity.
1: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
0: Gopika had full faith in this.
1: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధములా తరిస్తూ వచ్చారు.
0: Because of faith they could redeem their lives.
1: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the cause for liberation?
1: ఆ నమ్మకం అనేటువంటి యొక్క అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
0: The faith of the magnet is fully there.
1: ఎక్కడ పోయినా అవి.
0: It is there everywhere.
1: చూస్తుంటారు.
0: You see.
1: అత్తలు మొత్తుకున్నా.
0: Though mothers in law deny it.
1: భర్తలు కత్తులు నూరుచున్నా.
0: Husbands are angry.
1: నోరెత్తరు.
0: They don't open their
1: mouth. కోపగించరు.
0: They are not angry.
1: రెచ్చకేయగలరు.
0: They don't go anywhere.
1: భీతిలో పోరు గోపికలు.
0: And they don't even speak.
1: వాళ్ళకి భీతే లేదు.
0: They have no fear.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
0: They have no fear because of
1: అత్తలు మొత్తుకున్నా.
0: Though mothers in law are against.
1: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
0: They go on shouting at them.
1: మరి భర్తలు కత్తులు నూరుచున్నా.
0: The husbands are dead against them.
1: ఏమైనా చేసుకో నోరెత్తరు.
0: They may do anything, they don't open their mouth. They are not angry. They don't go anywhere. They don't speak. That's the story of
1: God.
0: God has imprinted his form in their heart. And God's form, Krishna, is imprinted on the paper. You cannot separate the print from the
1: paper.
0: The picture of Krishna is imprinted on their
1: heart.
0: Krishna got himself imprinted on the hearts of the gopikas.
1: ఈ విధమైనటువంటి విశ్వాసం రావాలంటే
0: టు హ్యావ్ దట్ ఫెయిత్
1: ఇన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
0: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
1: జన్మ జన్మాంతరాల సత్యం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
0: ఇట్స్ బికాజ్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
1: సహా అన్నారు గోపికలు.
0: Gopika said that is the true form of the
1: Rasa Swarupade Bhagavantudu.
0: God is the essence.
1: There is no
0: other thing beyond.
1: Sarva Rasamu Saramu Karuna Rasame.
0: And the essence of all
1: Sarva Rasamu Karanam Kudunu Prema Rasame.
0: And it is the essence of love.
1: Prema Rasamu Kante Minchinatundi Rasam Marakuti Ledu.
0: There is nothing beyond love.
1: ఈ ప్రేమ లోపల అనేక రకమైనటువంటి రుచులు ఉన్నాయి.
0: అండ్ ది లవ్ హ్యాస్ గాట్ మల్టీ డైమెన్షనల్ టేస్ట్.
1: ఒక్క రుచి కాదు,
0: నాట్ వన్,
1: మనం తెలియని రుచులంతా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ అన్నోన్.
1: మత్తైనటువంటి రుచి కూడా ఉంది.
0: దట్ ఇంటాక్సికేట్స్ యు.
1: మత్తైన రుచి కూడా ఉంటుంది.
0: దట్ మేక్స్ యు ఫర్గెట్.
1: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
0: అండ్ ఇట్ ఇస్ సీక్రెట్ టేస్ట్.
1: మత్తైన రుచి కూడా ఉంటుంది.
0: అండ్ దట్ ఇంటాక్సికేట్స్ యు.
1: మత్తు, ఉన్మత్తు, ప్రవత్తు ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
0: ది ఫర్గెట్ఫుల్నెస్, ది ఇంటాక్సికేషన్ అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ దేర్.
1: దీన్ని నేను నారదుడు చెప్పాను.
0: ఎల్లబ్ధపుమాన్
1: ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటి అనగా మత్తో భవతి,
0: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్,
1: మత్తో భవతి, తన్మయత్నో భవతి,
0: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
1: అది నిజమైనటువంటి శక్తి.
0: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
1: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
0: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
1: ఆ భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
0: That is the nature of love of God.
1: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే, దివ్య సన్నిధియే, దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
0: And it's only true life if you have got that love.
1: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
0: to acquire that love.
1: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్, ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
0: The magnet of love has got to be increased day by day.
1: మీరు కూడా ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
1: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
0: వితౌట్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
1: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
0: యూ ఓన్లీ స్లీప్.
1: కర్మ కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
0: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
1: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
0: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యూ కమ్ ఆన్ బ్రదర్.
1: నిద్రలో ముంచుతాడు.
0: అండ్ హీ విల్ మేక్ యూ స్లీప్, గో టు స్లీప్.
1: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
0: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
1: కుంభకర్ణుడు కూడా మీ వైపున చూడనే చూడు.
0: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
1: తిండి తీర్థాలతో మీ కాలమంతా వ్యర్థం చేయడు.
0: అండ్ యూఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
1: ఈనాడు పిల్లలు చాలా కాలమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే దే వేస్ట్ దేర్ టైం.
1: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
0: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
1: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
0: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
1: పుస్తకములు పఠించి తిని
0: ఐ హావ్ గాన్
1: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు.
0: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
1: విస్తృతమైన విద్యలను
0: ఆల్
1: నేర్చుతినంచును గర్వమేలా.
0: వై షుడ్ యు ప్రైడ్
1: యువర్ సెల్ఫ్. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్మను చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: యు గో త్రూ ఆల్ ది బుక్స్ బట్ ఇఫ్ యు కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫర్ ఆల్ దిస్.
1: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
0: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
1: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
0: డోంట్ పే హీడ్ టు అదర్స్ వర్డ్స్.
1: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
0: Some may say there's
1: no question.
0: God. You put a question.
1: Who is God? Yavar devudu?
0: Who is God? Who's
1: God? Nee devuda, naa devuda?
0: Is your God or my God?
1: Nee devudu raakapothe neeku lekunda pochu. Naa devudu undadi. Naa devudu ledu ani cheppadaniki who are you?
0: You may deny your God. Who are you to question my God?
1: నా దేవుడు లేడు నీవు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్.
1: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
0: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
1: ఎవరెవరి నమ్మకం వారిది.
0: ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్
1: ఫెయిత్. ఈనాడు నమ్మకం అని రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవగనయందు.
0: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ బ్లైండ్.
1: అది కాదు మన యొక్క ప్రసాదము.
0: That's not the thing.
1: అది కాదు మన యొక్క జీవితము.
0: That's not our life.
1: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
0: for the liberation
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: Faith is necessary.
1: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో ఉన్న పెట్టుకోండి.
0: You have got, you must have it preserved in your heart.
1: సర్వావస్థలు ఎందుకును ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
0: It's only faith that will protect you under all circumstances.
1: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలేపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
0: But you forget this protecting principle రక్ష, but you are after the punishment శిక్ష.
1: కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు.
0: The students have bad feelings today.
1: ఈ స్టూడెంట్స్ అనేది
0: పిల్లలు చిల్డ్రన్
1: అనగా ఎవరైనా సరియే చెడ్డ భావాన్ని లోపల చేర్చకండి. అపకారం జరిగేటువంటి పనిలో మీరు
0: చింతించండి.
1: పౌరులను విమర్శించేటువంటి దాంట్లో మీరు ప్రవేశించండి. పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
0: Don't make anyone
1: suffer. హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
0: You are bound to face the reaction.
1: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
0: Not only you and your family will have to face the result.
1: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
0: Keep in view this truth
1: fundamentally. అందరి క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడాను భగవంతుడు కోరుతుంటాడు.
0: When you wish for the welfare and the progress everybody, you will prosper.
1: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
0: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్
1: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైమ్ బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్
1: ప్రేమ ముదిత మన సీక్రెట్

ఇనుముకు పట్టు తుప్పు మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు అగ్ని చేరిన ఇనుముకు అది ఎవీడూ

0: iron in association with mud, it gets rusted. The same very iron, when it is in association with fire, it will be free from all that rusting. Likewise, everything depends on company.
1: Isukalo Varsha Dhana Jala Dharulu Inki Povu Isukalo Varsha Jala Dharulu Inki Povu Madhuramai Nilchu Regadi Masakalona Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti Atule Prapta Anusaramai Alaru Bhakti.
0: When there is rain, it all gets absorbed on sand. But the water would remain sweet if it falls on a wetland. Likewise, the devotion shines basing on the deservedness.
2: Prema Swaruplena Vidyarthulara.
0: Students, embodiments of love.
2: Manavatam ento pavitramaina adinappatikini tanu సహవాసమును పురస్కరించుకొని తన యొక్క మంచి చెడ్డలు మారుతూ ఉంటాయి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో డౌట్ సేక్రెడ్ బట్ హౌఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంటర్చేంజ్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ.
2: ఇనుము మట్టిలో వేసినప్పుడు ఇది తుప్పుపడుతుంది.
0: వెన్ వన్స్ ఐరన్ ఈజ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ మట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
2: కానీ అదియే ఇనుము అగ్నిలో వేసినప్పుడు ఆ తుప్పు వదిలిపోయి కేవలం ప్రకాశవంతమైనటువంటిదిగా రూపొంది, మెత్తదిగా మారుతుంది.
0: బట్ ది వెరీ సేమ్ ఐరన్ వెన్ ఇట్ ఇస్ పుట్ ఇన్ ఫైర్ ద రస్ట్ విల్ లీవ్ దాట్ ఇన్స్టెడ్ ఐరన్ షైన్స్ బ్రిలియంట్లీ రెడ్ హాట్.
2: డస్ట్ గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust in the company of air will go up to the sky.
2: కాని నీటితో చేరితే లోతు గుంత వరకు దిగుతుంది.
0: But the very same dust in the company of water will go down to the pit.
2: పైకి ఎగురుటకు రెక్కలు లేవు డస్ట్కు.
0: The dust has no wings to fly high.
2: క్రిందికి దిగుటకు కాళ్ళు లేవు.
0: Nor has it the legs to go down.
2: సహవాస ప్రభావము చేతనే పైకి ఎగురటం క్రిందికి దిగటం రెండు కూడా జరుగుతూ ఉంటుంది.
0: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ కంపెనీ దట్ మేక్స్ ఇట్ గో అప్ ఆర్ గో డౌన్.
2: కనుక సహవాస దోషం అనేటువంటిది, సహవాస మేలనేటువంటిది మనం చేసేటువంటి వారి మంచి చెడ్డలపై ఆధారపడి ఉంటుంటుంది.
0: ద కంపెనీ డిపెండ్స్ ఆన్ ద గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ.
2: కనుకనే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాన్ని మనం చేరినప్పుడే మనకు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనకు అందిస్తుంది.
0: వెన్ వీఆర్ గుడ్ కంపెనీ నేచురల్లీ వీ కెన్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ అండ్ అటైన్ డివినిటీ.
2: దుస్సంగంతో చేరినప్పుడు మనకు దుర్భావములు, దురాలోచనలు, దుశ్చింతలు మనసులో ప్రవేశించి అనేక విధమైనటువంటి దుష్కార్యంలో పురికొల్పుతుంది.
0: Whereas in a bad company, naturally bad feelings, bad emotions, bad thoughts originate and taking to wrong actions.
2: కనుక మానవుడు సత్సంగం అనేటువంటి దానితో చేరి తన మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరం.
0: Therefore, one should join good company and develop human quality.
2: Satsangam cheta manavadu kevalamu daivatvanni pondagaradu.
0: By joining a good company, certainly he can attain divinity.
2: ఈ దుస్సంగం చేత మానవుడే పశువుగా మారగలడు.
0: Because of bad company, man turns into an animal.
2: కనుక పశుత్వము మానవుడి కంటే కింద స్థాయిలో ఉండేటువంటిది.
0: Animal is below the level of man.
2: దైవస్థానము మానవునికి పై స్థానంలో ఉండేటువంటిది.
0: Divine is above man.
2: కనుకనే మానవుడు మధ్య లోకంలో ఉంటున్నాడు, అనగా మధ్యలో ఉంటున్నాడు.
0: Man is in between the two.
2: ఇట్టి మధ్యలో ఉండినటువంటి మానవత్వాన్ని మనము ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి, కానీ అదో స్థాయికి దిగజారడానికి మనం ఏమాత్రమూ ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: Therefore, we should make every effort to come up and to reach the divine. In fact, we don't need to do anything to come down.
2: చెడిపోవటం చాలా సులభం.
0: It's easy to get spoiled.
2: ఉన్నత స్థాయి అందుకోవటం చాలా కష్టం.
0: To reach exalted heights, it is difficult.
2: కనుకనే మానవుడు కష్టమైనప్పటికీ కష్టే ఫలి. మనం ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి.
0: It may be quite difficult, full of exertion, but yet we should make every effort.
2: మానవుడు దుస్సంగముతో చేరి తన యొక్క భావములను దుర్భావములుగా మార్చుకుని తన చర్యలను దుశ్చర్యలుగా మార్చుకుని కడపటికి దురవస్థలకు గురి అవుతున్నాడు.
0: Because of bad company, he'll be full of bad feelings and resorts to bad activities and ruins himself.
2: ఈ అన్నింటికీ సంకల్పములే మూల కారణములు.
0: For everything, thought is the main cause.
2: ఈ సంకల్పములు సరి అయినటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, శుద్ధమైనటువంటివి గాను, సార్థకమైనటువంటివి గాను ఉండాలి.
0: The thoughts should be pure, sacred, and they should be proper.
2: కాని లేత వయస్సునందే దురదృష్టవశాత్తు దుస్సంకల్పములు దురాలోచనలు దుశ్చర్యల్లో పాల్గొని మానవుడు ఈ వయస్సును చాలా వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: But one entertains bad feelings and bad thoughts at a tender age and wasting his time thereafter.
2: ఇనుము మట్టితో చేరినప్పుడు రస్ట్ అవుతుంది.
0: Iron in the company of dust gets rust.
2: ఈ రస్ట్ కావటం చేత ఆ ఐరన్ లో ఉన్నటువంటి ఒక శక్తి అంతా కూడాను బస్ట్ అవుతుంది.
0: Iron which is rusted bursts.
2: ఇది బస్ట్ అయినప్పుడు దీన్ని టెస్ట్ చేయవలసి వస్తుంది.
0: When it bursts, it must be tested.
2: ఈ టెస్ట్ చేసినప్పుడే దీనికి రెస్ట్ చిక్కుతుంది.
0: When you test it, it will have rest.
2: ఈ రెస్టే మనకు ఉన్నత స్థానం.
0: Is the rest that is high level.
2: అనగా దీనికి పట్టినటువంటి డస్ట్ ను మొట్టమొదట తుడిచివేయాలి.
0: Therefore, we should wipe out all the dust.
2: ఈ డస్ట్
0: what is this dust?
2: అనగా దుస్సంగంతో ఏర్పడినటువంటి యొక్క దుర్భావమైనటువంటి డస్ట్ ను మనం తుడిచివేయాలి.
0: We have to remove all this dust of bad company and bad feelings.
2: ఇవన్నీ కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుస్సంగం చేతనే ఏర్పడుతుంటాయి.
0: All these things are the result of the bad company.
2: కనుకనే tell me your company, I shall tell you what you are అని. మన కంపెనీ ఎలాంటిదో మనం అలాంటి వారిగా తయారవుతాం.
0: As is the company, so you are.
2: కనుక మనము కాలం తీసుకున్నను తప్పులేదు, కొంత విచారణ చేసి మంచి వారితో మనం స్నేహం చేయాలి.
0: Doesn't matter, take time, inquire and join the good company.
2: కాని మంచి స్థితిలో మనం ఉండినప్పుడు, మంచి స్థాయిలో మనం ఉండినప్పుడు, మంచి పొజిషన్ లో మనం ఉండినప్పుడు అందరూ మనము గుడ్ బై గుడ్ బై అని అందరూ వస్తుంటారు.
0: When we are in good position, when times are favorable, all will gather round you.
2: కాని మన యొక్క పరిస్థితి దిగజారిపోయినప్పుడు, హీన స్థితికి వచ్చినప్పుడు, తాను కొన్ని విధమైనటువంటి యొక్క ప్రభావంలో మునిగినప్పుడు అందరూ కూడాను మనకు దూరమైపోతుంటారు.
0: When situation, circumstances are adverse and negative, people will turn away from you.
2: ఇది నిజమైన స్నేహం కాదు.
0: This is not true friendship.
2: స్నేహం అనగా ఏమిటి?
0: What is friendship?
2: కష్ట సమయం నందు, దుఃఖ సమయం నందు, విచార సమయం నందు, అనేక విధమైనటువంటి ఒక ఇక్కట్టు కలిగినటువంటి సమయం నందు మనం విడువక మనం వెంటనే షాడో వలె మనం వెంటాడుతూ ఉండాలి. వాడే నిజమైనటువంటి మిత్రుడు.
0: హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ యూ, హూ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, ఇన్ టైమ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
2: చెరువునందు నీరు నిండినప్పుడు వేల కొలది కప్పలు చేరుతుంటాయి.
0: When the tank is full of water, frogs gather in thousands.
2: కానీ నీరు ఎండిపోతానే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు.
0: When the tank is dry, not even one frog is seen.
2: అదే విధంగానే మనం మంచి స్థాయి అందు ఉండినప్పుడు, మంచి హోదాలో ఉండినప్పుడు అందరూ మన వెంట ఉంటుంటారు.
0: Likewise, when we are in good position, authority, you will find people around you.
2: ఇలాంటి స్నేహం నిజమైన స్నేహం కాదు.
0: It's not true friendship.
2: స్నేహమనగా కష్టముల యందు, సుఖముల యందు, నష్టముల యందు, ఆదాయముల యందు, అన్నింటి యందు కూడా మనకు తోడునీడిగా ఉంటుండాలి.
0: A friend should be with you in all times, the profit and the loss, the difficulties, the pleasure and the pain.
2: కనుక మనకు నిజమైన స్నేహితులు ఎలాంటి వాడిని మనం చక్కగా కాలం తీసుకుని గుర్తించి వారితో మనం స్నేహం చేయాలి.
0: Therefore, we have to take time, recognize a true friend and move with him.
2: కేవలం హలో అంటేనే హలో అనుకుని వారితో చేరటము చాలా తప్పు.
0: It's a mistake if you join anyone by merely hello.
2: స్నేహం చేయగలిగినటువంటి వారిని మొట్టమొదటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా మనం చక్కగా విచారణ చేసుకోవాలి.
0: Before you make a friend, know the background.
2: వాడి హ్యాబిట్స్ ఎట్లాంటివి, వాడి బిహేవియర్ ఎట్లాంటివి, వాడి డిసిప్లిన్ ఎట్లాంటివి అనేటువంటి అన్నింటినీ కూడా మనం గుర్తించాలి.
0: You have to inquire and recognize before you make a friend his habits, behavior.
2: వాడు ఎలాంటి వారితో చేరుతున్నాడు, ఎలాంటి సంఘంతో వాడు ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో నో ద కంపెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో.
2: వాడు చెడు కంపెనీతో మనం చేరుతున్నప్పుడు వాడి మొహం కూడా మనం చూడకూడదు.
0: ద వన్ విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు బి ఫ్రెండ్ ఇఫ్ హీస్ ఇన్ బ్యాడ్ కంపెనీ, డోంట్ లుక్ ఎట్ యువర్ ఫేస్.
2: వాడు హలో అన్నప్పుడు మనం గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి.
0: ఇఫ్ హీ సేస్ హలో, సే గుడ్ బై.
2: కనుక అలాంటి వారి ఫ్రెండ్షిప్ మన జీవితానికే ముప్పు.
0: Such sort of friendship will put you in danger.
2: కానీ ఈనాటి విద్యార్థులు ఆధునిక సంబంధమైనటువంటి యొక్క చదువుల వల్ల అందరూ ఫ్రెండ్స్ గానే మారిపోతుంటారు.
0: In the modern education, the modern students will consider everyone as friends.
2: నిజమైనటువంటి ఒక మైత్రి మిత్రత్వం అని చెప్పడానికి వీలు కాదు.
0: It's not true friendship. It's not possible to say so.
2: ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
0: They are all passing clouds.
2: ఏ నిమిషంలో విడిపోతుందో.
0: One moment it would leave you.
2: కనుకనే అలాంటి ఫ్రెండ్షిప్ ను మనం ఎంతవరకు అంతవరకు హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతటితోనే మనం ముగించుకోవాలి.
0: సో సచ్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిప్యులేషన్స్ లిమిట్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ హలో హలో హౌ ఆర్ యూ గుడ్ బై అండ్ గుడ్ బై
2: కాకుండా ఈ వయసులో విద్యార్థులకు గుణము చాలా ప్రధానమైనటువంటిది.
0: అట్ దిస్ ఏజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: అది లేకపోతే వీడు ప్రాణం పోయినటువంటి ఒక జీవే.
0: విదౌట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ జస్ట్ లివింగ్.
2: క్యారెక్టర్ లేనటువంటి వాటితో ఫ్రెండ్షిప్ మనం చేయకూడదు.
0: Never be a friend to one without character.
2: అలాంటి వాళ్లకు ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండదు, సామాజిక క్యారెక్టర్ ఉంటుండదు.
0: Such persons will not have individual character nor social character.
2: ఈ సామాజిక యొక్క క్యారెక్టర్ లేనప్పుడు ఇంకా నేషనల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: When there is no social character, how do you expect national character?
2: కనుకనే మొట్టమొదటి మానవునికి ఇండివిజువల్ క్యారెక్టర్ ఉంటుండాలి.
0: Therefore, individual character is very essential.
2: అనగా మనసు చెలించని మనసును భ్రమించిన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, unwavering mind, the steady looks are absolutely important.
2: ప్రతి దానికి కూడాను గడియారం పెండులు వలె అటు ఇటు కదులుతుంటే అలాంటి వాడి ముఖమే చూడకూడదు.
0: If everything oscillates like the pendulum, you should never look at his face.
2: Bad boy.
0: He's a very bad boy.
2: అలాంటి బాయ్స్ తో మనం ఏమాత్రం కూడాను ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు.
0: We should never make friendship with such bad boys.
2: కడపడికి నీవు కూడాను ఆ బ్యాడ్ అయిపోతావు.
0: Ultimately you also turn bad.
2: కనుక మనము మంచి వారితో మనం స్నేహం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore we should make every effort to have good friends.
2: ఇది మట్టితో చేరినప్పుడు దీని ఇనుమైనటువంటిది కూడా దాని శక్తి అంతా కోల్పోతుంది.
0: Iron will lose all its strength because of the rust as it is in the company of the
2: మహా గట్టిగా ఉంటుంటాది.
0: ఇట్స్ సో స్ట్రాంగ్.
2: కఠినంగా ఉంటుంటాది.
0: వెరీ స్ట్రాంగ్.
2: అదే నిప్పుతో చేరేటప్పటికీ ప్రకాశవంతంగా ఉంటుంది.
0: వెన్ ఇట్ ఇస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఫైర్
2: కొంచెం ఏటు కొడితే కూడా సారు సాగిపోతుంది.
0: విత్ వన్ స్ట్రోక్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్, ఎక్స్పాండ్ ఇట్.
2: కనుక ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడు మనం పవిత్రం చేసుకోవాలి?
0: వెన్ కెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్?
2: సత్సంగంలో చేరినప్పుడు అగ్నితో చేరినట్టుగా ఇది చాలా దాని పవిత్రమంతా కూడాను చాలా బయటపడుతుంది.
0: It is something like joining the company of the fire. When you are in the company of good people, naturally it shines.
2: విడిపోతుందో అది తాను పరిశుద్ధంగా ఉంటుంటాయి.
0: The moment dust is off, it remains pure.
2: ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు సరైన దీనిగా మనం తయారు చేసుకోవచ్చు.
0: When it is pure, you can mold it in the way you want.
2: అట్టి ఇనుప ముక్కను ఏ పదార్థంగానైనా మనం తయారు చేసుకోవచ్చు.
0: Such iron piece can be made into
2: ఒక రౌండ్ గా చేసుకోవచ్చును, ఒక సెమీ సర్కిల్ గా చేసుకోవచ్చు, ఇంకో సర్కిల్ గా చేసుకోవచ్చు, ఎన్ని రకంగాలైనా ఆ ఇనుము తయారు చేసుకోవచ్చు.
0: యు కెన్ మోల్డ్ ఇట్ ఫ్యాషన్ ఇట్ ఇన్ ది వే యు లైక్, సెమీ సర్కిల్ ఆర్ ఫుల్ సర్కిల్.
2: కనుక నీ ఆపదలకు, నీ యొక్క దుఃఖములకు, నీ విచారములకు తగినటువంటి రీతిగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంటాది.
0: Therefore there is every scope to change it according to your situations, the difficulties,
2: ఎప్పుడు
0: the anxiety.
2: దీనిలో చేరినటువంటి యొక్క మాలిన్యం దూరమైనప్పుడే,
0: when the dirt is free,
2: ఈ మాలిన్యం ఉండినంత వరకు కూడాను అగ్ని సంస్కారం ఏమాత్రం జరగదు.
0: So long there is filth and dirt, it cannot be refined.
2: ప్రతి మానవుడు కూడాను సంస్కరింపబడాలి.
0: So everyone must be refined.
2: సంస్కారం అంటే ఏమిటి?
0: What do you mean by this refinement?
2: దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటము, గుణాన్ని పోషించటం.
0: Removing all the dirt and keeping up its quality.
2: ఈ జగత్తు లోపల మనం తినే పదార్థములన్నీ కూడాను సహజంగా సృష్టింపబడుతున్నాయి.
0: All the material that we partake is natural in its creation.
2: తింటున్నాము,
0: we eat rice,
2: వేడలు తింటున్నాము,
0: we eat dog,
2: ఇంకే విధమైనటువంటి పదార్థాలంతా మనం తింటున్నాము,
0: we eat all sorts of material.
2: పుట్టినట్టుగా మనం భోజించము.
0: We don't eat as they are available.
2: ఇది ఒడ్డు పైరు నుంచి పండుతుంది.
0: You find the paddy growing.
2: అయితే ఈ గడ్డిని మనం మొదలు వేరు చేయాలి.
0: We remove the grass.
2: తిరిగి ఆ వడ్డ నుంచి పై పొట్టును మనం వేరు చేయాలి.
0: And we remove the husk out of the grain.
2: ఈ హస్క్ ను రిమూవ్ చేసిన తర్వాతనే బియ్యం తయారవుతుంది.
0: And then only the rice will be ready.
2: ఈ బియ్యాన్ని కూడా అగ్నితో సంస్కరించి చేసుకోవాలి.
0: And the rice must be boiled.
2: అది సంస్కరించిన తర్వాతనే మనం భుజించడానికి వీలవుతుంది.
0: After processing, cooking only you can eat it.
2: అదే విధంగానే ఒక వెండి కాని, బంగారు కాని, వజ్రం కాని కూడాను పుట్టింది పుట్టినట్టుగా మనం దాన్ని అనుభవించడానికి వీలు కాదు.
0: లైక్ వైజ్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ యాజ్ ఇట్ ఈస్.
2: ఈ గోల్డ్ సిల్వర్ ఇదంతా కూడా మట్టితో కూడి ఉంటుంటాది.
0: సిల్వర్ గోల్డ్ డైమండ్ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ మడ్.
2: అనేక విధములుగా పరిశుద్ధం చేసి
0: ఇట్ మస్ట్ బి ప్యూరిఫైడ్.
2: అగ్ని సంస్కారం చేత దీన్ని కొంతవరకు పరిశుద్ధమైనటువంటి యొక్క మెటల్ గా తయారు చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి purified, it is processed in fire.
2: అప్పుడే దాని ద్వారా మనం అనేక రకాలు మనం చేసుకోవచ్చు.
0: Then you can make jewelry out of it.
2: కనుక ప్రతి దానికి కూడాను ఓ సంస్కారం ఉంటుండాలి.
0: సో ఎవ్రీథింగ్ నీడ్స్ రిఫైన్మెంట్.
2: ఇది బట్టగా ఉంది,
0: దిస్ ఇస్ క్లాత్.
2: ఇది బట్టకు మొట్టమొదటి ఏమిటిది? ఇది ప్రతి.
0: ప్రయర్ టు దాట్
2: ఈ ప్రతి లోపల విత్తనములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
0: దిస్ కాటన్ హెస్ గాట్ సో మెనీ సీడ్స్ అండ్ మెనీ.
2: కానీ ఆ ప్రత్తిని తిరిగి మనము దారంగా తీసుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ద థ్రెడ్ అవుట్ ఆఫ్ ఇట్.
2: ఈ దారం తిరిగి నేసినప్పుడే ఇది వస్త్రంగా తయారైంది.
0: ద థ్రెడ్స్ మస్ట్ బి ఇంటర్వోవెన్ సో హెస్ టు షేప్.
2: కనుక ఈనాడు ఈ వస్త్రం తయారు కావాలంటే దీనికి అనేక సంస్కారం జరగాలి.
0: So as to have the cloth today, it must be processed.
2: ఈ విధమైనటువంటి సంస్కారం జరిగినప్పుడే మనకు సరైనటువంటి అనుభూతికి మనకు అనుభవించవచ్చు.
0: This kind of processing and refinement will help you to experience it, enjoy it, utilize it.
2: కనుక ఈనాడు మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను కేవలము బుకిష్ నాలెడ్జీలు, కేవలము గ్రంథపరిచయంగా మాత్రమే ఉంటున్నాయి.
0: All that you study here is just bookish knowledge, familiarity with the text.
2: ఈ చదువుకు సంబంధించినటువంటి సంస్కారం కూడా ఉండాలి.
0: This kind of refinement is also needed.
2: Enta chadu chadivinappatikini samskaram leni chadu chaduve kaadu.
0: You may read a lot without culture, you cannot call it education.
2: Enta chadu chadivi yeniti unnanu inuni gunambu manaledu.
0: One may have very high education, but a mean man will never give up his quality.
2: Tarachi chadu chaduvan tarkavadame kaani పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, his education has helped him to argue with people and not to acquire total wisdom.
2: కనుక మనము ఏ విధమైనటువంటి చదువు చదివి తర్కవాదంలో మనం ప్రవేశిస్తున్నాము ఈ చదువును?
0: Because we are educated, we continue to argue with people.
2: ఇది కాదు చదువు యొక్క విషయం.
0: This is not the quality.
2: చదువు మనం కేవలం పొట్టకూటి నిమిత్తమే చదివేటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ జస్ట్ ఎ లివింగ్.
2: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
0: అండ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్ ద నాలెడ్జ్.
2: ఇది కేవలం కొన్ని విధమైనటువంటి ఒక పెడమార్గం పట్టించి మనం కేవలం విద్య అంతా కూడాను మన జీవనోపాధి నిమిత్తం అని భావిస్తున్నాము.
0: We take it in the wrong direction and consider it that it's meant
2: జీవితంలో రెండు మార్గం ఉంటుండాలి.
0: There are two paths in life.
2: జీవనోపాధి, రెండవ జీవిత పరమావధి.
0: One is just a living, another the purpose of life.
2: కనుకనే జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడా మనం కొంతవరకు గుర్తించాలి.
0: While carrying out our daily life, we should also work out to achieve the purpose of life.
2: ఏదో మనం ఉండినంత వరకు జీవించి కట్టగలిపడికి ఏదో ఒక విధంగా మరణించవచ్చును.
0: వీ మే లివ్ అండ్ మే డై అల్టిమేట్లీ.
2: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: దిస్ ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్
2: ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం అందరికీ అందించాలి.
0: వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ఎవ్రీవన్.
2: ప్రతి మానవుడు కూడా ఆదర్శ స్వరూపుడు కావాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
2: మనిషి మరణించినా కానీ ఆదర్శం మాత్రం మారకూడదు.
0: పర్సన్ మే డై బట్ హిస్ ఐడియల్ షుడ్ రిమైన్.
2: కనుకనే ఉత్తమ ఆదర్శమని అందించేటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్ షుడ్ బి ఎ నోబుల్ ఐడియల్ స్టూడెంట్.
2: కనుకనే ఈ యొక్క ఐడియాస్ అనేటువంటిది కేవలం మార్పు చెందేటువంటివి కాదు.
0: ద ఐడియల్స్ డు నాట్ చేంజ్.
2: అవి చిరంజీవితత్వము.
0: దే ఆర్ ఇమ్మోర్టల్.
2: జన్మ జన్మాల ఎందుకు ఈ యొక్క ఐడియల్స్ అనేక రకాలుగా ఇంతర్లు దీన్ని పాటించవచ్చు.
0: ద ఐడియల్స్ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఓవర్ మెనీ మెనీ పాస్ట్ లైఫ్స్.
2: కాన మనము ఐడియల్ లైఫ్ ను మనం పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ వీ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
2: ఈనాటి మానవుడు ఐడియల్ లైఫ్ అనేటువంటిది ఏమిటో వాళ్ళకి తెలియదు.
0: Modern man doesn't know
2: ఆదర్శవంతమైన జీవితం ఏమిటో వాడికి తెలియదు.
0: He doesn't know what an ideal life is.
2: కేవలం డిగ్రీ తీసుకున్న తక్షణమే పాస్ అయిపోయినాను, గొప్ప డిగ్రీ తీసుకున్నాను, నేను గొప్ప చదువుని అయిపోయినానే అహంకారానికి అవకాశం ఇస్తున్నాడు.
0: బై రిసీవింగ్ ఎ డిగ్రీ హీ ప్రైడ్స్ హిమ్సెల్ఫ్ ఇస్ హైలీ ఎగోయిస్టిక్
2: దట్ హీ నోస్. అహంకారము, ఆడంబరము, అసూయ ఈ మూడు ఉండినంత వరకు ఈ మానవుడు ఏమాత్రం కూడా ఈ జగత్తులో ఉపయోగం లేదు.
0: సో లాంగ్ డేస్ హీ గో పాంప్ అండ్ గ్రాండైజ్మెంట్ అండ్ జెలసీ హీస్ యూస్లెస్.
2: కనుక సమాజం కూడా ఇటువంటిని గౌరవించదు.
0: సొసైటీ ఆల్సో విల్ నాట్ రెస్పెక్ట్ సచ్ పీపుల్.
2: ఇంటిలో గౌరవిస్తుంది మూర్ఖుండి.
0: ఎ ఫూల్ ఇస్ రెస్పెక్టెడ్ ఎట్ హోమ్.
2: గ్రామములో గౌరవిస్తుంది గ్రామాధిపతిని.
0: విలేజ్ హెడ్ ఇస్ రెస్పెక్టెడ్ బై విలేజ్.
2: దేశంలో గౌరవిస్తుంది ఒక విధమైనటువంటి రాజును.
0: ద కింగ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇన్ హిస్ కింగ్డమ్.
2: కానీ
0: బట్
2: సంస్కారవంతుని ప్రపంచమే గౌరవిస్తుంది.
0: ద వన్ విత్ కల్చర్ ఇస్ రెస్పెక్టెడ్ బై ది హోల్ వరల్డ్.
2: కనుకనే మొట్టమొదట మనము కల్చర్ మన భారతీయ సంస్కృతిని మనం చక్కగా కాపాడుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
2: కనుక ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశీయులు కాపాడుకోవాలి.
0: ఎనీ వన్ ఆఫ్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ షుడ్ కీప్ అప్ దేర్ ఓన్ కల్చర్.
2: ఇది నిజమైనటువంటి యొక్క విద్య యొక్క విశిష్టత.
0: దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: ముఖ్యంగా మనము ఈనాడు ఒక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని సరైనటువంటి వారిగా తీసుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎగ్జాక్ట్ కరెక్ట్ రిలేషన్షిప్స్ టుడే.
2: ఎవరిని మాత్రం ద్వేషించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హేట్ ఎనీబడీ.
2: కానీ నీవు ఎన్నుకోవలసినటువంటి వారిని సరైనటువంటి వారినిగా ఎన్నుకోవాలి.
0: యూ షుడ్ చూజ్ ఎ కరెక్ట్ పర్సన్.
2: నీకు ఫ్రెండ్ కావాలనుకుంటుంటే నీవు మూర్ఖుణ్ణి ఫ్రెండ్ చేసేదానికంటే ఏ ఫ్రెండు లేకుండా పోవటం మంచిది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫూల్ యాజ్ ఎ ఫ్రెండ్ బెటర్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రెండ్ అట్ ఆల్.
2: కనుక నీవు సరి అయినటువంటి యొక్క ఫ్రెండ్ ని మీరు ఎన్నుకోవాలి.
0: సో చూస్ ఎ ప్రాపర్ కరెక్ట్ ఫ్రెండ్.
2: ఎలాంటి వాడు సరి అయినటువంటి వాడు?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్ షుడ్ యూ హ్యావ్?
2: మనసేకం వచసేకం కర్మణ్యేకం ఈ మూడింటి యొక్క త్రికరణ శుద్ధి ఇలాంటి వాడిని నీవు ఎన్నుకోవాలి.
0: ద వన్ హూ అబ్జర్వ్స్ ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ వర్డ్ అండ్ డీడ్.
2: మనసులో ఒకటి, మాటలో మరొకటి, చేతల్లో ఇంకొకటి చేసేటువంటి వాడిని ఏమాత్రం కూడా దగ్గర చేర్చవద్దు.
0: Never any person, never allow any person to be near the one who thinks in one way and in another way.
2: Vedanta paribhashalo pindu manas anyat vachas anyat karman anyat duratmanam annadi.
0: It's only the wicked man whose thoughts, actions and speech words vary.
2: Ee moodinti ekatvanu balinchinatuntu vade nijamaina manishi annadu.
0: The one who has the perfect harmony of these three.
2: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
2: కనుకనే అట్టివాడు మనుషుడిగా మారాలి.
0: సచ్ వన్ ఈజ్ ఎ ట్రూ మ్యాన్.
2: ఎప్పుడు చూసినా కానీ అనేక రకములుగా కూడా మన యోచన కూడా చేయటం లేదు.
0: వీఆర్ నాట్ థింకింగ్ ఈవెన్.
2: ఇతరుల యొక్క మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద పర్సన్.
2: ఒక చిన్న ఉదాహరణ.
0: వాయిస్ ఇస్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనిషి యొక్క థాట్స్ ను కుక్కలు కూడా కనిపెడుతున్నాయి.
0: Even dogs would be able to detect the thoughts of man.
2: కానీ తన థాట్స్ తానే కనిపించటం లేదు, కనిపెట్టడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ నోయింగ్ హిజ్ ఓన్ థాట్.
2: ఒక చక్కని ఎగ్జాంపుల్,
0: ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
2: ఒక కుక్క 20 అడుగుల దూరంలో ఒక గుంతలో పండుకుంది.
0: ఎ డాగ్ ఈజ్ రెస్టింగ్ ఇన్ ఎ పిట్ 20 feet డిస్టెన్స్.
2: నీవు సహజంగా దాని చింతనే చేయకుండా నీవు వెళ్ళు, దాన్ని దాటుకుని వెళ్ళు. అది ఏమాత్రం కూడా నీకు అభ్యంతరము చేయదు, అది లేచి కూడా పోదు.
0: Without any thought, you just pass by, you cross, jump over. It's unmindful.
2: దాన్ని కొట్టాలి అని సంకల్పించుకుని ఒక చిన్న రాయి తీసుకుని పో, నిన్ను చూస్తున్నట్టే అది పరిగెత్తిపోతుంది.
0: The moment you determine to beat it or hit it or pelt a stone at it, it will get up and run away.
2: కనుకని నీ సంకల్పాన్ని అది గుర్తిస్తా ఉంది.
0: ఇట్ విల్ నో యువర్ థాట్.
2: మానవుని సంకల్పాలు కుక్కలే గుర్తిస్తున్నాయి కానీ మనిషి గుర్తించడం లేదు.
0: హ్యూమన్ థాట్స్ ఆర్ డిటెక్టెడ్ బై డాగ్స్ నాట్ బై ఏ హ్యూమన్ బీయింగ్.
2: కనుక నీవు డాగ్స్ కంటే హీనమైపోయినటువంటి వాడవి.
0: సో యూ హావ్ బికమ్ మచ్ వర్స్ దాన్ ఏ డాగ్.
2: కనుక మనం డాగ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ఏ డాగ్.
2: డిఓజీ డాగ్.
0: డిఓజీ డాగ్.
2: జీఓడి గాడ్. అట్ట తయారు కావాలి మనం.
0: జీఓడి గాడ్. యూ షుడ్ బి లైక్ దాట్.
2: స్పెల్లింగ్ ఒక్కటే.
0: స్పెల్లింగ్ ఇస్ థింగ్.
2: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ది ఎంట్రెన్స్.
2: కనుకనే నీవు ఈ ఎంట్రెన్స్ లో పోవద్దు, డి ఎంట్రెన్స్ లో పోవద్దు, జి ఎంట్రెన్స్ లో పో.
0: నెవర్ పాస్ ది ఎంట్రెన్స్ ఆఫ్ ద లెటర్ డి. స్టార్ట్ ఫ్రమ్ ది ఎంట్రెన్స్ ఆఫ్ లెటర్ జి.
2: అది నీ యొక్క క్వాలిటీ మొట్టమొదటిది.
0: దాట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వాలిటీ.
2: అది ఏ సాధన కంటే మూల కారణము.
0: దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
2: సాధన అంటే
0: వాట్ ఈస్ సాధన?
2: తపం చేయటము జపము చేయటం కాదు సాధన.
0: ఇస్ నాట్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
2: మొట్టమొదట సత్యాన్ని గుర్తించాలి.
0: ఫస్ట్ నో ది ట్రూత్.
2: న తపాంసి న తీర్థానాం.

0: సజ్జనో సేవనో వినా.
1: సజ్జనుడు సేవలు చేయాలి. తల్లి, తండ్రి, గురువు, పెద్దలు ఇలాంటి వారంతా ఉంటారు.
2: You find your parents, mother,
1: వీరిని గౌరవించు,
2: రెస్పెక్ట్ దెమ్.
1: వీరికి సేవించు,
2: సర్వ్ దెమ్.
1: అవసరమైతే వాళ్ళకి ఏదైనా ఒక పరిచయం కూడా చేయి.
2: ఇఫ్ నెసెసరీ సర్వ్ దెమ్ మోర్.
1: అంతేకాని పెద్దలను ధిక్కరించి, తల్లిదండ్రుల మాటను విస్మరించి, నీవేదో గొప్ప సాధన చేస్తున్నావంటే ఈ సాధన కిందనే రాదు.
2: బట్ ఇఫ్ యూ డిసోబే ఎల్డర్స్, ఇఫ్ యూ డిసోబే యువర్ పేరెంట్స్, ఇట్ ఇస్ నో సాధన.
1: దీనిని భగవంతుడు కూడా అంగీకరించడు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ సచ్ సాధన.
1: జీవులను హింసించడము, దేవుణ్ణి పూజించడము దైవం కూడా ఇష్టపడదు.
2: గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ యూ హార్మ్ ఎ లివింగ్ క్రీచర్.
1: జీవులను ప్రేమించు,
2: ఫస్ట్ లవ్ లివింగ్ క్రీచర్.
1: అప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు.
2: ఇట్ అమౌంట్స్ టు లవ్ ఫర్ గాడ్.
1: ఈశ్వర సర్వభూతానాం, అన్ని జీవుల యందు ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కనుకనే మనము సరి అయినటువంటి ఒక భావం చేత, సరి అయిన వ్యక్తులను సరి అయిన గౌరవంతో మనం గౌరవించాలి.
2: దేర్ఫోర్ ప్రాపర్ ఫీలింగ్స్ యూ షుడ్ రెస్పెక్ట్ పీపుల్.
1: అయితే దీనిని పురస్కరించుకుని మనము కొన్ని సంఘముల లోపల అందరూ సమానములే అయినప్పటికీ కొన్ని దాంట్లో మాత్రం మనం కొంత నశ్రేయో నియమం వినా, కొంత శ్రేయస్సు కోసం కొన్ని నియమాలు పాటించాలి.
2: దో వీఆర్ బౌండ్ టు జాయిన్ ఏ కంపెనీ, we should observe certain limits for our own welfare.
1: Edaina gunamulu sarveyinatutti varini, character sarveyinatutti varini chuste vaadtu manike sambandham pettukokoddu.
2: Don't have any relationship with a person who has a bad character.
1: Aithe andariki namaskarinchu, sarva jeeva namaskaram kesavam prathigacchedi. Andariki namaskarinchu, tappu ledu, kaani sarva jeeva tiraskaram kesavam prathigacchedi. Itharu kuda manam tirinchukovali.
2: Whomsoever you respect, it amounts to respecting God. Whomsoever you deject, it amounts to total dejection, rejection of God.
1: ఈ విద్యార్థిగా మీరుండినప్పుడు,
2: so long you are a student,
1: ఇతరుల యొక్క సంబంధం ఏమాత్రం కూడా మనం పెట్టుకోకూడదు.
2: Don't bother about other matters.
1: అనగా ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థినీలు ఉంటారు.
2: Here we find students, boys and girls.
1: కానీ బాయ్స్ బాయ్స్ గానే ఉంటుండాలి.
2: Boys should remain as boys.
1: ఈ బాయ్స్ గర్ల్స్ యొక్క కనెక్షన్ అనేది పెట్టుకుంటే వాడు కుక్క కంటే హీనవి.
2: If boys have got any sort of connection with girls,
1: student ga undinappudu nee ee vidhamaina peda margam pattitavante nee kukkala kante heenam aipothavu.
2: As a student, if you follow this wrong path, having kind of friends with girls, you're worse than a dog. Your parents also will not accept this.
1: Alanti tallidannulu garbhamlo putti kuda nuvu vyarthudaipothunnavu.
2: Your life is a waste having been born to your parents.
1: Alanti janmame manaku vyartham aipothundi.
2: That life is wasted.
1: Kaadu alanti life ye manaku prayojanam ledu.
2: That life is in vain.
1: ఎలాంటి లైఫ్ ఉంటుండాలా?
2: What sort of a life?
1: చేతులారంగ శివుని పూజించరేని.
2: If we don't worship God with both hands,
1: నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని.
2: If we don't sing the glory of Lord with full throat,
1: సత్యంబు లోనత తలుపడేని.
2: If we don't have compassion and truth
1: within, కడుగ నీటికి తల్లుల కడుపు చేటు.
2: Why should they be born at all to their mother?
1: ఎందుకు తల్లి గర్భాన్ని నొప్పి పెట్టడానికి?
2: Why should they be born at all to put a mother to suffering? What for?
1: సరి అయిన సద్గుణముల మనలో ఆవిర్భవించాలి.
2: వీ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ గుడ్ క్యారెక్టర్.
1: అదే మన యొక్క చదువుకు సరి అయినటువంటి అంతరార్థము.
2: దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
1: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
2: బుక్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండు మట్టి బెండు.
2: ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: ఏం ప్రయోజనం?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: పుస్తకంలో ఉంటుందా చదువు అంతా?
2: దేర్ ఇస్ నాలెడ్జ్ ఇన్ ది
1: హెడ్. లో ఉంటుంది మట్టి అంతా.
2: బట్ మడ్ ఈస్ ఇన్ ది హెడ్.
1: ఇది చదువా?
2: ఇస్ దట్ ఎడ్యుకేషన్?
1: కాదు కాదు.
2: నో.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక మట్టిని మనం దూరం చేయాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రిమూవ్ ది మడ్ దేర్.
1: ఈ తలలో ఉండినటువంటి థాట్స్ అంతా మనం దూరం చేయాలి.
2: ఆల్ ద థాట్స్ మస్ట్ బి రిమూవ్డ్.
1: కనుకనే ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
2: ఇన్ ఎన్ ఎంప్టీ హెడ్ యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది కాని ఎగున.
2: If the head is full of so much of matter,
1: would
2: it ever be empty?
1: Kaka ila sukrutam nimpanaguna.
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundadi.
2: In this tumbler there is water.
1: Ee tumbler paalu poyalante etna postavu? Kanukone emi leni burralona emaina cherchavachchu.
2: In an empty head you can stuff it with anything.
1: Ememo nindi unna talaburradi kaadiyaguna.
2: If this If the head is full of so much of matter, would it ever be empty?
1: Kaka, ila sukrutam nimpanaguna.
2: Unless the head is empty, can you fill it up with spiritual knowledge?
1: Ee tumbler lo water untundali.
2: In this tumbler there's water.
1: Ee tumbler palu poyalante etta postavu.
2: If you want to pour milk, water there, how do you do it? To remove water.
1: Tirigi palu poyali.
2: And then fill it up with
1: ante
2: milk.
1: Ante gani water lo kuda palu poste rendu brashtu pattipothayi.
2: On the other hand, if you pour milk there, both will be spoiled.
1: కనుకనే మన హృదయము లోపల పవిత్రమైనటువంటి భావములు, తల్లిదండ్రులను ఆనంద పెట్టేటువంటి భావములు, తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క కృతజ్ఞత చూపేటువంటి భావములు మనలో ఆవిర్భవించాలి.
2: Therefore our hearts will be filled with love that would make our parents happy, that would make them
1: blissful. అలాంటి తల్లిదండ్రులు కూడా మోసం చేసి, తల్లిదండ్రులు కూడా దగా చేసి నీవు పెడమార్గం పడుతున్నావంటే నీకంటే ఇంక దుష్టుడు మరొకడు లేడు.
2: If you cheat your parents, you are the worst of the worst fellows.
1: ఈ చదువును చదివి కూడా ప్రయోజనం లేదు.
2: There is no use of this education.
1: ఇదంతా కేవలం ఈ చదువును చదివే బదులు ఇంటింటి బిచ్చమెత్తచ్చు.
2: Instead of studying like that, better we beg house to house.
1: కనుక మొట్టమొదటి గుణాన్ని మనం సాధించాలి.
2: So we should develop character.
1: గుణము లేని సుతుడు,
2: the son without character,
1: గురు లేని విద్యలు,
2: and education,
1: నీతి లేని జాతి నిష్ఫలంబు,
2: and the nation without character,
1: శాంతి లేని జీవి,
2: the life without peace,
1: శశి లేని నిశ్చిరాత్రి,
2: and the night without moon.
1: ఇది ఏమి ప్రయోజనం?
2: What is the use?
1: కనుకనే మొట్టమొదట
2: ఫస్ట్
1: గుణవంతుడైనటువంటి వాడిగా మనం తయారు కావాలి.
2: సో వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ ఇస్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: ఈ యొక్క గుణాన్ని మనం చదువు ద్వారా మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్ త్రూ దిస్.
1: మీరే ఈ దేశానికి తగినటువంటి యొక్క నాయకులుగా అభివృద్ధి కావాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: నేటి భావి భారత ఉద్ధారకులు మీరే.
2: యు ఆర్ గోయింగ్ టు ది ఎమాన్సిపేటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఇలాంటి యువకులు ఈనాడు సరి అయినటువంటి మార్గం లేకపోతే దేశమంతా పాడైపోతుంది.
2: ఇఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ నాట్ along the proper way, the country will be ruined.
1: మొదలు చెట్టున కూడా మొదబుట్టనిచ్చున మొక్క చొట్టగైపోతే చెట్టంతా చొట్టైపోతుంది.
2: As a plant, if it is bent, the whole tree would be bent.
1: విద్యార్థులు జీవితానికి ఫౌండేషన్ వంటి వాళ్ళు.
2: Students are a foundation to the country.
1: జీవితమనే భవనానికి విద్యార్థులు పునాది వంటి వాళ్ళు.
2: For this mansion of life, the student is the foundation.
1: బ్రహ్మచర్యం.
2: That is celibacy.
1: ఆ బ్రహ్మచర్యం అనేటువంటి పునాది పైన గృహస్థము అనేటువంటి మరొక మేడ కడుతున్నాము.
2: On this foundation of celibacy, the householder.
1: దాని పైన వానప్రస్థం అనే మరొకటి ఫ్లోర్ వేస్తున్నాం.
2: ఓవర్ దట్ వానప్రస్థ.
1: ఈ వానప్రస్థం అనేటువంటి దానిపై సన్యాసం అనే మరొక ఫ్లోర్ వేస్తాం.
2: ఆన్ ద టాప్ రెనన్షియేషన్.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు భవనముల యొక్క ఇది నాలుగు స్టోరీస్ యొక్క భవనం.
2: సో ఇట్స్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ స్టోరీస్.
1: ఈ అన్నింటి కూడా మొట్టమొదట బ్రహ్మచర్యం పునాది గట్టిది.
2: Celibacy, the foundation should be strong.
1: దీంతో నీవు సరలేకుండా పోతే ఈ మూడు స్థానములు కూడా కూలిపోతాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్, ఆల్ ది త్రీ ఫ్లోరిడ్ బిల్డింగ్ విల్ కొలాప్స్.
1: నిలువునా కూడిపోతాయి.
2: It will collapse totally.
1: కనుక మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రం చేసుకోవాలి.
2: ఫస్ట్ మేక్ ది ఫౌండేషన్.
1: ఈ వయస్సు చాలా గొప్పది.
2: దిస్ ఏజ్
1: చాలా పవిత్రమైనటువంటిది.
2: ఇట్స్ సెక్రెట్.
1: గోల్డెన్ ఏజ్.
2: ఇట్స్ గోల్డెన్ ఏజ్.
1: దీనిని మనము ఏదో ఒక తుప్పు పట్టినటువంటి రీతిగా మట్టిది రీతిగా మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ అలవ్ ఇట్ డస్టెడ్ ఆర్ రస్టెడ్.
1: కనుక పిల్లలు చాలా గుణవంతులుగా ఉంటుండాలి.
2: స్టూడెంట్స్ షుడ్ బి
1: వాళ్ళ చూపుల యందు, వాళ్ళ శ్రవణం యందు, వాళ్ళ మాటల యందు, వాళ్ళ చర్యల యందు, అన్నిటి యందు కూడా పవిత్రంగా ఉంటుండాలి.
2: Should be pure.
1: కనుకనే మొట్టమొదట భగవత్ ప్రేమను హృదయంలో నింపుకోండి.
2: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ దానిని నింపుకున్నప్పుడు నీ హృదయమే ఒక పెద్ద ట్యాంక్.
2: యువర్ హార్ట్ ఈజ్ ఎ వెరీ బిగ్ ట్యాంక్.
1: ఆ ట్యాంక్ నిండుకు లవ్ అనేటువంటి నీరు నింపుకోవాలి.
2: ఇఫ్ ద ట్యాంక్ ద హార్ట్ షుడ్ బి ఫిల్డ్ విత్
1: లవ్,
2: ఫుల్ ఆఫ్ లవ్.
1: అది నింపుకున్నప్పుడే అన్ని ఇంద్రియముల ద్వారా ఇవర్ ఇంద్రియాలంతా ట్యాప్స్.
2: ఆల్ సెన్సెస్ ఆర్ ట్యాప్స్.
1: కనుకనే ప్రతి ట్యాప్ లో కూడాను మంచి వాటరే వస్తుంది.
2: సో యూ విల్ డ్రా గుడ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ప్యూర్ వాటర్.
1: తీయని వాటరే వస్తుంది.
2: స్వీట్ వాటర్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్యాప్.
1: కనుకనే మనం హృదయంలో ఎలాంటివో మనం చేసే చర్యలు అలాంటివిగా ఉంటాయి.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఇన్ ద హార్ట్ సో ఈస్ ది యాక్షన్.
1: కనుక మనం హృదయాన్ని ప్రేమతో నింపుకోండి.
2: సో వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది ప్రేమతో నింపుకున్నప్పుడు మన చర్యలంతా ప్రేమగానే ఉంటాయి.
2: వెన్ ఇట్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యాక్షన్స్ విల్ బి గుడ్.
1: ఒక బావి లోపల ఒక రాయి వేసినటువంటి అక్కడ ఒక అల ప్రారంభమవుతుంది.
2: ఇఫ్ ఎ స్టోన్ ఇస్ థ్రోన్ ఇన్ టు ద వెల్ యూ ఫైండ్ ద వేవ్ స్టార్టింగ్.
1: అల ఎంతవరకు పోతుంది, బావి ఎంత ఉందో అంతవరకు ఈ అలలు ప్రవేశిస్తుంది.
2: వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ గో, ఇట్ విల్ కవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద వెల్.
1: అదే విధంగానే నీ మానస సరోవరం అనేటువంటి దాంట్లో ఏ చెడ్డ థాట్స్ ఏ మంచి థాట్స్ అనేటువంటి రాయిని విసిరిపెట్టే అదంతా కూడాను దేహమంతా ప్రాకిపోతుంది.
2: Similarly, if you throw the stones of your thought in the lake of your mind, it will spread all over.
1: నీ కన్నులంతా చెడ్డనే చూస్తాయి, నీ చెవులంతా చెడ్డనే వింటాయి, నీ మాటలంతా చెడ్డగానే వస్తాయి, నీ కాళ్ళంతా చెడ్డ ప్లేస్ కే వెళ్తాయి.
2: Naturally, everything will tell upon your senses, or your eyes will be after bad looks. The legs will take you to wrong spots. పాదములు
1: మొదలుకొని తల వరకు కూడాను, ఆ పాద మస్తకం వరకు కూడాను, ఇదే థాట్స్ ప్రాకిపోతాయి.
2: From top to toe, such thoughts will percolate, spread over.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
2: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఈ హార్ట్ లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు.
2: వితౌట్ దిస్ హార్ట్ లైఫ్.
1: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఆర్ట్ ను చూస్తున్నారు, హార్ట్ ను గమనించడం లేదు.
2: బట్ స్టూడెంట్స్ వాచ్ ది ఆర్ట్ బట్ నాట్ ది హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
2: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్
1: అది ప్రాకృతమైనటువంటి ఆర్ట్ అంతా.
2: ఆర్ట్ ఈజ్ వరల్డ్లీ.
1: ఇది కేవలము పారమాత్మికమైనటువంటిది.
2: హార్ట్ ఈజ్ స్పిరిచువల్.
1: అదంతా ప్రవృత్తి, ఇదంతా నివృత్తి.
2: హార్ట్ ఈజ్ అవుట్ వర్డ్, హార్ట్ ఈజ్ ఇన్ వర్డ్.
1: ఈ నివృత్తి యొక్క తత్వమే పరిపూర్ణమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి స్థగం వరకు కూడాను ఇదే థాట్స్ ప్రాకిపోతాయి.
2: ఫ్రమ్ టాప్ టు టో సచ్ థాట్స్ విల్ పెర్కులేట్ స్ప్రెడ్ ఓవర్.
1: కనుకనే హృదయం చాలా ప్రధానమైనటువంటిది.
2: సో హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.

0: ಇದಂತ ನಿವೃತ್ತಿ.
1: ಹಾರ್ಟ್ ಈಸ್ ಔಟ್ ವರ್ಡ್, ಹಾರ್ಟ್ ಈಸ್ ಇನ್ ವರ್ಡ್.
0: ಈ ನಿವೃತ್ತಿ ಯೊಕ್ಕ ತತ್ವಮೇ ಪರಿಪೂರ್ಣಮೇನ್ಪಟ್ಟಿದೆ, ಪರಿಶುದ್ಧಮೇನ್ಪಟ್ಟಿದೆ.
1: ದಿಸ್ ಇನ್ ವರ್ಡ್ ಪಾತ್ ಈಸ್ ಸೇಕ್ರೆಡ್ ಅಂಡ್ ಪ್ಯೂರ್.
0: ದೀನಿನೇ ವೇದಾಂತಮಂತ ನಿರ್ಗುಣಂ ನಿರಂಜನಂ ಸನಾತನಂ ನಿತ್ಯೇಂದ್ರಂ ನಿತ್ಯ ಶುದ್ಧ ಬುದ್ಧ ಮುಕ್ತ ನಿರ್ಮಲ ಸ್ವರೂಪಿ ನಮ್ಮನ್ನು ವರ್ಣಿಸುತ್ತಾ ವಚ್ಚಿಂದಿ.
1: ದೇರ್ಫೋರ್ ದಿಸ್ ಇನ್ ವರ್ಡ್ ಪಾತ್ ಈಸ್ ಪ್ಯೂರ್ ಅಂಡ್ ಅನ್ಸಲೀಡ್ ಕ್ರಿಸ್ಟಲ್ ಕ್ಲಿಯರ್ ಅನ್ಪೊಲ್ಯೂಟೆಡ್ ಎಟರ್ನಲ್ ಟ್ರೂತ್.
0: ದೀನಿಗೆ ಹೃದಯ ಮುಲೋಪರ ಸರಿಯೇನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಚಿತ್ತ ಶುದ್ಧಿಗಾ ಉಂಡಾಲಿ.
1: We should keep our hearts pure.
0: Chittasya suddhiye karmaha. Manam chese karmalu kuda chitta suddhiki sambandhinchinavuga cheyali.
1: All our actions we should undertake with purity in our heart.
0: Tiruttundal varu undetunti vaadu
1: Tiruttundal varu in Tamil Nadu.
0: Ayan cheppetunti vaadu.
1: He used to say
0: chitta suddhi odu unnai pooja seidane sikkirame undarame rama rama anetunti vaadu. Chitta suddhi odu unnai pooja seidane naa chitta suddhito ninne nenu pooja chestunnanu.
1: I worship, O Lord, with the purity of my heart.
0: ఇది ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటిది ఈ యొక్క జీవితము.
1: This life, I got it with so much of trouble.
0: ఇది సామాన్యంగా మానవత్వం ప్రాప్తించేటువంటిది కాదు.
1: Human life is not ordinary. జన్మల
0: యొక్క సుకృతమో ఈ మానవత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంటుండాలి.
1: It is the merit of several past lives.
0: కనుక ఇట్లా దాన్ని నేను తెచ్చుకున్నాను.
1: I brought such precious life. నా
0: చేయి విడిచి మీరు తిరిగి జారిపోకూడదు.
1: I don't drop it.
0: ఇది ఏ మీరా కూడా చెప్పింది.
1: This is stated by Meera.
0: కడలిల్ కుళితొరు ముత్తడితేని కైనడువ

0: மாறி கடலுக்குள் தொழு முத்தடித்தேனே கை நடுவ விடுவாயோ.
1: சமுத்திரம் லோபல నేను ఎంతో మునిగి అట్టడుగునకు పోయి ఈ ముత్యం అనేటువంటి దాన్ని తెచ్చుకున్నాను స్వామి.
2: స్వామి, ఐ బ్రాట్ దిస్ పర్ల్ గెటింగ్ ఇన్ టు ద బాటమ్ ద డెప్త్ ఆఫ్ ది ఓషన్.
1: ఇదే నా ముత్యం అనేటువంటిది జీవితము.
2: దిస్ లైఫ్,
1: దీనిని నా చేయి నుంచి తిరిగి జారి ఈ యొక్క సముద్రంలో పడిపోకుండా చూసుకో.
2: ఐ డోంట్ అలౌ ఇట్ టు డ్రాప్ డౌన్.
1: అది పడిపోయినా గతియలే గిరిధారి, ఇంకా నాకు గతే లేదు గిరిధారి.
2: వెన్ వన్స్ దిస్ ప్రెషస్ పర్ల్ ఆఫ్ లైఫ్ ఇస్ డ్రాప్డ్, వెల్ ఐ హావ్ నో అదర్ థింగ్ టు లుక్ అట్.
1: కనుక మనం తెచ్చుకున్నాం ఈ మానవత్వం అనేటువంటి జీవితాన్ని.
2: వీ హావ్ బ్రాట్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని జన్మల ఫలం అనేటువంటి దాన్ని అందించి ఈ యొక్క జీవితం అనే దాన్ని కొనుక్కున్నాం.
2: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ సెవెరల్ పాస్ట్ లైఫ్.
1: ఈ మానవత్వాన్ని మనం పెడమార్గం పట్టకుండా చూసుకోవాలి.
2: వీ షుడ్ సీ దట్ ఇట్ నెవర్ మానవుడు
1: మానవుడుగానే సావాలి.
2: Human being should die as a human. He should not die as an animal.
1: అదే మనం చేసుకోవచ్చు. మానవుడు దేవుడు కానక్కర్లేదు.
2: Human being need not be divine.
1: మానవుడు మానవుడిగా బతికితే చాలు.
2: It is enough if we lead the life of a human being.
1: ఇదే మొట్టమొదటి విద్యార్థి ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
2: This is the first lesson the students
1: should learn. బయట ప్రపంచమంతా కూడాను అనేక రకములైనటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
2: In the outer world you find various tendencies and టెంపరమెంట్.
1: కనుక వారి యొక్క మంచి చెడ్డలు మనం ఏమాత్రం విచారించనక్కర్లేదు.
2: డోంట్ బి బాదర్డ్ అబౌట్ దేర్.
1: మన మంచిని మనం చూసుకోవాలి.
2: లెట్ అస్ ఫాస్టర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గుడ్నెస్.
1: కనుక నీలో ఏ చిన్న తప్పు వచ్చినప్పటికీ అది పెద్దదిగా భావించుకో.
2: ఈవెన్ ఇఫ్ దేర్ స్లైటెస్ట్ ది మిస్టేక్ కన్సిడర్ ఇట్ వెరీ బిగ్.
1: అంతేకాని పరులో ఉన్నటువంటి చిన్న దోషాన్ని పెద్దదిగా నీవు పెంచుకోవద్దు.
2: బట్ డోంట్ ఎగ్జాజరేట్ మిస్టేక్ ఆఫ్ అదర్స్.
1: కనుక మొట్టమొదట మనలో ఉన్నటువంటి దోషాలను మనం నిర్మూలం గావించుకోవాలి.
2: ఫస్ట్ సీ దట్ యు రిమూవ్ యువర్
1: గుణాన్ని పెంపొందించుకోవాలి.
2: డెవలప్ యువర్ క్యారెక్టర్.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి దాన్ని వికసింపజేసుకున్న వారం అవుతాం.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ విల్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
0: మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి ఘనశ్యామ
3: మధుర మధుర మురళి ఘనశ్యామ
0: మధురాధిపతే.

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of Divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థం యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగమును కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga brashtu ainatvanti mahaneelu tama yokka anubhuti nundi aavibhavinchinatvanti yokka satya suktule vedamulu.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vid aneetvanti dhatu nunchi pochinatvanti vedamu.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendu kudanu trilokamulu yendu kudanu manavu yokka yoga kshemamunu gurinchi divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulu anetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatkama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkati gaane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity, it was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamuluga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: The first one, Shruti.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుడి యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: They are learned from generation to generation by merely listening.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learned by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగమం, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమం.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ద బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: All the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది కృతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
1: ఎంతవరకు మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సంస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్స్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మణుల వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిచ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిచ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్
1: ఫుడ్. పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: ఎనీ వన్ with compassion cannot serve food on a place.
1: లేకు వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: They should not dine at others' residences.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకొని
0: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి
0: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this state of vanaprastha.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ మానవు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థం అనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరానుకనే వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: దేర్ ఫోర్ వేదాస్ హావ్ లిమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ది ఎర్త్లీ సోజర్.
1: వేదాంతము
0: దెన్ కమ్స్ వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము ఇదియే సరియైన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వీ హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, panchamudra.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: one should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: with all investigation
1: పరిశీలించి
0: examine
1: దానిని అనుభవించి
0: experience
1: ఇది అవసరమైనది కాదు.
0: And then
1: అది దానిని తోసివేసి
0: and feel that it's not necessary and brush it aside.
1: నాదబిందు అనేటువంటి దానిని దర్శించి
0: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాదబిందు.
1: నాదబిందు,
0: నాదబిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
1: దాని యందు మనస్సును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 సెన్సెస్, 5 లైఫ్ బ్రెత్స్, 5 ఎలిమెంట్స్, 5 లైఫ్ షీట్స్, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్, మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదానికి కూడా చక్కగా పరిశీలించి,
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి,
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రమో గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి,
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం,
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
1: అది ఏ ఆత్మ అని గుర్తించి,
0: అండ్ ద నాలెడ్జ్ దట్స్ రియల్ ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్.
1: ఇది సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ.
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఈస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యు సీ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్ బ్రహ్మ.
1: బ్రహ్మనే
0: ది ఎంటైర్ క్రియేషన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్.
1: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
0: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్.
1: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
0: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ.
1: ఏది చూసినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ సీ,
1: ఏది విన్నా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ లిసన్,
1: ఏది దర్శనా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ,
1: ఏది పలికినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ యూ
1: ఏది చేసినా బ్రహ్మనే.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ,
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే.
0: వెర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్, దేర్ ఇస్ నో మైండ్.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యు ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు. కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్తు.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడున్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్, సెర్చింగ్.
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్స్.
1: అందరి ఇంటూ చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా.
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రమూ పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: I consider so long that no love exceeds.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
0: I'm highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కాని నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema ettidi Radha prema.
0: What sort of love is that of Radha?
1: Parishuddhamaina,
0: pure,
1: pavitramaina,
0: sacred,
1: ahankara rahitamainatundi prema karukuni appudikappudike saakshatkarinchadu.
0: Egoless, therefore Krishna manifested there.
1: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte enni gantalo enni dinamulo enni samvatsaramulo enni yugamulo prayatninchinappudikini bhagavantudu saakshatkarinchadu.
0: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years, God will never appear.
1: Yeshoda Radha chetulu rendu gattiga pattukoni amma intakalamu naalo undinatundi ahankaramunu ee naadu ajnanam anetundi yokka netramulo naaku terpinchavu.
0: Yeshoda caught hold of the hands of Radha and said, you opened my eyes because I was always in darkness of this
1: world. Naakante amitanga preminchetundi varu jagatlo enno mandi untunnaru.
0: In this world there are many, many lots of people who love Krishna more than I love him.
1: Karaka nene naake pedda prema ani bhavinchukunnanu inta kalamu.
0: I consider that my love is supreme and topmost.
1: Idi naa porapaatu.
0: It's my mistake.
1: Kanuka nee vanti yokka premanu naaku kudanu bodhinchamani cheppindi Yashoda.
0: Yashoda asked Radha to teach the same principle of love.
1: Radha cheppindi amma idi okaru bodhinchetundidi kaadu.
0: Radha said it can
1: okaru deenini andinchetundidi kaadu.
0: It can be passed on by anybody.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
0: కృష్ణ రిటర్న్
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
0: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: ఒల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
1: నే పెట్టితే తినవు వెన్న.
0: యూ డోంట్ ఈట్ ద బటర్.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
0: వీ హావ్ సో మచ్ ఆఫ్ బటర్.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
0: యూ డోంట్ ఈట్ అవర్ ఓన్ బటర్.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
0: దో పీపుల్ ఆర్ హంటింగ్ యూ, దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ యూ, స్టిల్ యూ ఈట్ ఇన్ సీక్రెట్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: Kanukane ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruthi gavinchukunnappudu tatchadame chanam kuda inka kaalam lakkaraledu appadikappudike daivam pratyaksham avutadu.
0: When once we develop that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడాను.
0: డివోటీస్ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: సన్ బర్స్ట్ ఇంటూ పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటి స్టార్స్
0: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
0: ది మిల్కీ వే,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
0: Then when can you decide?
1: ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాది.
0: దో ద ఫార్మ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
1: ట్రూత్ ఉన్నాడు.
0: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
0: వీ హావ్ గివెన్ ఎ నేమ్ ఆవు కౌ.
1: ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్ ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
2: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
2: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
2: వన్ షుడ్ బి ఇన్
1: సత్యాన్ని అన్వేషణ సల్పాలి సత్యం. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
2: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
1: ఏ చోట అయితే మనం అన్వేషించాలి?
2: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
2: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
2: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా నువ్వు మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
2: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఈ ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
2: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది.
2: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది.
2: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటాది.
2: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాకు వైబ్రేషన్ మూవ్మెంట్ చైతన్యం.
2: అవేర్నెస్
1: అవేర్నెస్
2: అవేర్నెస్
1: దానికి ఒక కాన్షియన్స్ కాన్షియస్నెస్
2: కాన్షియస్నెస్
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
2: ఇన్ ఆల్ దీస్ వేరియస్
1: ఏ రూపం మనం దాన్ని మనం నిర్ణయించే అవుతుంది?
2: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
2: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్రాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్రాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం ఎరుకు మరుపు అనకుండా
2: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుషుప్తిలో కూడాను స్వప్న సుషుప్తిలో ఎందుకు కూడాను
2: ద వేకింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ అండ్ ది డీప్ స్టేట్
1: అరమరలు లేకుండా ఎప్పుడు
2: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
2: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
2: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
2: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్
1: ఈ పంచభూతములతో కానీ
2: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కానీ
2: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కానీ
2: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం.
2: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
2: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
2: వ్యాన
1: ఉదాన సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహం మాత్రమే సంబంధించినటువంటివి.
2: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
2: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
2: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
2: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్.
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
2: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
2: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్ల మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
2: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
2: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
1: ఫోర్ లక్స్ సోప్స్ 9 2 inches nails
2: 9 2 inches nails
1: 2 buckets of water
2: 2 buckets of water
1: 1 bucket of chunnam
2: 1 bucket of chunnam or lime
1: 900 మ్యాచ్స్టిక్స్
2: ఫాస్ఫరస్ 900 మ్యాచ్స్టిక్స్ ఫాస్ఫరస్
1: తర్వాత 5 pencils లెడ్
2: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 pencils
1: ఆ పైన 8 cells యొక్క సీసము ఇవన్నీ చేరితే తప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేర్చే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
2: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
2: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
2: యూ కెన్ మేక్ ది బాడీ.
1: కానీ ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడి నుంచి వస్తుందని?
2: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
2: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nelada 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
2: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days
1: 9 days అప్పుడే ఈ వైబ్రేషన్ ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రాణశక్తి,
2: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
2: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఇది ఒక ఓవల్స్, ఇది కూడా కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
2: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
2: As it starts to move, it becomes oval
1: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందది?
2: Where from you get?
1: తల్లేమైన లోపలి పంపిస్తుందా?
2: Has mother sent in anyway?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
2: No one can send it in.
1: ఇది కేవలం ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
2: The energy started out of this matter within.
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
2: Matter plus energy is equal to the body.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
2: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
2: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికతనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
2: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్ తారకం.
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
2: వీ టేక్ ఇట్ యాస్ ది హ్యూమన్ లైఫ్.
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
2: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
2: హియర్ యు ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
2: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది.
2: దెర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
2: భగవాన్ స్పీక్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
2: When there is no current or power, you cannot hear.
1: ఈ మైక్ ఏ మ్యాటర్.
2: మైక్ ఇస్ మ్యాటర్.
1: కరెంట్ ఏ ఎనర్జీ.
2: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్ర వ్యాపించిపోతుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
2: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫార్మ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
2: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటారు.
2: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
2: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తియే పారగా రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
2: విత్ ఆల్ ది బ్యూటీ అండ్ ది కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైన.
2: హీ మే బి ది వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
2: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
2: వితౌట్ లవ్ యూ కెనాట్
1: ఎన్ని వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
2: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
2: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
2: Don't see here.
1: Inside చూడండి.
2: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
2: Outer vision is useless.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
2: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
2: But see within, inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
2: And once you see within.
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
2: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
2: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్వర్డ్, యూ షుడ్ లుక్
1: బయట. ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
2: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
2: యాజ్ ఎ మాస్టర్ ద హౌస్ హోల్డర్.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
2: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దే ఆర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
2: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
2: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట నుంచి వచ్చేటువంటిది?
2: హూ ఇస్ ద వన్ దట్ సీడ్స్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
2: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
2: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంటే చూస్తున్నాడు.
2: సర్వెంట్ సీజ్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
2: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
2: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్స్.
2: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
2: సో మోస్ట్ వాల్యుబుల్స్, ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
1: ఇవన్నీ ఉంటున్నాయి.
2: దే ఆర్ విదిన్ యూ.
1: కానీ నీకు తెలియటం లేదు.
2: బట్ యూ డూ నాట్ నో.
1: కారణం ఏమిటి?
2: వై?
1: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
2: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
2: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్, యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
2: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మనికి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
2: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్, యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
2: హౌ టు డెవలప్
1: ఫ్రెండ్షిప్? వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
2: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
2: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
2: దట్ అల్సేషన్ డాగ్ ఈస్ మాయా.
1: అది లోపల ప్రవేశింపచేయలేదు.
2: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
2: దెన్ వాట్ షుడ్ యూ డూ?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషన్ డాగ్ మాయా, యూ కెన్ గెట్ ఇన్.
1: లేక
2: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
2: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: అప్పుడు పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
2: Then master will come and watch.
1: Oh, hello, నీ వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
2: Then he will say, hello, you are here, he will come down.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకుపోతే కుక్క ఏమన్నది?
2: When once he comes down, escorts you in, you need not be troubled.
1: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
2: When once the master is there,
1: ఒంటరిగా పోతివా, నిన్ను లోపల రానివ్వదు.
2: If you go alone, the dog will attack you. With the owner, it will not.
1: ఉద్దబోలం అతశాఖ. అన్నిటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
2: Therefore God the eternal witness is present at a higher level.
1: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
2: At the entrance he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
2: To have a control over this maya is jnanam.
1: Maya ni etta vasam cheskovali.
2: How to have control?
1: Maya evaru nimminchinatundi?
2: Whose creation is maya?
1: Yajamanudu nimminchinatundi. ఈ డాగ్ ని యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
2: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్, కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
1: కనుకనే యజమానుడి యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
2: వెన్ వన్స్ యూ నో ద మాస్టర్ వెరీ వెల్, యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయా.
1: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
2: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్ ఆర్ వన్. అద్వైత
1: దర్శనం జ్ఞానం అన్నారు.
2: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
2: అదర్వైజ్
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
2: ఆర్ యు కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో, షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
1: అప్పుడు వచ్చి
2: హీ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్,
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
2: హీ విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
2: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
1: ఆ యజమానుణ్ణి, భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానుని చూడవచ్చు.
2: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హిమ్సెల్ఫ్, Either you should have jnana, wisdom, or bhakti, devotion.
1: కనుకని ఎరుకు మరపుండకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో. ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలు కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
2: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home, As college students who have got to study, we must remember all these
1: subjects.
2: Never doubt.
1: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుడి పనిగా భావించు.
2: కన్సిడర్ ఎవ్రీ యాక్ట్ యాజ్ డివైన్.
1: వంట చేస్తున్నావు,
2: యు కుక్,
1: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
2: హ్యావ్ ద మెటీరియల్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద వెసల్.
1: వంటకు తగిన మంట పెట్టు.
2: అండ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే,
2: ఇట్ వెసల్ ఇస్ స్మాల్,
1: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నావు.
2: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్.
1: పాత్ర చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
2: If you fill it up, the small vessel will take up the rice. You cannot cook. That is what is called the inquiry of ephemeral and eternal. You should have the flame needed for cooking.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేస్తే చాలా మాడిపోతుంది.
2: If the vessel is so small but the flame is in excess, everything will spoil.
1: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణ తీస్తూ రావాలి.
2: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
2: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
2: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
2: You need food until the hunger is
1: satiated.
2: When one's hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
2: Until you are the recipient of God's grace, you must do everything.
1: నీరు దాటి తెప్ప నిప్పులో పడవేయు, నేటి భక్తి అంత బూటకములు.
2: After crossing the river, they will put the boat in fire and burn it.
1: మన గ్రాట్యుస్, ఒరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
2: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
1: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్పపైన మనం చూపాలి.
2: And we should show this sort of expression of gratitude.
1: మీరు నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
2: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: కాదు కాదు, భగవత్ తత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవత్ తత్వంలో లీనం కావాలి.
2: When once you recognize this spirituality, you experience yourself.
1: So, నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
2: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
1: way. అన్నిసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైన మాటలు ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు?
2: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
1: యూస్లెస్.
2: ఇట్స్ యూస్లెస్, యూస్లెస్, 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
2: we should not use such
1: use. చదవాల్సిన చదువు కరెక్ట్ గా,
2: రీడ్ వాట్ యు ఆర్ సపోజ్ టు.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
2: When you find time, entertain sacred thoughts.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశ శక్తిలో అది ఏ నిజమైనటువంటి ఎరుక?
2: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్. ఎరుక
1: అవేర్నెస్ అంటే ఏంటి?
2: వాట్ ఈస్ అవేర్నెస్?
1: అదే చిత్.
2: దట్ ఈస్ చిత్.
1: ఆ చిత్ అంటే ఏమిటి?
2: వాట్ యూ మీన్ బై చిత్?
1: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
2: దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ టోటల్ విజ్డమ్. ఇట్స్ ఎ టోటల్ విజ్డమ్.
1: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండదు.
2: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
2: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఈస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాట అయినా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
2: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
2: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వానిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
2: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేరే ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. ఎస్, యు వాచ్ ఇట్, దేర్ ఫోర్ యు హావ్ కమిటెడ్ హాఫ్ ఆఫ్ ద సిన్.
1: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
2: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభ లోపల
2: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
2: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు,
2: దట్స్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
2: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు,
2: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు,
2: ఆల్ ఓవర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
2: కృష్ణ సెడ్ లేటర్,
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యువర్ ద వన్ ఆఫ్
1: ద్రోణాచార్య, నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
2: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్, యు ఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
2: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
1: దుర్యోధను చేసినటువంటి పాపం దుర్యోధనకు మాత్రమే కాదు రావటము.
2: దేర్ ఫోర్ ది సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
1: పాపాన్ని పురుకులను పిలిపేటువంటి మీకు పాపమే.
2: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
1: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
2: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
1: వీడు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
2: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
1: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
2: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
1: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
2: Therefore, the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
1: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits a mistake.
1: చెప్పకుండా ఉండినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who does not correct it.
1: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
2: The one who watches the sin.
1: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who encourages.
1: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: ఫేస్ సచ్ అన్ ఎండ్.
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
2: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రా టు ది పాండవస్ అండ్ కౌరవస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మజాడ్ అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
2: దిస్ అటాక్
1: కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు.

0: అంటే ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కానీ ఈ యొక్క మూడు వ్యామోహం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీనివల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు తంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వము సర్వులు యందు ఉంటుండాలి.
0: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే
0: సో
1: అర్జునుడు చెప్పాడు.
0: అర్జున ఐ సెడ్.
1: కృష్ణుడు,
0: కృష్ణ టోల్డ్
1: అర్జున,
0: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
0: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
0: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మామను స్మర యుద్ధచ,
0: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
0: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్.
1: చాలా మందికి మా పిల్లలకంతా అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశ దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
0: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
1: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
0: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
1: ఈ యుద్ధమునకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమవుతుందాం.
0: యు డోంట్ గో కృష్ణ యాజ్ అన్
1: ఎమిసరీ. రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
0: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
1: అలాంటి వాడు రేపటి దిన యుద్ధము అనేటప్పటికే కుంగిపోయాడు.
0: వెన్ ద వార్ ఇస్ టు టేక్ ప్లేస్ ద నెక్స్ట్ డే హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డమ్.
1: అతని చింతన కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్.
1: జ్ఞానబోధ,
0: దట్ ఈస్ ది టీచింగ్. ఇది
1: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
0: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
1: అడవిలో తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్.
1: చీకటి అయిపోయింది.
0: ఇట్ వాస్ పిచ్ డార్క్.
1: ఇంటికి వెళదామని తిరిగారు.
0: దే వర్ రిటర్నింగ్ హోమ్.
1: అర్జున,
0: అర్జును
1: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్ కృష్ణ టోల్డ్ అర్జున, సీ దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
1: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
0: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
1: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
0: నో ఇట్స్ నాట్ పీకాక్.
1: ఇది పెద్ద గరుడ.
0: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
1: అవును స్వామి, అది గరుడే.
0: ఈ సెడ్ ఎస్ స్వామి, ఇట్స్ ద బర్డ్.
1: మరి వీప్ పైన చుట్టాడు.
0: ఈ బ్యాటరీ ఆన్ ద బ్యాక్.
1: పిచ్చివాడా, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
0: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్? బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దాట్?
1: ఇది పావురం అన్నాడు.
0: ఎస్ ఇట్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
0: హి సెడ్ యెస్ ఇట్ ఇస్.
1: నీకు బుద్ధి లేదా?
0: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
0: డోంట్ యు డిస్క్రిమినేట్?
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
0: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
0: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
0: దెన్ అర్జున సార్,
1: కృష్ణ,
0: కృష్ణ
1: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: If I say it is not peacock, you may transform, change into peacock.
1: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
0: If I say it is not eagle, you will make it eagle.
1: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
0: If I say it is not a peacock, you may transform, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురం అయితే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
0: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: తల గట్టిగా ఒత్తాడు.
0: Then he pressed
1: his head. మన్మనా భవత్వక్తో మధ్యాజి మాం నమస్కరే మామే వైశేషి సత్యం తే ప్రత్యానే ప్రయోజివే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
0: Now you are my devotee.
1: ఎడదంపా.
0: Let's go now.
1: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: కృష్ణ, గీతను బోధించే ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: దేర్ఫోర్ ఆన్ దిస్ వేదాంత వన్ షుడ్ హ్యావ్
1: ఆ విశ్వాసం ఉండినప్పుడే దాని

0: చక్కగా నడుచుకోవడానికి
1: వీలవుతుంది. ఎవరైనా
0: సరియే పరిపూర్ణ విశ్వాసంతో
1: టోటల్ ఫెయిత్
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్
0: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటి కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు
1: వచ్చింది. యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము 4 అయింది.
1: 4
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేరితే 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్.
0: ఈ 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వి షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
1: ఇఫ్ యు నో ఇఫ్ యూ వాంట్ టు నో ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ 3 stones అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the 3 stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the 3 attributes, సత్వ రజో తమో.
0: దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ ఈస్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettam.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta patra ni heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water ni heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్
0: నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్ the rice, the desire will be boiled in.
0: Kalukane motta motta dehamu near.
1: So body is near.
0: Manasu dear.
1: Mind dear.
0: Rendu okate ayipoyinappudu desires disappear.
1: So when one's near and dear together,
0: desires disappear. ఇదే వేదాంతముల యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
1: This is the teaching of Vedanta.
0: ఎంత సులభం చెప్పండి.
1: How simple it is.
0: నిత్య జీవితంలో ఏ గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: You don't need to undertake any spiritual path.
0: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: The Vedanta is taught in a simple path in those days.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల
1: in three lettered word
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 volumes can be written.
0: ఎట్లా?
1: How?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంతా 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: With all these 26 letters, you can write a very big volume.
0: Anta inta grandamlo kunna 26 letters e undayi.
1: Such a big volume is full of these 26 letters.
0: Violin only. Four wires untundari violin lo.
1: The violin will have four strings.
0: Kani 40 tunes anta manam danni aadinchachchu.
1: But you can play 40 tunes on the violin.
0: Ade vidham gane.
1: Likewise.
0: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
1: For the divinity, these two. The faith
0: and
1: love.
0: Rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: But Bhagavan doesn't agree.
0: All are one, be alike to everyone.
1: But Bhagavan says all are one, be alike to everyone.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: All are children of God.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరూ కూడా భగవంతులే.
1: Bhagavan says further, all are not children of God, you are all God. You are divine.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా.
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమంది నేను నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్.
0: లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా.
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్.
0: అప్పుడే ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: వన్నెస్. అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమనే లేకపోతే ఏమాత్రం పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దానిపాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి,
1: ఏ షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి,
1: షుగర్ కేన్.
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povachunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantoku ee prema cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
1: దట్ రస అది
0: భగవంతుడు. రస స్వరూపుడు.
1: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస. అది
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
1: దట్ ఇస్
0: ప్రేమరసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీని పాదరసం అంటారు.
1: We say పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాడు.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాడు.
1: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: Bhagavan will explain every word in detail so as to make every one of us understand in
0: depth.
1: Ultimately,
0: aa vedantam yokka tattvam anta kunnu oka chinna oka inchi kuda muttundadu.
1: The entire vedanta is not even
0: dantlokunne inni 15000 mantramlanta untuntai.
1: 15000 mantras are there.
0: Chusara 15000 mantramlanta untuntai.
1: 15000 mantras are there.
0: Adi kuda meeku teesi chupistanu.
1: That also Swami will show to you.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చు పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో ఫ్రీక్వెంట్లీ అండ్ క్లోజ్లీ, వీ మై టేక్ హిమ్ యాజ్ అ హ్యూమన్. నో నో, హీస్ నాట్ ద బాడీ, హీస్ నాట్ ద మైండ్.
0: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద బాడీ ఆఫ్ భగవాన్ హాస్ కమ్ ఫర్ ది హ్యూమానిటీ.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్.
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
1: యూ నీడ్ ద కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్.
0: కానీ దీపపు వెలుగు కలుగున.
1: బట్ డు యూ గెట్ ద లైట్?
0: ముట్టిచ్చేవాడు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్.
0: పూలు సూది దారముంది, పుష్పమాల తానగున.
1: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఇస్ దేర్, కెన్ ఇట్ బి గార్లాండ్?
0: దాన్ని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి వన్ మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
0: జ్ఞాన సిద్ధి కలుగునా?
1: బట్ డు యూ హ్యావ్ ద విజ్డమ్?
0: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: టీచర్,
1: దేర్ యూ నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటు దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
1: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ అప్రోప్రియేట్
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్?
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: రియల్లీ స్పీకింగ్ ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటారు.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్,
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా,
0: మీరు నెగ్గండి.
1: Win in the test of God.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: Then the test of God will transform to the test in our lives.
0: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమే.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee bakyamunu, ee muntalu, ee cherlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కలకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే,
1: లెట్ ఇట్ బి స్మాల్, ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచి,
1: ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల, వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్, యూ ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములు మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్,
0: అహంకారం దాన్ని నిర్మూలం చేయండి.
1: కిల్ ది ఈగో.
0: అద్భుతం అనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 27th discourse on Gita Bhagavan delivered on 9th September 1984. In this discourse, Bhagavan teaches us certain important aspects of spiritual practice like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagavan Vacha.
1: Nirvaira Sarva Bhuteshu. Yetti Prani Yendu Kudanu Dveshamu Lekunda Vairamu Lekunda Preminchamani Gita Vakyam.
2: The teachings of Gita is that without having enmity or hatred against any person, you should love all.
1: Sarva Bhutamali Yendu Sarvatma Bhavanaga Sarvatra Nindi Unnadi Daivami.
2: Divinity is full of the hearts of every human being in all the its fullness. This is the statement of Gita.
1: Yavarini Dveshinchina Daivamunu Dveshinchina Tuntivadavavtavu.
2: Whomsoever you hate, you would be hating God Himself.
1: Sarva Bhuta Tiraskaram Kesavam Pratigachyati. Yavarini Neevu Dushinchinappatikini Tiraskarinchinappatikini అది నీ ఆరాధన దైవం తిరస్కరించిన వాడవవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డెయిటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సోభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్డ్ ఎ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మ భావమునే ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ దేర్ ఇస్ యూనివర్సల్ డివినిటీ.
1: సౌభ్రాతృత్వం కాక సర్వాత్మ భావమును బోధించింది.
2: Instead of teaching universal brotherhood, it has taught the universal existence of Anaga, Atma in all human
1: beings. Ishvara sarva bhutanam.
2: It means
1: anni bhutamulu yendu undinatvantidi oke atma anetvantidini nirupinchindi.
2: It has proved that it is the same atman which is existing in all human beings and all beings.
1: Kanukane sukha dukha samayatva annattuga సుఖ దుఃఖములను మనం ఏ విధంగా సమానంగా చూచుకోమని బోధించిందో అదే విధముగానే సర్వభూతములు ఎందు కూడాను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది.
2: జస్ట్ యాజ్ ఇట్ హస్ టాట్ దట్ ది హ్యాపీనెస్ అండ్ మిజరీ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ, సో ఆల్సో యు షుడ్ ట్రీట్ ఆత్మన్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కేవలం మానవ జీవితమనే కాక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది నిరూపింపు చేయటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమంగా పంచుకోమని బోధించింది.
2: ఇట్ హాస్ టాట్ దట్ డివినిటీ హాస్ బీన్ ఈక్వలీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్, నాట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ ఎనిమల్స్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్.
1: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు.
2: That is how it applies to the existence of Atman in all the human beings, not merely in the human beings.
1: Krimiketi kaadu modalukoni Brahma Rudradula varaku kudanu ee jeevattvam anetundi aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the Brahma, the ultimate Brahman, The same divinity is existing uniform.
1: కనుకని త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: దట్ ఇస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేడ్ టు రామ స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామ యు హావ్ బీన్ జస్ట్ లివింగ్ and you save me yes pray
1: kani ee naati manavuni yokka swabhavamu cheemanu chuchinappudu champi vestam nalipi vestam brahmanu chuchinappudu namaskaristam
2: but today's man's nature is that when he sees ant he kills it he doesn't mind killing it but when he sees brahman he prays
1: cheppatam veru cheyatam marokati
2: telling something and doing the opposite
1: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హి హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ హస్ టాట్ దట్ ఏ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్ థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింప చేయాలి.
2: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయా కరుణతో మనం చూడాలి.
2: వీ హ్యావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
2: భగవద్గీత has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by భగవద్గీత.
1: సర్వ జీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడా శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్ whatever position and power one might have acquired if it does not have human kindness then it all that will be a nullity.
1: కనుక ఈ భూత దయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక సద్గుణం.
2: Kindness to all living beings is an important virtue of human beings.
1: ఇట్టి భూత దయయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
2: We have to inquire how the discrimination will be applicable to this kindness human
1: bhutadayanaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chusi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
2: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress going to their help and rescue
1: vari baadanu vari dukkhamunu వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దర్ పెయిన్ దర్ సారో దర్ ట్రబుల్స్.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు. క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
2: దర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ that kindness is the same as divinity.
1: దయగల హృదయమే దైవ మందిరమని కూడా నువ్వు విశ్వసించాలి.
2: We have to believe that heart which has kindness is temple of God.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: There are number of weaknesses in human beings.
1: నిర్దయుడైపోతుంటారు.
2: They lose kindness and become cruel.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: They become very cruel.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: ee atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadaru bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
2: bringing flowers, worshipping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: What does he accept? What does he appreciate?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: He accepts and praises the flower of kindness, the flower of love, the flower of the heart.
1: కనుకని మనము దయము దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడంటే సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: దేర్ఫోర్ వీ విల్ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: హౌ షుడ్ వి గివ్ ఎక్స్ప్రెషన్ టు దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్.
1: ఇది కేవలం అభ్యాసముతో మనం లభించేటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ వీ కెన్ జస్ట్ మియర్లీ గెట్ బై ప్రాక్టీస్.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: నిజముగా అందరి ఎందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others' pain and others' sorrow as his own fault.
1: ఒక గ్రామంలో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది పేద కుటుంబం.
2: ఇట్స్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కాని పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ది నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగం అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి.
2: that the person with disease is not able to just take protection.
1: Kamakramina kudano ahara paniyamu lekunda shariram kushkinchipothundadi.
2: On account of want of food, the body was becoming weaker day by day.
1: Idi gurtinchindi ee balika.
2: This girl recognized this.
1: Tana inti nunchi dinnamu tanu school ku velle samayalo edo oka chinna moota kattukoni oka iddinu oka dosenu edo aaharam teeskoni kontha oka tiffin car lo neeru pattukoni vellutu vellutu aa patient ki ivatamu tirigi vache samayalo aa padarthanni venu aa yokka tiffin car venuku teeskon raavatamu ee reetiga jarugutu vachindi.
2: Every day she was carrying some food for herself, but she used to give all these things to that particular person on the way in the chowdhury. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudano aahara paaneyam ichi naa praananni rakshinchavu, ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu, nee talledandruku telusina leka ekkadaina dongatanam chesi testunnava, inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava, leka neeku nuve tinakunda vastu undi naaku pedutunnava, yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said,
1: aa balaka cheppindi, ayya neenu dongatanam aneetundi naalo e maatram kudanu ledhu, naa talli dannulku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padarthamlo okkate ledhu, neenu neeku icheetundi prathi padartham kudanu naa talli dannulku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: షీ సెడ్ దట్ ఐఎమ్ నాట్ యూజ్డ్ టు థీవింగ్ థింగ్స్ ఎట్సెట్రా, మై పేరెంట్స్ నో దట్ ఐఎమ్ గెటింగ్ ఫుడ్ అండ్ అవర్స్ ఇస్ అ పూర్ ఫ్యామిలీ, బట్ స్టిల్ విత్ హార్డ్ అండ్ మనీ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు జస్ట్ మేనేజ్ టు గెట్ సమ్ ఫుడ్, ఐఎమ్ గివింగ్ దట్ పర్టికులర్ ఫుడ్ ఓన్లీ టు యూ.
1: షీ సెడ్ చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు.
2: హీ ఆస్క్డ్ హౌ ఆర్ యూ అర్నింగ్ దిస్ పర్టికులర్ ఫుడ్.
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచ.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you the
1: aa bidda yokka tyagamunaku, aa bidda yokka yuktiki, aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: neeti ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa tallidandrulu yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatundi kutumbanni chuchinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna biddappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, we would always try to help others.
1: ముగ్గు పాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
2: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
2: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
1: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
2: Gradually this particular patient picked up health, he was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adi krutagnata. Aa krutagnata valla daivanni prarthinchi ee biddaku ee bidda talidannulaku aayur aarogyanni ichi vaani sarvavidhamulaga sukhanga jeevinchitattu anugrahinchamani ninnu prarthana chesetundi vaadu rogi.
2: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, "Oh God, give good health, good prosperity, and in every way be helpful to the parents of this girl."
1: Nee nittaina bidavanni, nee rogishtini, nee inka avruddhi poyi ee deshaniki chesetundi upakaram emi ledu.
2: He told to God that, "Well, I am a diseased person. I would not be able to be of any use to the world. And out of gratitude, I am just praying to you."
1: Ilanti uttama kutumbanni avruddhi parachi దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుని కోరాడు.
2: He prayed to the Lord that we'll have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
2: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: ప్రతిఫల అపేక్షలేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
2: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered His grace on her.
1: Okanadu sayankala samayamlo daivamu dabbulu mootana kattukoni aa intiki velli, "Amma, naaku inta kaalam kudanu pranaanni ichi aaharanni ichi paaniyam traapi nannu rakshinchinatvanti bidda illu idiyena?" ani adigaadu.
2: One particular evening, God collected a lot of wealth in a bundle and went over to that particular house and asked, "Is this the house from which a child hails who has given me a lot of food and water?"
1: Ammayi ontariga school ku velleyatundi samayam lopala ee bidda inta dhairyamuto inta varchastu inta shantamuto ee vidhamainatundi daya hrudayamuto undeyatundi biddalu lokamulo abhruddhi kavalani uddeshamuto nenu oka bichchagaani veshamuto oka chatramlo cheranu.
2: God said that I went to that particular chowdhury in the form of a person with in the form of a patient. I am just giving this particular thing that this child should grow and become highly educated.
1: Bidda parichinche nimittamai nenu oka varam 18 aa chatramlo nivasinchanu.
2: I lived in that chowdhury to test this girl for about 10 days. I lived there.
1: Ee bidda hrudayam parishuddhamainatundi.
2: This child's heart is
1: avitramainatundi,
2: very sacred.
1: Dayagala hrudayam,
2: it is full of kindness.
1: Adi naa mandiram,
2: that is my temple.
1: Kanuka idigo neeti nundi aa ammayi yokka jeevithamlo anni vidhala sukha shantulu anubhavinchetattuga ee dhanamunu teesukomani andinchadu.
2: He handed over the wealth to the parents, telling that you use this for her happiness, for her progress, for her.
1: Ee dhanamunu chusina takshaname uppongi poka talladandrulochi aa mahaneeni paadam peerpadi, "Swami, inta dhanamunuku maaku adhikaram ledu."
2: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, "Well, we don't have any right to receive."
1: Shakti ento anta matrame maaku chalu.
2: Whatever is our capacity, we'll accept only that.
1: Shakti ki minchinatvanti dhanamu pramadamlo chekurustundi.
2: Wealth beyond one's own capacity,
1: ashanti andistundi.
2: It will bring lack of
1: ahankaramunu chekurustundi.
2: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
2: ఇట్ విల్ మేక్ వన్ ఫర్గెట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు.
2: ఓ గ్రేట్ మ్యాన్, వి డోంట్ వాంట్ సో మచ్ ఆఫ్ వెల్త్, దే ప్రేడ్.
1: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానం అయ్యాడు.
2: మీన్ వైల్ దిస్ పర్టికులర్ పర్సన్ డిసపియర్ లీవింగ్ ది ఎంటైర్.
1: వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
2: The person who came there was not merely a great man or a saint.
1: Ani gurtinchi aa inti varu ee dharmamu aadharanga chesukoni varu e maatramu deeni vinyoginchukokunda ee vidhamainatundi okka daya hrudayam topala deenulu rakshinchadaniki ee dharmamu nanta upayogam pettukochaaru.
2: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: Sarvuliyendu undinatundi okka jeevatattvamu daivatvanga viswasinchamani chaattu vacharu.
2: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premala valane daivam labhistadani kudanu visheshisthu vacharu.
2: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantido daivattam atuvantidiga manaku labhyamavutundi.
2: We get God the way that we believe him.
1: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam visheshincharadu.
2: We should not believe God as he existing in a particular place.
1: Sarvatra untunnadu anukunte satyanni manam kontha varaku chaatadaniki anubhavithulu kavali.
2: We have to experience and declare that God is all pervasive.
1: Aithe ilanti sadbhavamu manam ee reethiga penchukovatam sadhyam avutundi.
2: How can we develop such a good feeling?
1: దీనికి అంతర్బహిస్త సర్వవ్యాప్య నారాయణ అని పిల్లలు పురుషసూక్తంలో చెప్పారు. అదే విధంగా అంతర్బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
2: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
1: భగవంతుడు లోపల వెలుపల ఉన్నాడు.
2: God is existing inside and outside.
1: కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే.
2: ఇఫ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఇన్నర్ ప్యూరిటీ వుడ్ బి సఫిషియెంట్. యాజ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నలీ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఇస్ ఆల్సో రిక్వైర్డ్.
1: కనుక దైవము అంతర్బహిర్తత్వం నందు ఉంటుండటం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
2: యాజ్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ we should have both inner purity and outer purity, then only we would be able to attain full
1: bahirshuddhi. Ante eviti,
2: what is the meaning of external purity?
1: Motta motta bahirshuddhi aniga manamu chakkani dehanni parishuddham chesukotamu parishuddhamainatundi vastramulu dharinchatamu.
2: External purity might mean keeping our body pure and wearing good clothes, clean clothes.
1: మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
2: ది బుక్స్ విచ్ వి రీడ్ వి షుడ్ కీప్ దెం క్లీన్.
1: మన దుస్తులు ఎందుకని, మన దేహం ఎందుకని, మన బుక్కులు ఎందుకని అశుద్ధమైనటువంటిది మాలిన్యము చేరకుండా చూసుకోవాలి.
2: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
1: మనము పరిశుద్ధమనగా ఏమిటి, దేహమును సరైన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండేటువంటి అంతరార్థం ఇది.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్
1: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
2: నాట్ మియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్
1: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
2: Where there is impurity, some types of dirt accumulate.
1: మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
2: Where there is dirt, some insects gather.
1: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది.
2: And that leads to diseases.
1: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
2: Therefore, we should not allow impurity to enter.
1: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
2: Therefore, the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
1: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
2: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
1: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
2: Our mouth is the main.
1: ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
2: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms
1: manu yanta pradeshalona manam chustuntuntam edaina muriki neeru jeerin daggara purugulanni cheripothayi dobalanni cheripothuntayi.
2: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements
1: adhe vidhamgane ekkadi ee malinyam cherthundo akkadi ee krimikitukadalanta cheripothayi.
2: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
1: Inte kaadu మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
2: నాట్ మెయిన్లీ దట్ ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ అవర్ హౌస్ విల్ హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్.
1: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇల్లును చూచి ఇల్లాలను చూడమంటారు.
2: దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, లుక్ టు ద హౌస్ అండ్
1: ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటిది. దీని అర్థం
2: ది మీనింగ్ ఆఫ్ దట్ ఈస్ దట్ ది క్లీన్లీనెస్ ఆఫ్ ది హౌస్ రిఫ్లెక్ట్స్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ది డ్వెల్లర్స్.
1: ఇది దేనికోసం చేసుకోవాలంటే మన మంచి కోసమే.
2: ఆల్ దిస్ హాస్ టు బి డన్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
1: ఇల్లు కానీ పరిసర ప్రాంతములు కానీ పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం.
2: బీట్ ద హౌస్ ఆర్ ద సరౌండింగ్స్ వెన్ దే ఆర్ క్లీన్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్.
1: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
2: వెన్ వీ హ్యావ్ గుడ్ హెల్త్ విల్ బి హ్యాపీ.
1: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
2: We have to keep ourselves clean entirely in order to have good health and joy.
1: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండో దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం.
2: We may have only two pairs of clothes. One we should wear, the other we should clean. Afterwards we'll have to just wear that.
1: దిన్నము రెండు మార్చనక్కర్లేదు.
2: There is no need for changing.
1: ఒక్కటి ఉండినా చాలు మన శక్తికి.
2: It may be even one for a particular thing.
1: ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి.
2: But to keep clean for the surroundings, when they are clean, we'll be able to enjoy.
1: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
2: When we have good health, we'll be happy.
1: కనుక మొట్టమొదటి

0: మార్చనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ చేంజ్.
0: ఒక్కటి ఉండినా చాలు మన శక్తికి.
1: ఇట్ మే ఈవెన్ వన్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్.
0: ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి.
1: బట్ కీప్ క్లీన్ వాట్ ఎవర్ వీ హ్యావ్.
0: సాధ్యమైనంత వరకు ఈ యొక్క అశుద్ధం మనపైన చేరకుండా చూసుకోవాలి.
1: షుడ్ నాట్ అలౌ అవర్ సెల్వ్స్ టు బికమ్ డర్టీ.
0: బయట మాత్రం తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
1: వేరింగ్ ఎక్స్టర్నలీ వైట్ డ్రెస్ కీపింగ్ ది హార్ట్ ఇంప్యూర్ ఇస్ నో గుడ్.
0: కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఫర్ ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో.
0: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటిగా ఉండాలి.
1: ఫర్ దిస్ పర్పస్ వి షుడ్ కీప్ అవర్ ఫీలింగ్స్ సీక్రెట్.
0: తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
1: థాట్స్ మస్ట్ బి సీక్రెట్.
0: పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి.
1: థాట్స్ మస్ట్ బి ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
0: అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నాట్ అలౌ జెలసీ అండ్ హేట్రెడ్ టు ఎంటర్ ఇంటూ అస్.
0: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: వి ఆల్వేస్ డెవలప్ ఫీలింగ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ జాయ్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
1: వి షుడ్ నాట్ అన్నెసరీ బాదర్ అవర్సెల్ఫ్ అబౌట్ అదర్స్ అఫైర్స్.
0: సర్వుల మంచిది కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
1: వి షుడ్ థింక్ గుడ్ ఆఫ్ ఆల్ అదర్స్.
0: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఓన్లీ ఇన్ ది ధర్మ ఆఫ్ వేదాస్ ఇట్ హస్ బీన్ జస్ట్ సెడ్ లెట్ ది హోల్ వరల్డ్ బీ హ్యాపీ.
0: వైదికుల యొక్క లక్ష్యమని కూడా భావించారు.
1: దిస్ ఇస్ ది వెరీ ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ వేదాస్.
0: కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతిస్తూ రావాలి.
1: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
0: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: Only when we take care to see, to maintain inner purity and external purity, we will be able to just see that to prevent entering of bad thoughts, bad qualities of jealousy.
0: Prahladudu chepparu, aaru shatruvulu neevu jayinchinappude neevu sariyainatundi uttamudu avutavu ani.
1: Prahlada has declared that only when you conquer six enemies, you can be considered as a great man.
0: Ippudu kevalamu neevu rajuga untunnavu, neevu aaru shatruvulu jayisthe chakravartiga maaripothavu annadu.
1: He has said that you are only a king now. If only you can conquer six enemies, you can become an emperor.
0: ఆరు శత్రువులే కామ క్రోధ లోభ మోహమును మార్చలేవు. ఈ ఆరు శత్రువులు ఎందుకు మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
1: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్ హేట్రిక్ అండ్ దీస్ సిక్స్.
0: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
1: వి షుడ్ నాట్ అలౌ దీస్ సిక్స్ ఎనిమీస్ టు ఎంటర్ ఇంటు అవర్ హార్ట్ ఇఫ్ యు డు నాట్ వాంట్ టు గెట్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి.
1: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
0: ee dukkhamulanu sheetoshtamulanu laabhanashtamulanu samananga chuchukovatam chaala asaadhyam. Aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
1: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు అసే ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్.
0: సర్వుడు ఎందు ఉండేటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
1: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
0: అన్నింటికి మూలం ఏదో,
1: that particular thing which is the very
0: అన్నింటికి నీ కీలకం ఏదో,
1: which is the very secret of all,
0: అన్నింటికి నీ గమ్యం ఏదో,
1: the goal of all,
0: దానిని మనం పట్టాలి.
1: We should catch hold of that.
0: అదే ఆత్మతత్వం.
1: That is the principle of ఆత్మ.
0: దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మన కోసం అవుతాయి.
1: If we can catch hold of that, everything else can become.
0: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు.
1: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
0: వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది.
1: If he cuts at the very root, the tree can be felled.
0: అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశమైపోతుంది.
1: If we can catch hold of divinity itself, everything will be under our control.
0: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నాం.

0: ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
1: If we really want to catch hold of the divinity itself in our daily life, we'll have to practice this sadhana.
0: Kanaka bhuta dayana manam penchukovatam,
1: developing compassion for all,
0: sarvatma bhavana manam abhivruddhi parchukovatam,
1: developing sarvatma bhavana,
0: deham yokka parishuddhamu manasu yokka pavitratanu abhivruddhi parchukovatam,
1: developing the inner and external purity of the body and the mind.
0: Ee vidhamaina kunti yokka nitya charyala lopala nitya jeevitham lopala sadhanu salipinappude daivattam manaku sulabhamga artham avutundi.
1: Only when we practice all these things in daily life will be able to recognize divinity.
0: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వుడు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
1: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
0: అంతటితోనే మనము ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి, దాన్ని కూడా రెండో వర్డుగా పెట్టుకోవాలి.
1: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize, that goes to the same
0: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
1: Our life may be compared to a
0: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు అన్ని భూములు అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
1: If we allow this flow of our life unchecked, unfettered, is likely to destroy
0: గ్రామములను ముంచి వేస్తుంది.
1: It may destroy villages.
0: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి.
1: We have to take such measures to see that this river reaches the ocean.
0: ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరుడే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఓషన్ విచ్ కెన్ బేర్, విచ్ కెన్ ప్రొటెక్ట్, విచ్ కెన్ టేక్ గివ్ షెల్టర్, విచ్ కెన్ అబ్జార్బ్ ఆల్ దీస్ రివర్స్.
0: కనుకని ఇది సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం,
1: హౌ టు మేక్ దిస్ లైఫ్ టు రీచ్ ది ఓషన్,
0: దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ హ్యావ్ టూ బ్యాంక్స్ కన్స్ట్రక్టెడ్.
0: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామములను ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి
1: చేరిపోతుంది.
0: ఏమిటి ఈ గట్లు?
1: వాట్ ఆర్ దీస్ టూ బ్యాంక్స్?
0: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
1: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఎయిట్ సిలబల్ మంత్ర.
0: ఏమిటి అష్టాక్షర నామం?
1: వాట్ ఈస్ దట్ ఎయిట్ సిలబల్?
0: ఓ నమో నారాయణ కాదు.
1: ఓం నమో నారాయణ ఈస్ దట్ సో? నో
0: కాదు.
1: It is not
0: samsayatma vinasyate. Idi samsayatma vinasyate, nissamsayuduga ni untundu ane gattunu oka vaipuna kattuko.
1: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
0: Rendu vaipuna saddhavan labhate gnanam, idi 8 aksharaladi. Ee saddhana oka vaipuna penchuko.
1: The other side, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎయిట్ లెటర్డ్ మంత్ర, హ్యావ్
0: నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటిని మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
0: ఈ ఉపాయముని, జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ ఆర్ గ్రేస్.
0: నాయన మానవుని యొక్క గమ్యము అదే.
1: Child, the ultimate end of goal of man.
0: Gamyamunu maravaddu.
1: Don't forget about the
0: lokamunu nammavaddu.
1: Don't believe the world.
0: Maranamunuku bayapadavaddu.
1: Don't be afraid of death.
0: Ee moodintini neeku nijamainatundi mantramuluga bodhisthunnan annadu.
1: I am teaching you these three as three important mantras.
0: Kanukane gamyamu daivamu.
1: The goal is God.
0: దైవాన్ని మరవకూడదు.
1: డోంట్ ఫర్గెట్ అబౌట్ గాడ్.
0: ఈ లోకాన్ని నమ్మకూడదు.
1: దిస్ వరల్డ్ షుడ్ నాట్ బి బిలీవ్.
0: మరణానికి భయపడకూడదు.
1: షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: టేక్ దీస్ త్రీ యాజ్ త్రీ మంత్రాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: దాట్ వాస్ ది 27th ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing
3: continue the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalainapatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్ దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamulainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only its
1: form. అనేక అంగములతో కూడినటువంటి ఒక సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: Ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunukudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunti dehamu balaheenataku guri ainatunti dehamu oka dudamainatunti sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatuntiganu aarogyamainatuntiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలిజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్,
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivitoda.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వ్యష్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలిజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫర్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమనందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్ డిక్లైన్.
1: ఇది నిరంతరం కూడాను పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్,
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్,
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దీని విలువ ఏమాత్రం కూడాను తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: కనుక దేహం అనేటువంటిది అనేక మాలిన్యంతో కూడినటువంటిది అయినప్పటికీ ఇందులో నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వము నిరంతరము కూడాను ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: అయితే అన్ని మతముల వారు కూడాను ఈ దేహం యొక్క పుష్టిని సంతృష్టిని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: దేహం దేవాలయ ప్రక్తో. ఇది దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణం.
0: The reason is that everyone has believed that this physical body is a temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక అశ్రద్ధ పూనక తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ టు సీ దట్ దిస్ ఫిజికల్ బాడీ డజంట్ సఫర్ ఫ్రమ్ ఎనీ వీక్నెస్ ఆర్ డిసీజ్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిజికల్ బాడీ అండ్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ.
1: కానీ ఇట్టి సత్యమును గుర్తించలేనిటువంటి వ్యక్తులు అనేక వ్రతములని నోములని ఉపవాసములని ఈ పేర్ల చేత దేహమును కృషింప చేసుకుంటున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ డు నాట్ నో దిస్ సీక్రెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ వ్రతాస్ అండ్ వోస్ ఆర్ మేక్ అండర్టేకింగ్ సచ్ యాక్ట్స్ విచ్ వీకన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: Puttapaina maddinchina paamu marana unduna?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanumunta dandinchina vishayabhogamulu anuguna?
0: By putting this physical body to suffering, can you get realization?
1: Aakali dappulu maninanta aatmagnani taanavuna?
0: By merely giving of food and water, can you really become Atma?
1: Tanevaru teliyakunna tattvagnanam etukulunu.
0: Without knowing who you really are, how can you become
1: tattvagnanam anu kudaravalanna tanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvagnani, you should try to know who you really are.
1: Manavudante emito aneetundi satyanni kudano manam artham chesukovali.
0: You should also realize what man really stands for.
1: Idanu nirantaram kudano nutanude నిరంతరము నూతనుడే.
0: సీజనస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కాని పురాతనుడు కాని కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: ఎనీ నంబర్ ఆఫ్ బర్త్స్ వన్ మే టేక్, ఎవ్రీ బర్త్ ఈజ్ న్యూ.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈజ్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైన విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: ఓన్లీ విత్ యు అండర్టేక్ ప్రాపర్ ఎన్క్వైరీ యు వుడ్ బి ఏబుల్ టు రియలైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ట.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ టు రియలైజ్ హూ యు రియలీ ఆర్.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: ఏ రియల్ జ్ఞాని ఈజ్ వన్ హూ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: Dastadhagam chetane drushtini manamu abhriddhi parchukoni srushtini manam anubhavinchali.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy kaani,
1: a akaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: ఆకారం మానవాకారం ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ వన్ మే బి ఎ హ్యూమన్.
1: మానవ గుణముల చేత ఈ మానవత్వాన్ని మరుగు చేయవచ్చును.
0: బట్ బై క్వాలిటీస్ యు మైట్ హావ్ హిడెన్ ది రియల్ హ్యూమన్ నేచర్ అండ్ బికమ్ ఏ డెమన్.
1: ఆకారమును చూచి మానవత్వంగా మనం భ్రమించరాదు.
0: వి షుడ్ నాట్ గెట్ డెల్యూడెడ్ బై మియర్లీ లుకింగ్ అట్ హ్యూమన్ ఫార్మ్.
1: నిజమైన మానవత్వం అనగా మానవ. మా అనగా కాదు, నవ అనగా కొత్తది. కొత్తది కానటువంటిది మానవత్వం.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరియైన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam motta motta artham chesukovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham chesukunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchadam cheta ఇది సత్యమైనటువంటి ఒక స్వరూపానికి గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా,
0: ఎవ్రీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్,
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున,
0: ఎవ్రీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టు గాడిద తా పులియగున,
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోన్కీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగు అవుతానటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారంను చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటారు.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వరల్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్,
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్,
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: Kanuka dharinchinatundi dehamu kanukane idi dehamu, oke dahinchetundi deham kanukane idi dehamu, jindinchetundi shariram kanukane idi shariramu. Ilanti aatma tattvam cheta deeniki aneka naamamulu erpadutu vachinavi.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: The physical body is like a water bubble.
1: ఈ క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతో నీటి యందు.
0: In what moment this water bubble breaks down?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: But then this, from where did this water bubble come? It has come from water.
1: నీటి యంద పెరిగి,
0: it has grown in water.
1: నీటి యంద అణంగు నీటి బుడగ.
0: It has merged back into water itself.
1: నరుడు భూదంబు.
0: Man is water bubble.
1: నారాయణుడు నీరు.
0: నారాయణ is water.
1: కనుక ఈ బుడగ కేవలము నీటి నుండినే పుట్టినటువంటిదిగా ఉండినప్పుడు ఈ యొక్క నరుడు కూడాను నారాయణుడి నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: Just as a water bubble has emerged from water, the man has emerged from Narayana, the Lord.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యము చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్.
1: జగత్తునందు ప్రతి పదార్థములకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యేయ నియమం వినా,
0: there is no welfare without a code of conduct.
1: ఈ దేహమును అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తనలు ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: in our feelings,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములన్నింటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందట ఈ ఉష్ణము, ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెలుతురునో అంత వెలుతురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెలుతురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్, ది రెటీనా బర్న్స్ డౌన్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈజ్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా ఇప్పుడు కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్ట్ టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్ట్ టేకన్,
1: వాటర్ ఎందు పరిమితము.
0: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
1: వినటం ఎందు పరిమితము.
0: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
1: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమునకు గురి అవుతుంది.
0: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్ దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: Ati bhasha mati hani, mita bhasha ati hai.
0: Excessive talk makes a person kanukune
1: manavudu ee dehamunu ee vidhamainatundi oka margamulo anubhavimpa cheskovalo aa aanandamulaku sariyainatundi margamune manam anusarinchali.
0: We have to undertake such path which can really confer joy on us in using our physical body.
1: మానవులకు ఐదు విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: There are 5 types of thinking power in every human being.
1: దానిని ఒక జ్ఞానం అన్నారు.
0: And that has been described as జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటికూడను సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి. అదే తెలివితేటలతో కూడినటువంటిది.
0: The type of knowledge which is available in the world and which is all pervasive,
1: దీనిని మొట్టమొదటిదాన్ని bookish knowledge అన్నారు.
0: This type of knowledge is called bookish knowledge.
1: ఈ bookish knowledge నుంచి కూడా superficial knowledge గా మారిపోయింది.
0: This bookish knowledge has given birth to superficial knowledge.
1: ఈ superficial knowledge లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ఈ వయసులందు ఈ మానవులకు ఉండవలసినటువంటి general knowledge, common sense జీరోగా ఉంటుండాలి.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anedhi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmam vallane manaku ee oka general knowledge ni manamu pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: ఇంకా నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ ఎ సెల్ఫిష్.
1: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right.
0: Man is using discrimination to defend and say that it is his right.
1: Idi swarthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ద రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికి సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: People who defend are thinking in terms of individual discrimination.
1: కానీ ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: Spirituality will never undertake such narrow discrimination.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికి 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్,
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్,
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హిమ్, హ్యూమానిటీ,
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణ శక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది, ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయమును కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు
1: అండర్స్టాండ్. ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండేను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము, అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేక మంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after this physical body.
1: Guri avutundadi.
0: That is the reason why they are getting different diseases.
1: Ee rogamulu cheta tama yokka divyamaina aanandanni kuda andukolekapothunnaru.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: Dharmartha kama mochanam aarogyam moolam uttamam.
0: In order to achieve
1: chatravidha purushartamulainatundi yokka dharmartha kamamulu kuda manam aashinchavalanu anubhavinchavalanu ee dehamulaku aarogyam athyavasaram.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ye vidhamaina marganni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatuvanti yokka vicharana cheta pravartanalo maarpulu manam teppinchukovali.
0: We should bring about proper changes in our conduct and behavior through proper inquiry.
1: Aharam tho kaligeetuvanti yokka aarogyam kante మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యం గురి అవుతున్నాము.
0: వీఆర్ గెటింగ్ మెంటల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ అన్నెసరీ థింకింగ్.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజెస్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెసివ్ థింకింగ్.
1: ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి.
0: అవర్ థాట్స్ మస్ట్ బి ఆల్వేస్
1: లిమిట్ చేయకూడదు.
0: They should not exceed the limits.
1: అవసరమైనటువంటిది ఆ సమయంలోకి మాత్రమే మనం చింతించాలి.
0: డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీ ఆఫ్ ది
1: సిచువేషన్, గడిచిపోయిన దానిని రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: డు నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
1: నాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసునందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యంకు గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కానీ,
0: excessive reading,
1: అధికంగా ఆడటం కానీ,
0: excessive play,
1: అధికంగా పాడటం కానీ,
0: excessive sleep,
1: అధికంగా నిద్రించడం కానీ,
0: excessive sleep,
1: ఈ శరీరమునకు హాని కలిగించేస్తుంది.
0: All these will harm the physical body.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: We have already just seen four types earlier.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ యూ నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
1: ఇది అన్నగత ప్రాణము.
0: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
1: కనుకనే మనం ఆహారం వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యూ టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: అవర్ కంట్రీ భారత్ ఈస్ ఫేసింగ్ ఎ నంబర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.
1: అలాంటి పరిస్థితులు ఎందుకు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: ఆల్ దీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ హావ్ అరిజన్ ఆన్ అకౌంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: వెన్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెన్ ఓన్లీ వి
1: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ నీడ్స్.
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ నీడ్స్.
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ నీడ్స్.
1: అంతా లైఫ్ ఏ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: If there is a little imbalance,
1: కారణమేమిటి?
0: Why is the అనకో
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది?
0: It is an excessive cleverness.
1: Knowledge చాలా అధికమైపోయింది.
0: Knowledge has grown beyond
1: limits. ఈ knowledge ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: If you want to properly use knowledge, it has to be converted into skill.
1: ee knowledge ni skill chesinappude balance sakramanga untuntadi.
0: When you convert knowledge into skill, there is balance.
1: Ee vachati ee naati yuvakulu knowledge ni kill chestunnaru danivalle balance tappoyindi.
0: But unfortunately today's youth are killing knowledge, therefore the balance is disturbed. What is the
1: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: వి ఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
1: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యు ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: Whether you listen to radio or not.
1: పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: Whether the volume is more or less.
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తమవుతుండాలి.
0: So many units of current is used up.
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: Our body may be compared to a radio.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హెస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందుంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైన స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్. పరిగెట్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హ్యావ్ వాక్డ్ అప్. వై డూ యూ లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యూ కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రానిదాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డూ యూ వరీ అబౌట్ పాస్ట్ విచ్ యూ కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇన్ ద ఫ్యూచర్.
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనే భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యూ మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యూ థింక్ అబౌట్ టుమారో విచ్ ఇస్ నాట్ ష్యూర్? యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ టుమారో.
1: కనుక అలాంటి ష్యూర్ కానటువంటి దానికి ఇన్ష్యూర్ చేయటం ఎందుకు?
0: వై డు ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
1: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
1: Vidyarthulara,
0: dear students,
1: gatamu gatamu,
0: past is
1: bhavishyattu bhavishyattu,
0: future is future.
1: Ee rendintini manam vicharinakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
0: Let us not bother about those
1: present
0: two.
1: Present present
0: present is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga emti bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
0: వాట్ డూ యూ మీన్ బై ఆమ్ని ప్రజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రజెంట్.
1: ముందు ఏ విత్తనము నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్ ఫ్యూచర్ అండ్ ప్రజెంట్.
1: పాస్ట్ రెండు కూడా ప్రజెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ ఫార్ in the present you find
1: vartamananni sakramaina margamlo anubhavinchandi.
0: Therefore enjoy present.
1: Yetti vicharamulakunu avakasam nandinchakoodadu.
0: Do not give room for any worry.
1: ee sakramaina margamnu anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
0: Only when we present enjoy present
1: abhutamaina jeevithanga roopondutundi,
0: then only it will be immortal.
1: Amaratvanni pondutundi.
0: It will be able to get immortality.
1: Manavatvanni saathakanga avistundi.
0: It will sanctify man's life.
1: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoodadu.
0: Dear students, do not ignore this special aspect of
1: body.
0: In this world everything is important.
1: Aithe annintini manam alakshyam chestunnama?
0: Are we ignoring everything?
1: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
0: కన్సిడర్ బాడీ యాజ్ ఎ టెంపుల్.
1: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
0: వాట్
1: నడిచే దేవాలయము.
0: దిస్ ఇస్ ఎ వాకింగ్ టెంపుల్,
1: పర్మనెంట్ దేవాలయం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ ఫిక్స్డ్ టెంపుల్.
1: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
0: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యూ.
1: ఈ మూవింగ్ టెంపుల్,
0: దిస్ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్.
1: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
0: వి హావ్ టు ఎంజాయ్ దిస్ సేక్రెడ్.
1: ఏది చేసినా దేవుడు ఉన్నాడు లోపల.
0: వాట్ ఎవర్ యు డు,
1: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వాట్ ఎవర్ యు డు, కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
1: ఆత్మవిశ్వాసం లేకుండా
0: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
1: అశాంతికి గురి అయిపోతున్నాము.
0: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎ వాల్, దేర్ ఇస్ నీడ్ ఫర్ గుడ్ ఫౌండేషన్.
1: గోడ భద్రంగా ఉండాలి,
0: దెన్ ఓన్లీ వాల్ విల్ బి.
1: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
0: ఓన్లీ వెన్ ది వాల్ ఈస్ సేఫ్ ది రూఫ్.
1: రూఫ్ భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
0: వీ కెన్ లివ్ హ్యాపీలీ ఓన్లీ వెన్ ది రూఫ్ ఈస్ సేఫ్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: Self confidence is the foundation.
1: Self satisfaction the wall.
0: Self satisfaction the wall.
1: Self sacrifice the roof.
0: Self sacrifice the roof.
1: Self realization life.
0: Self realization is the life.
1: Kanuka manam self self self self ante emti?
0: What do you mean by self?
1: Rendu rakamulaina self lu unnai ikkada.
0: There are two types of self.
1: Ekacharam anetundi self, I oka self.
0: One lettered self, I is one self.
1: ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
0: ది అదర్ వన్ ఇస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్
1: ఈవైఈఐఏ బాడీ.
0: ది త్రీ లెటర్డ్ ఐ ఇస్ ది బాడీ.
1: ఏకాక్షర ఐఏ ఆత్మ.
0: ద వన్ లెటర్డ్ ఐ
1: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
1: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వుల యందు ఉంటుండాలి.
0: ద వన్ లెటర్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: ఈ మూడక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
0: సమ్ పీపుల్ మే నాట్ హ్యావ్ దిస్ త్రీ లెటర్.
1: కొంతమంది ఉండి కూడా కేటరాక్ట్ రావచ్చును.
0: సమ్ పీపుల్ మే గెట్ కేటరాక్ట్ విత్ ఇన్ స్పైట్ ఆఫ్
1: దేర్ హ్యాబిట్. వేరే దోషములు అందులో ప్రారంభము కావచ్చును.
0: అండ్ దేర్ మే బి సమ్ అదర్.
1: కానీ యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వులు ఎందుకు కూడాను ఈ ఏకాక్షర ఈ సమంగానే ఉంటుండాలి.
0: వెదర్ ఇట్ ఈస్ యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
1: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
0: నౌ ఐ కాల్ భగవతే, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: హక్ సార్ అని పిలిచాను, నేను ఐ అంటాడు.
0: ఐ సే హక్ సార్, హీ రైజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
1: అర్జున్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
0: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
1: చిక్బర్ అని పిలిచాను, ఐ అంటాడు.
0: చిక్బర్ ఐ సే హీ రైజెస్ హిస్ హ్యాండ్.
1: భగవతే హక్ సార్ సింగ్ చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
1: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే

0: differences in the name and form.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: That is what the philosophy says. There is only one thing which is existing. Scholars
1: యువకులు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
0: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
1: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉంటాయి కదా.
0: వెన్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్,
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. దేర్ ఈస్ ఓన్లీ వన్.

0: అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ, నేషన్స్ ఆర్ మెనీ బట్ ఎర్త్ ఈజ్ వన్, బీయింగ్స్ ఆర్ మెనీ బ్రెత్ ఈజ్ వన్. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
0: Vidyarthulara, idi chaala pavitramaina vayasu.
1: Dear students, youth is most precious.
0: Meer binna bhavamulaki ye maatram kodu avakasam ivvakoodadu.
1: We should not give room for any differences in thoughts.
0: Ee vidhamainatti maarpulaku moola kaaranamu anarogyame.
1: It is lack of good health which is giving room for
0: chudaraki deham pushtiga kanipinchavachunu.
1: Apparently the body may be manasika tattvam
0: chaala balahinanga undavachunu,
1: but the mind may be weak.
0: Manamu healthy body lopane healthy mind untadi.
1: There can be healthy mind only in healthy body.
0: Mana body e vidhamainatiga untado danlo vachetundi bhavalu kudano aa rakamainatundi gaane vastundi.
1: The type of thoughts you get will depend upon the type of body that you have.
0: Manchi pushtiga santushtiga undinatundi deham nunchi దృఢమైన సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
0: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఫ్రమ్ ఎ వీక్ మైండ్ ఓన్లీ డౌట్స్ ఎమర్జ్.
0: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్,
0: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
1: యువర్ thoughts will depend upon the type of weakness or strong body that you have.
0: Kanukane yad bhavam tad bhavati hi annaru.
1: That is the reason why it is said that the thoughts that you get depend upon.
0: Dehamu anityame neeti budage ashashvatame malaname kaani indulopalne oka ratramu oka divyamu oka bhavitvamu oka divyatvamainatundi aatma tattvamu untundadi.
1: Physical body is weak, it is a water bubble, it is impermanent, no doubt.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: But we have to take care of this body for the sake of permanent atma which resides in
0: ఇనుప పెట్టెకి ఒక వెలుగు ఉంటుండదు.
1: There may not be much value for
0: కానీ వెలలేని ఇనుప పెట్టె లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: Most precious jewelry is kept in
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టెని మనం కాపాడుకోవాలి.
1: We have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
0: అందులో ఏ మాత్రము విలువైన నగలు లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కరలేదు.
1: If there is no jewelry in the iron safe, no need for taking care of.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: Body is something like an iron safe.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి ఒక ఆత్మ ఉంటుండాలి.
1: There is atma which is so
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: For the sake of atma we have to take care of the body.
0: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: We have to partake food for the sake of life. We should not live for food.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: Many people think as if they are living for eating.
0: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: If we have faith in atma, food walks itself up to you.
0: అన్నం కోసం మనం వెతకడానికి అక్కర్లేదు.
1: We need not search and work for food.
0: అందుకోసమనే వేదాంతమునందు భాగవతమునందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సేడ్ వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
0: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
1: We have come here for inquiring into atma and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada?
1: The one who has given birth to you, will he not?
0: Ee vishwasanni manam balaparchukovali.
1: We should develop firm faith in this kind of thinking.
0: Nayana ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi vedantam.
1: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really
0: Kali,
1: are.
0: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: But man has given up this truth.
0: మరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో.

0: అద్దం చేతికి ఇస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్ అండ్ వెన్ ది మిర్రర్ ఈస్ షోన్ టు సమ్వన్ ఎల్స్ హౌ కెన్ యు గెట్ యువర్ ఓన్ ఇమేజ్?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు, నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
1: ఇంటెలెక్ట్ విచ్ ఈస్ గివన్ యాజ్ ఎ మిర్రర్ టు సీ యువర్ సెల్ఫ్.
0: గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
1: దట్ ఈస్ వై యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హూ యూ రియలీ ఆర్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి,
1: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
0: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వరీ.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు నష్టములు దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ to face all problems with courage.
0: Anduvalle mana education system lopala 4 f lu anchu bodhincham.
1: That is why 4 f's have been taught in our education system.
0: Adhe modati f, follow the master. Nee conscience nu follow chey.
1: Follow the master, follow your conscience.
0: Rendavadi face the devil.
1: Second one is face the devil.
0: Third f, fight to the end.
1: Third one is fight till the end.
0: Fourth f, finish the game.
1: Fourth, finish the game.
0: Idi nee yokka nijamainatuvanti tattvam.
1: This is the
0: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు మేక్ రియల్ ప్రోగ్రెస్ ఇన్ దీస్ ఫోర్ డైరెక్షన్స్.
0: ఏమిటి ఈ చదువులు?
1: వాట్ ఈస్ ద టైప్ ఆఫ్
0: ఆంగ్ల చదువుల లోపల ఏబిసి అని ఉండాలి.
1: ఇన్ ద ఎడ్యుకేషన్ యూ హావ్ గాట్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి?
0: ఆల్వేస్ బీ కేర్ఫుల్.
1: ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఏబిసి.
0: మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత అజాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త అజాగ్రత్త జాగ్రత్త.
1: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ వేదాంత. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్. అవేర్నెస్ అవేర్నెస్.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: వీ హావ్ టు అండర్టేక్ స్టడీ అసోసియేటెడ్ విత్ కల్చర్.
0: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
1: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
0: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
1: హౌఎవర్ మచ్ ఆఫ్ సైన్స్,
0: ఎన్ని పదవులు ఏలినప్పటికీ,
1: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
0: ఏనాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
1: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు రియలైజ్ యువర్ రియల్ ట్రూత్.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బీ అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
1: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, ఇన్ వాట్ మూమెంట్ హౌ ఇట్ బిఫాల్స్ యూ, యు డు.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: In spiritual world, it is difficult to understand the subtleties.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
1: therefore we should go on.
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
1: if we are ready to enjoy life every moment,
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: It gives, it confers.
0: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
1: Do not worry about the unborn.
0: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
1: Do not worry about the dead past.
0: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
1: Consider all these things as
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: There is no object, no matter, no individual who is permanent.
0: దీని పేరే జగత్.
1: The name of this world itself is జగత్.
0: జగత్. జగత్. రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్. దిస్
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
0: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: Excepting for man, no other living being has an opportunity like this.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
1: అమంగ్ 84 lakhs ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999 are bound by their own nature.
0: పశుపక్షి మృగాదులంతా కూడా భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
0: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore, they are not suffering any type of diseases.
0: కాని మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
0: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: బట్ హీ ఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీ ఈస్ గోయింగ్ టు లివ్.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
0: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
1: దట్ ఈస్ అనిమల్ బాడీ ఫ్రమ్ విచ్.
0: ఈ రెండింటికి సరైన యొక్క చేరిక కుదరదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
0: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటా, అది భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
1: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
0: రాగే పాల్లో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా? అది సాధ్యమైనంత వరకు
1: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
0: ఇది కేవలము శారీరకమైన అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
1: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
0: మన మైండ్. ఎట్ల పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్. ఈ మూడింటికి సంబంధమైన అనుకుంటా.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యు గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రోషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
1: Man's mind is becoming worse than the animals.
0: Nirjachinyanga, nirmohanga, apreetiga manavatvanni himsistundadi.
1: Man is cruelly putting other people to suffering without
0: manavuniki manaviniki madhyane sanniha sambandha bandhavyam kolipothundadi.
1: Man is losing the human approach towards other human beings in the very first place.
0: Karanamu mana aahara dosame.
1: The reason is the type of food that you eat.
0: Vidyarthulara, aahara viharanni సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
0: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యు
0: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: ది ఏన్షియంట్ వన్స్ యూజ్ టు పార్టేక్ ఫుడ్ ఓన్లీ
0: మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ ఫుడ్ ఓన్లీ వన్ సైడ్.
0: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: పర్సన్ హూ టేక్స్ ఫుడ్ వన్ సైడ్ ఏ ఈజ్ ఏ యోగి.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: ద పర్సన్ హూ టేక్స్ ఫుడ్ ట్వైస్ ఏ డే,
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: ద పర్సన్ హూ టేక్స్ ఫుడ్ ట్వైస్ ఏ డే,
0: ఈనాడు మూడు కాదు
1: పర్సన్ హూ డిసీజ్.
0: ఇంకా ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
1: టుడే వీఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ యూ టేక్. ద ఫిజికల్ బాడీ సఫర్స్ డిసీజెస్ అండ్ ఇండైజెషన్ బికాజ్
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: ద ఫిజికల్ బాడీ కన్స్యూమ్స్ 1 calorie worth of ఫుడ్.
0: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: యూత్ కెన్ టేక్ 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్ టేకింగ్ 4000 or 5000 calories.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
0: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైన భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ
0: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
0: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: కనుక కర్తృత్వ భోక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should reduce our doership and our possessive instincts.
0: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
1: Then only we can offer ourselves as an ideal life.
0: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
1: On account of certain psychological reasons also we suffer.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ విల్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ విల్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ రైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
0: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్
0: ఇవి బలహీనతలు
1: విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షులంతా కూడాను దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
0: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరాలు అయిందంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 ఇయర్ ఓల్డ్
0: కానీ పూర్వకాలంలో
1: ఓల్డ్ మ్యాన్
0: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యూ మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
0: యువకుడు వాడు,
1: దేవర్ యూత్.
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 106
0: కమాండర్ ఇన్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
0: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు.
1: టుడే వన్ ఈజ్ 116 ఇయర్స్ వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం చేశారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం
1: 9 డేస్.
0: వారికి మనోబలమే.
1: వాట్ ఈస్ ది రీజన్? దే ఆర్ ది
0: వారికి ఆహార బలమే. ఆత్మబలమే,
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్ స్ట్రెంగ్త్ ఇస్
0: అబ్సెంట్. చలచలమైన కుక్కును బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: స్థిరత్వమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టంలో నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్,
0: యు మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఏ గాడ్ బట్ నాట్ గాడ్ యాజ్ ఏ పిక్చర్. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: ఇఫ్ యు గో ఆన్ వేవరింగ్ మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్, హౌ కెన్ యువర్ లైఫ్ బి స్టడీ అట్ ఆల్?
0: ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకుని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: హూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు కరేజియస్లీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ ట్రిబులేషన్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాటి మానవులకు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
1: టుడేస్ భారతీయస్ కన్సిడర్ దెమ్సెల్స్ యాజ్ బిలీవర్స్ బట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ భారత్ ఇస్ ఫేసింగ్ ఈజ్
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: ది బిలీవర్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: దే సే దట్ దే ఆర్ డివోటీస్ బట్ ది ఫాలో ది పాత్ ఆఫ్ భుక్తి.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: దాట్ ఈస్ నాట్ ది టైప్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ మస్ట్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: వెన్ యూ కాల్ ది షుగర్ కేన్ అండ్ ఆస్క్ ఫర్ జాగరి, విల్ ఇట్ గివ్ యూ జాగరి?
0: తిప్పికొట్టి రసము పీల్చకున్నా.
1: ఓన్లీ వెన్ యూ క్రష్ ఇట్ అండ్
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలేవు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ వాల్యుయబుల్ డైమండ్, యూ హ్యావ్ టు జస్ట్
0: కటింగ్స్ లేకపోతే దానికి విలువే తక్కువ అయిపోతుంది.
1: వితౌట్ కటింగ్స్ ఏ డైమండ్ విల్ నాట్
0: బాధలే లేకపోతే ఈ చెరుకు పాలనైనా ఇవ్వదు.
1: ఇఫ్ యూ డోంట్ క్రష్ ది షుగర్ కేన్ ఇట్ విల్ నాట్ గివ్ యూ షుగర్ జ్యూస్ అట్ ఆల్.
0: కనుక మానవుని యందు అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్నింటినీ మదించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై వెన్ మ్యాన్ అండర్గోస్ వేరియస్ ట్రయల్స్ ట్రిబులేషన్స్.
0: కనుకనే భక్తి భక్తి భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వీ కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యు మే హ్యావ్ ఏ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
0: విద్యార్థులైనటువంటి వారు దేహమును ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆత్మ ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: There is no greater philosophy in spirituality than understanding the secrets and the mysteries of the physical body, the sense organs, the mind,
0: sadhana
1: kunu
0: cheyanakkaraledu.
1: There is no need for any other sadhana.
0: Satyanni gurtinchukunte ante chalu.
1: Realize the truth, everything is
0: satyam. Satyame sarvasvarupam.
1: Truth is everything.
0: Ee naadu satyanni gurtinchukoka enni sadhanalu chesinappudikini అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సాధనాస్ వితౌట్ రియలైజింగ్ ట్రూత్.
0: కనుక ఈ దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైన మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ, సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. అండ్ యాజ్ వైస్ ఛాన్సలర్ హ్యాస్ ప్రేయర్ ఫర్ ఇట్, ఐ హావ్ అండర్ టేకన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్.
0: ధ్యానం అంటున్నాము.
1: వీ సే మెడిటేషన్.
0: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
1: వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ మెడిటేషన్?
0: కన్నులు మూసుకుని చక్కగా కూర్చుంటున్నాము.
1: క్లోజింగ్ ద ఐస్ వి సిట్ ఇన్ ఎ గుడ్ పోస్చర్.
0: ఈ మనసు ఎక్కడెక్కడికో ఏ చాకలిండ్లకో ఏ కుమ్మరిండ్లకో ఏ బజారుకో పెరుగుతుంది.
1: బట్ వీఆర్ అలవింగ్ ది మైండ్ టు వాండర్ ఇన్ ద బజార్ అండ్ టు ది వాక్.
0: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంత కాలం కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యూ స్లీప్ అండ్ యూ విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్నెసరీ.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her who is giving you trouble, she said this mind.
0: ఎక్కడ ఉందో చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
1: You show me this mind, I am going to kill it.
0: Akkadundo naaku teliyadonindi.
1: She said, I do not know where it is.
0: Akkadundo teliyinatuvanti manasunu yemini baadhistundadi matrame etta telusu.
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: Manase ninnu baadhistundado, ninnu neevu baadhichukuntunnavo.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: Parandi nannu baadhistundadani telisinappudu dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachchu.
1: When you know that a particular person alone is giving you trouble,
0: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
1: If we are go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
0: మనసు యొక్క తత్వాలు చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the principle underlying the mind in the very first.
0: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the secrets of sense organs.
0: ఒక్కొక్కటి కూడా దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
1: Every thing which is created by God has
0: అర్థములేనటువంటిది ఏనాడు కూడా భగవంతుడు సృష్టించడు.
1: God never creates anything which does not have meaning.
0: అర్థసహితమైనటువంటివి.
1: Everything has meaning and significance.
0: ఆనందమయమైనటువంటివి.
1: They are full of bliss.
0: అమూల్యమైనటువంటివి.
1: Most precious.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making efforts to realize that truth.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా నిర్మలంగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ free from worries, pure and also ideal. And thus I bless you and bring this discourse to a close.

ఆకాశమున కంటే అతి శుద్ధమయ్యుండు సర్వజీవులయందు వర్వయుండు బ్రహ్మముందు కామిది.

0: సర్వజీవుల యందు సంచరించు. బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, బ్రహ్మయే మీరు మీలోన బ్రహ్మయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, మీకు బ్రహ్మకు భేదంబు లేకయుండే, ఇంతకన్నను వేదాంతమేమి చెప్పుదు. సాధు సద్గుణ గణ్యులౌ సభ్యులారా,
1: ఇట్ ఈస్ షైనింగ్ మోర్ రెస్పెండెంట్లీ దాన్ ద సన్ ఇట్సెల్ఫ్. ఇట్ ఎక్సెల్స్ ఇన్ వైట్నెస్, ద వైట్నెస్ ఆఫ్ ఐస్. ఇట్ ఈస్ సట్లర్ దాన్ ద సట్లెస్ స్పేస్ ఆకాశ. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ బ్రహ్మ and Brahma is you. There is nothing in the world which is not Brahman. There is no difference between you and Brahma at all. What other philosophy can I tell you? Oh, dear audience who have assembled here.
0: వెలుగు నాలోనది, వెలుగు నేనే, నేనే వెలుగును, వెలుగులో నేనయుండు. వెలుగు నాలోనది, వెలుగు నేనే, నేనే వెలుగును, వెలుగును నేనయుండు. అట్టి జ్ఞానము మనసున హత్తుకున్నా అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును. అతడే బ్రహ్మము, బ్రహ్మమే అతడయవును. బ్రహ్మమే అతడయవును.
1: ఇన్ మీ ఇస్ లైఫ్ and I am light. I am essentially light and I am in light. This knowledge, this awareness, if it is established firmly in one's heart, he is himself Brahma and Brahma is he.
0: Divyatma Swarupulara,
1: embodiments of divine Atma.
0: భగవంతుని యొక్క మానవ రూపము యొక్క ఉపాధి లేక ప్రతిపాదికము మానవ మాతృడైనటువంటి వాడే గుర్తించడానికి వీరవులు కాని అన్యులు దీనిని తెలుసుకొనలేరు.
1: ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ అదర్స్ కెనాట్.
0: కనుక మానవ రూపమునే మనము గౌరవించవలెను,
1: పేర్కొనవలెను. దేర్ఫోర్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆనర్ ఇట్.
0: దైవం మానుష రూపేణ, భగవంతుడు మనుష్యాకారమును ధరించి జగత్తును వరించి ప్రజలను ప్రేమించి దివ్యత్వముతో అనుగ్రహించే నిమిత్తమై అవతరించును.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ in order to have an opportunity to make himself available to all people, to love them, to bless them and to grace them.
0: ఈ ప్రకృతి అంతయి కూడాను కేవలము మండునటువంటి గుండు.
1: The entire nature consists of a mass of earth.
0: ఈ యొక్క మంట గుండులోని లోభాగము వెలుపల భాగము సర్వత్రా కూడా నిండి ఉంటుంది.
1: ఇన్ దిస్ పర్టికులర్ మాస్ దేర్ ఇస్ ఎ ఫ్లేమ్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఆల్సో.
0: అదే విధముగానే అంతర్బహిష్ట సర్వవ్యాప్త నారాయణ స్థిత భగవతత్వం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటిది, బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఫౌండ్ ఆల్ ఓవర్.
0: ఈశావాక్యం ఇదం సర్వం యత్ కించిత్ జగత్ అనగా భగవంతుడు ఈ జగత్తునందు సమస్త పదార్థములు ఎందుకూడను ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే.
1: God is found in all the objects in creation in the form of that energy and power.
0: అట్టి సర్వత్యా ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించగలడు, కానీ అన్యుడు దీనిని గుర్తించలేదు.
1: That's the divinity which is all pervasive, can be recognized only by man and by none else.
0: దానిని గుర్తింప యత్నించినటువంటి యొక్క మానవుడు కేవలము తానొక వికార కృత్యమును నిర్మించుకుని దానిని భ్రమించి ఇది ఏ సత్యమని భావించవచ్చు.
1: మ్యాన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ రికగ్నైజ్ దిస్ ఇన్ ది ప్రాసెస్ మే కమ్ అక్రాస్ సిచ్యుయేషన్స్ వేర్ ఇన్ హి మే బి డెల్యూడెడ్.
0: ఈనాడు జగత్తులో ప్రపంచమును గురించి, సమాజమును గురించి, సంఘమును గురించి, అనేక వస్తువులను గురించి ఒక అద్భుతమైనటువంటి యొక్క వైజ్ఞానికంగా ఉపన్యసించవచ్చు.
1: Today it is possible to scientifically expound about the nature, about the world, about the society and about everything that you come
0: up with. Tarkika ganadaru sadhinchavachunu.
1: It is possible to attain perfection in that particular one.
0: Manushyakaramu dharinchinatuvanti yokka daivatvamunu kudanu aneka vidhamuluga vimarsinchavachunu.
1: It is possible to comment and criticize God in human form.
0: Kani ivi anni kudanu kevalamu కల్పనలు మాత్రమే, కాని ఇందులో యథార్థం ఏమాత్రం కూడా ఏమిటి ఉండదు.
1: బట్ ఆల్ దిస్ థాట్ ఈజ్ ఓన్లీ ఇమాజినేషన్, దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్.
0: వాచారుడైన పండితుడు ఈ విధమైనటువంటి ప్రగల్పములు చెప్పవచ్చును, కాని నిజమైన దివ్యత్వాన్ని ఏ మానవుడు కూడాను ఇంతవరకు చూడలేదు, చూడబోదు.
1: స్కాలర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ బట్ సో ఫార్ No one has been able to see divinity in its fullness.
0: ఈశ్వరుని యొక్క నిజ స్వరూపాన్ని మానవుడు మాత్రమే, మానవ స్వరూపమునందు మాత్రమే గుర్తించడానికి సాధ్యమవుతుంది, కాని అన్య మార్గములు ఎందుకు, కాని అన్య సాధనలు ఎందుకు, కాని ఈ దివ్యత్వాన్ని నిరూపించలేరు, గుర్తించలేరు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు రికగ్నైజ్ అండ్ టు ప్రూవ్ డివినిటీ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ ఇన్ నోదర్ ఫామ్ కెన్ యూ అటెంప్ట్ టు డూ ఇట్.
0: తాను గుర్తించుకున్నటువంటివి కేవలము తమ యొక్క భ్రాంతులే, తమ యొక్క కల్పనలే.
1: వాట్ ఎవర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఆల్సో ఈజ్ ఓన్లీ హిజ్ ఓన్ ఇల్యూజన్ అండ్ హిజ్ ఓన్ ఇమాజినేషన్.
0: ఒక ఏనుగు భగవంతుని అర్చించడానికి ఆశించవచ్చు.
1: ఎన్ ఎలిఫెంట్ మే ఆస్పైర్ టు వర్షిప్ గాడ్.
0: అది తన ప్రకృతి స్వరూపమును పురస్కరించుకుని భగవంతుని ఒక పెద్ద ఏనుగుగా నిర్మించుకునవచ్చు.
1: In the context of its own form, it may imagine God to be mightier than itself.
0: Ante kaani antakante inka veraka swaroopani taanu nirminchukoledu.
1: It is not possible for it to imagine God in any other form.
0: Oka yenuka kudanu bhagavantuni archinchagori tama yokka prakrutini puraskarinchukoni bhagavantuni kudanu tanakante enno rettu brahmandamainatu yenukaga taanu nirminchukonavachu.
1: Similar is the case with a rat. A rat may imagine God to be a million fold bigger than itself.
0: But ade vidhamugane manavudu kudanu tama prakrutini puraskarinchukoni taanu kudanu manavaakaramune nirminchukovachunu tappa anya nirmalanu aneetvanti atheetamainatundi manavattani manavudu nirminchukunnadaku saadhyamu kaadu.
1: Similarly in the case of man, man can imagine and recognize God only in human form. Probably
0: మానవుడను మానవుడను అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకును మానవాతీతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవునిగా గుర్తించుకోవడం తప్ప అన్య రూపంలో గుర్తించుకుంటే సాధ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ మ్యాన్ ఈజ్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ దట్ ఈజ్ మ్యాన్, హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ట్రూత్. హీ కెన్ సీ ఇట్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కానీ పదవులు ఎందు వాచారుడైనటువంటి వారు అనేక విధమైనటువంటి వర్ణన చేయవచ్చును.
1: People who are capable of articulation may describe God in a number of ways.
0: Kontamandi panditulu kodanu భగవంతుడు అప్రమేయుడు, అమాంమానస గోచరుడు, అతీతుడు, నిర్గుణుడు అని వర్ణిస్తారు.
1: సమ్ స్కాలర్స్ మే డిస్క్రైబ్ గాడ్ యాజ్ వన్ హూ కెనాట్ బి అండర్స్టాండ్ బై ద మైండ్, హూ కెనాట్ బి గ్రాస్ బై ఇమాజినేషన్.
0: కేవలం ఇందులో పదముల యొక్క ప్రాభర్యం అధికంగా కనిపించవచ్చునే తప్ప అందులో ఉన్నటువంటి యొక్క ఇది ఒట్టి నురుగి.
1: ఆల్ దిస్ డిస్క్రిప్షన్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: కారణమేమనగా ఈ పదములకు అర్థమును వర్ణించవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు గివ్ మీనింగ్ ఫర్ వర్డ్.
0: ఈ అర్థములను నానార్థంగా విభజించవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఇన్
0: డిఫరెంట్ తన యొక్క అనుభవం లోపల నిరర్థకమే.
1: బట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో,
0: అనర్థమే.
1: And it is only misunderstanding.
0: యదార్థములు కానేరవు.
1: One can never obtain the truth.
0: ఏ సమయమైందైనా కూడాను మీకు అనుకూలం సంభవించినప్పుడు ఏ పండితుడైనా ప్రశ్నించండి, అయ్యా
1: whenever you get an opportunity you can question any scholar about that.
0: అప్రమేయుడనగ ఏమిటి దీని అర్థము అని.
1: You ask him, sir, what is the meaning of apramaya?
0: అనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు అని తాను జవాబు చెప్తాడు.
1: He will reply that he cannot be measured by any particular measure.
0: అవాంగ్ మానస గోచరుడు భగవంతుడు అని వర్ణిస్తాడు.
1: He will describe him as అవాంగ్ మానస గోచర,
0: మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి వాడు భగవంతుడు అని అర్థం చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ దట్ యాజ్ ట్రాన్సెండింగ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ద మైండ్.
0: అంతేకాని ఇంతకంటే ఇంకా భగవంతు స్వరూపాన్ని నిరూపించలేడు కదా.
1: ఓన్లీ దాట్ మచ్. బియాండ్ దాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రూవ్ అబౌట్ గాడ్.
0: నా ఉద్దేశము ఇలాంటి పదములకు అర్థములు నిరూపించి వర్ణించేటువంటి పండితుని కంటే సామాన్యమైన మానవుడే మేలని అనిపిస్తుంది.
1: ఇన్ మై వ్యూ ఇన్స్టెడ్ ఆఫ్ కంపేర్ టు ఎ పర్సన్ హూ ఈస్ సచ్ ఎ గ్రేట్ స్కాలర్ హూ ఆర్టికులేట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ హూ హాస్ ఫెయిత్ ఈస్ మచ్ బెటర్.
0: కారణం ఏమనగా ఈ అర్థమును సామాన్యమైన మానవుడు కూడా చెప్పగలడు.
1: ది రీజన్ ఈస్ ఈవెన్ అన్ ఆర్డినరీ మ్యాన్ కెన్ గివ్ దీస్ మీనింగ్.
0: కానీ ఆ మానవుడు మౌనమును వహిస్తాడు.
1: But an ordinary man keeps quiet, observes.
0: Tadwara samajamulo oka shanti yerpadutundi.
1: On account of that silence there is peace in society.
0: Ee panditulu cheppetundi arthamu valla samajamulandu oka vidhamaina alagalu yerpadutunnayi.
1: The type of description and interpretation given by the scholar can bring about lack of peace in
0: samajamuloni shanti ki viruddha parustunnaru.
1: It also takes away the peace in society.
0: Ee vidhamuga samajamulo undinatundi shanti bhadratanu కేవలము ఒక విజృంభింపచేసేదానికంటే దీనికి అర్థము చెప్పకుండా కేవలము ఒక మౌనమును వహించడమే గొప్పతనమే భావించవచ్చు.
1: ఇట్ ఈస్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ అండ్ మెయింటైన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ రాదర్ దాన్ ఆర్టికులేట్ అండ్ బ్రింగ్ అబౌట్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ ల్యాక్ ఆఫ్
0: ఈనాటి వరకు ఆనాటి నుండి ఈ యొక్క భగవత్ తత్వమునకు కేవలము పదములు వర్ణించి ఆ పదములకు అనేక విధమైనటువంటి అర్థములు బోధించుతూ వచ్చుతున్నారే కాని దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని ఎవరు కూడాను ఇంతవరకు కూడాను నిరూపించలేదు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టిల్ టుడే పీపుల్ ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ గాడ్ బట్ దే డు నాట్ అండ్ దే కెనాట్ డిస్క్రైబ్ దే కెనాట్ గివ్ రియల్ ఎక్స్పీరియన్స్ అండ్ రియల్
0: భగవంతుడు. సర్వము యందు ఉండినటువంటి దివ్యత్వము తానే, సర్వ రూపములు తానే.
1: గాడ్ ఈజ్ ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. గాడ్ టేక్స్ ఆల్ దీస్ ఫారమ్స్.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు, ఏది నిశ్చయమని నిరూపించగలడు, నిర్ణయించగలడు?
1: హౌ కెన్ యూ డిస్క్రైబ్ సచ్ హ్యూమన్ సచ్ గాడ్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్స్? హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్?
0: బ్రహ్మ ఇది అని చెప్పగలరు కానీ
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డిస్క్రైబ్ బ్రహ్మ
0: కాదు కానీ ఇది అని చెప్పంగా ఎవరి వశము?
1: దిస్ ఇస్ నాట్ బ్రహ్మ. హూ కెన్ డిస్క్రైబ్ బ్రహ్మ?
0: ఈ జగత్తునందు కానిది ఇది అనేటువంటి చెప్పేటువంటి మానవుడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ కెన్ కాన్ఫిడెంట్లీ డిస్క్రైబ్ వాట్ గాడ్ ఈ.
0: కేవలము చెప్పవచ్చునే కాని ఇది కేవలము మానవత్వం యొక్క బలహీనతనే.
1: వన్ మే గో ఆన్ డిస్క్రైబింగ్ బట్ సచ్ డిస్క్రిప్షన్ ఇస్ ఓన్లీ ఏ హ్యూమన్ వీక్నెస్.
0: పుష్పములో ఉన్నటువంటి యొక్క సుగంధం వలె మానవుని యందు ఈ దివ్యత్వము సుగంధంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: లైక్ పర్ఫ్యూమ్ ఇన్ ఎ ఫ్లవర్, దిస్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాన్ సటిల్లీ వితౌట్ బీయింగ్ సీన్.
0: కర్రలోని అగ్ని వలె, తిలల్లోని తైలం వలె మానవుని యందు దివ్యత్వము సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: లైక్ ఫైర్ ఇన్ వుడ్ అండ్ లైక్ ఆయిల్ ఇన్ ఆయిల్ సీడ్, ఈ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఆల్ పర్వేసివ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ఈ అంతర్తత్వాన్ని గుర్తించుకోలేక కేవలం బహిర్ముఖమైనటువంటి యొక్క రూపములనే భ్రమించి దానిని వరించి అది ఏ సత్యమని భావిస్తూ ఉన్నారు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ ట్రూత్ పీపుల్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ విజన్ అండ్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది థింగ్ దట్ దే
0: ప్రాచీన కాలం నుండి ఇట్టి బోధనలను పురస్కరించుకుని ఏ మానవుడు తన యొక్క అజ్ఞానంలో మరింత అభివృద్ధి సాధించుకుంటూ వస్తున్నాడు.
1: డిస్క్రిప్షన్స్ గివెన్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇగ్నరెన్స్ ఆఫ్ మ్యాన్.
0: పుట్టెలకు పాలు పోస్తున్నారు కానీ పామును చూస్తే చంపివేస్తున్నారు.
1: They are pouring milk in ant hills for the snake, but when they see the snake, they kill the snake.
0: Seva cheyunatti sedhyapa pasuvunu cheri chidaraku ottu chitramugalu. Seva cheyunatti sedhyapa pasuvunu cheri chitagottu chitramugalu.
1: The animals which help man in cultivation are being beaten mercilessly by man when he chooses.
0: రాతి ఎద్దును చూచి తానే రక్తితో పూజించు.
1: When he sees the bullock in the form of a stone, he goes on worshipping it.
0: ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మన వేదాంతం.
1: This is the type of philosophy that has been going on right from ancient days.
0: సజీవులను హింసించడము నిర్జీవులను పూజించడము మన భారతీయుల యొక్క ఒక బలహీనత.
1: One of the weaknesses of our Bharatiyas is to harm and hurt living beings and to go on worshipping the dead ones or the lifeless ones.
0: ఆకలిగొన్న మానవునికి పచ్చడన్నమైన పెట్టి ఎరిగినటువంటి మానవుడు భగవంతునికి నైవేద్యములు రుచి రుచి అయినటువంటి నైవేద్యములు అర్పితం చేసుకుంటాడు.
1: Man who is not prepared to offer a morsel of food for a hungry soul goes on offering a number of items as naivedya to God.
0: ముడుపులంతును ధనమును మూటగట్టి
1: taking a lot of money as an offering to the God,
0: bichaganiki metukaina pettakunda,
1: not even giving a naya paise for a beggar,
0: venkateshini gundilo vesudu.
1: A miser goes to Lord Venkateshwara and goes on putting that particular thing in the hundi.
0: Idi mana prachina sampradayam ani bhavistunnaru.
1: People think that this is also an age old tradition.
0: నిజంగా సజీవమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి పచ్చడం పెట్టి పోషిస్తే ఎంత సార్థకం.
1: హౌ శాంక్టిఫైడ్ వన్ వుడ్ బి ఇఫ్ వన్ కెన్ ఆఫర్ ఎ మోర్సల్ ఆఫ్ ఫుడ్ టు ఎ లివింగ్ బీయింగ్ హూ ఇస్ హంగ్రీ.
0: కనుకనే దైవం అనేటువంటిది కేవలం మనుష్య రూపంలో ఉన్నదనే సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వుడ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ది బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ఇస్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: జీవుణ్ణి బాధించటము దేవుణ్ణి పూజించటము ఇది ఆ మన యొక్క కర్తవ్యం.
1: Is it our duty to hurt a living being and go on worshipping God?
0: ఆకాశమునందు వాయువు ఏ విధంగా లీనమై ఉన్నదో అదే విధంగానే ప్రకృతి ఎంత కూడా ఆత్మ ఎందు లీనమై ఉంటున్నది.
1: Just as the wind is all pervasive in ఆకాశం and the sky, so also God is found in the entire human being.
0: గాలికి ఆకాశము ఉపాదాన కారణం.
1: For air, it is the sky which provides the basis.
0: Upadhana karanam anaga deni valla edi srishtimpabadutu unnado aa srishtimpabadeetvanti kaakunda srishtinchetvantide upadhana karanam.
1: The upadhana karana is one which provides the basis for creation of an object, but without being created by
0: aakasham aashrayam gali aashitam.
1: Sky provides shelter and it is the basis.
0: Galiki ఆశ్రయము ఆకాశము.
1: అండ్ ఫర్ ఎయిర్ ఇట్ ఈస్ స్కై విచ్ ఇస్ ద బేసిస్.
0: ఆకాశమునకు గాలి ఆశ్రితము.
1: అండ్ ఎయిర్ టేక్ షెల్టర్ ఇన్ స్కై.
0: ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము.
1: దేర్ ఇస్ ఎ రిలేషన్, మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ.
0: అన్యోన్య ఆశ్రయము.
1: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: అది ఏ భగవంతునకు మానవునికి ఉండినటువంటి యొక్క సంబంధం.
1: దట్ ఈస్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
0: కనుకనే ఆత్మ ఎందు తాను తన ఎందు ఆత్మ అనేటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రికగ్నైజెస్ అండ్ కండక్ట్స్ హింసెల్ఫ్ ఇన్ ద లైఫ్ దట్ హీస్ ఇన్ ఆత్మ అండ్ ఆత్మ ఇస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ లైఫ్.
0: ఈ జగత్తునందు ఐదు విధములైనటువంటి ఒక స్వరూపంతో మానవత్వం అవతరిస్తూ వచ్చింది.
1: దెర్ ఆర్ ఫైవ్ ఫార్మ్స్ విచ్ హ్యుమానిటీ టేక్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ కూడా కేవలము కళలను పురస్కరించుకుని అవతరిస్తూ వచ్చాయి.
1: ఇట్ ఇస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్ట్ దిస్ ఫారం ఆర్ ఒబ్టైన్.
0: ఒకటి నిత్యావతారం. నిత్యావతారము.
1: వన్ ఈజ్ నిత్యావతారం,
0: రెండవది విశేషావతారము,
1: సెకండ్ వన్ ఈజ్ విశేషావతారం,
0: మూడవది అవిశేషాతార అవతారము,
1: థర్డ్ వన్ ఈజ్ అవిశేషావతారం,
0: నాలుగవది కేవలము లీలావతారము,
1: ద ఫోర్త్ వన్ ఈజ్ లీలావతారం,
0: ఐదేది పూర్ణావతారము,
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ పూర్ణావతారం.
0: ఈ లీలావతారం అనేటువంటిది అంశావతారం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ లీలావతార ఈజ్
0: అంశావతారం.
1: దిస్ లీలావతార ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ అంశావతార, అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: నిత్యావతారము, విశేషావతారము, అవిశేషావతారము కేవలము ఒక కొన్ని ఐదు నుంచి
1: అవతార.
0: రెండవది విశేషావతారము,
1: సెకండ్ వన్ ఈజ్ విశేషావతారం,
0: మూడవది అవిశేషాతార అవతారము,
1: థర్డ్ వన్ ఈజ్ అవిశేషావతారం,
0: నాలుగవది

0: విశేషావతారము అవిశేషావతారము కేవలము ఒక కొన్ని 5 నుంచి 9 వరకు ఉండేటువంటి కళల యొక్క స్వరూపములు మాత్రమే.
1: ది అదర్ 3 నిత్యావతార విశేషావతార అవిశేషావతార ఆర్ ఓన్లీ పార్షియల్. ఇట్ విల్ బి బిట్వీన్ 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: ఒక పూర్ణావతారం మాత్రమే 16 కళలతో నిండి ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది పూర్ణావతార విచ్ హాస్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్.
0: అట్టి పూర్ణావతారమునే మాత్రము మనం దైవత్వంగా మనం విశ్వసిస్తూ వస్తున్నారు ప్రాచీనులు.
1: ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ బిలీవ్డ్ ఓన్లీ సచ్ పూర్ణావతార విచ్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
0: ఏకావాత ప్రతి మానవుడు కూడాను అవతారమే.
1: సమన్ సబ్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్ అవతార.
0: అవతరించడం చేతనే అతనికి అవతారము అని పేరు.
1: అవతార రిఫర్స్ టు డిసెండింగ్ ఆన్ ఎర్త్.
0: అంతేకాని దైవం ప్రత్యేకమైన స్వరూపంలో ఈ జగత్తునందు రూపమును ధరించి వికారం చేత ఈ జగత్తును ఇతనికి సాక్షాత్కరింప చేయటం లేదు.
1: గాడ్ కెనాట్ బి ఫౌండ్ అండ్ కెనాట్ గివ్ హిస్ విజన్ ఇన్ ఎనీ డిఫరెంట్ ఫారం ఫర్ హ్యూమన్ బీయింగ్.
0: ఒక ఏనుగు, ఏనుక, ఒక మానవుడు భగవత్ సముద్రమునకు వెళ్లి తనయందు ఆ సముద్రం యొక్క అనుగ్రహాన్ని తాను నింపుకుని రాగలడు.
1: An elephant, a rat, and a man may go to the ocean of grace and fill their cup
0: yeluku,
1: with the grace.
0: Yeluka manavudu kevalam konni paatra samanule.
1: Elephant, rat, and man may be compared to vessels.
0: Aa paatrana praskarinchukoni aa daivattam anetundi jalamunu nimpukoni raagaladu.
1: It is in the context of these vessels the grace of the Lord can be filled.
0: Roopamunandu bhedamu undavachune tappa ee paatrana yendu undinatundi yokka jalamu భగవత్ తత్వమే.
1: దేర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్ ఇన్ ది కంటైనర్ బట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ది కంటెంట్.
0: కనుకనే సర్వత పాణిపాదం సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వర్తిష్టతి. సర్వుని ఎందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దట్ ఇట్ ఇస్ ది సేమ్ గాడ్ హూ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: అందరూ అవతార స్వరూపులే.
1: Everyone is an aspect of avatar.
0: దైవాన్ని వెతుకుటకు మనకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలోకి పోనక్కరలేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ నాట్ నెసరీ టు గో టు
0: ప్రతి మానవుణ్ణి మీరు గౌరవించండి.
1: రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి మానవుణ్ణి ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ఒక సేత్యంతో పండించుకునేటువంటి పంట కాదు.
1: లవ్ ఈజ్ నాట్ వన్ విచ్ కెన్ బి కల్టివేటెడ్ అండ్ రైజ్ అస్ ఎ
0: క్రాప్. ఈ సేమ్ ప్రేమ అనేటువంటిది అంగట్లో పెట్టి అమ్మేటువంటిది కాదు.
1: లవ్ కెనాట్ బి సోల్డ్ ఇన్ ది మార్కెట్ ఇన్ ఎ షాప్.
0: ప్రభు కాని సామాన్య ప్రజలు కాని
1: బి గవర్నమెంట్ ఆర్ సిటిజన్
0: అహంకారమును వదలి త్యాగమును పూనినప్పుడే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When they give up their ego and prepare themselves for sacrifice, there emerges love.
0: Nenu nenuga annunnanta varaku neevu kaadu.
1: So long as you identify yourself with the physical body, you are not you.
0: Neevu neevuga undunnanta varaku nenu kaadu.
1: Similarly, so long as you are separate from me,
0: neeku naakunu indulo stalam ledu.
1: There is no room for you in me.
0: Nunnadokkate hrudayambu.
1: There is only one heart.
0: మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరి కాదది.
1: అవర్ హార్ట్ ఇస్ నాట్ వన్ బెడ్, దేర్ ఇస్ రూమ్.
0: లేకపోతే ఇది డబుల్ సోఫా కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
0: లేకపోతే ఇది మ్యూజికల్ చేర్ కాదు.
1: దిట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ మ్యూజికల్ చేర్.
0: ఒకటే అదే ఏకం తత్విత్రావహుదా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే.
1: అండ్ ది రియల్ ప్రిన్సిపల్ ఈస్ యువర్ ఓన్ హార్ట్.
0: ఆ హృదయము ఒక్కటే కానీ రెండు కాదు.
1: But that sacred heart is only one. It is not two.
0: Neevu nenu aneetiki bhedamlu pedinchi
1: giving up the different feeling that you and I
0: are varinchi
1: and loving divinity
0: daivatvanni bhraminchi
1: loving unity and divinity
0: divyatvanni anubhavinchinappude neeve avatara purushudu.
1: When you experience divinity then you are yourself an avatara purusha.
0: Premat sarupulara మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కాని లేక ఒక భ్రమతో కూడినటువంటిది కాని అజ్ఞానంతో తేలినటువంటిది కాని మనం భ్రమించరాదు.
1: వీ షుడ్ నాట్ బి అండర్ ది డెల్యూజన్ దట్ హ్యుమానిటీ ఇస్ వన్ విచ్ ఇస్ నేచురలీ సబ్జెక్ట్ టు
0: ఎంతోనాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ బర్త్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇట్ ఇస్ సెడ్
0: ఇట్ దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు
1: after having obtained this
0: tar tattvani taru gurtinchukunnataku prayashinchaga
1: if one does not make efforts to recognize one's own real nature
0: bahya prapanchamunandu bhagavantudu karanani bhraminchukotamu idiye oka pedda ajnanam.
1: If one goes on deluding oneself god is external to him.

0: దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇగ్నోరెన్స్. కనుక కాలమును వ్యర్థము చేయక, therefore do not waste time. కాలమును సార్థకం గావించుకొని sanctify the time. కాయంతో కర్మలు ఆచరించి serve with your body. దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. రికగ్నైజ్ డివినిటీ ఆల్ ఓవర్. ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి. ట్రై టు ఎక్స్పీరియన్స్ హ్యుమానిటీ ఇన్ దిస్ పర్టికులర్ వే. నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి.
1: ఇఫ్ యూ డూ వాంట్ టు వర్షిప్ గాడ్, యూ కెన్ వర్షిప్ ఓన్లీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిమములైనటువంటివి.
1: ఎనీ అదర్ ఫామ్ విల్ బి ఆర్టిఫిషియల్ ఫర్ యూ.
0: ఇది కల్పనతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ కర్మ.
0: ఇది భ్రమలతో చేరినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ డెల్యూజన్.
0: ఈ భ్రమను పోయేంత వరకు నువ్వు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ది డెల్యూజన్ యూ కెనాట్ రియలైజ్ బ్రహ్మ.
0: ఈ భ్రమలను మనం దూరం చేసుకోవాలి.
1: మేక్ దీస్ డెల్యూజన్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
0: ఎంతమంది ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు.
1: సో మెనీ పీపుల్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్.
0: పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు.
1: Expounding in scriptures also God in different ways.
0: Upanishadulu Brahma sutramulu endukodunu ee bhagavat tattvani aneka vidhamuga varnistunnaru.
1: The divine principle has been expounded differently in Upanishads and Brahma sutras.
0: Kani ee vachaludu ee okka varnulu tone trupti padutunnadu. Kani ee varnakaranni taru gurtinchadaniki prayatnistam ledu.
1: Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to experience
0: akaram yevu.
1: What is this particular form?
0: ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడతావా?
1: సపోజ్ యూ థింక్ దట్ యూ కెన్ సీ ది ఫారం ఇన్ గాడ్.
0: ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది.
1: బట్ ఇట్ విల్ బి ఓన్లీ ది రాంగ్ ఫారం.
0: నీ ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో.
1: యూ కన్సిడర్ యువర్ ఓన్ ఫారం యాజ్ ది
0: నిన్ను నీవు గౌరవించుకో.
1: రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఇతరులు గౌరవించు.
1: రెస్పెక్ట్ అదర్స్.
0: నిన్ను నీవు ప్రేమించు.
1: లవ్ యువర్
0: ఇతరులు ప్రేమించు.
1: లవ్ అదర్స్.
0: ఇది నిజమైన ఆరాధన.
1: దిస్ ఈజ్ రియల్ వర్షిప్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి విశాలమైనటువంటి యొక్క భావాన్ని ప్రాచీన కాలం నుండి కూడా ప్రచార ప్రబోధంలో లేకపోవటం చేతనే మానవుడు ఇన్ని విధములైతే అజ్ఞానంకు గురి అయిపోతున్నాడు.
1: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ సచ్ కైండ్ ఆఫ్ కరెక్ట్ డిస్క్రిప్షన్ హాస్ నాట్ బీన్ గివెన్. దేర్ఫోర్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడు అవతరించడమే కానీ
1: God descending on
0: a అంత్యముండటం కానీ ఉండదు.
1: God leaving the form here
0: is ధరించిన దేహమును కేవలం నీటి పుడుగల వంటి కొంతకాలం నిలవచ్చును.
1: The human form, human body may be compared to a water bubble.
0: నీటి ఎందే పుట్టి
1: it takes birth in water.
0: నీటి ఎందే పెరిగి
1: it grows in water.
0: నీటి ఎందే అణంగు నీటి పుడుగ.
1: It merges into water. That is the water bubble.
0: నరుడు బుద్భుదంబు.
1: Man may be compared to that water bubble.
0: నారాయణుడు నీరు.
1: నారాయణ మే బి కంపేర్డ్ టు వాటర్.
0: సత్యమైన మాట సాయి మాట.
1: సాయిస్ వర్డ్ ఇస్ ట్రూత్.
0: ఈ జలమునందు ఈ యొక్క నీటి పుడక పుట్టి ఈ జలమునందే తిరిగి జలమునందే లయమైపోతుండాలి.
1: దిస్ వాటర్ బబుల్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ అండ్ ఇట్ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: మానవుడు కూడా అంతే.
1: సిమిలర్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాన్.
0: బ్రహ్మయందే పుట్టి
1: మ్యాన్ ఇస్
0: బ్రహ్మయందే జీవించి
1: హి లివ్స్ ఇన్ బ్రహ్మ.
0: బ్రహ్మయందే లయమొందుతున్నాడు.
1: హి మర్జెస్ ఇన్ టు బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా భ్రమ కలిగే బ్రహ్మ.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? బ్రహ్మ ఈస్ దట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్.
0: కనుక మనకి ఈ భ్రమ ఉండటం చేతనే బ్రహ్మ మనకు కనిపించడం లేదు.
1: యాజ్ వీ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ డెల్యూజన్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: జీవితమంతా కూడా భ్రమలతోనే నిండిపోయినది.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్.
0: ఈ జీవితం అంతా కూడా భ్రమలతోనే జరుగుతూ ఉన్నది.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్
0: మమత్వం అనే భ్రమ, అహంకారం అనే కృతి యొక్క మమత.
1: దీస్ టూ టైప్స్ ఆఫ్ డెలివరీన్స్ ఆర్ వన్ ఈస్ దట్ ఈగో ఐ అండ్ ది అదర్ ఈస్ ద పొసెసివ్ మైండ్.
0: కనుక దైవత్వాన్ని మనం గుర్తించి దైవత్వాన్ని విశ్వసించి దైవత్వాన్ని ఆరాధించాలని కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను మానవాకారమునే ఆరాధించండి.
1: Every man who wants to recognize truth, who wants to love truth, who wants to have faith in truth, who wants to worship truth, worship in human form.
0: విశ్వరూపములు ఉండినటువంటి భగవంతునికి ఏది నీవు ఆరాధన చేయగలవు? ఏది నీవు అర్పితము గావించగలవు?
1: God who is found in everything in the cosmos, in what form can you go on worshipping? What can you offer to him?
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి కనకు ఆలయమున మచ్చనలవియగున.
1: God who who is found in the entire cosmos, how can you construct temples for him?
0: Koti suryula kaanti metigagina tanaku pramida dvipamu nevaru pattagalaru.
1: For one who is resplendent equal to the resplendence of the shining of a million suns, how can you offer the universe?
0: అజహరాదులకైన అందని వాణిని ఏ రూపుని మించ ఎవరితరము.
1: హూ కెన్ డిస్క్రైబ్ హిమ్ అండ్ గివ్ హిమ్ ఎ ఫారం వెన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు బీ లెండ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది డిస్క్రిప్షన్ ఆఫ్
0: జీవమయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: గాడ్ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్, హౌ కెన్ యూ గివ్ ఎనీ పర్టికులర్ నేమ్?
0: బ్రహ్మాండమంతట బొజ్జలోనున్నట్టి పక్షభోజ్యము తనకు పెట్టదగునా.
1: ఫర్ గాడ్ ఇన్ హూస్ స్టమక్ ఇస్ ఫౌండ్ ది ఎంటైర్ కాస్మాస్, హౌ కెన్ యూ గివ్ హిమ్ ఎనీ ఫుడ్?
0: వసుధ తెరియుచున్నది సాయిబాబాయనుచు.
1: ది అర్త్ ఇస్ డిస్క్రైబింగ్ యాజ్ సాయిబాబా.
0: వసుధ తెలియచున్నది శ్రీరామయనుచు.
1: ఇట్ ఈస్ found in the form of Sri Rama.
0: Vasudha deliyutunnadi Sri Krishna yanuchu.
1: It is also found in the form of Sri Krishna.
0: Vasudha cheputunnadi Jesus yanuchu.
1: Some people are describing him as Jesus.
0: Vasudha deliyutunnadi Allah yanuchu.
1: Anarthi is described even as Allah.
0: Vasudha cheputunnadi Zoroastra yanuchu.
1: Another name given is Zoroastra.
0: వసుధ చెప్పుతున్నది శ్రీ బుద్ధుడనుచు.
1: అండ్ ఆర్ట్ హస్ బీన్ డిస్క్రైబింగ్ హిమ్ యాజ్ శ్రీ బుద్ధ.
0: ఇంతకంటెను వేరేది ఎరుగరయ్యా.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు జస్ట్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్.
0: అంతకను ఉన్నదొక్కటే ఆత్మయను.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆత్మ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ దిస్ ఫార్మ్స్.
0: కనుక దైవత్వాన్ని సర్వాకాలంలో మనం ఆరాధించి సర్వజ్ఞత్వంతో మనం పూజించి సమర్థతను సేవించుకునేటువంటి ఒక భావమే మన యొక్క ఆరాధన.
1: అవర్ రియల్ వర్షిప్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్ అండ్ సీయింగ్ గాడ్ ఇన్ ఆల్ ద ఫారమ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి స్వరూపం ప్రేమనే.
1: ది మోస్ట్ ఎసెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్.
0: భగవంతుని యొక్క స్వరూపము సత్యమే.
1: హిజ్ ఫార్మ్ ఈజ్ ట్రూత్.
0: అది పరమాణువుల కంటే కూడా అతి సులభంగా సూక్ష్మమై ఉంటుంటాది.
1: ఇస్ సట్లర్ దాన్ ది సట్లెస్ట్ పార్టికల్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: సైంటిస్ట్ చాలా ఆటమ్ ఆటమ్ అని చాలా అది చాలా సూక్ష్మమైనదిగా భావిస్తున్నారు.
1: సైంటిస్ట్ ఈస్ కన్సిడరింగ్ ఆటమ్ యాజ్ అ వెరీ సటిల్.
0: అన్నింటికంటే అతి సూక్ష్మమైనటువంటిది సత్యము.
1: ట్రూత్ ఈజ్ సట్లర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్.
0: సత్యమే సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Truth is all pervasive, found everywhere.
0: అట్టి సత్య స్వరూపాన్ని మనం గుర్తించి ఆరాధన చేయడం అత్యవసరము.
1: We should recognize that truth which is found all pervasive and then worship truth as God.
0: సత్యాన్ని కేవలము విస్మరించి
1: giving up
0: సత్య స్వరూపాన్ని పూజించటంత మాత్రమున తాను సత్య స్వరూపుడు కానేరు.
1: Worshipping truth only in a specific form, you will not be able to worship properly.
0: కనుక సత్యాన్ని మనం పాలించాలి.
1: We should observe truth.
0: ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిదే ధర్మము.
1: రైటియస్నెస్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: ధర్మం అనగా మన హృదయ స్థాయి నుండి ఏర్పడినటువంటిదే.
1: దిస్ రైటియస్నెస్ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: తనకు తానే తృప్తి కల్పించేటువంటిదే ధర్మము.
1: ధర్మ గివ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ ధర్మం అనేటువంటిది కేవలం కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్.
1: ధర్మ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ ను అనగా ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ అండ్ డెవలప్ కాన్ఫిడెన్స్.
0: తన కాన్షియస్ కి ఎవరు కూడా విరుద్ధంగా పోవడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ గో అగెన్స్ట్ హిజ్ ఓన్
0: విరుద్ధంగా పోవటమే వికృతము.
1: గోయింగ్ అగెన్స్ట్ దాట్ ఈస్ ద రాంగ్ పాత్.
0: దానిని అనుసరించడమే సుకృతము.
1: ఫాలోయింగ్ దిస్ కాన్షియస్ ఈస్ ది కరెక్ట్ పాత్.
0: కనుకనే నీ కాన్షియస్ నీవు సరి అయినటువంటి మార్గంలో తృప్తి నిందింపచేసుకోవటమే సరి అయిన ఆరాధన.
1: గివింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫాలోయింగ్ యువర్ ఓన్ కాన్షియన్స్ దట్ ఇస్ ది కరెక్ట్ పాత్.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: ఇన్ మైండ్ ఇస్ సంథింగ్ అండ్ యువర్ వర్డ్ యువర్ టెలింగ్ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది దివ్యత్వకు సరిహైన సన్నిహితం కాదు.
1: దిస్ కెనాట్ బి క్లోజర్ టు డివినిటీ.
0: కనుక మనసునందుది మాటనందును క్రియ ఎందుకు ఏక స్వరూపాన్ని ధరింప చేయాలి.
1: ద There should be synthesis and harmony between thought, world and deed.
0: మన యొక్క బ్రతుకుల నిమిత్తమై మనం ఇన్ని బాధలు పడుతున్నామే కానీ
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఈటింగ్ ఏ లైవ్లీహుడ్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ అవర్ టైం.
0: దైవం ఒక్కడే.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్.
0: నీ ఆచారములు, నీ సిద్ధాంతములు, నీ వ్యక్తిగతమైన కృతివే కానీ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటివి కాదు.
1: ఆల్ యువర్ ప్రాక్టీసెస్, ఆల్ యువర్ ప్రిన్సిపల్స్ ఆర్ యువర్ ఓన్ పర్సనల్ థింగ్స్. బట్
0: భగవంతు దైవము అనగా దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త స్వరూపమే దైవము అని.
1: What is the meaning of God? It is totality.
0: అందరి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వమే నిజమైన దైవత్వం.
1: Divinity is found in the form of unity with
0: ప్రతి వ్యక్తియందు ప్రేమ సత్యము నిండి ఉంటున్నది.
1: Every human being is full of love.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: You cannot come across a human being who does not have love in him.
0: ఈ ప్రేమను వివిధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చునే కానీ ప్రేమ మాత్రం ఒక్కటే.
1: Love may be allowed to grow in different forms, but there is only one love.
0: కనుకనే ఆ ప్రేమనే దైవం.
1: And that love alone is
0: ఆ ప్రేమనే సర్వుడు ఎందు ఉండినటువంటిది.
1: That love alone is found in
0: ఆ ప్రేమ విరుద్ధమైన మార్గంలో నీవు అనుసరించవచ్చు.
1: Do not follow the path opposite to such love.
0: కనుకనే దైవత్వాన్ని వివిధ రూపంలో మనం ఆరాధించినప్పటికీ ఆ ఆరాధనా తత్వం అనేటువంటిది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వంగా విశ్వసించుకోవడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ హ్యూమన్ ఫార్మ్స్ బట్ రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ దట్ దేర్ ఇస్ అన్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దీస్ హ్యూమన్ ఫార్మ్స్.
0: కనుకనే పూజలు ఎన్నైనా చేయవచ్చు.
1: The worships may be different.
0: పూజలు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: బట్ ది అండర్లైన్ వర్షిప్ ఇస్ ఓన్లీ వన్.
0: పువ్వులు ఎన్నైనా ఉండవచ్చు.
1: దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ పూజలు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: రికగ్నైజ్ ది ట్రూత్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: అదే విధంగానే ఆకారం ఎన్నో ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించాలి.
1: సిమిలర్లీ ది ఫార్మ్స్ మే బి ఇన్యూమరబుల్ బట్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ విచ్ ఆక్యుపైస్ దెమ్ ఇస్ వన్. దిస్ బేసిక్
0: యూనిట్ మీరు గుర్తించవలసినటువంటిది ఒక్కటి మాత్రమే.
1: దెర్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్.
0: దైవం ఎక్కడో ఏదో స్థానంలో ఉన్నాడనేటువంటి ఒక భ్రమను మీరు దూరం చేసుకోండి.
1: యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది డెల్యూజన్ దట్ గాడ్ ఈస్ ఫ్రమ్ సమ్వే అవే.
0: నేనే దైవము అనేటువంటి యొక్క దీన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ యువర్ యువర్
0: మీరు మీరు దైవంగా మీరు భావించండి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యువర్ గాడ్.
0: అప్పుడు నీ వ్యక్తి పెడమార్గం కూడా నువ్వు పట్టినకు వీలు కాదు.
1: దెన్ యూఆర్ నాట్ లైక్ టు గో ఆన్ ద రాంగ్ పాత్ అట్ ఆల్.
0: దైవము సరి అయిన మార్గమని అనుసరిస్తూ పోవాలి.
1: గాడ్ ఆల్వేస్ గోస్ ఆన్ ద రైట్.
0: ప్రతి మానవుని ఎందుకు నువ్వు దైవం ఉన్నాడని విశ్వసించండి.
1: ఫర్మ్లీ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఫౌండ్ ఇన్
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఈశావాస్యం ఇదం సర్వం.
0: కనుకనే వాసుదేవ సర్వమిదం.
1: దట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అనదర్ స్టేట్మెంట్.
0: సర్వభూతాంతరాత్మ.
1: అది ఆల్సో ది మీనింగ్ ఆఫ్ ఏకవచనం.
0: ఈ విధములుగా కూడా ఈ వేదములు ఉపనిషత్తులు ఇన్ని విధములుగా బోధించుతున్నప్పటికీ దీనిని సరి అయినటువంటి రీతిగా మనం అర్థం తెలుసుకోలేక కేవలం పాండిత్యం లోపల మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము.
1: ఆల్దో ది స్క్రిప్చర్స్ వేద ఉపనిషత్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ ద ట్రూత్ ఇన్ సో మెనీ వర్డ్స్, వీఆర్ టేకింగ్ ద రాంగ్ పాత్.
0: పాండిత్యం అనగా అనేక గ్రంథములు చదివినంత మాత్రం పండితులు కాలేరు.
1: A person does not become a scholar by mere
0: acquaintance.
1: By giving great
0: speeches,
1: by memorizing a number of scriptures, he does not become a scholar.
0: Pandita samadarsanaha. ఈ సమదర్శనము కలిగినటువంటి వాడే నిజమైన పండితుడు.
1: A person with equal minded vision alone can be called
0: ఆ సమదర్శనము కలిగినటువంటి పండితులు ఈ భిన్న మార్గము ఏమాత్రమును అవలంబించడు.
1: A person with that kind of equal mindedness will not be following different paths.
0: పండితులని కంకణములు ధరించవచ్చును.
1: They may have the kankanas to show
0: విలువైన శారములు కప్పుకొనవచ్చును.
1: They may be adorning themselves with shawls.
0: కర్ణకుండలాలు ధరించవచ్చును.
1: వేరింగ్
0: ఆడంబరములు మాత్రమే తప్ప ఆనందమైనటువంటి శూన్యం మాత్రమే.
1: దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ షో బట్ దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దెమ్.
0: కనుకనే మనము గ్రంథములు రాసేటువంటి ఎందుకు కానీ గ్రంథములు చదివేటువంటి ఎందుకు కానీ దైవత్వం ఒక్కడైనటువంటి సత్యాన్ని విశ్వసించి మనం ఆరాధన చేయాలి.
1: వెదర్ యువర్ రైటింగ్ ఎనీ బుక్ ఆర్ వెదర్ యువర్ రీడింగ్ ఎనీ బుక్, ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దెన్ యూ అండర్టేక్ ఎనీ సచ్ యాక్టివిటీ.
0: నూరు మనం ఇతరులకు చెప్పుడు కంటే ఒక్కటి చేసి మనం చూపించడం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ కాల్డ్ టెలింగ్ అదర్స్ 100 థింగ్స్. ఇట్ ఇస్ బెటర్ దట్ యు ప్రాక్టీస్ వన్ అట్లీస్ట్.
0: కనుకనే ఆచారం ప్రధానం కానీ
1: ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కేవలం ప్రచారం ప్రధానం కాదు.
0: ప్రీచింగ్ డిక్లరేషన్స్ ఆర్ నాట్ వెరీ.
1: ఈ ప్రచారం చేతనే ఈ యొక్క నాస్తికత్వం అభివృద్ధి గావిస్తూ వస్తున్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ లూజ్ ప్రీచింగ్ అలోన్ ఈజ్
1: ఎంతవరకు రాసినామో,
0: వాట్ ఎవర్ బుక్స్
1: విషయంలో ప్రబోధించినామో,
0: వాట్ ఎవర్ థింగ్స్ యువర్
1: దానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం.
0: యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అపోజిట్ టు వాట్ యువర్ రిటన్ అండ్ వాట్ యువర్
1: ప్రీచింగ్. ఒక విధమైనటువంటి తనకు తాను ద్రోహం చేసుకోవటం.
0: దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసీజ్.
1: ఇలాంటివి మాత్రం మనం దూరం చేయాలి.
0: వీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్
1: సర్వను ఒక ప్రభు యొక్క బిడ్డలుగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ వన్ గాడ్.
1: దాని యొక్క అంశములుగానే మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఇన్ దిస్.
1: మనలో ఉన్నటువంటి అంశములు మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: అప్పుడే మనం అవతార పురుషులుగా రూపొందుతాము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్స్ ఇంటూ అవతారం.
1: అవతారములకు మీకు ఏమాత్రం వ్యత్యాసం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: అన్ని అవతరించినటువంటివి.
0: ఆల్ పీపుల్ హావ్ డిసెండెడ్ ఓన్లీ.
1: కానీ ఈ కళలు ఎందుకు మాత్రమే భేదం ఉంటుంది.
0: బట్ ఇన్ ది ఆస్పెక్ట్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్.
1: ఈ కళలకు మనము ఆచారం చేతనే అభివృద్ధి గావించుకోవచ్చు.
0: బై ప్రాక్టీసింగ్ థింగ్స్ వీ కెన్ డెవలప్ దోస్ డివైన్ ఆస్పెక్ట్.
1: సమస్తమైనటువంటి భావాన్ని మనం సమృద్ధి గావించుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: పవిత్రమైన ప్రేమను మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: అప్పుడే అది అభివృద్ధి కాల్చుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివైన్ ఆస్పెక్ట్స్ విల్ డెవలప్ ఇన్ అస్.
1: క్షణం క్షణమునప్పుడు కలిగేటువంటిది
0: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇట్ గోస్ ఆన్ డిక్లైన్.
1: క్షణ క్షణమునకు నువ్వు పెరిగేటువంటిది
0: ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్.
1: ప్రేమ కానియనది.
0: అండ్ సచ్ ఎ థింగ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ లవ్.
1: చావు పుట్టుక లేనట్టి జీవు హృదయని.
0: Love does not have birth, love does not have death.
1: నిరంతరము ప్రకాశించేటువంటి వికసించేటువంటిది ఈ ప్రేమ.
0: ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఈ గోస్ ఆన్ బ్లాజమింగ్ అండ్ ఈ గోస్ ఆన్ షైనింగ్.
1: నష్టములకు
0: ఫర్ జాయ్ అండ్ సారో,
1: లేక నింద నిష్ఠూరములకు
0: ఫర్ క్రిటిసిజం ఆర్ ప్రైజ్,
1: లేక వర్ణనలకు
0: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిస్కషన్.
1: ఈ పొంగటము లంగటము అనేటువంటి భావం లేకుండా ఉండేటువంటిది నిజమైన ప్రేమ.
0: Getting elated and thinking that is not a true sign of love.
1: Kani konni vidhamainatundi labhanastamulaku kungatam pongatam.
0: For when there is joy or when there is sorrow.
1: Joshana pushalaku kungatam pongatam.
0: For praise and censure.
1: Kasta sukhamulaku kungatam pongatam.
0: For joys and sorrows getting elated.
1: Ithi sariyaina prema kaane kaadu.
0: This is not correct type of love.
1: Eppudu kudu prema కదలక మెదలక నిశ్చలమై నిర్మలమై ఉంటుంటాది.
0: లవ్ ఈజ్ పర్మనెంట్. లవ్
1: ఏమనే నిజమైన భక్తి. రెండవ దినము పరీక్షకు పోవాలి.
0: సెకండ్ డే హీ హాడ్ టు గో ఫర్ ఎగ్జామ్.
1: ఆనాడు గాయత్రి పటం పెట్టాడు. సర్వదేవతా స్వరూపుడి గాయత్రి. జియో యోన ప్రచోదయాత్ నా బుద్ధిని అభివృద్ధి గావించు.
0: హీ పుట్ ద ఫోటో ఆఫ్ గాయత్రి హూ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డివినిటీ అండ్ ఆఫర్
1: మనీ ప్రార్థించి వెళ్లాడు.
0: And prayed that his intellect.
1: ఆనాడు కూడా నువ్వు తన యొక్క పేపర్ సక్సెస్ కాలేదు.
0: ఈవెన్ ఆన్ దట్ డే హీ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామ్.
1: ఇంటికి వస్తానే ఆ ఫోటోను కూడా తీసి ఆ బీరోలో పడేశాడు.
0: ద సెకండ్ డే ఆల్సో హీ పుట్ దట్ ఫోటో ఇన్ ద కబర్డ్.
1: అంటే మూడవ దినము మ్యాథమెటిక్స్ చాలా కష్టమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతనికి.
0: ద థర్డ్ డే దేర్ వాస్ మ్యాథమెటిక్స్ విచ్ వాస్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఫర్ హిమ్.
1: ఇది ఎట్లయినా కూడా నేను పాస్ చేయాలని చెప్పని
0: హీ రిజాల్వ్ దట్ హీ షుడ్ పాస్ ఇన్ మ్యాథమెటిక్స్.
1: రాముని ఫోటో పెట్టాడు, పూజ చేశాడు.
0: ఈ పుట్ ద ఫోటో ఆఫ్ రామ అండ్ ఈ ఆఫర్ వర్షిప్.
1: ఆనాడు అసలే మార్కులు రాకుండా ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేదు పాపం.
0: ఆన్ దట్ డే అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ ఆన్సర్ ఈవెన్ వన్ క్వశ్చన్.
1: తిరిగి వచ్చాడు కోపంతో. ఆ ఫోటోను కూడా అభిరవలో పడేశాడు.
0: ద థర్డ్ డే ఆల్సో హీ టుక్ ద ఫోటో అవుట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కబర్డ్.
1: నాలుగవ దినము అందరూ వెళుతున్నారు, గుంపులు గుంపులా పోతున్నారు. ఏ శక్తి లేకపోతే ఎందుకు వెళుతారు, ఏదో ఒక గుర్తుంటాది అనేటువంటి విశ్వాసం చేప సాయిబాబా ఫోటో పెట్టి పూజించాడు.
0: ఫోర్త్ డే హీ పుట్ ద ఫోటో ఆఫ్ సాయిబాబా థింకింగ్ దట్ సో
1: అది అనుమానాస్పదంతోనే పూజించాడు పాపం.
0: ఈవెన్
1: అందరూ వెళుతున్నారు, అందరూ పూజిస్తున్నారు, అందరూ భజన చేస్తున్నారు, నేను చేస్తాం చూస్తామని.
0: సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ ఆఫరింగ్ వర్షిప్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ భజన్. లెట్స్ మీ ఆల్సో డూ విత్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్.
1: అరటిపండు తెచ్చాడు, అక్కడ పెట్టి నైవేద్యం చేశాడు, అగరవత్తులు తెచ్చి ముట్టించాడు. ఆ అరటిపండుకే చెప్పాడు పాపం.
0: హీ బ్రాట్ ఏ ప్లాంటిన్ ఆఫర్డ్ ఇట్ టు గాడ్ అండ్ హీ బ్రాట్ ది సన్ స్టిక్ అండ్ హీ పుట్ దెన్
1: అగరవత్తుల యొక్క ధూమము ఆ బీరవులో వేసినటువంటి ఫోటోల వైపులో వెళుతూ ఉండాలి.
0: ద స్మోక్ ఫ్రమ్ దోస్ క్యాండిల్ స్టిక్స్ వర్ గోయింగ్ టువర్డ్ ద ఫోటోస్ విచ్ ఆర్ పుట్ ఇన్ ద కబర్డ్.
1: దీనికి కోపం వచ్చింది.
0: హీ బికేమ్ వెరీ యాంగ్రీ.
1: నా అభిష్టమును నెరవేర్చినటువంటి ఆ దేవుళ్ళకంతా ఈ నేను పెట్టిన అగరవత్తుల ధూమం పోతుండాలి అని పోకూడదు. He said that this smoke is going towards the photos which have not fulfilled my wishes. This, he should not go that side.
0: Lopala vellinadu, oka paata panchi teesadu, chinchinadu.
1: He went inside the house, tore a cloth and
0: chinna chinna mukkalu galinchi aa photos yokka mukkulukanta gatti kattesadu.
1: He tore them into small shreds and he tied in the nostrils in the photos of all those dots.
0: ముక్కులకు కట్టి తలుపులు బిగించాడు.
1: ఆఫ్టర్ టైమ్ ఎగ్న ది నోస్ట్రిల్స్ దెన్ హి క్లోజ్డ్ ది కబర్డ్.
0: తక్షణమే ఒక సుగంధము వచ్చింది.
1: దేర్ వాస్ ఎ పర్ఫ్యూమ్.
0: అక్కడ గాయత్రి, సరస్వతి, శ్రీరాములు అతనికి కనిపించినట్టయింది.
1: హి ఫెల్ట్ యాజ్ ఇఫ్ గాయత్రి, సరస్వతి అండ్ శ్రీరామ అప్పియర్డ్ బిఫోర్ హిమ్.
0: ఆశ్చర్యపడ్డాడు ఈ విద్యార్థి.
1: హి వాస్ రాదర్ సర్ప్రైజ్డ్
0: అండ్ భక్తితో, ప్రేమతో, ప్రపత్తితో పూజించినప్పుడు నాకు ప్రత్యక్షం కాలేదు, శిక్షించినప్పుడే వీరు ప్రత్యక్షమైపోయినారు, కనుక భగవంతుని శిక్షించడమే పూజ అనుకున్నాడు.
1: వెన్ ఐ ఆఫర్ వర్షిప్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ విత్ అ లాట్ ఆఫ్ రెవరెన్స్ దే డిడ్ నాట్ అపియర్ బిఫోర్ మీ, బట్ ఐ వెన్ ఐ స్టార్టెడ్ పనిషింగ్ దెమ్ దే బిఫోర్.
0: కానీ సత్యాన్ని తెలుసుకోవటం అత్యవసరమని భావించి, స్వామి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన దినము ప్రత్యక్షం కాలేదు, మీరు ఈనాడు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటన్నారు.
1: స్వామి, వెన్ ఐ ఆఫర్ వర్షిప్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెవరెన్స్ యూ డిడ్ నాట్ అపియర్ బిఫోర్ మీ, బట్ టుడే యు ఆర్ అపియరింగ్, వై?
0: ఇంతకాలము మమ్మల్ని నిర్జీవులుగా నీవు భావించి పూజించినావు, ఈనాడు సజీవులు అనుకోవటం చేతనే మాకు ముక్కులు కట్టావు. ఈ సజీవత్వాన్ని ఏనాడు నీవు విశ్వసిస్తావో ఆనాడు నీకు ప్రత్యక్షం అవుతాం.
1: Until today you were thinking us as lifeless and you offer worship. But today you thought that we are having life and tied cloth against our nostrils so that we may not breathe. And you are feeling that we are having life in response
0: to our vata. Adhi yokka antarathyam emiti? Sajeevule daivaswarupamlu kaani nijeevamu kaadu. Nijeevunandu kudanu daivatvam untundadi.
1: What is the meaning of this? The summary substance of all this is that God is found in living beings. Although the life
0: పదార్థములు ఎందుకు పరమతత్వం ఉంటుంది?
1: డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ మానవునికి మానవుతో సమానమైనటువంటి యొక్క సత్సమానమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనిని మనం విశ్వసించాలి.
1: బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ కెన్ ఈజీలీ రికగ్నైజ్ దట్ ఈక్వల్ టు అదర్ హ్యూమన్ బీయింగ్ ఆఫర్ వర్షిప్.
0: మానవ సన్నిహితము,
1: ద క్లోజ్నెస్ టు హ్యూమన్ ఫామ్,
0: ఇట్టి సన్నిహితమైన మానవత్వాన్ని మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ ఫామ్.
0: ఆ గౌరవించేటువంటి విధానమును మనము తెలుసుకున్నప్పుడే ఇదివైన నిజమైన ఆధారం అవుతుంది, ఆరాధన అవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అవర్ వర్షిప్ బికమ్స్ ట్రూ వర్షిప్.
0: కనుకనే సర్వ మానవులు ఎందుకుండా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని మనం భజించడం అత్యవసరము.
1: వీ షుడ్ వర్షిప్ డివినిటీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఇది ఈనాడు మీరు గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ షుడ్ రికగ్నైజ్ టుడే.
0: రాములు, కృష్ణుడు అనేటువంటిది మానవావతారంలో ధరించినటువంటిది.
1: Rama and Krishna have come down in human form.
0: ప్రాచీన కాలం నుండి మనం ఆరాధన చేసేటువంటి ప్రతి ఆరాధన స్వరూపం కూడా మానవాకారమే.
1: ఆల్ ది ఫార్మ్స్ విచ్ ఆర్ వర్షిప్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఆర్ హ్యూమన్ ఫార్మ్.
0: కనుకనే మానవాకారాన్ని మనం ఆరాధన చేసి గౌరవించడమే మానవుల యొక్క ప్రధానమైన పూజ.
1: Therefore, the most important form of worship for human being is to worship human in human form only.
0: Sarva jeevulu kudunu manam bhagavantuniga visvasinchukovadam kuda athyavasarame.
1: Consider all human forms as the very form of God.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నాడు.
1: ఆఫరింగ్ నమస్కార్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ గోస్ టు
0: కేశవం అనేటువంటి ఒక పదవిని ఎందుకు ఉపయోగపెట్టాలి?
1: దెన్ వై ఇస్ ఇట్ దట్ ది వరల్డ్ కేశవ
0: ఇందులోనే సృష్టి స్థితి లయములంతా కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ది క్రియేషన్, ది సస్టెనెన్స్ అండ్ ది డిస్ట్రక్షన్ ఆర్ ఆల్
0: కేశవ అనేటువంటి పదములో కా ఈశావ ఈ మూడు చేతిని కేశవ అయింది.
1: ఇన్ ది వరల్డ్ కేశవ దేర్ ఆర్ త్రీ లెటర్స్ కా ష వ.
0: కా ఈశావ,
1: కా ఈశావ,
0: కా ఈశావ,
1: కా ఈశావ,
0: ఇది కేశవ. కానగా బ్రహ్మ,
1: కా రెఫర్స్ టు
0: అనగా ఈశ్వరుడు,
1: ఈశా రెఫర్స్ టు
0: అనగా విష్ణువు,
1: వా రెఫర్స్ టు విష్ణు.
0: కేశవ అనగా ఏంటి? బ్రహ్మ ఈశ్వర విష్ణు స్వరూపమే కేశవ అని నేను కంటలాస్తాను.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేశవ? కేశవ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ, విష్ణు అండ్ ఈశ్వర.
0: బ్రహ్మ అనగా సృష్టితత్వం.
1: బ్రహ్మ రెఫర్స్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
0: సంకల్పమే బ్రహ్మతత్వము.
1: అవర్ థాట్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మతత్వం.
0: ఈశా అనగా ఏమి? హృదయ వాసమే.
1: ఈశ రెఫర్స్ టు అవర్ హార్ట్.
0: కనుక మన హృదయమే ఈశత్వము.
1: అవర్ హార్ట్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఈశ.
0: ఇంకా మన బుద్ధితత్వమే సర్వత్రా వ్యాపించేటువంటి యొక్క విష్ణుత్వం.
1: అవర్ ఇంటెలెక్ట్ అండ్ అవర్ మైండ్ ఈ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకని దీనినే యంత్ర మంత్ర తంత్రం అనేటువంటి స్వరూపంలో ఈ దేహం లోపల ప్రత్యేకమైనటువంటి యొక్క విభూతులు కలిగి ఉంటుంది.
1: దిస్ హ్యూమన్ బాడీ ఎంబోడీస్ త్రీ ఇంపార్టెంట్ పవర్స్ ఆఫ్ యంత్ర మంత్ర అండ్ తంత్ర.
0: యంత్రము మన దేహమే ఒక యంత్రము.
1: మెషిన్
0: ఇందులో ఒక్కొక్క అంగములు కూడా ఒక్కొక్క దాన్ని అనుసరించే పనిచేస్తున్నాయి.
1: ఆల్ దీస్ లింబ్స్ మే బి కంపేర్డ్ టు ఏ పార్ట్ ఆఫ్ ఎ మెషిన్.
0: కనుక మన దేహం ఒక యంత్రము.
1: దట్ ఈస్ వై అవర్ బాడీని
0: శ్వాస ఒక మంత్రము. తోహం తోహం అదే మంత్రము.
1: అవర్ బ్రెత్ మే బి కంపేర్డ్ టు ఏ మంత్ర ఇన్ హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్. తోహం
0: ఇంకా తంత్రము మన హృదయమే తంత్రము.
1: Then tantra, our heart may be compared
0: to yantra, mantra, tantra swarupamu manava aakarame.
1: That is why human form is essentially a
0: anya swarupam kaadu.
1: Yantra, mantra, tantra.
0: Kanuka anya swarupam kaadu. Mana manava aakarame daiva swarupamu aneetundi deenni manam visvasinchali.
1: One firmly believes that human form itself is divinity and not the other.
0: Ee manava aakaramto manam cheyavalsinatundi sakkarmalu manam cheyali.
1: We should perform all the activity which has been performed.
0: Human value దైవత్వమే నిజమైనటువంటి మన వాల్యూ.
1: What is the meaning of human values? The divine values themselves are real human values.
0: అటువంటి విలువలు మనం తెలుసుకోవాలి.
1: We should recognize these real values.
0: ఈ విలువలు కొత్తగా వచ్చి మనలో ప్రవేశించినటువంటివి కావు.
1: These values have not entered us as if for the first time.
0: దేహంతో పాటు అవి కూడా ఆనాడే ఆవిర్భవించాయి.
1: Along with the body, all these values also taken their
0: own. మన అవసరాన్ని పురస్కరించుకుని దానిని అడగలోపుతూ పోతున్నాం.
1: బట్ డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ రిక్వైర్మెంట్స్ వి గో ఆన్ సప్రెసింగ్ సచ్ హ్యూమన్ వాల్యూ.
0: స్వార్థమే దీనికి మూల కారణం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్,
0: స్వార్థం వచ్చేటప్పటికి ద్వైతం ప్రారంభమవుతుంది.
1: సెల్ఫిష్నెస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: ద్వైతం వచ్చేటప్పటికి రాగద్వేషములు ప్రారంభమవుతాయి.
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ డ్యుయాలిటీ ది లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: ఈ రాగద్వేషముల చేతనే భవరోగం అనేటువంటిది మనలో ప్రారంభమవుతుంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూ డెవలప్ దిస్ భవ.
0: ఈ రోగమును మనం నివారణ చేసుకోవాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ డిసీజ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: സുഖം കോരുവാട് വിദ്യാർത്ഥി കാനേരട്.
1: The one who is after pleasure cannot be student.
0: Vidyarthi sukham koradu.
1: Student will never be after comfort.
0: Sukham kore vidyarthi vidyarthi kaneradu.
1: He cannot be a student if he is after comforts.
0: Vidyanu koreetuvanti vaadu sukharthi kaneradu.
1: If you really want education, you cannot be after pleasure.
0: Kanuka sukhamunu tyagam chesi విద్యను అభ్యసించినటువంటి విద్యార్థియే నిజమైన విద్యార్థి. విద్యా అర్థైతేతి విద్య. విద్యార్థి విద్యాన్ని అర్థించాలి కాని సుఖాన్ని అర్థించడం, ఇది అర్థం లేనటువంటి యొక్క విద్య.
1: దేర్ఫోర్ ఎ ట్రూ స్టూడెంట్ షుడ్ సాక్రిఫైస్ ఆల్ ద ప్లెజర్ అండ్ కంఫర్ట్స్ అండ్ యూ షుడ్ ట్రై టు అక్వైర్ ఎడ్యుకేషన్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింపచేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు సంఘసేవ

0: పొందగుటయే ఆత్మతృప్తి. మరచియుతను తాను మానవ సేవకు అంకితం బగుటయే ఆత్మతృప్తి.
1: ఎవరి మ్యాన్ లివ్స్ ఓన్లీ విత్ ఆల్ సెల్ఫిష్నెస్, దట్స్ నో లైఫ్ అట్ ఆల్. హీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ సోషల్ సర్వీస్ యాజ్ నోబుల్ టాస్క్. హీ షుడ్ ఫర్గెట్ హిమ్సెల్ఫ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు సొసైటీ దట్ గివ్స్ హిమ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: నిష్కళంకమగు ప్రేమ నిలిపి హృదయని సర్వజీవులకు ప్రకృతి సలుపకున్నా విద్య నేర్చుయు ఫలమేమి. విద్య నేర్చుయు ఫలమేమి వెర్రివాడా, విద్య నేర్చుయు ఫలమేమి వెర్రివాడా.
1: With pure unsullied love, if it doesn't render service, what is the use of education, O foolish man?
0: Vidyarthulara,
1: students,
0: vidyadhikarulara,
1: authorities of education,
0: vidyabhimanulara,
1: emancipators of education,
0: Bharata jati, ప్రపంచ చరిత్రలో సుస్థిరమైనటువంటి యొక్క పునాది కలిగినటువంటిది.
1: ద భారత్ హ్యాస్ ఫర్మ్ ఫౌండేషన్ ఇన్ వరల్డ్ హిస్టరీ.
0: అనాది కాలము నుండి భారతదేశంపై అనంతమైన సమస్యలు చెలరేగటం చేతను, విజృంభించటం చేతను భారతీయులు శాంతితో సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్, బట్ యెట్ ది భారత్ కుడ్ ఫేస్ విత్ ఆల్ ద పీస్ అండ్ టాలరెన్స్ and could be victorious and could be divine race.
0: Yuga yugamula nundi aneka mandi rajulu bharata deshanni palistu vacharu poshistu vacharu.
1: Since ages bharat was ruled by kings and it was sustained by kings.
0: Kanuka bharatiyulaku rajulu yokka swabhava swaroopamulu chakkaga అర్థం చేసుకుంటూ వచ్చారు.
1: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
0: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
1: Basing on the conveniences, some of the kings have preserved the character and the beauty in the mansion of Bharat culture.
0: Kondaru pratikoolainaatvanti yokka rajulu Bharat desham yokka jatini nirmoolam gaavinchavalanani aneka vidhamulainaatvanti prayatnamulu salipi kadaku vipalurai nishanthito nirashato viriminchukunnaru.
1: Some of the kings opposed to this philosophy, they tried to ruin the culture of Bharat. In that way, they have total failure and disappointed.
0: Kondaru madhyavattulu upeksha sahinchi deeni yendu ye matram kodano cherya teeskunna aneka vidhamulainatundi pramadamulu sambhavinchinachunani sandehinchi kalagarbhamulo kalisi poyaru.
1: Know fully well that if they take any action in this direction, they will be put to danger. Therefore, they had to return in futile attempt.
0: Ilanti moodu taragatulu varu gatamunande kaaka vartamanamnandu kudanu untunnaru bhavishyattunandu kudanu undagalugutaru.
1: These three classes of people were not only present in the past, they are present now and also in future.
0: Enni vidhamulainatundi ikkattu kaliginappatikini భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్
0: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
1: ఇట్ ఈస్ ది ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ, యు మస్ట్ హావ్ హర్డ్, యు మస్ట్ హావ్ లెర్న్డ్ ది స్టోరీస్, ది హిస్టరీ ఆఫ్ ది గ్రేట్ కంట్రీస్ అండ్ దేర్ గ్రేట్నెస్.
0: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి యొక్క ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్టు గురి అవుతూ వచ్చినవి.
1: యు నో దోస్ కంట్రీస్ దట్ ప్రైడ్ దెమ్సెల్వ్స్, దే లూజ్ దేర్ వెరీ బేస్ అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
0: అటువంటి సంపన్న రాజులైనటువంటి సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు, ఆర్థిక అస్త్ర భుజబల బుద్ధిబల జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
1: యు నో ద హిస్టరీ ఆఫ్ అఫ్లూయెంట్ కంట్రీస్, హౌ దే హావ్ లాస్ట్ దేర్ ఎకానమీ, హౌ దే హావ్ లాస్ట్ దేర్ వెపనరీ అండ్ ఆల్సో దేర్ మ్యాన్ పవర్.
0: సంపన్న దేశం కాకపోయినప్పటికీ,
1: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్,
0: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ,
1: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్,
0: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ,
1: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్,
0: ఎట్టి ఉపద్రవములకు కూడా కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ,
1: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్,
0: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
1: ఇట్స్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ ఐడియలిజం టు ది రిచ్ కంట్రీస్.
0: దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ సరుపుతూ వచ్చారు.
1: Foreigners started inquiring the reasons behind this.
0: కాని వారికి ఏ మాత్రము సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
1: But they could not get correct answer.
0: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
1: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
0: ఈ ధర్మం అనేటువంటి పదమునకు righteousness అని కాని రైట్ యాక్షన్ అని కాని ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అయినటువంటిది కాదు.
1: ద వర్డ్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ దిస్ వే, రైచియస్నెస్, రైచియస్ కాండక్ట్. ఇట్ ఈస్ నో
0: ధర్మ, ధర్మమే
1: ధర్మ, ఇస్ ధర్మ,
0: దీనికి మరొక పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: బట్ మెనీ టేక్ ధర్మ యాజ్ రిలీజియన్.
0: ఇది రిలీజన్ కు సంబంధించినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలీజన్.
0: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు,
1: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ,
0: రిలీజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు,
1: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ అండ్ రిలీజన్,
0: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
1: దే అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపము.
1: దిస్ వర్డ్ ధర్మ ఈజ్ ఇన్ఫినిట్.
0: ధర్మము సాగరంతో కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ ఆల్ ఎసెన్స్.
0: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
1: రిలిజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
0: ఈ ధర్మమునకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
1: హౌ ఆర్ ది టూ, ధర్మ అండ్ రిలిజన్ ఆర్ రిలేటెడ్?
0: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
1: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
0: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను, దేశపరంగాను, లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలీజన్ ఐదర్.
0: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
1: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
0: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని.
1: The foreigners say that every child has rights and parents have rights.
0: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
1: They have strong feeling that kings and the people enjoy rights.
0: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
1: But Bharat said that every individual that is born
0: has కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
1: That father has certain ధర్మ, మదర్ హ్యాస్ ధర్మ,
0: రాజుకు కొన్ని ధర్మములున్నవని,
1: కింగ్ హ్యాస్ ధర్మ,
0: పౌరులకు కొన్ని ధర్మములున్నవని,
1: సిటిజన్స్ హ్యావ్ ధర్మ,
0: దీనిని ప్రకటిస్తూ వచ్చారు.
1: దాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్.
0: ఇందులో హక్కు ఏమాత్రం కూడా లేదు.
1: హియర్ దేర్ ఇస్ నో రైట్ వాట్స్ ఎవర్.
0: తల్లిదండ్రులు తమ ధర్మమును, కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు,
1: వెన్ పేరెంట్స్ డిశ్చార్జ్ ద రెస్పాన్సిబిలిటీ,
0: పుత్రుని యొక్క రైట్ పెరుగుతుంది.
1: దెన్ ది రైట్ ఆఫ్ ది సన్ వుడ్ బి మోర్.
0: పుత్రుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
1: వెన్ సన్ డిశ్చార్జెస్ డ్యూటీ,
0: తల్లిదండ్రుల యొక్క రైట్ పెరుగుతుంది.
1: ద రైట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ బి మోర్.
0: అటుని అధ్యాపకులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు,
1: సిమిలర్లీ వెన్ టీచర్స్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీ,
0: విద్యార్థుల యొక్క రైట్ పెరుగుతుంది.
1: ద రైట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ ఇంక్రీజ్.
0: విద్యార్థులు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు అధ్యాపకుల రైట్ పెరుగుతుంది.
1: వెన్ స్టూడెంట్స్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీ, ద రైట్స్ ఆఫ్ ది టీచర్స్ విల్ ఇంక్రీజ్.
0: ధర్మం వల్లనే, ఒక్కొక్కరి ధర్మం వల్ల ఒక్కొక్కరి పవర్ అనగా అధికారం పెరుగుతూ వచ్చింది. కానీ ఎవరి ధర్మం వారిదని, ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రమూ నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
1: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
0: కానీ విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
1: What is the chief dharma of a student?
0: విద్యార్థికి నాలుగు ప్రధానమైన లక్షణములు ఉండవలెను.
1: Student should have four main qualities.
0: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
1: వన్, సెల్ఫ్ రెస్పెక్ట్.
0: రెండవది ఆత్మవిశ్వాసము,
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మూడవది స్వార్థరాహిత్యము,
1: ది సెల్ఫ్లెస్నెస్,
0: సెల్ఫ్ సాక్రిఫైస్,
1: సెల్ఫ్ సాక్రిఫైస్.
0: నాలుగవది,
1: ది ఫోర్త్,
0: స్వయం శక్తి, సెల్ఫ్ సపోర్ట్,
1: సెల్ఫ్ సపోర్ట్.
0: ఈ నాలుగు కూడా ఉంటుండాలి.
1: ఆల్ ది ఫోర్ ఆర్ నీడెడ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఆ తరువాత ప్రారంభమైనటువంటి,
1: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్.
0: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థి కూడా అత్యవసరము.
1: సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
0: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ మచ్.
0: కానీ ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్ లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సపోర్ట్ అంతకంటే లేదు.
1: సెల్ఫ్ సపోర్ట్ ఈస్ వెరీ మచ్ లెస్.
0: మీరు ఏ రీతిగా విద్యార్థులు కాగలరు?
1: How can you be students?
0: దేని సపోర్ట్ తీసుకుని మీరు విద్యార్థులు మారగలరు?
1: On what support could you become students?
0: కనుకని సెల్ఫ్ రెస్పెక్ట్ ని మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore acquire self respect in the first instance.
0: ఆ రెస్పెక్ట్ ను సంపాదించుకునేటువంటి వ్యక్తి మాత్రమే సెల్ఫ్ సాక్రిఫైస్ చేయగలడు.
1: The one that earns self respect will be prepared for self sacrifice.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ చేసినటువంటి ఒక వ్యక్తికి మాత్రమే,
1: the individual self sacrifice,
0: self satisfaction లభ్యం కాగలదు.
1: Will have self satisfaction.
0: కనుక ఈనాటి విద్యలలో విద్యార్థులకు ఉండవలసినటువంటి విలువలు ఈనాడు లేకపోవడం చేతనే,
1: as students do not have values today,
0: వ్యక్తుల యొక్క విలువలు, విద్యార్థి యొక్క విలువ కూడాను, విద్య యొక్క విలువ కూడాను క్షీణించిపోయింది.
1: The value of education, the value of the individuals is completely lost.
0: మానవుడు తనలోని సామరస్యాన్ని, సమన్వయాన్ని, ఏకాత్మభావాన్ని సంరక్షించుకున్నప్పుడే,
1: when man protects, preserves this integration and the tolerance within himself,
0: manavulaku swechha, nyayamu, swayam kruti labhyam kagalu.
1: Man will have freedom and justice.
0: Kanukune ee ekatma bhavam anetundi vidyarthulo viriviga perigali.
1: This feeling of oneness should be more among students.
0: Atma sarvabhuta,
1: the self,
0: andaru endu undinatundi atma, ekatma sarvabhutaatma.
1: The true self is present in all beings.
0: ఈ ఏకాత్మ భావము నుండియే విశ్వప్రేమ జనించుచున్నది.
1: Out of this universal love, the universal love comes out of this.
0: ఈ విశ్వప్రేమ కారణము చేతనే మానవులను ఒకటిగా ఏర్పరచుచున్నది.
1: It is only the universal love that unifies mankind.
0: విశ్వప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరైన ఆధారం.
1: This universal love is the basis to have this humanity as one.
0: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించటమే కాకుండా సమాజంలో కూడా పంచినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: He should also not only drink in the nectar of love, he should share with
0: us. ఏకాత్మ సర్వభూతాత్మ.
1: The true self is present in all beings.
0: ఈ ఏకాత్మ భావము నుండియే విశ్వప్రేమ జనించుచున్నది.
1: Out of this universe.

0: సమాజంలో కూడా నువ్వు పంచినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: He should also not only drink in the nectar of love, he should share with others.
0: ఇట్టి ప్రేమాత్మ తత్వమునందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: It is only in this love the divinity shines.
0: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
1: Then you will have the quality of the pious quality.
0: లయభావం కూడా సంభవిస్తుంది.
1: He will also the feeling of merger.
0: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
1: He will have integration by and large.
0: కనుక విద్యార్థి యందు ఏకాత్మ భావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
1: So the student should have this feeling of equality, oneness.
0: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
1: The student becomes a student, what for today?
0: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు,
1: if he questions himself why he is studying,
0: ఏమీ జవాబు చిక్కటం లేదు.
1: He has no reply.
0: వీరికి చిక్కేది ఒక్కటే.
1: They get only one answer.
0: ఏ విద్య చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేతి ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
1: They have only two objectives. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
0: Velo kharchu petti,
1: spending thousands and thousands,
0: pattamunu andukuntunnadu.
1: They get degrees.
0: Sarvakala sarvavasthalu endunu shramapadi kalamunu durvinivagam chesi pattanettukuntunnadu.
1: They waste all their time and yet get the degrees.
0: తన యందు దైవశక్తి అయినటువంటి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
1: హీ వేస్ట్ ది డివైన్ పవర్ ఇన్ హిమ్ అండ్ గెట్స్ ద డిగ్రీ.
0: కాలమును, ధనమును, కర్తవ్యాన్ని, ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
1: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ సచ్ ఎ డిగ్రీ విచ్ యు గెట్ బై వేస్టింగ్ ద టైమ్ ద మనీ?
0: ఈ పట్టము యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏమాత్రమూ లేదు పట్టము యొక్క విలువ.
1: To understand clearly, the degree has no value whatsoever.
0: ee pattamunu nee endukosam andukunnavu?
1: Why do you get the degree?
0: Pattakooti kosama?
1: Is it for a living?
0: Leka samaja shreyasu kosama?
1: Or for welfare of the society?
0: Leka sugnana prapti kosama?
1: Or is it for the right kind type of knowledge?
0: Deni kosam andukunnavu?
1: What for you get the degree?
0: Samajamulaku,
1: to the society,
0: దేశమునకు,
1: అండ్ ద కంట్రీ.
0: ఉపయోగము లేనటువంటి ఈ పట్టము దేనికోసం?
1: వాట్ ఫార్ ఇస్ ది డిగ్రీ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ యూజ్ టు దిస్ కంట్రీ అండ్ సొసైటీ?
0: ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు క్వశ్చన్ వన్.
0: పట్టము అందుకున్న తక్షణమే,
1: ద మూమెంట్ ద గెట్ ది డిగ్రీ,
0: ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందుగా,
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్,
0: హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు.
1: ద క్యూ ఈస్ మోర్ అండ్ మోర్ లైక్ ది టెయిల్ ఆఫ్ హనుమాన్.
0: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
1: When we inquire clearly, we will understand that degree is for a job.
0: ఇంకా కొన్ని విరుద్ధులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
1: if we inquire in another way,
0: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
1: the moment they get the degree,
0: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
1: to go abroad,
0: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
1: They go for passport.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టము ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
1: They have got a mean feeling. By going abroad, they can earn more money.
0: విద్య విజ్ఞానం కోసమే గాని,
1: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్,
0: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెరిచి విచారించాలి.
1: Students should open their eyes and understand that education is for not for a living.
0: పట్టకూడదు అవసరమే.
1: A living is also needed.
0: Kani vidya anetundi
1: education
0: not for living, for life.
1: Education is not for a living but for life.
0: ప్రపంచం లోపల పశువులు, పక్షులు, అనేక విధమైనటువంటి జంతువులంతా కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: ఇన్ ద వరల్డ్ సో మెనీ బర్డ్స్ అండ్ బీస్ అండ్ అనిమల్స్ లివ్.
0: ఇవి ఏ యొక్క యూనివర్సిటీకి వెళ్ళాయి?
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్?
0: ఏ డిగ్రీని తీసుకున్నాయి?
1: వాట్ డిగ్రీ దే గాట్?
0: అవి బ్రతకటం లేదా?
1: ఆర్ దే నాట్ లివింగ్?
0: కనుక మనం కేవలం పట్టమును అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
1: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
0: మనం యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
1: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్సెల్వ్స్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ద లిటరేట్స్?
0: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
1: బై మీర్లీ గెటింగ్ ది గోయింగ్ టు ద కాలేజ్ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
0: జ్ఞానము సుపృతి లేక విద్యను తద్విద్యలగునా?
1: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేది పశుపక్షులు?
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లివింగ్ డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ లివింగ్?
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి.
1: దిస్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అండర్స్టాండ్.
0: ఈనాటి విద్యా విధానములో,
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
0: వైజ్ఞానం విరివిగా పెరిగినది.
1: ద సైన్స్ ఇస్ మోర్.

0: కానీ దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
1: అలాంగ్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
0: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎజిటేషన్స్.
0: కానీ ఈ అలలు ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు ఈ పొరలు ఇవన్నీ కూడా నువ్వు బాహ్యమైనటువంటివి.
1: దీస్ ఎజిటేషన్స్ దిస్ వేవ్స్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
1: యు ఫైండ్ ద వేవ్స్ జంపింగ్ ఆన్ ద సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ ద సీ.
0: అడుగులకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
1: బట్ ఇఫ్ యు గో టు ద బాటమ్ ఇట్ ఈస్ ఎట్ పీస్.
0: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకుని బాహ్య జీవితాన్ని మాత్రమే లక్ష్యంగా ఉంచుకుని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
1: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean life.
0: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
1: In this vast life, you should have broad mind.
0: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
1: You are in this vast
0: universe. పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
1: But you have narrow feelings.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: This is not proper.
0: విద్యార్థులు కేవలము విశాల హృదయులు కావాలి.
1: Students should be broad-minded.
0: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యలను అభ్యసిస్తున్నాము.
1: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యు హావ్ లెర్న్డ్.
0: ఇది విద్యలు కానేరవు.
1: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగు చేసుకుంటున్నారు.
1: యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
0: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగు చేసుకుంటున్నారు.
1: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్స్
0: ప్రోగు చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలు.
1: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
0: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
0: వస్తువులను ఉత్పత్తి చేసి
1: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
0: జగత్తునకు అందిస్తూ రావాలి.
1: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
0: ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది
1: వై షుడ్ యు మ్యానుఫ్యాక్చర్.
0: రా మెటీరియల్స్ ప్రోగు చేసుకున్నటువంటి మీరు
1: యూ దట్ కలెక్ట్ ద రా మెటీరియల్
0: ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్.
0: ఆత్మ సపోర్టు సెల్ఫ్ సపోర్టు దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
0: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
1: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
1: వీ షుడ్ సప్లై ఆల్ ది ఫోర్ ప్రొడక్ట్స్.
0: అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: దట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్.
0: అట్టు కాకుండా
1: అదర్వైజ్
0: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
1: బీయింగ్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్టెన్
0: సబ్జెక్ట్ మాత్రమే ఉత్తీర్ణులై
1: యూఆర్ సక్సెస్ఫుల్ ఇన్ సర్టెన్ సబ్జెక్ట్.
0: దీనిని ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో
1: ఎట్ ఎ టైమ్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ ఎనీబడీ
0: తనకు తాను అనుభవించలేని దుస్థితిలో
1: ఇన్ ఎ పూర్ కండిషన్ వెన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్
0: కేవలం పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు.
1: హీ సింప్లీ క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
1: దిస్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
0: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరార్థమనేటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
1: ద మూమెంట్ యూ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యూ విల్ హావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వ రంగమును ఎందుకు రాణిస్తుంటుండాలి.
1: టుడే ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ షైన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్.
0: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
1: టు బికమ్ ఎ డాక్టర్ యూ నీడ్ ఎడ్యుకేషన్.
0: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
1: టు బి ఎ లాయర్ ఎడ్యుకేషన్.
0: నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
1: యూ వాంట్ టు బి ఎ బిజినెస్ మ్యాన్ ఎడ్యుకేషన్ నీడెడ్.
0: ఇంకా అనేక రకం నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
1: టు బి ఎ సైంటిస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: ఆర్టిస్ట్ కావాలన్నా నీ విద్య అవసరమే.
1: సాల్స్టో టు బికమ్ ఎన్ ఆర్టిస్ట్.
0: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
1: టు లర్న్ ది ఎడ్యుకేషన్.
0: శాస్త్రంలో విద్య అవసరమే.
1: ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎడ్యుకేషన్.
0: అన్ని రంగములు కూడా నువ్వు విద్యపైన ఆధారపడి ఉంటుండాలి.
1: ఆల్ ఫీల్డ్స్ రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్.
0: కనుక నీ విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడా మంచి అవుతాయి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రాపర్ ఆల్ ఫీల్డ్స్ విల్ బి కరెస్పాండింగ్ ప్రాపర్.
0: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపేయని.
1: That is what is said in Telugu, a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
0: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
1: Similarly, when the education is dark, all fields are dark.
0: అనగా డార్క్ అంటే ఏమిటి?
1: What do you mean by darkness?
0: స్వార్థమే డార్క్.
1: That selfishness is darkness.
0: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు అంధకారము.
1: There is no other darkness much more than selfishness.
0: విద్యా విధానం లోపల
1: today in education.
0: Bright, white, ప్రకాశవంతులుగా మీరు విరచించాలి.
1: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
0: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
0: ఈనాటి విద్యార్థి,
1: మోడర్న్ స్టూడెంట్
0: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
1: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్
0: నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకుని
1: హీ ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
0: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
1: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: దిస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
0: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి.
1: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
0: మానవ సోదరత్వాన్ని,
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్,
0: జీవిత స్వేచ్ఛను,
1: ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్,
0: సమత్వాన్ని,
1: ఈక్వాలిటీ
0: సంపాదించుకోవాలనుకుంటే
1: if you want to earn them
0: kevalam naitika vidyanu manam abhyasinchali.
1: We should learn the education of morality.
0: Naitika vidya, aadhyatmika vidya chinichi poyindi.
1: Today the moral education and spiritual education are in decline. Kanukane
0: anni deshamulu endukodunu ee vidhamaina sanchopalu jarugutune untunnayi.
1: Therefore in all countries there are agitations.
0: Ee naati prabhutvam kudanu
1: government today
0: vastuvulu utpattikini
1: for production,
0: ఆర్థిక అభివృద్ధికిని,
1: for economic development
0: మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
1: It has given greatest importance to that.
0: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత,
1: since there is no control on the moral conduct,
0: మానవుడు సర్వస్వాతంత్రుడిగా మారిపోయి,
1: man has become absolutely free,
0: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది.
1: This is mainly responsible for the foreign civilization.
0: స్వాతంత్రము,
1: ఫ్రీడమ్,
0: ఏమిటి ఈ స్వాతంత్రం?
1: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్?
0: ఇష్టం వచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము?
1: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు
0: కాదు కాదు కాదు కాదు ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము.
1: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్.
0: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
1: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్
0: ఫ్రీడమ్. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
1: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రం అని ఇష్టానుసారముగా ప్రవర్తించడం స్వాతంత్రము కాదు.
1: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should earn the right freedom in this
0: world. భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది.
1: The Bharat also has political freedom.
0: కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రము సంపాదించలేదు.
1: But it has not earned the moral freedom, spiritual freedom and so on.
0: కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి?
1: So every man must know, what do you mean by freedom?
0: Tana tattvam paina thanu vishwasinchali.
1: Having full confidence in his own
0: nature. Evaravari kaalla paina poi padatam kaadu neevu arjinchavalsindi. Nee kaalla paina neevu nivasinchali, neevu jeevinchali.
1: Not resting on others. You should be able to support yourself.
0: Adi self support.
1: That is self support.
0: Kaani ee naadu self support aneetundi virigi poyindi.
1: But today the self support,
0: self confidence aneetundi asale lekunda poyindi.
1: Self confidence is absent.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలికి కొట్టుకుని పోయింది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ బ్లోన్ విత్ ది విండ్.
0: ఎక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు?
1: ద గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఆర్ నాట్ సీన్ ఇన్ ఎ ట్రే.
0: కేవలం గ్రంథ పరిచయను మాత్రమే వీరు చేసుకుంటూ ఉన్నారు.
1: యు ఆర్ జస్ట్ హావింగ్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రము ప్రాప్తించదు.
1: Out of this bookish knowledge, you can never have practical knowledge.
0: Practical knowledge kavali.
1: Practical knowledge is necessary.
0: Mathematics nu maruvaka japinchu.
1: He goes on chanting, repeating mathematics.
0: Ganita shastramu vanka kanagabodu.
1: He doesn't look to the science of mathematics.
0: America margambu ariyachudunu gani.
1: He wants to know the route to America.
0: Kashika margambu kanaradu.
1: He doesn't know the route to Benares.
0: Algebra yanta narayajuchunu gani.
1: He wants to know everything in algebra.
0: Inti vaisyalyambu erugabodu.
1: He doesn't know the area of his house.
0: Anudinambunu drillu acharinchune gani.
1: He practices drill every day.
0: Padmasanamu veya badapadunu.
1: He suffers pain when he sits in Padmasana.
0: సాధించినటువంటిది.
1: What is that you accomplished?
0: దినము డ్రిల్ చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్.
1: ఎవ్రీ డే యూ ప్రాక్టీస్ డ్రిల్.
0: ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుంది.
1: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సిట్ ఇన్ పద్మాసన. వాట్ ఈస్ ద డ్రిల్?
0: ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము ఒక భౌతికమైనటువంటివి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమైనట్టుగా రూపొందుతూ వస్తున్నాయి.
1: Therefore all forms of education are absolutely physical, worldly, artificial.
0: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore in education system we should have practical knowledge and we should make an effort to get it.
0: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి.
1: But education is rising.
0: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి.
1: If you inquire clearly, along with education, agitation is also increasing.
0: కాదు కాదు, మన విద్యార్థులందరికీ ఎలివేషన్ లో మనం కావాలి.
1: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎలివేషన్.
0: రూపాన్ని ధరించాలి.
1: దే షుడ్ సెట్ అన్ ఐడియల్.
0: ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి.
1: If you want to set an ideal, you should have spiritual feeling.
0: దాని యందు ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి, కానీ మరొక దాని యందు లేవు.
1: It is only the spiritual feeling, all virtues are present, no
0: one else. వస్తువాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
1: It's quite easy to have power and wealth and property.
0: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
1: They all develop ignorance.
0: ముళ్ళ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
1: They develop that which is present.
0: ఒక నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
1: It is only the moral and the righteous that will help you to develop the higher fruits.
0: ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో, ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to distinguish, discriminate a thorny bush and a fruiting tree.
0: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
1: So they keep the fruiting trees all around a fence and thorny bush at the center.
0: ముండ్ల చెట్లు ఉండవలసింది.
1: Thorny bushes are necessary.
0: నసుఖా లభ్యతే సుఖం, సుఖం అనేటువంటిది ఉంటే సుఖము మనకు అనుభవించలేము. సుఖంతో పాటు కష్టం కూడా ఉంటుండాలి.
1: Out of happiness you don't get happiness. There should be difficulties too.
0: భగవంతుని యొక్క సృష్టిలో ముండ్ల చెట్టు, పండ్ల చెట్టు రెండు ఇచ్చాడు.
1: God has given thorny bushes and fruiting trees.
0: కానీ పండ్ల చెట్టును కాపాడుకునే నిమిత్తము ముండ్ల చెట్టును వినియోగించుకోవాలి. కానీ
1: టు సేఫ్ గార్డ్ ది ఫ్రూటింగ్ ట్రీస్ ది థార్నీ బుషెస్ ఆర్ నీడెడ్.
0: ముళ్ళ చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
1: టు కీప్ ది థార్నీ బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక భారతీయులైనటువంటి వారు,
1: సో భారతీయస్
0: సెల్ఫ్ రెస్పెక్ట్ సపోర్ట్ కావాలి.
1: దే నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సపోర్ట్.
0: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
1: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
0: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే గనుక తాను పాటు పడితే పదములు కాని, వర్తన కాని, శ్రవణం కాని సద్వినియోగపరచుకునేటువంటి వారు.
1: If you really have self-respect, you will make proper use of your position, behavior.
0: కనుకని ఈనాడు self-respect అనేటువంటిది, ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
1: Since there is no self-respect whatsoever, he conducts himself as he likes.
0: మొట్టమొదట ఆత్మగౌరవం చూసుకోవాలి.
1: First you think of your self-respect.
0: ఆత్మ అంటే ఎవరు?
1: Who is self?
0: ఇదియే మన యొక్క జీవితం.
1: This is my life.
0: జీవితానికి గౌరవం చేయనటువంటి వాడు ఇతరులను ఏ విధంగా గౌరవించగలవు?
1: The one who doesn't respect his own life, how does he respect others?
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నిన్ను ఇతరులు ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా ప్రేమించాలని భావిస్తున్నావో,
1: as you expect others to respect you and love you,
0: నీవు మొట్టమొదట ఇతరులను ఆ రీతిగా గౌరవించు, ప్రేమించు.
1: In the first instance you should start respecting and loving them there.
0: అప్పుడే నీవు నీకు నీవు ఆశించినటువంటి గౌరవమును, ప్రేమను నీవు అందుకోగలవు.
1: Then only you will have the respect and love as expected.
0: నీవు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా నీకు మాత్రం ఇతరులను రెస్పెక్ట్ చేయాలంటే ఏ రీతిగా చేయగలరు? వారేం పిచ్చివారు కాదు.
1: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
0: ఈ రెస్పెక్ట్ అనేటువంటిది కాని, మేనర్స్ అనేటువంటిది కాని, బిహేవియర్ అనేటువంటిది కాని, ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుండాలి.
1: Therefore respect, manners and behavior are give and take, two way channel.
0: ఇది నో వన్ వే ట్రాఫిక్.
1: ఇట్ ఇస్ నో వన్ వే ట్రాఫిక్.
0: నేను పుచ్చుకోవడానికే సిద్ధము, ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
1: I am here only to receive, not to give. Who is going to give?
0: ఇలాంటి వాడికి పిల్లను కూడా ఇవ్వరు.
1: To such people and children don't give.
0: No.
1: Oh, wives also don't give.
0: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము, త్యాగము, త్యాగము.
1: So we should be after sacrifice, sacrifice.
0: పిల్లలు చెప్తుంటారు వేదం, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ, ఇమ్మోర్టాలిటీ.
0: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
1: ఇన్ స్టూడెంట్స్ దేర్ నో సాక్రిఫైస్.
0: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
1: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
0: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
1: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
0: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
1: When you sacrifice, why should you live?
0: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
1: You should safeguard it.
0: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
1: Ready to sacrifice your life.
0: సర్వస్వమును త్యాగం చేయి.
1: Sacrifice everything.
0: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
1: But never
0: దానిని నిలుపుకోవాలి.
1: You should.
0: 3/4 character is life అన్నారు.
1: 3/4 character is life.
0: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలంపైన ఆధారపడి ఉంటున్నది.
1: Therefore our life rests on character.
0: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కాని,
1: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
0: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కాని,
1: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్,
0: కనిపించటం లేదు.
1: ఇస్ నాట్ సీన్.
0: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి
1: టీచింగ్ వరల్డ్ ఇన్ నాలెడ్జ్
0: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
1: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
0: పాటు పడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దట్
0: ఎంతవరకు పని చేస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్ వర్క్స్
0: తనకు తన కుటుంబానికి మాత్రమే పని చేస్తుంది.
1: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
0: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
0: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
1: ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ వెన్ యూ
0: సమాజాన్ని పోషించలేనిటువంటి యొక్క అవ్యక్తులము నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
1: ద ఫూలిష్ వన్ హూ కెనాట్ హెల్ప్ ది సొసైటీ, హౌ కెన్ యూ బి హ్యాపీ?
0: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజం పైన ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో అండ్ కండక్ట్ దెమ్ సెల్స్ దట్ దేర్ హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
0: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
1: దేర్ఫోర్ ఆల్ స్టూడెంట్స్ హూ స్టడీ హియర్ షుడ్ డు సోషల్ సర్వీస్.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ అడగకుండా నీకు అందుకుంటుంది.
1: వితౌట్ మీర్ ఆస్కింగ్ యూ గెట్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
0: నీవు చదివిన చదువులు కేవలం డబ్బు కోసం అమ్ముకోవటం కోసం కాదు.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ టు సెల్ అవుట్ ఫర్ మనీ.
0: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ షుడ్ ఎర్న్ సెల్ఫ్ రెస్పెక్ట్.
0: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద వీక్నెస్ ఇన్ ది ఎడ్యుకేషన్ టుడే.
0: మన వైస్ ఛాన్సలర్
1: అవర్ వైస్ ఛాన్సలర్
0: రామిరెడ్డి గారు
1: ప్రొఫెసర్ రామిరెడ్డి
0: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
0: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
1: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
0: చక్కగా నంబర్స్ చెప్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్.
0: దగ్గర దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
0: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
1: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
0: కానీ ఎన్నో వందల కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
1: దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
0: ఇందులో 9-8 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
1: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్.
0: కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
1: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్?
0: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
1: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
0: కానీ వీరేం చేస్తున్నారు?
1: వాట్ ఆర్ ద డూయింగ్?
0: ఈనాడు విశ్వవిద్యాలయములన్నీ కూడాను కేవలము పట్టమును అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
1: దేర్ఫోర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
0: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనము చూసుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
0: ఈ చదివినటువంటి వారు ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
1: How to take care of those people who are graduated?
0: ఇప్పుడే భారతదేశంలో 5 crore మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
1: In Bharat, the students 5 crores are unemployed.
0: ఇంకా వచ్చేటువంటి వారు పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
1: The coming generation who will be successful, where to keep them?
0: విద్యను మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
1: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
0: విద్యార్థులను కూడా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకో హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
1: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
0: ఇది పిల్లల యొక్క దోషము కాదు.
1: It's not mistake of the students.
0: తల్లిదండ్రుల యొక్క దోషము,
1: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్,
0: ప్రభుత్వం యొక్క దోషం,
1: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్.
0: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి.
1: దే టు టేక్ ప్రాపర్ యాక్షన్.
0: అసలు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్.
0: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు.
1: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్.
1: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే, దే సే ఎస్.
0: వారు ఏం చేస్తే కూడా అది ఎస్.
1: వాట్ ఎవర్ దే డూ, దే సే ఎస్.
0: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు.
1: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా.
0: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము.
1: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
0: నిజంగా వీళ్ళు చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు.
1: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర.
0: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది ఆయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం.
1: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హి సేస్ హి గోస్ ఆన్ ఎండార్సింగ్ ఎస్ రైట్
0: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
1: హి బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్
0: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉందని ఎవరు విచారించడం లేదు.
1: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్.
0: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావటం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్.
0: కట్ట కదప్పటికి ఏ పరిస్థితి తెస్తుంది?
1: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్?
0: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్లకు అదే గతి పడుతుంది.
1: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్.
0: కడకింత అంత్యములో పిండమిచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు.
1: అల్టిమేట్లీ హీ ఈజ్ లెఫ్ట్ నాట్ ఇన్ వన్ టు ఆఫర్ ఆపర్చునిటీ రైట్.
0: ఈ జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్.
0: లెమ్ము ధనుంజయ,
1: Get up, Arjuna.
0: Vidhi baliyamu.
1: Destiny strong.
0: Nyayamu gelchu.
1: Justice will triumph.
0: Swarthamu.
1: Selfishness will die.
0: Sada yuga dharma mide kodoyu.
1: This is the law of the age.
0: Kanugonmika.
1: Understand this.
0: Noorguri biddala tandikaina.
1: The father with 100 children.
0: Antyamuna pindamiku dikku galagarakata prarabdham ide emitu.
1: That is the destiny fate that he will not be left with
0: one. Bandhumulanu.
1: Relatives.
0: తన పుత్రులను
1: the children.
0: తన యొక్క సంతతిని
1: all his family.
0: సమస్తమును కూడాను రాజ్యమును కూడాను కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు.
1: The Kauravas lost everything, the progeny, the family and the property.
0: కనుక మనం ఈనాడు ప్రేమ చేత మన పిల్లలను తగినటువంటి రీతిలో అదుపులో పెట్టక వారికి తగినటువంటి స్వాతంత్రాన్ని అందిస్తున్నాము.
1: Because of love we are not able to control our children. It's dangerous.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట. ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటారు.
1: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్.
0: కనుకనే ప్రారంభంలోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్.
0: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా?
1: ఇఫ్ ఇట్ డజంట్ బెండ్ ఇన్ ద సాప్లింగ్ టు ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్ వైల్ ఇట్ ద ట్రీ.
0: ఈ వయసు మీద చాలా బంగారు వంటి వయసు.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్.
0: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు.
1: వి షుడ్ నెవర్ వేస్ట్ ద సీక్రెట్ వాల్యుబుల్.
0: ఈనాటి విద్యా విధానం లోపల
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్
0: ఈ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక.
1: బికాస్ ద రైటియస్నెస్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ అబ్సెంట్.
0: ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో
1: ఇన్ ది సమ్మర్ క్లాసెస్
0: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత
1: బికాస్ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్
0: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై
1: టు డెవలప్ దీస్ ఆస్పెక్ట్స్
0: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాము. భారతదేశం ఎంత పవిత్రంగా అయినటువంటిదో
1: దిస్ భారత్ సో
0: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్
0: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో
1: ద ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఇస్ వాల్యుబుల్
0: ఎవరు మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: సిన్స్ నో వన్ ఇస్ దేర్ టు టీచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్
0: సమస్త సుగుణములు కూడాను
1: all virtues
0: భారతీయ సంస్కృతి పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They all rest on bhakti.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది.
1: This dharma is such a broad field.
0: ఈ ధర్మమునకు ఏ మాత్రం కూడాను నాశం లేదు.
1: This dharma never dies.
0: ఇది అనంతమైనటువంటిది.
1: It is infinite.
0: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడాను లేనటువంటిది.
1: It has no beginning.
0: ఆది లేని దానికి అంత్యం కూడాను లేదు.
1: That which has no beginning has no end.
0: అంతరహితమైనటువంటి యొక్క ఈ ధర్మమును
1: this dharma has neither beginning nor end.
0: చిన్నదైన రిలీజియన్ గా మనం భావించి
1: taking it as a small religion.
0: దీనిని అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము.
1: We are neglecting it and making use of it.
0: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This came out of Veda.
0: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు.
1: It is changeless.
0: కూర్పు లేదు.
1: It has no addition.
0: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు.
1: It has neither addition nor change. It is steady.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క ధర్మాన్ని
1: this eternal truth
0: భారతీయ ధర్మాన్ని
1: the dharma of Bharat
0: విద్యార్థుల హృదయములో నింపి
1: it has been filled in the heart
0: ఆ విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గములో ప్రవేశపెట్టే నిమిత్తమై
1: టు మేక్ ది పాత్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రాపర్
0: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని పెట్టారు.
1: It is named Indian culture and spirituality.
0: Culture ante emiti?
1: What do you mean by culture?
0: Spirituality ante emiti?
1: What do you mean by spirituality?
0: Idi edo konni konni English perlu pettukuntu vachare kaani
1: they are just English names.
0: Deeniki matamu aadhyatmikamu.
1: One is religion, other spirituality.
0: ఈ మతము అనేటువంటిదే ఒక ఆధ్యాత్మికం.
1: దిస్ రిలిజన్ ఇట్ సెల్ఫ్
0: ఆధ్యాత్మికం వేరు మతం వేరు కాదు.
1: స్పిరిచువాలిటీ అండ్ రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇవి రెండు కూడా ధర్మంలోని భాగములే.
1: దే ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ధర్మ.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది వస్త్రము.
1: దిస్ క్లాత్.
0: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
1: దేర్ యార్న్ ఇన్ దట్.
0: దారములో పత్తి ఉంది.
1: దేర్ ఇస్ కాటన్.
0: పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
1: కాటన్ అండ్ యార్న్ ఆర్ ఇన్ ద క్లాత్.
0: అదే రీతిగానే
1: సిమిలర్లీ
0: ఈ ధర్మం అనేటువంటి విశాలమైన వస్త్రంలోనే
1: ఇన్ దిస్ ధర్మ విచ్ ఇస్ ఎ బిగ్ క్లాత్
0: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారము రెండు చూడే ఉంటున్నాయి.
1: ద కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ ఎ సార్ట్ ఆఫ్ కాటన్ అండ్ యార్న్.
0: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా?
1: If you follow your dharma,
0: సర్వము అందులోనే లీనమైపోతుంటాయి.
1: Everything merges in that.
0: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది
1: ఈ ధర్మ భారత్
0: అనాది కాలము నుండి కూడాను
1: since ancient
0: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ
1: though there were so many difficulties
0: ఎందరు రాజులు ఎందరు ముస్లింలు ఎందరు పర్షియన్లు ఎందరు విధమైనటువంటి ఒక దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
1: In spite of many of the invasions by Muslims and Persians,
0: ఇంతే కాదు
1: not only that
0: portuguese varu french varu british varu arabians aneka mandi deeni paina paddaru.
1: Portuguese people british people arabians invaded this country
0: kaani inni vidhamainatti yokka avasthalaku guri ayinappudiki ee naati varaku kudunu bharat jaatini evaru kadalinchaleru medalinchalekapoyaru.
2: Whatever may be till this day, this Bharat race could not be bring any change. You can understand how strong it is.
0: Inna monna prarambhamainatundi okka mathamulanni kudanu mana kante mundane punadulanta kudanu kevalam oodipothunnayi.
2: The religions that started recently lost their foundation.
0: Kani bharatiya matham anetundi inta patutvamainatundi inta gambheeramainatundi inta vishalamainatundi inta bhadramainatundi.
2: The religion of Bharat is so strong, so majestic, so secure.
0: కాబట్టి అన్ని మతములు ఎందుకూడను మనం సమత్వాన్ని భావించాలి.
2: But we should have that equal mindedness to all religions.
0: అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే మన మతం అని విశ్వసించాలి.
2: Our religion lies in the unity of religion.
0: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
2: You should never hate any religion.
0: ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
2: You should never criticize any religion.
0: ఎవరిని మనము దూషించకూడదు.
2: యు షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము,
2: దట్ ఇస్ ఈక్వాలిటీ,
0: సమన్వయము,
2: దట్ ఇస్ కోఆర్డినేషన్.
0: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
2: వి షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
2: Truly, if you want to earn this education, don't have
0: relations with job.
2: You should be in that position as to give employment to 10
0: people. Start
2: your own cottage industry. Fill with your head with all the
0: intelligence.
2: But don't spoil your good qualities.
0: సద్గుణాల కోసం విద్య లేకపోయినా మంచిదే కానీ,
2: it's good if we don't have good education.
0: విద్య కోసం సద్గుణాలను మాత్రం మనం విసర్జించకూడదు.
2: But never sacrifice your character for education.
0: విద్యలు తెలివి తేటలని పెంచి,
2: the modern education develops intelligence.
0: కొంచెమైన గుణము పెంచబోదు.
2: It doesn't develop even a fraction of good quality.
0: పంట పండని భూమి 10 ఎకరములేల.
2: What is the use of barren land 10 acres?
0: కొంచెమైన చాలు మంచి భూమి.
2: Good land is enough. Good land is enough.
0: కనుక మనం సరైనటువంటి గుణములను పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
2: సో వీ షుడ్ ఎర్న్ ఎడ్యుకేషన్ టు డెవలప్ ద క్వాలిటీ.
0: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
2: అండ్ టుడే ఫర్ ఎడ్యుకేషన్ దే ఆర్ స్పాయిలింగ్ దేర్ క్యారెక్టర్.
0: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
2: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
0: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా,
2: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
0: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా,
2: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
0: మానవత్వం యొక్క శ్రేష్టతను మనం నిలుపుకోవాలన్నా,
2: టు అప్హోల్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: ఈ విధమైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
0: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
2: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే ఉన్న వారికందరికీ స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
2: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్? యు మే క్వశ్చన్ సమ్.
0: అందరూ కూడాను.
2: దేర్ సో మెనీ ఆర్ దేర్.
0: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
2: బట్ హౌ, ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
0: ఆదర్శవంతమైన వారిగా మనం జీవించాలి.
2: వి షుడ్ లివ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: పలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
2: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
0: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక,
2: without upholding respect,
0: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినా అనుకుంటే ప్రయోజనం ఏమిటి?
2: What is the fun of thinking that you are highly educated?
0: ఎంత చదువు ఉండినప్పటికీ,
2: in spite of high education,
0: ఎంత గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
2: in spite of big degrees,
0: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
2: We should develop our self respect.
0: అదే ఆత్మ గౌరవము.
2: That is self respect. సెల్ఫ్ సపోర్ట్
0: అది కూడా ఉండాలి.
2: దట్ ఆల్సో ఇస్ నీడెడ్.
0: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
2: వెన్ బోత్ ఆర్ దేర్, అవర్ హ్యూమన్ ఆబ్జెక్టివ్ ఇస్ రియలైజ్డ్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఈ 15 దినముల నుంచి కూడాను,
2: సిన్స్ 15 డేస్,
0: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
2: యు హావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ టు ఇండియన్ కల్చర్.
0: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూస్ బై మియర్లీ నోయింగ్.
0: ఏ ఒక్కటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి,
2: అట్లీస్ట్ ప్రాక్టీస్ 1 or 2.
0: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
2: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్.
0: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
2: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by, when once you go out, it's no use.
0: మీరు మార్కులకై పాటుపడటం మంచిది.
2: ఇట్స్ గుడ్ దట్ యు వర్క్ ఫర్ మార్క్స్.
0: అది అవసరమే.
2: ఇట్ ఇస్ నెసెసరీ.
0: కానీ మరొక వైపున,
2: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్,
0: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్.
0: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
2: ఇఫ్ యూఆర్ ఇన్ దట్ పొజిషన్, దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ద మార్క్స్.
0: రిమార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనమే ఉంటుంది.
2: విత్ ఆల్ ద రిమార్క్స్, if the marks have no value.
0: కనుక మన చదువును మన శక్తిని మన సర్వస్వము కూడా మన యొక్క గుణం కోసం దారబోయాలి.
2: Therefore, you have to sacrifice the education, all our faculties for character.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
2: We have to respect parents.
0: పెద్దలను గౌరవించాలి.
2: We have to respect elders.
0: సంస్కృతిని మనం విశ్వసించాలి.
2: We should have faith in culture.
0: ఆచరణలో పెట్టి మన అనుష్ఠానంలో దీన్ని అందుకోవాలి.
2: We should practice and experience.
0: అప్పుడే దీని యొక్క విలువ మనకు చక్కగా అర్థమవుతుంది.
2: Then we will understand its true value.
0: కానీ విలువలు తెలియకోకుండా
2: without knowing
0: the దురాశ నిమిత్తమై అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
2: Without knowing the values because of excessive desire, we act in a wicked way.
0: ఈ దురాశ వల్ల కష్టపడి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
2: The excessive desire will put you to misery.
0: పాలను మనం క్షీరాన్ని అందుకోవచ్చును.
2: You can get the milk.
0: ఈ క్షీరమును ఏ విధంగా అందుకోవాలి?
2: How to receive milk?
0: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
2: That procedure you should know.
0: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని ఏదో కొంచెం మాత్రమే వస్తుంది అని పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
2: As you can draw milk out of the udder of the cow, you should not cut it altogether.
0: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది అదట బాతు.
2: Here is the one who hatches the golden eggs.
0: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుంది అదట.
2: It hatches one golden egg every day.
0: కడుపుకొస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపుకోసాడట, పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయాయి.
2: In order to have all golden eggs, he has cut his stomach.
0: కనుకనే మనం దురాశకు పోయిందంటే అనుభవించవలసినటువంటి దాన్ని కూడా మనం అతి దూరం అయిపోతాం.
2: ఇఫ్ యు ఎక్సెసివ్ డిజైర్, యు
0: అనుభవించవలసిన దాన్ని కూడా అనుభవించలేకపోతాం.
2: ఈవెన్ దట్ యు ఆర్ డెస్టిన్డ్, యు కెనాట్ ఎక్స్పీరియన్స్. దురాశ
0: ఉండకూడదు.
2: యు షుడ్ నాట్ ఎక్సెసివ్ డిజైర్.
0: అతిహాస మతిహాని.
2: ఎక్సెసివ్ డిజైర్ విల్ మేక్ యు మ్యాడ్.
0: మితాస అతిహాయి.
2: ద లిమిటెడ్ డిజైర్ విల్ మేక్ యు హ్యాపీ.
0: అధికమైనటువంటి ఆశలకు మీరు పోవకండి.
2: యు షుడ్ నాట్ హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
2: To the extent possible, make proper use of education.
0: ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
2: When you are employed, you should note one important thing.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడా మనం చక్కగా చూడాలి.
2: We should also think of the respect of this country.
0: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
2: If the country has no respect, what kind of respect you have for your body?
0: ప్రవేశించినప్పుడు
2: when you are in there,
0: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
2: Everyone should realize.
0: అధ్యాపకులు విద్యార్థులు కూడా.
2: Teachers and students should realize one fact.
0: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
2: హౌ మచ్ ఆఫ్ సాలరీ వీఆర్ డ్రాయింగ్?
0: ఈ జీతములకు తగినంత పని మనం చేస్తున్నామా?
2: యామ్ ఐ వర్కింగ్ అప్రోప్రియేట్ టు సాలరీ?
0: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
2: యు క్వశ్చన్ యువర్ కాన్షియన్స్.
0: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
2: యువర్ కాన్షియన్స్ సేస్
0: యెస్, అధికమైన పని చేయాలి.
2: యూ షుడ్ డూ వర్క్ లైక్ దాట్.
0: అట్టు లేకుండా
2: అదర్వైజ్
0: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
2: మోర్ సాలరీ అండ్ లెస్ వర్క్, యూ బికమ్ ట్రైటర్స్.
0: దేశ ద్రోహులు.
2: యూ బికమ్ ట్రైటర్స్ టు దిస్ కంట్రీ.
0: ఇంత జీతాలు మనం తీసుకుని
2: రిసీవింగ్ హై సాలరీ,
0: తక్కువ మనం పని చేస్తున్నామంటే
2: వెన్ యూ డూ లెస్ వర్క్,
0: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
2: హౌ మచ్ ఆఫ్ హార్మ్ యూ ఆర్ డూయింగ్. ఇచ్చే
0: జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుండాలి.
2: టు పే యువర్ సాలరీస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్.
0: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుండాలి. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
2: All the loans are paid by way of your salaries. When is it going to be paid back?
0: Adhika work chesinappude, adhika phalam chesinappude, deeni sadhyamaina varaku kodanu deeni abhivruddiki avakasam untuntadi.
2: When you work more, there will be progress.
0: Kaani ee naati varu adhika salary teesukuntunna, inka kavali, inka kavali, inka kavali.
2: But the modern man, though he has got high salary, works more.
0: దుఃఖమునకు చేటు.
2: Such excessive desire will put you to misery.
0: మనక మనం తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విదో నష్టః. అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
2: The dissatisfied man will have two losses.
0: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చేయాలి.
2: సో వీ షుడ్ వర్క్ అప్రోప్రియేట్ టు ద సాలరీ.
0: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
2: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
2: విత్ ఎనీ ఎఫర్ట్ యూ డోంట్ గెట్ ది సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. బంగారు కొండను తెచ్చి నీ నెత్తిపైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
2: ఈవెన్ ఇఫ్ దట్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇస్ కెప్ట్ ఆన్ యువర్ హెడ్, యూ విల్ నాట్ హావ్ సాటిస్ఫాక్షన్.
0: నీకు తృప్తికరంగా పని చేసినప్పుడు హాయిగా ఉంది, అదే తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
2: ద వర్క్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్, దట్ ఇస్ ఎనఫ్.
0: అది లేకుండా
2: without that,
0: ఎంత సంపాదించినప్పటికీ
2: with all your earnings,
0: అంత క్రమక్రమేణా వ్యర్థమైపోతుంది.
2: Everything will be wasted ultimately.
0: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
2: Students should know this.
0: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
2: Today the position of Bharat is in difficulties.
0: ఏ కష్టము లేదు.
2: There's
0: కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
2: There are problems in politics.
0: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం, రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
2: Students should remain as students. They should not step into politics.
0: నీవు విద్యార్థిగా నీవు విరమించుకున్న తర్వాత,
2: నీవు
0: గృహస్థుడైన తర్వాత, దేశ సేవ కోసమని నీవు ఏ విధంగా కూడా రాజకీయాల్లో నువ్వు ప్రవేశించుకో తప్పు లేదు.
2: After completing your education, when you become a householder to serve the country, you can enter into politics.
0: సమాజం యొక్క క్షేమం కోసమని,
2: only for the welfare of society,
0: దేశం యొక్క క్షేమం కోసమని,
2: for the welfare of the country,
0: నువ్వు ఏ విధమైనటువంటి పాటైనా పడు తప్పు లేదు.
2: You can struggle, there's no mistake.
0: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
2: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్.
0: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళు అంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
2: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇంటూ పాలిటిక్స్ ఇట్ మీన్స్ టు స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ.
0: ఇది నాశనం చేస్తుంది.
2: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
0: ఇందులో ప్రవేశించకూడదు.
2: నెవర్ స్టెప్ ఇంటూ పాలిటిక్స్.
0: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
2: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్ ఇన్
0: విద్యార్థులు రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
2: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సమంగ్ స్టూడెంట్.
0: ఇందులో మీరు విద్యార్థులు ఏ మాత్రము ప్రవేశించకూడదు.
2: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
2: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ.
0: యొక్క భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: భారతీయ విద్య అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
0: తనను తాను త్యాగం చేసి
2: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్,
0: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
2: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ, దట్ ఈస్ భారత్ కల్చర్.
0: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
2: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
0: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
2: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
0: దైవభావం హృదయంలో నిల్చుకుని,
2: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్,
0: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా,
2: డూ ఎనీ యాక్టివిటీ,
0: సక్సెస్ అయిపోతాయి.
2: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యూ సక్సెస్.
0: అయ్యో, దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామి అని చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
2: అండ్ స్వామి సెడ్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యూ నెవర్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్.
0: చెడ్డ కార్యంలో నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
2: వెన్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ, హౌ డూ యూ డూ ఇన్ గాడ్?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతర. దేహం ఒక మూవింగ్ టెంపుల్.
2: బాడీ ఈస్ ఎ మూవింగ్ టెంపుల్.
0: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
2: వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్, ద ఫెయిత్ ఇన్ దట్ ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ద బాడీ.
0: ఆధునిక యుగమునందు
2: ఇన్ ద మోడర్న్
0: ఏజ్ విశ్వాసం అనేటువంటిది పూర్తి కోల్పోయింది.
2: సచ్ ఫెయిత్ ఈస్ టోటలీ లాస్ట్.
0: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
2: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ సైన్స్.
0: ఈ సైన్స్ సైన్స్ సైన్స్ సైన్స్ కు యొక్క దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
2: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ది సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
2: వాట్ డూ యూ మీన్ బై స్పిరిచువాలిటీ?
0: మన ఒక ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
2: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ లవ్.
0: ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
2: హౌ టు డెవలప్ లవ్?
0: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
2: వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: కానీ సైన్స్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
2: సైన్స్ స్పీక్స్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
0: స్ప్లిట్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది ఈ లవ్ ను.
2: సైన్స్ స్ప్లిట్స్ లవ్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్.
0: కనుకొని వీరి ఎందు ఏమాత్రము ప్రేమ ఉంటుండదు.
2: సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్.
0: మనము స్పిరిట్ ఆఫ్ లవ్ ను డెవలప్ చేసుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అది ఏ జగత్తునంతా ఏకం చేస్తుంది.
2: That encompasses, unifies the whole world.
0: ఒక్కటైపోతారు.
2: All become one.
0: అందరూ ఒక్కటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
2: When all are one, there will be no problem.
0: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
2: As they divide into pieces, there are so many problems.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
0: ఐకమత్యమే మన బలము.
2: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీని యొక్క సంపద.
2: ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
0: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
2: దెన్ యూనిటీ విల్ బి స్ట్రెంగ్థెన్.
0: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
2: దిస్ యూనిటీ ఇస్ పాసిబుల్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
2: సో డెవలప్ లవ్.

0: ఎవరి తరం కాదు. వీటి విడదీయ నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు, శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. బట్ ద వన్ విత్ సిన్సెరిటీ విల్ హ్యావ్ దట్ గుడ్నెస్ విత్ హిమ్. వాట్ ఎల్స్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇది నూతన సంవత్సరం.
1: దిస్ ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ విధంగా నూతన సంవత్సరంలో ఎన్నో గడిచినప్పటికీ మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో we have had many of the new years, yet our old pattern of life still continues.
0: దీనికి కారణం ఏమిటి?
1: What's the reason behind this?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: ఇట్టి కలియకను వేరు చేయటం ఎవరి తరము కాదు.
1: It's impossible for anyone to separate them.
0: ఇట్టి ప్రేమ స్వరూపము, ఇట్టి దైవ స్వరూపము ఎడల ఎల్లెడల నిలిచియే ఉండును.
1: The divinity and the principle of love remain forever as existence.
0: అట్టి నిలిచిన శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి తత్వమును మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: This is the true search for mankind.
0: దేనిని వెతుకుతున్నావు?
1: What is it that you're searching for?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: You are searching for that which has to be searched for, which is to be obtained.
0: ఇట్టి నిరంతరము మన వెంట జంట ఇంట ఉండి కూడాప్పటికీ మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి ఒక రూపము.
1: In fact, that which has been standing over there is the true form.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: Truth is true meditation.
0: Meditation anaga edo oka danni vetutunnamu adi naaku labhinchindi ani cheppukoni trupti pattu matram kaadu.
1: Meditation does not mean the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Edi manato kalisi unnado adi e manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudiki kaani tanu danni vadala petti kalinaatvanti dani kosamai aneka apohara jarugutunnamu.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina satyamaina adbhutamaina ఆనందమైన ఆ సత్యమే సర్వత్రా ప్రాకి ఉన్నది.
1: దట్ ఎటర్నల్ మిస్టీరియస్ వండర్ఫుల్ మిస్టికల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి ఒక మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: Nitya satyamainatvanti aanandamu mana yende nirantaramu kadiraadutu unnadi.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: Atti nitya satyamainatvanti yokka దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ డివినిటీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు విజువలైజ్?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్స్ నథింగ్ బియాండ్ ట్రూత్.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్స్ మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: దట్ ట్రూత్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, ఆఫ్టర్ యూ.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండేటట్టు నీవు భావిస్తున్నావు.
1: యాజ్ ఇట్ ఈస్ నాన్ అపారెంట్ యు థింక్ దట్ యు ఆర్ నాట్ ఫేసింగ్ ఇట్ అండ్ సో యు గో ఆన్ సర్చింగ్ ఫర్ ఇట్.
0: కనుక నీ ఎందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలే చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దైవాన్వేషణ జరుపుతున్నావని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎయిదర్.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ యూ.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: ఇట్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ యూ.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకడం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఆఫ్టర్ యూ అండ్ యూ అరౌండ్ యూ, and if you search for it, it is meaningless.
0: Yama, niyama, asana, pranayama, pratyaharam, dharana, dhyanam, samadhi. అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: The term samadhi is not appropriate.
0: Samadhi.
1: Samadhi.
0: Anaga annintini endu kudanu samamga undetvantidi.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari endu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchanukotam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among the pranayama prachahara, ending with samadhi as the ultimate reality, you consider itself.
0: Kani deeniki samadhi ani peru pettam manchidi.

0: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
1: నీ తత్వాన్ని నీవెక్కడైనా బయట వెతుకుతున్నావా?
0: Do you search for your own self outside?
1: నీ యొక్క సెల్ఫ్ నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
0: Do you search for yourself outside in the external world?
1: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
0: The one who searches himself in the outer world is a fool.
1: నిన్ను నీవు చూసుకోవడానికి నీ ఎందే వెతకాలి.
0: To know thyself, you have to go inward.
1: బయట వెతకడం ఇది పొరపాటు.
0: To move outward is a mistake.
1: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
0: That what you are searching for is imminent in you.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాం.
0: This sacred principle has got distanced yourself because of your search and spiritual practices.
1: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it anywhere.
1: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
0: You are searching that what is not your own identity.
1: ఇట్టి పిచ్చి మనసును కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతుంది?
0: This madness will never take you anywhere.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నీ యందు ప్రేమ ఉన్నది.
0: There is love within.
1: కానీ ఆ ప్రేమను ఎక్కడి నుంచి నువ్వు కొని తెచ్చావు?
0: Where from have you got it?
1: అది ఎక్కడికి పోతున్నది?
0: In which direction does it flow?
1: ఎక్కడికి రావటం పోవటం లేదు. రాకపోకలు లేనట్టి శాశ్వతం ఆ యొక్క.
0: It neither gets in nor leaves you, neither entrance nor exit.
1: కనుక మనం సాధన అనేటువంటిది కేవలం కాలంలో వ్యర్థం కావించుకునే నిమిత్తమే మనం చేరుతున్నామే కానీ నిజంగా సాధన చేయటం అంటే నేను నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు వాడికి ఇంకా మరొక సాధన అక్కర్లేదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ద మూమెంట్ యూ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ ఐ, దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ రియాలిటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్.
1: కనుక నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: దిస్ టర్మ్ ఐ, వాట్స్ ఇట్స్ ఆరిజిన్?
1: తన ఎందే ఉంటున్నది.
0: It is within.
1: తానే కల్పించుకుంటున్నాడు.
0: It's of your own.
1: ఈ కల్పితమైనటువంటి నేనును తాను కల్పించుకొని అమితంగా భావిస్తున్నాడు.
0: In fact, it is of his own imagination and he magnifies it.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
0: Therefore, it's most essential for every man to turn inward and know his true nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: తన యొక్క తత్వము తనదే కానీ పరులది కాదు.
0: In fact, your nature belongs to your own self, not to any foreign person.
1: నీ సెల్ఫ్ ను నీవు ఎందుకు వెతుకుతున్నావు?
0: Why do you search for your own self?
1: అది నీ ఎందే ఉంటున్నది.
0: It is within you.
1: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా ఎందే ఉన్నది అని సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
0: He is a true aspirant. He who understands that what he is searching for is in reality is present within him.
1: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
0: Therefore, the search in the common parlance is a sign of madness.
1: తన నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
0: When it's all around, why should he search for it?
1: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటి చాలా చెడు మార్గమే.
0: Therefore, it's wrong path, wrong procedure to search for divinity.
1: కన్నులు మూసుకుని దేన్నో నువ్వు యోచన చేస్తున్నావని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
0: Though you have written, you are thinking that you'll find some time later is also a sign of ignorance.
1: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకటం అవసరం లేదు.
0: Therefore, that which follows you doesn't need to be searched.
1: మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ ఎందే నిలిచి ఉన్నది.
0: That truth for which you have been searching for all along is in you.
1: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాబోధనలు, అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
0: In relation to Lord Krishna, there have been many paths followed, many paths of inquiry and practices.
1: కానీ

0: నీకులను కట్టగడపతికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Krishna?
0: దైవం ఎక్కడ ఉన్నారు?
1: Where is God?
0: అంతా తనయందే ఉంటున్నది.
1: In fact, everything is with him.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు.
1: Love is not born.
0: అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: It emanates within you.
0: ఆ ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is thought.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: What we are bothering ourselves in the name of inquiry is wrongly directed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థమవుతుందో మీకు చూపించాలి.
1: You must understand the depth of love.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది అది మనకు.
1: In fact, we love all.
0: తినే తిండిపైన,
1: the food that we partake,
0: కట్టే బట్టపైన,
1: and the clothes we wear,
0: చూచే చూపులో,
1: our looks,
0: అన్నింటి యందు ఒకటే ఉన్నది.
1: There is love indeed.
0: అయితే మనము మన చూపులు వ్యత్యాసంగా ఉండేదా?
1: Because there's some difference in our looks.
0: మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత,
1: because of variety in our thoughts,
0: వేరు వేరుగా మనం భావించుకుంటున్నాము.
1: We find the duality or separateness.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటి.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: బికాస్ ఆఫ్ అవర్ వొకాబులరీ నామెన్క్లేచర్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్ గివింగ్ స్కోప్ ఫర్ డ్యుయాలిటీ.
0: లోకంలో అనేకం కనిపిస్తుండే మనకు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ.
0: అవి కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: వి కన్సిడర్ దెమ్ మెనీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: అనేకంగా కనిపించేటువంటి అంతా కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: Kanuka anekanga unnatundi edi kudanu okati kanipinchadu varaku.
1: Therefore that which is a variety, multiplicity, is not variation.
0: Kanuka niki ekanga kanipinchetundi neevu.
1: In fact that which is one is your true self.
0: Atti ekatvamainatundi yuka vyaktiye nijamainatundi daivattvam.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ది.
1: దిస్ ట్రూ ఐ ద సెల్ఫ్ ఇస్ ఫండమెంటల్.
0: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: ది వి ఇస్ వేరియేషన్ డ్యుయాలిటీ.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: హౌ మెనీ ఇమేజెస్ యు ఫైండ్?
0: లేదు.
1: నౌ
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This fundamental principle of unity, oneness, is this I-ness.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: This tumbler is full of water.
0: దీన్ని నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తూ ఉండాలి.
1: When you look in, you find your own image, reflection there.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: Your face is not separate.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: You see your own face as reflection.
0: అదే విధంగానే,
1: similarly,
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: You see your own reflection.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్.
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్.
0: మీరు తెలుసుకోవాల్సినటువంటిది ఏకత్వమైనటువంటి ఒక దివ్యత్వాన్ని.
1: వాట్ యు ఆర్ సపోజ్ టు నో ఇస్ దిస్ ద పాయింట్ వన్నెస్ ద యూనిటీ డివినిటీ.
0: ఆ ఒకదానిని మీరు కలుసుకుంటే అన్ని చూచిన వారు అవుతారు.
1: ఇఫ్ యు నో దిస్ ఫండమెంటల్ వన్ డివినిటీ, యూ విల్ బి నోయింగ్ రెస్ట్.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ,
1: దిస్ వరల్డ్ మే బి డ్యూయల్,
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: బట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: యు సీ త్రీ పిక్చర్స్.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: యు సీ యువర్ ఓన్ పిక్చర్.
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: అండ్ సమ్ టైమ్స్ యు కన్సిడర్ సమ్
0: వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: ద పిక్చర్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ యు కన్సిడర్ సెపరేట్ ఆర్ టూ నౌ.
0: కనుక ఇవన్నీ కూడా నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ ద థాట్స్ ఇన్ యూ ఓన్లీ.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: యు కెన్ సర్టన్లీ విజువలైజ్ ద డివినిటీ అట్ వన్స్.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: వి మేక్ సెవెరల్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: Anta oke rupame.
1: It's only one form.
0: Ekam satya prabhoda vadanti.
1: It's only truth is one which is spoken referred to as many.
0: Kani tan chustunnatundi tane ainappudikini.
1: Though he sees himself.
0: Adi bhinnatvanga bhavistunnavu.
1: He considers as many.
0: Adi e maya.
1: This is illusion.
0: Ekatvanni anekatvanga chupinchetundi maya.
1: It is this illusion which makes one look as many.
0: కాని అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు. ఏ రూపమైనా పెట్టు. ఏ నామమైనా పెట్టు.
1: కాల్ ఇట్ బై ఎనీ నేమ్. గివ్ ఇట్ ఎనీ ఫార్మ్ వాట్స్ ఎవర్ ఆఫ్ యువర్ చాయిస్.
0: కానీ ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: రాధ కృష్ణుణ్ణి చూసుకొని
1: వాచింగ్ కృష్ణ.
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
1: షీ కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ ఓన్.
0: కానీ అనుకుంది కానీ మరి తక్షణమే యో కృష్ణుడు వేరు నేను వేరు.
1: But thereafter, next moment, she thought that she is separate from Krishna.
0: అది పొరపాటు.
1: It's a mistake.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: In fact, she and Krishna are one, not separate.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఒక కృష్ణుని భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: The mistake lies in her thinking process of the mind. Krishna, in fact, is the only one.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
0: ఇది అతను ఇతను అనేటువంటి ఒక భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫార్ డిఫరెన్సెస్.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ ఫీలింగ్ సచ్ అస్ మైన్ అండ్ థైన్, then naturally you are in the wrong way.
0: Idi nee yokka prema tattvamlo unnatundi pratibimbamle kaani marokati kaadu.
1: They are all just reflections because of your love, not separate.
0: Ee reflection reaction resound lu anni kudanu oka daani yokka sambandhamade.
1: The reaction reflection resound belong to the only one basic principle.
0: Kanuka mee yokka reflection reaction resound anta kudanu nive gaane bhavinchu.
1: So consider reaction reflection the sound as your own.
0: Kani neeve inkoka deetho reflection ga kanipistunnavu.
1: And you will see your own reflection somewhere else.
0: Ninnu neevu addamlo chusukoni addamlo oka pratibimbanga undi antunnavu.
1: You look into the mirror and you find another form of your own.
0: Ledu,
1: no,
0: addamu pratibimbalu chupinchetuvanti oka tattve tappa addamlo neevu levu.
1: In fact, mirror shows your reflection and you are not there in the mirror.
0: తన ఎందే ఉండినటువంటి దైవత్వం
1: డివినిటీ విత్ ఇన్ హర్.
0: పరాయి వ్యక్తులు ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే
1: వెన్ ఇట్ అపియర్స్ యాజ్ దో ఇట్ ఇస్ అదర్ పర్సన్.
0: పరాయి వ్యక్తులు కాదు.
1: దెన్ ఇట్స్ నాట్ ట్రూ.
0: తనను తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: వన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ కన్సిడర్ ద అదర్ యాజ్ డివైన్.
0: కనుక దీనిని నారదుడు చెప్పాడు.
1: ఇట్స్ వాట్ నారద సెడ్.
0: అమ్మా రాధా,
1: రాధ,
0: నీవెవరనుకున్నావు?
1: హూ ఆర్ యూ?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ఫాక్ట్ యు ఆర్ నాట్ ద నేమ్.
0: అంతా కృష్ణుడే.
1: In fact, you're Krishna, that's all.
0: Krishna yoga pratibimbame nee yoku swarupam kanipistundadi.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: Ee reflection, reaction, resoundle manaku inni vidhamainatundi yokka bhedam manaku guri ayipothunnayi.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: Oka konda maruku poyi oh ani nee varchu.
1: Just go near the hill and shout oh.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: దెన్ యు విల్ హావ్ ది ఈకో ద సేమ్ సౌండ్ ఓ.
0: కనుక ఆ సౌండ్ తందే కానీ పరరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయి దీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబమునే మనకు కనిపిస్తున్నాయి గాని
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ అస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ద ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అర్థం తీసుకుని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: దెన్ ఇస్ దిస్ మై ఫేస్ ఏ క్వశ్చన్ మే కమ్.
0: అయితే నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
1: వెన్ యూ సే దట్ యువర్ ఫేస్ ద వన్ దేర్ ఈస్ నాట్
0: రెండు ఒకటే.
1: బోత్ ఆర్ వన్ యాక్చువల్లీ.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి బలపడుతుండేది నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వన్నెస్ ఈస్ మిస్టేకెన్. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మిస్టేక్ in thought.
0: Kanuka mana tattvanni manamu gurtinchukolekapothunnamu.
1: We are not able to know our true nature.
0: Neevevaru?
1: Who are you?
0: Neeve thanu.
1: In fact you are
0: thane neevu.
1: In fact you are
0: neevu thanu rendu cherthe okati ayipoyindi.
1: You and he are one.
0: Kanuka itti ekatvanni manamu vinnatvanga bhavinchukoni maname parapadipothunnamu.
1: Therefore we are mistaken considering this unity as
0: ప్రతి విషయం నందు కూడా ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ ఈ సౌండ్ లోనే.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ యు కమ్ అక్రాస్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్.
0: రూట్ కు పెట్టుకుని పాట పాడుతున్నాడు.
1: Well, he went on playing on a flute there.
0: ఆ పాట పాడుతున్నంత సేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించింది.
1: As he went on playing on the flute, he could listen to the voice and he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ వాయిస్.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: ఇట్స్ జస్ట్ యువర్ ఓన్ సౌండ్.
0: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ పర్సన్ సింగింగ్ ద సేమ్ సాంగ్ యాజ్ యువర్.
0: అయితే రేపటి దిన రా అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ హిస్ మదర్ టు ఫాలో హిమ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: తెల్లవారేటప్పటికే తల్లిని తీసుకున్నాడు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: నిన్న పోయినటువంటి కొండలు చాటుకు తాను పోయాడు.
1: అకంపనీడ్ బై హిస్ మదర్ హీ వెంట్ టు ద సేమ్ ఫారెస్ట్.
0: ఒక పాట పాడాడు.
1: And then he started playing on the instrument.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: And also voice came.
0: చూడు ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
0: ఇప్పుడు ఆ కుమారుడు దగ్గర తీసుకుని.
1: And then mother called him close.
0: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయట వాడు కాదు.
1: And the mother tells him, look here my dear son, that's all your reaction reflection is sound, that's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికి నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటది.
1: Wherever you go, you certainly know your sound.
0: బయట వారు ఎవ్వరూ నీకు పోటీ చేయరు.
1: There is no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: We are mistaken likewise. Identifying ourselves with the reflections.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: Determine completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the body.
0: ఈ దేహం నీవు కాదు.
1: You are not the body.
0: నీకు ఈ భావము బ్రహ్మగా కనిపిస్తుంటాది.
1: It is only your own feeling of body identification.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
1: This is only your illusion, imagination. Where else you exist?
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవుగా కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడుంది?
1: Where is your reflection then?
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబంలే కానీ వేరు కాదు.
1: Students should understand this clearly all over.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: You all say సాయిబాబా.
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: Bhagavan is not Sai Baba.
0: నేను మీరే మీరు నేనే.
1: In fact, Swami is you. You are Bhagavan.
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
1: Know this truth clearly.
0: గుర్తించుకుంటే ఇంక భేదములే మీకుండవు.
1: Then there will be no differences at all.
0: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
1: Just slap yourself.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: Then who is hurt when you slap yourself?
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టాననుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒకరిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పరులు కానీ భావిస్తున్నావు.
1: You consider that someone else or
0: పరులే లేరు.
1: There are no other person.
0: అంతా ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: ఇక్కడ మీరందరూ కలిసి ఒకరే ఎట్లా చెప్పగలరు?
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడా నీ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: It is only because your approach, your outlook that makes you feel diverse.
0: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
1: And you brought some ladus.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: And you say that you have distributed 5,000 ladus to everybody.
0: ఆ 5,000 మందికి కూడా నువ్వు పోయి ప్రశ్నించు.
1: You ask all 5,000 people.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: What have you eaten?
0: లడ్డు.
1: Yes, I లడ్డు.
0: నువ్వు తినేది ఏమిటి? లడ్డు.
1: What have you eaten?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
0: laddu. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: Therefore, your own true self is appearing as a reflection.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: So know your true nature, your true identity.
0: ప్రేమ తత్వము ఒకటే.
1: Love is one.
0: ప్రేమ ఒక్కటే.
1: Love is only one.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కచ్చుకుంటుంది.
1: దెన్ వన్స్ యూ లుక్ ఇట్ యువర్ చైల్డ్ యూ హగ్ హర్.
0: ఇది నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: And when once you see your sister,
0: ee aatma anedi okate.
1: Atma is only one.
0: Rendu anetundi aatma levu.
1: There are no two selves.
0: Ee okate anetundi satyanni gurtinchu.
1: Know this only one self.
0: Evariki evaru bhedamulu kuda undavu.
1: There will be no differences.
0: Evariki evaru deshamulu kuda undavu.
1: You don't hate anybody.
0: Ee deshamulu bhedamulu povalanukunte ivannikkalo unna antu bhavinchu.
1: Therefore consider that the same self exists in everybody. There will be no differences at all when once you know the self.
0: Kanuka ee ekatvam ani matra nu gurtinchu.
1: So recognize this oneness.
0: అప్పుడే ఈ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు.
1: ఆల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: భగవాన్ బిలాంగ్స్ టు యూ, యూ అండ్ భగవాన్ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ యూనిటీ.
0: రెండు అనేటువంటి ఏమాత్రం కనిపించవు.
1: దేర్ ఇస్ నో డ్యూయాలిటీ అట్ ఆల్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్.
0: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలంకి ఇది మీరు అర్థం చేసుకుంటారు.
1: వెన్ యూ గో బై సర్టన్ ఎవిడెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కాంప్రహెండ్ క్లియర్లీ.
0: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
1: బి పేషెంట్ ఎనఫ్.
0: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
1: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with him.
0: Kanuka ekatvani nu gurtinchukoni aa ekatvani drudanga vaari pettukunnappude neeku neeve Sai Baba avutavu.
1: When once you know the principle oneness of the self as the true reality, then you will know that you are divine.
0: Kanuka neevu divine kaani neevu vere kaadu.
1: You are basically divine, nothing else.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: దిస్ డివైన్ యూ గో యూ థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్.
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను, మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: Go on thinking, improving this idea of
0: oneness.
1: You are not separate from Bhagavan.
0: Nenu meekante veruga lenu.
1: Bhagavan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
1: దెన్ ది డిఫరెన్సెస్ విల్ సర్టన్లీ వానిష్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ ట్రూత్, అండర్స్టాండ్ ద రియాలిటీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: పరమార్థ జ్ఞానమునకు భక్తియే మూల కారణం.
1: ఫర్ ది సుప్రీమ్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ద డివోషన్ దట్ ఈస్ ద కాజ్.
0: భక్తి రేవ భవరోగనాశి, జనన మరణాది ఈ రోగములకు భక్తియే సరి అయిన ఔషధము.
1: డివోషన్ ఇస్ ద ట్రూ మెడిసిన్ టు గివ్ అస్ ఏ రిలీఫ్ ఆర్ క్యూర్ ఫ్రమ్ ద డిసీజ్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.

0: సమస్త తత్వజ్ఞానమునకు ఈ భక్తియే మూల కారణము.
1: ఫర్ ఆల్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ ఇస్ ది డివోషన్ దట్ ఈస్ ది బేసిస్.
2: భక్తి రేవ పరమోక్షకారిణి.
0: పవిత్రమైన గమ్యమైన మోక్షమునకు కూడాను ఈ భక్తియే మూల కారణం.
1: ఇట్ ఇస్ ది డివోషన్ దట్ టేక్స్ అస్ టు ద గోల్ ఆఫ్ లిబరేషన్.
0: ఇట్టి పరమ భక్తి నిమిత్తమై అనేక మంది అనేక విధములైన మార్గములను అనుసరించి దైవానుగ్రహమును పొంది తద్వారా దీని యొక్క ఫలితమును పొందాలని అనేక విధములుగా ప్రయత్నిస్తున్నారు.
1: People take to many, many sorts of efforts and follow many paths in order to receive God's grace by following the path of devotion.
0: అయితే భక్తి అనగా ఏమిటి?
1: What is devotion?
0: భక్ అను ధాతువు నుండి ఉద్భవించినటువంటిదే భక్తి.
1: భక్తి డివోషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: భజ్ అనగా సేవ.
1: భజ్ మీన్స్ సర్వీస్.
0: భజ్ అనగా ఒక విధమైనటువంటి యొక్క బంటు రీతి కొలువు.
1: భజ్ మీన్స్ స్పిరిట్ ఆఫ్ సర్విట్యూడ్.
0: భజ్ అనగా ప్రేమకు ప్రధానమైనటువంటి సూత్రము.
1: భజ్ ఇండికేట్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ లా.
0: ఈ భజ్ అనేటువంటి యొక్క ధాతువునందు అనేక విధములైనటువంటి అర్థములు ఇమిడి ఉంటున్నవి.
1: దిస్ వర్డ్ భజ్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
0: కానీ ఈ భక్తులు యందు నాలుగు విధములైనటువంటి తెగలుగా విభజించి వారు భగవత్ చింతనల చేత కాలంను గడుపుతూ వచ్చారు.
1: హవెవర్ డివోటీస్ ఆర్ ఆఫ్ ఫోర్ టైప్స్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ దీస్ ఫోర్ పార్ట్స్.
0: మొదటిది గుణగానము.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ సింగింగ్ ద గ్లోరీ బేసింగ్ ఆన్ ది అట్రిబ్యూట్స్.
0: రెండవది లీలాగానము.
1: ద సెకండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ బేసింగ్ ఆన్ మిరాకిల్స్.
0: మూడవది భావజ్ఞాన గానము.
1: ద థర్డ్ వన్ ఈజ్ ద వన్ విత్ ద ఫీలింగ్.
0: నాలుగవది నామజ్ఞానము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్.
0: అనగా నామ సంకీర్తన చేత కొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సార్ట్ లిబరేషన్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్
0: లీలా సంకీర్తన చేత మరికొంతమంది ధరిస్తూ వచ్చారు.
1: సమ్ సింగ్ ది గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్ హిస్ మిస్టరీస్ అండ్ మిరాకిల్స్.
0: భావ సంకీర్తన చేత మరికొంతమంది భ్రమలో మునిగిపోతూ వచ్చారు.
1: సమ్ ఆర్ డెల్యూటెడ్ బై ది ఫీలింగ్ అండ్ ది ట్రిబ్యూట్స్ ఆఫ్ ది డివైన్.
0: గుణ సంకీర్తన చేత కేవలము అసంతృప్తి పొందుతూ వచ్చారు.
1: బై సింగింగ్ ద డివైన్ క్వాలిటీస్ హౌఎవర్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్.
0: గుణ సంకీర్తన అనేటువంటిది భగవంతుడు గుణాతీతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ అట్రిబ్యూట్స్.
0: అలాంటి గుణాతీతుడైనటువంటి యొక్క భగవంతుణ్ణి గుణము చేత గానము చేసి మెప్పించటము ఇది కేవలం ఒక భ్రమనే.
1: ఇట్ ఈస్ డెల్యూషన్ టు సూపర్ ఇంపోజ్ ది అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ గాడ్.
0: ఇది కేవలము వారి భ్రాంతి చేతనే ఈ గుణ సంకీర్తన చేసి అప్పటికప్పటికి తృప్తి పడుతూ వస్తున్నారు.
1: ఇట్స్ ఓన్లీ అవర్ ఇల్యూషన్ దట్ గివ్స్ అస్ ద టెంపరరీ సాటిస్ఫాక్షన్ బై ప్రైజింగ్ హిస్ అట్రిబ్యూట్స్.
0: నిజముగా చూస్తే భగవంతునికి గుణములే లేవు.
1: ట్రూలీ స్పీకింగ్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్ ఇన్ అవర్
0: గాడ్. అతి గుణరహితుడైనటువంటి భగవంతుణ్ణి గుణములుగా కల్పించి దానితో స్మరించి దానితో భజించి వీరు తరించాలనేటువంటి కోరటము ఇది ఒక భ్రాంతి మాత్రమే.
1: When God is beyond all attributes, to attribute certain of these qualities, sing His glory and try to attain liberation is just an illusion.
2: Vasukitayanna Srinivasa Chidvilasa Bhava Pasamula Dunchi Manolasam Ivaram Vasura Kalyana Pura Vasudav Sishesha Gopa Dasuni Brocheti Jagadisha Khushi Kesevega Sirama Ramani Manohara ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర.
0: గుణము లేనటువంటి యొక్క భగవంతుని అనేక విధములుగా వర్ణించి వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస. ఏమిటి ఇవి శ్రీనివాసుడు, ఈ చిద్విలాసుడు ఏమిటి, విలాసం ఏమిటి? విలాసం ఒక గుణం కాదా?
1: We praise, we think of God who is beyond all attributes, but yet we call him Chidvilasa with all the mystery. Is it not an attribute?
0: ఈ విధంగా గుణగానము గావించి అప్పటికప్పుడు సంతృప్తి పడి కడపటికి నిరాశకు గురి అవుతూ వచ్చారు.
1: A devotee is disappointed because he gains temporary happiness and pleasure by singing the glory and attributes of the divine.
0: ఇంకా లీలాగానము,
1: లీలాగానం, సింగింగ్ హిస్ మిరకల్స్.
0: ఈ లీలాగానం అనేటువంటిది జయదేవుడు, గౌరాంగదుడు వీరందరూ కూడాను అనేక విధములుగా లీలాగానం చేస్తూ వచ్చారు.
1: దిస్ పాత్ ఇస్ ఫాలోడ్ బై డివోటీస్ లైక్ జయదేవ, గౌరాంగ.
0: కేవలం అది కూడా వారి భ్రమనే.
1: ఇట్స్ ఆల్సో దేర్ డెల్యూషన్.
0: ఈ భ్రమను మరింత అభివృద్ధిగా ఉంచుకొని ఈ లీలల చేతనే తాము తృప్తి పొందుతూ వచ్చారు. కడపటికి సత్యాన్ని గుర్తించి వారు కూడా తరిస్తూ వచ్చారు.
1: దే ఆర్ డెల్యూటెడ్ మోర్ అండ్ మోర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ఆల్ దీస్ మిరకల్స్. హౌఎవర్ దే రికగ్నైజ్ ద ట్రూత్ టువర్డ్స్ ద ఎండ్.
0: మీరా కూడాను ఆ విధంగానే, మీరా సక్కుబాయి వీరందరూ కూడాను అదే విధంగానే లీలాగానము చేస్తూ కట్టకడపటికి దీని వల్ల ప్రయోజనం లేదు. జగత్తే అతని యొక్క లీల, సృష్టి అంతయూ అతని యొక్క లీలని, ఇందులో భగవంతుని యొక్క లీలలు ప్రత్యేకించి ఏమిటి అని గుర్తించి అప్పటి నుంచి తాను స్మరిస్తూ వచ్చింది.
1: మీరా సక్కుబాయి, దే ఫాలోడ్ దిస్ పాత్ సింగింగ్ ద గ్లోరీ అండ్ ద మిరకల్స్ ఆఫ్ ద లార్డ్, బట్ యెట్ దే ఫైనల్లీ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ మిరాక్యులస్ దాన్ ద క్రియేషన్ ఇట్సెల్ఫ్, అండ్ దే ఎంటర్టైన్ సచ్ ఎ ఫీలింగ్ ఫైనల్లీ.

0: తిన రామ తుమ బిన కృష్ణ తుమ బిన ప్యారే తుమ బిన హృదయన జాయి.
1: నీవు లేకపోతే నాకు నిద్రాహారములు కూడా నువ్వు రావు, నాకు అక్కర్లేదు.
2: Without you, I don't need any drink or food to eat. I can't sleep even.
0: Divasana bhuka nindanahi raina.
1: Dinamulo naaku aakalani kaani dappeni kaani ye maatram kodunu naaku kaligeetundi kaadu Krishna.
2: Krishna, I never felt thirsty. I never felt hungry any moment, any day.
1: Ee vidhangaina Krishnuni prarthinchi kattakadapatiki దినము తానే, రాత్రి తానే, కాల స్వరూపుడు తానే, అంతా తానే, ఇంకా దీందులో లీలలు ఏమిటి? ఇదంతా కేవలం నా భ్రమనే అని సంతృప్తి పడుకొని అప్పటి నుంచి కూడాను హృదయవాసిగా భావించి కృష్ణ నీవే నా హృదయవాసి, అమార దిల్ తుమార మందిర్ అని నిశ్చయం చేసుకుంది.
2: షీ కుడ్ అండర్స్టాండ్ డే ఈజ్ గాడ్, నైట్ ఈజ్ గాడ్. Then what else you speak of a miracle or mystery? That's all your illusion. Therefore, finally she considered God as indweller in her heart and thought so.
1: Inka bhava sankirtana lopala aneka mandi vaaru kudunu bhraminchipothunnaru.
2: The bhava sankirtana, those that sing in full realization of the significance of the divinity, feeling they are also deluded.
1: Santu gondulandi muari andarandune ve aanandamundu chunduvani bindu sidara. సందు గొందులందు మరి అందరందు నీవే ఆనందమందు చుందువాని విందు సీధర హిందువదన సురేంద్ర బుంద వందిత పాదార వింద నిత్యనంద గోవింద వేగ భ్రోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకర శ్రీ రమారమణి మనోహర. సందు గొందులందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు శ్రీధర.
2: ఓ గాడ్, ఐ లిసన్ టు దట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్ బై ఇన్స్టాలింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లివ్ ఎవ్రీవేర్.
1: భగవంతునికి ఒక సందు, ఒక గొంది, ఒక విధమైన మార్గం ఉంటుందా?
2: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ లేన్ ఆర్ బై లేన్ ఫర్ గాడ్.
1: కనుక ఇవన్నీ కూడా నా భ్రాంతులే.
2: దట్స్ ఆల్ మై ఇమాజినేషన్.
1: కనుకనే ఈ మూడు రకములైనటువంటి కూడా భ్రాంతులే. గుణగానము, భావగానము, లీలాగానము, ఈ మూడు కూడాను కేవలము ఒక భ్రాంతితో కూడినటువంటివి అని నిర్ణయం చేసుకున్నారు.
2: ఫైనలీ ఇట్స్ డిసైడెడ్ దట్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్ సింగింగ్ హిస్ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ ఫుల్ రియలైజేషన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ ఆర్ ద మిరకల్ దట్ జస్ట్ ఇల్యూషన్.
1: నామ సంకీర్తనే స్థిరమైనటువంటిది అన్నారు.
2: That which is permanent, that which is steady, is to chant, sing his name.
1: రూపాన్ని ధరిస్తున్నాడు.
2: God takes a form.
1: రూపమును ధరించినప్పుడు నామాన్ని కూడాను వరిస్తున్నాడు.
2: When once he takes a form, he has a name too.
1: రూపాన్ని ధ్యానించటము, నామాన్ని స్మరించటము, ఈ రెండింటి యొక్క సంబంధమే రూప సహిత ధ్యానము, ధ్యాన సహిత రూపము అన్నారు.
2: Therefore, we have to meditate on his form and chant his name. This is what is called the process of spiritual path, where there is combination of these two.
1: Kanuka ee oka nama sankirtana anetundi sarvulu kudunu tarinchadaniki chakkani maraja margamu.
2: Singing his name, chanting his name is the royal path to liberation.
1: Ee nama sankirtanato andari kantamulu cheri ekatma tattanga ఒక్క గానంగా పాడినారంటే ఆ విధమైన దివ్యశక్తి యొక్క వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించిపోతుంది.
2: When all join in chorus singing in absolute unison in one voice, that will certainly lead to divinity.
1: ఈ నామ సంకీర్తనే కాక రూపభావాన్ని కూడా కొంతవరకు నిరూపిస్తూ వచ్చారు వాళ్ళు.
2: They also demonstrated the feeling of his divine form while repeating his name.
1: చేరేటప్పటికి జగత్ వ్యవహారం కూడా ప్రారంభమైంది.
2: When once these two aspects are there, the name and the form, there comes forth the other rest of the things.
1: రూపనామముతో కూడినటువంటి ఈ జగత్తు,
2: the whole world is the combination of these two, name and form.
1: కనుకనే ఈ జగత్తుతో కూడినటువంటిదే అభిమానం, అమకారములు.
2: And we find these two, the attachment, possessive instinct.
1: ఒకానొక సమయం లోపల కృష్ణుడు తమ సహజ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాడు.
2: Krishna was in his original form at one time.
1: Anadu kani, inati prajalu, Krishna yokka leelalu kani, atani yokka charyalu kani, aneka vidhamulaga kudanu vimarsistu vacharu. Kani appatiki Sri Krishnudiki vayasu 6 samvatsaramule.
2: Then and now, people criticize the divine actions and the divine miracles.
1: 6 samvatsaramule yokka barudainatunti vaadu ఏమిటి ఈ చర్యను విమర్శించడానికి అవకాశం ఎక్కడుంది?
2: వేర్ ది స్కోప్ ఫర్ ఎనీవన్ టు క్రిటిసైజ్ కృష్ణ హూ వాస్ ఏజ్డ్ 6 అట్ ద టైం.
1: భావరాగముల యొక్క ఊహరే.
2: ఇట్ వాస్ ఆల్సో జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఎమోషన్.
1: భర్త లోపల పరుండినాడు.
2: ద హస్బెండ్ ఇస్ స్లీపింగ్ ఇన్ సైడ్.
1: భార్య కూడా లోపల ఉంటుండాలి.
2: వైఫ్ వాస్ ఆల్సో దేర్.
1: కృష్ణుడు పోయి తలుపు తట్టాడు.
2: కృష్ణ ట్యాప్డ్ ద డోర్.
1: ఆమెకు అభిమానం ప్రారంభమైంది.
2: దెన్ షీ స్టార్టెడ్ ఫీలింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
1: కొంతసేపు ఆగాలనుకుని తిరిగి కొంతసేపు ఆగింది.
2: షీ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్.
1: కానీ కృష్ణుడు ఊరుకునేటువంటి వాడు కాదు. ఒక హఠం పట్టేటువంటి వాడు. బాగా కొడుతూ వచ్చాడు తలుపును.
2: కృష్ణ డిడ్ంట్ కీప్ క్వైట్. హీ వెంట్ ఆన్ థంపింగ్ ద డోర్.
1: నెమ్మదిగా ఒక సందు ఉండేటువంటి దీన్ని చూచి అక్కడ కృష్ణుడితో చెప్తుంటుండాలి.
2: Watching a small hole there, she went on telling to Krishna.

0: Krishna, I will open the door. Wait for some time. Wait for some time.
1: కాని ఇంకా కొడుతూ వచ్చాడు.
0: But yet Krishna went on thumping the door.
1: కాని భర్త లేచాడు.
0: Husband got up.
1: భర్త లేచి తలుపు తెరిచాడు.
0: Husband opened the door.
1: కృష్ణుడు చిన్న పిల్లవాడు.
0: Krishna was so young.
1: ఆ పిల్లవాడిని చూస్తే కోపం రాలేదు ఆ భర్తకు.
0: Husband was not angry watching this little boy.
1: ఎత్తుకున్నాడు పాపం.
0: He lifted him.
1: ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు.
0: He has taken him inside.
1: భార్య యొక్క భావము, ఆ యొక్క నామ సంకీర్తనలో ఉన్నటువంటి యొక్క ఆనందము మురిసిపోయింది. ఆహా, నా భర్త కూడా మారిపోయాడు. నా భర్త కృష్ణుడింటే ప్రేమిస్తూ వచ్చాడు, కృష్ణుడిని ఎంతనో ఆలోచిస్తూ వచ్చున్నాడు అని తానెంతో మైమర్చిపోయింది.
0: వైఫ్ హాస్ ఫర్గోటన్ హర్ సెల్ఫ్ బికాస్ హస్బెండ్ స్టార్టెడ్ లవింగ్ కృష్ణ, కెరెసింగ్ కృష్ణ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఎఫెక్ట్ ఆఫ్ భజన్.
1: కనుకనే కృష్ణుని యొక్క చేష్టలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క ప్రవృత్తి మార్గంలో ప్రవేశించి నివృత్తి తత్వాన్ని బోధించేటువంటిది.
0: దో యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ఆర్ అవుట్ వర్డ్, ఇట్ విల్ టేక్ అస్ టు ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తి యందు కూడాను ప్రవృత్తిని ఏర్పరిచి ఆ ప్రవృత్తి యొక్క తత్వం నుంచి నివృత్తి యొక్క మార్గాన్ని బోధిస్తూ వచ్చేటువంటిది.
0: ఇన్ ట్రైంగ్ టు బి ఇన్ వర్డ్ వీ స్టార్ట్ టు బిగిన్ విత్ ఫ్రమ్ ద అవుట్ వర్డ్ ట్రెండ్ అండ్ దెన్ రియలైజ్ లేటర్.
1: కాన భగవంతుని యొక్క లీలలు గానము చేతనే మనకు సంతృప్తి గావిస్తుంటాయి.
0: గాడ్స్ మిస్టరీస్ క్యాన్ బి అండర్స్టూడ్ అండ్ విల్ బి బ్లిస్ఫుల్ బై సింగింగ్ మిరకల్స్ ఆఫ్ గాడ్.
1: ఈ గానం అనేటువంటిది ఎంత మాధుర్యమైనటువంటిదో, ఎంత మధురమైనటువంటిదో, ఎంత శ్రవణానందమైనటువంటిదో అందరికీ తెలుసు.
0: మ్యూజిక్ యు నో హౌ మెలోడియస్ ఇట్ ఈస్, హౌ ప్లీజింగ్ టు హియర్.
1: తెల్లవారుజామున నగర సంకీర్తన చేస్తుంటే పాటలు రానివాడు కూడా అందులో ప్రవేశించి ఆనందంగా పాడుకుంటూ పోతుంటాడు.
0: The morning time during Nagar Sankirtan, those that do not know songs and hymns, they also join the chorus.
1: ఈ యొక్క గానమునందు అంత మాధుర్యం ఉంటుండాలి.
0: So much of sweetness is contained in this music.
1: నాస్తికుడైనా ఆస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా నాస్తికుడైనా గానములో మురిచిపోతాడు, మర్చిపోతాడు.
0: He may be theist or an atheist for that matter. He forgets himself the moment he listens to the melody.
1: తనను తాను మరిపించి మురిపించి మయమరిపించేటువంటి తత్వమే ఈ గానము.
0: ఇట్ ఇస్ ద మ్యూజిక్ దట్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ లాస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంకా భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను, మహత్తరములను కూడాను ఈ గానంలో ప్రబోధిస్తూ వచ్చింటుంది.
0: బై మ్యూజిక్ వీ కెన్ కన్వే అండ్ షేర్ ద మిరకల్స్ ఇన్ ద మిస్టరీ అండ్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్.
1: ఈ భగవంతుని యొక్క చర్యలను, అనేక విధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తులను గానం ద్వారా వినిపించి అనేక ప్రపంచానికి చాటినటువంటి యొక్క భక్తులు కూడాను లేకపోలేదు.
0: There are many devotees who propagated the divine actions and the divine mystery and the miracles.
1: కనుక గానం అనేటువంటిది చాలా అందరినీ ఉల్లాసపరిచేటువంటిది.
0: Therefore it's the music that will in which we will be swept off.
1: Kana gaanamu cheta andarnu tarinchadaniki idu oka chakkani rajamargam.
0: Music is the royal path leading to liberation.
1: Kanukani ee gaana sankirtanu chetane bhagavantunni tana swadhinamu gaavinchukovachu.
0: By singing the glory of God we can certainly attain him, reach him.
1: Ee vidhamga gaana sankirtanu chesi hrudayanni marchipoyi ఆ గానంలో లీనమై భగవంతుని అందుకుడు తాను పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అభివృద్ధి గావించుకుంటాడు.
0: వైల్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్, హీ మర్జెస్ ఇన్ హిమ్, దేర్ బై డెవలప్స్ డివైన్ లవ్.
1: హే కృష్ణాయని మురళిడా ద్రౌపదిని కమలేదా.
0: ఓ కృష్ణ, హ్యావ్ యు నాట్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద్రౌపది?
1: నేను పాండవులను గాచినావు, కుచేలుని ఆర్తి దీర్చినావు, కురూపి అయిన కుబ్జా వక్రములను పోగొట్టినావు. వాచామ గోచరుండని నీ చరితములను పొగడ

0: Krishna, you have protected Pandavas. It was you who had saturated the Kubja at that time. It was you who helped that Kuchela. And I have been waiting for you to receive
1: Kuchele
0: your grace. You have protected Pandavas and you made that ugly Kubja look so beautiful and you helped
1: Kuchela.
0: You came to their rescue responding to their prayer.
1: Is it possible for
0: Brahma to narrate, to describe, to extol in full your
1: mystery?
0: God is beyond comprehension, understanding. The word and the mind return in futility, being not able to understand the divinity.
1: Kanukane gana sankirtanam chetane, samasthi gana sankirtanam chetane, marinta జగత్ వ్యాప్తి గావించడానికి హృదయం వికసించడానికి విశాలం కావడానికి చక్కని అవకాశములు ఉంటున్నాయి.
0: బై సింగింగ్ టుగెదర్ దేర్ ఇస్ ఎవరీ పాసిబిలిటీ టు బ్లాసమ్ అవర్ డివోషన్ అండ్ టు రీచ్ అవుట్ టు ఎవరీబడీ.
1: ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
0: కలెక్టివ్ సింగింగ్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
0: ఇట్ వాస్ గురునానక్ హూ స్టార్టెడ్ దిస్ కలెక్టివ్ సింగింగ్.
1: అతను అందరూ కూడా ఏకంగా పాడేటువంటి రీతిగా భజనలోని ప్రారంభించాడు.
0: He started భజన్స్ కలెక్టివ్ కమ్యూనిటీ సింగింగ్
1: కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపజేస్తూ వచ్చింది.
0: ఇట్స్ ఓన్లీ భజన్ కలెక్టివ్ సింగింగ్ ఇన్ కోరస్.
1: కబీర్ దాసు,
0: కబీర్
1: తులసిదాసు,
0: తులసిదాసు
1: రామదాసు,
0: రామదాసు
1: వీరందరూ కూడాను ఈ నామ సంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
0: Their lives are redeemed because of these భజన్స్.
1: ఈ నామ సంకీర్తన లోపల ఇంత మాత్రమైన శక్తి ఉంటుండాలి.
0: సచ్ గ్రేట్ మైటీ స్ట్రెంగ్త్ ఇస్ లేటెంట్ ఇన్ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: రూపం లేదని చెప్పుకోవచ్చును కానీ నామం మాత్రం ఉంటుండాలి.
0: యు మే సే దట్ గాడ్ హాస్ నో ఫామ్ బట్ హి హాస్ ఎ నేమ్.
1: భగవంతుడు అనేది ఒక పెద్ద పేరు.
0: గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ నేమ్.
1: పేరంటే ఏమిటి కావాలి? ఓ రామకృష్ణ గోవింద్ అని కాదు, భగవంతుడా అనటమే ఒక పేరు.
0: Name is not Rama, Krishna, Govinda. You say God. God itself is a name.
1: Nama rahitudu antunnaru, roopa rahitudu antunnaru.
0: You say he is nameless and formless.
1: Nama roopam lenatundi ee jagattulo kaanaradu.
0: In this world there is nothing without a name and a form.
1: Kinchit anusvaroopani kudanu roopam undi naamam undi.
0: Even an atom has a name and a form.
1: ఈ రూపనామములే లేకపోతే ఇంకా పెద్ద స్వరూపాన్ని ఏ విధంగా ధరిస్తుంది?
0: వితౌట్ నేమ్ అండ్ ఎ ఫార్మ్ టు సచ్ ఎ టైనీ స్మాల్ సటిల్ ఆటమ్ హౌ డు ఎక్స్పెక్ట్ లార్జ్ థింగ్స్.
1: ఉన్నటువంటి సమస్త రూపములకు నామము, ప్రతి నామమునకు ఒక శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ అండ్ ఎ పవర్ దేర్ ఇన్.
1: కనుకనే భారతీయులు ప్రతి రాతిని కూడా పూజిస్తూ వచ్చారు, ప్రతి చెట్టును కూడా పూజిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారతీయస్ వర్షిప్ ఎవ్రీ స్టోన్, ఎవ్రీ ట్రీ.
1: విషపురుగు అయినటువంటి సర్పాన్ని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఈవెన్ ఎ పాయిజనస్ స్నేక్.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ డస్ నాట్ డిజర్వ్ యువర్ వర్షిప్.
1: అందువల్లనే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదక్షిణం చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు.
0: దేర్ఫోర్ వాట్ మెనీ పీపుల్ డూ యూ మైట్ బి వాచింగ్, they go on paying their obeisance, respects.
1: Sarvatra untundadi bhoomi.
0: Mother Earth is present everywhere.
1: Idi mother earth lenatvanti pradesame ledu.
0: There is no place where there is no earth.
1: Oka chinna katha untundadi.
0: There is a small story here.
1: Oka fox bhoomi daggara
0: even a poisonous snake.
1: కానీ పైన ఎగిరేటువంటి గరుడవంతుని కూడా పూజిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో వర్షిప్ ద బర్డ్ దట్ ఫ్లైస్.
1: భగవంతుని పూజించలేనటువంటిది మరొకటి లేనే లేదు జగత్తులో.

0: ఉంటుండాలి.
1: ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట.
1: ఎ ఫాక్స్ హ్యాస్ టేకెన్ ఎ లోన్ ఆఫ్ 5 రూపీస్ ఫ్రమ్ ఎర్త్.
0: రెండవ దినం లేచేటప్పటికే అర్త్ అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని.
1: సెకండ్ డే అర్త్ ఆస్క్ ఆర్ యూ గోయింగ్ టు రీపే ద లోన్.
0: అదే దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట.
1: ఇన్ ఆర్డర్ టు ఇవేడ్ పేమెంట్ ద ఫాక్స్ వెంట్ ఆన్ రన్నింగ్ ఓవర్ నైట్.
0: ఈ భూమి యొక్క శాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క.
1: ద ఫాక్స్ didn't want to be bothered or pestered by earth, therefore it went on running.
0: విశ్రాంతి తీసుకుంది.
1: ఇట్ టుక్ రెస్ట్.
0: తెల్లవారు లేచింది.
1: గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్.
0: అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అడిగింది.
1: ఇమ్మీడియట్లీ అర్త్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఆర్ యూ గోయింగ్ టు పే బ్యాక్ ద లోన్.
0: కనుక నీ భూదేవి అనేటువంటిది సర్వతపాణి పాదం సర్వత్రా ఉంటుండాలి.
1: సో అర్త్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఈ భూమిదే ఒక దేవత.
1: దేర్ఫోర్ అర్త్ ఈస్ డివైన్.
0: కనుకనే భూమి కూడాను ఒకానొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
1: దిస్ అర్త్ ప్రే టు నారాయణ.
0: స్వామి ఎలాంటి పాపములనైనా నేను భరించగలను.
1: ఐ కెన్ బేర్ ఎనీ సినర్.
0: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
0: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయడానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
1: సో అర్త్ ప్రే టు నారాయణ. ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
0: అప్పుడు
1: దెన్
0: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
1: వాల్మీకి కంపోజ్డ్ 1 crore stanzas ఆఫ్ రామాయణ.
0: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వాళ్ళకు పంచాలి అనుకున్నాడట.
1: He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds.
0: కానీ అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు.
1: They were all distributed equally.
0: 33,33,333 పంచాడు.
1: 333 were distributed.
0: ముల్లోకంలో వారికి పంచాడు.
1: They were distributed to all the 3 worlds.
0: 33,33,333. ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
1: It reached all the 3 worlds.
0: ఒక్క శ్లోకం మిగిలింది.
1: But one shloka remained.
0: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
1: How to distribute equally this shloka?
0: ఇది పంచడానికి వీలు కాదే.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్.
0: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంట్లో 11 అక్షరాలు ఉంటున్నాయి.
1: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
0: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
1: 3 వర్డ్స్ మస్ట్ రిసీవ్ ఈక్వల్.
0: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
1: అట్ ద రేట్ ఆఫ్ 3 లెటర్స్ దే వర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ ది 3 వర్డ్స్.
0: మిగిలినాయి
1: 2 లెటర్స్ రిమైన్.
0: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
1: Only 2 letters are remaining. There are 3 words to
0: play.
1: Vishnu said,
0: "Amma, ee yokka Valmiki rasinatundi yokka Ramayanamunu andanni panchadaniki karakunda poyindi. Igo 2 aksharalu migilayi. Ee 2 aksharale Rama, Krishna, Hari, Shiva, Hara, Sai anetundi 2 aksharalga pettukondanu."
1: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
0: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
1: సో 2 letters are here now.
0: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది.
1: సో దీస్ 2 letters are to be shared.
0: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జ్యువల్.
0: కలుగునే దానివల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
1: ది డ్యూయలిజం విల్ మేక్ యూ
0: ఫర్గెట్. ఎ మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: అందువల్లే ఒకటూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది.
1: సో మైండ్ సేస్ ఎస్ అట్ వన్ టైమ్ అండ్ నో అట్ అనదర్ మోమెంట్.
0: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది నేచర్.
0: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
1: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
0: Christians kuda nu Jesus 2 aksharalu vachesindi.
1: Christians also said 2 letters.
0: Muslims kuda Allah 2 aksharalu vachesesindi.
1: Muslims say Allah 2 letters.
0: Annintu enduru 2 aksharalu.
1: Every religion speaks of God 2-lettered 1.
0: Anduvallane Chagara cheppadu.
1: So Chagara said,
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: How can I decide you?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచర నామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ,
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయన అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్
0: కాబట్టి దీంతో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ ఇందులో మకారమని లేకుంటే నమ శివాయ.
1: శివ మంత్ర నమ శివాయ మా ఇస్ ద ప్రైమ్ లెటర్ వితౌట్ విచ్ ఇట్
0: లైఫ్ లెటర్,
1: లైఫ్ లెటర్.
0: కనుకని నమ శివాయ అనేటువంటిది నమా శివాయ మకారం లేకుండా పోతే నమ శివాయ మంగళం కానటువంటిది అమంగళము అయిపోతుంది.
1: నమ శివాయ విచ్ ఇస్ ఆస్పిషియస్ వితౌట్ మా లైఫ్ లెటర్ ఇట్ ఈస్ ఇన్ ఆస్పిషియస్.
0: ఈ వివరము తెలిసిన గనునకు మొక్కెదా.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు ద వన్ హూ నోస్ ఆల్ దీస్ డీటెయిల్స్.
0: ఎవరని ఎవరని నిన్ను నిర్ణయించేదిరా.
1: హౌ ఎమ్ ఐ టు డిసైడ్ ఇన్ వాట్ వే ఐ కెన్ కాల్ యూ
0: శివుడవో మాధవుడవో?
1: శివుడవో శివుడా మాధవ?
0: కానీ శివ మంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనం. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
0: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రములకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
1: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామ. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు దట్.
0: కనుక జగత్ అంతా కూడాను భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
1: ఇన్ దిస్ హోల్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ డోంట్ చాంట్.
0: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
1: ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ హీ థింక్స్ ఆఫ్ గాడ్.
0: పిల్లలు పేరు పెట్టుకోలేనా వాడిని పిలుస్తూ ఉంటాడు.
1: అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దేర్ చిల్డ్రన్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. లేక
0: స్నేహితుని పేర్లేదోనైనా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
1: అట్లీస్ట్ హీ విల్ బి కాలింగ్ హిస్ ఫ్రెండ్స్ హూ బేర్ ద నేమ్స్ ఆఫ్ గాడ్స్.
0: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
1: ఆల్ నేమ్స్ ఆర్ డివైన్.
0: అన్ని నేమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అన్ని నామములు భగవంతుని నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
1: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
0: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యూ కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యూ వాంట్.
0: అది నీ యొక్క తృప్తి.
1: It gives you
0: satisfaction. కానీ నామం మాత్రం సత్యం.
1: బట్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఇస్ ట్రూత్.
0: నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
1: దేర్ ఇస్ నో అదర్ పెనెన్స్ గ్రేటర్ దాన్ మేకింగ్ ది నేమ్ ఆఫ్ గాడ్ డాన్స్ ఆన్.

0: ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది.
1: థింగ్ ఇస్ గ్లోరీ, దట్ ఈస్ ద పిల్గ్రిమేజ్, అండ్ దట్ అమౌంట్స్ టు రీడింగ్ ద సీక్రెట్ టెక్స్ట్, దట్ ఈస్ ద పెనెన్స్.
0: కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన, ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రం చాలా ఉత్తమమైన సంకీర్తన.
1: Of all the forms of singing the glory of the Lord, the attributes and the feeling and all that, the name chanting is supreme.
0: Naam chetane bhajinchandi.
1: Chanting,
0: naam chetane tarinchandi.
1: And that's the only way to be
0: redemption. Naamane varinchandi.
1: And you be after his name.
0: Bhajana bina sukha shanti na.

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிளிதமைனட்டு ஸ்வரூபமுதோ ஆனந்தாபிரோலம் ஆடுத்துன்னது.
1: The whole world is a combination of the pleasure and pain.
0: சுகமு லேனி துக்கமு, துக்கமு லேனி சுகமு மானவுடு அனுபவிச்சலேடு.
1: Man cannot experience pleasure without the pain.
0: நசுகா லப்யதே சுகம், சுகமு லேகுண்டா துக்கமு மனக்கு பிராப்தின்சது.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ యు డోంట్ రిలిష్ ఫుడ్.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: అన్లెస్ ఇట్ ఇస్ డార్క్ ద లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam bahubanda roopam

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్,
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే,
1: బట్ యెట్ ద మిల్క్ ఈస్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: There are very few who would find out the unity in diversity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగ భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారము.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారమవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం, ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామాలను మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu,
1: not this.
0: Sad.

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat katalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani,
1: takina vanniyu tadinamule.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kuda nu kanipinchatam le.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee visharamaina jagattunandu echchatu chuchinappatikini swarthamu saprayojaname taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva visharamaina bhavamu నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ ప్యూర్ లవ్.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ should have the looks of a moon so cool and the heart of a butter.
1: Anandani chekurchetunti yokka diniga manu chupu tayar cheskovali.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana చేతులు ఎట్లాంటివిగా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యాండ్స్?
1: ప్రతి పని ఎందు కూడాను దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి.
0: అవర్ వర్క్ షుడ్ బ్రింగ్ అస్ ద రెప్యుటేషన్ అండ్ ద నేమ్ అండ్ ఫేమ్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుకనే ఉపనిషత్తులు

0: പരഹിതേയസ്യ കലൗതസ്യ കലൗ യുഗൗ. ഈ കലിയുഗം നന്ദു യസ്യ ഭാഷിതം സത്യഭൂഷിതം. ഹൃദയമു പവിത്രമൈനട്ടുതിഗను, మాటలు సత్యమైనట్టుగాను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గాను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth with our hands, when we serve the society, that is what is called the trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమైన చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు, కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుండాలి.
1: ఇట్ ఇస్ ద థాట్ ప్రాసెస్ దట్ ఇస్ ద ఫుడ్ టు ద బ్యాడ్.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ దట్ వాట్ యు రియలీ వాంట్, వాట్ యు ఎస్పైర్ ఫార్.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ గాడ్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ గాడ్.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడు ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని వాసించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివే.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుందాది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించుటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్, ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కెన్ నాట్ కంప్లీట్.
0: దేనిని సాధించగలదు?
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్ దాస్ చెప్పాడు.
1: పురందర్ దాస్ సెడ్
0: బెటర్

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemeligem chitrabannamanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga taanu paint cheyavachunu kaani

0: భగవంతుడు సృష్టించినటువంటి ఒరిజినల్ పెయింట్ అనేటువంటిది ఎవరు వేయలేరు.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: అన్ని కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేత సర్వము కూడాను చిత్ర విచిత్రంగా కూడా తోస్తుంది.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: కనుకనే సూర్యదాస్ చెప్పాడు, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.

0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి పవిత్రమైనటువంటివి
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము
0: వి డోంట్ థింక్ ఆఫ్ ఎక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్
1: దీనికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్
1: ప్రేమనే పరమాత్ముడు
0: లవ్ ఇస్ గాడ్
1: ప్రేమనే పరంజ్యోతి
0: లవ్ ఇస్ లైట్
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బ్యారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ది రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. పరాత్మనటువంటి ప్రేమను గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకని ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: ద లవ్ ఇస్ మియర్లీ అన్ అటాచ్మెంట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ అసోసియేషన్ అండ్ రిలేషన్.
0: ఇవి ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: ఇట్స్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: ద ట్రూ బ్లిస్ లైస్ ఇన్ ది ఇన్వర్డ్ పాత్.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో నుంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot see God's will for that matter.
0: నిద్రావస్థయందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: కానీ అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: Effortlessly, the whole world comes to nothingness.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: However, with all the effort, you can withdraw the mind.
0: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించే ప్రయోజనం లేదు.
1: There is no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానము హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you also.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయం మాదినాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal, we have come to the stage of human, and then we should be divine.
0: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: without reaching
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: without reaching the destination, without making a
0: permanent way.
1: Well, how do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: forward.
1: You don't want to spend
0: money. But the
1: very heaven should fall on
0: your lap.
1: This is the influence of Kali age.
0: Man is not making an effort. He is not
1: working hard.
0: Karmanyeva adhikarasya. Man yokka adhikaram karma adhikarame.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉంటాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డూ ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము ఇలాంటి ఈశ్వర అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్
0: డెన్స్ ఫారెస్ట్. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramulu edi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvi.
1: There are three main principles that he followed.
0: Kantham satyasya bhushanam.
1: It is the truth that is jewel to this neck.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: ఇంతకంటే other మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
0: ఉంటున్నాయి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: రివర్స్
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: వి హావ్ గాట్ ద రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: అండ్ వి హావ్ గాట్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
0: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలమునందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ ద గాడెస్ ఆఫ్ ఫుడ్ టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణమేమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వి ఆర్
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి.
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్ వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudunu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudikini enta sampadalu undinappudikini enni vidhamainatundi sukha santoshamulu undinappudikini culture nu maatram vadaratam ledu.
1: In spite of their plenty and prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavatva yokka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతుని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితుల యందు విదేశముల యొక్క ప్రభావము విదేశముల యొక్క సంస్కారము విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దగ్గర
0: ఎవరు భారతీయుడు?
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటినీ ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ The one who follows the path of righteousness is a Bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు. కాదు కాదు, ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీణుంగొకండు వసుడను కలడా.
1: By merely taking birth in this holy land, By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is that
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్. హీ హస్ ఆల్
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లు పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: అండ్ శివ సేస్ వాట్ ఆల్ హీ హస్ బీన్ ఎస్పైరింగ్
0: ఆర్
1: వరల్డ్లీ థింగ్స్ ఐ డోంట్ అబ్జెక్ట్.
0: కానీ జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
1: హౌఎవర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఈస్ విత్ మీ ఓన్లీ.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravana ku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantasadalu vaada medalu nantu chesina danujavalanu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: knowledge. బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హీ కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వి స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: దుర్గా అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుండాలి?
1: వెర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుండాలి వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty, we work with our hands.
0: ఇది ఏ లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విదిన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతాని పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: గాయత్రీ అంటుకొను ఓం భూర్ భువస్వః భూర్ భువస్వః. ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయంలోనే ఉంటున్నవి.
1: That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart.
0: ఈ మూడు లోకములు కూడాను మన స్వరూపమే ధరించింది.
1: All the three have taken your own form.
0: దేహము ఒక లోకము. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్ భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వి సే నేచర్ ప్రకృతి అవుట్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ద ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: సర్వశక్తి కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ
0: తట్టుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంత కాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: వెట్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్.
0: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టేట్ యూ గాట్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎర్నింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హత్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.

0: is what is the fun of me or
1: reading? ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
0: What is the fun of being educated?
1: కనుక అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
0: Will all the darkness be dispelled by the announcement of light on earth?
1: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
0: Will all the disease be cured by listening to the name of the medicine?
1: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
0: Will the poverty be taken out by listening to the
1: మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పాకము విన.
0: Will ever the hungry man, the hunger would be
1: appeased by the menu.
0: So nothing of that sort.
1: చెయ్యాలి.
0: One has to do.
1: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
0: But the food that is served on the plate, one must make an effort to collect the food and eat.
1: చేతితో పని చేయాలి.
0: You must work with his
1: hands. అనుభవించాలి.
0: And then you must experience.
1: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
0: In Telugu also it's said.
1: రెక్కలాడితే డొక్కలాడతాయని.
0: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
1: ఫీడ్ యువర్సెల్ఫ్. మనం పనిచేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
0: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
1: పనిచేయి,
0: వర్క్ వెల్,
1: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
0: దెన్ యూ విల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
1: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
0: ఇఫ్ యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
1: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
0: టుడే వీ డోంట్ వర్క్.
1: పళ్ళు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
1: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
0: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
1: కబందునికి తల ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
1: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
0: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
1: అనగా అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇన్నర్ మీనింగ్?
1: నిరంతరము సర్వకాల సర్వావస్థను ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
1: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
1: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
1: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
0: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
0: యు స్టడీ,
1: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
0: యు ఆల్సో గెట్ డిగ్రీస్,
1: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
0: యు ఆల్సో డు జాబ్,
1: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
0: యు గో అబ్రాడ్.
1: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
0: వాట్ ఫార్ యు డు దీస్ థింగ్స్?
1: మానసిక శాంతి కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ఫార్
1: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
1: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావాల్సినంత మట్టి ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
1: నీ ధనం అంతా కూడా బ్యాంకు లో పెట్టవచ్చు.
0: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
1: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
0: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: నో ద ట్రూత్ వేర్.
1: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
0: యు డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
0: యాజ్ యు డై యు డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
1: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
0: ఇఫ్ దీస్ పీపుల్ దట్ డై ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్యారీ దిస్ ఫిష్ ఫుల్ ఆఫ్ సాండ్ దే విల్ నాట్ స్టాండ్ హియర్ ఇన్ భారత్.
1: ఏది మన వెంట రాదు.
0: నథింగ్ విల్ ఫాలో us.
1: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
0: ఇట్స్ ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ దట్ విల్ ఫాలో.
1: కనుకనే మంచి చేసి, మంచి చూచి, మంచి తలచి మంచిని అనుభవించాలి.
0: దేర్ఫోర్ డు గుడ్, సీ గుడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ గుడ్.
1: ఇది విద్యార్థి రాడు గుర్తించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
1: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
1: ఎంత మంది చదివారు?
0: దర్ మెనీ పీపుల్.
1: ఎంత మంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
0: దర్ మెనీ స్కాలర్స్ టు.
1: ఓ గొప్ప పేర్లు కూడాను, బిరుదులు కూడాను పొందారు.
0: దే హావ్ మెనీ టైటిల్స్.
1: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
0: అరిస్టాటిల్ ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
0: దర్ మెనీ పీపుల్ నోబెల్ లారియట్స్.
1: కానీ ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
0: నథింగ్ దే కుడ్ క్యారీ.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
0: ద డివైన్ ఫీలింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: న్యూటన్.
0: న్యూటన్
1: మీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
0: ఇస్ ది న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
1: అతను గొప్ప సైంటిస్ట్.
0: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: కట్టపడి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్?
1: తల చెడిపోయింది.
0: He turned mad.
1: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
0: 9 years he was in the mental hospital where he died.
1: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: What is the use of all knowledge?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: With all learning and the knowledge, a foolish man does not know his own truth.

0: ఎన్ని గుణం బుమానలేడు.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ద పొజిషన్స్ ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్
0: మెంటాలిటీ. చదువు చదువు తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ నాలెడ్జ్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ది టోటల్ నాలెడ్జ్.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ది స్టడీ వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్.
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: వి హావ్ టు స్టడీ సో యాజ్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవుల యందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దెన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ.
0: ఒకరి చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది ఎట్ల పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: ద రిసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ.
0: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ట్రేడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప మరచిరంత, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ all comforts, pleasures and conveniences, the moment the human value is forgotten, the peace is lost in our minds. That is the truth that Bhagavan expresses to all of us.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu aashinchunadi sukhamu kadu.
1: What man aspires is not happiness.
0: Dukkamu kaadu.
1: Nor misery.
0: Sukhamu dukkamu. Rendinti yokka ekattvam tho koodina nija tattvam nandu ee yokka divyatvanni gurtinchadame nijamaina manavuni yokka pradhana kartavyam.
1: The main duty of mankind is to know that which transcends the pleasure and pain, the state of equanimity.
0: Sukadukkamulu rendu kodanu sariyainatuvi kaadu.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: Avi manavudu anduko taginatuvi kaadu.
1: They are not to be achieved nor expected.
0: Sukamani aanandinchutu undaga దుఃఖం ప్రవేశిస్తుంది.
1: ద మూమెంట్ వన్ స్టార్ట్స్ ఎంజాయింగ్ దేర్ అపియర్స్ ద సాడ్నెస్.
0: దుఃఖమని విచారించుచుండగా సుఖం ప్రవేశిస్తుంది.
1: యాజ్ వన్ గ్రీవ్స్ ఫర్ ద లాస్ హీ గెట్స్ జాయ్ దేర్ ఆఫ్టర్.
0: ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు ఈ సుఖ దుఃఖముల రెండింటిని కూడా త్యజించి మానవత్వంలో దివ్యత్వాన్ని అందించేటువంటిది కేవలము దుఃఖం మాత్రమే అని సత్యాన్ని గుర్తించారు.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: సుఖము కంటే దుఃఖమే మానవునికి అనేక విధములైనటువంటి యొక్క సహాయకారిగా చూస్తుంది.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham. Sukham nunchi manaku sukham praptinchadu. Dukham nundi e manaku sukham praptistundi.
1: You do not derive happiness out of happiness. You can be happy only out of the state of unhappiness.
0: Navavidhamalainatundi bhakti yandu prema tattvame pradhanamainatundi yokka సూత్రము.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: ప్రాచీన మహర్షులందరి కూడాను అనాది కాలం నుండి అధ్యయనం చేస్తూ ఆనందాన్ని పొందినటువంటి యొక్క తత్వము దుఃఖమే.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu మనం ఏ విధమైనటువంటి మనస్తో స్వీకరిస్తామో అదే విధముగానే దుఃఖమును కూడాను మనము అదే మనస్తో స్వీకరించాలి.
1: జస్ట్ యాజ్ ద మైండ్ వెల్కమ్స్ హ్యాపీనెస్, ఇట్ షుడ్ ఆల్సో ఈక్వల్లీ వెల్కమ్ సాడ్నెస్.
0: బాలబాలికలు, లేత హృదయం యువకులు, ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా కూడాను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: In fact, the children of the tender age and youth, be that of any country, they are going to be the future leaders.
0: Konna vastuvu kante konabayyetvanti oka dhanamu chaala viluvainatvantidi.
1: In fact, anything that you buy is certainly less than the money that you have.
0: Dhaname undina దేన్ని కూడా మనం సాధించవచ్చును.
1: విత్ మనీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
0: కనుక వస్తువులు మనకు ప్రధానం కాదు.
1: ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: ధనమే ప్రధానమైనటువంటిదిగా భావించి ఈనాటి మానవుడు తన యొక్క జీవితమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ కన్సిడర్స్ మనీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో హీస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: ముఖ్యంగా మానవునికి ఉండవలసినటువంటి ధనము ప్రేమ ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వెల్త్ షుడ్ వీ హ్యావ్, ఇట్ షుడ్ బి ది వెల్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ధనం ఒకటి ఉండినా అన్నింటినీ కూడా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
1: విత్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ కెన్ బి అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: Yuvakulu, vruddhulu, madhyavayaskulu kalisi aneka rakamainatvanti oka vishayalanu vimarsistukuntu vacharu.
1: In fact, you have been deliberating on various subjects, the youngsters, the middle aged and old, all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvantidi emti?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidamulainatvanti oka gnanamunu abhyasinchinappatikini, enni reetila kudanu banavudu sadhanalu salipinappatikini, prema aneetvanti bhavamu manavuni hrudayam nandu lekundina ivanni kudanu vyarthamule.
1: One may have knowledge to a great extent, one might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatvantidi prema tattvamu adi e nijamainatvanti oka bhakti prabhavam.
1: Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kaani kattukunna bharyabhartalu kaani పుట్టిన బిడ్డలు కాని అందరూ కూడాను ధనము ధనము ధనము ధనం ధనమును ఆశిస్తూ ఉన్నారే కాని దైవతత్వంతో కూడినటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని ఎవరు కోరటం లేదు.
1: ద పేరెంట్స్, ద లైఫ్ పార్ట్నర్స్, ద చిల్డ్రన్, దే ఆల్ థింక్ ఆఫ్ మనీ ఓన్లీ. దే వాంట్ టు బి రిచ్ బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetvanti jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetvantidi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: Manam chese sadhanato labhyam kaadu.
1: Nor by our spiritual endeavors.
0: Kevalamu ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: In this world we have been struggling because we are not aware of the primordial principle of love. We are carried away by the worldly, the ephemeral, worldly things.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: దైవము లభ్యమైనా సర్వము మనకు లభ్యమే.
1: When once you have God with you, everything will be at your doorstep.
0: దైవమే లభ్యం కాకుండినా సర్వము మనకు వ్యర్థమే.
1: When you don't experience God, everything will be in vain.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know this truth.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పని ధనంపైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: They consider money as most important. They want to be rich enough. They want MR's wealth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ప్రేమకై పాటుపడండి.
1: Let us struggle to earn this love.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: Let us make every attempt to achieve this love.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: Know the truth that love is our property.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: There is no other property that is greater than love.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: Even if you were to get it is useless.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యూ నో ద స్పిరిట్ ఆఫ్ లవ్ యూ విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుంటాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evaranu telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagavan said yesterday, ee
0: manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దియం.
0: పాల నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మనం కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: విల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్ ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి యొక్క సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీనిని చిరగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి ఒక అశాంతి అనేటువంటి ఒక స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలం చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ది సెన్స్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నోసెన్స్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అది ఏ నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ మిల్క్ యు కెన్ హావ్
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ హావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యూ వాంట్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ హావ్ బీన్ ఫాలోయింగ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: వన్ హ్యాస్ టు క్వశ్చన్, ఈజ్ దిస్ రైట్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ట్రూత్ఫుల్ పాత్, ఈజ్ ఇట్ ఇటర్నల్ పాత్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పాత్.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ దట్ ఈస్ ఇటర్నల్.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది, కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ ఎట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటన్.
0: జపం చేస్తాము,
1: వీ డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దట్ చాంటింగ్.
0: ధ్యానములో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానములో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: all the spiritual practices
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అయినటువంటి ఒక సాధనలు చేసి
1: the temporary spiritual practices
0: టెంపరీ ఫలితాన్ని పొంది
1: yield temporary results,
0: temporary జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: And to lead a temporary life is nothing great about it.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: Therefore we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: సతతం ధ్యానమః, సత్యం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైం.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరి చింతనం.
1: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఆల్ ది టైం.
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు బీ ఇన్ మెడిటేషన్ ఇన్ ఆల్ స్టేట్స్ ఎట్ ఆల్ ఎవ్రీవేర్.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో
1: జస్ట్ ఎస్ breathing process takes place naturally,
0: అదే విధంగా మన జీవితం అంతా ఇక్కడను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact, it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం సోహం సోహం, ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: వాట్ వీ హ్యావ్ టు అచీవ్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ ది సోహం ప్రిన్సిపల్.
0: వచ్చింది మనం సోహం వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హ్యావ్
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: దిస్ సోహం వేర్ ఫ్రమ్ వీ గాట్ ఇట్?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: దిస్ సోహం ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ కోహం.
0: కోహం అనగా నేనెవరు?
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకు కూడాను ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ will be fructified.
0: ఈనాడు
1: today
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: Today we are building our mansions of life on water bubbles.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో.
1: At what moment it would collapse, we do not know.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైన యొక్క దీనిపైన మనం ఆధారపడాలి, కానీ నీటి పొడుగ వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: Therefore, human life should have a very strong base, but not that which is fleeting, that which is artificial.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇక్కడ కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరుల వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: Makuru dhana jana yavana garvam.
1: Don't pride yourself because of your
0: harati nimishat kala sarvam.
1: Because of youth and wealth, because the whole time would vanish.
0: Chalamlo chari potundadi.
1: It drops out in a moment.
0: Chalamlo kadili potundadi.
1: And it passes off in a moment.
0: Yedi manaku shastranga nilchadam ledu.
1: Nothing remains with us permanently.
0: Ilanti shastranga lenatundi dani pe aadharam enduku chesukotam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: శాశ్వతమైనటువంటిది మన ఆత్మనే.
1: సో దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: దిస్ సెల్ఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called bruhut.
0: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: And atma is derived out of this bruhut, which is called aham subsequently.
0: ఈ అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: This aham is truth and it is permanent.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make effort to know this principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, ahamu, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni motta motta gurtinchali.
1: We have to know the underlying unity in these three, atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: కనుకనే బ్రహ్మతత్వం అనేటువంటిది శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది నిరంతరము మన వెంట జంట ఇంటా ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్ ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుంటుండు, ఎప్పుడు ఉండినప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటి అదొక్కటే.
1: You may be in the waking state, or the dreaming state, or in the state of a deep sleep, but this principle of Brahman will be with you.
0: కనుకనే నిరంతరము మన వెంట ఉండినటువంటిది ఆ బ్రహ్మతత్వం ఒక్కటే.
1: It is only this principle of Brahman which is always with you.
0: ఆ బ్రహ్మనే మానవత్వంతో కూడినటువంటి దివ్యత్వము.
1: And that this principle of Brahma is the divinity present in humanity.
0: ఆ దివ్యత్వం అనేటువంటిది నీ యందే ఉంటున్నది.
1: The divinity is within you.
0: నీవే ఆ బ్రహ్మతత్వము.
1: యు ఆర్ బ్రహ్మ.
0: నీకంటే మించినటువంటిది కాదు ఇక్కడ.
1: ఇట్స్ నాట్ బియాండ్ యు.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవాన్ని వెతకడానికి ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎక్కడో లేడు.
1: సో వెన్ మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, హీ షుడ్ నో దట్ గాడ్ ఈజ్ నాట్
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఎందుకు ఇంత యోచన చేయటం?
1: Why should you search for him when God is everywhere?
0: కాని ఈనాటి మానవుడు భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్నంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: But man is wasting his time because of his desires, likes and dislikes, and thus leading an artificial life.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: In fact, all the desires that we have are mean.
0: Naitika, bhautika, dharmika, aadhyatmika, laukika, rajakiya, anni rangamana yendukudanu unnatvantidi okkate.
1: In fact, it is one and the same in all the fields, physical, the secular and the worldly.
0: Kaani ee manavuni yokka jeevitam anta kudanu swarthamu swaprayojanam cheta koodi untunnadi.
1: But today man is leading his life full of selfishness and self-interest.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: When once there is no selfishness, well, there cannot
0: be
1: self-interest.
0: స్వప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుంది.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: నీ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటిదే కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్
0: హర్ట్ హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యూఆర్ హార్మింగ్, యూఆర్ హర్టింగ్
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యూ హావ్ బీన్ థింకింగ్ డిల్యూడింగ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ హార్మింగ్ దెమ్.
0: ఎవరు సొసైటీ?
1: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంత మూడవది,
1: అండ్ ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ,
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ,
0: స్పిరిచువాలిటీనే ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: నౌ హౌ మెనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, SAI.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యూ ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ ఈజ్.
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasthi swaroopudaina daivatvanni gurtinchukovadaniki veelavutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: Kanukani taana modalamunchi kudanu chinna pillalaku vidyani garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: With this individuality, we can join this association society.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First, know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంత ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదటి మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand this spirituality easily.
0: కాని ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి ఒక ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి ఒక సత్యనిత్యమైనటువంటి ఒక దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదట మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రం ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
0: అదే సాత్విక ఆహారం.
1: దట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్,
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో గ్రీన్,
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియం అన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: Because of this alcohol, the senses turn weak.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: సో ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆల్కహాల్ విల్ సర్టన్లీ ఎన్ అబ్స్టకల్.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: He should reach the state of forgetfulness in a natural way, not by consuming alcohol.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ నేచురల్
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ నేచురల్ వే.
0: దీనిని నాదుడు చెప్పాడు, ఎల్లప్త పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ ఇన్ ఎ నేచురల్ వే.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫాలో దిస్ ఆర్టిఫిషియల్ పాత్.
0: ఈ యొక్క మత్తు, మాంసము, ఇత్యాదివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: ఎ హ్యూమన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ మీట్ ఈటింగ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: Such medicines should not be used.
0: Manu kashtapadina panchine kani aa mattu padarthanni emaatram upayoginchukokoodadu.
1: Doesn't matter even if we were to suffer, but we should not accept those intoxicants.
0: Prema swarupulara,
1: embodiments of
0: love. Meerandaro ento sadhana chestunnaru.
1: All of you have been following spiritual practices.
0: Chaala mandi paalu perugu kudunu saatvikame kada ani danni teesukodaniki prayatnam chestunnaru.
1: And in fact many consider the milk and curd as pious. And accept
0: receiving. అది కూడా సాత్వికం కానే కాదు.
1: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
0: అందులో కూడా కొంత మత్త పదార్థం అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆల్సో వి ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
0: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భుజించకూడదు.
1: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
0: కనుక మితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడా ఒక ప్రమాణపూర్వకంగా మనం ఉంచాలి.
1: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వెన్ యు ఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
0: ఫుల్ గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్.
0: ధ్యానము ధ్యానము ధ్యానమని ధ్యానంలో కూర్చుంటున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
0: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
1: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్ టెక్నిక్?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుంది.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నోటీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ రొటీన్.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: ఇట్ కెనాట్ బి ది స్పిరిచువల్ పార్ట్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లో పార్ట్ ఆఫ్
1: దిస్. కాన్సన్ట్రేషన్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్.
0: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పార్ట్.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: వైల్ వీ టేక్ ఎ పాత్ వీ సిట్ స్టడీ.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: బట్ మెనీ కన్సిడర్ ఇట్ గ్రేట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనం కదలాలి.
1: వీ హ్యావ్ టు మూవ్.
0: మనసు కూడా చలించాలి.
1: ద మైండ్ ఆల్సో నేచురల్లీ మూవ్.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ వేవర్స్ నేచురలీ వీ షుడ్ రీచ్ ఎ స్టేట్ దట్ విచ్ ఇస్ స్టడీ.
0: కనుకనే చలించే దాని నుంచినే మనము చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం?
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐ.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలం నాకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: ఇది కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనము కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anithyamainatuvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatuvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetuvanti danto chalinchinatuvanti oka aatma tattvanni manam gurtinchalani prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
0: Ee naadu aneka mandi aneka rakamainatuvanti sadhanalu chestunnaru.
1: Many people follow spiritual paths.
0: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: They work for some time only.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారం అయిపోతాం.
1: Later we'll be lost without any result.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: Therefore we should never follow such paths which are temporary.
0: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never think that God is outside and start installing him
0: in our heart. ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: drama kattulu vale ganipistuntunnayi.
1: They are like just like drama enactment.
0: Idi drama ku maatrame paniki ostayi gaani ee kattulu
1: they are just for dramatic
0: sampadaniki paniki raavu.
1: It is for dramatic purposes, not for permanent value.
0: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనం ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to kill this illusion.
0: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డిస్టెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ సచ్ డిల్యూజన్.
0: దీనికి అనేక రకమైన మార్గములున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ డివైసెస్.
0: ధ్యానం అనగా
1: మెడిటేషన్ మెన్
0: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కండక్టెడ్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. That which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
0: Kani ee naadu emotional ga pothundaru.
1: We are proceeding
0: emotional ga vastunnaru.
1: We are proceeding along the emotional lines.
0: Kanuka deeniki samandhamainatundi kaagunda undalandi.
1: We should be away from such emotional line.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Meeku teliso teliyakano తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిదిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ దాట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ట్రూ.
0: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద రైట్ మెడిటేషన్ ప్రే టు భగవాన్ ఆస్క్ హిమ్.
0: ఏది మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ ఎనీథింగ్.
0: ఏ సాధనలు అక్కర్లేదు.
1: నో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఎసెన్షియల్.
0: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
1: జస్ట్ కండక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ దాట్ విచ్ ఇస్ కన్ఫర్డ్, నాట్ అచీవ్డ్.
0: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
1: ఎవ్రీ వన్ ఫాలోస్ ఎ స్పిరిచువల్ మెథడ్.
0: ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది.
1: దీ స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
1: వి గో బై ఎ ఫామ్.
0: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ అప్ ద సేమ్ ఫార్మ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ ఫార్మ్.
0: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
1: హీ షుడ్ ఫర్గెట్ హిస్ ఫార్మ్.
0: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
1: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనము?
1: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్ హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్.
0: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
1: ఐ సే ఐఎమ్ మెడిటేటింగ్.
0: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
1: హౌ డు యూ నో దట్ యుర్ మెడిటేటింగ్?
0: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
1: ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్ కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు.
1: నో.
0: కనుక నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: నీ తత్వాన్ని నీవు మర్చినటువంటిదే ధ్యానము.
1: వెన్ యూ ట్రాన్సెండ్ యువర్ సెల్ఫ్ దట్ మెడిటేషన్.
0: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఇంక్రీజెస్ యువర్ సాంక్టిటీ ఇస్ మెడిటేషన్.
0: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
1: దాట్ విచ్ ఫిల్స్ యూ విత్ ఎటర్నిటీ ఇస్ మెడిటేషన్.
0: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
1: వితౌట్ ది రిసీవింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నిటీ ఇన్ టు అస్ వీఆర్ జస్ట్ పాసింగ్ బై దాట్ విచ్ ఇస్ మొమెంటరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
1: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
0: ఏదో అనేక మంది గురువులని పెద్దలని సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
0: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వం.
1: దాట్ ఇస్ నాట్ ట్రూ.
0: నీ హృదయమునందున్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
1: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
0: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
0: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
0: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైం.
0: ఒకనాడు
1: వన్ డే
0: తనను తాను మర్చిపోయాడు.
1: హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
0: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
1: హ్యావింగ్ లాస్ట్ హిమ్సెల్ఫ్ హి హస్ బికమ్ వన్ విత్ ది యూనిటీ.
0: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
1: హీ వాస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
1: అండ్ దిస్ వాజ్ నోటీస్డ్ బై ఆనంద.
0: చూచి ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
1: హీ సెడ్ ఓ బ్రదర్ వై ఆర్ యూ మూవింగ్ అబౌట్ లైక్ దిస్.
0: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
1: అండ్ దెన్ హీ కుడ్ రిమైండ్ హిమ్సెల్ఫ్.
0: ఈ భౌతికమైన దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
1: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైం.
0: ఒకనాడు
1: వన్ డే
0: తనను తాను మర్చిపోయాడు.

0: you moving about like this?
1: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
0: And then he could remind himself.
1: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
0: In fact, I have been moving restlessly because my mind is full of this fleeting, ephemerally, momentary, worldly
1: nature. నేను ఏమాత్రం తలంచకూడదు.
0: So I should not think of the mind.
1: ఉన్నది ఒక్కటే మనసు.
0: In fact, there's only one mind.
1: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
0: We may have any number of lives, but mind is same.
1: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
0: Mind will never change.
1: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
0: So I should know the nature of the mind, which is changeless.
1: చూచాడు.
0: He just watched.
1: ఒక్కతూరి హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
0: He thought of it wholeheartedly.
1: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
0: And there he could notice mind coming out of the heart.
1: నిర్వాణం పొందాడు.
0: And then he attained liberation.
1: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం,
0: the reason behind this nirvana,
1: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
0: Because he has been thinking of this mind.
1: మనస్సునే స్మరించకూడదు.
0: In fact, it should not be thought.
1: మనసే అన్ని విధములుగా కలతలు పెట్టించేది.
0: And it is the mind that is responsible for agitations.
1: మన ఏమో మనుష్యానాం కారణం బంధమోచయో.
0: Mind is responsible for the bondage and liberation.
1: కనుక ఈ మనసును మాత్రం తలంచకూడదు.
0: So one should not think of it.
1: మనసును మరచి,
0: one should forget the mind.
1: మనసును విడిచి,
0: and one should give it up.
1: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని,
0: and he should think of divinity.
1: దివ్యత్వంలో లీనం కావాలి.
0: And he should merge in divinity.
1: అదే నిజమైనటువంటి నిర్వాణం.
0: And that is true state of liberation.
1: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
0: ఆనంద noticed this.
1: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
0: And he too conducted himself like that.
1: కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
0: And within a moment of time, now the ananda could also attain.
1: దేహాలు ఏమిటి ఇవన్నీ?
0: What is this body?
1: ఈ పంచభౌతికమైన దేహాలు.
0: It is full of senses.
1: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
0: And that's just artificial.
1: నిత్య సత్యమైనటువంటివి కాదు.
0: They are not eternal permanent.
1: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటిది సత్యం ఎట్టవుతుంది?
0: Why should we follow this body? And how can we know the ultimate truth?
1: దేహ భ్రాంతిని మనం మోచాలి.
0: So we should cut short.
1: దేహాభిమానం త్యజించాలి.
0: We have to sacrifice this body attachment.
1: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
0: And we should be attached to the spirit.
1: అదే నిజమైనటువంటి ధ్యానం.
0: That is true meditation.
1: అదే నిజమైనటువంటి యొక్క త్యాగము.
0: That is true sacrifice.
1: అదే నిజమైనటువంటి యొక్క యోగము.
0: That is true yoga.
1: అదే నిజమైనటువంటి యొక్క భోగము.
0: And that is real pleasure, bhoga.
1: ఆ భోగమే ఆనందము.
0: And that bhoga, pleasure is ananda, bliss.
1: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
0: It is not worldly pleasure.
1: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained there.
1: కనుకనే సత్యం బ్రూయాత్.
0: Speak truth.
1: ఆ సత్యంతో పల్లే ఈ ప్రియం బ్రూయాత్.
0: And speak softly in an acceptable
1: way. Satyam apriyam.
0: Never speak untruth, that which is not acceptable.
1: అప్పుడే నీ యొక్క నిర్వాణం నీకు లభ్యమవుతుంది.
0: Then you can think of liberation.
1: కనుకనే లిబరేషన్ కావాలనుకుంటున్నారు చాలా మంది.
0: Many people want this liberation.
1: లిబరేషన్ కేవలము తాత్కాలికంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: Liberation is not that cheap.
1: మనస్సును మర్చిపోతూ పోవాలి.
0: And we should forget the mind.
1: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా మైండ్.
1: నిజమైనటువంటి నిర్వాణం.
0: అండ్ దాట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది?
0: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
1: లిబరేషన్? మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
0: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదనుకుంటారు.
0: యు హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
1: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
0: గ్రాడ్యువల్లీ యు విల్ నోటీస్ ఇట్.
1: మొట్టమొదట దైవ చింతన ప్రేమతో ప్రారంభించండి.
0: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
1: అప్పుడే నీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
0: దెన్ యు విల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టేట్.
1: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
0: And in fact, they started with the position of I to begin with.
1: Tarvata we nunchi vacharu.
0: And then they thought of we.
1: Tarvata all anitundi vachindi.
0: And then they could know all the rest.
1: Kada motta motti I anitundi pettukokoddu.
0: So we should not keep this
1: I ni tejinchali.
0: We have to sacrifice this I.
1: Appude nijamainatundi aanandam kalugutundi.
0: Then you will have true bliss.
1: Joy, joy, joy annadu ee buddhudu.
0: Buddha said of joy, joy.
1: జాయ్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది జాయ్?
1: జేఓవై జాయ్.
0: జేఓవై జాయ్.
1: జే అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ జే?
1: ఏమిటో అర్థం కాలేదు తనకు.
0: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ ఓ.
1: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ ఓ.

0: ఐదా
1: జే ఓ వై.
0: జే ఓ వై,
1: జే అనగా సర్వము,
0: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఓ అనగా సమస్తము,
0: ఓ ఇస్ కంప్లీట్నెస్,
1: వై నిర్వాణము,
0: వై నిర్వాణ లిబరేషన్,
1: జే ఓ వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
0: సో జాయ్ హెస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్, జే ఓ వై.
1: కనుకనే ప్రతి అక్షరం కూడా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి.
0: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
1: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
0: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దిస్.
1: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపైనే మీరు ప్రయాణం చేయకూడదు.
0: ఇట్ మైట్ అపియర్ దట్ మైండ్ ఈజ్ స్టడీ ఫర్ సమ్ టైమ్ బట్ వీ షుడ్ నాట్ థింక్.
1: ఉంటుంది, కొంతకాలం వరకు ఉంటుంది.
0: ఇట్ మైట్ రిమైన్ స్టడీ ఫర్ సమ్ టైమ్.
1: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
0: అండ్ మైండ్ విల్ మేక్ యూ సఫర్.
1: ఒక్క చింతను కూడా చేయనివ్వదు.
0: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్.
1: ఏ సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
0: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
0: యూ హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్, వీ డోంట్ నీడ్ టు అండర్.
1: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
1: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
0: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాశి గురు పూర్ణిమ.
0: టుమారో ఈజ్ గురు పౌర్ణమి.
1: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
1: ఈ గురు పౌర్ణిమ,
0: గురు పూర్ణిమ,
1: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేస్తున్నాడు.
0: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
1: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
0: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్ట్ యూఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
1: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
0: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్ట్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
0: keeping preceptor
1: in you divyatanga dani marchukoni
0: and just transform into the
1: pavitramaina dintlo manam deenam kavali
0: and then we have to melt and merge in the ultimate reality.
1: Kanuka
0: so
1: repati dinamu
0: tomorrow
1: meeru guru purnami yokka rahasyanni kontha varaku telusukovadaniki prayatninchandi.
0: Bhagwan will explain to us the secrets of guru purnami tomorrow.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

భక్తి విద్యలనెల్ల భక్తితో చదివేరు.

0: వీరసుతుడా.
1: We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat.
0: Vidyarthulare.
1: Students.
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభము కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ అక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్ ఎడ్యుకేషన్ బిఫోర్ హీ ఎడ్యుకేట్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ right from top to toe there circulates in him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushteshtalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale puttutu untayi.
1: Further, you find bad feelings, wicked actions, and all wrong sentiments rampant, growing more and more like ants.
0: Nijamuga yuvakulu yandu, yuvatulu yandu, manavattam anetundi, maripimpa chesetundi yokka, ashta madamulu, arishad vargamulu, tamoguna rajogunamulu, ivanniyu cherinappudu, 16 కళలుగా రూపొందుతుంటాయి.
1: Among men and women, there are 16 qualities that make them forget the very human nature.
0: మానవుని యందు ఈ దుష్టమైనటువంటి యొక్క షోడశ కళలతో నిండి ఉంటాడు ఈనాటి యువకులు అందరూ.
1: The modern youth are encompassed by the 16 traits.
0: కేవలము ధనమదము, గుణబలము, భుజబలము, బుద్ధిబలము, ధైర్యబలము, స్త్రీబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము, ఇవన్నీ కూడాను అష్టబలము.
1: ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈగో సచ్ ద వెల్త్ ద క్వాలిటీ ద ఫిజికల్ స్ట్రెంగ్త్
0: మదములు
1: దే ఆర్ నాట్ ది స్ట్రెంగ్త్ ఎట్ ఆల్ దే ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఈగో.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఈ ఆరు.
1: Adding to this there are six more, the desire, the anger, the lust, the greed,
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that
0: అన్నీ చేరేటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that the emotion in the bestial quality, the 16 encompassing.
0: కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual real sacred latent divine qualities.
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so sacred.
0: ఈ షోడశ కళలు కాదు.
1: Not of this nature.
0: ఇవి అష్ట మదములు, అర్షద్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: దట్ డే వెన్ స్టూడెంట్ గెట్స్ రీడ్ ఆఫ్ ది 16 దెన్ యూ విల్ హ్యావ్ ది లేటెంట్ 16 డివైన్ క్వాలిటీస్.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామ, క్రోధ, లోపు, మోహం, మాత్సర్యములు కావు.
1: దేర్ఫోర్ ది చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్ నాట్ లస్ట్, గ్రీడ్, యాంగర్, అవరీస్ అండ్ సో ఆన్.
0: ఇవి కేవలము మృగ లక్షణములు.
1: They are animal
0: లక్షణములు.
1: They are animal qualities.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: The human qualities, the human values are the truth, righteousness, peace, forbearance, compassion, sympathy.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: బికాస్ ఆఫ్ బీస్టియల్ క్వాలిటీ ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ హిడెన్.
0: కనుకనే ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: For this momentary pleasure, we are just spoiling that infinite latent divinity within us.
0: కాని ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: Dhanam.
1: Money.
0: Kevalam vastundi potundi.
1: Money comes and goes.
0: Dhanamunna dhananiyani ganamuga palikina damiyam disumanta shanti ledu.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of peace.
0: Vidya unnadani virravigina kani pudamiyandisumanta shanti ledu.
1: In spite of high education you have, about which you pride yourself, there is no peace left in you.
0: Idi emiti ee shanti lenatundi vidyalu?
1: What for is this?
0: Ee shanti lenatundi dhanam manakenduku?
1: Why do you need money?
0: Dhanamu yedi nana dhanamu.
1: What money? The wealth of
0: aishwaryamu. Emiti aishwaryamu? Arogya aishwaryamu.
1: That wealth of health.
0: Inka manlo undatundi sampada emiti?
1: What is the true wealth within us?
0: Paripurnamainatundi swechha sampada.
1: That wealth of freedom.
0: Emiti ee freedom ante?
1: What do you mean by freedom?
0: The end of wisdom is freedom annaru.
1: The end of wisdom is freedom.
0: Kaadu ee naati vidyavantulalo freedom ante ishtanusaramga maatavachchu, ishtamochinattu sancharinchavachchu, ishtamochinattu pravartinchavachchu, ishtamochina karyamulu cheyavachchu, adi swechha antunnaru.
1: Today people consider freedom meant to act as per one's own vagaries, whims and fancies.
0: Idi kaadu swechha.
1: It's not freedom.
0: Atma nigraham swechha.
1: The self control.
0: Atmanandam swechha.
1: Self bliss.
0: Atma gnanam swechha.
1: Self knowledge.
0: Atma vikasam swechha.
1: Self unfoldment.
0: Kanukane deeniki etla artham ani cheppavachunu?
1: How do you call it?
0: Swa plus ichcha swechha.
1: Swa plus ichcha is
0: swechha.
1: Swa atma
0: plus ichcha desire.
1: Ichcha desire.
0: Atma desire is swechha.
1: The desire of atma is
0: ee naadi vidyarthulu gaani yuvakulu gaani atma varaku prayanam cheyatam ledu. Kevalamu deha swechhanu maatrame sancharanga vaallu anubhavistunnaru.
1: Students or youngsters don't go to that point of atma. They only take the body into consideration.
0: Kanukane bhagavadgita yandu kulanu swa dharma para dharma ani rendu bodhalu chesadu.
1: Bhagavadgita also refers to two aspects, swadharma and paradharma.
0: Swadharma anaga kshatriyudu kshatriya dharma, brahmanudu brahmana dharma, shudrudu shudra dharma ani ee vidhanga jati mata kula bhedamulaku sambandhinchinatundi dharmamuluga prabodhistuu unnaru.
1: The swadharma is taught this way based on the caste and community.
0: Adi kaadu, swadharma atma dharmane swadharmam.
1: The dharma, the code of the spirit.
0: Paradharmam, paradharmam anaga deha dharmamu.
1: Paradharma means the code of the body.
0: Ee dehamu jadamainatundi.
1: Body is inert.
0: Deeni yandu manasye prerepana salipi aneka vidhamainatundi karmalanu aacharimpa chestundadi.
1: It's the mind that prompts and makes the body act.
0: Kanuka mana swechha anetundi idi kaadu mana swechha.
1: So this is not the freedom.
0: Samajamlo gauravanni sadhinchetundi yokka ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ.
1: ద కైండ్ ఆఫ్ బిహేవియర్ దట్ బ్రింగ్స్ యూ ఎస్టీమ్
0: సమాజంలో అనిపించుకునేటువంటి యొక్క స్వేచ్ఛని సరి అయిన స్వేచ్ఛ.
1: ద ఫ్రీడమ్ ఇస్ ద వన్ దట్ గెట్స్ యూ ద నేమ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఆత్మ జ్ఞానమే సరి అయిన స్వేచ్ఛ.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ద విజ్డమ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫ్రీడమ్.
0: ఇంద్రియ నిగ్రహమే సరి అయిన స్వేచ్ఛ.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్.
0: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక. అది నీ యొక్క యోగము. మరే ఎంత యోగంలో పుట్టావురా నీవు, అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి.
1: పతంజలి సేస్ వాట్ యోగ, హౌ లక్కీ.
0: అలాంటి అదృష్టవంతుడే భగవంతుడు కోరి వస్తుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్.
0: భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు గాడ్, హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యూ.
0: కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు కాల్ హిమ్.
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను
1: ఎ వెరీ గ్రేట్ డివోటెడ్ త్యాగరాజ హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్.

0: త్యాగరాజ ప్రేయర్ టు దట్ లార్డ్ ఆఫ్ బ్యూటీ, ఇన్వైటింగ్ హిమ్ టు
1: రమ్మని పిలిచాడు.
0: హి ఇన్వైటెడ్ హిమ్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దాట్,
1: రారా

0: Further, he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్రేయర్ ఆఫ్ ఎ డివోటీ.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: Unless until he has got a mistake, he doesn't need to invite.
1: భగవంతుడే నిన్ను పిలవాలి. come on my dear అని పిలిచాలి.
0: God himself should invite you. Come on my dear.
1: ఎప్పుడు పిలిచాడు?
0: When?
1: కరిష్యే వచనం తవా అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: మీ ఆజ్ఞను తిరసావహించి నా జీవితంతో నీ ఆజ్ఞ లోపలి లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కరే మామే వైశ్యసి సత్యం తే ప్రత్యానే ప్రయోజిమి మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నావాడురా కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరు క్షణంలోనే భగవంతుడు నిన్ను తన చేర్చుకుంటాడు.
0: Then once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in mankind.
1: కానీ అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నాది కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాడను.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరువు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘ దోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనం దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore we should run away from bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away.
0: Run away.
1: ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థుల యందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి.
0: Therefore,
1: పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణు మొదలుకొని ఘనం వరకు భగవంతుడి యొక్క సృష్టియే.
0: Right from microcosm to macrocosm is divine manifestation.
1: అలాంటి భగవంతుని కనుకోవడానికి సాధ్యం కాదు.
0: It's not possible to know God where he is.
1: అయితే ప్రతి అణువుకును ఘనంగానే భావించాలి, ప్రతి ఘనంకును అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ మాక్రో అండ్ వైస్ వర్సా.
1: కనుకనే ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గలమా కృష్ణ, నిను గనుగొన్న గలమా.
0: ఉద్ధవ సెస్, కృష్ణ, కెన్ వీ నో యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట అణువురేణు తృణకాష్ట మొదలు అఖండ రూపుడవై వెళ్ళిదువట నిను గనుగొన్న గలమా.
0: You are among the 84 lakhs of creatures present in this world.
1: అణువునందు ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in every atom.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: Why has he gifted this
1: world? నాయన, ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాన్ని సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడికి తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్. ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలినిచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ గివెన్ యూ ఆల్ సాట్ సాంగ్.
1: నీవు వినడానికి శబ్దాన్ని ఇచ్చాను.
0: సౌండ్ ఈజ్ మై క్రియేషన్.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: అండ్ ఐ హావ్ గివెన్ యు ద డ్రింకింగ్ వాటర్.
1: అన్ని పంచభూతములు మీకోసమే సృష్టించాను.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ యూ.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: Enjoy, experience freely as you like. The freedom is given to you.
1: దీనిపైన నాకు ఎట్టి యొక్క అధికారము లేదు.
0: I don't object.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: I don't object. I have no authority also.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: Experience
1: ఏ ట్యాక్స్ లేదు.
0: No tax.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: No tax whatsoever.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: Enjoy freely any lot.
1: కానీ
0: బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: The only stipulated condition is whatever you experience now, you must face the consequences.
1: చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad result.
1: మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good result.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏ మాత్రము ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత యందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: గీత ఆల్సో హస్ సెట్ ఎ వెరీ గుడ్ ఐడియా.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్నిచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు దీని స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలినిచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaani ichcharu pilchukodaniki nee pranaanu nilipukodaniki ichcharu.
0: I created this air to sustain your life.
1: Velugu ichcharu.
0: I gave you the light.
1: Neevu cheekatilo agnanam ane cheekatilo pala guntalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమే నీకు జ్యోతినిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యు డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెలిగే
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ది
1: దీపానికి వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీచేసి యొక్క గాలి వచ్చి వెలిగే దీని జ్యోతిని ఆపివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there, there will be some defect in my creation.
1: Adi a law of nature.
0: That's the law of nature.
1: Gali gali paliki veechalsindi.
0: The air must follow its own nature.
1: Jyoti jyotiki paliki velagavalsindi.
0: The light should illumine.
1: Aithe neevu aaripokunda neevu oka glass ni pettukovali. Adi purusha prayatnamu.
0: However, in order to see that you do not be extinguished, you should have a chimney glass there.
1: Adi pettukokunda o gali naa deepanni aarpakurudu ante adi ekkatu tappu kaadu.
0: On the other hand, you cannot say, oh air, see that this lamp
1: is dead. Nature ke chala viruddham avutundi.
0: It will be against the
1: bhagavantudu srushtinchinatvanti prati dani kudunu viruddham aipothundi.
0: It will be quite contradictory to the entire creation.
1: Kaga deenini bhagavantudu ye matram kudunu oppukodu.
0: God will not accept that.
1: Aithe
0: however
1: kontha mitimiri poyinappudu,
0: when it's beyond limits,
1: భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు,
0: when the devotee's mind
1: వారి ప్రార్థన హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు,
0: in response to their fervent prayer,
1: అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు.
0: God manifests himself and gives them relief.
1: ఒక సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును.
0: At one time in Bhagavatam you must have gone.
1: బ్రహ్మ గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani urchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopakalu gopalaru anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govunu rakshinchu ee varshamunaku meevu taalalemu jeevinchalemu ee baadhalanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
0: దెన్ కృష్ణ సెడ్
1: వర్షం నిలపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టాప్ దిస్ రెయిన్.
1: నా సృష్టియే.
0: ఇట్ ఈస్ మై క్రియేషన్.
1: కుర్చవలసింది కుర్చవలసినదే.
0: ఇట్స్ బౌండ్ టు రెయిన్.
1: అయితే
0: హౌఎవర్
1: దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి.
0: హౌఎవర్ దర్ ఆర్ సర్టెన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఎఫెక్ట్.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దానిని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop
1: the rain. నా నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది.
0: It means I transcend my own law.
1: కనుక రండి,
0: Come on.
1: నేను గోవర్ధనకి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకోండి.
0: I lift Govardhana mountain and you can stand under it.
1: వర్షమును మాత్రం నిలబడడానికి వీలు కాదు.
0: I don't stop the rain.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: the narrow mindedness of mankind,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: Immediately they doubted.
1: కృష్ణ రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: those that prayed for protection,
1: కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికి,
0: when Krishna lifted the Govardhana mountain,
1: balundi tadu,
0: he's such a young boy,
1: konda doddadi,
0: mountain is mighty,
1: mahabharambu itandu moyanga jalada,
0: mighty mountain, so heavy can he ever bear the weight of it?
1: బాలుండి తడు,
0: ఎ టైనీ థాట్,
1: కొండ దొడ్డది,
0: వెరీ బిగ్ మౌంటైన్,
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా,
0: కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ
1: వెయిట్, ఈ కొండను ఎత్తగలడా,
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటైన్,
1: వచ్చింది డౌటింగ్ థామస్.
0: డౌటింగ్ థామస్ డౌటెడ్ యాజ్ యూజువల్.
1: తక్షణమే ఎత్తాడు.
0: ఇమ్మీడియట్లీ హీ లిఫ్టెడ్
1: ఓన్లీ ఒక్క చిటికన వేలు పైన,
0: విత్ లిటిల్ ఫింగర్.
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు.
0: ఆల్ గ్యాదర్డ్ దేర్,
1: చేరేది చేరారు.
0: దే అసెంబుల్ దేర్ ఎనీవే,
1: వర్షం నుంచి తప్పించుకున్నారు.
0: దే కుడ్ అవాయిడ్ ది,
1: తాము తమ గోవులను కూడా అక్కడ చేర్చుకున్నారు.
0: కౌస్ అండ్ అదర్,
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది.
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. యశోదానందులు చాలా భయపడుతున్నారు.
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్, ఫియర్ స్ట్రికెన్.
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు, సరిపోయింది.
0: సమ్హౌ ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ది మౌంటైన్.
1: దాన్ని కింద దింపటం ఎట్లా?
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ?
1: దాన్ని కింద దింపే సమయంలో కొండ కింద మా కృష్ణుడు పడిపోతాడు ఏమో.
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్, వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్.
1: ఇప్పుడు అనుకున్నారు అందరిని ఒక్కతూరి కృష్ణుడు.
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్,
1: నా ఆజ్ఞ మీరు శిరసా వహించాలి అన్నాడు.
0: కృష్ణ సెడ్, యూ షుడ్ ఫాలో మై కమాండ్.
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు.
0: Those that who will follow my command will be protected.
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు.
0: Those that disobey, they are sure to die.
1: ఒక్కతూరి అందరు కూడాను,
0: at one moment all of you,
1: నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరు కన్నులు మూసుకోవాలి అన్నాడు.
0: As I say om, let all of you close your eyes.
1: కృష్ణుడు ప్రారంభించాడు.
0: కృష్ణ స్టార్ట్,
1: కన్నులు మూసుకున్నారు.
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్.
1: కొండ క్రింద ఉంది, కృష్ణుడు వీడితో ఉన్నాడు, ఆడుతున్నాడు.
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్.
1: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు.
0: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్
1: ది డివైన్. కొండ ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు.
0: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్.
1: ఒక్క క్షణం లోపల ఏమైనా చేయవచ్చును.
0: ఇన్ ఎ మూమెంట్ ఎనీథింగ్ కెన్ బి
1: డన్. కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: వితౌట్ గాడ్స్ విల్ ఈవెన్ ఎ గ్రాస్ బ్లేడ్
1: కారణ అకారణ.
0: యు ఆర్ బియాండ్ ఆల్ రీజన్.
1: కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును కారణ కారణ.
0: Without your will, even a grass blade cannot move.
1: మాత్రమునకె పేరు లేకపోవు నీ తలపున, అది ఎరుంగరు మరి గలంగరు ముదమి చెందరు భూమిని కొందరు వివేకమున వర్తించదమనికడు విర్రవీగదరు. కాని చివరికే వేళకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
0: Without
1: you,
0: they don't understand.
1: మరి గలంగరు,
0: they don't realize
1: ఎందరు,
0: they don't experience.
1: భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు కాని,
0: but they pride themselves as if they are intelligent.
1: వివేకమున కడు వర్తించదమని విర్రవీగదరు కాని,
0: they are highly egoistic, thinking that they are intellectuals.
1: కడకటికి ఏమి చెందును,
0: but ultimately what is going to happen?
1: విర్రవీగుతారు.
0: They pride themselves.
1: అది ఏ భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూక్ష్మము.
0: దిస్ ఇస్ ది సటిలిటీ ఇన్ ది డివినిటీ.
1: కేవలం బాహ్య దృష్టితో సామాన్యమైనటువంటి యొక్క రూపాన్ని మాత్రమే చూస్తూ,
0: వి గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్,
1: దాని యొక్క చేష్టలను మాత్రమే పరిగణించుతూ,
0: అండ్ థింక్ ఆఫ్ ది యాక్షన్స్ అసోసియేటెడ్,
1: తాను మావలేస్ జీవితాన్ని గడుతూ ఉన్నాడని భావిస్తుంటారు.
0: As God also leads the life as a human, we consider in a normal way.
1: చాలా మోసం చేస్తుంది.
0: But that will certainly
1: అది మానవత్వాన్ని చాలా మరింత మూర్ఖంలో ముంచుతుంది.
0: Our human life will be reduced to a foolish life.
1: దేహం మావలే ఉంటుండాలి.
0: Body of God is
1: మావలే తింటున్నాడు.
0: He also
1: మావలే తిరుగుతున్నాడు.
0: He moves like
1: కానీ
0: but
1: తాను మావాడు.
0: But however he is different.
1: తాను తానే.
0: He is what he is.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యతత్వాన్ని ఎవడు గ్రహిస్తాడో,
0: the one who knows this principle of truth,
1: అదియే నిజమైన విద్య.
0: That is the true education.
1: విద్యయోసగును వినయంబు.
0: Education confers humility.
1: వినయములను కలుగు పాత్రత.
0: Out of humility
1: పాత్రతవనల ధనము.
0: And money there.
1: ధనము వల్లను ధర్మంబు.
0: That leads to righteousness.
1: దాని వల్లను ఐహిక ఆముష్మికంబులు పొందునరుడు.
0: And man gets pleasure here on earth and life after.
1: కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు, విద్యయోసగును వినయంబు.
0: సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ప్రైమర్లీ
1: విద్యా దదాతి వినయం. ఈ వినయం లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
0: ది వన్ హూ ఇస్ నాట్ హంబుల్ ఇస్ నో స్టూడెంట్ అట్ ఆల్.
1: అతను విషయార్థి.
0: ఇస్ ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
1: నాట్ విద్యార్థి.
0: అండ్ నాట్ విద్యార్థి.
1: విద్యాం అర్థైతీతి విద్య.
0: ది వన్ హూ డిజైర్స్ విద్య ఇస్ విద్యార్థి.
1: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ద డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీ.
1: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవునో వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
0: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
1: ఒకానొక సమయంలో షిరిడి లోపల,
0: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి,
1: మహాలక్ష్మి నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
0: మహాలక్ష్మి యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
1: ఒక చౌట్రీ అనేటువంటిది ఉండేది, చావిడి అని.
0: దేర్ వాజ్ ఎ చౌట్రీ దేర్.
1: దాని పేరు చావిడి అన్నారు.
0: ఇట్ ఇస్ కాల్డ్ చావిడి.
1: ఆ చావిడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
0: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్
1: ప్లాంక్. ఆ పలక ఎంతది తెలిసినా,
0: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాంక్,
1: 5 inches మాత్రమే వెడల్పు.
0: విత్ 5 inches
1: వెడల్పు,
0: విత్ 5 inches.
1: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
0: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా.
1: మంచి ఎత్తైనటువంటి మనిషి.
0: ఇస్ వెరీ టాల్.
1: అతను ఆ పలక పైన పవరించేవాడు.
0: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
1: వేరే ఎక్కడ స్థలం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్.
1: దానికి క్రింద మహాలక్ష్మి పండుకునేటువంటి వాడు.
0: అండ్ మహాలక్ష్మి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
1: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మికి చాలా భయం ఏర్పడేటువంటిది.
0: బట్ మహాలక్ష్మి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద ఎట్ ద బిగినింగ్.
1: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచలతో ఉంటే ఆ పంచలతో కట్టి పెట్టాడు దాన్ని.
0: ఈవెన్ దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ కెప్ట్ హ్యాంగింగ్ విత్ ది హెల్ప్
1: ఓల్డ్ ధోతీస్.
0: విత్ ఓల్డ్ ధోతీస్.
1: ఆ క్రింద పండుకుంటే అవి ఎప్పుడు తెగుతాయో ఏమో.
0: వెన్ హీ స్లీప్స్ దేర్ అండర్ ది వుడెన్ ప్లాంక్ వెల్ ఇట్ మే డ్రాప్ డౌన్.
1: మహాలక్ష్మి చాలా చిన్నగా ఉండేటువంటి వాడు, చాలా థిన్గా ఉండేటువంటి.
0: మహాలక్ష్మి ఈజ్ వెరీ థిన్.
1: అంత పెద్ద మనిషి నా పైన పడితే నేను బ్రతకగలనా అని చాలా భయపడిపోతున్నాడు.
0: మహాలక్ష్మి ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్ వాట్ వుడ్ హ్యాపన్ టు హిమ్.
1: రాత్రంతా నిద్రపోయేవాడు కాదు.
0: వెల్ హీ కుడ్ నాట్ స్లీప్.
1: ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్డ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
1: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
0: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మి అలోన్.
1: మహాలక్ష్మి లే అన్నాడు.
0: మహాలక్ష్మి గెట్ అప్.
1: అప్పుడు ఛోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మి.
0: హీ యూజ్డ్ టు కాల్ మహాలక్ష్మి ఛోటాభాయ్.
1: ఆ త్రాళ్లు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు, ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
0: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్ నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతీ.
1: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
0: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హీ వాస్ స్వింగ్.
1: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు.
0: You think that my weight will be borne by that old dhoti?
1: Na shaktiye na yaki dehanni baram vahistundadi.
0: It is my divine power that bears the burden of my weight.
1: Appudu cheppadu.
0: Then he said,
1: Malaspati, evvariki neevu cheppaddu.
0: Don't tell this to anybody.
1: Nenu patrilo andaru kudanu nenu edo brahmanudani కొంతమంది సింహముడన్నని ఇంకొకరు ఇంకొక వీళ్ళని మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
1: పత్రి గ్రామం లోపల
0: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
1: దేవగిరి అమ్మ గంగా భవార్జుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
0: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరి
1: గంగాభవార్జుడు.
0: గంగాభవార్జు
1: ఈ ఇరువురి యొక్క కుమారుడు.
0: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్.
1: అప్పుడే తాను అక్కడ చెప్పాడు.

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: He wanted that the secret should not be revealed to anybody.
0: ఎందుకనగా ఆనాడు ఆ షిరిడి లోపల ఆ చుట్టు ప్రాంతంలో ఎందుకు కూడాను మహారాష్ట్రం లోపల హిందూ మహమ్మడన్స్ అనేటువంటిది చాలా తెగలు ఏర్పడి ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుండేటువంటి.
1: బికాస్ అట్ దట్ టైమ్ దేర్ వాస్ రైవల్రీ అండ్ క్లాషెస్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అట్ దట్ టైమ్.
0: ఇది మంచిది కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్.
0: కనుక నేను మహమ్మడన్స్ లో మహమ్మడన్, హిందువులో హిందువు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఎ మహమ్మడన్ అమంగ్ ముస్లిమ్స్, ఐఎమ్ ఎ హిందూ అమంగ్ హిందూస్.
0: కనుక నన్ను హిందూ అని చెప్పొద్దండి, మహమ్మడన్ అని చెప్పొద్దండి.
1: సో డోంట్ టెల్ ఎనీబడీ దట్ ఐ యామ్ హిందూ ఆర్ ఐ యామ్ మహమ్మడన్ ఐదర్
0: అని మహానస్పతి మాట తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హి మేడ్
0: ఆ విధమైన కొన్ని కొన్ని రహస్యాలు ఎవరికో ఒకరికిద్దరికి మాత్రమే చెప్తూ వచ్చింది కానీ ఏ అవతారం నందు కానీ అందరికీ తెలియజేటువంటిది కాదు.
1: డివైన్ సీక్రెట్స్ ఆర్ రివీల్ టు వన్ ఆర్ టూ, ఇన్ నో అదర్ ఇన్కార్నేషన్ థింగ్స్ ఆర్ రివీల్ టు మెనీ.
0: రామావతారం నందు కూడాను
1: ఇన్ రామావతార
0: ఒక్క లక్ష్మణుడు తప్ప మరెవ్వరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: ఎందుకంటే నిరంతరం కూడా తాను వెంట జంట ఇంటా ఉండేటువంటి వాడు.
1: బికాస్ లక్ష్మణ వాజ్ ఇన్ హిస్ కంపెనీ.
0: లక్ష్మణు యొక్క త్యాగము ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కానటువంటిది.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: గొప్ప రాజ్యం ఉంటుండాది.
1: There's a big kingdom.
0: తల్లిదండ్రులు ఉంటున్నారు,
1: పేరెంట్స్
0: భార్య పిల్లలు ఉంటున్నారు,
1: వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఇవి నాకు అక్కర్లేదు.
1: బట్ హీ డినైడ్ దెమ్ ఆల్.
0: నా రాముడు నాకు కావాలి.
1: హీ వాంటెడ్ రామ.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాములతో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: ఈ ప్రే టు సుమిత్ర దట్ ఈస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఏ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన, రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: Then he did namaskar to the feet of his mother, taking leave from her, and mother says, wherever Rama is, that
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించునాయనా.
1: Conduct yourself that there would not be any inconvenience.
0: కించిత్తైనప్పుడు మనసునందు బాధ కలగకుండా చూసుకో.
1: But see that Rama would not.
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: ఇఫ్ రామా ఫీల్స్ హర్ట్,
0: ఎందుకంటే సర్వత్రా ఉండేటువంటి వాడు భగవంతుడు,
1: భగవంతుని
0: మనసుకి ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: ఇఫ్ వీ హర్ట్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ బి హర్ట్.
0: అక్కడి బోధ చేసింది సుమిత్ర.
1: బట్ గుడ్ టీచింగ్ ఇస్ దట్ సుమిత్ర.
0: కృష్ణావతారం నందు,
1: దెన్ ఇన్ కృష్ణావతార,
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో, హీఈస్ ఎన్ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్, సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేక పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి,
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమ్మండ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: Yadava kulam nandu musalam prarambham avutundi.
1: There's bound to be a kind of infight among Yadavas.
0: Kanuka neevu motta mota streelandarni teeskuni neevu Hastinapuram vellipommanna.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said I won't go.
0: Nenu neetone untanu.
1: I'll be with you.
0: Appudu inka atani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjunni pilchi,
1: then he summoned Arjuna.
0: Ee villu teesukoni pomani cheppadu.
1: He wanted.
0: Ee evaru ikkada undakoodadu.
1: Women should not stay here any longer.
0: Mother Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama, Gopikulu, villandarni teesukoni Arjunudu vachadu.
1: Arjuna took them all to Hastinapura. Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama and so on.
0: Satyaki kevalam Krishnuni paadalu pattukunnadu, oka chetti kinda kurchunnadu.
1: Satyaki was staying there all along, catching the feet of Krishna.
0: Unnanta varaku neetone untaru, nee velthe nenu kuda vastanu.
1: I will stay here so long I am alive, if you go I will also follow you.
0: Vaatini nenu sahinchukolenu.
1: I cannot bear the pangs of separation.
0: Aa vidhamga prarthinchinatvanti vaadu taanu eppudu ee dehaanni vadileyadu kudanu Satyaki maatrame cheppadu.
1: Krishna informed Satyaki only when he was born.
0: దైవత్వం లోపల ఎన్నో ఉంటున్నవి.
1: There are so many subtleties, secrets in the divinity.
0: అత్యంత రహస్యమైనటువంటి కూడా చాలా ఉంటున్నాయి.
1: The innermost secrets.
0: సూక్ష్మమైనటువంటి కూడా ఉంటుంటాయి.
1: The subtleties are there.
0: ఇత్యాది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవిలో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు.
1: The innermost secrets, subtleties of the subtleties are conveyed to the closest friend only.
0: కనుక దైవత్వం అనేటువంటిది అందరికీ ఏ విధంగా అర్థమవుతుంది?
1: How can anyone understand
0: it? ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
1: When they see any miracle, they say, oh God, divinity.
0: అది ఒక దినము రెండు దినము జరుగుతాను తిరిగి స్వామి సామాన్యమే.
1: After 2 days over, they take it a routine, normal thing.
0: అది కలగకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
0: ఈ అవేర్నెస్ అనుకుంటాం అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
0: మార్పును కలుపుకోకుండా, కూర్పును కలుపుకోకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటుండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ అడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
0: కానీ చాలా మంది భగవద్గీతలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
1: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: స్థితప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు స్థితప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
1: People explain that this to a sthitapragna, what a day to everybody is night for him.
0: Andariki night ainappudu sthitapragnuki pagaluga untadi.
1: What a night to everybody is a broad daylight for a sthitapragna.
0: Ore pichivada
1: emakku
0: idi adi sthitapragnuki lakshanalu.
1: Are these the qualities of sthitapragna?
0: అయితే రైల్వే స్టేషన్ మాస్టర్లు నైట్ అంతా మేలుకుంటారు తెల్లవారుతో, వాళ్ళంతా సిద్ధప్రజ్ఞులేనా?
1: You find the railway station masters keeping vigilant awake throughout night.
0: Chaala mandi gurkhalanta kuda raatrinta melukuntaru telavadi nidra pothar vaallanta sthitapragnulena.
1: Gurkhas watchmen they are awake throughout night. Are they sthitapragnas?
0: Kaadu.
1: No.
0: Sthitapragnulenga jagat vyavaharam nandu melukunnatunti vaadu bhagavad vishayamlo taaru chaala jagrataga nichu anaga bhagavad vishayamlo melukunnatuntadu జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ది డివైన్ రెల్మ్.
0: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
0: స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
1: వేరే స్థితప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
0: అది స్థితప్రజ్ఞ లక్షణాలు.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు.
1: స్థితప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
0: కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థితప్రజ్ఞ.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: భగవంతుని యొక్క చర్యలేందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
1: Whatever God does, it will be blissful.
0: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
1: There's nothing bad in this world.
0: మీ దృష్టికి అది చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
1: From your viewpoint it may be bad, but in God's creation everything is good.
0: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డ అని నిర్ణయించవచ్చు.
1: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
0: కాని అన్నింటికి అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిదే, ఏది చెడ్డదే లేదు లోకం.
1: But at the transcendental stage, everything is good, nothing is bad.
0: కానా మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: So we should not consider anything bad in this world.
0: అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Until we reach those heights, we should proceed along the right direction.
0: దీంతో మరొక ఉండాలి.
1: There's another point here.
0: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
1: Many forget themselves in the state of meditation.
0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: Divinity is a powerful current.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్?
0: అది భగవంతుడు దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ఇన్నర్.
0: ఒక మంచి ఇంకొకరు చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: దేర్ఫోర్ వైల్ ఇన్ మెడిటేషన్ నో టూ బాడీస్.
0: నా ఉద్దేశం మెడిటేషనే కాదు, ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతర దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళలో చెడ్డ భావాలు ఉంటే అవి మెత్తవి కరెంటు మాదిరి వీళ్ళు ప్రవేశిస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంచి. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్లిపోతూ వచ్చారు.
1: Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in
0: solitude. కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: It is absolutely necessary to spend some time in solitude, left to our own selves.
0: ఇదియే దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: దిస్ ఈజ్ ది సుప్రీం సీక్రెట్ ఇన్ స్పిరిచువాలిటీ.

Yeah, man.

是个好男孩的，是个美女，好男孩的，是个美女。就像他们的爸爸是个美女。

సభ జయించగవచ్చు, సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

రాజరాజై పుట్టి రాజ్యమెలగవచ్చు. హేమ గోదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందు

తపస్సు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు చంద్రమ.

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించి కూడాను సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి. కాని తానెవరో తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ ద టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్. హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరో తను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee visala prapanchamnam sadva vidyalu nerchi motta modata tanantanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇది అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యూలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యూయల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరు వేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్, the name and form vary, but the matter is one and the same.
1: భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి ఒక అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: భగవాన్ ప్రూవ్స్ ద ఫ్యాక్ట్ that you are all one.
1: Rupanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ,
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: the circumstances vary,
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కానీ
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కానీ
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కానీ
0: ఐదన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్
1: భిన్నముగా కనిపించుచున్నప్పటికీ
0: డూ దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు.
0: That which is present, common, uniformly distributed in all are these five elements.
1: అందరి యందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి.
0: The five elements are uniformly distributed in all.
1: ఇదియే వ్యక్తుల యొక్క అద్వైతము.
0: This is non-dualism at the individual level.
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతము పోయినప్పటికీ మానవుడు కానేరు.
0: With any one of the elements missing, he cannot be a human.
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూచినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే.
0: Therefore, name and form may vary, but the five elements are basically essentially same.
1: ఈ సమావేశమునందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తునందున్నటువంటి సమస్త జీవరాశులు కూడాను పంచభూతములే ఏకత్వము.
0: Not merely those who have assembled here in this August assembly, all the rest present all over the universe are one and the same.
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి?
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు.
0: Every person entertains certain ambitions, desires.
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు.
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు.
0: But he has got frustrations and disappointments.
1: అంతులేని ఆశలతో
0: because of too much of desire.
1: అత్యం కాని ఆవేదనతో
0: and the worry with
1: the meaning. అప్రాప్తమైన ప్రాప్తికై
0: he struggles.
1: ప్రాకులాడి కడపకు నిరాశయై నిస్పృహయై నిస్సందేహంగా నిలిచి ఉంటాడు.
0: He struggles to achieve that though quite undeserving. He has got the meaningless worry and anxiety, excessive desire.
1: ఏ పనులు చేసినప్పటికీ
0: whatever work that is done.
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: whatever thought entertained.
1: కానీ అన్నింటి యందు కూడాను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము.
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్ దెర్ బి అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్
1: అసంతృప్తిగా రూపొందుతుంది.
0: ది సాటిస్ఫాక్షన్ టర్న్స్ ఇంటు డిస్సాటిస్ఫాక్షన్
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ సో హాస్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ గాడ్ దెర్ నో డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్.
1: మానవులు యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
1: మానవుని యందు దేవుడు,
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు,
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు,
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు,
0: అనిమల్ ఇన్ మ్యాన్.
1: కనుకనే దైవము, మానవుడు, రాక్షసుడు, పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి.
0: Therefore, God, man, demon, animal, all these four are present in everyone.
1: ఏ విధంగా ఉంటున్నాయి?
0: How?
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని, దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని, కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి.
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: Kanukane manavuni yandu devudu ye reetiga unnadu?
0: In what form God is present in man?
1: Brahmanishta paro devaha. Ee manavuni yandu nirantaram kudanu daiva chintana salputu ye vidhamaina tutti vanchanudeka అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
0: మ్యాన్ థింగ్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ విదౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్, విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింగ్స్ ఆఫ్ ద డివైన్.
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు.
0: హీ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: పరోపకార సంబంధమైనటువంటితో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడాను గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: Therefore, every good work transforms into God's work.
1: కనుకొని ఇతనికి మరొక చింత లేదు.
0: He has no other thought.
1: ఇది కేవలము కర్ సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాయి.
0: The feeling is that all actions be satisfying unto God.
1: కనుకొని ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: These sacred qualities, virtues present in man, will prove the divinity in him.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించక నిరంతరం కూడా పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from you get this?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండి వచ్చాయి.
0: They emanate out of the human heart.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: Where from you get this divinity?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: It comes out of man only.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలమును గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: Therefore the one who spends all the time thinking of the divine, you'll find the divinity in him.
1: ఆకారం మానవ ఆకారమే కాని సర్వ కర్మలు కూడాను దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: Though he is a human being in form, but all thoughts are absolutely divine.
1: అన్ని కర్మలు కూడాను దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: All good actions transform into God actions.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: Like this, God shines, manifests in man.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: Next aspect, man in man.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్యధర్మం రథో మర్త్యః. ఈ మర్త్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్యధర్మమును మాత్రమే వరించి
0: హీఈస్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్
1: సత్యధర్మమును మాత్రమే విశ్వసించి
0: హాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పార్ట్
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషిస్తుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్
1: దాన ధర్మములో ప్రవేశిస్తుంటాడు.
0: హీ ఎంటర్టైన్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయము.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్
1: మానవుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్
1: మనుషులందరూ కూడా మానవుడు అనగా విశ్వాసం కలవాడు అని
0: Upanishads define Manava human as the one with faith.
1: Andarni visheshistuntadu.
0: He has got full faith in everybody.
1: Itanu bayapattaniki avakasam ledu.
0: He has no fear at all.
1: Bayapattedi mrugamu, bayapadedi pashuvu.
0: It is only the animal that is fully of fear.
1: Pashuvu bayapadutundi.
0: It is the cow that is afraid of situation.
1: Kaani manishi mrugamu kaadu pashuvu kaadu kanuka bayapadakudu.
0: So man is not cow, man is not animal, he need not be afraid of anything.
1: Kanuka bayapettetundi mrugamu.
0: So it is only
1: neevu
0: animal.
1: Neevu evarini bayapettakudu.
0: So don't make anyone fear.
1: Neevu bayapadanakkaraledu.
0: Don't have any fear.
1: Neevu pashuvu kaadu.
0: You are not animal, you are
1: manishi.
0: You are a human being.
1: Kanukane neevu bayapadakudadu bayapettakudadu.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: Itti nitya karmala cheta తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: సో మ్యాన్ స్పెండ్స్ హిస్ డైలీ రొటీన్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దిస్ వే.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్.
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ.
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: ద ట్రూత్ డిపెండ్స్ ఆన్ రైచియస్నెస్ ద ధర్మ.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: రైచియస్నెస్ డిపెండ్స్ ఆన్ పీస్.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: పీస్ డిపెండ్స్ ఆన్
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: లవ్ డిపెండ్స్ ఆన్
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడాను మానవతా విలువలు.
0: దేర్ ఫోర్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ నాన్ వైలెన్స్
1: ఒక్క సత్యము నీలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండిన హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be
1: violent. నీలో శాంతి ఉండిన హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండిన హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు, ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భజించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ, ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షస అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో పాల్గొంటుంటాడు.
0: ద వన్ హూ ఇంటాక్సికేటెడ్ అండ్ హూ ఫర్గెట్స్ హింసెల్ఫ్ లాస్ట్ హింసెల్ఫ్ అండ్ ఎంటర్స్ ఇన్ ఆల్ వికెడ్ యాక్టివిటీ ఈస్ ద వెరీ డెమన్.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నాను, ఏం అంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేటువంటి విషయం కూడాను తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses that discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్నే మర్చి
0: సో హీ అండర్టేక్స్ టు సచ్ యాక్టివిటీ
1: జీవితత్వాన్ని విశ్వసించి
0: అండ్ హీ గోస్ బై దిస్ ట్రాన్సియెంట్ వరల్డ్
1: భవిష్యత్తును విస్మరిస్తాడు.
0: హీ ఫర్గెట్స్ ద ఫ్యూచర్.
1: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని ఎందే ఉంటున్నది.
0: సచ్ డెమోనిక్ నేచర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
0: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
1: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
0: The one without wisdom is equal to an animal.
1: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
0: He has no trace of wisdom.
1: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
0: He has no sense of discrimination.
1: కేవలము తన కడుపుకు తాను తినటము.
0: He eats full.
1: నిరంతరము కూడా లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
0: He always experiences worldly pleasure.
1: ఆహారం నిద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
0: He spends all his time eating and drinking and sleeping.
1: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
0: These are qualities of animal.
1: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
0: He will also be violent against those that come in his way.
1: పరులను దూషించటము.
0: He goes on accusing others.
1: పరులను హాస్యాస్పదం గావించటము.
0: He will be making fun of others.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
0: These are all the qualities of an animal.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
0: Therefore every man has got these four qualities: animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
1: అయితే మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
0: Today we study various forms of knowledge.
1: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
0: What is that we are actually losing?
1: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
0: In this world there are many people who have learned many forms of education.
1: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
0: Having learned so much, have they ever realized the significance and greatness of human life?
1: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
0: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone answered the question, is human or not?
1: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
0: He has got an attire of a human.
1: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
0: He occupies the position of authority.
1: కానీ మానవత్వాన్ని తాను ఏమాత్రము గుర్తించడం లేదు.
0: But he doesn't recognize the human quality.
1: మానవుడు అంటే ఏమి?
0: Who is the human being?
1: కామక్రోధ లోపమోహ మద్మత్సరమైనటువంటి దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
1: తన హృదయంలో నుంచుకొని
0: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: Well, what is the fun of reading about these things? What is the use of amassing wealth? It's all useless. It will all be in vain. Educated man should conduct himself properly. Virtues. Good intellect. Adherence to truth.
1: Bhakti.
0: Devotion.
1: Kramasiccha.
0: Discipline.
1: Kartavya palanamulu.
0: Discharging the responsibilities. It is the education that teaches all. Student must learn. What is that you learn? Do you have discipline? Without devotion and discipline, what is the use?
1: ప్రతి దాని యందు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
0: We have to see that there will be human values in every aspect of our life.
1: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాం.
0: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
1: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం చింతించటం చేత మన గతి ఏమవుతుంది? అది మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
0: When we go on thinking of others, good and bad, those qualities get into you.
1: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
0: You are not thinking of anyone.
1: పరుల చెడ్డంతా కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటుంది.
0: All the bad you think of will be in you also.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
0: Because you constantly think of bad of others.
1: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవేమాత్రము చింతించకూడదు.
0: సో నెవర్ థింక్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
0: If anyone is bad, try to correct, rectify.
1: అంతేకాని నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
0: If you are truly good, why should you think of anybody?
1: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరిదో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించడము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.
0: వాట్ ఈస్ ది ట్రెండ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్? హీ గోస్ ఆన్ థింకింగ్, అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ సమ్వన్ ఆర్ అదర్.
1: ఇలాంటి విద్యకు లక్షణమనే కావు.
0: This is not a qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైనటువంటి గుణములు.
0: ఇట్ ఇస్ జస్ట్ ఆపోజిట్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values, will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులను కించిత్ పరిచేటువంటి యొక్క తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి, ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ ఎవర్ ఆన్ ద రైజ్, యూ ఫైండ్ దిస్ అటాచ్మెంట్.
1: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
0: దిస్ సెల్ఫిష్నెస్
1: అంత వరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct level?
1: పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు, తిండికి చేటు.
0: And it is a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారము.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్, హర్ట్, హర్ట్, హర్ట్.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్ దిస్ హర్ట్, హర్ట్.
1: చదువుకున్న వాడి మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు,
0: డౌన్ కోటీస్ నుండి
1: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్, హర్ట్, హర్ట్.
0: Right from the educated to the illiterate, the pauper to the millionaire,
1: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way a rich man,
1: సహాయం అనేటువంటి వాళ్ళ మనసు ఆవిర్భవించడం లేదు.
0: దేర్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్.
1: ఒక దానము ధర్మము అనేటువంటి ఒక సద్భావమే అతని ఎందు ఉండటం లేదు.
0: దేర్ ఆర్ నో గుడ్ ఫీలింగ్స్ ఆఫ్ చారిటీ.
1: ఈ ప్రపంచంలో పుట్టి ఏమి ప్రయోజనం?
0: వాట్ ది యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్
1: బర్త్? ఈ విధమైన సంపాదించి ఏమి ప్రయోజనం?
0: వాట్ ది యూజ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ?
1: కనుకనే మన చదువులంతా కూడా నిరుపయోగంగా మారిపోతున్నాయి.
0: దేర్ ఫర్ ఆల్ అవర్ లర్నింగ్
1: ధన సంపాదన నిమిత్తమై కాలమును, కర్మమును, కాయమును కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
0: వి వేస్ట్ అవర్ టైం ఓన్లీ టు ఎర్న్ మనీ. వి వేస్ట్ అవర్
1: ఓన్లీ ఇంత సంపాదించి ఏమైనా మనం వెంట తీసుకుపోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
0: You don't take single
1: coin. ఏ మట్టైనా తీసుకుని పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశం పైన దండెత్తి వచ్చి
0: హ్యావింగ్ అటాక్డ్
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: Doctors have given up hopes.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: Alexander was not afraid.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: He gave the answer. He taught them with all the courage.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: I may die any moment on the way.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you cannot.
1: బాల్యమందు
0: ఏక
1: ప్రాయమందు
0: ఏక
1: ముదిమియందు ఏక ముసలియందు
0: ఎరుకలేదు. When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలే.
0: If you are intelligent, first know yourself.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: While alive, let us know what
1: you think.
0: What is that you know after death?
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: Alexander taught this way and said, after I die, take this body back to our country.
1: ఈ దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander cheppinattu ga vaaru natincharu.
0: They acted as per his instructions.
1: Chetulu paiki pettaru.
0: The two hands
1: body
0: are lifted up.
1: Body anta white cloth bandhincharu.
0: The body is wrapped by a white cloth.
1: Chetulu paiki petti veedi kudanu Alexander dehanni tipputunnaru.
0: The two hands are lifted up and the whole body is taken in a procession. Every
1: deshamlo prati okkaru kudanu prashnistu vacharu.
0: Everyone started questioning.
1: Enduku chetulu paiki pettaru?
0: Why hands are lifted?
1: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదం.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు?
0: అలెగ్జాండర్ కాంక్వర్డ్ మెనీ కంట్రీస్.
1: అన్ని దేశంలో కూడా అనేక సరైన కీర్తి ప్రతిష్టలు పొందాడు.
0: ఈజ్ వన్ ఆఫ్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో డర్త్
1: షార్ట్ లేదు.
0: ఈజ్ వర్చువస్.
1: అతను అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ ఆఫ్ అరిస్టాటల్.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: అరిస్టాటల్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ ప్లేటో.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: ప్లేటో ఇస్ ద డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటీ కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
0: At the time of birth, you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
1: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలములకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven.
1: నేను చేసినటువంటి నేను నరకానికి వెళ్తున్నాను చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to
1: be in heaven. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions.
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుకనే మొట్టమొట్ట మంచి సంకల్పంలో అభివృద్ధి ఖర్చుకోవాలి.
0: First develop good thoughts.
1: త్యాగభావంలో మనం ప్రవేశించాలి.
0: పవిత్రమైన
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: లీడ్ ఎ సేక్రెడ్ హ్యూమన్
1: సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: పరమ పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం తెచ్చుకోకూడదు.
0: నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ దట్ యువర్ వర్స్ట్ సిన్నర్.
1: కనుకని నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అదియే నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ అట్ ది
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: When a rich man dies, hundreds of cars reach the burial ground.
1: కానీ ఇంతమంది పోయి కట్టగడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమణితి నిన్ బాయ్ అని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడుతుండేటువంటి ఒక్క భగవత్ నామమే.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you. that will protect you at all times.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మన జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore, we have forgotten this divine eternal truth. But we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైనా కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో
1: అటాచ్మెంట్.
0: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: What is this attachment?
1: Kalukani detachment kavali.
0: So we should develop detachment.
1: Lock undi.
0: Here is lock.
1: Key pettu.
0: Put the key there.
1: Turn right side.
0: Turn right side.
1: Open avutundi.
0: It unlocks, opens.
1: Turn right, left side.
0: Turn left side.
1: Lock avutundi.
0: It locks.
1: Same lock.
0: Same lock.
1: Same key.
0: Same key.
1: Turning difference.
0: There is difference in the turning.
1: Kalukani nee hrudayame lock.
0: Your heart is locked.
1: Nee manase key.
0: Mind is the key.
1: Turn God's side. Detachment. Ade liberation.
0: Turn God's side. That detachment, liberation.
1: Turn world side.
0: Ade
1: attachment.
0: That is attachment.
1: Ee attachment mahabalam.
0: And this attachment is bondage.
1: ఏ నాడు నిరంతరం కూడాను రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: It will make you worried day and night.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: What is the use of all the money?
1: అన్ని ఉండి కూడాను అశాంతికి గురి అయిపోతున్నారు.
0: With all this he is restless.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ వీ షుడ్ నో ద పాత్ టు
1: అది. ఈ వేదము బోధించినటువంటిది నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: Do good actions.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: Offer things in charity.
1: లేకపోతే ఎడ్యుకేషన్ కు దానం చేయి.
0: Or donate
1: to health కు దానం చేయి. పల్లెల్లోపల అనేక విధములైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: There are many people who suffer in villages.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్.
0: For man, head and heart are important.
1: ఇవి రెండు కూడాను బాడీలో సంబంధమైనటువంటివి.
0: Both are present in the body.
1: Head is education. Heart is health.
0: Heart stands for
1: body
0: health.
1: Body is water. కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
0: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
1: ఎలాంటి హెల్త్?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
0: నాట్ ఫర్
1: సేవ కోసం హెల్త్ కావాలి.
0: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
1: సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: వీ షుడ్ డిజైర్ హెల్త్.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: Mere health is just equal to a living death.
1: Manaku head undali.
0: We need head.
1: Elanti head undali?
0: What sort of head?
1: Parulu chintan chesi parulu dushinchi parulu vimarsincheetundi head kaadu.
0: The head that does not entertain the thoughts of others but accuses.
1: Parulu chintincheetundi head kaavali.
0: The head that thinks of God is needed.
1: Food, head, God. Ee moodinti yokka sambandhanni manam vicharinchukovali.
0: Therefore we should know the relationship between these three: food, head and God.
1: Neeku food enduku kosam kavali?
0: Why do you need food?
1: Na head ni penchukotam kosam.
0: To develop my
1: head. Na gunanni abhiruddhi parchukotam kosam ani.
0: Develop my
1: work. Gunam enduku kosam undali?
0: Why do you need this?
1: Samaja sevalo palgonataniki.
0: To render service.
1: Sahayam cheyataniki.
0: So help others.
1: Samajaniki satkirti tevataniki.
0: To bring a good name to society.
1: Kalukane samajam yokka sankashanni manam andanga chuchukovali.
0: Therefore we should think of the safety and welfare.
1: Sangika samajika shaktini manam poshinchukovali.
0: We should also maintain the safety. ఇందువల్లనే
1: మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: పుట్టిండే సమాజంలో.
0: వీఆర్ బోర్న్ ఇన్
1: పెరిగిండే సమాజంలో.
0: వీ గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీళ్ళంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: అప్పుడే క్షేమం అనేది కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: For the social service, love is essential.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: There is no other thing beyond love.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: Through love you can get everything.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: Without love what is the use of reading so many books?
1: అంతే కదా bookish knowledge.
0: That's all bookish knowledge.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: Therefore the head and the book become one and the same.
1: ఏ ప్రయోజనం?
0: What is the
1: practical లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏంటి?
0: When you don't put into practice what is
1: ఇంతని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: There's no use. You can burn all the
1: బుక్ అంతా మనం చదవకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
1: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: యూ టర్న్ మ్యాన్.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని ఆచరణలో పెట్టు.
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యూ కమ్ టు నో.
1: ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్.
1: మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: లెట్ ఇస్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు. అది ఏ కీర్తి?
0: దట్ ఇస్ రెప్యుటేషన్.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు,
0: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్,
1: కంఠం సత్యస్య భూషణం,
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్,
1: హస్తం త్యాగస్య భూషణం,
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్,
1: త్యాగం హస్తస్య భూషణం,
0: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్,
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం,
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్.
1: కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంటే మనకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: త్యాగమే అలంకారంగా ఉంటుంది.
0: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and
1: manak
0: gold rings, then it's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: It's only love for God is the true decoration.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: Let us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: Why he wants everyone to undertake such service. Let us now listen to the pearls of wisdom from a discourse that Bhagwan Baba delivered on New Year's Day, the 1st of January 2003 in Prashanti Nilayam.
1: చదువులన్నీయు చదివి చదువులన్నీయు చదివి చాలా వివేకి పేరు పొందవచ్చు ప్రకృతి అందు.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: మాటల చేత ఎంతటి సిరి సంపదలైనా కూడాను సంపాదించవచ్చు.
1: త్రూ అవర్ వర్డ్స్ వన్ కెన్ ఎర్న్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఎందరి బంధుమిత్రులైనా కూడాను సంపాదించుకునవచ్చు.
1: వన్ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్.
0: మాటల చేత రాజ్యములే సంపాదించవచ్చును.
1: The words will even bring you the very kingdom itself.
0: అట్టి పవిత్రమైన మాటలు మానవుడు ప్రాప్తించి కూడాను మానవుడు ఆ మాటలను సక్రమమైన మార్గంలో పెట్టలేకపోతున్నాడు.
1: Though man is gifted with such sacred words, yet he is not able to make proper use of them.
0: మానవుని అందున్నటువంటి మహత్తరమైన శక్తి, గొప్ప కీర్తి, అమిత శాంతి మరి ఏ జీవులు ఎందుకూడను కానరాదు.
1: ద మైటీ పవర్, ద కెపాసిటీ టు బి రిప్యూటెడ్ అండ్ ది ఇమ్మనెంట్ పీస్ ఫౌండ్ ఇన్ మ్యాన్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ది క్రీచర్స్.
0: ప్రపంచమునందుగల సమస్త వస్తువులు ఎందుకూడను సత్తు,

0: చిట్టు, ఆనందము, రూపము, నామము, ఈ ఐడెంటిటీతో కూడి ఉన్నది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్, సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, బ్లిస్ ఆనంద, రూప ద ఫార్మ్, నామ అండ్ ద నేమ్.
0: కాని సత్ చిత్ ఆనందములు జీవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: హౌఎవర్ సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ అవేర్నెస్, ఆనంద, బ్లిస్ ఆర్ ద ప్రైమల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మ్యాన్.
0: ఇవి సత్య నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఫండమెంటల్ అండ్ ఎటర్నల్.
0: రూపనామములు అనిత్యములు, అశాశ్వతములు.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆర్ టెంపరీ అండ్ ఫ్లీటింగ్.
0: కానీ మానవుడు ప్రకృతి మాయల చేత కప్పబడి ఆ రూపనామములనే లక్ష్యంగా ఉంచుకొని అది ఏ సత్యమని, అది ఏ నిత్యమని దానిని అనుసరిస్తూ తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ ఎన్కంపాస్డ్, కవర్డ్ ఆల్ ఓవర్ బై దిస్ ఇల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ అండ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ఫార్మ్ యాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ అండ్ హాస్ ఫర్గాటన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దస్ వేస్టింగ్ హిస్ లైఫ్.
0: లోకములో మేధాశక్తి కలిగినటువంటి వారు రెండు విధములుగా ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్.
0: కేవలము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులను గుర్తించి వాటి యొక్క మంచి చెడులను విచారించి దానిని వినియోగించుకునేటువంటి వారు కొందరు.
1: ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆర్ దోస్ హూ ఆర్ వరల్డ్లీ, ఫిజికల్, హూ ఆర్ ఆఫ్టర్ ద మొమెంటరీ అండ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్, గోయింగ్ బై ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కొందరు చిగుళ్లను మాత్రమే చూచి కొమ్మలు రెమ్మలను పరికించి ఆనందించేటువంటి వారు కొందరు.
1: మీనింగ్ పీపుల్ ఆర్ డిలైట్ఫుల్ వాచింగ్ ద బ్రాంచెస్, ద టెండర్ లీవ్స్ అండ్ వైడ్ ఫాలియేజ్.
0: వీరే సైంటిస్ట్.
1: దే ఆర్ ది సైంటిస్ట్.
0: కానీ ఈ యొక్క కొమ్మలు రెమ్మలకు మూదాధారమైనటువంటి యొక్క వేదనను గుర్తించి ఆ వేదన యొక్క శక్తి సామర్థ్యం పరికించి ఆనందించేటువంటి వారు వేదాంతులు.
1: అన్లైక్ దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ గో బై ద ఫాలియేజ్ ఇన్ ద బ్రాంచెస్ దట్ స్ప్రెడ్ సైడ్ వర్డ్స్, దెర్ ఆర్ దోస్ దట్ గో ఇన్ టు ద డెప్త్ ఆఫ్ రూట్స్ ఎట్ ద బాటమ్, నోయింగ్ ఇట్స్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ. దే ఆర్ వేదాంతిస్ ఆర్ ఫిలాసఫర్స్.
0: కనుక కేవలం కొమ్మలు రెమ్మలు మాత్రమే చూచి ఆనందించేటువంటి వ్యక్తులు బాహ్యమైన, ప్రకృతమైన, ప్రాప్తమైన జీవులు.
1: సో దోస్ హూ గో బై ద షూట్ అబౌ ద గ్రౌండ్ దే ఆర్ వరల్డ్లీ క్రీచర్స్, వరల్డ్లీ బీయింగ్స్.
0: దీనికి మూలాధారమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించి వేదను పోషించి ఫలమును భుజించి జీవితాన్ని ఆనందపరుచుకునేటువంటి వారు వేదాంతులు.
1: But Vedantins, philosophers, are those who know the root beneath the ground, understanding its capacity and mighty power, and partake the fruit of life.
0: Bhagavatamanandu mandala parvatani madinchi antunundi konni mukhyamainatunti yokka pradhana kartavyamulanu gurtinchi aanandinchinatunti vaaru kondaru. దాని నుండి అలవడినటువంటి యొక్క విషమును గుర్తించి బాధపడినటువంటి వారికి మరికొందరు.
1: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎ మెన్షన్ ఆఫ్ ఎన్ ఎపిసోడ్ వైల్ మంధర వాజ్ చర్న్డ్, పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ద బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ చర్నింగ్ ప్రాసెస్, వైల్ అదర్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఆల్సో.
0: ప్రకృతి మాయల చేత చిక్కబడినటువంటి యొక్క ఈ మానసం అనేటువంటి మందర పర్వతమును మదించి రాక్షసులు విషమును పొందారు మొదలు.
1: బీయింగ్ ద క్యాప్టివ్స్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ ఆఫ్ నేచర్ ద రాక్షసస్ డెమన్స్ హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మంధర ఆఫ్ mountain Manda that represents Manasa, the mind.
0: Kani Dalito Vari Ematram Kurna Venukanjavayaku.
1: With that, one should not retreat.
0: Take that. ముందుకు సాగి దాన్ని సాధించడానికి తగినటువంటి కృషి తెలిపినటువంటి వారు దేవతలు.
1: బట్ ద డెయిటీస్ దేవతాస్ కుడ్ రెసిస్ట్ కుడ్ ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ అండ్ యెట్ కుడ్ ప్రొసీడ్ అహెడ్.
0: ప్రప్రథమంలో వారికి చిక్కినటువంటిది విషమైనప్పటికీ విషం వల్ల మనం ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదని ధైర్య సాహసముల చేత దాన్ని సాధించి మదించి లక్ష్మిని వందల పర్వతమును కామధేనువును కల్పవృక్షమును కూడా పొందినటువంటి వారు దేవతలు.
1: దేవతాస్ ద డెయిటీస్ హ్యావ్ నాట్ బీన్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే హ్యాడ్ టు స్వాలో ద పాయిజన్ ఇన్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ ద జర్నీ, బట్ విత్ ఆల్ దేర్ కరేజ్ అండ్ ద వాలర్ దే కుడ్ అల్టిమేట్లీ గెయిన్ ఫర్ దెమ్ సెల్వ్స్ లక్ష్మి ద గాడెస్ ఆఫ్ వెల్త్ అండ్ కామధేను ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ అండ్ కల్పవృక్ష ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
0: ప్రకృతి యందు అవతరించినటువంటి ప్రతి మానవుడు ఈ విధమైనటువంటి మనోమన్మతను మదించి అనేక ఫలములు పొందే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్ అండ్ ఫేసెస్ కాన్సిక్వెన్సెస్.
0: కానీ ప్రప్రథమంలో లభించినటువంటి యొక్క పాయిజన్ ను వారు ఏమాత్రము లెక్క చేయక తమ జీవితములే అద్భుతము గావించి ఆనందముతో అంకితము చేసుకుని విలువైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు దేవతలు.
1: బట్ ద డెయిటీస్ దేవతాస్ ఆర్ దోస్ హూ ఆర్ నాట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ద పాయిజన్ విచ్ దే హ్యాడ్ టు ఫాలో ఇనిషియలీ. దే సరెండర్డ్ అండ్ అల్టిమేట్లీ దే కుడ్ హ్యావ్ బ్లిస్ఫుల్ ఆబ్జెక్ట్స్ అట్ ద ఎండ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రప్రథమంలో మనకు అడ్డు తగిలినటువంటి యొక్క కష్టములను నష్టములను దుఃఖములను విచారములను లొంగించి దానికి ఏమాత్రం వెరువక ముందంజ వేయాలి.
1: Therefore it is imperative on the part of everyone not to be depressed by difficulties, obstacles, problems, worries and anxieties along the way of our life.
0: అప్పుడే మానవుడు నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించి వర్తించడానికి వీలవుతుంది.
1: Then only man would be able to know his true form and conduct himself accordingly.
0: మానవత్వములకు ఉండినటువంటి గుణములు సచ్చిత్ ఆనందములే.
1: The attributes of mankind are these three, సచ్చిత్ ఆనంద.
0: అట్టి విలువైనటువంటి యొక్క గుణములను ఈనాడు విస్మరించి
1: today such valuable attributes are forgotten.
0: అనిత్యమో అసత్యమైన అసత్యమైనటువంటి యొక్క దేహ బాంధవులను మాత్రమే అభివృద్ధి గావించుకొని
1: but we are increasing our physical desires, our worldly desires.
0: కాలమును వ్యర్థంగా చేస్తున్నాడు మానవుడు.
1: And thus man is wasting his time.
0: మానవుడికి ఎంత విలువైనటువంటి గుణములు ఉండినప్పటికీ ఆ గుణముల యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నారు.
1: In spite of the latent, highly valuable qualities in him, man is not able to know them yet.
0: ఆ విలువలనే గుర్తించిన మానవుడు ఎంతటి గొప్పతనమైన పొందగలడు, తానే దైవంగా మారగలడు.
1: When once the immanent values are cognized and experienced, man can become even divine.
0: మానవుడు తన యొక్క దివ్యత్వం చేత ఎంతటి ఘనకార్యమైన కూడా చేయగలుగుతున్నాడు.
1: Man is able to accomplish mightiest tasks because of the latent divinity.
0: కానీ తన యొక్క స్వభావమైనటువంటి గుణములను విస్మరించకుండా తాను సాధించడానికి ప్రయత్నించాలి.
1: He should never forget the innate gifted virtues in him, attributes, and yet work for the successful achievements.
0: ఈనాటి మానవుని యందు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తులు ప్రపంచంలో ఎక్కడ కూడా కానరావు.
1: The mighty power in man is not noticed anywhere in this world.
0: జగత్తునందు కలగా ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నవి.
1: ద త్రీ ప్రైమల్ వాల్యూస్ సచ్చిత్ ఆనంద దే రేడియంట్ అండ్ దే ఆర్ ఎఫల్జెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ప్రకృతి మాయ చేత చిక్కబడి రూపనామములనే సత్యముగా భావించి సత్యనిత్యమైనటువంటి యొక్క గుణములను విస్మరిస్తున్నాడు.
1: బట్ హీఈస్ క్యారీడ్ అవే బై ద డెల్యూషన్ ఆఫ్ దిస్ నేచర్ and reposes full faith in name and form and thus deluded.
0: ఈనాడు మానవుడు గుర్తించవలసినటువంటిది తన ఎందున్నటువంటి యొక్క దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి శక్తులను తాను గుర్తించాలి.
1: What man is supposed to do today is to recognize the innate, latent, immanent power, values in him.
0: దినదినమునకు మానవత్వం యొక్క శక్తులు అభివృద్ధి అవుతున్నవి.
1: The human power is increasing day by day.
0: కానీ తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Yet he is not able to know.
0: అల్పమైన అస్వల్పమైనటువంటి విషయములకు తాను లొంగి ప్రాకులాడి కాలమునంతా ఇక్కడను వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: He becomes a victim to all low and mean objects of this world and thus ruins his life.
0: కనుక మానవుడు తన ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలను గుర్తించి వర్తించడమే అత్యవసరమైనటువంటి కర్మ.
1: Therefore the chief action lies in understanding, recognizing the human values within everyone.
0: మానవతా విలువలకు ఎంతటి విలువైన కూడా నువ్వు కప్పటికి విలువ లేదు.
1: We cannot estimate the value of the human values.
0: ఈ మానవతా విలువలను మనం ఈనాడు గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: The human life is really redeemed when once the human values are realized.
0: మానవుడనగా కేవలము దైవాంశమే కాని అన్యము కాదు.
1: Man is the spark of the divine, nothing else.
0: కదుకనే మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, నేను సనాతనుడైనటువంటి యొక్క దైవంశమునే కాని అన్యము కాదని లోపల నుంచి అంతర్వాడి బోధిస్తూ ఉన్నది.
1: Therefore, the inner voice certainly tells you that you are the spark of the divine, which is eternal and true.
0: కాని మానవుడు ఆ అంతర్వాణి యొక్క తత్వమును గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేదు.
1: But man is not certainly making an effort to listen to this inner voice.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రాప్తమైనటువంటి యొక్క పదార్థములు మాత్రమే ఆశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు.
1: Man aspires to acquire the physical, mundane, worldly objects.
0: అది క్షణములో మార్పు చెందేటువంటివి.
1: They all change in a moment of time.
0: ఇలాంటి మార్పు చెందేటువంటి యొక్క పదార్థములకు మానవుడు లొంగి తన నిత్య సత్యమైనటువంటి యొక్క స్వభావమును గుర్తించక పవిత్రమైనటువంటి స్థానములకు దూరమైపోతున్నాడు.
1: Man has become a victim to all these fleeting objects of this world and has forgotten the eternal truth in him and thus losing the very value and the purpose
0: అనిత్యం
1: of his life.
0: అశాశ్వతం, అనిత్యం అశాశ్వతము,
1: that is temporary and that's fleeting.
0: రూప నామములు కేవలము భౌతికములు.
1: The name and form are physical.
0: ఈ రూపనామములు కేవలము ఒక విధమైనటువంటి నీటి బుడగలు వంటివి.
1: The name and form are like water bubbles.
0: ఇలాంటి నీటి బుడగల వంటి ఈ యొక్క మాయకు లొంగిపోయి మణిక్యముల వంటి యొక్క మనస్తత్వాన్ని ఈనాడు దూరం గావించుకుంటున్నాడు.
1: He has submitted himself to this name and form which are like water bubbles and he has forgotten the highly valuable things of this life.
0: కానీ మానవుని ఎందున్నటువంటి మహత్తరమైన శక్తులు చాలా గొప్పవే.
1: The latent mighty power in man is no doubt very great.
0: నిప్పు కంటే నిప్పుతో మండినటువంటి ఒక ఇనుము పుక్క చాలా పవిత్రమైనటువంటి ఒక పని చేస్తుంది.
1: In fact, the iron that's red hot is more functional, can be put to use more than the fire itself.
0: అలాంటి మానవ దేహం అనేటువంటి ఇనుప ముక్క ఎందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఏమాత్రము గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద డివైన్ థాట్ ఇన్ హెమ్ సంథింగ్ లైక్ ఎన్ ఐరన్ రాడ్ విచ్ ఇస్ రెడ్ హాట్ విత్ ఫైర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూతన సంవత్సరం అని అనేక మంది నుర్రూత లూగుతుంటారు.
1: పీపుల్ ఆర్ ఎంథూజియాస్టిక్ అబౌట్ ది అడ్వెంట్ ఆఫ్ న్యూ ఇయర్.
0: ఏమిటి ఈ నూతన సంవత్సరము?
1: వాట్ ఈస్ దిస్ న్యూ ఇయర్?
0: ప్రతి క్షణము కూడా ఒక నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్ ఈస్ న్యూ ఇయర్.
0: నూతన సంవత్సరం ఏదో పవిత్రమైనటువంటి యొక్క నూతన భావం అందుకుని వస్తుండదని మనం భ్రమిస్తున్నాము.
1: వీ జస్ట్ ఇమాజిన్ దట్ ది న్యూ ఇయర్ కమ్స్ టు అస్ విత్ నావెల్ న్యూ ఐడియాస్.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క గొప్ప విలువ రూపనామములు కాదు.
1: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ with regard to rupa and nama, the name and form.
0: Nitya satyamainatundi gunamulu yokka tattvamu.
1: In fact, the great things are the true eternal values.
0: Manamu aneka vidhamainatvanti okka rogamulnu pondutunnam.
1: We suffer from so many types of ailments.
0: Konni bahya jaramulu konni antarjaramulu kodanu manaku praptistunnayi.
1: We also suffer from the external and internal complaints.
0: Bahya jaramulaku vaidyudu icheetvanti bandulu cheta nivarana avutundi.
1: External diseases can be checked, cured by a doctor.
0: Antar rogamulaku anta kodanu atma bhavame pradhanamainatvanti aushadham.
1: For all the inner diseases, the atmic feeling, the feeling of the soul, is the true medicine.
0: Mukhyanga manam atma tattvanni gurtinchukovadaniki tagina krushi cheyali.
1: We should make every effort to know the nature of the self.
0: Atma anaga brahmame.
1: Atma is brahman.
0: Brahma anaga prati manavuni yandu unnatvanti oka chaitanyame brahmamu.
1: Brahma is awareness in every man.
0: అట్టి చైతన్యం ఈనాడు మనము ఆత్మగా భ్రమిస్తున్నాము.
1: అండ్ దిస్ చైతన్య ఈజ్ ఆత్మ.
0: ఆత్మకు రూపం లేదు.
1: ఆత్మ హ్యాస్ నో ఫామ్.
0: చైతన్యమునకు అనేక విధమైనటువంటి ఒక రూపనామం కలిగి ఆనందాన్ని అందిస్తుండాలి.
1: వెర్ ది అవేర్నెస్ హ్యాస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ మేక్స్ యూ ఎంజాయ్ అండ్ డిలైట్.
0: కాన్షియస్నెస్ అన్నారు.
1: అండ్ దిస్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్.
0: కానీ మానవ దేహమునందు మాత్రమే ఉన్నటువంటిది మాత్రము దీనికి కాన్షియన్స్ అన్నారు.
1: That which is limited to the individual is conscience.
0: ee egatvamainatundi oka conscience nu anekatvamlo ividipoyinappude consciousness ga maaripothundi.
1: The individual conscience in the community in plurality gets transformed into consciousness.
0: Idi ee pavitramainatundi chaitanyam yokka antaratthamu.
1: This is the inner significance of sacred awareness.
0: Pani ఇట్టి పవిత్రమైనటువంటిది యొక్క శక్తిని మానవుని హస్తమునందు ఉంచుకుని కేవలం అనేక విధములుగా కూడాను రూత లోగుతున్నాడు భ్రమించి.
1: Though that mighty sacred power is right in his fist on hand, but he is just deluded by the vagaries of the world.
0: క్షణముల చేతను గడియల చేతను కదిలిపోయేటువంటి ఒక కాలమునకు మనం ఎక్కువ విలువిస్తున్నాము.
1: We attach value to the passing time, the moments, the hours and the days.
0: ఈ కదిలిపోయేటువంటి ఒక కాలములకు విలువ ఇవ్వకూడదు.
1: We should not attach any value to the time that passes.
0: కదలనటువంటి ఒక కీర్తికిని పవిత్రతకు మనం విలువను అందించాలి.
1: In fact, we should consider highly valuable the good name and sanctity.
0: మనకు నిలిచేటువంటిది సత్యము మంచిది.
1: In fact, what that stays with us are the two, satya the truth, manchi the goodness.
0: ఈ మంచిని సత్యమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize the goodness and the truth as well.
0: Mani yendu e matram kodunu goodness undini evaru kodunu bhramichatam ledu.
1: Nobody think that we are good enough.
0: Daniki viluvane kattadaniki veelu kaadu.
1: You cannot estimate or value the goodness in you.
0: Ee anithyamainatundi yokka peru pratishthalakai manam praakulaadutunnam.
1: We have been struggling for the name and popularity which are fleeting.
0: Ippudu edo oka తెలుగు గంగ అనే చెప్పినది అని మనం ఎక్కడో ఒక చెన్నైకు ఇస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. కానీ ఒకరు ఇచ్చేటువంటిది కాదు ఇది గంగ.
1: We think the Telugu Ganga, the water project, is extended. It is given to them, but it is not given by anyone. It is the natural quality.
0: ఎవరెవరి ప్రాప్తిని పురస్కరించుకుని ఆ ప్రాప్తికి సరిగ్గా నడుస్తూ ఉంటాయి.
1: Things happen basing on our deservedness, eligibility.
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అన్ని కర్మలు కూడా ఫలింపజేస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ యాక్షన్ ఫ్రక్టిఫైస్ బేసింగ్ ఆన్ ద టైమ్, ద రీజన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్.
0: ఈ యొక్క కాలకర్మలకై మనము కాచుకొని ఉండాలి.
1: వి హావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్.
0: ఏ సమయం లభిస్తుందో ఆ సమయానికి తగినట్టుగా మనము దీన్ని కాపాడుకుని రావాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇట్ అంటిల్ ది అప్రోప్రియట్ టైమ్ అరైవ్స్.
0: పిల్లలందరూ కూడాను ఎన్నో సత్కర్మలు ఆచరిస్తున్నారు.
1: బాయ్స్ డూ సో మెనీ గుడ్ డీడ్స్.
0: అనేక పల్లెలు చేరి పల్లెల లోపల భజనలు సంగీతంలు చేసుకుని వారికి తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తూ వస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ విజిటింగ్ మెనీ విలేజెస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డూయింగ్ భజన్స్ మేకింగ్ ది ఇన్హాబిటెంట్స్ హ్యాపీ.
0: అనిత్యం జీవనంలోకి.
1: ద వరల్డ్ ఈజ్ టెంపరరీ.
0: నిత్యం సత్యం నిజం.
1: But the truth is permanent.
0: Kani puramainatundi oka tattvam lopala manasika bhadal lopala nijamainatundi prema kaligi undali.
1: In fact, at the psychic domain, there should be the love in the true spirit.
0: ప్రేమకు మించినటువంటి బరువు, ప్రేమకు మించినటువంటి ఒక గుణము మరెక్కడ కూడా కారరాదు.
1: There's nothing valuable more than love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం మానసిక భ్రమ లోపల ఇమడ్చుకొని జీవితాన్ని సాగిస్తూ పోవాలి.
1: We have to fill our mind with this love and carry on the life sojourn.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనం చేసిన కర్మలు ప్రధానం కాదు.
1: Your activities are not that important.
0: మనం చేసినటువంటి భజనలు ప్రధానం కాదు.
1: Bhajans are not important.
0: మనం చేసిన పరోపకారములు ప్రధానం కాదు.
1: The service rendered to others is not important.
0: మనసులో అట్టి భావం లేకుండా,
1: without such feeling in mind,
0: నేను ప్రతి ఒక్కటి నా నిమిత్తమై నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావం కలిగి ఉండాలి.
1: One should have the feeling that you are doing to yourself, to one's own self.
0: ఎవరికి చేస్తున్నానని భావం కాదు.
1: Is not a service to anybody.
0: పరులు పరిపరికు కాదు.
1: In fact, no other person is other than
0: పరులు తనవారిగానే భావించుకోవాలి.
1: The others also belong to you.
0: పరులు పాపదలిగా భావిస్తున్నా మనము.
1: And we consider the others different from us.
0: పరులు పరులు కాదు, పరమాత్ముడయ్యా.
1: The others are not so-called others. They are divine.
0: ఎవరికి మనం సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే భావించాలి.
1: Whosoever you render service, consider that service rendered to God only.
0: ఈ యొక్క భావం మనం పురికొచ్చుకునే నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క సత్కర్మను మనం ఆచరిస్తున్నాము.
1: Only to foster that feeling, we undertake so many service activities.
0: ఈ సర్వీస్ యాక్టివిటీస్ అంతా కూడాను ఎవరి నిమిత్తం చేస్తున్నామని మీరు గుర్తించాలి.
1: You should also know for whose sake you are doing service activity.
0: మీ నిమిత్తమే మీరు చేస్తున్నారే కానీ పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: You should know the fundamental truth that you are serving others for your own sake, not for anybody.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థరహితమైనటువంటి యొక్క ప్రేమలో మనం ప్రవేశించి,
1: we should have that selfless love in full.
0: మనం ప్రపంచంలో మనము తగినటువంటి సేవ లోపల మనం పాల్గొనాలి.
1: And we should participate in service activities in this world.
0: ఈ నిజమైనటువంటి సేవలు సరైనటువంటివి కాని లౌకికమైన భౌతికమైనటువంటి క్షణభంగురమైనటువంటి సేవలు అవి శాశ్వతాలు కాదు.
1: This is true service. But all the rest of the service, which is just momentary, artificial, vanishes in a moment of time.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరేదో కొన్ని విధమైనటువంటి పరోపకారం చేస్తున్నామని భ్రమిస్తున్నారు.
1: You imagine that you have been helping others.
0: ఇది కేవలము గొప్ప సేవలు కాదు.
1: They are not great service anyway.
0: ఆ భావములు హృదయమునందు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: See that such feelings don't find a place in your heart.
0: అప్పుడే నిజమైన సేవలుగా రూపొందుతాయి.
1: Then only it will be true service in spirit.
0: సర్వీస్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ సర్వీస్?
0: ఏదో మనం సేవలు చేయటం సర్వీస్ అనుకుంటున్నాం.
1: వీ థింక్ సమ్ యాక్టివిటీ
0: ఈజ్ సర్వీస్. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్.
0: ప్రేమ చేత మనం ప్రేమించాలి.
1: వీ హావ్ టు డూ సర్వీస్ విత్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం ఈ యొక్క పనులు చేయాలి.
1: వీ హావ్ టు డూ ఆల్ యాక్టివిటీస్ విత్ లవ్.
0: అప్పుడే నిజమైనటువంటిది. ప్రేమ అనేటువంటి యొక్క పాజిటివ్ లేకుండా ఎన్ని సేవలు చేసినా అవంతా నెగిటివ్ గానే మారుతుంటాయి.
1: వితౌట్ దిస్ పాజిటివిటీ ఆఫ్ లవ్, however number of services you render, they are all negative only.
0: Prema anetundi current leni bulbulu enni pettinappudikini idi prakashinchadu.
1: Without the current of love, no other bulb can ever shine or illumine. Main switch appude
0: ee chinna bulb leni kodunu prakashinchi aneka vidhamaitundi upakaram chestuntai.
1: When only you put on the main switch, any small bulb would be able to illumine.
0: Kaani ee naadu meer main switch off chesi aneka vidhamaitundi oka bulbulto meer aanandanchinattuga కనిపిస్తుండాలి.
1: బట్ టుడే వాట్ యూ హావ్ డన్ ఇస్ యూ హావ్ పుట్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ అండ్ యూ ఇమాజిన్ దట్ యు ఆర్ గెటింగ్ లైట్ ఆఫ్ ద బల్బ్.
0: అది ఏ హృదయముకు సంబంధించినటువంటి స్విచ్.
1: దట్ ఈస్ ద స్విచ్ ఆఫ్ ద హార్ట్.
0: అదే హృత్ ప్లస్ దయా ఉదయం.
1: దట్ హార్ట్ హృత్ ప్లస్ దయా కంపాషన్.
0: ఆ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ప్రతి పని కూడాను ప్రేమ చేతనే మారాలి.
1: Therefore, whatever action that we do wholeheartedly should be full of love. It should get transformed into love.
0: ప్రేమకు మించినటువంటి బలం మరొకటి ఏమీ లేదు.
1: There is no other strength greater than love.
0: ప్రాచీన మహర్షులందరూ కూడాను,
1: all ancient rishis,
0: అరణ్యముల లేప అనేక విధములైనటువంటి కష్టములకు లొంగి,
1: they submitted themselves to so many difficulties.
0: ఎట్టి భయప్రాంతులు కూడా లేకుండా సంచరిస్తూ వచ్చారు.
1: They just moved around without any fear.
0: వారి అస్త్రశస్త్రములు ఏమిటి?
1: what weapons they possess.
0: వారికి తుపాకులు ఇంకో పిస్టల్ ఇవి కాదు.
1: They don't have guns and rifles.
0: వారికి ప్రేమాస్త్రం లే ప్రధానమైన అస్త్రములు.
1: Rishis carried with them the weapon of love.
0: అలాంటి ప్రేమాస్త్రం ధరించి పూర్వమృగముల మధ్య కాలముల లోపల కాలమును గడుపుతూ వచ్చారు.
1: With the weapon of love, the ancient rishis could spend time in the midst of wild animals there in the forest.
0: ఈ విధంగా చేసినటువంటి ప్రాచీన ఋషుల యొక్క ప్రాచీన కాలం భారత అయింది.
1: This has been the procedure since ancient times in Bharat.
0: భారతీయుల యొక్క ప్రాచీన సంస్కృతి,
1: the ancient culture of
0: దివ్యమైనటువంటి యొక్క సంస్కృతి,
1: it is true culture,
0: విలువలేనటువంటి సంస్కృతి,
1: a valuable culture,
0: అద్భుతమైనటువంటి సంస్కృతి,
1: a mysterious culture,
0: ఆనందమైన సంస్కృతి,
1: blissful culture,
0: ఆహ్లాదం అందించే సంస్కృతి,
1: and is one that confers
0: bliss. ఈ సంస్కృతిని మనం ఈనాడు గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: We are not making an effort to know this great culture.
0: హృదయం నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ఈ సంస్కృతి యొక్క స్వభావమును మనం ఎంత చిన్నదిగానో మనం చూస్తున్నాం.
1: ద కల్చర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్ట్ వీ కన్సిడర్ ఇట్ ఆర్డినరీ అండ్ సో సింపుల్.
0: ఇది గొప్ప విలువైనటువంటి సంస్కృతి.
1: ది కల్చర్ ఇండీడ్ ఈజ్ హైలీ వాల్యుబుల్.
0: ఈ కల్చర్ అనగా కేవలము భౌతికమైన ఒక ప్రకృతమైనటువంటి ఒక నిబంధనలు కావు.
1: This culture has got nothing to do with the external world and its
0: caste and culture. Rendittini chusukoni meeru kevalam bhraminchipothunnaru.
1: You are deluded by the caste and culture.
0: Ee caste culture mukhyamainatundi kaadu.
1: Caste and culture are not that important.
0: Hrudaya tattvamto undinatundi oka prema tattvame nijamainatundi caste.
1: The principle of love in your heart is the true caste.
0: Manavulandaru okkate.
1: The humanity is
0: ఒక కుటుంబంలోకి చెందినటువంటి వారే.
1: They belong to one family.
0: అందరూ ఒక అన్నదమ్ములే.
1: All are brothers.
0: ఈ దేశమంతా కూడా ఒక ఇల్లే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ వన్ మ్యాన్షన్.
0: కనుకనే ఈ దేశమంతా ఒక గృహంగా భావించుకుని,
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ వన్ హౌస్,
0: మానవులందరూ కూడా సోదరులుగా విశ్వసించి,
1: కన్సిడరింగ్ హ్యుమానిటీ యాజ్ అ బ్రదర్స్,
0: దీంట్లో కాలమును గడుపుతూ పోయినప్పుడు ఎంతటి ఆనందం లభిస్తుందో.
1: దెన్ వీ స్పెండ్ లైఫ్ లైక్ దిస్
0: ఎప్పుడైనా వీలు కాదు. కాన మీరు మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore make every effort to know the latent divinity within.
0: ఎన్ని విధములైనటువంటి తరంగములు వస్తుంటాయి.
1: So many waves of thoughts come.
0: ఈ తరంగములంతా కూడా కేవలము ఒక్కొక్క తరంగము ఒక్క కొన్ని కొన్ని లక్షల దీని వల్ల పోతుంటాయి.
1: And these waves will pass across lakhs of miles of
0: దీని వేగమును ఎవరు కూడా గుర్తించేవారు లేరు.
1: Nobody can know the distance it travels.
0: ఆకాశం నందున్నటువంటి నక్షత్రములు,
1: the stars in the sky,
0: దాని యొక్క ప్రకాశములు ఈ నాటికి కూడాను భూమికి ఇంకా కొన్ని చేరలేదు.
1: The light of certain stars has not yet reached to
0: కాబట్టి నిమిషములకు ఎన్నో మైళ్ళు వేగముగా పోయేటువంటి ఒక కాంతి ఈ నాటికి కూడాను ఇంకా ఈ ప్రకృతికి చేరలేదంటే ఎంత దూరం ఉన్నదన్నమాట.
1: The light that is fastest has not yet reached from certain stars. You can imagine the distance. Peculiar.
0: తైలోక పవిత్రములు,
1: సీక్రెట్ టు త్రీ వరల్డ్స్,
0: మందిరాల వత్తములు,
1: అండ్ ఇట్స్ మెయిన్
0: సన్మిత్రములు,
1: సో క్లోజ్,
0: మునిజన పవిత్రములు,
1: అండ్ దే ఆర్ ఎండియరింగ్ టు సేజెస్,
0: సత్యదేవు చరిత్రములు అన్నారు.
1: దాట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుక దైవత్వం యొక్క చరిత్రలు ఇట్టివి అట్టివి అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: The miraculous, stupendous acts of God are beyond our estimate.
0: Enni nimminchinappudikunu nimminchukunnappudikini tana hrudayam yokka prabhavanu puraskarinchukoni aa hrudaya pramanam varaku pogutuntayi.
1: Therefore however imagination we may stretch, but we go by the feeling of our
0: heart. Enni pramanam varaku cheyavu.
1: God is beyond all measure.
0: Ataniki anumana pramanam.
1: And one is the benefit of doubt.
0: Konni vidhamainatundi yokka చరిత్ర ప్రమాణములు.
1: అండ్ వన్ ఇస్ ది ఎక్స్పీరియన్స్ బేస్డ్.
0: ప్రత్యక్ష ప్రమాణములు,
1: ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: భౌతిక ప్రమాణములు,
1: ద ఫిజికల్ ఎక్స్పీరియన్స్.
0: ద్వైత ప్రమాణములు,
1: ద డ్యువల్ ఎక్స్పీరియన్స్.
0: అద్వైత ప్రమాణములు,
1: నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
0: ఇలాంటి ప్రమాణములు ఎన్నో ఉంటున్నాయి లోకానికి.
1: దేర్ ఆర్ సో మెనీ స్టాండర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతునికి ఎట్టి ప్రమాణములు లేని వాడు కనుకనే అతనికి అప్రమేయ అని పిలిచారు.
1: గాడ్ ఈస్ బియాండ్ ఆల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ అండ్ దేర్ ఫోర్ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
0: అప్రమేయుడనగా ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
1: అప్రమేయ ఈస్ బియాండ్ ఆల్ మెజర్ ఆర్ ఎనీ.
0: ప్రతి మానవుని హృదయం నందు కూడాను,
1: ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్,
0: సమస్త శక్తులను ఇచ్చేటువంటి యొక్క దీన్ని ఆవిర్భవించుకుని ఉన్నాడు.
1: Their present God with all the faculties of power.
0: ఈ యొక్క నాభియందు గోప్యంగా ఉంచుకున్నటువంటి యొక్క ఈ ప్రమాణ సత్యమునకు మన దీనికి ఒక మరొక పేరు.
1: Therefore, in the navel of the divinity is contained all the mighty powers ingrained there.
0: కనుకనే ఇతనికి నావి ప్రమాణములకు ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
1: Therefore this nature of the divinity is the main evidence.
0: భగవంతుని యొక్క అందచందములు అనేటువంటివి ఇట్టివి అట్టివని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: And the beauty, the grandeur, the glory of God, nobody can compare.
0: ఈ భగవంతునికి హిరణ్యగర్భాయ నమః అని ఒక పేరు.
1: God has a name, హిరణ్యగర్భాయ నమః.
0: హిరణ్యమనగా బంగారు యొక్క ఇది వర్ణము.
1: హిరణ్మయ మీన్స్ గోల్డ్.
0: అది తన యొక్క హృదయమునందు ఉన్నటువంటిది.
1: ఇట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్.
0: హృదయంలో పోయినటువంటి యొక్క ఆహారము ఏ విధంగా కరిగి సర్వత్రా దేహమంతా సాగుతుందో,
1: just as the essence of the food partaken is supplied to the whole of the body,
0: ee hiranyam anetundi dehamanta sancharinchina chetane itaniki maha andavadaina annadu.
1: Likewise the gold also is present all over the body and so is most handsome.
0: Hiranyayanamaha,
1: and hence we call him hiranyayanamaha.
0: Appa andamainatti vaadu bhagavantudu.
1: God is very very handsome.
0: ప్రతి జీవులకు మూలాధారమైనటువంటి వాడు.
1: హీస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ క్రియేషన్.
0: అతి మూలాధారమైనటువంటి ఒక శక్తిని కనుకనే అతనికి మనువు అని పిలిచారు.
1: యాజ్ ఈస్ ద బిగినింగ్, ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్ మనువు.
0: మూలాధారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మూలాధార?
0: అన్నిటికీ ఫండమెంటల్ పవర్.
1: ఇట్ ఈస్ ది ఫండమెంటల్ పవర్.
0: ఈ మూలాధారమైనటువంటి ఒక పవర్ కు తగినటువంటి ఒక అర్థం లేదు.
1: ద ఫండమెంటల్ పవర్ హ్యాస్ నో డెఫినెట్ మీనింగ్.
0: ప్రతి సృష్టిని కూడాను తన యొక్క సంకల్పం చేత జరిపేటువంటి వాడు కనుక,
1: యాజ్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్,
0: దానికి పరీక్షత్తుడు అని పేరు పెట్టాడు.
1: హీఈస్ కాల్డ్ పరీక్షత్తుడు.
0: పరీక్షత్తుడు అనగా ఏమిటి? సర్వ జీవులకు సృష్టించేటువంటి వాడు పరీక్షత్తుడు.
1: పరీక్షత్తుడు మీన్స్ ద క్రియేటర్.
0: ఈ విధంగా పేర్లు తీసుకుని పోతుంటే భగవంతునకు అనేకవంతమైన పేర్లున్నాయి.
1: Likewise, as we investigate and explore,
0: అంతమైన
1: many infinite number of names.
0: కనుక మానవుడు ఇట్టి దైవత్వాన్ని ఏ విధంగా కొలుచుకుంటున్నాడంటే తన అల్ప బుద్ధికి తగినటువంటి ఒక రూపమును మాత్రమే కొలుచుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ విజువలైజెస్ గాడ్ బేసింగ్ ఆన్ హిస్ ఎస్టిమేట్ ఆఫ్ హిస్ నారో మైండెడ్నెస్ ఓన్లీ.
0: తన యొక్క గర్భంనందు ఆ దక్షిణామూర్తి అనేటువంటి ఒక తత్వమును గురించుకుని ఉన్నాడు కనుకనే అతనికి దక్షిణామూర్తి అని పేరు.
1: As all these sacred qualities are within him in his heart, he is called Dakshinamurti.
0: Dakshinamurti aniga manchi telivainatundi vaadu.
1: Dakshinamurti means greatest intellectual.
0: Nirantaram kunnu oka sankalpamlo abhivruddhi parchukuneetundi vaadu.
1: He wills continuously.
0: Aa sankalpamlo etti sankalpamlo.
1: What sort of will it is?
0: Pavitramainatundi sankalpamlo.
1: It's sacred will.
0: Nilgudamlo.
1: Attributeless.
0: Nirantaramlo. Sanatanamlo. నికేతనములు నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపము.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ విల్ దట్ ఇస్ ఎటర్నల్ ఇమ్మోర్టల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు అందరి హృదయములందు ఉంటుండగా మానవుడు ఎందుకు అల్పుడవుతాడు?
1: When God himself has installed at the altar of the human heart, how can you be mean?
0: త్రోసివేయాలి మనం.
1: Brush aside that mean idea that
0: manavuna kante goppa vaadu marokadu ledu.
1: There's no other creature greater than man.
0: Manavuna kante minchinatundi vaadu marokadu ledu.
1: There's no person greater than
0: manavattvam nunde daivattvam yundi untunnadi.
1: There's present divinity in humanity.
0: Kanuka manavattvam kante minchinatundi jagattulo marokadu ledu.
1: Human life is most valuable in this world.
0: Atti pavitramaina manavattvanni manam alpanga bhavinchukuntunnam.
1: That sacred human life is considered so low.
0: Adi yadbhavam tadbhavati.
1: As is your feeling, so you
0: మీ భావమును పురస్కరించుకుని మీరు అల్ప బుద్ధికి చోటిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ సచ్ ఎ లో ఫీలింగ్ యూ ఆల్సో కన్సిడర్ లైఫ్ సో సింపుల్.
0: దైవానికి ఇట్టిది అట్టిదే నీకు గుణములే లేవు.
1: గాడ్ ఈస్ అట్రిబ్యూట్లెస్.
0: అప్రమేయ నమః.
1: బియాండ్ మెజర్.
0: ప్రత్యక్ష ప్రమాణం చూస్తాం కొంచెం వరకు.
1: జస్ట్ థింక్ ఆఫ్ డైరెక్ట్ పర్సన్.
0: కొండలో వేడి కలుతుంటుంటే మంట కనిపిస్తుంది.
1: అండ్ యూ జస్ట్ ఫైండ్ ద స్మోక్ బిహైండ్ ద మౌంటైన్. యూ డోంట్ సీ ద ఫైర్ డైరెక్ట్లీ.
0: కానీ అది మంట కనిపించుకోకుండా కేవలం ఒక పొగ మాత్రమే వస్తుంటది.
1: బట్ యు సీ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: ఆ పొగను చూసి ఇది మంట ఉండవచ్చును అనుకుంటాం.
1: వాచింగ్ ద స్మోక్ యూ కెన్ డిసైడ్ ద
0: అనుమాన ప్రమాణము.
1: దేర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ హియర్.
0: అగ్ని లేకపోయినప్పటికీ మంచు వల్ల కూడా పొగ రావచ్చును.
1: వితౌట్ ద ఫైర్ దేర్ మైట్ బి సమ్ మిస్ట్ దట్ మేక్స్ యూ థింక్ ఇట్ స్మోక్.
0: కనుక అనుమాన ప్రమాణము సందిగ్ధ అవస్థలో ఉంటుంటది.
1: ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ విల్ బి confusing.
0: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది సాక్షాత్ రూపంగా కనిపిస్తుంటది.
1: ద డైరెక్ట్ ఎవిడెన్స్ విల్ బి ఇన్ ద ఫామ్ ఆఫ్
0: మానవుని ఎందుకు సాక్షాత్ స్వరూపము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ లవ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నా ప్రేమలో ఉన్నాడు.
1: If anyone asks you where is God, you can say God is in the form of love. He is present in the words I utter.
0: సత్యమే భగవత్ స్వరూపము.
1: Truth is God.
0: ఈ సత్య స్వరూపానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫార్మ్ బియాండ్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యం కంటే మించినటువంటి దైవం వేరొకటి ఉందా?
1: కెన్ దేర్ బి గాడ్ బియాండ్ ట్రూత్?
0: సత్యంబులు, త్రైలోక పవిత్రంబులు, వరిదలాల విత్తంబులు, సన్మిత్రంబులు.
1: దే ఆర్ ట్రూత్ ఓన్లీ, నథింగ్ బట్ ట్రూత్. So close and endearing to sages and saints, which are reverential to the
0: holy word.
1: So this is the standard of truth, which is direct
0: evidence.
1: There is no God beyond this truth in this world. Countries may be many.
0: America, Germany, Japan, England, any very countries.
1: Countries are many, like America, Germany,
0: Japan.
1: But all speak only one truth.
0: ఇది అమెరికన్ సత్యము, ఇది జపాన్ సత్యము, జర్మన్ సత్యముని దాని విభాగం ఎవరు చేయరు.
1: There is no distinction like American truth, Japan truth and so on.
0: ఇవన్నీ అల్పబుద్ధుల యొక్క లక్షణాలే.
1: They are all the reflections of mean-minded.
0: మనం అల్పులు కాదు, అనంత స్వరూపులము.
1: You are infinite indeed.
0: సత్యమే నా యొక్క స్వరూపము.
1: I am the embodiment of
0: truth. ప్రేమే నా యొక్క స్వభావము.
1: And my nature is
0: ఆనందమే నా యొక్క సహజము.
1: And this bliss is my natural
0: quality. ఈ సహజాన్ని పట్టి మనం విచారించాలి.
1: We should go by this natural tendency.
0: Manavudu manana seyudu.
1: Man always recalls manana seyudu.
0: Adani aalochanalu,
1: his thought,
0: adani anveshanalu,
1: his search,
0: anantamainatuntivi
1: are infinite.
0: Alanti anantamainatunti yokka anveshanalo manam entha varaku chustunnam.
1: In this infinite search, to what extent we are inquiring?
0: ఒక పిటికడి ఇటు సముద్రపు ఇసుక తీసుకుని వచ్చి ఒక స్థానంలో వేసినప్పుడు,
1: ఇఫ్ యు జస్ట్ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ సాండ్ అండ్ కీప్ ఇట్ అట్ వన్ ప్లేస్,
0: దాని రంగును,
1: ఇట్స్ కలర్,
0: దాని బరువును
1: అండ్ ఇట్స్ డైరెక్షన్,
0: దాని యొక్క స్థితిని పట్టి సైంటిస్టు ఇది పలాని కాలంలో పలాని స్థానంలో ఉన్నటువంటి మట్టి అంటారు.
1: ద సైంటిస్ట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ డిసైడ్ దట్ దిస్ సాండ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఎ ప్లేస్.
0: కానీ ఇది ఆ కాలంలోని ఇసుక అంటారు.
1: And that we call it sand at that point.
0: ఈ ప్రదేశమునందు చిక్కేటువంటి ఇసుక అంటారు.
1: This what is available here now.
0: కానీ వేదాంతులు దీనికి పోరు.
1: But philosophers don't think like
0: that. దైవం యొక్క సృష్టి.
1: They call it is all creation of the
0: దైవం యొక్క క్రియేషన్.
1: It's God's creation.
0: దైవం యొక్క మాయ.
1: And it's all the will of God.
0: కనుక సైన్స్ లో ఉన్నటువంటి దానికిని సైన్స్ లో ఉన్నటువంటి దానికిని ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
1: There's vast difference between the approach of a scientist and saint and approach of a scientist.
0: సైన్స్ కేవలము అర్థమాగ్జన్, అది కేవలము అర్థం యొక్క తత్వమే.
1: And science is something like a mirror, the nature of the mirror.
0: Semi-circle. ఈ సైన్స్ అనేది సెమీ సర్కిల్.
1: సైన్స్ ఇస్ ఎ సెమీ సర్కిల్.
0: ఒక్క దగ్గర బయలుదేరి తిరిగి చుట్టూ వచ్చి తిరిగి ఆ స్థానంలోనే చేరేటువంటిది ఇది పూర్ణమద పూర్ణమిదం.
1: ఇట్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్, ఎండ్స్ ఓవర్ దేర్, దట్స్ పూర్ణమద పూర్ణమిదం.
0: కానీ దాన్ని అర్థం తుడి చేసినప్పుడు అర్థంగా వస్తుంది, సెమీ సర్కిల్ గా వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్
0: సెమీ సర్కిల్. ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర అంత్యమవుతుంది.
1: ద సెమీ సర్కిల్ స్టార్ట్స్ అట్ వన్ పాయింట్, ఎండ్స్ అట్ అనదర్ పాయింట్.
0: అదే సైన్స్.
1: This semicircle is science.
0: ఒక దగ్గర ప్రారంభమవుతుంది, మరొక దగ్గర నిలిచిపోతుంది.
1: It starts at one point and ends somewhere
0: else. ఇది పూర్ణంగా చేయబడింది కాదు.
1: And it will not happen all through.
0: కనుకనే ఎక్కడ పుట్టిందో అక్కడనే అంత్యమయ్యేటువంటి ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వం యొక్క శక్తి.
1: Therefore the power of the divinity is that which ends at the point of its origin.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే.
1: That's what is meant in this. That is full and this is full. The point of end is the point of origin.
0: ఈ పూర్ణత్వం ఏర్పడి దైవత్వం ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: This totality of the divinity is in every human being.
0: కానీ మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయలేదు.
1: But man is not making an attempt to know.
0: తన కన్నులు మూసుకొని నిద్రించే సమయం లోపల,
1: while one sleeps with the clothes,
0: ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు?
1: Who is protecting your body?
0: ఈ దేహం యొక్క తత్వం ఏ రీతిగా జరుగుతుండాలి?
1: What is happening within the body?
0: ఎవరికి తెలియదు.
1: No one knows.
0: అన్నింటినీ రక్షించటము, శిక్షించటము, పోషించటము అంతటికి దైవమే కారణము.
1: The creator, protector and the sustainer is God himself.
0: ఈ విధమైనటువంటి శక్తి ప్రతి మానవుని యందు ఉంచుకొని,
1: this power of the divinity is in everyone.
0: మానవుడు కష్టములకు కుంగిపోతున్నాడు.
1: But yet man is depressed because of
0: బాధలకు కుంగిపోతున్నాడు.
1: And he is frustrated because of
0: ఆనందానికి పొంగిపోతున్నాడు.
1: And he gets himself
0: elated. ఈ పొంగి కుంగనటువంటి ఒక తత్వమే మానవుని యొక్క నిజమైనటువంటి లక్ష్యము.
1: Man should be beyond the praise and blame, beyond elation, jubilation and frustration.
0: సుఖం ఎక్కడ పుట్టుతుండాలి? సుఖం ఎక్కడ పుడుతుండాలి?
1: ప్లెజర్, వేర్ డు యు గెట్ ఇట్?
0: సుఖం అంటే దుఃఖం ఎక్కడ పుడుతుండాలి?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ మిజరీ?
0: ఇది ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే.
0: సుఖము దుఃఖము రెండు కలిసి ఎక్కడ పుడుతుండదో అక్కడే ఉంటుండాలి మానవత్వం.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ హావ్ గాట్ ద కామన్ పాయింట్, దేర్ అరైజ్ ద హ్యూమన్ లైఫ్.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: ఈ రెండు పేదల మధ్య లోపలనే ఈ యొక్క ఆనందం ఉంటుండాలి.
1: Therefore there lies the bliss between the two points.
0: ఆనందాన్ని మనం ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for bliss elsewhere.
0: ఆనందం మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండాలి.
1: This bliss is with you, in you, above you, below you, around you.
0: ఇట్టి ఆనందాన్ని మనం వెతకడానికి ఎందుకు మనం శ్రమించాలి?
1: వై షుడ్ యు ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుండండి.
1: బి బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ,
0: ఎందుకంటే మీ హృదయం అనేటువంటిది ఆనందమయమైనటువంటిది.
1: బికాస్ యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్,
0: ఈ ఆనందంతో ఉండేటువంటి దానికి మీరు ఎందుకు విచారపడాలి?
1: దెన్ వై షుడ్ యూ వరీ బీయింగ్ బ్లిస్ఫుల్ ఇన్ నేచర్.
0: దిస్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ది ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇంతే కాదు, ఆనందం కూడా మీలోనే ఉంటుండాలి.
1: ది ప్లెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఈ ఆనందానికి మనం వెతుకునక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దిస్.
0: ఈ ఆనందము కేవలం ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటిది.
1: దిస్ ఆనంద ఈస్ ద ట్రూ సెల్ఫ్, ఆత్మ ఇండీడ్.
0: ఎప్పుడు తలుచుకుంటే అది మీకు లభిస్తుంది.
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ ఇట్ యుల్ ఎర్న్ ఇట్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: మీరు దైవంతో మీరు చేరండి.
1: జాయిన్ గాడ్, యునైట్.
0: ఆనందం మీతోనే ఉంటుండాలి.
1: అండ్ బ్లెస్ విల్ బి విత్ యూ.
0: మీ స్లేవ్గా వచ్చేసేస్తుండాలి.
1: అండ్ ఇట్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుకనే నాట్ ఫాలో, స్లేవ్. స్లేవ్గా వస్తుండాలి.
1: స్లేవ్గా వస్తుంది.
0: స్లేవ్.
1: స్లేవ్. దిస్ బ్లెస్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: మీ బానిసగా ఉంటుంటాది.
1: ఇట్ విల్ ఫాలో యూ లైక్ ఎ స్లేవ్.
0: నువ్వు దాన్ని నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఈనాటి మానవుడు ఆనందానికి స్లేవ్ అయిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్ టుడే.
0: ఈనాడు ఆనందానికి బానిస అవుతున్నాడు.
1: హి హాస్ బికమ్ ఎ స్లేవ్ టు ద బ్లిస్.
0: కాదు, ఆనందమే మనకు బానిస కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ బి ఎ స్లేవ్ టు యూ.
0: అప్పుడే మనం నిజమైన పెట్టి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: నిజముగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆనందాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ బ్లెస్.
0: ఏదో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది మనం తీసుకోకూడదు.
1: డోంట్ గో బై హ్యాపీనెస్ విచ్ ఇస్ టెంపరీ.
0: నిన్ను ఆనందం అనేటువంటిది అనుసరించుతూ రావాలి కానీ,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ షుడ్ ఫాలో యూ.
0: నీవు ఆనందాన్ని అనుసరించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో బ్లిస్ ఇన్ టర్న్.
0: కనుక నీవు గొప్ప ధీరుడవు, వీరుడవు, గంభీరుడవు.
1: యూ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ మ్యాన్ ఆఫ్ వ్యాలర్, ద కరేజ్.
0: కనుకనే హనుమంతుణ్ణి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: దేర్ఫోర్ హనుమాన్ ఇస్ కాల్డ్ శాంత ద పీస్ఫుల్, గుణవంత ద వర్చువస్,
0: బలవంత
1: బలవంత ద స్ట్రాంగ్.
0: ఎక్కడ పోయినప్పటికీ హనుమంతుడికి రామరామ అంటుంటే తన వెంటనే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ హి ఎవ్రీథింగ్ ఫాలోడ్ హనుమాన్ వేర్ ఎవర్ హి వెంట్.
0: అటువంటి అలాంటి తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ హనుమాన్, వీ షుడ్ గెట్ ఇట్.
0: హనుమాన్ అనగా కోతి అని మనం భావించుకుంటున్నాము.
1: యూ థింక్ దట్ హనుమాన్ ఇస్ అ మంకీ.
0: కానీ అది మంకీ కాదు. అది మంకీ కావచ్చు, నీవు మ్యాన్ కైండ్.
1: బట్ ఇట్ మైట్ బి ఏ మంకీ, బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
0: నీవు మ్యాన్ కైండ్ గా పోయినా ఉంటే ఈ మంకీ తత్వం అంతా దూరం అయిపోతుంది.
1: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు ట్రూ మ్యాన్ కైండ్, ఆల్ దిస్ మంకీ నేచర్ విల్ బి డిస్టెన్స్.
0: నీవు మొట్టమొదటి మ్యాన్ కావాలి.
1: ఫస్ట్ బి ఏ మ్యాన్.
0: ఈ మ్యాన్ కైండ్ గా మార్చుకోవాలి.
1: అండ్ దిస్ మ్యాన్ షుడ్ డెవలప్ కైండ్.
0: మార్చుకున్నప్పుడే నీవు దైవత్వంగా మారుతావు.
1: అండ్ దెన్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎన్ని చదువులు చదువుతున్నారు.
1: యు అక్వైర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లర్నింగ్.
0: గ్రంథాలలో ఉచ్చరిస్తున్నారు.
1: యు రీడ్ సో మెనీ బుక్స్.
0: ఎన్ని శక్తుల్లో మీరు సాధిస్తున్నారు.
1: అండ్ యు అచీవ్ మెనీ.
0: కానీ ఇవన్నీ కూడాను అనిత్యమైనటువంటివి, అసత్యమైనటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫుల్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ టెంపరీ.
0: మీ హృదయానందాన్ని నింపేటువంటి ఒక శక్తిని మీరు గుర్తుంచుకోండి.
1: అండర్స్టాండ్ ద లేటెంట్ పవర్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్.
0: దైవత్వంతో మీ యొక్క శక్తిని అభివృద్ధి గావించుకోండి.
1: ద డివినిటీ సీ దట్ యువర్ పవర్ ఇంక్రీజెస్ డే బై డే.
0: శక్తి అనంతమైనటువంటిది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఎంత పోతున్నప్పటికీ ఇంకా విస్తారం విస్తారం విస్తారం.
1: ఇట్ గోస్ ఆన్ ఎక్స్పాండింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇలాంటి విస్తారం కలిగేటువంటి ఒక ఆనందము మన ఎందే ఉంటుండగా,
1: దట్ బ్లెస్ విచ్ ఇస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఇస్ ఇన్ యు.
0: ఎందుకు ఈ కష్టములకు గురి కావటం?
1: వై డు యూ సఫర్ అండ్ ఫేస్ డిఫికల్టీస్?
0: ఇప్పుడు ఈ పిల్లలందరూ, ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వచ్చారు.
1: All old students have gathered here.
0: వీళ్ళు ఎన్నో సేవలు చేస్తున్నారు.
1: You are rendering service activities.
0: ఎన్నో గానములు పాడుతున్నారు.
1: In fact, you have been singing the glory of God.
0: కానీ,
1: but
0: నా ఉద్దేశము ఎక్కడ వారు అక్కడే ఆనందాన్ని అనుభవించాలి.
1: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్ వేర్ యూ స్టే.
0: ఆయా గ్రామాన్ని అనుసరిస్తూ రావాలి.
1: యూ షుడ్ ఫాలో ద విలేజెస్ ఇన్ ద విసినిటీ.
0: ఎక్కడి నుంచినో వచ్చినటువంటి వారందరినీ చేర్చుకుని ఇది ఒక వ్యాపార రంగంగా మారుతుండాలి.
1: యూ డోంట్ నీడ్ టు కలెక్ట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ ఇన్ ఎ బిజినెస్.
0: అది మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే మనం జీవితాన్ని గడుపుకోవాలి.
1: ఎవ్రీవన్ మస్ట్ వర్క్
0: ఆ గ్రామానికి ఆనందాన్ని అందించాలి.
1: అండ్ హీ షుడ్ మేక్ ది విలేజర్స్ హ్యాపీ.
0: నేను ఎన్నో రకములుగా అందరూ ఆశించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ వాంటెడ్
0: స్వామి మైసూర్ రాండి ప్యాలెస్ ఇస్తాము, ఇంకో దానికి రాండి ప్యాలెస్ ఇస్తాము అన్న, నాకు ఈ ప్యాలెస్ నాకు అక్కర్లేదు.
1: భగవాన్ ఈజ్ ఇన్వైటెడ్ బై మెనీ పీపుల్, స్వామి యూ కమ్ టు అస్ విల్ గివ్ యూ ప్యాలెస్.
0: చిన్న పల్లె లోపలనే నేను ఉండాలి.
1: భగవాన్ వాంటెడ్ టు స్పెండ్ ద టైం.
0: స్థానాన్ని నేను వదలలేదు.
1: హీ నెవర్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
0: అలాంటి దీన్ని అక్కడనే సాధించాలి పెద్దది.
1: అండ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ బర్త్ ప్లేస్.
0: పుట్టపర్తి చాలా కుగ్రామము.
1: పుట్టపర్తి ఇస్ ఎ టైనీ హ్యామ్లెట్.
0: ఇక్కడికి రావాలంటే పెనగొండ నుంచి ఒక బండల్ బాడుగ తీసుకుని రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు రీచ్ దిస్ ప్లేస్ యూ హావ్ టు ట్రావెల్ బై కార్ట్ ఫ్రమ్ పెనుగొండ.
0: బులక్ కార్ట్ పైన రావాలి.
1: బులక్ కార్ట్ ఈస్ నెసెసరీ.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే
0: ఏరోప్లేన్ వచ్చి దిగిపోతాం.
1: యూ గాట్ ఎన్ ఏరోడ్రోమ్, ఎయిర్ ఫ్లైట్, వి ల్యాండ్ దేర్.
0: హాస్పిటల్కి వెళ్లాలంటే
1: టు గో టు ద హాస్పిటల్.
0: ఏ పెనుగొండో ఏ అనంతపురమో బస్సులు కట్టుకుని బస్సుల్లో తిరిగిపోవాలి.
1: యూ హావ్ టు గో టు పెనుగొండ అనంతపూర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్.
0: ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పుట్టపర్తిలోనే తయారైపోయింది.
1: టుడే వీ హావ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ పుట్టపర్తి.
0: ఈ విధంగా ఏ గ్రామంలో ఏ యొక్క దీంట్లో ఉండాలో అవన్నీ అక్కడికే వచ్చేస్తున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ థింగ్స్ కమ్ హియర్, రీచ్ హియర్.
0: పల్లె కంటే మించినటువంటి లోకం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ద హ్యామ్లెట్.
0: పల్లె గొప్ప విలువైనటువంటి గ్రామం.
1: ది విలేజ్ ఇస్ హైలీ వాల్యుబుల్, ద అర్బన్ ఏరియా.
0: పట్టణ సేవలో ఏమాత్రమో ఆనందం ఉండదు.
1: There is no happiness in serving the
0: prakinti varu vachi dongalu ettukoni larilo teesukoni pothunte kuda manam maatadichamo.
1: In cities, even if is theft committed at a very high level, taking all the belongings, nobody is bothered.
0: Prakinti emaina koncham jarigindha andaru akkada gootu chestaru.
1: But in a village, if anything happens, all will come to know. India
0: aikamatyam anetundi palleri endi inka unnadi.
1: The unity still exists in villages.
0: Aa unity undinappude manaku డివినిటీ వస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ యూనిటీ వీల్ హ్యావ్ డివినిటీ.
0: ఈ డివినిటీ ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ డివినిటీ,
0: ఆనందాన్ని లభిస్తుండాలి.
1: దెన్ యూ కెన్ బి బ్లిస్ఫుల్.
0: కనుకనే మనం ఆ యూనిటీ ఉండాలి.
1: సో దిస్ యూనిటీ ఇస్ నెసెసరీ.
0: ఏ ఏ గ్రామం వారు ఆయా గ్రామం యొక్క అభివృద్ధిని కోరుతురండి.
1: సో ఎవ్రీ వన్ షుడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్.
0: మీరు పాలిటిక్స్ మాదిరి మీరు తయారు చేయకండి.
1: డోంట్ వర్క్ లైక్ పాలిటీషియన్స్.
0: వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరి కదంబం మాదిరి చేర్చుకుని ఒక పాలిటిక్స్ మాదిరి తయారవుతుండాలి.
1: వీ గ్యాదర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ and act like politician.
0: ఇది నాకు అంత సంతోషంగా లేదు.
1: దిస్ విల్ నాట్ మేక్ స్వామి హ్యాపీ.
0: ఐకమత్యంగా భజన చేసుకోండి ఎక్కడ వచ్చినప్పటికి.
1: యూ కెన్ డూ భజన్ వేర్ ఎవర్ యూ గో.
0: కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భావాలు మీలో రాకూడదు.
1: బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దిస్ వర్కింగ్.
0: ఐకమత్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
0: ఈ పాలిటిక్స్ కు చోటు ఇవ్వకుండా ఉండాలి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ పాలిటిక్స్.
0: ఈనాడు దేశమంతా ఏ గతి పట్టింది?
1: వాట్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి దేశము.
1: కంట్రీ విచ్ వాస్ పీస్ఫుల్.
0: పల్లెల్లో పోయినప్పుడు ఎంతో 10 మంది ఆశ్రయించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ పీపుల్ కమ్ టు యూ వెన్ యూ విజిట్ ఎ విలేజ్.
0: ఎక్కడ నుంచి వచ్చారండి అని ప్రేమగా పలకరించేటువంటి వారు.
1: ఇఫ్ యూ విజిట్ ఎ విలేజ్ దే విల్ ఆస్క్ యు.
0: ఆ ప్రేమనే పోయింది.
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్? దేర్ ఇస్ నో లవ్ టుడే.
0: అన్ని లేనిపోయినంత కలదలంతా ప్రారంభమవుతున్నాయి.
1: వి ఫైండ్ ది ఇన్ ఫైటింగ్, కాన్ఫ్లిక్ట్ ఇన్ విలేజెస్.
0: ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రకమైనటువంటి ఒక అల్లర్లు ప్రారంభమయ్యాయి.
1: ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వి గాట్ ఎజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్స్.
0: ప్రాణం అంటే ఏం వారికి లక్ష్యమే లేదు.
1: దే డోంట్ కన్సిడర్ లైఫ్
0: ప్రాణాలు తీవటము, ప్రాణాలు పో, ఇది మన మానవుడు చేసే పని.
1: It is not the action of a human being to kill the fellow human being.
0: ఇది కాదు మనకు.
1: This is not
0: kill చేయాలి మనము. Kill చేయటం కాదు ముఖ్యము.
1: It's not killing that's important. Killing is more important.
0: Skill చేయాలి.
1: Skill.
0: మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని skill చేయాలి.
1: Skill the latent divinity.
0: దివ్య శక్తిని తో skill చేసినప్పుడే balance సక్రమంగా కుదురు.
1: When once you skill the divinity, there will be perfect balance.
0: Balance సక్రమంగా కుదిరినప్పుడే మనకు insight వస్తుంది, outside రాదు.
1: When there's perfect balance, there'll be insight, but not
0: knowledge.
1: Anything
0: else. Knowledge, skill change.
1: Skill the humanity.
0: Knowledge.
1: The knowledge, skill the knowledge.
0: అప్పుడు దీని బ్యాలెన్స్ అంతా వస్తుంది మనకు.
1: దెన్ దేర్ విల్ బి పర్ఫెక్ట్
0: బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ లోపలనే మనకు అన్ని విధాల అంతర్భావాలు ఆవిర్భవిస్తాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్సైట్.
0: ఇప్పుడు ఎప్పుడు స్కిల్ కాకుండా కిల్ చేస్తున్నామో అప్పుడు మనలో అవుట్ సైడ్ అంతా పోతుండాలి.
1: టుడే వీ డోంట్ స్కిల్, వీ జస్ట్ కిల్, దేర్ ఫోర్ వీ బికమ్ ఎక్స్ట్రావర్ట్, ఎక్స్టర్నల్.
0: కనుక మనం ప్రతి గ్రామాన్ని కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: అందరిలో ఉన్నటువంటి భేదాన్ని మనం దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ డిఫరెన్సెస్.
0: కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలందరూ కూడాను ఏదో హైదరాబాద్ నుంచి వచ్చాము, అమెరికా నుంచి వచ్చాము, జపాన్ నుంచి వచ్చాము, మెడ్రాస్, ఇది ఎంత ఒక సంతన కానే కాదు.
1: బట్ మెనీ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, హైదరాబాద్, అమెరికా, జపాన్. యూ కెన్
0: హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ కానీ అభివృద్ధి చేయండి.
1: హైదరాబాద్ పీపుల్ షుడ్ వర్క్ ఫర్ హైదరాబాద్.
0: హైదరాబాద్ నుంచి ఇంకొక పట్టణానికి పోయి వాళ్ళను తిరిగి అభివృద్ధి చేయండి.
1: ఫ్రమ్ హైదరాబాద్ యూ హెల్ప్ అదర్ నైబరింగ్ టౌన్.
0: అంతేకాని హైదరాబాద్ మెడ్రాసు ఇంకోటి ఇంకోటి ఇంకోటి అంతే కదంబ మాదిరి చేసేసి కరెక్ట్గా కల్తీగా చేరిపోతుండది.
1: అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్
0: కన్ఫ్యూజన్ అయిపోతుండది.
1: ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్.
0: పొల్యూషన్ అయిపోతుండది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: పొల్యూషన్ కాకూడదు. కావాలి మనలో.
1: ఇట్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఈ పొల్యూట్ చేస్తున్నారే కానీ మీరు పొల్యూషన్ చేయటం లేదు.
1: You are just polluting, but you are not.
0: Purity kavali, purity kavali.
1: Purity is very essential.
0: Purity eppudu vastundi?
1: When do you attain purity?
0: Unity undinappude purity vastundi.
1: When there is unity, there is purity.
0: Ee purity vachinappude divinity vastundi.
1: Out of this purity you will get divinity.
0: Kabatti unity, purity, divinity ee moodinti oka sambandhanni meer penchukondi.
1: Therefore understand the interlink between the unity, purity and divinity.
0: Kanuka meeru andaru cheravachunu kaani ittati sthanamlo andaru kalisi pani cheyochu.
1: In place like this all can assemble and work.
0: మీరు పల్లెలు పల్లెలు మీరు ఇట్ట పోయి చేరి ఈ విధంగా ఉంటుంటే మీ యొక్క పవిత్రమైన భావాలు కూడా పాడైపోతాయి.
1: But if you go around the villages like this all your sacred ideas will be polluted.
0: మన పొల్యూషన్ అయిపోతుంది కానీ ప్యూరిటీ కాదు.
1: ఇట్ ఇస్ ఆల్ పొల్యూషన్ అండ్ నెవర్ ఎ ప్యూరిటీ.
0: వారి భావం ఒకటి, వీరి భావం ఒకటి, వీరి అంత భావాలు వేరు వేరైపోయి పూర్తి మాలిన్యంగా మారిపోతాయి.
1: బికాస్ అవర్ ఐడియాస్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్, ఇట్ విల్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ సెంటర్ గా మారిపోతుంది.
1: అల్టిమేట్లీ ఇట్ బికమ్స్ ఎ బిజినెస్ సెంటర్.
0: మనం ఆధ్యాత్మికం బిజినెస్ సెంటరే కాదు.
1: స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ బిజినెస్.
0: ఆధ్యాత్మిక దివ్యమైనటువంటి భవనం.
1: స్పిరిచువాలిటీ ఇస్ డివైన్.
0: ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇస్ వన్ ఆఫ్ వన్నెస్.
0: అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఈ యొక్క ఆనందము.
1: True bliss lies in the unity and diversity.
0: దానిని మీరు పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యూ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మీ సేవకు తగిన విలువ కూడా వస్తుంది.
1: దెన్ యువర్ సర్వీసెస్ ఆర్ వాల్యుబుల్.
0: మనం ఎన్నెన్నో కల్తీలు చేయటం వల్ల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
1: స్మాల్ ఎగ్జాంపుల్ భగవాన్ వాంట్స్ టు టెల్ us.
0: భూమి నుంచి బంగారం పుట్టింది.
1: And you find the gold in earth.
0: ఈ బంగారును పవిత్రం చేసినప్పుడు అది అపరంజిగా మారుతుంది.
1: We process this gold which shines.
0: ఈ అపరంజిగా ఉంటున్నప్పుడు దీనికి ఒక కాసుకు 400లు 500లు వస్తుంది.
1: And when the gold that is shining is highly valuable at a high price.
0: దాంట్లో కొంచెం కాపర్ పిత్తళం కలిపినప్పటికి వెల తగ్గిపోతుంది.
1: If you mix some copper its value goes down.
0: ఇంతే కాదు షైనింగ్ కూడా పోతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో ఇట్ షైనింగ్ డిమినిషెస్.
0: కొన్ని కొన్ని లోహంలంతా చేరే కొద్దీ కళాతురికి బంగారు విలువనే లేకుండా పోతుంది.
1: బై యాడింగ్ సమ్ మోర్ మెటల్స్ ద వాల్యూ ఆఫ్ ద గోల్డ్ ఈస్ గాన్.
0: కనుక వాల్యూ పోతుంది, దాని ప్రకాశము పోతుంది.
1: వాల్యూ ఇస్ లాస్ట్, ఇట్ నో లాంగర్ షైన్స్.
0: కనుకనే మన హృదయం అనేటువంటిది గోల్డెన్ టెంపుల్.
1: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ గోల్డెన్.
0: అది ఏ హిరణ్య గర్భుడు.
1: దట్ ఈస్ హిరణ్య
0: గర్భ. ఆ హిరణ్యాన్ని ఏమాత్రం కూడా మీరు మార్పు చెందకూడదు.
1: దేర్ఫోర్ దిస్ హిరణ్య షుడ్ నాట్ బి పొల్యూటెడ్.
0: ఎప్పుడు ప్రకాశంగానే ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ షైన్ కంటిన్యూస్లీ బ్రిలియంట్.
0: ఆ విధంగా ఉంటే మంచిది.
1: ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దాట్.
0: అంతేగాని వీరిది వారిది వారిది వీరిది అంత కలుపుకొని చాలా మాలిన్యం చేసుకుంటున్నారు.
1: వీ గో ఆన్ మిక్సింగ్ విత్ ద మెటల్స్ ఆఫ్ అదర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ప్రేమను పంచుకోండి.
1: యు కెన్ షేర్ లవ్, నథింగ్ రాంగ్.
0: కానీ ఇలాంటివి కొన్ని దాంట్లో మీరు ఐకమత్యమును పవిత్రంగా పార్చుకోవాలి.
1: Make this unity which is highly sacred.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina Kalamundi. భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugode Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo Mottamodatidi Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: Nuvvulalo noonu undinattuga karralo nippu undinattuga bhagavantudu ee sarvatra drishyakalpitamainatti ee jagattante ikkunu nindinadi bhagavantude aneetundi satyanni gurtinchi vaaru aaradhana kalpeetundi vaaru.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishnu Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantai Kudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karya Swarupamaniyu Vishnu Karana Swarupamani Visvasinchi Aradhana Salaptu Vacharu.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinni marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ee panchabhuta swaroopame paramaatmudani vishwasinchi ఒక్కొక్క భూతమనుకులను ప్రత్యేకించి ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలీ.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే Ganges, Ganga is worshipped as the divine mother.
1: Agnihotrudu ani yajna yagadi samayamlandu agnini kudanu aaradhistu vastunnaru.
0: Fire is worshipped as God, where all offerings are made.
1: Varuna devudu ani ee yokka gali vaanani kudanu aaradhistu vacharu.
0: Rain is considered as rain god and worshipped.
1: Kanukani ee vidhanga panchabhutamulu kudanu pratyana sanskrutini puraskarinchukoni bharatiyulu aaradhanu salpitu vacharu.
0: Bharatiyas worshipped all the five elements as per the tradition of the ancient culture.
1: Veerile rendavutagainatundi angavati aaradhana.
0: This is the second form of worship called angavati.
1: Anyavati.
0: Third one anyavati.
1: Idi kevalamu okkoka aakaramunaku okkoka chinhamu maatrame teeskoni aaradhana salputu palana devata swaroopamani aa chinhamunu puraskarinchukoni nirupinchutu vacharu.
0: In this anyavati form of worship, there is a specific form and a specific sign. And if we worship basing on that form of our own
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi Gangana sirasu pai ninchukunnatunte vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Santa Chakra Gada Padmamulu dharinchinatunte vaadu Vishnu ani.
0: The one with counts, the mace and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunte vaadu Muralanu chebattinatunte vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena Vani anetuvantidi Saraswati ani.
0: Saraswati has Veena.
1: Ee vidhanga ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు.
0: ఆల్ ది డిఫరెంట్ డైటీస్ ఆర్ వర్షిప్ బేసింగ్ ఆన్ ది ఇన్సిగ్నియా దే హ్యావ్.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా.
1: ఒకటి రూపమని రెండవది నామముని.
0: వన్ ఇస్ ద ఫార్మ్ ది అదర్ ఇస్ ద నేమ్.
1: ఈ రూపనామం ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ బేసింగ్ ఆన్ దీస్
1: ఈ రూపనామం రెండు కూడా ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: అన్లెస్ దర్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫార్మ్ యూ డోంట్ ఫైండ్ ద డివినిటీ ఒరిజినేటింగ్ దేర్.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this is the
1: name. రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమునకును రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద కాంబినేషన్ ద నేమ్ అండ్ ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: రెండింటి ఎందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బౌత్.
1: ఈ రూపమునందున్నది నామమునందున్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద నేమ్ దట్ విల్ మేక్ యూ ఇమాజిన్ ద ఫార్మ్.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: బోత్ ఆర్ వన్.
1: రూపనామము రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములు అని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తను,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: Following these nine paths of devotion, they think of God, they think of Him, and then
1: upasana naga yemiti. Upasana naga yemiti.
0: What do you mean by upasana?
1: Anaga tana gamyani tanu cherukotame upasana yokka shakti.
0: Upasana worship means that which takes you to
1: tanu lakshyani tanu sadinchatame upasana yokka shakti.
0: To achieve the aim is the power of worship.
1: కనుకని లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు కావించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గం పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్లు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider a tree a god?
1: పుట్టలు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider ant hill divine?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావమే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: ఎందుకు కూడా ఉంటుండాలి?
0: God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం ఎందుకు కూడాను ఆటం ఉంటుండాలి.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an anthill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉండదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతారామమయం, ఈ జగమంతారామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యు థింక్ దట్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పక్షుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ అండ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ వన్ ఆఫ్ అవేర్నెస్, దే ఫాలో.
1: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది.
0: ద రియాలిటీ విల్ ఆల్వేస్ బి అకంపనీడ్ బై ఎ షాడో.
1: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
0: విత్ దీస్ కాంట్రడిక్టరీ ఐడియాస్ ద ఫెయిత్ డెవలప్స్.
1: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీ వన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్, ద ఫెయిత్ ఆటోమేటికలీ డెవలప్స్.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: ఇఫ్ యు సే సో అండ్ సో ఇస్ యువర్ మదర్, యు సే దట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: విశ్వాసమే లేకపోతే షీజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ యు కాంట్ డిక్లేర్ సో అండ్ సో ఇస్ యువర్ మదర్.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: ఇఫ్ యు గాట్ ఫుల్ ఫెయిత్ హీ ఇస్ మై గాడ్, నేచురలీ యు లవ్ హిమ్ మోర్ అండ్ డిక్లేర్
1: ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దేర్ఫోర్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్.
1: సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ నాట్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ నాట్ బి ఏబుల్ టు రిపోజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: ఇఫ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ నేచురలీ యు విల్ హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ రెండింటి
1: యొక్క ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి, రెండు పూర్ణమే.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఈస్ టోటల్ అండ్ దిస్ ఈస్ ఈక్వలీ టోటల్.
1: కనుకనే ఈ రెండింటి ఎందు ఉన్నది కూడా ఒకే దివ్యతత్వమే.
0: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వీ హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
1: ప్రతి దాని ఎందుకు వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామము కానిటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: They have full faith that there's no material, there's no object in this world, there's no name in this world without a name.
1: ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: But God అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: కానీ కొంతమంది ఆదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: However, some argue.
1: గగన పుష్పములు అంటారు.
0: They say గగన పుష్ప, the flower of
1: the sky. గగన లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము. గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: It is samasa, combination of two words, not single name.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటి సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్.
1: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యు గెట్ ద నేమ్?
1: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యు కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములను గోచరించవచ్చును.
0: In this apparent ancient world, you may find different names and forms.
1: Aithe eka prabhu ku aneka naam.
0: But one God has many names.
1: Ekoham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni aneka roopamlo teen kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatvandi anekanga srushtinchukoni
0: one manifests into
1: ee anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గం ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ విల్ హెల్ప్ అస్ టు రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కాని ఉన్నది ఒక్కటే.
0: బట్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వం అనేటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనాయి.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: This is one.
1: ఇది నైన్.
0: This is nine.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికి నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: If you ask any boy which number is big number, he will say nine.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 ne lekapothe 9 ekkadi nunchi vachindi?
0: Without 1, how do you get 9?
1: Kabatti, ee 1 is hero. This world is zero.
0: 1 is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: So hero becomes zero if he forgets God.
1: Kanuka daivanni marchinchukune ekatvame, ade daivam.
0: God is the hero, that's one.
1: Daanni marchipoyinamante inkantha prapanchame emi ledu.
0: If you forget God, well, there is no existence in the world.
1: ఇది భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము.
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడాను మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడాను సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only with spiritual practices naturally you can
1: accomplish. పాటు పాడుతు ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయనే తీపి అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా, తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, where you find just the opposite.
1: దేనిని నమ్ముతున్నారు వీరు?
0: What is that you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తి తత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫుల్నెస్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారు తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పశుపక్షి మృగాదులు ఎందుకు ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To consider divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాలని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయులు ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganne Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapatiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endu kodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యు కన్సిడర్ ఐడల్ యాజ్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్ త్వం అసి, అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate meem.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: Aham brahmasmi, meem ade.
0: Aham brahmasmi, we are that.
1: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్లేషిస్తున్నాము, విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై, వీ ఫ్రాగ్మెంట్, వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషములే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష, ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్లేషించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దిస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూర్ రాజా అనేక ఆభరణముల చేత తిను బండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started.

0: ఓ రామా వేర్షలై సచ్చిపోయు,
1: ఎక్కడ పోయి నేను వెతికేది,
0: వేర్షలై సచ్,
1: ఎందున్నావని వెతికేది,
0: వేర్షలై సచ్,
1: అని అంత చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: ఈవెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కరెక్ట్గా అలసిపోయి కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హి హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హీ కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్ లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of diversity.
1: Friend evadaina vachetappike hey rara antamu.
0: If any friend comes you will say come on.
1: Old friend
0: you'll ask him come on.
1: New friend vaste daicheyandi antamu.
0: If a new friend comes please come in.
1: Valike manu goppa maryadalu manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaadiki oka sofa istamu, vaadiki oka coffee cup istamu, anni vaanto gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtam.
0: If old friend comes
1: you like chestunnava enduku vachavu ani ee vidhanga manu maatladtam.
0: You go on questioning.
1: Ekattam akkada vishwasam anetundi gaani gauravam anetundi padamulu akkada undavu.
0: When your old friend comes you say what are you doing, why have you come here.
1: Ikkada Tyagaraju adhe sannidham ayipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: త్యాగరాజుకు రాములు ఓల్డ్ ఫ్రెండ్.
0: రామ ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ త్యాగరాజ.
1: కనుకనే రమాయింతిదాక
0: దేర్ఫోర్ హి సాంగ్ కమ్ హోమ్
1: రమాయింతిదాక.
0: హి సెడ్ కమ్ అలాంగ్ టు మై రెసిడెన్స్.
1: సుకుమార నేమ్రోకెద రారమా ఇంతిదాక.
0: ఐ ఆఫర్ మై సల్యూటేషన్స్ ఓ బిసాన్స్. Please come home.

0: O son of Dasharatha, I cannot bear the pangs of separation. Come home, follow me.
1: Rara, and pilchadu.
0: He said, come home.
1: Servants kuda pilchamattaru.
0: He asked him, come home. He addressed him in singular number.
1: Anaga, ee padamulu yende aa daivathamainatundi anta paata mitruduga kanipistadu.
0: Even his address, you will understand that he has got intimacy.
1: Ninendu peda kudura. Akkada kuda raane.
0: There, in another song, him also he said, where shall I search for you?
1: Brochutaku yavarunnaru. Nannu brochutaku yavarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka Tyagaraju aa Ramulu anta anubhavinchukuntu vachadu.
0: Tyagaraju experienced enjoying basking in the
1: anaga
0: intimate relationship.
1: Anaga old friend.
0: He treated him as an old friend.
1: Ee janmamunike kaadu.
0: Not this life.
1: Inni janmam nunchi kuda manam kuda vastunnamani meeru bhavinchali.
0: You should consider you have been over here together.
1: Kanukane idiki Manava ani peru vachindi. Manava.
0: So the title Manava came.
1: Ma kadu.
0: Ma no.
1: Nava kottadi kadu.
0: Nava new.
1: Nenu kottavaani kadu paatavaane neeku old friend ni.
0: I am not new, I am your old friend.
1: Kanukane ee vidhanga bhagavantuni manam kottavaaniga manam teesukokoodu.
0: We should not take God
1: new. Anadi anantamu apramayamu aneetundidanta bhagavantuni yokka peru.
0: God is ancient. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: Apramayudu. ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమే.
1: కానీ లోకము లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హిస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌవర్ మచ్ యు మే నో బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ హీ
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: God manifested in front.
1: Oka chinna pillavaadi roopamlo vachadu.
0: He came in the form of a boy, young boy.
1: Em tata garu em chestunnaru annadu.
0: Yes, grandfather, what are you doing?
1: Naina bhagavantuni gurinchi telusukovalani prayatnam chestunna annadu.
0: I am making an effort to know God.
1: Mari telusukunnava annaru.
0: The boy asked, have you known?
1: Inka telusukoledu annadu.
0: Not yet, he said.
1: Aithe poyinadu.
0: So he returned.
1: Vachindi bhagavantude.
0: In fact, God came.
1: ఈ భావమంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుంది.
0: He is concentrating on the formless
1: essence.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నాడు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: అండ్ ఆస్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్?
1: ఆ తెలుసుకున్నాను నాయనా.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no in full, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month he reappeared.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్ట తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుని వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతునికి నిర్ణయించేది ఎవరు?
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are you Shiva or Madhava? How am I to decide?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై? కనుకనే
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యూ ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యూ రిజెక్ట్ ఆర్ డినాయ్ ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు యందు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు అన్ని శత్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తనది కాని కృదేవు ఏదుంది?
0: What is that he does not?
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: We should have such a strong faith. It cannot be gifted nor
1: received. స్వామి మాకు ఆ ఫెయిత్ ఇవ్వండి అంటారు కొంతమంది.
0: We pray, Swami, give us that grant. ఇది
1: వడ్డి వ్యాపారం కాదు ఇచ్చి పుచ్చుకోవడానికి.
0: It is not any business transaction as to be given and all.
1: నువ్వే పెంచుకోవాలి దాన్ని.
0: You have to develop yourself.
1: నీ ఆకలికి నువ్వే తినాలి కదా.
0: You have to eat for to satisfy your hunger.
1: నీ రోగానికి నీవే ఔషధం కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతోనే నీవు దాన్ని పెంచుకో.
0: Therefore, with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని జిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పిరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: తన
1: యందు విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్.
1: ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులు అంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్ సీయర్స్ ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాడు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని అనుకుంటున్నావు.
0: యు థింక్ ఆఫ్ గాడ్, యు సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీ అంటావు గాడ్ ఇస్ దేర్.
0: యు సే గాడ్ ఇస్ దేర్.
1: గాడ్ ఇస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఇస్ నో వేర్.
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యు సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny me?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ.
0: That's what Bhagavan refers to three P's.
1: First purity. Rendodi patience.
0: Second patience.
1: Moododi perseverance.
0: Third one perseverance.
1: Ee moodinti endu kuda undinappude manamu vijayanni sadhinchagalam.
0: When once you have all the three, you'll certainly win.
1: Kanaka neevu mottamotta pattudala neevu sadhinchali.
0: First you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deni paina pattudala?
0: You should determine to accomplish
1: good. Deni paina kaadu manchi pattudala?
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్.
1: యూ
0: మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్ ఇన్ చెన్నై.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫర్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: స్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫేత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్టకలబడికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కాన మనము దేని ఎందైనప్పుడు దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path,
1: ఏదో బజారులో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలు అంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒక పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you will believe.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kuda nu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this way.
1: Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer sadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికి నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు ఆ కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు నువ్వు ఏమాత్రం కూడా నువ్వు జంకక కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే అని దర్శించాలి.
0: Whatever may happen, everything should be viewed
1: as
0: for your good.
1: గాడ విశ్వాసంతో ఉన్నప్పుడే మనం అన్నిటిని సాధిస్తాం.
0: If you have total faith, you will achieve anything in this world.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యర్థం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోవటం.
0: If you go on moving hither and thither, you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: కనుక ఒకే భావంతోనే మనం దైవాన్ని సాధిస్తూ రావాలి.
0: You should have single pointed attention, unwavering faith.
1: సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు.
0: సాయి టీచింగ్ ఇస్ ఓన్లీ వన్ భజన్, సింగింగ్
1: భగవత్ నామస్మరణ చేస్తే చాలు.
0: జస్ట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ప్రేమతో చెయ్యాలి.
0: సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యూ మే బి.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటివాడు. విత్తనము వలసి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం అవుతున్నట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప, మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పచ్చికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels, a carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానం అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: టు బి ఏబుల్ టు బ్రింగ్ టుగెదర్ అండ్ కోఆర్డినేట్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ఫర్ ఆర్డినరీ లైఫ్ ఈస్ కాల్డ్ ది బేసిస్ ఫర్ లైఫ్.
1: కానీ జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కానేరు.
2: బట్ ది బేసిస్ ఆర్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచమునకు ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకూడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
1: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం. now.
2: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణీయంగా ఉంచడం చేతనే దీనికి క్రమశిక్ష అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షను ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
2: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
1: ఇట్టి క్రమశిక్షను అభివృద్ధి పాలించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: Inadu deshamu asuviyam ahankaramu swarthamu ilanti apavitramaina bhavamulu manavunu nundi enadu velatulugunu tolagipovunu aanade manava samajam nandu manasika swabhavamu స్వస్థానాన్ని అందుకోగలరు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజములకు సమాజములకు మధ్యన ఉన్న కారణము స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతులుగును తొలగిపోవును ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము

0: అండ్ ది కనెక్షన్ దట్ ఎగ్జిస్ట్ వన్ మ్యాన్ అండ్ అనదర్ హ్యూమన్ బీయింగ్.
1: సమాజములకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
0: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
0: Today it's only man when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhita sambandha bandhamyani ee naadu manam kaliginchukundumo aa naadu ee vyaktitvam anetundi shunyamaipothundi.
0: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ee vishala prapancham leka manam jeevinchuta asadhyam.
0: Without this broad world it's not possible for us to live.
1: Kanuka manamu samudramunu vadali ee yokka jala bindu దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
0: జస్ట్ యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైన రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామం లేదు, శూన్యమై ఉంటాయి.
0: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
0: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam enta kaalamaina swarthanga leka oka vidhamainatundi asuya bhavam cheta gaani leka ahankaram cheta gaani ee oka chinna margamunu manam anusarinchatamu idi manavatvaniki tagina kartavyam kaaneru.
0: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: Oka chinna neeti bindunu samudramlo chechinappudu aa yokka goppa roopanamrutulu ee ritiga ee jalabindu pondutunnaru ade vidhamga oka manavattam నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచం అనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామం చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
0: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean and it acquires the qualities of the ocean. So also when this individual in his selfish entity, if he is put into the broad wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Today a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ee vidhamainatundi nirmala bhavamu nishwarthamainatundi manasu kaliginappude mana bharat desham kani yavat prapancham kani sukha shantanu anubhavinchukovadaniki avakasam untundi.
0: Today only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం, జీసస్ క్రైస్ట్ పుట్టిన దినం.
0: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: కానీ అతను పుట్టినప్పటి నుంచి కూడా నేను I am just a messenger of God అన్నాడు. నేను భగవంతుని యొక్క మెసెంజర్ ను అని తాను చెప్పుకున్నాడు.
0: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
0: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ కెనాట్ బి సచ్ దట్ ఇట్ ఇస్ అ

0: appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడా ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
0: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని గాని మానవుడు అవతరించడం కానేరదు.
0: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలాగుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
0: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడా అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
0: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టిక్యులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెబుతూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
0: ఆల్దో గాడ్ హెస్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ భగవద్గీత దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ షైనింగ్ విత్ ది బ్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్, yet human being not realizing this great truth, they are looking for God, they become blind, they do not realize this millions of suns which are shining in him, they look for God being blind outside in the dark world.
1: Inga rendavadi shrinvanti visse amrutasya putra hani sudru chaatutu unnatundi ee reetiga nee amruta putrudu ani chaatutu undinappudikini taanu mrutadehudu aneetundi agnanamlo taanu munigi kevalam baadalaku guri ayipothunnadu.
0: There is another aspect. While the Srutis have been telling us that you are an immortal human being, that you are immortal in having been born as a man, yet not knowing his immortality, he thinks he is only mortal and that he will die.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
0: While the Srutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
0: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
0: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
0: in order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
1: Kanuka manamu ee jagatlo manamu kevalamu tindi teetadulu nimittamai nidra banadulu nimittamai jeevistunnam aneetvanti reetiga ajnanamu dooram chesi manamu జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
0: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులార ఆహారం యొక్క భయమైనదులు ప్రతి మృగ పక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
0: దివ్యాత్మ స్వరూపాస్ ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేసినటువంటి మానవుడు కూడా ఈ ఆహార నిద్ర భయ మైదనాదుల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
0: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్ ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
0: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
0: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకని జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
0: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
1: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడునే అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
0: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
1: కానీ ఆ స్థాయియందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి, నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి, ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: In this stage, when he proclaimed, I am the son of God, naturally he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్పుల సదాచారంలో మనం దూరం నెట్టి దుర్గుణం దురాచారమైనటువంటి దానికి మనం విరుద్ధంగా వేయటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
0: ఆన్ ది కాంట్రరీ, టుడే వి కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వి పుష్ అవే ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దేర్ చిల్డ్రన్ అండ్ వి స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందటం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడాను మనలో కించిత్తైనా కూడాను అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనం బ్రహ్మమిత్ బ్రహ్మైవ భవతి మనము ఆ తండ్రి అనేటువంటి స్థానానికి కూడాను ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంది. కాదు
0: ఇట్స్ ఓన్లీ దెన్ యాజ్ హెస్ బీన్ సెడ్ ఇన్ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి వెన్ యూ బికమ్ నాలెడ్జిబుల్ దెన్ యూ బికమ్ ఐడెంటిఫై విత్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ నో అండ్ అండర్స్టాండ్ బ్రహ్మన్ యూ బికమ్ బ్రహ్మన్ యువర్ సెల్ఫ్ సో ది చిల్డ్రన్ బై అక్వైరింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ గాడ్ క్యాన్ బికమ్ గాడ్ ఇన్ సెల్ఫ్
1: కనుక దీనిని పురస్కరించుకుని మన భారతీయ సంస్కృతి ఎందు ద్వైత విశిష్టాద్వైత అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
0: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Visishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo danini polchukoni cheptu vacharu.
0: What is contained and called Advaita, called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittiki rendu tattamulato chernatundi kabatte mana bharatiya vedantam nandu dvaitamu ani pettu vacharu.
0: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
0: ఫ్రమ్ దిస్ స్టెప్ వీ మూవ్ ఫార్వర్డ్ ఎ లిటిల్ అండ్ వీ గివ్ ఇట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్ డిస్టింక్టివ్నెస్ దిస్ స్టెప్ హ్యాస్ బీన్ కాల్డ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ యాజ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: అయితే మెసెంజర్ కు సన్నుకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untuntaru, son right ga untuntaru, adhikaranga untuntaru.
0: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visishtadvaitam ani kodunu mana bharatiya samskruti andu telustu vacharu.
0: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So, in our culture, this has been called qualified non-dualism.
1: కరకమేనా ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
0: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Taruka, manam andaram kudanu dvaitam aneetundi sthanam nunchi vishishta dvaitam nunchi prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetundi gamyamlo cherukovataniki prati manavudu kudanu adhikaravantudu taanu prayatnam kudanu chesi atti pavitramaineetundi sthananni pondalani aashisthunnanu.
0: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
1: Yemi telinipti amaayapudinipti pillavadukunu oke class nundi samvatsaramulu tarabadi kurchovadaniki em maatram kodu angikarinchadu.
0: Even an innocent student, an ignorant student, will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడి సంవత్సరమున సంవత్సరముకు ఒక్కొక్క క్లాసు పై క్లాస్ పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
0: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishtadvaitaniki konta prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandamu anubhavinchukovataniki tagina prayatnam cheyali.
0: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vacharu Christians.
0: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు, తర్వాత సేవకాభావం చేత సాహిత్యము పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
0: The first step is being a servant. The second step is to rise to the level of the person who is being served. And the final step is unity and complete merger with the one whom you are serving.
1: సారీ రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేని? అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించిరి. కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్టలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క దినములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపుతూ వస్తుంటున్నాడు.
0: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: కనుక మనము సమస్త జీవుల యందున్నటువంటి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి యొక్క జీవ తత్వాన్ని ఏకత్వంగా మనం భావించుకోవాలి.
0: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: ఈనాడు దివ్యత్వమైనటువంటి ఆనంద సౌధములేక మనం ప్రయాణం చేసి జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
0: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: ఒకటి తన యొక్క ఆత్మస్థుతి, రెండవది పరదూషణ. ఈ రెండు అనేటువంటి డోర్లకు అసూయాభావం అనేటువంటి గడి వేసి ఉంటుండాలి.
0: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపుని తెరిచి ఆత్మస్థుతి అనే తలుపుని తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
0: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు
0: we are putting a huge lock in the name of ego.
1: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తెరచండి.
0: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
1: Shanti aneetvanti gadini toyandi.
0: You have to push the latch of shanti or peace.
1: Kanuka manam ee prema aneetvanti oka key tho manamu ee ahankaram aneetvanti talupunu kontha daalamu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovadaniki entaina avakasam untundi.
0: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
1: Divyatma swaroopulara manamu ee naadu jeevitham lopala aneka rakamainatundi vidyalu manam garuputunnam nerchukuntunnam kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainatundi vidya.
0: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
1: Anni vidyalu konni chinna chinna nadulu vantivi, aadhyatmika vidya pedda samudram vantivi.
0: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
1: కనుక సర్వ నదులప్పుడు గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
0: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
1: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వేత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
0: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
1: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
0: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
1: Divyatma swarupulara vyaktigatamainatuvanti deshamulaku manam ye matram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthayainatuvanti sarveshudu aatma swarupudai unnadante satyanni gurtinchukovadam chala avasaram.
0: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
1: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందు చెప్పింది. దీనినే బైబిల్ ఎందు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని.
0: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: కనుక మనము సర్వ జీవుని యందు ఉన్నటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోవటం ఈనాడు ఎంతైనా అవసరం.
0: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka matabhedamulaku choti ivvaka ee yokka kalahamulaku manaku avakasam ivvaka ee jati matabhedamulaku kuda manam choti ivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukovatam chaala avasaram.
0: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences, and we should recognize the entire human community as one single community.
1: Karuka religion vere kaadu, there is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఓమ్నిప్రెసెంట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకొని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
0: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ విచ్ హెస్ టు బి పుష్డ్ అవే. దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ స్పిరిచువల్ సాధన.
1: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పరిమితులను కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుడి యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నంతో మనం పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
0: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swarupulara, నేటి నుంచి ఈ పవిత్రమైనటువంటి యొక్క మహనీయుల యొక్క జన్మదినోత్సవ నిమిత్తంగా జ్ఞాపకార్థంగా మనం పరదోషను మాని ఆత్మస్థుతిని కొంతవరకు అణగద్రొక్కి స్వార్థమును పక్కకు నెట్టి ప్రేమతో జనసేవ సమాజ సేవకు మనం కట్టడి కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
0: Today we are celebrating a sacred day as the birth of a great individual. Whenever we want to celebrate the birth of any great individual, that celebration should consist of our recognizing that blaming others from today should be stopped. Self-praise should also be stopped and selfishness should be given up and service to the community should be done, giving up selfishness and not blaming
1: others. మనం ఈనాడు ఎన్ని కార్యములు సాధనా రూపంలో ప్రయత్నం చేసినప్పటికీ దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యం. ఏనాడు విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటాము, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటాము, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చని చూడటం తొలుతుంది.
0: వాట్ ఎవర్ సాధన వీ మే డూ, వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ వీ మే అడాప్ట్, టుడే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, బట్ ఆన్ ది డే వెన్ పీపుల్ విల్ గివ్ అప్ దర్ సెల్ఫిష్నెస్, వెన్ పీపుల్ విల్ సర్వ్ అదర్స్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ మేనర్, ఆన్ దట్ డే ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు ఇనిషియేట్ ది ప్రాస్పెరిటీ అండ్ ది బ్రైట్నెస్ ఆఫ్ ది కంట్రీ.
1: భౌతిక సుఖ సంతోషములకే మనం బాటలు పడటం చాలా మానవత్వానికి ఒక విధమైనటువంటి అవమానకరం.
0: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
1: ఆకలించినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
0: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
1: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
1: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మాటలు కోటి చెప్పడం కంటే కార్యములు ఒక్కటిని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
0: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
1: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: The easiest path of all these different paths is the path of pure love.
1: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
0: In that heart where prema and pure love resides, God
1: gala hrudayame daiva mandiramani nirmayam cheskovali.
0: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
1: Kanuka deho devalaya prutto jeevo devasthanatanaha. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము, దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
0: వీ థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
1: Kanuka prema tattvanni penchukoni Christ yokka aashiyalanu ee naadu manam kontha varaku aacharanalo pettadaniki prayatnam chestarani nenu aashistunu aashirvadistunna prasanganni viramistunnanu.
0: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
2: Prema mudita manasika

0: త్రిత మానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అందే సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికి ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరూ చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దాట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దెర్ఫోర్ దిస్ వరల్డ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ ఎస్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ వెరీ సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరి వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరి వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవ్రీ వన్.
0: నా యొక్క పద్ధతి అది.
1: దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ భగవాన్, టు బి క్లోజ్ టు ఎవ్రీబడి.
0: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హౌఎవర్ సమ్ డు నాట్ అగ్రీ టు దిస్ వ్యూ.
0: అది వారి వారి స్థాయి యొక్క వ్యత్యాసమే.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: వారి యొక్క భావముల యొక్క ప్రత్యేకత.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములను పురస్కరించుకొని బాబా అనేక రూపములు దర్శిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagwan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gari ganipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetvatti manavudu aneka roopamulu taristuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavudu ee vidhanga taristuntaro aa vidhangane roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవుడిగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్టారు.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రూపంలో వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is enemy to another.
0: Ee enemy friend anetundi villallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విత్ ఇన్ దెమ్.
0: ఇట్ ఇస్ నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ గారు పొందుతాడు.
1: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురలీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే వీడికి ఫ్రెండ్ గా మారిపోతా ఉంటాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ అదర్ పర్సన్ ఇన్ టు ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone you call, she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటే.
1: Wife today and the college girl yesterday happen to be same person.
0: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavuni yematramu doshamu ledu.
1: In fact, there is nothing wrong in man.
0: Andari yendu oke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantunta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: ఈ విధంగా మార్పు చెందేది వాళ్ళలోనే కానీ దైవం నందు కాదు.
1: Therefore, the changes happen depending upon the feelings, but not in reality, in depth.
0: గుణాతీతుడు భగవంతుడు.
1: God is beyond attributes.
0: గుణములంతా కలిగినటువంటి వాడు మానవుడు.
1: It is the human who is full of attributes or guna.
0: ఆ గుణములు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు.
1: The guna or an attribute may be good or bad.
0: ఆ మంచి చెడ్డ గుణములు మానవుని యందే కాని పరమాత్మని యందు కాదు.
1: The good and bad are within you, They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఏదో అంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing out all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ అంతా కూడాను గుణముల్లో ఉన్నటువంటి వాడది.
1: God is changeless, and all the changes within us are because of our gunas, our attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాషన్తో చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాల పాలు అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: కొంతకాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
1: The very Paul became a saint, a devotee later.
0: కనుకని ప్రతి మానవుని యందు కూడాను ఇలాంటి గుణమార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
1: Therefore, there will be so sequential changes in every man.
0: ఈ ఆఫ్రికన్ చూచాడు, అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
1: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: He had immense love for Bhagavan, more and more year after year.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: బట్ భగవాన్ సెంట్ హిమ్ బ్యాక్ బికాస్ హీ షుడ్ యాక్ట్ అప్రోప్రియేట్ హిస్ ఏజ్ అండ్ పొజిషన్.
0: కనుకనే అతన్ని వెళ్ళినాడు.
1: హీ రిటర్న్.
0: వెళ్ళినప్పటి నుంచి కూడా అతను ఏ మార్పు చెందలేదు.
1: దో హీ రిటర్న్, హీ హాస్ నాట్ చేంజ్ ఈవెన్ ఎ బిట్.
0: ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడి భగవంతుడి భగవంతుడి బాబా బాబా అని పిలిచేటువంటి వాడు.
1: హీ కంటిన్యూడ్ టు రిమైన్ యాజ్ ఎ డివోటీ, చాంటింగ్ అటరింగ్ హిస్ మ్యాచ్లెస్ నేమ్ బాబా బాబా.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
1: ఎవ్రీ ఆఫ్రికన్ దట్ హ్యాడ్ దర్శన ఆఫ్ భగవాన్ ఇన్సిస్టెడ్ దట్ భగవాన్ షుడ్ కంటిన్యూ టు స్టే అమాంగ్ దెమ్ విత్ దెమ్.
0: అక్కడ పిల్లలందరూ చేతి కొన్ని వందల మంది ఉన్నారు.
1: Hundreds and hundreds of children gathered there.
0: అక్కడ ఆఫ్రికన్స్ కు మాత్రమే చోటు.
1: And it's a place dominated by Africans.
0: ప్రతి ఒక్కరు కూడాను వారి దృష్టి అంతా స్వామి పైంది.
1: All of them had their concentrated attention on Swami only.
0: నేను బయలుదేరి వచ్చే సమయంలో
1: భగవాన్ వాజ్ రిటర్నింగ్.
0: మీకు తెలుసును అమీన్ అనేటువంటి వాడు చాలా కమాండర్ ఇన్ చీఫ్.
1: యు నో ఇది అమీన్ ది కమాండర్ ఇన్ చీఫ్.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: హీ స్పెంట్ ఆల్ ది టైమ్ విత్ భగవాన్ ఓన్లీ డ్యూరింగ్ హిస్ విజిట్.
0: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
1: హీ నెవర్ రిటర్న్ వితౌట్ హ్యావింగ్ దర్శన ఆఫ్ భగవాన్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
1: A hefty personality, well built, very tall and fat.
0: నేను చాలా చిన్నగా ఉండేటట్టు.
1: యు నో భగవాన్ ఈజ్ సో టెండర్ అండ్ డెలికేట్ అండ్ షార్ట్.
0: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉండే, నేను చిన్న జింక మాదిరి
1: ఉండేటర్సనాలిటీ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్. స్వామి ఈజ్ సో టెండర్ డెలికేట్ లైక్ డియర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: They all were surprised to watch the scene.
0: 15 dinamuluku Kampara lo unnanu.
1: Bhagavan stayed for about 15 days there in Kampara.
0: Kalaturiki Guru Purnami vachindi.
1: And it was the day of Guru Purnami.
0: Guru Purnami Bombay vastarani nenu cheppanu.
1: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi tirigi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay.
0: వారి దృష్టి మీద నాకు అనిపిస్తుండాలి.
1: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్ల్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రులపై కూడా అంత ప్రేమ ఉండదు. బిడ్డలపై కూడా అంత ప్రేమ ఉండదు.
1: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
0: Bombay cheyetappatiki
1: by time Swami reached Bombay,
0: train kuda chaala alasyam ayyindi.
1: The flight was also delayed.
0: Akkada munshi kaachukonunnadu ento prema.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: Enta prema ante vaaru tallidandrulapai kuda anta prema undadu.

0: The flight was also delayed.
1: అక్కడ మున్షి కాచుకొని ఉన్నాడు.
0: Munshi was waiting to receive Swami.
1: మున్షి ఎవరు మీకు తెలుసా?
0: You know who is Munshi?
1: భారతీయ విద్యాభవన్.
0: He is the chairman of Bharatiya Vidyabhavan.
1: అప్పటి నుంచి నేను ఏ దేశము వెళ్ళలేదు.
0: And he has not been to any foreign country.
1: ఇప్పుడు కూడా ఆ దేశంలో పోవడానికి కారణం ఒకటి ఉంది.
0: There is one reason for his visit earlier.
1: డాక్టర్ పటేల్ చాలా ప్రార్థించాడు.
0: డాక్టర్ పటేల్ ప్రేడ్ రిపీటెడ్లీ ఫెర్వెంట్లీ.
1: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
0: స్వామి, we are not so selfish as to pray your visit for our sake. There is a lot of wildlife in Africa.
1: Kanuka vaatinnitni aashirvadinchandi.
0: We want you to bless the wildlife of Africa.
1: Naru plane chesadu.
0: And he arranged flights.
1: Okoka plane lo iddiriddaru kurchobettadu.
0: And he made two people to sit in each of the flights.
1: Peega tirigadachu, peega chudachu.
0: So that they can move freely all over.
1: అప్పుడు ఆ చిన్న ప్లేన్లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
0: ఇన్ దట్ స్మాల్ ఫ్లైట్ భగవాన్ మూవ్డ్ అబౌట్ ఫ్రీలీ వేర్ ఎవర్ హీ వాంటెడ్ టు గో.
1: డే అండ్ నైట్ అంతా కూడా తిరిగాము.
0: దే మూవ్డ్ డే అండ్ నైట్ కంటిన్యూస్లీ.
1: అన్ని చూచాము.
0: దే సా ఎవ్రీథింగ్ దట్స్
1: దేర్. విక్టోరియా లేక్ చాలా పెద్దది మీకు తెలుసును. విక్టోరియా లేక్.
0: విక్టోరియా లేక్ ఇస్ బిగ్గెస్ట్ యాజ్ యు నో.
1: విక్టోరియా లేక్ దాటడానికి ప్లేన్ లో దాటడానికి 1.5 hours పట్టింది.
0: టు క్రాస్ దిస్ విక్టోరియా లేక్ యూ నీడ్ 1.5 hours.
1: అంత పెద్ద విక్టోరియా లేక్.
0: సచ్ ఎ బిగ్ వన్ ఇస్ విక్టోరియా లేక్.
1: దాంట్లో ఈ మొసళ్ళు ఉన్నాయి.
0: దేర్ యూ ఫైండ్ దేర్ ఇన్ విక్టోరియా లేక్ సో మెనీ క్రోకడైల్స్.
1: ఒకదానిపైన ఒకటి స్థలం లేదు, ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, ఒకదానిపైన ఒకటి.
0: యాజ్ దేర్ ఇస్ నో సఫిషియెంట్ ప్లేస్ they were all piling up one above the other.
1: Anni maa palavu vaipune chustunnayi.
0: All crocodiles directed their attention towards the boat.
1: Noru pedda techukunnayi.
0: They were just they opened their mouth.
1: Vaatanta meemu apples vesam.
0: And Bhagavan distributed apples to crocodiles also.
1: Aa tarvata neeti gurramulu annaru.
0: Hippopotamus.
1: అవి కూడా నీటి నిండుకు ఉన్నాయి.
0: అండ్ ఆల్సో ఆక్యుపై ద హోల్ ఏరియా.
1: కొన్ని కొన్ని బిడ్డలు పాలిస్తున్నాయి.
0: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్.
1: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
0: సో యంగ్.
1: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
0: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
1: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను అంత పశువులకు కూడా ఉన్నాయి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
1: Enta prema vaatiki.
0: What lots of love they have.
1: Manushulu kuda anta prema undadu.
0: Man is not having that much of love as those of the animals.
1: Mari andarji kattukochavu.
0: And they could all cross all this area.
1: Kattukochinappudiki ekkada ledu ekkada chusina gaani gumpulu gumpulu lo veru veru yenugulu unnai.
0: When they cross the shore they could see hundreds and thousands of elephants herds.
1: ఆ ఎలిఫెంట్ చెవులు చాలా పెద్దవి.
0: The ears of the elephants are so big, so wide.
1: ఒక తూరి అట్ట విసిరితే పడిపోతాడు.
0: When once the elephant moves its ear, it's enough the man will fall down.
1: అంత ఎలుగులు అంతా ఉన్నాయి.
0: Such type of elephants were there.
1: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
0: And Swami went right into the midst of those elephants.
1: ఏమి చేయలేదు.
0: దే డిడ్ డు ఎనీ.
1: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ ద క్వాలిటీస్ దట్ మ్యాన్ ఇస్ మిస్సింగ్ టుడే ఆర్ నోటీస్డ్ ఇన్ యానిమల్ కింగ్డమ్.
1: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ అమంగ్ అనిమల్స్.
1: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
0: దేర్ ఆల్ మింగ్లింగ్ ఫ్రీలీ అమంగ్ దెమ్ సెల్ఫ్.
1: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
0: బట్ దే elephants and lions live and move together.
1: Mem oka chotu poyamu oka guttu paina oka chinna gundu paina 10 mandi lions.
0: 10 lions were there.
1: Chuttu enugulu tirutune unnai.
0: And elephants started moving hither and thither.
1: Mem kuda dan daggare poi photos teeskunnam.
0: And the swami and those that accompanied bhagwan went there had photos.
1: Yeah.

0: ఏమాత్రం కదలలేదు.
1: Didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషులు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: But there in the wild life, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ద అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: ఆఫ్టర్ హిస్ రిటర్న్ భగవాన్ స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ పీపుల్ ఆఫ్ హై ఆర్డర్.
0: అనిమల్స్ లో ఎంత ఉంటుంటే మనుషుల్లో ఎందుకు ఉండకూడదు?
1: When animals have so much of love, why not mankind?
0: వాడికేమి ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం ఏమాత్రము లేవు.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: సర్వ ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానము కలుగున్నటువంటి గ్రంథాలు చదివినటువంటి మనుషులు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: Man who is knowledgeable, man who is familiar with the text, endowed with wisdom, has no trace of love.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ ఫ్రీలీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టుగెదర్
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: దెన్ భగవాన్ డిక్లేర్ లవ్ ఆల్ సర్వ్ ఆల్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ సేవించండి.
1: సర్వ్ ఆల్.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ భగవాన్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే
1: దిస్ వన్ క్వాలిటీ ఆఫ్ లవ్
0: అన్ని సాధించవచ్చు.
1: యుల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఈజ్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
0: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
1: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
0: ఇది మంచిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం మానవులమే పుట్టి మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: వీఆర్ గివింగ్ అప్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: అనిమల్ క్వాలిటీస్ పెంచుకుంటున్నాం.
1: వీఆర్ ఫాస్టరింగ్ అనిమల్ బీస్టియల్ క్వాలిటీ.
0: అనిమల్స్ చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: And in fact, the animal qualities at times seem to be better.
0: Anta man qualities anta unnai vaatlo.
1: And in fact, they have qualities more than that of humans.
0: Kanuka animals manavuluga maaripoyinaru. Manavulu animaliga maaripoyinaru.
1: Today what happened? Animals are behaving like humans and humans are behaving like animals.
0: Kanuka ee naadu manamu manavulu manavuluga munchali.
1: And today it's most necessary to decide to human, lead the life of human,
0: human qualities. హ్యూమన్ క్వాలిటీస్ గా ఉండాలి.
1: వీ షుడ్ రిటైన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ హిమ్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్, హీ స్పీక్స్ రెక్లెస్లీ అండ్ హీ స్పీక్స్ ఫుల్ థ్రోటెడ్ ఇన్ లౌడ్ వాయిస్.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వీఆర్ యూజ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదు మధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ స్వీట్లీ లవింగ్లీ పీస్ఫుల్లీ.
0: అప్పుడే మనకు పీస్ వస్తుంది.
1: Then only you will earn peace.
0: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకి పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
1: Peace is inside.
0: Not outside.
1: Not outside.
0: Outside pieces గా ఉండాలి.
1: Outside you find only pieces.
0: లోపల ఉంది పీస్.
1: There is peace within.
0: శాంతి కావాలి నాకు, శాంతి కావాలి.
1: And you say, I want peace. I want peace.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, అశాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
1: యూ బిహేవ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, యూ నేచురల్ ఎక్స్పీరియన్స్ ది పీస్ విత్ ఇన్.
0: ట్రూత్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెర్ ఇస్ ది ట్రూత్?
0: గ్రంథాలు చదువుకుంటామా?
1: ఇస్ ఇట్ ప్రెసెంట్ ఇన్ బుక్స్ దట్ యు రీడ్?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
1: అండ్ ఆల్ ది ట్రూత్ దట్ యు రీడ్ యు ఫైండ్ ఇన్ ద బుక్స్ కెన్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ.
0: ట్రూత్ కూడా నీ ఇన్సైడ్ నుంచే ఉంది.
1: ద ట్రూత్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నీకు ట్రూత్ రావాలంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే నీ నుంచి రావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ టెల్ అవుట్ ది ట్రూత్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్.
0: ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్, ఈ ఐదు కూడా మానవుని యొక్క క్వాలిటీస్.
1: దట్ ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ ద ట్రూత్, రైటియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
1: Love is God. It lies within you.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
1: Therefore, we should love God in a loving way, in a pleasing way.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
1: for mankind love,
0: శాంతి,
1: peace,
0: అది రెండు చాలా అవసరము.
1: Almost essential.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
1: To be peaceful, you may think of constructing huge mansions.
0: Koteshwarlu inno bangalalu kattaru.
1: Millionaires have under their care number of buildings.
0: Inno carlu pettaru.
1: They have number of cars.
0: Variki ye sukhamu lekunda undadi.
1: They say that there is no dearth of any comfort.
0: Kani emayya meer baagunnara?
1: When Swami questions, are you happy?
0: I am happy. Kani no peace of mind.
1: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu.
1: There is no peace.
0: అన్ని ఉన్నాయి.
1: We have all comfort.
0: ఆ శాంతి లేకుండా ఉండినప్పుడు ఎన్ని ఉండి ఏం ప్రయోజనం?
1: Without peace, what for? All the rest of the comforts in this world.
0: మనిషికి కావాల్సింది 6 అడుగులు.
1: After all, you need only 6 feet.
0: అంతకంటే మనకి ఎక్కువ కావాల్సిన అవసరం.
1: You don't need more than that.
0: ఎవరో చెప్పారు, ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
1: They said, we acquired some land that we can get it easily. Better you go and see.
0: Nu Himalayam ra, neeku enni ekaralu kavasadu enni ekaralu neeku isthamu anna.
1: You come to Himalayas, we'll give you freely any number of acres you want.
0: Poyinadu asapadi papa.
1: With all the desire he went.
0: Oka daggara bayaladu.
1: They started at one point.
0: Neeku oka round chuttukoni ra, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
1: గో అరౌండ్ ది హిమాలయన్ రేంజ్ టు ది ఎక్స్టెండ్ యూ కుడ్ వాక్, దాట్ విల్ బి గివెన్ టు యూ.
0: ఆశపడ్డాడు.
1: హి వాంటెడ్ ఇట్.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
1: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
1: ఓ దట్ స్టిల్ 6 feet డిస్టెన్స్ ఫ్రమ్ దట్ పాయింట్.
0: పడిపోయాడు.
1: హి ఫెల్ డౌన్ దేర్.
0: ప్రారంభించాడు.
1: And he died.
0: Yo, ee manishiki kavalsindi ippudu 6 adugule, inta bhoomi avasaram ledannadu.
1: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: Ante.
1: That's all.
0: Mandi kuda ante.
1: The same is true with everybody.
0: Inno rajya jayistam.
1: You may be the king of many.
0: Alexander chaala deshamanta chuttadu.
1: Alexander the Great, the conqueror of the world.
0: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
1: And he could win, conquer everything.
0: భారతదేశానికి వచ్చాడు.
1: He visited Bharat.
0: కానీ వచ్చి,
1: having come here,
0: నది దాటి వస్తున్నాడు.
1: He crossed the river.
0: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: And on the way, he had heart attack.
0: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
1: And everybody visited him that night.
0: కనడానికి వీల్లేదు.
1: They said, you cannot travel anymore.
0: ఇక నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: Now you are suffering from heart attack.
0: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
1: You are sure to leave this world within a couple of minutes.
0: మీకు ఎంత మందు ఇచ్చినా,
1: however, you may be medicated.
0: మీరు బ్రతకడానికి వీలు కాదు అన్నారు.
1: There is no possibility of your survival.
0: అప్పుడు తాను అన్నాడు.
1: Then he said,
0: నాకు ఇంత సైన్యం ఉంది.
1: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one conquered.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me?
0: Who
1: Who will save me? Who will come to my rescue?
0: కనుక వారందరికి పిలిచి చెప్పారు మంత్రులకు.
1: And he summoned all ministers.
0: Ministers.
1: He said,
0: నన్ను ఈ డెడ్ బాడీని మన గ్రామానికి తీసుకెళ్లి చేతులు పైకి పెట్టి తెల్లని బట్టలు చుట్టి నన్ను ప్రొసెషన్ చేయండి అన్నారు.
1: And he ordered everybody that after he leaves this world, the body should be wrapped in white cloth and the two hands should be stretched openly.
0: అప్పుడందరూ ఈ అరజ్యాలను చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: And they lifted both the hands of the body and they kept.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు.
1: And people asked.
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రదర్శన చేస్తున్నారు అని అడిగారు.
1: And everybody asked, Alexander the Great, the king, how is that that he is just wrapped in a white cloth like that, with full of bandage and with lifted hands?
0: కానీ ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: The only message is, with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty-handed.
0: Empty-handed.
1: Empty-handed.
0: అందరికూడను అదే లభించేది.
1: The same is the message that applies to everybody.
0: ఎంత రాజ్యం ఉండినా, ఎంత ధనం ఉండినా, ఎంత పల్లకీలు ఉండినా, ఎన్ని ప్రజలుండినా, ఎంత సైన్యం ఉండినా, మనం పోయేటప్పుడు మాత్రము ఎవ్వరు మనం వెంటరారు.
1: You may have wide area, the kingdom, the plenty and prosperity, the gold and the position and authority. At the end, no one will join you.
0: ఈ విధంగా అనాటి మహారాజులు, అనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రను మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: బట్ టుడే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ ద హిస్టరీ ఆఫ్ సచ్ గ్రేట్ పీపుల్.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: సే దట్ యు ఆర్ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడా హిస్టీరియా.
1: హౌ ఈస్ హిస్టరీ టుడే? ఇట్ ఇస్ హిస్టీరియా.
0: కానీ హిస్టరీ అనేటువంటిది లేదు.
1: There is no true history as a matter of fact.
0: History and your nijamainatvanti artham entity history.
1: What is history? His story is history.
0: Kaluga evari charitram mem chestunnamo vaada yokka chittamainatvanti vichitramu manam vicharinchali.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: Meerandaru inta chadutunnaru.
1: You study today.
0: Meenaalu నోబెల్ ప్రైజ్ అంతా వస్తున్నాయి.
1: యు ఆల్సో ఫైండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్
0: సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నారు.
1: యు ఆల్సో స్టడీ సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
1: హౌ అబౌట్ ద టెక్నాలజీ? బట్ ఇట్ హెస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ట్రిక్ నాలెడ్జ్.
0: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
1: This technology, this kind of technology was put to test by many there in Bombay.
0: Kaani chadiveki matram chakkaga undi gaani practical la pote zero.
1: It is so nice to study, but in reality, in the practical life, it is a big zero.
0: Kanaka manam aacharanalo pettindhe manaku nilustundi gaani aacharanalo pettukokunda chadivinavanni manaku tallo nilchavu.
1: Therefore, whatever you may read, that is that which is put into practice will be helpful in the long run.
0: Practice lo okate pettithe kuda chalu.
1: Is enough if you learn even one month.
0: Adhe manaku anni vidhala sahayam chestundi.
1: That will help you in every possible way.
0: Prema swaroopulaina vidyarthulara,
1: embodiments of love, students,
0: meerandaru kudanu,
1: all of you,
0: meerandaru chadivindi edaina kudanu satyamu dharmamu shanti prema ahimsa ee aidu kudanu manavuni yokka viluvulu.
1: Whatever you may study, understand thoroughly well the human values, the truth, righteousness, peace, love and non-violence.
0: Ivi meeru chadivi practical lo pettandi.
1: You study them well in depth.
0: Tappaku meer life anta peaceful ga untuntari.
1: And you are bound to be peaceful, certainly beyond doubt.

0: Sai Ram, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: చాలా మంది స్త్రీలు ఆమె తెలుగు పదములు వినాలని ఆశిస్తూ
1: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఇన్స్పైరింగ్ ప్రేయింగ్ ఫార్ భగవాన్స్ టాక్ స్పీచ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ భగవాన్స్ స్వీట్ మెలోడియస్ వాయిస్ మేకింగ్ యూజ్ ఆఫ్ Telugu language.
2: Vidyarthulu, Vinyo, Vidyaru Nerchi, Technical Engineering, Ilanti Vishayalanta Cheptu Unnaru. Kani, Avi Maaku Evariki Artham Kavatam Ledu. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ యు హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌరు పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటె తీపి తది సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా మరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద ఘీ, స్వీటర్ దాన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama's temple.
0: Ramamlo vicharinchiga evaro okaru Ramani peru perito vaalu velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama namam anetundi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu unnadi.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu, aastika nastikudu kudanu Rama anetuvanti peru pilustunnaru.
1: Tis saritis, sarthis, tiketis, saritis, tis, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leche samayamlo kudanu Rama andestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says Rama and then gets up.
0: Kabatti Bharatadeshamlo Ramanamamu goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu China deshamlo kudanu ee Ramanamamu chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamantai kudanu Ramanamamayamainadi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamulu mana gramamulo abhivruddhi gaanchali abhivruddhi gaavinchali ani atvanti aasha prati vaanulukulu dinadinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: Dasaratanaku బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ సన్.
0: కానీ నిరంతరము తపస్సు గావిస్తూ వచ్చాడు.
1: బట్ హౌఎవర్ హి డిడ్ పెనన్స్ ఫర్ ఎ లాంగ్ టైం.
0: ఒకానొక సమయం లోపల దైవం ప్రత్యక్షమై
1: అట్ వన్ టైం గాడ్ మానిఫెస్టెడ్.
0: ఆనాటి కాలం కాదు, ఈనాటి కాలం కాదు, ఎప్పుడైనా కూడా తపస్సు అనేటువంటిది ఫలించే తీరుతుంది.
1: దట్ డే ఆర్ దిస్ డే బి దట్ వాట్ ఇట్ మే, ద పెనన్స్ విల్ సర్టన్లీ బేర్ రిజల్ట్స్. Fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga okanoka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested and handed over them a big container.
0: నాయన దశరత ఇవి ఈ పాత్ర ఎందు పాయసం ఉన్నది ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: He said, Dasharatha, this container has payasa, rice pudding. I want you to distribute to all of your three wives.
0: సరే నేను చెప్పి వశిష్ఠ వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకనొక సమయం లోపల తవ ఫలితమైనటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైవ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ ఎట్ ద ఆల్టార్ హావింగ్ హాడ్ దేర్ హెడ్
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: అండ్ దిస్ పాయసా వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దేమ్.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని దాంతో కొన్ని భాగములు దాంట్లో ఇచ్చు భాగములు కొన్ని భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయస వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పులను అందించారు.
1: Vasishtha distributed this payasa rice pudding in equal proportion and handed over them.
0: దీన్ని త్రాగి మీ అభిష్టం నెరవేర్చును గాక అని చెప్పాడు.
1: And he blessed them saying that, let your wish be fulfilled.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకుని పోయి స్నానం చేసి భుజించారు.
1: They all had taken the three containers, they had bath, and then they have partaken this prasad.
0: Kani oka sumitra matramu,
1: but all except sumitra
0: tragaledu,
1: but she couldn't partake it.
0: Karanam enti?
1: What's the reason?
0: Deeniki oka reason undi.
1: There is a plan, a reason behind this.
0: Dasaratha maharaju Kekaya rajyamaniki vellinappudu Kekaya raju tana kumarte aina Kaikeyi ichi pendi chesinappudu aa kumarteku puttinatuvanti kumaruniki నువ్వు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: When Dasharatha visited the kingdom Kekaya Raja, Dasharatha made a promise to the king that he would offer the kingdom to the son if his daughter were to be married to him.
0: తప్పక అట్టే చేస్తానని చెప్పాడు.
1: And he said he will certainly do follow.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ టు కైక.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కడుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైన్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య ఆమె ప్రథమ పుత్రుడు కాని ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బీ ద ఫ్యూచర్ కింగ్.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ దీస్ టూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రమూ లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐ హావ్ టు బిగెట్ ఎ సన్ ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడ మేడ పైన పెట్టి
1: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ట్ దట్ కంటైనర్ అసైడ్.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: In those days, there were no fans or hair dryers.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ And she was crying.
0: ఈ కప్పు నాకెందుకు?
1: Why do I need this?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, as she was feeling so sad, bird the kite came over there and collected this container.
0: కప్పును ఎత్తుకుని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: And then she was fear stricken at that moment.
0: అయ్యో కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువుగారు ఏ విధంగా నిందిస్తారు ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: She was feeling so bad because what her husband would say for losing this container. Doesn't matter, the container is lost, but she has to account for its loss because husband may accuse her for her negligence.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: And she got down.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సంవత్సరం వలె ఒకరికొకరు పోటాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared to share her half.
0: ముగ్గురు కూడాను సమానమైన లోపల కప్పులు తీసుకుని అది గురువుల వారి దగ్గరికి వెళ్లారు.
1: And they carried the three containers and approached the preceptor.
0: వశిష్ఠుల వారు చక్కగా ఆశీర్వదించి
1: వశిష్ఠ blessed them.
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ blessed them. Let you have this prasad. Let you beget children who would rule this kingdom in a befitting way. Let you all live long life.
0: కానీ కౌసల్య కుమారుడు పుట్టాడు.
1: కౌసల్య had a son.
0: ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క బలమును, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ప్రకాశమును చూచి వశిష్ఠుల వారు ఇతనికి రమించేటువంటి వాడు కనుక రామా అని పేరు పెట్టాడు.
1: వాచింగ్ ది బ్యూటీ, ద రేడియన్స్ అండ్ ద బ్రిలియన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రామ, వశిష్ఠ నేమ్ ద చైల్డ్ యాజ్ రామ.
0: అందరినీ రమించేటువంటి వాడు,
1: ఈ రమించుట, ద వన్ హూ అట్రాక్ట్స్ ఎవ్రీబడి,
0: రామ అని పేరు పెట్టాడు.
1: అండ్ సో హీ వాస్ క్రిజన్డ్ దట్ వే రామ.
0: రెండవ భార్య అయినటువంటి యొక్క సుమిత్ర ఇద్దరు బిడ్డలను తీసుకుని పోయింది.
1: అండ్ సుమిత్ర క్యారీడ్ టూ సన్స్, ట్విన్స్.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: అండ్ దే వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఏమిటిది, ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి అతనికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ while Kausalya had only one. But however,
0: కొంత భాగం
1: కైక ఇచ్చిందని,
0: కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: You could recognize the fact. The one is the result of half of the share of Kausalya. The other is the result of half of the share of Kaika.
0: కనుకనే కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: And out of the half of the share of Kaika,
0: Kaikaku Bharatudu, Bharatunlo ardha bhagamu Shatrughnudu.
1: Therefore, Shatrughna represents half of Bharata.
0: Kaluka appudu cheppindi emke manaslo thanu anukunnadi, evvarto kuda cheppaledu.
1: He felt this way without telling anybody.
0: Naaku iruvulu puttulu puttatamu rendu kaaranalu unnai.
1: I have two sons now. There must have been a reason.
0: రాములు రాజైన నా కుమారుడు, పెద్ద కుమారుడు తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: If Rama were to be the king, one son should serve him.
0: భరతుడేగిన రాజైపోతే నా రెండవ కుమారుడు అతనికి సర్వెంట్ గా ఉండాలి.
1: If Bharata is going to the emperor, my second son should serve him.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: Both of my sons. Well, they don't expect
0: రాముడు సేవ, భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని,
1: what's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: Yantrala kattinchindi.
1: And they also made use of yantras.
0: Mantras cheppinchindi.
1: All yantras and mantras.
0: Kani deeniki vaari help maadaledu.
1: But they didn't stop crying.
0: Aaharam puchukoledu.
1: They didn't take any food.
0: Vasishtha vaarini pilipinchi.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: he could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండవది కైకు చెప్పినాడు, అమ్మా నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించితే కూడా లోటు రాలేదు.
1: There is no problem at all by eating or drinking water or anything.
0: అప్పటి నుంచి,
1: since that time,
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
0: భరతుడు వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుడు చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో,
1: రామ వాస్ ఇన్ టు ది ఎగ్జైల్,
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: వితౌట్ డిసోబీయింగ్ ఫాదర్స్ కమాండ్,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై టు
0: తండ్రి ఆజ్ఞను తీసుకోనకుండా,
1: అండ్ హస్ టేకెన్ పర్మిషన్ టు ద మదర్,
0: రాముడు వెళుతుంటే రాముడు జత లోపలే లక్ష్మణుడు వెళ్లాడు.
1: రామ వాస్ ప్రొసీడింగ్ అహెడ్, లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: కనుకని ఈ విధంగా రాముడు లక్ష్మణుడితో, శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కడకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
0: ఇరువురు పోతుంటే ఇరుకు కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడాను వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను, రామ లక్ష్మణ సీత, ముగ్గురు అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ లక్ష్మణ సీత, దే వెంట్ అరౌండ్ ద ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
0: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: దెన్ దే వాంటెడ్ టు నో వాట్ ఆశ్రమ హెర్మిటేజ్ ఇట్ ఈస్.
0: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
1: దెన్ దే కుడ్ గెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఇట్ ఇస్ సిద్ధాశ్రమ.
0: అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞతపూర్వకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేజ్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
1: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్ దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: కనుక రాముతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ రామ,
0: రామ మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
1: హి సెడ్ రామ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్
0: సిద్ధాశ్రమ
1: యూ కెనాట్ బి హ్యాపీ.
0: మతంగ ఆశ్రమం వస్తుండాలి.
1: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ మతంగ ఆశ్రమ.
0: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది. మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
0: అట్ట ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
1: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: అరౌండ్ దట్ ఆశ్రమ్ ఇన్ ద విసినిటీ దెర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
0: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కాని సీతకు తెలుసును,
1: సీత knows,
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యూల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకుంటూ ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: అయోధ్యలోనే దాచిపెట్టాను.
1: I left all my jewelry there in Ayodhya.
0: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
1: She could imagine, she could understand this golden deer is not a reality. It must have been a plan.
0: కాని విధి వరీయము.
1: The fate is inscrutable, so strong.
0: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలుసుకూడను, రావడానికి వీలు కాదని తెలుసుకూడను ఆ బంగారు లేడిని ఆశించింది.
1: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
0: రామలక్ష్మణుని ఇద్దరిని చూచి, రామ ఎంత బాగున్నది ఈ లేడి.
1: వాచింగ్ రామ సెడ్, సీత సెడ్, సీ దట్ గోల్డెన్ డేర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పింది కోరింది.
1: ఐ వాంట్ టు క్యారీ ఇట్ హోమ్ అండ్ ఐ వాంట్ టు ప్లే ఇట్ బెటర్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డే.
0: నాకు ఈ కొంచెం ఆనందమైన అందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
1: అట్లీస్ట్ మేక్ మీ హ్యాపీ లిటిల్ బిట్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మూవ్ వేర్ ఎవర్ యూ వాంట్ గో.
0: నేను ఆనందంగా ఉంటాను.
1: ఐ విల్ బి హ్యాపీ అట్ హోమ్.
0: సరే ఆనందమే మా ఆనందం అని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: అండర్స్టాండింగ్ దట్ సీతాస్ హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఓన్ హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ గోల్డెన్ డియర్.
0: కానీ లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా ఇది మాయలేడి.
1: దిస్ గోల్డెన్ డియర్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ రియల్.
0: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడీ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డెన్ డియర్, నో.
0: ఇది ఏదో మాయలు పడినటువంటి ఒక రాక్షస రూపము.
1: This must have been the device or the neck or the plan of some
0: demon.
1: He said, better you don't go, I will go and catch hold of it.
0: కానీ సీత బుద్ధి ఆమె కూడా ఒకది, ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
1: Sita knows, it is said that in times of difficulties, people forget everything.
0: అప్పుడు ఆమె రాములనే పొమ్మని చెప్పింది.
1: She was so particular that Rama should go.
0: నీవు పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
0: ఇప్పుడు రాముడే వెళ్ళాడు.
1: రామ హింసెల్ఫ్ వెంట్.
0: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికీ అది ఆ సీత అని పిలిచింది.
1: When he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama.
0: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
1: The voice sounded as if it is Rama's voice, tone.
0: లక్ష్మణ, నీ వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, తక్షణమే వెళ్ళు.
1: And Sita said, Lakshmana, go immediately.
0: రాముని ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు? సీతా, సీతా, సీతా, సీతా అని.
1: You hear the shouts, the Rama's voice, saying, Sita, Sita, Sita.
0: ఇంకొకరు సీతా అని పిలిచడానికి వీలు లేదు.
1: నో వన్ కెన్ కాల్ లైక్ దట్.
0: కనుక రామునే పిలుస్తున్నాడు.
1: ఇట్స్ రామాస్ కాల్.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
1: దేర్ఫోర్ యు గో ఇమ్మీడియట్లీ.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: బట్ లక్ష్మణ డిడ్ంట్ గో.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
1: బికాస్ లక్ష్మణ డిడ్ంట్ గో ఒబే హర్ ఇమీడియట్లీ. ఇనిషియలీ షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ హిమ్.
0: రాముని పోతే నీవే నన్ను నేరంటున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: She spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటలు వినలేక తాను వెళ్లిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately.
0: గీత గీశాడు.
1: And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
1: He said, Mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసులు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: It is impossible for any demons or any words or beasts to cross this line.
0: కనుకనే ఈనాటి కూడాను చాలా మంది బజార్లో అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
1: And this Lakshmana Gita, that which cannot be crossed.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: And once Lakshmana Gita, if you draw it there, no insect or anything whatsoever can cross.
0: కానీ రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కాని బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want warm arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, పిచ్చిగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళినా నే ఇక రాముల కనుల చూచేనా. ఈ చెరలో నుంచి వెళ్ళినా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాము దుమర్ది ఓ లక్ష్మణ నిన్ను తామసలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: Lakshmanudiki ni kashtamulu kaliginchatamu navalane ani tanu chaala baadha.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా గాని అని రావణుడి ముఖం చూడలేదు.
1: These 10 months she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకమైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
0: చి, నీవెంత, ఈ కాలి గోరెంత అని కాలుగోరిని గిల్లి బయట పడేసింది ఆమె.
1: She just considered him as a speck and she has brushed him out.
0: ఇలాంటి హీనుడవు నీవు.
1: You're so mean.
0: రామును నిందిస్తావా?
1: How dare you accuse Rama?
0: Ramachandra heenudu ani cheptunnavu.
1: You say that Rama is so mean.
0: Kaadu, kaadu.
1: So low, no.
0: Atanu mahadhirudu.
1: He is a dhira.
0: Gambhirudu.
1: He is a dhira and gambhira, the one of valor and courage.
0: Alanti Ramuni, even the ninichandi, he ka rahata ledu annindi.
1: You have no right to blame him or accuse him.
0: Cheppi, aa vidhanga dandinchinappudu, vaadu cheppadu. నీకు 10 దినములు మాత్రమే టైం ఇస్తున్నాను.
1: అల్టిమేట్లీ రావణ సెడ్ ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ 10 డేస్ టైం.
0: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడికి మూర్ఖం సాక్షి అని.
1: అండ్ సీత సెడ్ అండర్స్టాండ్ దిస్, ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఇస్ ది విట్నెస్ టు ఏ ఫూల్. It is not the mind which is witness to the entire behavior and the character that is the witness to the body.
0: Kanuka,
1: everything Swami is the eternal witness.
0: Evvaru cheyaledu.
1: Because nobody could do anything.
0: Ee vidhanga thanu vicharinchukuntu yerchukuntu kucchundindi.
1: So feeling so bad, he was crying all the time.
0: Kani Shakini Dhakini ani iddaru unnaru.
1: But there are two, Shakini and Dhakini.
0: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
1: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
0: షాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆమె కావ్యాన్ని ఉంచారు.
1: షాకిని ఢాకిని, దే ఆర్ కెప్ట్ దేర్ యాజ్ వాచ్ గార్డ్స్.
0: షాకిని చెప్పి చెప్పింది, అమ్మా తల్లి రాత్రి నాకు స్వప్నం వచ్చింది అంది.
1: షాకిని సెడ్ మదర్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ లాస్ట్ నైట్.
0: ఆ కల లోపల రాముడు రావటము, లంకను కాల్చటము, కేవలము రావణుడు వచ్చడము, నిన్ను తీసుకుని పోవటము.
1: షీ వాస్ క్రయింగ్ ఆల్ ద టైమ్.
0: కానీ షాకిని ఢాకిని అని ఇద్దరు ఉన్నారు.
1: బట్ దేర్ ఆర్ టూ, షాకిని అండ్ ఢాకిని.
0: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
1: దీస్ టూ ఆర్ ద డాటర్.

0: వరము రావణ వచ్చడము నిన్ను తీసుకుని పోవటము నా కల వచ్చింది అని.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ ఐ డ్రీమ్ దట్ రావణ వాస్ కిల్డ్ అండ్ రామా కేమ్ హియర్ అండ్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు అయోధ్య. దట్ వాస్ మై డ్రీమ్.
0: డాకిని చెప్పింది.
1: డాకిని సెడ్
0: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే సఫలమే వచ్చింది.
1: షి సెడ్ ది సేమ్ డ్రీమ్ ఐ హ్యాడ్, ఇట్ ఇస్ ట్రూ.
0: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
1: సో డోంట్ ఫీల్ సాడ్ ఎనీమోర్.
0: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
1: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్
0: ఇన్ సీత. విభీషణుడు,
1: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
0: విభీషణ రామభక్తుడు.
1: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ.
0: కాబట్టి రామభక్తుడైన విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
1: Being the children of the devotee of Rama, they to develop devotion in them.
0: ఈ విధంగా కొంచెం గడుస్తుండగానే 10 దినములైంది.
1: The time went on, passed on like that for 10 long months.
0: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: One day there was lot of disturbance around.
0: ఏమిటది విచారిస్తే ఇంత రామ రావణ యుద్ధం అని.
1: ఇట్ వాజ్ ద వార్ రామ రావణ.
0: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
1: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాజ్ కిల్డ్
0: అని వార్త వచ్చింది.
1: దట్ మెసేజ్ వాజ్ బ్రాట్.
0: దానికి సంతోషించింది సీత.
1: అండ్ సీత వాజ్ హ్యాపీ అబౌట్
0: రాముల విజయానికి ఆనందించింది.
1: అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
0: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
1: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్ బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
0: ఈ సమయం లోపలనే రాములే వార్తను పంపించాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్.
0: సీతను రమ్మని చెప్పని పిలిపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్.
0: వానరులంతా వచ్చాడు. సీతను చూడాలా చూడాలి చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
1: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత. దే స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ జంపింగ్ వన్ ఓవర్ ద అదర్.
0: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా.
1: మంకీస్ డోంట్ హావ్ టు సే ఎనీథింగ్.
0: కొత్తది సీత చూడాలి చూడాలి చూడాలి అది.
1: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ అసెంబ్ల్డ్ దేర్.
0: సీతను చూచారు.
1: దే సా సీత.
0: హృదయానందాన్ని పొందారు.
1: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: సీతను తీసుకుని వెళ్లారు.
1: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెమ్.
0: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
0: Kani Ramulu cheyadaniki veer kaledu.
1: But it was not possible for her to come close by.
0: Ramulu oka aagna vesadu.
1: But there is one command given by Ram.
0: Karal dechi veer oka idi kattandi. Karal dechi mantapam kattandi.
1: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
0: Dani paina Sitanu kurchobetti kalchandi.
1: Let Sita sit there over the pile of the firewood. And let it be burned.
0: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Let the truth of Sita be known to the world.
0: సీత యొక్క గుణము రాములకు తెలుసును.
1: Rama knows fully well the chastity of Sita.
0: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
1: But however, he felt that the whole world should know.
0: 10 నెలలు రాముని దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
1: That any washerman may question tomorrow, how is it that Rama could accept his wife who stayed there for 10 long months?
0: Kanuka mantapam metti daniki nippu pettadu.
1: Therefore the entire firewood was kept to flames.
0: Deeniki moodu pradakshinalu chesi dantlo dumukumani cheppadu.
1: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
0: Ame tana yokka satyanni gurtinchi tanu satyanni tarchukuntu moodu pradakshinalu chesi aa yokka agnilo dumukindi.
1: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated around the fire.
0: అప్పుడు అగ్నిదేవుడు, రామ ఈమె మహాపతివ్రత.
1: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honesty and chastity. It is not proper on your part to do like this.
0: కనుక ఈమెను అంగీకరించమన్నాడు.
1: And he said, better you accept.
0: రావణుడు సోదరుడు అయినటువంటి వాడు,
1: the brother of Ravana,
0: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
1: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
0: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
1: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్.
0: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
1: ఆల్ ది త్రీ రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ

0: దిచ్చగా మారిపోయింది.
1: దెన్ ఓన్లీ ది హోల్ వరల్డ్ కుడ్ నో ద గ్రేట్నెస్ ద చేస్ట్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సీత.
0: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
1: ఇట్ వాజ్ దెన్ షీ హస్ ప్రూవ్డ్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ వాట్ హర్ ట్రూత్ ఈస్, ద ట్రూత్ షీ ఫాలో, ద ట్రూత్ షీ సింబలైజెస్.
0: కనుక పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతనే.
1: ఇట్ వాజ్ సీత హర్సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
0: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి
1: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
0: కొత్తగా పట్టాభిషేకం చేసి
1: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
0: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
1: అండ్ దే స్పెంట్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
0: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
1: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ,
0: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
1: దేర్ ఓన్ కాండక్ట్, దేర్ ఓన్ బిహేవియర్ ప్రొటెక్టెడ్ దెమ్.
0: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమైంది.
1: దిస్ కాండక్ట్, దిస్ ఐడియల్ బిహేవియర్ ధర్మ ఈజ్ నోటీస్డ్ హియర్ ఇన్ భారత్.
0: ఏ దేశం అందు కూడా లేరు
1: దిస్ కైండ్ ఆఫ్ పతివ్రత ధర్మ. ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ఎ ఉమెన్ ఆఫ్ చాస్టిటీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఆడవారిని చూసేటప్పటికీ మగవారు తల వచ్చి కోల్పోయేవారు.
1: The men used to pass by with their heads bent when they come across women.
0: కాని ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
1: But in modern times, you find them talking to each other.
0: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
1: And it was Dharmaja said long back.
0: పిల్లలు తమ సోదరులను పిలిచి,
1: calling his brothers close
0: by. భీమ, అర్జున, నకుల సహదేవులారా రండి అన్నారు.
1: He said, అర్జున నకుల సహదేవ కమ్ క్లోజ్ టు మీ.
0: కలియుగం ప్రారంభమైనది.
1: కలియుగ ఈజ్ రెడీ టు బిగిన్, కమెన్స్.
0: నిన్నటి దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
1: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
0: కాబట్టి నేను చూడలేను.
1: I can't bear that sight.
0: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
1: నెక్స్ట్ డే అర్జున సే,
0: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
1: ఎ పర్సన్ వాజ్ క్యారింగ్ ద సికిల్ అండ్ ద ప్లౌ ఆన్ హిస్ ఆర్మ్స్ అండ్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ద ఫీల్డ్.
0: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
1: వెన్ సమ్వన్ ఆస్క్డ్ వై డిడ్ యు లీవ్ దిస్ ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద ఫీల్డ్,
0: అయ్యో లేవు స్వామి, అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు, అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
1: ద ఫార్మర్ సెడ్ ఇఫ్ ఐ హావ్ టు లీవ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ విత్ మీ దేర్ ఇన్ ద ఫీల్డ్, ఇట్ మే బి స్టోలెన్ బై సమ్వన్ ఎల్స్, దేర్ఫోర్ ఐ వాంట్ టు ట్రెజర్ ఇట్ ఎట్ మై హోమ్.
0: కలియుగం ప్రారంభించినది.
1: కలియుగ స్టార్టెడ్.
0: కనుకనే ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
1: Therefore we find all bad qualities associated with the commencement of Kali Yuga.
0: Inkokaranta kuda nu oka intiki taalam vesukoni pothunnaru.
1: And another day it was noticed houses were kept under lock.
0: Indukamma taalam veyatamu?
1: Why do you need lock your
0: home? Yo taalam veyakapothe lopa duri samantha teesukoni pothunnaru evaro.
1: If the houses are not locked, someone may get in and rob the whole thing.
0: Kalu ramakaram lopala intiki taalam veyatame kani.
1: In ancient times, houses were not locked.
0: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
1: అండ్ ఆల్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఈజ్ నాట్ బ్రాట్ హోమ్,
0: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
1: ఆర్ మ్యాన్ అండ్ ఉమెన్ టాకింగ్ టుగెదర్,
0: ఏవి ఉండేటువంటివి కాదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్.
0: అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంతా ప్రారంభమవుతున్నాయి.
1: అండ్ బికాస్ ఆఫ్ ది కలి ఏజ్ హ్యాస్ ఎఫెక్ట్స్, వీ ఫైండ్ ది కాంట్రరీ థింగ్స్ హ్యాపెన్.
0: కనుక కలికాలం ప్రారంభమైంది కనుక మేమందరం ఇంకా వెళ్లిపోతాము.
1: As Kali Age commenced, let us go back.
0: అందరూ ఒక తర్వాత ఒకరు, ధర్మజుడు, భీముడు, అర్జున, సహదేవులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వైకుంఠానికి వెళ్లారు.
1: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ రిటర్నింగ్ అండ్ ధర్మజ వాస్ ఫాలోడ్ బై భీమ, అర్జున, నకుల, సహదేవ.
0: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
1: ఆల్ పాండవస్ లెడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ This land is a sacred land.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
1: We don't find that standard of sanctity or sacredness today.
0: కానీ పవిత్రం ఉన్నది.
1: However, it does exist.
0: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
1: But it's not very apparent to everyone.
0: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది అందరినీ రక్షిస్తుంది.
1: And it is your own dharma that protects you.
0: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది మానవుడు ప్రతి వారం కూడాను మగ ఆడ ఇరువురు కూడాను కాపాడుకోవాలి.
1: Therefore, men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
0: మగవాడు కూడాను తన యొక్క నిశ్చయమైనటువంటి చిత్తమును నిలుపుకోవాలి.
1: The men should maintain their steady mind.
0: Steady mind కాకుండా కంఫర్ట్ మైండ్ కూడా పెట్టుకోవాలి.
1: The mind should be kept in a state of comfort.
0: పిచ్చి పిచ్చి థాట్స్ కంతా చోటు ఇవ్వకూడదు.
1: You should not entertain mad thoughts.
0: గత జీవుడు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వి కాదే.
1: Savitri belonged to this sacred land because she could bring back to her life her dead husband.
0: జనది సేతువు కట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
1: That bridge was built by Sri Ramachandra. Those days, do we find him today?
0: Ahalya.
1: Ahalya.
0: ఎటువంటి గుణమంతురాలో ఆమె తెలుసును. అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
1: You know what sort of a lady Ahalya is, but she had to face the curse of her husband.
0: కానీ ఆ సమాధి పైన వచ్చి రాముని కూర్చుని తచ్చడమే ఆమె స్త్రీగా మారిపోయింది.
1: The moment Rama stepped his foot on Ahalya, who was lying down as the form of
0: కాబట్టి అపవిత్రుడు పవిత్రుడు గావిస్తాడు భగవంతుడు.
1: Therefore, God will make you sacred if you are perfect.
0: మాలిన్యములు కూడా నువ్వు పరిశుద్ధం గావిస్తాడు భగవంతుడు.
1: Even the pollution would be cleansed.
0: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యమంతా మారిపోతుంది.
1: There may be many bad thoughts in the mind. The moment you think of God, it will be cleansed perfectly.
0: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
1: Therefore, for all our talk, it's the mind that is the main cause.
0: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: We should develop sacred thoughts always.
0: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
1: With the sacred thoughts only we can be a true human being with true human qualities.
0: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
1: Or else manava, the human being, becomes dānava, or the demon.
0: Rakshasatvanga maripotundi.
1: Or rakshasa, the demon.
0: Kanuka mana hrudayalanu malinam lekunda parishuddhanga pavitranga shuddhamaina bhavamulato manam jeevitanni kalpali.
1: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.
2: Rama Rama Rama Sita Rama Rama Rama Rama Sita.
0: In the science and technological advancement,
1: in spite of all your knowledge in science and technology,
0: దానివల్ల మీకు మనశ్శాంతి కలగదు.
1: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
1: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఒక దైవనామే సర్వ విధములుగా కూడా ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ గాడ్స్ నేమ్ సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకనే వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: Valmiki also said, happiness is union with God.
0: Kanuka, happiness anetvantidi oka bhagavantunto cheyinatvantidi kaani inkoti kaadu.
1: True happiness one would experience only in union with God.
0: Happiness is not true with God.
1: Union with God. Happiness lies in union with God.
0: Kanuka, meeku aanandanni icheyatvantidi daivam okkade kaani marokaru kaadu.
1: It is only God who confers bliss, none else in this world.
0: ఏదో కొంతవరకు మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు, కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: The worldly things may give you joy and happiness, a fraction, but not in totality.

न संतोष परम सुखम न तृष्टया

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్ అదర్ దాన్ దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మానవుడు సుఖము సుఖము సుఖము, ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖము.
1: మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్ ఇస్ దట్ ఫిజికల్ ఆర్ ఫ్లీటింగ్ ఆర్ వరల్డ్లీ? నో, ఇట్ ఈస్ ఓన్లీ ద హ్యాపీనెస్ ఆఫ్ ది స్పిరిట్ దట్ ఈస్ ది ట్రూ హ్యాపీనెస్.
0: ఈ సుఖమును కోల్పోవటకు కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ సీకింగ్ సచ్ ఎ హ్యాపీనెస్?
0: నతృష్టయా తపోవ్యాధి. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు పెరిగిపోతున్నవి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై లిమిట్లెస్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ హీస్ పుట్ టు సఫరింగ్ అండ్ హీ బికమ్స్ సిక్.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యం అనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: దెర్ఫోర్ వన్ మస్ట్ పుట్ అండర్ చెక్ ఆన్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ అండ్ దెన్ ఫ్రీ ఫ్రమ్ సచ్ ఎ సిక్నెస్.
0: ఇంకా ధర్మం అంటే ఏమిటి? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: Then what is this dharma, righteousness? Is that charity, dana? No, they are different.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: We call this charity as dharma, basing on fleeting, momentary experience.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: But the true dharma is permanent.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటిని కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఏ ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: ద రిలిజన్స్ వేరీ, మెనీ కన్సిడర్ రిలిజన్ యాజ్ ధర్మ.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరో గతి అని అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore the essence of all religions, the goal of sacred tests and the aim of all aspirations happens to be dharma.
0: కనుక ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి సముద్రమును కేవలం మతము అనేటువంటి రీతిగా పోల్చుకోవటము ఇది చాలా పొరపాటు.
1: Therefore, to consider this dharma, which is vast, mighty ocean, equal to that of a religion, is wrong.
0: మతములన్నీ వేరు మార్గంపు ఒక్కటే వస్త్రభేదము వేరు వస్తు ఒకటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశులవన్నెలు వేరు పాలు ఒకటే

0: పూజలు ఒకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌస్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణ సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: ఇఫ్ ఓన్లీ అవర్ పర్సూట్ టు ఎర్న్ మనీ అండ్ ద డిజైర్ ఆర్ రైచువస్, దెన్ యూ విల్ హ్యావ్ లిబరేషన్.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: దిస్ క్రియేషన్ ఇస్ సో వాస్ట్, మోర్ దెన్ దట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటివాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లి పాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కానీ మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ee naati manavudu bhautikamainatunte vaanchala cheta mitimirinatunte korakala cheta amitamaina aanchala cheta tama tattvanni taamu gurtinchukoleka taamu kurchunna kommunu taane kottukunchunnattuga unnadu.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: Manavani andali samaratvamu samanvayamu samatvamu ekatma bhavamu ee naligintini manam abhivruddhi parchukunnappude manavatvamulo sodarattamu swechcha nyayamu vaddillutundi.
1: If only we develop this integrity and this equality, the principle of unity, then only you will have fraternity and justice ensured.
0: Manavani yandu ekatma bhavamu abhivruddhi kavali.
1: This principle of unity should be developed.
0: Ee ekatma bhavamu nundiye vishwamunandu prema tattvamu aavirbhavistundi.
1: It is only the spirit of oneness which will be the origin for love.
0: Ee prema paasamu chetane yavat manavulu kudanu ekanga kattabadutu undaru.
1: It is only this rope of love that binds the entire humanity into one.
0: Ekkada Malaysia, ekkada Japan, ekkada China, ekkada Indonesia, ee deshamlo varandaru kudanu ee kugramamlo vachi aikamatyanga anyonyanga aanandanga premanu anubhavincharante deeniki moola kaaranamu manavatvamu unnatundi ekatvam okkate adi e prema.
1: Where is Malaysia? Where is Japan? Where is China? Where is Indonesia? They are all gathered here in this tiny hamlet or village. What is that brought them here? It is only love and the principle of oneness.
0: Ee prema yende untunnadi jeevitham yokka aanandam.
1: The bliss in our human life is contained within the principle of love.
0: Ee premanu anubhavinchatamlone untunnadi sattvika aanandamu.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: Ee anubhavinchinatundi aanandamunu 10 mandiki panchatamlone untundadi nityamainatundi ekatva aanandamu.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: Ee prema tarangamulapaina jeevitamunu కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఓన్లీ లవ్ డాన్సెస్ ఆన్ ది వేవ్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్ వుడ్ బి టోటల్ కంప్లీట్ అండ్ ఫుల్.
0: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ ఈక్వాలిటీ.
0: మానవుడనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in
0: form. Manasu, buddhi, atma ani kuda untunnavi.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: Ee naligintu yokka samabhagame samatvame nijamaina manavattvam.
1: All these four components present equally makes a human being.
0: Aithe ee naligintu yandu samatvam aneetvantidi taggipotam chetane ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: సిన్స్ ద బ్యాలెన్స్ అమంగ్ దీస్ ఫోర్ కాంపోనెంట్స్ దట్ మేక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లాస్ట్ యు ఫైండ్ రెస్ట్లెస్.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నో ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: వెన్ వన్స్ వీ మెయింటైన్ ద బ్యాలెన్స్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఎన్షోర్డ్.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ దట్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ.
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ లీడ్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద
0: కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్న మనస్సు మారాలి.
1: ఇఫ్ యూ వాంట్ ది హోల్ వరల్డ్ షుడ్ ప్రాస్పర్ ఇన్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అండ్ సెక్యూరిటీ,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet, full of love.
0: మనస్సు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: మైండ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: విజ్ఞానంతో చేరినప్పుడు ఇది అవధూతగా మారుతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు రెనన్షియంట్.
0: అది అజ్ఞానంతో చేరినప్పుడు యమదూతగా మారుతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ ది కంపెనీ ఆఫ్ ఎ ఫూల్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు మెసెంజర్ ఆఫ్ గాడ్ ఆఫ్ డెత్.
0: అందువలనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవో అని రెండు విధములైనటువంటి మార్పుల చేత ఈ మనస్సు మానవుణ్ణి అనేక విధములైనటువంటి తరంగముల్లో దాటిస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ బోత్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్. వీ షుడ్ అండర్స్టాండ్ ద ట్రెండ్ ఆఫ్ ద వేవ్స్ ఆఫ్ ది మైండ్.
0: కనుక మొట్టమొదట మానసిక పరివర్తన జరగాలి.
1: సో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
0: ఈనాటి విద్యా విధానములో అనేక విధములైనటువంటి మార్పులు తెప్పించినప్పటికీ కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము, అసభ్యము, అవినయము, అహంకారము, అసూయ, ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండినటువంటి వాడు విద్యావంతుడని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యావంతులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండినటువంటి యొక్క మంచి గుణాన్ని కూడా మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పశు, పక్షి, మృగ, క్రిమి, కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
0: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: In society you find a very mean, disgusting creature, donkey.
0: కాని ఆ గాడిదయందు కూడాను మానవుడు నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటుంది.
1: But man can learn many good virtues from a donkey.
0: సహన భావము గాడిదయందు ఉండినటువంటిది మానవుని యందు కనిపించదు.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తూ ఉంటుంది.
1: In spite of heavy load on its back,
0: ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తూ ఉంటుంది.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తూ ఉంటుంది.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము.
1: Therefore that lesson,
0: ఓరిమి ఓరిమి ఓరిమి,
1: that lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: The smallest is an ant.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: There are many sacred lessons we can draw from an ant.
0: ఈ చీమయందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: Ant has got fortitude and a vision.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరపు దృష్టి చేతనే 3 నెలలకు సంబంధించినటువంటి ఆహారం అంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుందని.
1: Then the spider, there are many things that we can learn.
0: పట్టుదల,
1: determination.
0: ఎన్ని పర్యామతాలు గూడు నల్లుకున్నప్పటికీ దానికి భగ్నం కలిగినప్పటికీ ఏమాత్రమూ చింతించక ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు డిస్ట్రాయ్ ద నెస్ట్ ఇట్ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్, యట్ ఇట్ కంటిన్యూస్ టు మేక్ ద స్పైడర్.
0: ఇంకా గాడిద చెప్పాము, కానీ కుక్క.
1: Then comes the dog.
0: Indulo manam edo oka vidhamante kukka aneetundi danni chaala sulabhanga alakshyanga manam bhavistuntunnam.
1: We just neglect the quality present in a dog.
0: Dani endu undinatundi vishwasam maroku jeevi endu ledu.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: Edo pattadanam pettinatundi vyaktini vishwasinchi atani yokka kantham gaani leka atani chuchinappudu gaani chaala vishwasamto tooka aadithukuntu daggariki vastundi.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: Kani uchita vidyalu andinchi sarva saukaryamulu chekurchi sarva sadupayamulo kodanu varini abhivruddhi parichi tindi teethalato varini abhivruddhi parichi kadapatiki pass aina tarvata udyogamulu kodanu ichi vaaru enta poshinchinappatikini atti vidyavantulu endu inaadu ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ గివెన్ దెమ్ ఫ్రీలీ After securing pass, job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu freega chesinappatikani veerlo ee kukkalo undinatvanti okka vishwasamulo veyinta oka bhagam kudanu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1/1000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులను ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ఫెయిత్ విచ్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: ఇట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎ డాగ్.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat, the syndicate bank,
0: kukkanu chinnanga pettukunnaru.
1: They have the symbol of a dog.
0: Anaga ee dabbu ki etti bhayamu undadu, idi vishwasamto palabadetvantidi ani kukkanu deeniki aadarshanga teestunnaru.
1: The symbol of the syndicate bank of the dog tells you don't need to be afraid of your deposit there.
0: Inka pitta lopala undinatvanti oka maha pedda gunam.
1: And the quality of a parrot.
0: Ee pittalo ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట యందు మాత్రమే ఉన్నది కాని ఇంకా ఎట్టి సాధకుని ఎందు కాని ఎట్టి మహనీయులందు కాని ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్ ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును, రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగలబడికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: Pachana lopala tana patni maraniste rendo patni anetundi dani e maatramu aashinchadu.
1: Among the two birds, when one life partner dies, the other does not live.
0: Nigrahinchukoni tana jeevithanni naasham chesukuntundi kani tirigi tana jeevinchadaniki prayatninchadu.
1: The partner left behind after the death of the other would not take any drink or food.
0: Chinna pittalo undinatvanti oka ekapatni vrtamuku okka manavudaina aadarshanga kanipistunnada?
1: And this principle of clinging on to the single life partner is there.
0: Oka patni pote inka enni patrilaina kuda nu thanu siddhanga teesukodaniki untadu.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: Kanukane ee pachchi nunchi manavudu nechukovalsinatundi okka goppa seelata aneetundi danni manam nechukovali.
1: Therefore from parrot we can learn the lesson of character.
0: Kanukane pasi pachchi gaadulu endukani krimikita gaadulu endukani ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక bookish knowledge.
1: It's only bookish knowledge.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: But we should put it into practice.
0: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore in this world our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu atane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanipadani manam ekkada vetakanakkaraledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్. యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలం చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలం చేతనే మన యొక్క కాయము అనేక విధమైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మన యొక్క గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచెస్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలంను వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైమ్ బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనం ఉన్నదా, నీ చేతి ఎందు పదవి ఉన్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: The moment there is no money on hand, nobody would say goodbye.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: God is not of that sort.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: God is with you, below you, around you, above you, in you, and he is safeguarding you.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: So God is the only true friend.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: But we just retreat. We don't have such a friendship with God.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్ హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్సెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఈస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము
1: దిస్ వర్డ్ చైనా
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్ చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: This applies to all countries, to all religions as well.
0: Bharata. Bharata anaga enti? Bha anaga prakashamu.
1: Bharata, the first letter, bha means
0: effulgence. Prakashame atma sthanamu.
1: The atma, the spirit is the center of radiance. Dalu ranunche
0: vade Bharatudu.
1: And Bharata is the one who has got that light.
0: Prati manavudu kudanu hrudayanni aakarshinchinatundi vadu.
1: So everyone is drawn by the heart.
0: Bhagavantudu ye pradesham nando undatam ledu.
1: God is not present in different places.
0: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: He has not confined himself to pilgrim centers like Badrinath,
0: Kedarnath. మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకనే మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith. That the heart is one's own country.
0: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: కనుకనే చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదటి ఒకదాన్ని చింతించేటువంటి వారు.
1: Then and now in China, the moment they get up, the first thing they do is to meditate.
0: Difficulties are our friends. Let us invite them, అన్నారు.
1: They said, difficulties are our friends. Let us invite them, they said.
0: మన కష్టములే మనకు నిజమైన మిత్రులు.
1: Difficulties are our true friends.
0: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
1: There cannot be happiness without any misery.
0: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: రత్నానికైన కూడా నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: Ade kakunda atma trupti chote aanandam manaku praaptistundaneetundi satyanni kudanu China desham pracharistu vachindi.
1: It is the propagation, the main principle of China that tells you the satisfaction of the spirit is important.
0: Ani kudanu bharatadeshamlo untundari ee aatmanu uddharinchetundi emiti mana yokka sariyainatundi yokka nadatane.
1: In Bharat, this is the main feeling. That is our conduct and behavior that would help for emancipation. It's not the conduct that would help the country. It will help your own progress and advancement. You take a knife and sharpen it.
0: ఈ కత్తికి పదురిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారం అయిపోతుంది.
1: Therefore, in this vast world, if we develop good character, the whole world will develop.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుంది.
1: There is a proverb in China.
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టము లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it,
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడాను భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయం నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకము లోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలకు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one into difficulty. A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్, ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యు రెండర్ హెల్ప్ టు ఎ బ్యాడ్ మ్యాన్ హీ విల్ హార్మ్ యూ ఇన్ టర్న్.
0: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యు ఎక్స్టెండ్ లిటిల్ హెల్ప్ టు ఎ గుడ్ మ్యాన్ హీ విల్ బి ఇన్ఫినిట్.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore, there are certain rules and regulations.
0: China లోపల కొన్ని ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడాను ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతుంటాయి.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's.
0: F.
1: 4 F's. F.
0: First F, follow the master.
1: First F, follow the master.
0: ఎవరు నీ మాస్టర్?
1: Who is your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your master.
0: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: అతని నీ మాస్టర్.
1: He is your master.
0: దానిని నీవు ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: అది ఫస్ట్ F.
1: That is the first F.
0: Second F, face the devil.
1: Second F, face the devil.
0: ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of.
0: ఆ ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious anytime.
0: ఇంకా నాలుగవ F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties,
0: కష్టములు ఉన్నవే
1: face them.
0: బాధలు కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: The hand.
0: ఇది కాలు.
1: This is leg.
0: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Society-కి.
1: The body is the limb, part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: And this body is the part of the society.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: The society is a part of what?
0: మానవత్వమునకు అంగము.
1: It is a part of humanity.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: Humanity is the limb of what?
0: ప్రకృతికి అంగము.
1: It is a part of the nature.
0: ప్రకృతి దేనికి అంగము?
1: Nature is the part of what?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: It is the part of the limb of the divinity, God himself.
0: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
1: Therefore, the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature, humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity, the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగ. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్ ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము పదవి వీటి నిమిత్తమై మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
1: దిస్ ఇస్ నాట్
0: అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
1: Therefore, the nature is the limb of God.

0: మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన వ్యక్తిది.
1: దిస్ ఇస్ నాట్
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఈనాడు దైవాన్ని కూడా నువ్వు ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: వి థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగమును పన్నీరయ్యా.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వి థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ,
1: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: జనులు ధనము చుట్టూ గిరగిరాగిరి అంచు తిరిగేరయ్యా.
1: Earth goes round the sun, men go round the money.
0: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో రౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది, డీప్ ఓషన్.
1: హౌ డి కాల్ డివోషన్? ఇట్స్ ది డీప్ ఓషన్.
0: ఇది సముద్రము.
1: దిస్ ఈజ్ ఓషన్.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్ ఆఫ్ మనీ అలోన్.
0: దైవమును విచారించు.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: మనీ విల్ గెట్ ఆటోమేటికలీ.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ది ఎథికల్, ది మోరల్, ది ఫైనాన్షియల్, ది ఎకనామిక్, స్పిరిచువల్, ఇట్స్ ద మనీ దట్స్ ద గవర్నింగ్.
0: ధనం ఉండవలసినదే, ధనం అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి అండర్ లిమిట్.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడా ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖముని ఇచ్చేటువంటిది, శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: డివోషన్ టుడే ఇస్ ఎ పార్ట్ టైం డివోషన్.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడా భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ డివోటీస్.
0: ఈ భక్తులందరూ కూడా ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడా చాలు, జగత్తంతా కూడా కళ్యాణకరంగా ఉంటుంది.
1: ఇఫ్ దీస్ డివోటీస్ ఇఫ్ ద ప్రాక్టీస్ వన్ ప్రిన్సిపల్ ద హోల్ వరల్డ్.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ షెడ్ గివ్ అప్ వన్ బ్యాడ్ హ్యాబిట్, డెవలప్ వన్ వర్చ్యూ.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఇస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యూ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్ గ్రో.
0: ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యూ మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము,
1: పుట్ ద వాటర్
0: త్యాగం అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు, తల్లి గర్భము నుండి ధనము తేడవడు, వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person, after all he partakes normal food but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: ఎర్నింగ్ మనీ మే మేక్ యూ ఫీల్ ప్రౌడ్ అండ్ ఎగోయిస్టిక్. ద మనీ విల్ నెవర్ ఫాలో యూ.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కౌను.
1: వాట్ విల్ హ్యాపన్ టు ద మనీ దట్ యూ అమాస్? ఇట్ మే బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ టేకెన్ బై గవర్నమెంట్.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece

0: of cloth at the time of birth.
1: పోనీ పొయ్యే సమయంలో లోపల ఎక్కడ పోతున్నాడో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు. క్షణభంగురమైనటువంటి జీవిత తత్వానికి ఇంత ప్రోగు చేసుకుని ఏం చేస్తున్నావు? ఏ త్యాగంతో ఏ మంచి కార్యంలో అయినా నీవు ప్రవేశపెట్టచ్చు కదా.
0: ఫర్ దిస్ మోమెంటరీ లైఫ్ వై షుడ్ యు అమాస్, వై షుడ్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ? వై
1: భారతదేశంలో సంపాదించినంత కూడాను ఏ స్విట్జర్లాండ్ ను ఏ అమెరికాలో ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవును ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
0: ఆల్ ద మనీ అమాస్ట్ is reserved and stored there in Switzerland, America, and we die helplessly.
1: ఎవరికి దక్కదది?
0: It will not go to anyone.
1: నీ దేశంలో సంపాదించినట్టు నీ దేశంలో నీవు త్యాగం చేయి.
0: Having earned here, why don't you sacrifice here?
1: బీదలకంత దిక్కులేని వారికి దీనులకంత సహాయం చేయి.
0: Why don't you extend a helping hand to
1: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
0: Develop medical and education.
1: ధనం దేనికోసం ఉంటుండాలి?
0: What for is the money?
1: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
0: Money is meant for the virtues and for sacrifice.
1: అంతేకాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
0: The money is not to be kept in an almirah under lock and key.
1: Tyagamu tyagamu tyagamu raavali manavullo.
0: Man must cultivate the spirit of sacrifice. Kanukane
1: vedamunandu na karmana na pratyadhanena tyage neke amrutatva manasu.
0: Therefore Veda says no position, no authority, no wealth would give you as much as that of sacrifice.
1: Tyagamunante manaku bhogam untundadi.
0: It is only in tyaga the sacrifice there is the bhoga, the prosperity. We breathe in
1: tirigi teesukunna galani tirigi vadalinappude manaku lungs ku హెల్త్ గా ఉంటుంది.
0: హావింగ్ ఇన్హేల్డ్ వి ఎక్సేల్ టు బి హెల్దీ.
1: మనం భోజనం చేస్తున్నాము,
0: వి ఈట్,
1: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
0: అండ్ వి ఆల్సో ఎక్స్క్రీట్, దెన్ యుల్ బి కంఫర్టబుల్.
1: అదే విధంగానే ధనమును సంపాదించు,
0: ఎర్న్ మనీ.
1: ఒక చేతితో ధనమును తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
0: రిసీవ్ యాక్సెప్ట్ విత్ వన్ హ్యాండ్ విత్ అదర్ హ్యాండ్.
1: అప్పుడే ఈ ధనమునకు మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
0: దెన్ యూ విల్ బి హెల్దీ, ది హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్.
1: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
0: ఇఫ్ యు డు నాట్ సాక్రిఫైస్,
1: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
0: యువర్ లైఫ్ బికమ్స్ వేస్ట్.
1: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోతుంది.
0: వన్ డే ఆర్ అదర్ యు ఆర్ బౌండ్ టు లీవ్.
1: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్, ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
1: ఇది తప్పినది కాదు.
0: యు కెనాట్ ఎస్కేప్.
1: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
1: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు,
0: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
1: శ్రమించు, శ్రమించు, శ్రమించు.
0: వర్క్ హార్డ్, వర్క్ హార్డ్, వర్క్ హార్డ్.
1: శ్రమించి సుఖించు.
0: వర్క్ అండ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
0: టుడే ఇన్ దిస్ కంట్రీ
1: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
0: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
1: ఇది ఎప్పుడు మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
1: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
0: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
1: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
0: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ప్రేమ, త్యాగము, ప్రేమ, త్యాగము, ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
0: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్, లవ్ అండ్ సాక్రిఫైస్.
1: ప్రేమించు,
0: లవ్ ఆల్.
1: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని ప్రేమించు.
0: దే మే హేట్ యూ, యట్ యూ లవ్ దెమ్.
1: అది నీ నిజమైనటువంటి భక్తి.
0: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
1: కానీ భక్తి, భక్తి, భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
1: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
0: హావింగ్ కమ్ దిస్ ఫార్, వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
1: మీరు నేర్చుకున్నది ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
1: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
0: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
1: Satyam ledu.
0: There's no truth now.
1: దీనికి ఒక నీతి లేదు.
0: దేర్ ఇస్ నో మొరాలిటీ.
1: నీతి లేని జాతి కోతి కంటే హీనం ఉన్న.
0: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఎ మంకీ.
1: కనుక మంకీనే బెటర్.
0: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
1: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
0: ఇట్ సర్వ్స్ గాడ్.
1: పరమాత్మని అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
0: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
1: కానీ ఈనాటి మానవుడు భక్తి, భక్తి, భక్తి అనుకున్నాడు. కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
0: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిసోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
1: శాంతిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ పీస్.
1: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్
1: యు ఆర్ ది ఎంబాడీ. ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: యు ఆర్ ది ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
1: నీవే శాంతి.
0: యు ఆర్ పీస్.
1: దీన్ని ఎక్కడ వెతుకుతావు నీవు?
0: వేర్ డు యూ సెర్చ్ ఫర్ ఇట్?
1: నీలో ఉన్నదాన్ని బయట వెతికి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, వాట్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇట్
1: అవుట్సైడ్? పెట్టుకున్నటువంటి కంటెద్దాలు ఇల్లంతా వెతికితే కానీ లభించబోతుందా?
0: ఇఫ్ ది గ్లాసెస్ ఆర్ రైట్ ఆన్ యువర్ నోస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఇట్ ఆల్ ఓవర్ ద హౌస్?
1: సత్యము, శాంతి, ప్రేమ అనేటువంటి అంతా మన స్వరూపమై ఉండి మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
0: దేర్ఫోర్ ట్రూత్, పీస్ అండ్ లవ్ ఆర్ విత్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్.
1: భక్తి భక్తి అంటున్నాము.
0: యు సే డివోషన్,
1: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించి పోతున్నారు.
0: బట్ యు డిసోబే ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
0: యు హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
0: అండ్ యూఆర్ గివింగ్ అప్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్.
1: సహనము, సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ డెవలప్ ద సింపతి అండ్ ఫర్గివెనెస్.
1: దీని వల్ల ఈ విశ్వమందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
0: దట్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు డెవలప్ లవ్.
1: స్వార్థము, స్వార్థము, స్వార్థం.
0: Today we find selfishness.
1: ప్రతి మానవుని ఎందుకును ఈ స్వార్థం అనేటువంటి పైశాచిక ప్రవృత్తి తన అనేక విధమైనటువంటి బాధలకు గురి చేస్తుంది.
0: ద డెమోనిక్ సెల్ఫిష్నెస్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
1: ఈ స్వార్థమే పోతే అంతా పదార్థమే.
0: వెన్ వన్స్ ది సెల్ఫిష్నెస్ ఇస్ గివెన్ అప్ దెన్ యూల్ హ్యావ్ డెఫినిటీ.
1: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
0: Today people live for ashalu desires, not for ashayalu ideal.
1: Swartham kosam jeevisthunnare kani parartham kosam jeevisthunnara?
0: They live for swartha, selfishness, not for parartha, the divinity.
1: Kutila tattvaniki jeevisthunnare kani vishala tattvaniki evaraina jeevisthunnara?
0: They always after the next kutila but not vastness the vishala.
1: Deha abhimanamunu penchukuntunnare kani desha abhimanamunu penchukuntunnara?
0: They have got the attachment to the body, the deha, but not the desha, country.
1: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
0: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ టు ద కంట్రీ.
1: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
0: సో సాక్రిఫైస్ సెల్ఫ్,
1: స్వార్థాన్ని పెంచుకోండి.
0: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ,
1: కుటిలత్వాన్ని చించివేయండి.
0: గివ్ అప్ ఆల్ ది సీ,
1: విశాలత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: ఆశలను తప్పించుకోండి.
0: లిమిట్ ది డిజైర్,
1: ఆశయాల్ని పెంచుకోండి.
0: గ్రో మోర్ అండ్ మోర్.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
0: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం, దేహాభిమానం, దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునేది?
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్, వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ టేక్?
1: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్
1: గాడ్. దీంట్లో మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
0: దేర్ వాల్యుబుల్స్ ఇన్ సైడ్.
1: విలువలేని ఇనిప పెట్టె ఈ దేహంబు.
0: ద బాడీ ఇస్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో వాల్యూ.
1: పెట్టెలోన నగలు పెట్టినట్టు
0: ఇన్ దిస్ ఐరన్ సేఫ్ దట్
1: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
0: ఇన్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ ద బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యువెల్స్.
1: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం, కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
0: బట్ వీ థింక్ ఆఫ్ దిస్ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ దెన్ వాట్ అబౌట్ ది జ్యువెల్.
1: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది ఐరన్ సేఫ్ ఇస్ కెప్ట్ ఓన్లీ టు కీప్ విదిన్ ద జ్యువెల్స్.
1: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్.
0: In every human heart, they are full of negative thoughts.
1: ఎంత భక్తి ప్రపత్తులతో వాడు ప్రవర్తించినప్పటికీ అంత నెగిటివ్ థాట్స్ ఏ ఉంటున్నాయి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ డివోషన్ సిన్సిరిటీ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: అంత వరకు మనకు శాంతి అనేటువంటి అత్యంత దూరం అయిపోతుంది.
0: Until you give up the negative thoughts, you'll never have peace.
1: Positive, positive, positive. ఆత్మవిశ్వాసం మనం పెంచుకోవాలి.
0: Develop self-confidence. The positive
1: thoughts. ఈ కష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి, అంత పాసింగ్ క్లౌడ్స్.
0: Difficulties and problems come and go like passing clouds.
1: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
0: Don't fear.
1: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
0: This day is the New Year's Day of Chinese.
1: అందరికీ ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
0: It's the New Year for the whole world.
1: ఎందుకంటే అందరికీ హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
0: Because to everybody it is the heart that is the country.
1: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
0: And it's the kingdom of human heart.
1: కనుకని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుంది.
0: Therefore every human being has got a right in this kingdom of heart.
1: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
0: So you should get this right.
1: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
0: However in the worldly sense you have no right.
1: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
0: You have responsibility but not right.
1: ఎట్లా?
0: How?
1: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
0: వీ ఫైట్ ఫర్ రైట్.
1: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
0: వీఆర్ నాట్ మైండ్ఫుల్.
1: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ దెమ్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ రిలీజియన్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
1: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
0: వీ స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
1: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
0: If there's only rain, then the rivers flow.
1: కానీ ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుండాలి?
0: How is the behavior of devotee today?
1: నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి. నదులు ప్రవహించాలి, మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
0: He only prays and aspires that his river should flow and the tank should be full.
1: ఏది ఆధారము అని విచారాన్ని మర్చిపోతున్నారు.
0: He forgets the very fact, the cause behind it.
1: వర్షము కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
0: There should be timely rains for the rivers to flow.
1: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
0: When the rivers flow, the tanks would be full.
1: అదే రీతిగాని మనకు నదులనేటువంటి రావాలంటే మొట్టమొదట వర్షం కురవాలి.
0: Likewise for the rivers, the rainfall should be there.
1: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
0: when we discharge our duty properly,
1: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
0: That very duty itself is the rain.
1: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
0: The very position of authority is the flow.
1: ఈ ఆనందమే ఈ అధికారం యొక్క ఫలితము.
0: And the bliss, the happiness you get is the result ultimately.
1: ఈనాడు మనం కోరవలసినటువంటిది responsibility.
0: So what you should ask for is the
1: responsibility. మనం కోరాలి కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
0: So we should ask for the responsibility and not
1: ఎక్కడ
0: the right.
1: Right. ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
0: Everywhere we speak of rights, where is the right actually?
1: హృదయమంతా కూడా మాలిన్యపరచుకొని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
0: The heart is highly polluted, but we fight for rights, it is a sign of
1: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
0: When he does not discharge the duty expected of him, how do you expect him to have the right?
1: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
0: We receive thousands and thousands
1: of salaries. Are
0: you working equal to the
1: salary?
0: How do you get it?
1: నీవు చాలా వంచితులైపోతున్నావు.
0: యు రియలీ ఎ చీటర్.
1: దేశానికి ద్రోహం చేస్తున్నావు.
0: యు ఆర్ బిట్రేయర్.
1: నీకు దేశానికి తగినటువంటి అపకారం జరుపుతున్నావు.
0: యు ఆర్ రియలీ హార్మింగ్ ద నేషన్ బై అండ్
1: నిజంగా నీ యొక్క జీతమునకు తగినంత పని నీవు చేస్తే,
0: if you work hard equal to the salary you receive,
1: సహజంగా దానికి మించి నీకు లభ్యం అవుతుంది.
0: యు విల్ గెట్ మచ్ మోర్ హ్యాపీనెస్ దాన్ వాట్.
1: ఆ సత్యాన్ని మనం గుర్తించినామా?
0: హావ్ యు రికగ్నైజ్డ్?
1: రైట్.
0: We fight for right only.
1: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
0: There's no other foolishness more than this.
1: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: We should do our duty first.
1: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
0: Therefore culture of Bharat, discharging duty is yoga.
1: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
0: And this discharge to the best of your ability and the skill.
1: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
0: So do your duty.
1: ఫలితం లభిస్తుంది.
0: అండ్ యూ విల్ గెట్ ద రివార్డ్
1: ఆటోమేటిక్. చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
0: వితౌట్ డూయింగ్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, హౌ టు గెట్ ద రివార్డ్?
1: విశ్వాసాన్ని పెంచుకోండి.
0: టేబుల్ ఆఫ్ ఫెయిత్ ఫస్ట్.
1: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
0: భగవాన్ విల్ టెల్ అస్ ఎ స్మాల్ స్టోరీ నౌ.
1: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
0: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
1: అక్కడ
0: దేర్
1: మిస్టర్ అండ్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
0: బ్రిటిష్ కపుల్ బై నేమ్ మిస్టర్ మిసెస్ క్రూప్ వర్ దేర్.
1: పిల్లల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు.
0: దే బ్రాట్ టూ పపీస్ అండ్ గేవ్ స్వామి.
1: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
0: ద బ్రిటిష్ కపుల్ సెడ్, స్వామి వీ లీవ్ బిహైండ్ దీస్ పపీస్, లెట్ దెమ్ బీ నియర్ యూ, ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ.
1: దాన్ని పెట్టుకున్నాం.
0: భగవాన్
1: దానికి క్రూప్ పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
0: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పపీస్ అట్ జాక్ అండ్ జిల్.
1: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
0: హౌ ఆర్ దే?
1: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
0: దెన్ భగవాన్ రెస్ట్, వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
0: మైసూర్, ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
1: ఆమె చాలా మడి మనిషి.
0: షీ హాస్ గాట్ సర్టన్
1: చాలా చాదస్తం. కుక్కలు అర్చినా కూడా తాను భోంచేయదు.
0: షీఈస్ హైలీ ఆర్థడాక్సికల్. ఈవెన్ ఇఫ్ షీ హియర్స్ ఎ డాగ్ బార్కింగ్, షీ విల్ నాట్ బార్క్.
1: ముందుగానే వచ్చి ఈ కుక్కలేమైనా ఉంటుంటే లోపల పెట్టి బీగవేయండి అన్నారు.
0: షీ ఆల్రెడీ సెంట్ ఎ మెసేజ్, ఇఫ్ దర్ ఎనీ డాగ్స్ అరౌండ్ దే మస్ట్ బి పుట్ అండర్ లాక్ అండ్ కీ.
1: పుట్టపర్తికి రోడ్ ఉండేటువంటిది కాదు.
0: దేర్ వాస్ నో అప్రోచ్ రోడ్ టు పుట్టపర్తి.
1: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
0: దేర్ ఇస్ ఎ విలేజ్ బై నేమ్ కర్ణాటపల్లి, దే హావ్ టు గెట్ డౌన్ దేర్ ఇన్ ద కార్ అండ్ వాక్ ద డిస్టెన్స్.
1: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు, ఆమె నడుచుకుని వచ్చింది.
0: దే స్టాప్ ద కార్ దేర్ నియర్ కర్ణాటకపల్లి, షీ కేమ్ వాకింగ్.
1: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో హోటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్.
1: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
0: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హీ హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
1: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
0: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
1: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
0: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
1: అతనికి దోవ తెలియదు చీకట్లో.
0: అండ్ బికాస్ ఇట్ వాస్ పిచ్ డార్క్ హి డిడ్ నో ద రూట్.
1: నా దగ్గర ఉన్న కుక్కకు జాక్ నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసేయి అన్నాను.
0: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్ జాక్ టేక్ ది లీడ్ షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
1: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనుక నడుచుకుంటూ వెళ్లాడు, కర్ణాటక పని చేయలేదు.
0: దిస్ డాగ్ జాక్ వాస్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాస్ ఫాలోయింగ్ ద డాగ్.
1: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
0: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
1: చల్లని కాలం కనుకనే కారు కింద టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
0: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
1: Tellavaru lechadu driver.
0: Driver got up next morning.
1: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopal nenu.
0: It was winter, the car should be started beforehand.
1: Start chesadu.
0: He started the car.
1: Koncham trippal antipudu munduku jarigadi.
0: And he wanted to drive to a little distance.
1: Aa jaaku nadum paina tyre poyindi.
0: The tire passed over the back of this dog.
1: Backbone anta virigipoyindi.
0: The backbone fractured.
1: Spinal column anta poyindi.
0: The spinal column fractured.
1: Enta daniki vishwasam meeru chakkaga vidyarthulu gaani vidyavantulu gaani bhaktulu gaani buktulu gaani yuktulu gaani muktulu gaani raktulu gaani evaraina deenni chakkaga gurtinchavalsinatundi vishayam.
0: Understand the principle of the faith of the dog Jack, the educator or uneducated, rich or poor or devotees, any class for that matter.
1: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
0: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
1: మధ్యలో చిత్రావతి రివర్,
0: దేర్ ఇస్ చిత్రావతి రివర్ ఆన్ ద వే.
1: అది దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటుంది.
0: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
1: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
0: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
1: లోపలికి వచ్చి, స్వామి మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
0: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
1: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
0: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
1: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
0: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
1: అది అరుచుకుంటూ వచ్చింది.
0: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
1: పాదాలపైన పడింది.
0: Fell on the feet
1: and
0: died at the feet of Bhagavan.
1: Chuchara enta vishwasam.
0: See the depth of faith.
1: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalanipindi anta vishwasam tho vachindi.
0: The dog had such a faith as to die at the feet of Bhagavan.
1: Adi maraninchiki puramu nannu chustu undi.
0: Prior to death it was watching Bhagavan.
1: Nenu inta paalu teppinchi notlo vesanu.
0: Bhagavan brought milk and made it drink.
1: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇట్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
1: ఎంత విశ్వాసం చూడండి.
0: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
0: బికాస్ ద జాక్ డైడ్ ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
1: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
1: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము ఆ రెండింటి అనుకు సమాధియే.
0: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
1: ఎంత విశ్వాసం కుక్కకు.
0: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
1: ఎంత ప్రేమ కుక్కకు.
0: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
1: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కొన్ని మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
0: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు విశ్వాసమే లేదు.
0: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
1: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము,
0: ఇన్ టైమ్స్ ఆఫ్
1: అవసరం తీర్తానే మర్చిపోవటము.
0: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వీ ఫర్గెట్.
1: స్వామి ఆశయాలను మాత్రం ఎవరు పాటిస్తున్నారు?
0: హూ అబ్జర్వ్ ద ఐడియా.
1: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
0: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్. ఇంతకంటే
1: మూర్ఖుడు, ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
0: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
1: ఆశయాన్ని అనుసరించు.
0: Follow the ideal of
1: Swami. Abhirudhi gavinchuko.
0: And then proceed along the command of Bhagavan. Ante
1: kaani aashayalu matram vadalapetti aashanu nerveralante etta nerveertayi.
0: You give up ideals, aashayalu, and develop aasha, the desire.
1: Kanuka prati manavudu kudanu nerchukovalsinatundi China kaani, Japan kaani, Germany kaani, Italy kaani, France kaani, India kaani, Pakistan, andari endu undinatundi daivam okkade.
0: No matter whether he belongs to China or Japan, Indonesia or Bharat or Pakistan, only one God.
1: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
0: See that there will be no change in love.
1: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే.
0: There may be difficulties.
1: ఈ కష్టములంతా కూడా ప్రాకృతమైన కష్టములే.
0: The difficulties are the worldly way.
1: దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
0: And don't lose faith and love for God.
1: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
0: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: దట్స్ వాట్ భగవాన్ సేస్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
0: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్ యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమండ్ ఆఫ్ ఎ మౌంటైన్.
1: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
0: Let him be of any country, of any village, of any place for that
1: matter. ఈ దురభ్యాసములు కొన్ని వదిలిపెట్టండి.
0: Give up all bad habits and bad
1: సద్భావములు సచ్చింతలు కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
0: Develop foster good thoughts and good behavior.
1: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
0: And that is the true purpose in coming here.
1: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమల కోర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
0: Then what else? Otherwise it would all be waste. The inconveniences you have, the expenditure you incur.
1: ఒక షాపుకు మనం వెళ్తే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
0: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్ యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
1: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
0: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్ హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్.
1: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
0: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్ హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్
1: హియర్. మంచివి నేను అడగటం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ ఆస్కింగ్.
1: నీ చెడ్డ నాకు ఇచ్చేసేయి.
0: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
1: నేను నీకు మంచివి ఇస్తాను.
0: స్వామి విల్ గివ్ యూ గుడ్.
1: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
0: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100 రూపీస్.
1: చాలా ఆయిల్ అయిపోయింది.
0: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
1: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
0: ఇట్ హస్ గాట్ ఆల్ క్రిమినల్స్.
1: అలాంటి 100 రూపాయలు ఒక కూలివాడు కూడా తీసుకోడు.
0: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
1: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
0: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఎ రిజర్వ్ బ్యాంక్ దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
1: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్
1: దుర్గుణాలు దురాలోచనలంతా ఉన్నాయి.
0: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్ థాట్స్.
1: దాన్ని ఎవరూ అంగీకరించరు.
0: నోబడీ విల్
1: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
0: ఈవెన్ పేరెంట్స్ డోంట్.
1: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
1: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
0: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
1: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
0: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
1: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
0: భగవాన్ వాంట్స్ us టు బి హ్యాపీ అండ్ షేర్ ద
1: హ్యాపీనెస్.
0: వాట్ స్వామి
1: దేనిని ఎవరిని ఏది కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
1: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
0: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: దురభ్యాసములు వదిలిపెట్టండి.
0: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్.
1: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకుని పోండి.
0: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
1: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఆహా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
0: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
1: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
0: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ?
1: కనుక ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
0: సో వీ షుడ్ షో ద చేంజ్.
1: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు,
0: ద కార్ దట్ గోస్ టు వర్క్ షాప్,
1: న్యూ బోల్ట్స్, న్యూ నట్స్, న్యూ పిన్స్ అన్ని వేసుకుని చక్కగా మంచి పెయింట్ వేసుకుని వర్క్ షాప్ నుంచి వస్తే అప్పుడు వర్క్ షాప్ పోయినందుకు సరైనటువంటి అర్థం.
0: ద కార్ విచ్ ఈస్ టేకెన్ టు ది వర్క్ షాప్ ఫర్ రిపేర్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది వర్క్ షాప్ విత్ న్యూ బోల్ట్స్.
1: ఏ విధంగా పోయిందో ఆ విధంగానే తిరిగి వస్తే వర్క్ షాప్ పోయి ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ ది కార్ రిటర్న్స్ ఇన్ ద సేమ్ స్పాయిల్ కండిషన్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ టు ది వర్క్ షాప్?
1: కాబట్టి సాధకులకంతా కూడా ప్రశాంతి మేము ఒక పెద్ద వర్క్ షాప్, వండర్ఫుల్ వర్క్ షాప్.
0: For all aspirants, Prashanti Nilayam is the best, wonderful workshop.
1: Yetti yokka phalithanni kuda nu aashinchetundi kaadu.
0: Nothing is expected in return here.
1: Ee workshop lo jarigina paniki em athramaina kuda bill vesetundi kaadu.
0: You are not billed, you are not taxed.
1: Anta free, anta free.
0: Everything is
1: education
0: given free.
1: Free,
0: education,
1: health free,
0: free,
1: water free, hrudayam free.
0: Here everything is free, education free, health free, water free, heart free.
1: కనుక అంతా మీకు అధికారం ఉంటుండాలి.
0: You got every right on
1: there. Ready, ready.
0: భగవాన్
1: అనుభవించండి, అనుభవించండి, ఆనందించండి.
0: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది,
1: టైమ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వి పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికీ ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: At times we lose money.
0: కాని దీనికి విచారించనక్కర్లేదు.
1: We don't need to worry about it.
0: అది మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: The same money could be acquired later.
0: పునర్మిత్రం మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: We meet many friends.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ ఫ్రెండ్ హూ రిమైన్స్ విత్ అస్ పర్మనెంట్లీ.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: ఇన్ దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ మొమెంటరీ ఫిజికల్ వరల్డ్ వీ డోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ పర్మనెంట్ ఫ్రెండ్.
0: అలాంటి మిత్రులను ఎన్ని మందిలో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: We lose such friends quite a good number and then have friendship later.
0: Punarpatri punarvasuhu ee jagatuno prati vyakti kudanu aneka vidhamulaitvanti yokka sukhashantulu nimittamai గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సెస్ ది స్టేజ్ ఆఫ్ హౌస్ హోల్డర్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కానీ ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: నో హస్బెండ్ నో వైఫ్ ఇస్ పర్మనెంట్.
0: కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు.
1: They change after some time.
0: పత్రిని కోల్పోయినా మరొక పత్రిని వివాహమాడి తాను సుఖజీవనం చేయవచ్చు.
1: If the wife is gone dead, one can get remarried.
0: పునర్వసుహు భూములు సంపాదించుకుంటున్నాం.
1: We acquire land property.
0: కానీ కాలకర్మ కారణక వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: Basing on the times and circumstances, we might lose the land property.
0: ధనమును కోల్పోతున్నాము.
1: We lose money.
0: తిరిగి రావటం లేదు.
1: And we don't get it back in full.
0: మిత్రులను కోల్పోతున్నాము.
1: We lose our friends.
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: And we don't get same friends.
0: భార్యను కోల్పోతున్నాము.
1: We lose
0: తిరిగి అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: Same wife, we don't get her back after her death.
0: భూమిని కోల్పోతున్నాము. తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: ద ల్యాండ్ ప్రాపర్టీ వన్స్ లాస్ట్ కెనాట్ బి రిగైన్డ్ ఇన్ ద సేమ్ వే.
0: కానీ
1: బట్
0: నా శరీరం ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరంను ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: బట్ వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్ డెడ్ అండ్ గాన్ ఇట్ కెనాట్ బి రిగైన్డ్.
0: కనుక శరీరం ఉన్నట్లే శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని సంపాదించి శరీరం ద్వారా లౌకికమైన, భౌతికమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ హ్యాపీనెస్, ద రైచియస్నెస్, ద స్పిరిచువల్ బ్లెస్.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: త్రూ దిస్ బాడీ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ధన కనక వస్తు వాహనాదులను అందుకుంటున్నాడు.
1: he also possesses conveniences
0: and comforts. కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: He passes through experiences of anxieties, worries, troubles and turmoil.
0: ఈ అన్నింటికి మూల కారణం ఏమిటి?
1: What is the cause behind this?
0: మూలాధారం ఏమిటి?
1: What is the basis?
0: ఇది ధనేశన ధారేశన పుత్రేశన ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: Man is happy because of the three kinds of attachments that he develops as time passes by: the property, the family, the wife and children.
0: అనేక మంది రాజులు ఎందరో ఎన్ని విధమైనటువంటి ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: Kings acquired plenty of prosperity and property.
0: కానీ ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: They lose the very same money they acquired right in front of them.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: So wealth is not permanent.
0: ధనము ఎప్పటికూడాను మానవుణ్ణి ఉద్ధరించలేదు.
1: Money will never emancipate you.
0: ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు.
1: Wealth will never confer permanent bliss.
0: ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు.
1: The sacred exalted state cannot be attained by money.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: It is the spiritual wealth that is the true wealth in spirit.
0: కనుక ఇట్టి ధనక్షణం వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: So attachment to money will never give you happiness.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent, under certain limits.
0: కనుక ధనేశన అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: So attachment money is not permanent wealth of bliss and truth.
0: ధారేశన
1: నెక్స్ట్ ధారేషణ
0: కుటుంబ సమయమునందు ఆలుబిడ్డలను కలిగి అనేక సంపత్తుల చేత కొంతకాలం సుఖాన్ని అనుభవించవచ్చు.
1: విత్ ఫ్యామిలీ ది వైఫ్ అండ్ చిల్డ్రన్ వన్ కెన్ ఎంజాయ్ లైఫ్ విత్ ఆల్ ద మనీ అండ్ కంఫర్ట్.
0: ఇది కూడా సత్యనిత్యమైనటువంటి సుఖం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ ఎ పర్మనెంట్ ఎటర్నల్ ప్లేస్.
0: ఇది కూడా అనిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్సో
0: అసత్యమైనటువంటిది.
1: పాసింగ్ ఫేస్
0: అప్రమాణమైనటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫాల్సో.
0: కనుక ధారేషన్ చేత సుఖాన్ని పొందుతామనుకోవటము చాలా వెర్రితనము.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యూ విల్ బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ ఫ్యామిలీ లైఫ్.
0: ఇక పుత్రేషణ
1: దెన్ కమ్స్ పుత్రేషణ
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: వన్ వాంట్స్ ఎ సన్
0: తప్పక అవసరమే.
1: ఎస్ ఇట్ ఇస్ నెసెసరీ.
0: పుత్రుడి వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: మెనీ వాంట్ టు బి హ్యాపీ బై హ్యావింగ్ ఎ సన్.
0: కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ ఎయిదర్.
0: ధృతరాష్ట్రులకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: కింగ్ ధృతరాష్ట్ర హ్యాడ్ సో మెనీ సన్స్.
0: కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్రం ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: వాస్ హీ ఎవర్ హ్యాపీ త్రూ హిస్ సన్స్?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: ధృతరాష్ట్ర ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లేమ్ పాస్ త్రూ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్టు పట్టించుకుంటాడు.
1: ద హోల్ కింగ్డమ్ వాజ్ సబ్జెక్టెడ్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ హిస్ సన్స్.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: Though one may have many sons, do you think that they are happy?
0: పుత్రులేని ఆ సుఖులకుని పొందుబందనే దుర్గతులు.
1: But don't you think that Sukha without sons, was he not happy?
0: కనుక పుత్రులు లేని వారికి కష్టమని పుత్రులు ఉన్నటువంటి వారికి సుఖమని మనం భావించకూడదు.
1: We should never feel that by merely begetting a son that will be happy, that happiness is distant.
0: గోవు పెరిగినప్పుడు దాని కొమ్ములు కూడా పెరుగుతుంటాయి.
1: And we also find the horns growing along with the buffalo.
0: కనుక పుత్రేషణ అనేటువంటిది సుఖాన్ని ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నారు మానవుడు.
1: సో మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ విల్ బి హ్యాపీ బై బిగినింగ్ ఎ సన్.
0: ఒట్టి భ్రమనే.
1: దట్ వాజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
0: ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈశనాత్రయముల మూడు కూడాను ముడివేసి మానవుణ్ణి అనేక విధమైనటువంటి చిక్కులకు గురి చేస్తున్నాయి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై ద త్రీ ఫోల్డ్ రోప్ the attachment towards money, the wife and son.
0: కాని సత్పుత్రుడు ఒక్కడు ఉండినా కూడా చాలు.
1: One good son is enough, in fact.
0: దీనికి చక్కని ఉదాహరణము.
1: A good example for this.
0: ఇది చైత్ర మాసము.
1: This month is called Chaitra.
0: రాముని యొక్క జన్మదినమునకు ప్రధానమైనటువంటి యొక్క నెల.
1: This is the month that gave birth to that Lord Ramachandra.
0: చైత్ర శుద్ధ నవమి రోజే శ్రీ రామచంద్రుడు పుట్టాడు.
1: On the Chaitra Shuddha Navami day, Rama was born.
0: Kanuka, ee Chaitra masamu chala chitramaina masamu.
1: This month, Chaitra, is mysterious.
0: Chitrambulu.
1: Peculiar.
0: Trailokya pavitrambulu.
1: Sacred all the three words.
0: Vallala vittambulu.
1: And that's very proper.
0: Sanvitrambulu.
1: So close.
0: Muni jana vana pautrambulu.
1: And they are very much adored by all the saints and seers.
0: Charitrambulu.
1: That is the glory and the history of the Lord.
0: Atti. జనక మహారాజు యొక్క దశరథ మహారాజు యొక్క ముగ్గురు భార్యలు ఎందు కూడాను రెండవ భార్య ఏమాత్రం కూడాను ఏ చరిత్ర ఎందు కూడాను మనకు కనిపించదు.
1: Of the three wives of Dasaratha, the second wife is her story, history is not well narrated.
0: రాముల వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది.
1: Kausalya was reputed because of Ramachandra.
0: Suprabhatamlode Kausalya Supraja Rama ani Kausalya peru mottamotta pettaru.
1: We begin the day by extolling the mother Kausalya.
0: Kaika tanaka Bharatuni yokka rajyamunu andistadanetuvanti aasa chetane Kaika Bharatuni amitamga aashinchitu premistu vachindi.
1: Kaika loved her son Bharata because she expected that he is going to be the future king of the kingdom.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆంచలు లేవు.
1: Sumitra had no desire.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: Sumitra was
0: సదాచారవంతురాలు.
1: Of noble practice.
0: మితభాషి.
1: She talks.
0: హితభాషి.
1: And she talks in a pleasing, limited way.
0: సుమిత్రకు పేరు తగినటువంటి ఒక ప్రవర్తన ఆ సుమిత్ర యందు ప్రదర్శించింది.
1: Sumitra behaved befitting her name given to her.
0: ఆమెకు ఇరువురు కుమారులు పుట్టారు.
1: She has two sons.
0: ఏమిటి వారిరువురికి రాజ్యము దక్కదు.
1: In fact,
0: రాజ్యమును ఏలరు. ఎందుకోసం కుమారులు?
1: But for the two sons, they can't the legal heirs of the kingdom.
0: అప్పుడు ఆ సుమిత్ర యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: It was the message of Sumitra, the message of service to the entire mankind.
0: శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు,
1: when Sri Rama was king,
0: నా కుమారుడు శ్రీ రామచంద్రుడికి ప్రధానమైన సేవకుడిగా రావాలి అని ఆశించింది.
1: Sumitra wanted her son to be the main servant of Sri Rama.
0: యజమానుడు ప్రక్కలోనే సేవకుడు ఉంటుంటాడు.
1: The servant should be by the side of the master.
0: నా కుమారునికి సేవకత్వమే ప్రధానమైనటువంటి రాజ్యత్వం.
1: That the kingdom, the greatness lies in being
0: నా కళ్ళు నా ప్రథమ కుమారుడైనటువంటి యొక్క లక్ష్మణుడుకు రాముడు సేవలో లీనం కావాలి.
1: My first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుఘ్నుడు,
1: the second son శత్రుఘ్న,
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: Should serve Bharata if he were to be the king to follow.
0: కనుకనే సేవకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుణ్ణి అర్పితం చేసింది.
1: That was the sacred path chosen by Sumitra, the path, the divine service.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివో ఒక్కతూరి రామచరిత్రను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: If you go through the history of Sri Ramachandra, you know the character and the role of Sumitra, which is so mighty, so highly noble.
0: Ramulu aranyavasamunaku velle samayam lopala,
1: when Rama was going in for exile,
0: Kausalya godumani edustu untundadi,
1: and in fact she was crying.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్రా హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: వై షుడ్ యూ వారీ సిస్టర్?
0: నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు రాములకు సేవకుడిగా వెళ్తున్నాడు.
1: మై సన్ లక్ష్మణ వుడ్ సర్టెన్లీ ఫాలో రామ్.
0: ఆపదలు సంభవించవు.
1: దేర్ఫోర్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: రాములను కంటిరెప్ప వలె చూసుకుని కాపాడుతూ ఉంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: మై సన్ లక్ష్మణ విల్ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
0: లక్ష్మణుడు వెళుతున్నాడు కనుక నీవు దుఃఖించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: డోంట్ గ్రీవ్, డోంట్ ఫీల్ సారీ.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother speak like that?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: In fact, Sumitra can argue this way, in Rama should go to exile and not her son.
0: సుమిత్ర అట్టు అడ్డు తగలలేదు.
1: Sumitra did not object.
0: రాముకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కాని లక్ష్మణుడు వెళ్ళటం కాని కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister. That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage to Kausalya.
0: ఇంకా భరతుడు.
1: భరతుడు
0: తన మేనమామ అయినటువంటి కైకేయ రాజ్యమునకు వెళ్తున్నాడు.
1: భరత వాస్ ప్రొసీడింగ్ టు హిస్ అంకల్
0: శత్రుఘ్నకు ఏ మాత్రము కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్త అందలేదు.
1: ఇన్ఫాక్ట్ నో మెసేజ్ వాస్ కమ్యూనికేట్.
0: రమ్మని కాని పొమ్మని కాని ఉండమని కాని ఏమాత్రము చెప్పలేదు.
1: నో మెసేజ్ వాస్ సెంట్ టు హిమ్ ఈదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
0: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ రెడీ టు గో.
0: ఎందుకోసం?
1: వై?
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
1: శత్రుఘ్న వాస్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
0: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దేర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దేర్ సన్స్ టు స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
0: ఇంకా పత్నులు
1: అండ్ దెన్ ద వైఫ్.
0: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత జనక మహారాజు యొక్క కుమార్తె. నేను ఈ క్షణమైన కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
1: అండ్ సీత ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
1: కన్సిడర్డ్ హస్బెండ్ రామ యాజ్ హిస్ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: క్షణమైన నేను ఈ జగత్తులో ఉండలేను.
1: అండ్ షీ కాంట్ బేర్ ద సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: తను చాలా బాధపడింది.
1: అండ్ షీ ఫెల్ట్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ
1: బట్
0: ఊర్మిళ.
1: దెన్ ఊర్మిళ.
0: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: The name of Urmila is not also well narrated.
0: Urmila iruvulu kudanu chaala pavitramaitunte vyaktulu.
1: Sumitra and Urmila are noble souls.
0: Adarshavantamaina jeevithani andinchinatunte vyaktulu.
1: They led ideal life.
0: Nitya jeevithamuni arpitam gaavinchukunnatunte vyaktulu.
1: They sacrificed their lives.
0: Kanuka ee Urmila ఏ విధమైన యొక్క విచారం కూర్చు లోటు కాలేదు.
1: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్. షీ నెవర్ క్రైడ్.
0: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళలో
0: చాలా ప్రవీణురాలు.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
0: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
1: అండ్ దర్స్ ఇంక్ బాటిల్ దేర్.
0: ఆ యొక్క కాలం అంతా కూడా ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చు.
1: షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ పెయింటింగ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ వెంట్.
0: ఊర్మిళ అన్నాడు.
1: హీ సెడ్ ఊర్మిళ.
0: భయపడిపోయి లేచింది.
1: షీ వాజ్ వెరీ మచ్ ఫ్రైటెన్.
0: లేచేటప్పటికీ
1: దెన్
0: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్ కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
1: యాజ్ ది సారీ టచ్ ది వెరీ ఇంక్ బాటిల్ ది ఇంక్ బాటిల్ స్పిల్డ్ ఓవర్ ది ఎంటైర్ పెయింటింగ్.
0: అయ్యో చెడిపోయినే.
1: అండ్ ది పెయింటింగ్ వాజ్ స్పాయిల్డ్. షీ ఫెల్ బ్యాడ్.
0: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
1: అండ్ లక్ష్మణ సెడ్ వాట్ ఆర్ యూ డూయింగ్.
0: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
1: టుమారో ఇస్ ద డే ఆఫ్ కరోనేషన్.
0: ఆ చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
1: ఐఎమ్ పెయింటింగ్ ద కరోనేషన్ ఫంక్షన్.
0: ఈ చిత్రం నా తండ్రి అయిన జనక మహారాజు కూడా పంపాలి.
1: అండ్ ది సేమ్ పెయింటింగ్ హ్యాస్ టు బి సెంట్ టు జనక.
0: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
1: ద సీక్రెట్ సినారియో మస్ట్ బి పబ్లిసైజ్డ్ ఇన్ ది వరల్డ్.
0: సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తున్నాను అన్నది.
1: దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పెయింటింగ్ సీతారామ కరోనేషన్ ఫంక్షన్.
0: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
1: దెన్ లక్ష్మణ సెడ్ ఇన్ ఎ సాడ్ వే.
0: సీతారాముల పట్టాభిషేకం కైకేయి వల్ల నిలిచిపోయింది.
1: ది పట్టాభిషేకం ద కరోనేషన్ ఫంక్షన్ ఈజ్ స్టాల్డ్ నౌ.
0: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
1: అండ్ బికాస్ ఆఫ్ మీ ది ఎంటైర్ పెయింటింగ్ ఇస్ స్పాయిల్.
0: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
1: ద హోల్ కరోనేషన్ ఫంక్షన్ ఇస్ క్యాన్సల్డ్.
0: కనుక నీవు విచారించనక్కర్లేదు.
1: సో డోంట్ వరీ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
1: అండ్ దెన్ హీ సెడ్ ఐఎమ్ ఫాలోయింగ్ శ్రీరామచంద్ర టుమారో.
0: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరములు అరణ్యానికి వెళుతున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
1: దెన్ హస్బెండ్ వాస్ ప్రిపేర్ టు ఫాలో రామచంద్ర అండ్ సపరేట్ ఫర్ 14 ఇయర్స్ విచ్ వైఫ్ విల్ యాక్సెప్ట్?
0: అతని వెంట నీవు వెళ్ళడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ యూ ఫాలో హిమ్?
0: నీకు ఎట్టి శాసనము లేదు.
1: యూ ఆర్ నాట్ కమాండెడ్ టు గో.
0: కనుక నీవు వెళ్ళనక్కర్లేదు అని వాదించవచ్చు.
1: అండ్ షీ కెన్ ఆర్గ్యూ యూ డోంట్ హ్యావ్ టు గో.
0: అప్పుడు చాలా ఆనందించింది.
1: సో బట్ యాక్ షీ వాస్
0: నాథ సీతారాముని యొక్క సేవ నీకు మాత్రమే లభ్యమైంది.
1: యు ఆర్ సో లక్కీ వన్ దట్ యు ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ సర్వీస్.
0: నువ్వు తప్పక క్షణమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా నువ్వు వెళ్ళమని చెప్పింది.
1: డోంట్ వేస్ట్ ఇవెన్ ఎ సింగిల్ మూమెంట్ ఆఫ్ టైమ్, ఫాలో దెమ్ షీ సెడ్.
0: అప్పుడు చెప్పాడు 14 సంవత్సరాలు నీవు ఇంకా సీతారామును చూడలేవు.
1: ఫర్ 14 ఇయర్స్ యూ కెనాట్ సీ దెమ్. సీతారా,
0: నీ ఒక్కతూరి వెళ్లి సీతాభవనంలోకి వెళ్లి సీతను దర్శించుకుని రా అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ సెడ్ బెటర్ యూ గో టు సీతా అండ్ హ్యావ్ హర్ దర్శన్.
0: ఆమె ఏమి కట్టు కదలలేదు.
1: అండ్ షీ వెంట్.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుండాలి.
1: అండ్ షీ వాస్ కమాండింగ్ హర్ హస్బెండ్.
0: సీతారాముల యొక్క ప్రయాణములకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుంది ఏమో.
1: I may be an obstacle on your way.
0: Aavashyame cheyavattu.
1: Nothing of that sort should
0: happen. Sitaramana vente tachanme neevu bayalderu.
1: You immediately follow them.
0: Vaaru sevalo neevu palugonu.
1: You serve them.
0: Kaani okka maata maatram naaku pramaanam ivvali annindi.
1: But you make one promise to me.
0: 14 samvatsaramulu aranyamulo untavu.
1: You are to stay there for 14 years.
0: Eppudaina naa yokka peru gaani naa yokka roopam gaani neevu chintinchavachunu.
1: You may think of me or my name.
0: Kaani atti daarini ye maatram manasulo pettukovu.
1: Never give scope to such things.
0: Oormela yokka peru ne neevu smaranchavaddu.
1: Never think of my name.
0: Sitarama sitarama sitarama ani sitaramulu yokka seva yende neevu nimagnuduka.
1: Always spend all the time in serving sitarama.
0: ఏ సమయం నందైనా కూడా నువ్వు నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: ఇఫ్ ఐఎమ్ టు ఫాలో యూ ఐ మే బీ ఇన్ ఆబ్స్టికల్ ఇన్ ది పాత్ ఆఫ్ యువర్ సర్వీస్.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ యాజ్ యు సర్వ్ సీతారామాయణ.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్రులు కూడా ఉంటుంటారా లోకంలో.
1: సచ్ వైవ్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ దిస్ వరల్డ్
0: అని ఆనందించి.
1: That was his feeling.
0: నేను ఇప్పుడు వెళ్తున్నానన్నాడు.
1: He said, I am going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్నులు పవిత్రమైనటువంటి మాతృలు ఈవంటి లోకములో భారతదేశమునందు ఎందరో ఉంటున్నారు.
1: Such sacred housewives, sacred mothers.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: భారత్ ఈజ్ హైలీ రెప్యూటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: భారతదేశములకు ఉత్తర దిశయందు హిమాలయ పర్వతములు.
1: టువర్డ్స్ ద నార్త్ యూ హావ్ గాట్ హిమాలయన్ రేంజ్.
0: అలా హిమాలయం అనగా ఏమిటి? చల్లదనము పవిత్రతతో కూడినటువంటి ఒక పర్వతములు భారతదేశములకు ఒక ఎల్లలు.
1: ది హిమాలయన్ రేంజ్ స్పీక్ ఆఫ్ ది బౌండరీస్ ఓవర్ దేర్ దట్ రిప్రజెంట్ ఆల్
0: భారతదేశమునందు గంగా యమున సరస్వతి ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ 3 సేక్రెడ్ రివర్స్, గంగా యమున సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kudanu manamuniki aadarshavantamainatuvanti jeevitanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశంలో ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బోర్న్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: భారతీయస్ ఆర్ ఆఫ్టర్ దిస్ లెటర్ భా.
0: ఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kudanu manamuniki aadarshavantamainatuvanti jeevitanni

0: అంటే భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: భారతీయ సార్, ఆఫ్టర్ దిస్ లెటర్ భా,
0: భా అనగా కాంతి,
1: భా మీన్స్ ఎఫల్,
0: భా అనగా వెలుతురు,
1: భా మీన్స్ లైట్,
0: భా అనగా ప్రకాశము,
1: భా మీన్స్ రేడియన్స్.
0: కాబట్టి ప్రకాశాన్ని వెలుతురును ఆశించేటువంటి వారే భారతీయులు.
1: భారతీయస్ ఆర్ ఆఫ్టర్ దిస్ బ్రిలియన్స్ రేడియన్స్.
0: భారతీయుని రచించినటువంటి వారే భారతులు.
1: అండ్ దీస్ ఆర్ ది భారతీయస్ దట్ లవ్.
0: కాబట్టి భారతీయులు ఈనాడు రచించవలసింది భాకారమైనటువంటి యొక్క, దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హావ్ టు లవ్ అండ్ విజువలైజ్,
0: ప్రకాశాన్ని రచించాలి, దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ,
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్చురీ. అటువంటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ది హిస్టరీ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్.
0: అనాది కాలం నుండి కూడాను,
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్,
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఇస్ సీక్రెట్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్,
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి,
1: గాడ్ బుద్ధ వాజ్ బోర్న్ హియర్,
0: ధర్మో రక్షతి రక్షత అనేటువంటి సత్యాన్ని గుర్తించి,
1: హి రికగ్నైజ్ ది ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ,
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్.
0: అనాది కాలం నుండి భారతదేశము,
1: సిన్స్ లాంగ్ భారత్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాలలో, ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: Taught the ideal things and gave what ideal principles are to humanity.
0: మరొక విషయము, సుమిత్ర ఊర్మిళ యొక్క దివ్యమైన భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. ఇవి రామాయణంలో ఎక్కడా కనిపించవు.
1: You don't come across in the sacred text Ramayana anywhere regarding the two characters Sumitra and Urmila.
0: Rama yuddham nandu moorchillinadu
1: and Lakshmana fainted on the battlefield.
0: అతనికి సంజీవ పర్వతం కావాలని చెప్పడం చేతనే హనుమంతుడు ఒక్కతూరి ఆ సంజీవ పర్వతం ఎక్కాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సంజీవని వాజ్ రిక్వైర్డ్, హనుమాన్
0: హస్తంలో తీసుకున్నాడు, వెళుతున్నాడు.
1: అండ్ హీ వాజ్ ప్రొసీడింగ్,
0: నందిగ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హీ వాజ్ టు పాస్ త్రూ దట్ నందిగ్రామ.
0: ఆ నందిగ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యంను చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు,
1: అన్నదమ్ములను
0: సంహరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: మై పీపుల్ ఈస్ ప్రిపేర్ టు
0: పొంది అంబును విడిచాడు.
1: అండ్ వాజ్ రెడీ టు షూట్ హిస్ యారో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: హనుమాన్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ ద మౌంటైన్.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి,
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత, ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యూ.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: Why have I come?
0: ఈ యుద్ధం లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: In this war you find Lakshmana
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాస్ క్రైయింగ్ సిట్టింగ్ బై,
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగోని ట్రబుల్ ఐ బ్రాట్ దిస్ సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హి సమన్డ్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హి కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటి దారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వోరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా ఆలకిస్తూ ఉంటుండారు.
1: షీ వాస్ లిజనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెట్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెంట్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామ వాస్.
0: కౌసల్యను దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్డ్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, దిస్ నాట్ ద టైం.
0: ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: దే విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ఆల్.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతూ ఉన్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్
0: ఆల్ ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుయితే నా రెండవ కుమారుడు అయినట్టు శత్రుడిని నేను నీ కుమారుని యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ.
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హు ఆర్

0: dedicated to serve.
1: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికీ నా రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుని నీ రామసేవకై పంపుతాను అన్నాడు.
0: Even if Lakshmana were to die on the battlefield, I'll send my next son Bharata.
1: తరువాత భరతుడు వెళ్లి
0: then Bharata went.
1: ఊర్మిళకు చెప్పాడు.
0: Told to Urmila.
1: తల్లి
0: మదర్
1: అక్కడ అందరూ కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
0: There they addressed every lady as mother.
1: అప్పుడు వెళ్లి అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో.
0: You may be feeling sad.
1: లక్ష్మణుడు మూర్చిలినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
0: Lakshmana fainted on the battlefield. That may make you worry.
1: అప్పుడు చెప్పింది.
0: Then she said,
1: Kumara,
0: son,
1: నేను లక్ష్మణ మూర్చకి ఏమాత్రము నేను విచారించలేను.
0: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్.
1: రామచంద్రనే ఉంటున్నాడు.
0: రామ ఇస్ దేర్.
1: రామనామం నిరంతరం కూడాను. కండ కరములు ఎందుకుడను, కర కరములు ఎందుకుడను, అణు అణువులందు కూడాను రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు.
0: In fact, my son is full of the name of Ramachandra, every cell, every atom of his body.
1: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు.
0: Carrying Lord's name, nothing whatsoever could happen to my husband.
1: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి.
0: The next question is, what is Lakshmana doing at this moment?
1: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
0: అమ్మా, said,
1: మీ పతి మూర్ఛించినాడు.
0: Husband faints.
1: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
0: It's rather difficult to come back to consciousness.
1: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే.
0: That is, the survival is a problem.
1: అందువల్లే రాముడు చాలా విచారిస్తున్నాడు అన్నింది.
0: That's the reason why Rama is feeling sad.
1: అప్పుడు చెప్తుండది ఊర్మిళ.
0: Then Urmila said,
1: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణం.
0: Rama is feeling sad because of his love for Lakshmana.
1: లక్ష్మణుడు అనగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
0: Lakshmana is loved by Rama intensely.
1: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
0: And Lakshmana is the second body of
1: Rama. ప్రాణంగా భావించుకునేటువంటి వాడు రాముడు.
0: And Rama considered himself as
1: కాబట్టి లక్ష్మణుడు మూర్ఛించిన చేత రాములకు దుఃఖం రావచ్చును.
0: Because he swooned on the battlefield, well, that might lead to worry and anxiety.
1: అప్పుడు నవ్వింది ఊర్మిళ.
0: ఊర్మిళ laughed at one.
1: హనుమంత.
0: హనుమాన్.
1: రాముని యొక్క తత్వము, నా పతి అయినటువంటి లక్ష్మణుని యొక్క స్వభావము ఎవరు ఈ జగత్తులో గుర్తించలేరు.
0: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామా అండ్
1: రాముడు సాక్షాత్ పరమాత్ముడు.
0: Rama is very God himself.
1: అతను విచారించిన అవసరం లేదు.
0: He doesn't need to worry.
1: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట.
0: జస్ట్ ఎ డ్రామా.
1: నా పతి అయినటువంటి లక్ష్మణుని విషయమా?
0: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ.
1: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు.
0: అండ్ హీ ఈజ్ దేర్ వితౌట్ ఎనీ వరీ, ఎనీ ట్రేస్ ఆఫ్
1: వరీ. మూర్చపోవటము ఇది మూర్చ కాదు.
0: సూనింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ.
1: ఈ రావణుడు రావణుని కుమారుడు వేసినటువంటి అమ్ముల వల్ల రాముడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చును.
0: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్
1: ఆ దెబ్బ వల్ల తాను విచారించవచ్చును.
0: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ రామనామమే లక్ష్మణు యొక్క అణు అణువులందు కణ కణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణుడికి ఏమాత్రం విచారం లేదు.
0: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణుడు
1: విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు. మూర్చ కాదు ఇది.
0: ఇట్స్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఈస్ గుడ్ స్లీప్.
1: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఈస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: రాముడు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సెడ్.
1: శత్రుఘ్నుడు వచ్చాడు.
0: శత్రుఘ్న కేమ్.
1: అందరూ వచ్చేటప్పటికీ
0: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
1: చాలా బాధపడుతున్నారు.
0: హి వాస్ ఫీలింగ్ సాడ్.
1: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు.
0: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణ.
1: నా ప్రాణ సమానము.
0: లక్ష్మణ ఇస్ మై లైఫ్.
1: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడి యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.
0: The story, the history of Lakshmana and Shatrughna.
1: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు.
0: బట్ వీ హ్యావ్ ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్.
1: రాములు సీత, రాములు సీత ఈ ఇరువురినే గురించి చెప్తూ ఉంటారు. కానీ వీరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీరి యొక్క భార్యలు వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడాను ఎక్కడే కానీ నిరూపించరు.
0: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత, బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న.
1: అప్పుడు ఈమె చెప్తుండాలి, నాయన నీవింకా ఆలస్యం చేయనక్కర్లేదు.
0: షీ వెంట్ ఆన్ టెలింగ్
1: వెళ్ళు వెళ్ళు,
0: ప్రొసీడ్ ఇమీడియట్లీ ఫాలో.
1: నేను జనక మహారాజు యొక్క కోడలు కుమార్తెను.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్
1: దశరథుని యొక్క కోడళ్ళు.
0: ఐఎమ్ ద డాటర్ ఆఫ్ దశరథ.
1: లక్ష్మణు యొక్క భార్యను.
0: ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ.
1: ఈ మూడు కూడా నువ్వు సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపంలో అయినప్పుడు నా యొక్క భర్తకి ఎట్టి పాపతలు సంభవించవు.
0: ఇఫ్ దే హావ్ టు స్టాండ్ and represent the principle of truth, nothing can come in our way.
1: పత్తి వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు.
0: As husband proceeded following Ramachandra, she stood like that where she
1: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది.
0: She remained for 14 years at the same place painting.
1: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది, కానీ ఈ యొక్క ఊరి మీదకి ఏమాత్రము బాధ కలగలేదు.
0: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నెవర్.
1: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
0: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ
1: నిర్మలమైనటువంటిది,
0: ఇట్స్ ప్యూర్,
1: నిస్వార్థమైనటువంటిది,
0: సెల్ఫ్లెస్.
1: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడా భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
0: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ, ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు
1: సుమిత్ర వంటి తల్లి కూడా ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేదు.
0: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర.
1: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కాని నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్, ఇన్ సర్వీస్ అలోన్.
1: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
0: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్ సీక్రెట్ పీపుల్. అండ్ దిస్ ఇస్ చైత్ర మాస.
1: ఈ చైత్ర మాసము లోపల
0: ఇన్ దిస్ మంత్ చైత్ర
1: రామాసీతను మాత్రమే స్మరించడం కాదు.
0: It's not enough if we think of Rama and Sita alone.
1: Lakshmana Urmilanu kuda manam smarinchali.
0: We should also think of Lakshmana and Urmila.
1: Bharatanu kuda smarinchali.
0: We should also think of Bharata.
1: Kanukane veeru naluru kuda nalugu vedamulu vanti varu.
0: All the four are equal to four Vedas.
1: Kanuka vima okaloka samayam lopala kuda
0: at one time
1: Vasishtha varu cheppaaru.
0: Vasishtha said
1: vedamulu uchcharinchadaniki స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు
0: వెన్ సమ్వన్ ఆస్క్ కెన్ ఏ ఉమెన్ చాంట్ వేద,
1: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద నాలుగు వేదములు కూడాను రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
0: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
1: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
0: వాట్ యూ హ్యావ్ టు పాండర్ ఓవర్ రైట్ నౌ ఇస్ గాడ్ విల్ నెవర్ హ్యావ్
1: సంబంధమైనటువంటి నాటకం ఆడే నిమిత్తమై ఈ విధమైనటువంటి కథలు కల్పిస్తూ ఉంటారు.
0: ఇట్ వాజ్ ఆల్ హిజ్ ఓన్లీ డ్రమాటిక్ యాక్షన్, దట్స్ ఆల్.
1: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ నోబుల్ పీపుల్ విత్ సీక్రెట్ హార్ట్స్ వుడ్ బి ఏబుల్ టు నో దిస్ ట్రూత్.
1: లక్ష్మణి యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది, కానీ మరి ఎవ్వరూ కూడా కనిపెట్టలేదు.
0: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ, నన్ ఎల్స్.
1: కనుక లక్ష్మణ శత్రుఘ్న యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది, కానీ మరి ఎవరు కూడా కనిపెట్టలేదు.
0: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర, నన్ ఎల్స్.
1: కనుక తన కుమారుని యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు.
0: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
1: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశమునందు అనేక మంది జన్మించారు.
0: సచ్ నోబుల్ మదర్స్, ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
1: ఆదర్శవంతమైనటువంటి తల్లి,
0: ఎన్ ఐడియల్ మదర్,
1: ఆదర్శవంతమైనటువంటి పత్ని,
0: ఐడియల్ వైఫ్,
1: ఈ భారతదేశమునందు అందించినటువంటి గొప్ప రత్నములు.
0: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
1: రామాయణం నందు,
0: రామాయణ,
1: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
0: దర్ మెనీ మిస్టరీస్.
1: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడము అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్.
1: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
0: యు థింక్ దిస్ ఇస్ ఎ న్యూ ఇయర్స్ డే.
1: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
0: ఇట్స్ సర్టన్లీ నాట్.
1: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
0: ఎవ్రీ మొమెంట్
1: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో,
0: what will happen later we don't know.
1: Rajakeeya paristhithulu etta untayo emito,
0: the political situation,
1: vyapara paristhithulu etta untayo emito,
0: the money transactions,
1: gosha dharmamulu etta untayo emito,
0: what will happen
1: ani aneka mandi vaari vaari sthayi nunchi vaaru vicharinchukuntu vastunnare, kaani nijanga etti markulu raavu.
0: They go on bothering themselves about the business.
1: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
0: In fact, change need not necessarily follow.
1: చలచలం కూడా ఎన్నో మార్పులు చదువుతూనే ఉంటున్నాయి.
0: There are bound to be changes moment to moment.
1: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
0: You may just think of the changes to come.
1: జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
0: వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద బైగాన్ ఇయర్ ఆర్ షుడ్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో,
1: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
0: నాట్ దట్ టు బి థాట్ ఓవర్.
1: ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
0: ఇయర్స్ మే పాస్ బై ఎనీ నంబర్ But the bad habits
1: మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటివంతా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు, దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
0: What we have to sacrifice today is to sacrifice our bad habits, bad feelings, bad sentiments, bad behavior, bad actions.
1: ఈనాడు నూతన సంవత్సరము కనుక పవిత్రమైన భావములను పెంచుకోవాలి.
0: Let this new year give birth to
1: divine చింతలు మనం పెంచుకోవాలి.
0: Divine feelings.
1: దిత్యోచకమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద మేనిఫెస్టేషన్
1: జగత్తును మరచి
0: అండ్ వీ షుడ్ ఫర్గెట్ దిస్ వరల్డ్
1: అదృష్టమైనటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
0: అండ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ లేటెంట్ ఇమ్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ at the spiritual level.
1: కలగవలసినటువంటి ఆనందములు, సుఖములు, దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు.
0: The bliss and the happiness what you are to get, what you gain out of
1: objects,
0: you don't get out of individuals.
1: కనుక మనకు కావలసినటువంటి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
0: And in fact the bliss emanates out of one's own heart.
1: ఈ హృదయం వైపున మన దృష్టిని మరల్చుకోండి.
0: We should have to concentrate on our heart.
1: అంతర్బహిష్టత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
0: God is present inside, outside, above, below, around you.
1: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
0: వీ హ్యావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
1: ఆనందం మనం పిలువకమును ప్రత్యక్షం అవుతుంది.
0: నేచురలీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: మనం ఆనంద పిపాసులు.
0: We aspire to be in
1: this. ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it.
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి కాపాడుతూ ఉంటుండాలి.
0: In fact, bliss is with you, after you, in you.
1: కనుక ఆనందం మనకై మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: You don't need to struggle to be
1: blessed. సుఖమా ఏ సుఖము?
0: Happiness, what sort?
1: భౌతిక సుఖమా?
0: Is it physical?
1: మరణపు కొంప.
0: The body is
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's full of ailments.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perinates life of
1: భవసాగరమే ఈదగలేని కంప.
0: It cannot cross across
1: this life. రోగముల పదలము మనం ఎప్పుదు అలంప.
0: And you cannot praise
1: it. నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: Never
1: consider. హరిపాదమును ఆశ్రయించవి.
0: Never consider life permanent. Surrender yourself to the feet of God.
1: ఇలాంటి దేహంతో మనకు సుఖాలేమి జరుగుతుంటాయి?
0: Do you think that you can be happy physically?
1: జరగవు.
0: No.
1: హరిపాదమే మనకు నిజమైనటువంటి సుఖము.
0: Only the Lord of
1: హరిచింతనే నిజమైన
0: feet of God that confers you bliss, nothing else.
1: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: Today in Bharat we do not have this devotion and sincerity.
1: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
0: మైండ్ ఈజ్ ఆల్వేస్ డెల్యూటెడ్ బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏమిటి ఈ భ్రమలు?
0: What are these imaginations?
1: ఏమిటి ఈ భ్రాంతులు?
0: What are these delusions?
1: ఏమిటి ఈ ఆనందములు?
0: What is this happiness?
1: ఇదంతా కూడా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి.
0: That is all a puppet show, nothing beyond.
1: ఈ లోకపు లీలా నటన ఒక బొమ్మలాటయే కాదా?
0: This is all a drama. It's only a puppet show.
1: Atadoka raja itadoka kooli kada ni evaraina adega avura ni evaranina idega.
0: One may say king, other may say servant, one may say yes, other may say no. That's all drama.
1: Pata juda ee gati gada baga teliya lokapuloni chikati deliya ee gati gada baga teliya lokamlo anta chikate.
0: The world is full of pitch dark.
1: Idi ajnaname.
0: The darkness of ignorance.
1: ఇది కేవలం తమో గుణం యొక్క స్వరూపమే.
0: It is the sign of all inertia.
1: తమోగుణంలో మనం జీవిస్తూ
0: and we draw
1: సాత్వికమైనటువంటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How is it possible to know the pious quality living in inertia?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ భారతదేశంలో పుట్టటము ఎంతో అదృష్టము.
0: You are lucky one to have been born in this sacred land.
1: ఈ భారతదేశంలో జీవించటం మరింత అదృష్టము.
0: And to live here is a fortune.
1: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహా గర్వము.
0: To declare yourself that you are the son of Bharat is a matter of
1: pride. పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: And we have forgotten the principle of Bharat today.
1: నీ డిగ్రీ ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్స్ యువర్ డిగ్రీ
1: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
0: The highest degree lies in declaring that you are son of this Bharat.
1: ఈ భారతీయుడు అనేటువంటి దాంతో ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుండాలి.
0: What a sacred meaning lies over there.
1: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making an attempt to know the principle of Bharat.
1: భారతదేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
0: Citizens of Bharat, enjoy for yourself all the bliss. Share this bliss with the entire humanity and the fellow men all over the world.
1: Satyamunu dharmamunu shantini premanu ahimsanu aadarshaprayanga nirupinchi aacharinchi aanandinchi andaruku andinchinatvanti varu kotanu kottagalaru bharat desamulo.
0: In this Bharat there are crores and crores of people who have understood, conducted along the path of the human values, the truth, righteousness, peace, love and non violence. You don't see them.
1: Kanipincharu.
0: You don't see
1: ee pavitramaina bhavamulu kanipinchinadi kaadu.
0: The sacred feelings are non-apparent.
1: వినిపించునది కాదు.
0: You cannot listen.
1: తలపించునది కాదు.
0: You cannot think over.
1: మురిపించునది.
0: And they only demonstrate.
1: ఇట్టి పవిత్రమైన భావమును మనము ఎందుకు మనం మర్చిపోతున్నాం?
0: Why are we forgetting these human values?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ పవిత్రమైన చరిత్రను మనం మర్చిపోకూడదు.
0: We should never forget the sacred
1: history. ఏదో పాత పురాణాన్ని ప్రక్కకు నెట్టివేయకూడదు.
0: We should not brush them aside.
1: ఆ చరిత్రలో ఉన్నటువంటి మహత్తరమైన యొక్క తత్వమును ఎవరికైనా అర్థం కాదు.
0: The mystery behind the sacred text is not known.
1: ఇంతకాలమైన మీరు రామాయణం చదువుతున్నారు.
0: You have been going through Ramayana for long.
1: కానీ సుమిత్ర యొక్క భావం మీరు ఏదైనా అర్థం చేసుకున్నారా?
0: But have you ever understood the feeling of
1: ఊర్మిళ యొక్క ప్రతిబింబంను మీరు ఏమైనా అర్థం చేసుకున్నారా? ఊర్మిళ జనక మహారాజు యొక్క సొంతము బిడ్డ.
0: అండ్ ఊర్మిళ ఇస్ ది డాటర్ ఆఫ్ జనక.
1: సీత దున్నటములో దొరికినటువంటి బిడ్డ.
0: అండ్ సీత వాస్ ఫౌండ్ ఫ్రమ్ ది మదర్స్ మదర్.
1: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ కానీ రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
0: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీత ఇస్ నాట్ సో.
1: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
0: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్.
1: ఇద్దరు కూడాను
0: రామ లక్ష్మణ బ్రదర్స్.
1: ఈ రామ లక్ష్మణులకు ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
0: అండ్ బోత్ ఆఫ్ ది డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు బోత్ ద బ్రదర్స్.
1: శక్తి స్వరూపిణి అయినటువంటి సీత.
0: They represent energy.
1: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
0: And the very same energy is offered to energy.
1: ఈ యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ పవర్.
0: And it is the power of man.
1: 100% magnet power.
0: And it's magnetic power.
1: కనుక అలాంటి రాములకే ఈ సీతను అందించాలి.
0: And Sita is to join company
1: with Ram. ఆదిశేషుడు.
0: And who is ఆదిశేషుడు?
1: ప్రపంచమునే మోసేటువంటి వాడు.
0: And he just ఆదిశేషుడు.
1: అలాంటి మోసేటువంటి వాడు.
0: Carry the weight of this world.
1: ఊర్మిళ.
0: ఊర్మిళ.
1: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
0: ఊర్మిళ is highly virtuous.
1: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
0: She can just paint the whole his scenario.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
0: Such a noble soul is ఊర్మిళ.
1: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
0: No one has bears the name of ఊర్మిళ today.
1: కానీ
0: but
1: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
0: But we have the names of కైక and మందరా, not ఊర్మిళ.
1: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
0: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
1: అలాంటి పవిత్రమైనటువంటి కోటానుకోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
0: Urmila has demonstrated to the entire world what an ideal life is.
1: Urmila యొక్క స్వభావము,
0: the nature of Urmila,
1: చాలా సున్నితమైన స్వభావం.
0: It's so tender and soft.
1: రాముని వదిలిపెట్టి పోయే సమయంలో ఏ రూమ్ లో ఉంటుందో
0: that place where she stayed as when Rama left her.
1: తిరిగి వచ్చేంత వరకు కూడాను అదే రూమ్ నందే ఉంటుండాలి.
0: She stayed at the same place until Lakshmana returned and joined.
1: ఎక్కడైనా ఏ విధమైనటువంటి యొక్క దీన్ని కూడాను దుష్టకల్పితమైనటువంటి దాన్ని ఏమాత్రం వరించలేదు.
0: She didn't stir out of this world and that place.
1: చెప్పవచ్చు కానీ
0: many people can say,
1: అర్థం చేసుకోలేరు.
0: And many cannot follow.
1: సీత పట్టాభిషేకంలో కట్టినటువంటి యొక్క yellow color saree.
0: Sita wore yellow colored saree at the time of coronation.
1: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరాల అరణ్యంలో ఉంటుండాలి.
0: Sita stayed there all the 14 years wearing the same yellow colored saree.
1: ఊర్మిళ కూడాను అంతే.
0: ఊర్మిళ ఆల్సో సేమ్.
1: లక్ష్మణుడు వదిలిపెట్టిపోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములు అదే చీరని.
0: The saree that she wore when Lakshmana left, well, stayed with her. She wore the same saree for all the 14 years.
1: ఏకపత్ని ఏకవస్త్రం.
0: And one wife wearing same saree.
1: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
0: And that is the sort of the daughters the Janaka king.
1: అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
0: Therefore they had the name వైదేహ.
1: దేహభ్రాంతి లేనటువంటి వారు.
0: They had no body attached.
1: దేహాభిమానం లేనటువంటి వారు.
0: They did not have any attachment.
1: అతనికి వైదేహరాజు అని పేరు వచ్చింది.
0: So he is the king of విదేహ.
1: సీతకుడును వైదేహి అని పేరు పెట్టారు.
0: Sita is also called వైదేహి.
1: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు కనిపిస్తుంది.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ విల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్ ఎ మీనింగ్.
1: కూడాను ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్తేనే కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
1: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
0: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
1: సీత ఎవరు ఉంటుంది ఎవరో ప్రశ్నలు అడిగితే
0: ఇఫ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఇస్ సీత
1: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
0: వన్ జెంటిల్మన్ వాస్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
1: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు ఊహించుకుని అడిగితే
0: వెన్ ఎ క్వశ్చన్ వాస్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ రామ
1: పేరు రాలేదు.
0: అండ్ హీ కుడ్ నాట్ గెట్ ద నేమ్.
1: మిసెస్ రామ అన్నాడు.
0: అండ్ హీ సెడ్ మిసెస్ రామ.
1: చూచారా ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
0: అండ్ హీ డిడ్ నాట్ హీ డజంట్ రిమెంబర్ ద నేమ్ ఈవెన్.
1: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
0: భారతీయస్ హావ్ డ్రౌన్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఇగ్నరెన్స్ టుడే.
1: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రార్థనలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
0: దట్స్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ.
1: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
0: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ట్రెండ్.
1: కనుక మనకున్నది ఒకే మిత్రుడే.
0: వి హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
1: అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
1: ఉన్నది ఒకే గ్రంథమే.
0: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
1: అదే భారతదేశము.
0: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
1: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
0: ద హోల్ భారత్ ఈస్ ది సీక్రెట్.
1: ఈ భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
0: అండ్ వి హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
1: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దానిలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్ స్టఫ్.
1: ఇవన్నీ క్రమక్రమేణ మాలిన్యాలు తెచ్చి చేరుస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద ఫిల్.
1: ఏమాత్రమో పరిశుద్ధం చేయలేము.
0: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
1: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికి ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
0: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నూతన సంవత్సరం నుంచి
0: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే
1: పవిత్రమైన రామచరిత్రను,
0: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
1: పవిత్రమైన ఆదర్శప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను,
0: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్
1: మన హృదయంలో నిలుపుకొని
0: లెట్స్
1: వారి అడుగుజాడల్లో మనం జీవించాలి.
0: లెట్స్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
1: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్
1: అనుభవించిన ఆనందాన్ని పది మందికి పంచాలి.
0: అండ్ వి షుడ్ షేర్ ద సేమ్ ప్లేస్.
1: పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్
1: కానీ దేశం యొక్క పేరు కూడాను ప్రఖ్యాతిని కూడాను పాడు చేస్తున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ టుడే.
1: ఇది కాదు మనం చెప్పవలసింది.
0: దిస్ నాట్ వాట్
1: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
0: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
1: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మర్చను.
0: Well, I should never forget my mother.
1: నేను భారతీయుండి.
0: ఐఎమ్ భారతీయ.
1: అయ్యా నీ పేరు ఏం పేరు అంటే రామయ్య కృష్ణయ్య గోవింద కాదు, నేను భారతీయుండి. అదొక్కటే చాలు మనకు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
1: అది పెట్టిన పేర్లు.
0: The names, other names are given.
1: పుట్టిన పేరు.
0: Is the name that you get by birth.
1: పేరు భారతీయుడే.
0: And by birth you get this name భారతీయ.
1: భారతి.
0: భారతి.
1: భారతి.
0: భారతి.
1: భారగా కాంతి.
0: భా లైట్.
1: ప్రకాశము.
0: ఎఫల్చర్.
1: దివ్యత్వము.
0: దివ్యత్వము.
1: దానిని రతించిన వాడే భారతీయుడు.
0: The one who loves this divinity. భారతి.
1: కనుకనే అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడాను ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
0: భరత ఆల్సో ప్రూవ్ ద సేమ్ ఐడియల్.
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైమ్,
1: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల,
0: వెన్ ది సిస్టర్ ఆఫ్ భారత్
1: భారత జాతి వంశముల ప్రద్దతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ,
0: వెన్ ఇట్ వాస్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్,
1: ఈ భారతదేశం నందు ఉన్నటువంటివి మరి ఏ దేశం నందు కూడా లేదు.
0: What is that not present in Bharat is not available elsewhere.
1: అటువంటి కీర్తి ప్రతిష్టలు మరి ఏ దేశమునకు రాలేదు.
0: The name and the glory of this country present here is not available anywhere.
1: కనుకనే భారతదేశం యొక్క కీర్తిని ప్రఖ్యాతికంగా ప్రవర్తించాలి.
0: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
1: కనుకనే భారతదేశము,
0: భారతదేశ,
1: ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
0: The glory of this name has got to be upheld.
1: కనుక ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంతా కూడాను రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ పురుషులు, ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
0: Today what you are supposed to do is to ponder over, to think, to reflect on the different roles in of Ramayana.
1: Ramayana enta goppa untundali.
0: Ramayana
1: anni charitralu masipadi poyinayi.
0: Many other histories have been lost.
1: Konni vera samasyalu ainappatikini
0: thousands of years
1: passed by. Ee naatiki Rama charitra nootanamaina charitranga kanipistundali.
0: Even this day Ramayana is ever new, ever fresh, ever brilliant.
1: రామ ఆ నామంలోనే ఉంటుండాలి. వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
0: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ
1: అన్నారు.
0: రామ
1: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి ఒక దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
0: వెన్ వన్స్ యూ సే రా ఓపెనింగ్ యువర్ మౌత్ ఆల్ సిన్స్ విల్ గెట్ అవుట్.
1: రామ్ అన్ని బయటపడ్డాయి.
0: వెన్ వన్స్ యూ సే రా అవుట్ ఆఫ్ ద బ్యారెల్
1: బయటపడ్డ దుర్గుణములు లోపల పోకుండా మూసేసింది.
0: అండ్ వెన్ వన్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ కమ్ అవుట్ యాజ్ యూ ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ సే మా అండ్ క్లోజ్ యువర్ మౌత్ దే డోంట్ గెట్ ఇన్ వన్స్ అగైన్.
1: రామనామంలో ఎంత అంతరార్థం ఉంటుండాలి.
0: దట్ ఈస్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ రామ.
1: రా వచ్చిందంత బయట.
0: రా వెన్ యూ సే సో ఆల్ దట్ ఎగ్జిట్
1: దాన్ని ఇంకా బయటికి పోకుండా కాపాడుతూ వచ్చి.
0: వెన్ వన్స్ యూ సే క్లోజ్ యువర్ మౌత్ దే వాంట్ టు గెట్ ఇన్ అగైన్ దే క్లోజ్ దే క్లోజ్డ్.
1: కనుకనే ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనకి మర్చిపోతున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ ది సీక్రెట్ హిస్టరీ టుడే.
1: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటంటే క్రొత్త విషయాలు తెలుసుకున్నాం.
0: The New Year's Day, we have known new things.
1: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
0: these new things have been known and we have
1: to సార్థకంగా గావించుకోవాలి
0: and we should work for liberation.
1: ఈ సార్థకంగా గావించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
0: And then there lies the greatness of our life, the sanctity of our life.
2: భజన బినా సుఖ శాంతి నహి. Hari Bhajan.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిళ్ న్యూ ఇయర్ అని, మలయాళం విష్యు అని, నిన్న దినం తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరు వేరుగా పెట్టారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఎస్టర్డే హ్యాపెన్ టు బి ఉగాది ఫర్ ఆంధ్రాస్, టుడే ఇస్ న్యూ ఇయర్ ఫర్ టమిళియన్స్. కానీ నేమ్స్ ఆర్ డిఫరెంట్,
0: అంతరార్థం ఒక్కటే,
1: బట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: దెన్ వన్స్ వీ గో బై ది ఇన్నర్ మీనింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి న్యూ.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: వేరింగ్ న్యూ క్లోత్స్,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: హావింగ్ హెడ్ బాత్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడము,
1: ప్రొసీడింగ్ అలాంగ్ ద గుడ్ పాత్ చోజన్,
0: తీయని పలములు పండు భుజించటము,
1: అండ్ పార్టేకింగ్ ఆల్ స్వీట్స్.
0: ఇదంతా ఒక పండుగకు గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: వి గో బై దిస్ రిచువల్ యాజ్ అ ఫెస్టివల్.
0: కానీ ఇది కాదు.
1: బట్ దట్స్ నాట్
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నదివి చిత్రగతుడు.
1: And that has been the way the Chitravati flows.
0: Karune pattana kalyana karamuga chuttunu melaina chutatarulu.
1: And we find the kind of beautiful trees all around that auspicious city.
0: Kaapundrune podi kadalalgiti endu Parvati sirulu eppudu payakunda.
1: And we find the presiding deities Parvati Parameshwara over there.
0: Mandaravani galatinchi mendu mahima.
1: And we find the mystery in the glory.
0: Chikkavadi erugattina cherivu toda. చిక్కవడి ఎరుగట్టిన చెరువు తోడ.
1: అండ్ ఇట్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్
0: తిరిగెత్తి భువనం ఎంచ.
1: అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద గ్లోరీ.
0: చాటునేపురము ఆ పుట్టపురము అని.
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్స్ ఫర్ ఆల్ దిస్ గ్లోరీ అండ్ ఫర్ ఆల్ దిస్ గ్రాండియర్.
0: పుట్టపర్తి అంటే ఏమిటని అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పుట్టపర్తి?
0: పర్తి అనగా
1: పర్తి
0: ప్రకాశమే,
1: మీన్స్ లైట్.
0: పుట్టినటువంటి యొక్క ప్రకాశమే పుట్టపర్తి.
1: అండ్ ఇట్ ఈస్ ది ప్లేస్ ద బీకన్ ఆఫ్ లైట్.
0: దీనికి పూర్వమంతా పుట్టవర్ధిని అని పేరు.
1: అర్లియర్ ఇట్ వాస్ కాల్డ్ పుట్టవర్ధి.
0: ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ యాంట్ హిల్స్ పుట్ట ఎవ్రీవేర్.
0: ఈ పుట్టల లోపల పాములంతా పెరిగేటువంటివి.
1: అండ్ యూ ఫైండ్ స్నేక్స్ ఓవర్ దేర్.
0: కానీ దానివల్లనే పుట్టవర్ధిని అని పెట్టారు.
1: సో ఇట్స్ నేమ్డ్ అస్ పుట్టవర్ధిని.
0: ఎక్కడ చూసినా పుట్టలే.
1: ఎవ్రీవేర్ ది యాంట్ హిల్.
0: కానీ ఆ విధమైనటువంటి తత్వం లోపలనే ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
1: రామాయణం ఆల్సో స్పీక్స్
0: వాల్మీకి.
1: వాల్మీకి
0: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
1: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
0: అతని పైన పుట్టంతా పెరిగింది.
1: అండ్ యాంట్ హిల్ హస్ గ్రోన్ ఫర్ ద.
0: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
1: అండ్ స్నేక్స్ వర్ దేర్.
0: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
1: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్
0: కొనే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల.
1: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్ హెల్
0: గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
0: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
1: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
0: అన్ని బయటపడిపోతాయి.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
0: అది ఏ నాదస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
0: అది ఏ నాగస్వరము?
1: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
0: అది ఏ శివన స్వరము?
1: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
0: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
1: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
0: ఈనాడు నామం అంటే చాలా మంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
1: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
0: పొరపాటు పొరపాటు పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
0: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతనిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
1: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
0: ఈనాడు నామస్మరణ తగ్గిపోవడం చేతనే
1: as we don't chant his name
0: దేశంలోని బాధలంత పెరిగిపోతున్నాయి.
1: We find the world is full of strife and
0: నామస్మరణ అభివృద్ధి చేయండి.
1: And sing his glory
0: వీధి వీధి ఎందు కూడాను,
1: ఎవ్రీవేర్ అణు
0: అణువనందు కూడాను,
1: ఇన్ ఎవ్రీ విలేజ్
0: కణ కణమునందు కూడాను,
1: ఎవ్రీ సెల్
0: నామమును స్మరించండి.
1: Sing, chant his name.
0: నామంలో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
1: The valor and the courage and the strength over there in God's name is not noticed anywhere.
0: ఎవరైనా ఏమైనా హాస్యం చేయని.
1: Let anybody make fun of you.
0: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
1: They may say what you are singing
0: is. ఆయనైతే ఏమి పెద్ద మనిషి.
1: What is it? In what way is it?
0: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
1: And the heart is one and the same to everybody.
0: పెద్ద ఐసీఎస్ ఆఫీసర్.
1: He may be ICS officer.
0: ICS ఆఫీసర్ అయితే నామస్మరణ చేయకూడదా?
1: Do you think that he should not chant in the name of God?
0: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
1: Let it be anyone.
0: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు,
1: younger old,
0: అల్పుడి మొదలుకొని ఆనందం వరకు,
1: and right from beginning to the end
0: వరకు, చిన్న వరకు కూడాను మనం నామస్మరణ చేయాలి.
1: Young and old should repeat God's name.
0: తెలియని మూర్ఖులు మాత్రమే నామస్మరణను హాస్యాస్పదంగా చూస్తారు కానీ
1: ఓన్లీ ఫూల్స్ మేక్ ఫన్ ఆఫ్ గాడ్స్ నేమ్
0: ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్
0: దీన్ని హాస్యాస్పదంగా చూచేది
1: దే మే మేక్ ఫన్ ఆఫ్ యూ
0: కానీ ఫుల్ మైండ్ ఉండేటువంటి ఎవరు హాస్యాస్పదంగా చూడండి
1: ఇట్ ఈస్ నాట్ ది మైండ్ ఆఫ్ ద ఫూల్ ఇట్ ఇస్ ఇట్ షుడ్ బి ఫుల్ మైండ్
0: కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి
1: నామస్మరణ లెట్ ఎనీబడి థింగ్ ఇన్ వాట్ దేర్
0: ఎవరైనా ఎవరైనా ప్రశ్నలు అడిగితే
1: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్
0: ఏమిటయ్యా మీకు కూడా భక్త్యా
1: వాట్ ఈస్ ఇట్ ఆర్ యూ ఆల్సో డివోటెడ్
0: కూడా దేవుడా
1: ఓ యూ హ్యావ్ గాడ్
0: ఈ దేవస్ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా
1: ఓ యూ ఆల్సో రిపీట్ హిస్
0: నేమ్ అవును అవును నేనేం గొప్పవాడినా
1: యూ కెన్ సే yes
0: నీవు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవరైనా చేయవలసింది ఇది
1: లెట్ యూ ఆర్ యువర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ విల్ హ్యావ్ టు రిపీట్ గాడ్స్ నేమ్ సమ్ డే ఆర్ అదర్
0: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు
1: If we don't sing his glory of God, what for is the human
0: life?
1: The other man may say, I don't believe. You can have, go by your own faith. But I have my own faith. Yes, I go by my own faith. You have to argue vehemently.
0: అయ్యా నీకు లేకపోతే పోతుంది
1: యూ మే డినై యువర్ గాడ్
0: నీ దేవుడు నీకు లేడు
1: యూ డోంట్ హ్యావ్ యువర్
0: గాడ్ నా దేవుడు నాకు లేడా
1: yes I
0: have దేవుడు నేను దానికి హూ ఆర్ యూ నీవెవరు
1: వాట్ అథారిటీ హావ్ యూ టు క్వశ్చన్ మై ఫెయిత్
0: నీకే అధికారం ఉంటుందది
1: వాట్ రైట్ హావ్ యూ
0: నా విశ్వాసం నాది
1: దట్ దిస్ ఇస్ మై
0: ఫెయిత్ అనేటువంటి ధైర్యంతో నీవు ఏనాడు నామస్మరణ చేస్తావో ఆనాడే నీవు దిగ్విజయాన్ని పొందుతావు
1: విత్ దిస్ కరేజ్ అండ్ కన్విక్షన్ దట్ డే వెన్ యూ చాంట్ హిస్ గ్లోరీ యువర్ బాడీ విల్ బి సక్సెస్ఫుల్ Brush aside the rest.
0: నిర్భయంగా నీవు నామస్మరణ చేయి.
1: With all the fearlessness you proceed.
0: అప్పుడే నీవు సరైన ఆనందాన్ని పొందుతావు.
1: Then you will experience the true state of bliss.
0: ఈనాడు
1: today
0: నూతన సంవత్సరము
1: the new year
0: ఆదివారం నూతన దినము
1: is a new year
0: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
1: You can commence right from this moment.
0: శృతి రాగ తాళాలు మనకు లేకపోయినా పర్వాలేదు.
1: We may not have instruments, musical instruments.
0: మనం హృదయంలోంచి వచ్చేటువంటి గ్రంగీతమే చాలు.
1: లెట్ లార్డ్స్ నేమ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: మనసే ఒక వీణ.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ వీణ.
0: మనసులో చెడ్డ భావాలు రాకుండా ఉండేటట్లుగా చూసుకోండి.
1: లెట్ us see that there will be no scope for bad.
0: అపస్వరం రాకుండా చూసుకోండి.
1: లెట్స్ నాట్ సీ ఇట్ విల్ బి నాట్ అవుట్ ఆఫ్ ట్యూన్. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్.
0: అది రాకుండా చూసుకోండి.
1: సీ టేక్ ఎవరీ గుడ్ కేర్.
0: దాన్ని చక్కగా నీవు భగవంతుని యొక్క నామస్మరణతో వీడ్చుకుంటురా.
1: ది ప్లే ఆన్ దిస్ వీణ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి భగవత్ శక్తి చెప్తుంది.
1: అండ్ దెన్ యుల్ హ్యావ్ దట్ డివైన్ ఎనర్జీ.
0: ఒకానొక సమయంలో గోపికలంతా
1: అట్ వన్ టైం గోపిక
0: కృష్ణుడు వేపల్లెకి పోయిన తర్వాత మధురకు పోయిన తర్వాత
1: కృష్ణ
0: బాధపడుతున్నారు.
1: ది గోపికాస్ ఫెల్ట్ వెరీ బ్యాడ్.
0: అందరూ ఒక దగ్గర చేరారు.
1: దే ఆల్ అసెంబ్లెడ్ ఇన్ వన్ ప్లేస్.
0: కానీ భగవంతుడు నీకేం ప్రార్థించగలరు.
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దే కుడ్ ఆఫర్.

0: O Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy.
1: Krishna, palukute nelolukunatule.
0: With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Vedasaramantadisi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine sound.
1: Veduvandu Tirugavosi.
0: Filling the whole divine melody into the throat.
1: Nada Rupa Muganu Machi. Pata padu ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful celestial song.
1: Padu Krishna.
0: Sing for us once, Krishna.
1: Vakka pata niu padu.
0: One song you sing.
1: Ye pata?
0: What song?
1: Veda saramantadisi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu vandu tirugavosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Pata padu ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాడు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years.
1: గానంలో ఉన్నటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడా ఈనాడు విష్ణు అంటున్నారు.
0: Kerala people call it
1: Vishu. Vishu anandam kalugaka.
0: Let you be blissful.
1: Shanti kalugaka.
0: Let you be peaceful.
1: Dayanandamunu pondudurugaka.
0: Let you have all the courage and happiness.
1: Manchi manchi jeevithamunu pondudurugaka.
0: Lead a good life.
1: Sukha santoshamulu anandanga anubhavinchurugaka.
0: Enjoy all happiness, peace and prosperity, security. This is Vishu.
1: In Tamil Nadu lo vachinatvanti nutana samvatsaramu.
0: And this also happens when you are of Tamil Nadu.
1: ఆయురు ఆరోగ్యంగా,
0: ది హెల్త్
1: శాంతి సౌభాగ్యంగా,
0: ది పీస్ అండ్ ప్రాస్పెరిటీ దట్ యు షుడ్ లివ్,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: అండ్ యు షుడ్ బి ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్,
1: నడకను మీరు కూడా నడిచి,
0: యు షుడ్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్,
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు వర్క్ ఫర్ అవర్ ఓన్ రిడెంప్షన్, ఫర్ అవర్ ఓన్ లిబరేషన్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక.
0: లెట్ ఆల్ ఆఫ్ యు బి బ్లెస్డ్. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకొని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say.
1: అభివృద్ధి పరుచుకొని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరే,
0: let it be anywhere.
1: నామస్మరణ భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది ఏ మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడా త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are suited to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

கோர்க்கல் அதிமித்ரொக்கி கூலே மேலும் లేదు పూర్ణ సుఖము లేదు పూర్ణ దుఃఖము.

గొప్ప సంపద లేల కోర్కెలది మీ త్రొక్కు కూలి మేలు. లేదు పూర్ణ సుఖము, లేదు పూర్ణ దుఃఖము. ద్వంద్వభావమైన ధరణియందు లేదు పూర్ణ సుఖము.

0: What for is all that wealth that is most shocking? It's most desirable to control the desires and do a small job, small work. There is no happiness in total. There is no misery in full in this dualistic world. On earth, in this world, there is no total happiness nor complete sadness either.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Pavitra Bharatiya Samskriti Yandu.
0: In the sacred...
1: Anadikalamundi. Upanishattulu. Manavanaku. Aneka Sandesam Landistu Vastunnavi.
0: As per the ancient sacred culture of Bharat, Upanishads has been passing on the rich cultural heritage and offering teachings.
1: ఈ ఉపనిషత్తు యొక్క సందేశము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: The message of Upanishads is immortal, permanent, eternal.
1: రసోవై సహ భగవంతుడు రసస్వరూపుడనియే ప్రపంచమునకు చాటుతూ వచ్చినాయి ఉపనిషత్తు.
0: Upanishads declared, God is rasa, the essence of all.
1: Rasamanaga panakamulonu chakkaravale sarva anumunandu kudanu sarva kanamunandu kudanu cheri untundi.
0: Just as you find sugar in syrup, you find the divinity in every atom, in every cell.
1: Palaloni vennavale ప్రతి కణమునందు కూడాను, ప్రతి అణువునందు కూడాను ఈ రసస్వరూపుడైన భగవంతుడు చేరియే ఉంటాడు.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఆల్ ఓవర్ ద మిల్క్, యు ఫైండ్ ది ఎసెన్స్, ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ సెల్ అండ్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ దిస్ యూనివర్స్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును అందరూ గుర్తించలేరు.
0: బట్ this mysterious principle, the holy principle, is not recognized by everyone.
1: Bhagavantuni yokka uniki evarunu artham chesukonaleru.
0: God's existence cannot be understood by all.
1: Bhagavantuni yokka rahasyamunu evarukudunu chaatukoleru.
0: The secrets of God cannot be known, cannot be comprehended nor shared.
1: గుడ్డులోని పిట్టవలే గుడ్డులోని పిట్టవలే
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ది బర్డ్ విత్ ఇన్ ఎన్ ఎగ్
1: మానవత్వమును గుర్తింపజేసేటువంటి యొక్క ఉనికి అందులోనే మనం తెలుసుకునవచ్చును.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ విత్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: అణువునందు మొదలుకొని ఘనం వరకు కూడాను ఈ సత్యం మనకు ప్రత్యక్షంగా గోచరమవుతున్నది.
0: దిస్ ఇస్ క్వైట్ అపరెంట్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ టు ది ఎంటైర్ కాస్మస్.
1: మానవత్వంలో అర్థం కానటువంటి ఎన్నో విషయములను ఈ ఉపనిషత్తులు ప్రత్యక్షముగా సందేశం అందిస్తూ ఉన్నవి.
0: ఉపనిషత్స్ టీచ్ డైరెక్ట్లీ many of the things that are not known to human beings in their lifetime.
1: Charakaloni deepu vale,
0: just a sweetness within the sugar cane.
1: Merapaloni karam vale,
0: just as you find the hot stuff within this chili.
1: Nimmaloni pulupu vale,
0: just as an astringent taste within the lime.
1: పువ్వులోని వాసన వలె,
0: యాజ్ అరోమా ఇన్ ఎ ఫ్లవర్,
1: భగవంతుని ఉనికిని సర్వత్రా చాటుతూనే ఉన్నది.
0: ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివైన్ ఈజ్ నోన్ ఎవ్రీవేర్.
1: ఇది ఏ ఇంజనీర్ కూడాను దీన్ని అర్థం చేసుకోలేరు.
0: నో ఇంజనీర్ వుడ్ బి
1: ఏ సైంటిస్ట్ కూడాను దీనిని అర్థం చేసుకోలేరు.
0: నో సైంటిస్ట్ కెన్ అండర్స్టాండ్.
1: ఈ అన్ని కూడాను భగవంతుని ఉనికికి ప్రత్యక్ష ప్రదర్శనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి ఉనికిని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to know the divine existence.
1: ప్రవహించేటువంటి ప్రవాహము ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: The river that flows incessantly makes you happy.
1: నిండిన చెరువులను చూస్తే చాలా ఉల్లాసం ఉప్పొంగిపోతుంది.
0: You will be so happy to watch the tank full of water.
1: పెరుగుతున్నటువంటి పంటలు చూస్తే ఎంతనో ఆనందం వేస్తుంది.
0: As you see the growing crop, you will be joyful.
1: ఇవన్నీ కూడాను భగవంతుని ఉనికికి ఇది ప్రత్యక్ష ప్రమాణములే.
0: They are all the proofs of God's existence.
1: ఇత్యాది ప్రత్యక్ష ప్రమాణములన్నీ కూడాను మానవులకు సందేశం అందిస్తూనే ఉన్నవి.
0: The direct evidences convey a message to mankind.
1: కానీ మానవుడు గుర్తించుకునేందుకు తగిన కృషి చేయటం లేదు.
0: But man is not making an attempt to know.
1: ఈ ప్రపంచమునందు విశాలమైనటువంటి యొక్క అనుభూతులు ఎన్నియో కనిపిస్తున్నవి.
0: In this vast world there are many experiences.
1: మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాడు.
0: Man passes through number of experiences right from the beginning.
1: కానీ ఈ అనుభూతులన్నీ కూడాను తాను కల్పించుకున్నవనియు తాను నెరవేర్చుకున్నవనియు తన ప్రయత్నం చేత సాధించినవనియు తాను భ్రమిస్తూ ఉన్నాడు.
0: But he is deluded with the feeling that all his activity between time of birth till death are of his own making creation.
1: కాని ఇవి తనకు తాను కల్పించుకున్నటకు వీలు కాదు.
0: It's not possible to make on your own.
1: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఈ యొక్క అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు?
0: A man who cannot understand his own nature, how is it possible for him to know the transcendental principle of the divine?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను కంటికి కనిపించినది, చెవులకు వినిపించినది, మనసుకు అనిపించినది, హృదయాన్ని కదిలించినది, ఉప్పొంగింప చేయునది అంతా కూడాను భగవంతుని యొక్క ఉనికియే.
0: In fact, all that we see, all that we heard, all that makes us blissful are all the proofs of God's existence.
1: ఇత్యాది దివ్య తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించుటకు తగిన కృషి చేయాలి.
0: Such a divinity must be investigated by every individual.
1: కానీ ఈనాటి మానవుడు ఏది గుర్తించినప్పటికీ భగవత్ యొక్క ఉనికిని మాత్రము గుర్తించుకున్నటకు తగిన కృషి చేయటం లేదు.
0: Man wants to explore everything, but he has not gone to understand God.
1: A computer? Oka industries kani, leka oka television kani, leka oka telephone kani, ityadi vishayamunu gurtinchutaku kavalsinta kalamunu durvinyogam chestunnadu.
0: Man has spent and wasted his time in inventing things like television, telephone, computer and so on.
1: Kanukane ee oka upanishattu anni kudunu మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపు చేసింది.
0: సో ఉపనిషద్ వాంట్స్ యు టు నో దిస్, నో థై సెల్ఫ్.
1: ఒక ఉనికిని మాత్రము గుర్తించుకునేందుకు తగిన కృషి చేయటం లేదు.
0: మ్యాన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, బట్ హీ హాస్ నాట్ గాన్ టు అండర్స్టాండ్.
1: ఒక కంప్యూటర్ కానీ,
0: ఒక ఇండస్ట్రీ

0: నిన్ను నీవు తెలుసుకో అని ప్రశ్నింపు చేసింది.
1: సో ఉపనిషద్ వాంట్స్ యూ టు నో దిస్, నో థై సెల్ఫ్.
0: నీవెవరో నీవు గుర్తించు.
1: నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు గుర్తించుకోలేనిటువంటి వ్యక్తి ఎదుటి మనిషిని ఏ రీతిగా నువ్వు గుర్తించగలవు?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ ఇన్ ద బిగినింగ్, హౌ డు యూ నో ద అదర్?
0: తానెవరో తనకు తెలియదు.
1: యూ డోంట్ నో హూ యు ఆర్.
0: కానీ కలిసిన వారిని అందరినీ మీరెవరు, మీరెవరు, మీరెవరు, మీరెవరు అని ప్రశ్నిస్తుంటాడు.
1: బట్ యు పుట్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యు, హూ ఆర్ యు, రిపీటెడ్లీ.
0: అదే ప్రశ్న ఆ ఎదుటి వ్యక్తి నానా నీవెవరు అని అడిగితే తనకు జవాబు లేదు.
1: ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఇస్ పుట్ టు హిమ్ బై మ్యాన్ ఇన్ ద ఫ్రంట్, హూ ఆర్ యు, హీ హాస్ నో ఆన్సర్.
0: ఇలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో చేర్చాలా లేక మానవత్వంతో కూర్చోనా?
1: షుడ్ వి జాయిన్ సచ్ ఎ పర్సన్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్ ఆర్ కెన్ వీ కాల్ హిమ్ ఏ హ్యూమన్ బీయింగ్?
0: అన్నింటినీ తెలుసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు.
1: హీఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్.
0: ఈనాడు అమెరికాలో ఏం జరుగుతున్నది, బ్రిటన్ లో ఏం జరుగుతున్నది, పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా కంఠస్థం చేసుకున్నట్టుగా చెప్తుంటాడు.
1: He knows what all that is happening abroad, USA, UK, Pakistan, as if he got it by
0: heart. But he
1: does not know what is happening within
0: him. If
1: anyone puts a question, who are you?
0: నేను పలాని వారిని అని పేరు చెప్తాడు.
1: He mentions his name, I am so and so.
0: తరుపరి కూరను మీరు ఎవరండి అని ప్రశ్నించగా,
1: Further you question, who are you?
0: నేను పలాని వర్క్ చేసేటువంటి డాక్టర్ నండి అంటాడు.
1: He mentions his profession, I am a doctor.
0: మూడవ పర్యాయం తిరిగి అతన్ని ప్రశ్నించి మీరు ఎవరండి అని అడిగితే,
1: If you ask for the third time, who are you?
0: నేను బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాడనండి అంటాడు.
1: He mentions the nativity, I am from Bangalore.
0: ఇవన్నీ కూడా నిత్య జీవితం లోపల మన సంభాషణలో జరిగేటువంటి యొక్క డైలాగులే కాని ఇవి నీకు సరి అయినటువంటి యొక్క అర్థమును ప్రబోధించేటువంటి యొక్క పదములు కాదు.
1: These are all the situations in our daily routine, dialogue and conversation, but nothing to do with the reality.
0: కానీ నీవెవరని ప్రశ్నించిన దానికి సరైన జవాబు లేదు.
1: We have not got the correct answer for this question, who are you?
0: తాను దేహమునే అని భ్రమించి,
1: He identifies with the body.
0: దేహం పుట్టిన స్థానమును,
1: And his place of birth.
0: దేహం చేసే పని,
1: The job that he does.
0: దేహం వచ్చిన స్థలమును,
1: And the place from which he has come.
0: వీటిని గురించి తాను జవాబు చెప్తున్నాడు కాని నీవు అనేటువంటిది ఎవరు అనేటువంటిది అర్థం కావటం లేదు.
1: Are the points that prompt him to give the answers but not the reality.
0: అప్పుడు ఉపనిషత్తులు చెప్తుండాలి.
1: Then Upanishad
0: Chetrajna Chapyaman Viddhi annindi. Ayya, neevu kshetraniki kaadu, kshetrajnudavu.
1: And Upanishads say, you are kshetrajna, the knower, not the kshetra, the body.
0: Neevu doctor ennadi, ee kshetrame. Bengaluru nunchi vachinadi, ee kshetrame. Neevu peru cheppinadi, ee kshetramuniki pettina pere. నీ వయసు చెప్పినది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వయసే. అంత క్షేత్రాన్ని గురించి నీవు జవాబులు ఇస్తున్నావు కానీ క్షేత్రజ్ఞ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు.
1: ఆల్ ది ఆన్సర్స్ యూ హావ్ సో ఫార్ గివెన్ బేస్డ్ ఆన్ యువర్ నేటివిటీ, యువర్ నేమ్, ది యాక్టివిటీ, ది ఏజ్, రిలేట్ యువర్ బాడీ, నథింగ్ టు డూ విత్ ది డూయర్ ఆర్ ది ఇండ్వెలర్.
0: కనుకనే ఈ దేహం అనేటువంటిది క్షేత్రం మాత్రమే.
1: Therefore, body is only kshetra.
0: నీవు క్షేత్రజ్ఞుడవు.
1: You are the knower, kshetra.
0: ఈ క్షేత్రజ్ఞుడైనటువంటి నీవు ఎవరు?
1: Kshetrajna, the knower, who are you?
0: ఇందులో నివాసం గడిపేటువంటి వాడు నీవు.
1: Are you the indweller?
0: కానీ ఇంటి పేరు చెప్తున్నావు, ఇంటి డ్రాయింగ్ రాస్తున్నావు, కానీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు చెప్పడం లేదు.
1: You give the plan of your house, you mention the surname, but you don't know your real
0: ఆత్మను అనేటువంటి జవాబు రావాలి.
1: ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఎమ్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఆత్మ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెంట్ బై ఆత్మ?
0: కేవలము చైతన్య తత్వమే ఆత్మ.
1: ఆత్మ ఈజ్ చైతన్య, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈ ఆత్మకు మరొక పేరు లేదు.
1: దిస్ ఆత్మ హ్యాస్ నో అదర్ నేమ్.
0: వేదములు పుట్టినప్పుడు ఈ యొక్క క్షేత్రజ్ఞుని నేను అహం అనేటువంటి పేరు పెట్టింది.
1: ఇన్ ద బిగినింగ్ ద వేద గేవ్ దిస్ టైటిల్ నేను.
0: ఈ నేను అనేటువంటి పదము సర్వులు ఎందు కూడా ఉంటున్నది.
1: దిస్ నేను ఐ ఇస్ కామన్ టు ఆల్.
0: ఇప్పుడు ఇందులోపల ఎవరు రామయ్య అని చెప్తే నేను అని లేస్తాడు.

0: question is put, who is Ramayya? One would say, I am
1: Ramayya. Who is Krishna? అని అడిగితే వాడు లేస్తాడు, నేను కృష్ణుణ్ణి అంటాడు.
0: If we say, who is Krishna? One would get up, I am Krishna.
1: ఇంకొకరు ఎవరు గోవిందుడు అంటే ఇంకొకడు నేను గోవిందుడు అని లేస్తాడు.
0: Then who is Govinda? Another will say, I am Govinda.
1: అనగా ఈ క్షేత్రమును పురస్కరించుకుని, క్షేత్రములకు పెట్టిన పేరును పురస్కరించుకుని తాను నేను అనేటువంటి రీతిగా భావిస్తున్నాడు.
0: Therefore, he gets himself identified with the name
1: Ramudu, he bears. కృష్ణుడు గోవిందునికి పూర్వం ఏమని చెప్తున్నాడు?
0: Prior to that, the naming Rama, Krishna and Govinda, who are you?
1: నేను కృష్ణుణ్ణి.
0: I am Krishna.
1: నేను రాముణ్ణి.
0: I am Rama.
1: నేను గోవిందుణ్ణి.
0: I am Govinda.
1: రాముడు కృష్ణుడు గోవిందుడు వేరే.
0: రామ కృష్ణ గోవిందా.
1: కానీ ముగ్గురు ఎందు ఉన్నటువంటి నేను నేను అనేటువంటి అదే నిజమైనటువంటి తన రూపం.
0: బట్ దిస్ నేను ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద త్రీ.
1: దీనిని అహం అని పేరు పెట్టింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ కాల్స్ దిస్ ఐ నేను యాజ్ అహం.
1: నీవు నీవే కాని నీవు మరొక పేరుకు సంబంధించిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద రియల్ యూ ద సెల్ఫ్ అండ్ నాట్ ద నేమ్.
1: ఈ విధమైనటువంటి ఒక సందేశములను ఉపనిషత్తులు క్లియర్ గా అందించుకుంటూ మానవునికి సందేహ నివారణ గావిస్తూ వచ్చింది.
0: ఉపనిషత్ పాస్డ్ ఆన్ ద మెసేజ్ రిజాల్వింగ్ క్లారిఫైయింగ్ ఆల్ ద డౌట్స్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఇది మానవత్వానికి అతీతమైనటువంటి శక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ బియాండ్ ద మ్యాన్స్ కెపాసిటీస్.
1: ఈ మానవత్వానికి అతీతమైనటువంటి దానిని ఏమని పిలుస్తుంటారు?
0: వాట్ ఈస్ ఇట్ దట్ క్రాసెస్ ది హ్యూమన్ లిమిటేషన్?
1: నియోటిక్స్ అన్నారు అమెరికన్ వారు.
0: అమెరికన్స్ కాల్ ఇట్ నియోటిక్స్.
1: అనగా దీనికి కొత్త పేరు పెట్టారు.
0: దే హావ్ గివెన్ ఎ న్యూ నేమ్.
1: తనకు గోచరము కానటువంటిది,
0: దట్ విచ్ హాస్ నాట్ సీన్,
1: తనకు అర్థం కానటువంటిది,
0: దట్ విచ్ కెనాట్ బి అండర్స్టూడ్,
1: ఏదో ఒక శక్తి మానవుని యందు ఉంటున్నది.
0: ఎ నాన్ అపారెంట్ అన్సీన్
1: అమానుష్య రూపమైనటువంటి తత్వానికి
0: దట్ విచ్ ఇస్ బియాండ్
1: ఆల్ నియోటిక్స్ అని పేరు పెట్టారు.
0: ఈస్ కాల్డ్ నియోటిక్స్.
1: దీనిని సరైన రీతిలో మనం గుర్తించుకోవాలంటే దీనికి అన్నింటికీ నకర్షిక పర్యంతం కూడాను ఒక చైతన్య శక్తి ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ క్లియర్లీ, దేర్ ఇస్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేట్ అవేర్నెస్ ఫ్రమ్ టాప్ టు టో ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఇది అంతా కూడాను కేవలము ఒక మ్యాగ్నెట్, అనగా ఒక విధమైనటువంటి అయస్కాంతం అనేటువంటిది దీని ద్వారా జరుగుతూ వచ్చింది.
0: ద మ్యాగ్నెట్ వర్క్స్ ఆల్ త్రూ ఫ్రమ్ టాప్ టు టో.
1: ఈ అయస్కాంతం అనేటువంటి దానిని ఒకరు పుట్టించడానికి కానీ ఒకరు దానిని నాశనం చేయడానికి కానీ వీలు కాదు.
0: ఇట్స్ నైదర్ పాసిబుల్ టు క్రియేట్ నాట్ టు ఎనిహిలేట్.
1: ఇదే విషయంలో న్యూటన్ చెప్తూ వచ్చాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
1: నాయన ఈ మ్యాగ్నెట్ అనేటువంటి దాన్ని, ఈ అయస్కాంతం అనేటువంటిది ఒకరు పుట్టించేటువంటిది కాదు, ఒకరు సంహారం గావించేటువంటిది కాదు.
0: Newton said, this magnet can neither be generated nor destroyed.
1: ఇది చావు పుట్టగలేనట్టు శాశ్వతుండు.
0: It has neither birth nor death. It is
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: It has neither beginning nor the end. It is
1: తాను చావక పుట్టక చంపబడక.
0: It can neither be killed nor would allow himself to be killed.
1: సాక్షి అయి ఉండు ఆత్మరూపుడు.
0: But he remains as an eternal witness in the form of self, ఆత్మ.
1: దీని అర్థముకును ఈ యొక్క న్యూటన్ దీన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: దిస్ వాస్ కన్వేడ్ బై న్యూటన్.
1: ఈ న్యూటన్ ఎవరంటే గొప్ప సైంటిస్ట్.
0: న్యూటన్ ఇస్ ఎ బిగ్ గ్రేట్ సైంటిస్ట్.
1: భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదనేటువంటి విషయాన్ని తానే గుర్తించుకున్నటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వన్ హూ హస్ నోన్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్.
1: అయితే తాను గుర్తించిన స్థానం నుండే దీనికి ఆ గ్రావిటేషన్ ఉన్నదని కాదు.
0: Not that gravitation is limited to that place.
1: భూమి సర్వత్రా కూడాను ఈ యొక్క ఆకర్షణ శక్తి ఉంటున్నది.
0: దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపరేట్స్ ఆల్ ఓవర్ ఎర్త్.
1: అయితే దీన్ని ఈ యొక్క ఆకర్షణ శక్తిని ఏ విధంగా కూడాను దీన్ని చేయడానికి వీలు కాదన్నప్పుడు ఈ ఆకర్షణ శక్తి యొక్క ప్రయోజనం ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Some have put this question when gravitation could not be generated by anybody, what for it?
1: దానికి ఐన్స్టీన్ చెప్పాడు.
0: The Einstein said,
1: నాయన దీన్ని సంహరించుటకు వీలు కాదు.
0: యూ కెనాట్ రిమూవ్ ఇట్ ఆల్ టుగెదర్.
1: లేక సృష్టించుటకు వీలు కాదు.
0: నార్ క్రియేట్ ఇట్.
1: దీన్ని అనేక రకములుగా మార్పులు చేయవచ్చును అన్నాడు.
0: బట్ ఇట్ కెన్ బి అలౌడ్ టు గెట్ ఇట్ సెల్ఫ్ మాడిఫైడ్ ఇన్ వేరియస్.
1: అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు.
0: ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ ఫోర్స్.
1: విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చవచ్చు.
0: ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇంటు ద లైట్ ఇంటెన్సిటీ.
1: ఈ కాంతి శక్తిని ఉష్ణ శక్తిగా మార్చుకోవచ్చు.
0: లైట్ ఇంటెన్సిటీ ఇంటు ద హీట్ పవర్.
1: ఈ విధంగా దీనిని అనేక రూపములుగా మార్చవచ్చునే కానీ దీనిని నాశనం చేయటము ఎవరి తరము కాదు అన్నాడు.
0: It is only possible to bring in transformations into various forms, but ఇలాంటి పరిస్థితుల
1: లోపల భగవత్ తత్వాన్ని ఎవరు ఏ రీతిగా అని చెప్పగలరు?
0: Under these circumstances, who can specifically say about God?
1: గుడ్డులో పుట్టినటువంటి పిట్ట,
0: just as the bird is hatched out of the egg,
1: ఏ విధంగా ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఆ యొక్క సృష్టి ఎవరికి తలమవుతుంది?
0: To whom is it possible to bring in creation?
1: ఆ పిట్ట చిన్నదైనప్పటికీ ఆ గుడ్డుని పగలగొట్టుకుని తిరిగి ఏ రీతిగా బయటకు వస్తుంది? అది
0: ద టైనీ యంగ్ వన్ బ్రేక్స్ ద షెల్ ద ఎగ్ అండ్ కమ్స్ అవుట్.
1: విత్తులో పుట్టినటువంటి చెట్టు ఎంత గొప్పదిగా అభివృద్ధి అవుతుంది? అది
0: ద మైటీ జైజాంటిక్ ట్రీ ఈజ్ అవుట్ ఆఫ్ ఎ టైనీ సీడ్.
1: కానీ ఆ విత్తులో ఉన్నటువంటి చెట్టు మనకి ఎవరికి కనిపించదే.
0: బట్ నో వన్ సీస్ ది ట్రీ విత్ ఇన్ ఎ సీడ్.
1: ఆ విత్తులో ఉండినప్పుడు ఏ యొక్క స్వరూపము మనకు కానరాదే.
0: No form of the tree we find in
1: కానీ ఇది పెరుగుతూ పెరుగుతూ పెద్ద వృక్షమైపోయి,
0: బట్ యాజ్ ఇట్ గ్రోస్ మోర్
1: ఆ వృక్షం లోపల అనేక కొమ్మలు రెమ్మలు అభివృద్ధి కాంచి,
0: ద ట్రీ డెవలప్స్ బ్రాంచెస్ మోర్ అండ్ మోర్,
1: దాని ఎందు కొన్ని ఫలములు కూడా మనకు గోచరమవుతున్నాయి.
0: అండ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ ప్లెంటీ.
1: ఈ ఫలములు ఇవన్నీ ఆ చిన్న విత్తనంలో ఏ రీతిగా ఇమిడి ఉన్నాయి?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ ఆర్
1: భగవంతుని యొక్క ఉనికి?
0: This is God's existence.
1: సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు,
0: smallest of the small,
1: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
0: the biggest of the big,
1: సర్వతను సాక్షి అయి ఉండునట్టి,
0: he remains as an eternal witness.
1: ఆత్మయే విత్తు, విత్తునే ఆత్మ యగును.
0: And that very self is the seed and the seed is the self.
1: కనుకనే గుడ్డులో ఉన్నటువంటి పిట్టకు గాని విత్తులో ఉన్నటువంటి వృక్షమునకు గాని ఎవరు కూడా దీనికి సరైన జవాబు చెప్పలేరు.
0: For the bird that is hatched out of the egg, nor for the tree that sprouted out of the seed,
1: ఏదో కొంతమంది వారి వారి ఊహను పురస్కరించుకుని బోధించగలరే కాని సత్యమైనటువంటి యొక్క మార్గమును సరైన రీతిగా అందించేటువంటి వారు లేరు.
0: They can only give their own interpretations and explanations, cannot expound the reality.
1: ఒక అగ్ని కణమును చూస్తే,
0: a spark of the fire,
1: అగ్ని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించవచ్చును.
0: We can see the very fire.
1: గంగ ఒక బిందువును చూస్తే, నీటి బిందువును చూస్తే,
0: ఎ డ్రాప్ ఆఫ్ వాటర్,
1: గంగ మనకు జ్ఞాపకం వస్తుంది.
0: యుల్ బి రిమైండెడ్ ఆఫ్ గంగెస్.
1: నీటి బిందువుకు గంగకు ఎంత వ్యత్యాసం ఉన్నది?
0: బట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ డ్రాప్ అండ్ రివర్.
1: అది క్వాంటిటీలో వ్యత్యాసం రావచ్చును.
0: దేర్స్ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ.
1: అంతా బిందువుల నుంచినే చేరినటువంటిదే.
0: ఎవ్రీథింగ్ ఇస్ బేసికల్లీ అవుట్ ఆఫ్
1: వర్షంలో ఒక్కొక్క బిందువు ఒక్కొక్క బిందువు కింద రాలుతుంటాది.
0: In rain we find drops of water.
1: అన్ని బిందువులు చేరి చిన్న ప్రవాహంగా రూపొందుతున్నాయి.
0: All these drops make a flow.
1: ఈ ప్రవాహములన్నీ చేరి ఒక జీవనదిలో చేరిపోతున్నాయి.
0: And they all constitute a river.
1: ఈ జీవనదులన్నీ ఇటు చేరి సముద్ర రూపాన్ని పొందుతున్నాయి.
0: All the rivers merge into ocean.
1: కాబట్టి ఈ సముద్ర స్వరూపం అంతా కూడాను నీటి బిందు స్వరూపమే.
0: So it is the drop which is the ocean.
1: అణువులోపల తానై అణువగుచు.
0: And is smaller in an atom.
1: ఘనమునందును తానుగా ఘనమవుచు.
0: And is the biggest in a big one.
1: ఘనములో ఘనము, బిందువులో బిందువు.
0: So he is a drop within a drop and
1: mightiest. చిన్న అగ్ని కణమును తీసుకుందాం.
0: Take a small spark of the fire.
1: ఈ అగ్ని కణమును తీసుకుంటే ఎంతైనా గొప్పదిగా అభివృద్ధి అవుతుంది.
0: It will grow into any extent.
1: ఈ గొప్ప ప్రజ్వలించేటువంటి ఒక మంటలకు ఏది కారణము?
0: What is responsible for
1: the అగ్ని కణమే కారణము.
0: For the entire flame bonfire, కనుకనే అతి
1: స్వల్పమైనటువంటిది,
0: సచ్ ఎ స్మాల్ ప్రిన్సిపల్,
1: అతి ఆకారహీనమైనటువంటిది కూడాను గొప్ప ఆకారాన్ని ధరిస్తూ ఉండాలి.
0: సచ్ ఎ స్మాల్ వన్ విచ్ ఇస్ ఫార్మ్లెస్ బికమ్ సో జైంట్.
1: గోచరము కానటువంటి యొక్క వస్తువులు కూడాను గోచరమైనటువంటి యొక్క పెద్ద ఆకారంగా గోచరిస్తూ ఉంటాయి.
0: ద నాన్ అపారెంట్ ఇన్ కాన్స్పిక్యూస్ బికమ్స్ కాన్స్పిక్యూస్ అండ్ అపారెంట్.
1: ఇదే విధంగానే
0: సిమిలర్లీ
1: భగవంతుని యొక్క ఉనికిని మనం కనుక్కోవాలనుకుంటే,
0: we want to know
1: ఈ జగత్తులో జరిగేటువంటి ప్రతి మార్పునకును ఒక్కొక్క ఉనికిని మనం కనిపెట్టవచ్చును.
0: ఇన్ ఎవ్రీ చేంజ్ వీ కెన్ నోటీస్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక భగవంతుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అన్నింటి ఎందు కూడా మనం చూడవచ్చును.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ యూ కెన్ సీ హిమ్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. నీవన్నీ చూస్తూ కూడాను నేను చూడలేదని భావిస్తున్నావు, నీకంటే మూఢుడు ఇంకొకడున్నాడా?
0: దో యూ హ్యావ్ బీన్ విట్నెసింగ్ వాచింగ్ యట్ యూ డినాయ్ దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్ దెన్.
1: ఈ మానవులు పుట్టి పెరగడానికి ఏది కారణము?
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మ్యాన్?
1: ఏదో తినే తిండి దీనికి ఆధారం అనుకుంటారు.
0: వి థింక్ ద ఫుడ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆ తిండిని ఎవరు సృష్టించారు?
0: హూ క్రియేటెడ్ ఫుడ్.
1: కనుక ఈ విధంగా ఒకదాని కొట్టిపోతే మూలాధారమైన తత్వము మనకు ముచ్చటగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఎక్స్ప్లెయినింగ్ యు విల్ బి నోయింగ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఈనాడు సముద్రంలో గొప్ప జలం ఉంటుండాలి.
0: యు ఫైండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
1: ఈ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: కానీ దీనికి ఒక విధమైనటువంటి ఆధారం ఉంటుండాలి.
0: బట్ హౌఎవర్ ఇట్ హెస్ గాట్ ద బేసిస్.
1: దీని ఉనికిని మనం చక్కగా విచారణ చేసినప్పుడు
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ.
1: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత. ఈ యొక్క సూర్యరశ్మి చేతనే సముద్రంలోని జలమునంతా కూడాను ఆవిరిగా మార్చుకుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది సన్లైట్, ద హీట్ ఆఫ్ ది సన్లైట్ కన్వర్ట్స్ ద వాటర్ ఆఫ్ ది సీ.
1: సముద్రంలో ఉన్నటువంటి జలము నోట్లో వేసుకుంటే త్రాగడానికి వీలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ సీ వాటర్ ఈస్ సెలైన్ సాల్ట్.
1: అంత సాల్ట్ ఇస్.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సాల్ట్.
1: అట్టి ఉప్పుగా ఉన్నటువంటి జలమును దీని ఆవిరిగా మార్చుకునేటప్పటికీ ఇక్కడ తీపి ఏర్పడుతుండాలి.
0: ద సాల్టిష్ వాటర్ బికమ్స్ ఎ క్లౌడ్ అండ్ bears the sweet water.
1: ఈ క్లౌడ్స్ పైన వాయు చక్కగా వీచిందంటే ఒకదానికొకటికి చేరి క్రమక్రమేణ వర్షముగా బిందెవుతుంది.
0: As the wind blows, the clouds meet and start raining.
1: ఈ రెయిను ఒక్కొక్క డ్రాప్ గా వచ్చేసేస్తుంది.
0: రెయిన్స్ కమ్ డౌన్ బై వేవ్ డ్రాప్స్.
1: తిరిగి డ్రాప్లంతా చేరి వంకలుగా పోతుంది.
0: ఆల్ దిస్ డ్రాప్స్ విల్ బి ఎ ఫ్లో.
1: ఈ వంకలంతా నదిగా రూపొందుతుంది.
0: అండ్ దే మోల్డ్ ఇంటూ ఎ రివర్.
1: ఈ నదులన్నీ చేరే సముద్రంగా రూపొందుతుంది.
0: ఆల్ ద రివర్స్ ఫైనల్లీ మర్జ్ ఇన్ ఓషన్.
1: పుట్టింది సముద్రం నుంచినే.
0: ఇన్ ఫ్యాక్ట్ బర్త్ ప్లేస్ ఇస్
1: ఓషన్. కానీ ఇన్ని రకములైనటువంటి యొక్క మార్పులు కలిగి
0: ఇట్ అండర్గోస్ ఆల్ దీస్ ట్రాన్స్ఫర్మేషన్స్.
1: కూర్పులు జరిగి
0: విత్ ఆల్ దీస్ ఎడిషన్స్
1: కడపటికి సముద్ర రూపాన్ని పొందిపోతుండాలి.
0: ఫైనల్లీ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది ఓషన్.
1: దీన్ని వేదాంతం కూడా చెప్పింది. ఎచ్చట పుట్టినచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి.
0: దిస్ వేదాంత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ మ్యాన్.
1: ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడికి పోవటం సత్యము.
0: ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ యు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆర్.
1: కానీ ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో
1: నేను ఎక్కడ నుంచి వచ్చాను.
0: వేర్ డు ఐ కమ్ ఫ్రమ్
1: అది తెలుసుకోవటం లేదు.
0: హీస్ నాట్ నోయింగ్.
1: తాను ఎక్కడికి పోతాడో అది అసలే తెలియదు.
0: బట్ వేర్ హీ గోస్ ఫైనల్లీ హీ డజంట్ నో.
1: నీవేదైనా ఒక జాబ్ రాసి ఒక ఫ్రెండ్ కు నీవు పోస్ట్ చేస్తే,
0: ఇఫ్ యు రైట్ ఎ లెటర్ అండ్ వాంట్ టు పోస్ట్ యువర్ ఫ్రెండ్,
1: ఆ పోస్ట్ లో వేసినటువంటి కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ వెయ్యాలి.
0: ది కవర్ షుడ్ బేర్ బోత్ ది అడ్రస్సెస్ ఫ్రమ్ అండ్ టు.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టు అడ్రస్ కానీ లేకుండా పోస్ట్ లో వేసేస్తే అది ఎక్కడ పోతుంది? డిటెయిల్స్ ఆఫీస్ కు పోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్ వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ గో టు డెడ్ లెటర్ బాక్స్.
1: కానీ అది ఎవరికి చేరదు.
0: ఇట్ విల్ నాట్ రీచ్ ఎనీబడి.
1: నీకు రాదు.
0: యూ డోంట్ గెట్ ఇట్ బ్యాక్.
1: చేరవలసిన వారికి చేరదు.
0: నాట్ టు ది అడ్రసీ.
1: కనుకనే ఇక్కడ అడ్రస్ చాలా ముఖ్యము.
0: సో అడ్రస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: నీవు వచ్చావు.
0: యూఆర్ హియర్.
1: నీవు నేను ఎక్కడ నుంచి వచ్చాను అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ అయినా నీవు తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో యువర్ ఫ్రమ్ అడ్రస్ అట్లీస్ట్.
1: నీవు చేసే కర్మలను పురస్కరించుకుని టు అడ్రస్ ఎక్కడికి పోయి చేరుతానని టు అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
0: బేసింగ్ ఆన్ యువర్ యాక్టివిటీ అండ్ యాక్షన్ అట్లీస్ట్ నో.
1: ఈనాటి మానవుడు ఫ్రమ్ అడ్రస్ తెలీదు, టు అడ్రస్ తెలీదు, వి డెడ్ ఇట్ ఆఫీస్.
0: So man today neither knows his from address nor to address.
1: Puttadam chavatam puttadam chavatam punarapi jananam punarapi maranam.
0: It is all the cycle of birth and death repeatedly.
1: Ee manam cheyavalsina pani.
0: Is that the what we do?
1: Manavuniga janminchi madhavattamunu pondi దివ్యత్వంతో మనం జీవిస్తూ కట్టగడపటికి మనం చేసేటువంటి పని ఏమిటి? చేరేటువంటి స్థానం ఏమిటి?
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ద డివినిటీ విత్ ఇన్ లీడింగ్ ది లైఫ్ ఆఫ్ ఎన్ని పర్యాయంలో
1: ఎన్ని పర్యాయంలో నటిస్తున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీవర్ బోర్న్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ లెఫ్ట్ ద బాడీ.
1: కానీ పుట్టడం చావటమే జరుగుతుండదు, కానీ ఎక్కడ పోయి చేరేది అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
0: టూ ఈవెంట్స్ బర్త్ అండ్ డెత్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ.
1: ఇలాంటి వాడు ఒక పెద్ద దొంగ వంటి వాడే.
0: సచ్ ఎ మ్యాన్ ఇస్ ఎ బిగ్ థీఫ్. బిగ్ థీఫ్.
1: ఎట్లా?
0: హౌ?
1: ఒక దొంగతనం చేశాడు.
0: ఎ థెఫ్ట్ ఇస్ కమిటెడ్.
1: ఒకరిని జైల్లో పెట్టారు.
0: వన్ ఇస్ కెప్ట్ ఇన్ ప్రిజన్.
1: ఈ జైల్లో పెట్టి 3 నెలలు శిక్షాని ఇచ్చారు.
0: అండ్ హీ వాస్ టు బి ఇన్ జైల్ ఫర్ 3 మంత్స్.
1: ఈ 3 నెలలు పూర్తి అయిన తర్వాత
0: ఆఫ్టర్ ది 3 PM
1: ఆ జైల్ సూపరింటెండెంట్ వచ్చి
0: ది జైల్ సూపరింటెండెంట్ కేమ్.
1: అయ్యా రేపటి దినమే నీ 3 నెలలు అయిపోతుంది.
0: హీ సెడ్ యువర్ పీరియడ్ విల్ బి కంప్లీటెడ్ టుమారో.
1: నీ తట్టా బుట్టా జుట్టా అంతా కూడా సిద్ధం చేసుకో.
0: యు ప్యాక్ ఆల్ యువర్ లగేజ్.
1: నీవు వెళ్ళు.
0: యు గో.
1: ఇంటికి వెళ్ళి బాగా జీవించు.
0: యు గో హోమ్ అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్. హి
1: సరే వీడు లేచాడు.
0: హి గాట్ అప్.
1: నమస్కారం అండి అన్నాడు.
0: అండ్ హి పేడ్ హిస్ రెస్పెక్ట్స్ టు సూపర్.
1: నేను వెళ్ళొస్తాను అన్నాడు.
0: హి సెడ్ I am going, I will return, he said. What is that you are not carrying your luggage?
1: నీ ప్లేట్ గాని నీ బుట్ట గాని నీ తట్ట గాని ఏమి తీసుకోవటం లేదే.
0: యువర్ ప్లేట్ ఆర్ ఎనీ బాక్స్ ఎనీ కెన్
1: చెప్తున్నాడట.
0: దెన్ ది థీఫ్
1: సేస్, ఎందుకండి తీసుకుపోవటం తీసుకురావటం, తిరిగి రేపు వస్తాను కదా అన్నాడట.
0: హీ సేస్ వై షుడ్ ఐ క్యారీ ఆల్ దిస్ బ్యాగేజ్, ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్.
1: అనగా తిరిగి ఆ దొంగతనం మానడన్నమాట, తిరిగి దొంగతనం చేస్తే తిరిగి జైలుకి వస్తాడు.
0: ఇట్ మీన్స్ హీఈస్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ దట్ స్టీలింగ్ హ్యాబిట్.
1: తిరిగి రేపటి వస్తాడు కదా, దీన్ని ఎందుకు మోసుకుని పోవాలి అన్నాడు.
0: ఎనీ హౌ యూ షుడ్ టు రిటర్న్, వై షుడ్ యూ క్యారీ బ్యాగేజ్.
1: జవాబు ఈనాటి మానవులు ఎందుకు?
0: దిస్ ఈస్ ద రిప్లై ఇన్ ద మోడర్న్ మ్యాన్ టుడే.
1: ఎక్కడికి పోతున్నావయ్యా ఏమో నాకు తెలియదు.
0: వేర్ ఆర్ యూ గోయింగ్, ఐ డోంట్ నో వేర్ ఐ
1: గో. చస్తాను, తిరిగి పుట్టుతాను.
0: I am going to die, I will be reborn anyway.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవుడిగా పుట్టాలా?
0: To know this, should you be born a human being?
1: కాదు కాదు.
0: Not necessary.
1: నేను ఆత్మ నుంచి వచ్చి పుట్టాను.
0: I am born out of this
1: ఆత్మ స్థానానికి పోయి చేరాలి.
0: I reach that state of self.
1: కనుక ఈ ఆత్మ స్థానం నుంచి నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to know the position and the state of the self. That is your existence.
1: మానవుడై పుట్టినందుకు దైవం యొక్క ఉనికిని ఏ రీతిగా నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావో మానవుడిగా కూడాను ఈ ప్రకృతి యొక్క ఉనికిని నీవు గుర్తించాలి.
0: జస్ట్ యాజ్ యూ వాంట్ టు నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఆల్సో ది ఎగ్జిస్టెన్స్ నో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాం? మొట్టమొదట
0: వేర్ ఫ్రమ్ వీ హావ్ కమ్.
1: ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎక్కడికో అర్థమే కావటం లేదు.
0: వెన్ వీ ఇన్వెస్టిగేట్ వీ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ ఇట్
1: హావ్. అగమ్య గోచరమైన స్థానం నుంచి వచ్చాము.
0: ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెనాట్ కాగ్నైజ్.
1: వర్ణించడానికి యథో వాచే నివర్తంతే అప్రాప్య మనసాసహ.
0: ద వర్డ్ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ద మైండ్ కెనాట్ కాంప్రిహెండ్ ద రిటర్న్ ఇన్ ఫ్యూచర్.
1: ఎప్పుడు మనకు అర్థమవుతుంది?
0: బట్ హౌ టు అండర్స్టాండ్ ఇట్?
1: నిజంగా మనం సరైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ ద రైట్ యాక్షన్,
1: పవిత్రమైనటువంటి పనులు చేసినప్పుడు,
0: వెన్ వీ డూ హోలీ,
1: పవిత్రమైన స్థానానికి చెందుతాము.
0: విల్ సటిల్ రీచ్ దట్ సీక్రెట్ స్టేట్.
1: అది ఏ పవిత్రమైన స్థానము? దైవత్వము.
0: దట్ ది సీక్రెట్ స్టేట్ ఈస్
1: చెడ్డ పనులు చేసినప్పుడు
0: డూయింగ్
1: చెడ్డ స్థానానికి పోయి చేరుతాము.
0: ద బ్యాడ్ యాక్టివిటీ విల్ టేక్ యు టు ద బ్యాడ్ లైఫ్.
1: అది పాప ఫలము.
0: That's the result of the sin. That is the very hell.
1: కాబట్టి నరకానికి పోతాను, స్వర్గానికి పోతాను.
0: Therefore, I either go to hell or paradise.
1: మానవుడు బ్రతికినట్టే చెప్పాలి.
0: And these things he should say while alive.
1: ఏదో చచ్చిన తర్వాత ఎక్కడ పోతానో పోతాను అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఇస్ యూస్
1: బ్రతికినట్టే నేను చేసేదంతా మంచి పనులు.
0: While alive, what all have been doing is good.
1: The confidence atanlo kaligali.
0: That confidence should be there in you.
1: Ah, nijamaina yokka nammakam tanlo puttali.
0: That faith you should have.
1: Ah, nammakam puttinappude daivam tannu premistadu.
0: When once that faith is born in you, God loves you.
1: Kanukane ekkada faith tho akkada దైవం అనేటువంటి ప్రేమ ఉంటుంటుంది.
0: సో దేర్ ఫార్ వేర్ దేర్ ఇస్ ఫెయిత్,
1: ఎక్కడ ప్రేమను అక్కడే శాంతి అనేటువంటి లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్,
1: ఎక్కడ శాంతి అనేటువంటి లభ్యమవుతుందో అక్కడే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ బ్లెస్,
1: ఎక్కడ ఆనందం లభ్యమవుతుందో అక్కడనే దైవత్వం సాక్షాత్కరిస్తాడు.
0: వేర్ దేర్ ఇస్ బ్లెస్ దేర్ యూ ఫైండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదటి నమ్మకమే లేకపోతే వీనికి గాడ్ అనేటువంటిది అర్థం కాదు.
0: Therefore, if you don't have faith, you can never understand God.
1: నీవు నీ తల్లినైనా పలానాయమా నా తల్లి అనేటువంటి నమ్మకం ఉంటే కదా ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది.
0: Unless you have got the faith so and so is your mother, you can't expect her to love you.
1: ఆమె నా తల్లియో కాదో అని సందేహపడుతుంటే ఆమె నిన్ను కూడా సందేహపడుతుంది.
0: If you doubt your mother, she starts doubting you.
1: కనుకనే యద్భావం తద్భవతి.
0: As is the feeling, so is
1: manasikku
0: the reaction.
1: Manam sachi.
0: And in fact, you are the witness to your mind.
1: Gunam sachi.
0: But the body, the virtue is the witness.
1: Muthalukku murkham sachi.
0: And for the fool, foolishness is his witness.
1: Muthalukku idhe murkham sachi.
0: And his foolishness is the evidence
1: Tanam
0: of the witness.
1: Tanam thalun nammalene kutti vadu.
0: The one who has no faith in himself, how can he repose faith in others? When he has no faith in anybody, what for is the life? So self-confidence
1: is necessary.
0: When you have self-confidence, you love the society.
1: మనం ప్రేమించినప్పుడే సర్వేశ్వరుడు మనల్ని ప్రేమిస్తుంటాడు.
0: When you love your society, God will love you.
1: కానీ ఈ సొసైటీపై మనకు ప్రేమ లేకపోతే ఇంక నిన్ను సొసైటీ ఏ రీతిగా నిన్ను ప్రేమిస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ సొసైటీ, హౌ డు యు ఎక్స్పెక్ట్ ది సొసైటీ టు లవ్ యు?
1: మొట్టమొదట ఏ ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసినా పునాది వేయాలి భద్రంగా.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎనీ హౌస్ యు షుడ్ లే ది ఫౌండేషన్.
1: కాబట్టి ఆ పునాదే కాన్ఫిడెన్స్.
0: దట్ ఫౌండేషన్ ఇస్ ది కాన్ఫిడెన్స్.
1: ఈ కాన్ఫిడెన్స్ పైనే మనం వాల్ కట్టాలి.
0: ఆన్ ద కాన్ఫిడెన్స్
1: ఫౌండేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పునాది పైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాల్ కట్టాలి.
0: దేర్ఫోర్ ఆన్ ది ఫౌండేషన్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ద వాల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ రేజ్డ్.
1: దానిపైన రూఫ్ వేయాలి.
0: ఓవర్ దట్ ద రూఫ్ ఈస్ టు బి లేడ్.
1: అదే సెల్ఫ్ సాక్రిఫైజ్.
0: దట్ సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైజ్ అవుతావో అక్కడే నీవు నివసిస్తావు.
0: ఆఫ్టర్ దట్ దేర్ యూ స్టార్ట్ యువర్ లైఫ్.
1: రూఫ్ లేకుండా ఇంటిలో నీవు జీవించలేవు.
0: వితౌట్ లేయింగ్ ద రూఫ్ యూ కెనాట్.
1: గోడ లేకుండా రూఫ్ వేయలేవు.
0: వితౌట్ వాల్స్ రూఫ్ కెనాట్ బి లేడ్.
1: గోడ లేకుండా గోడ కట్టలేవు.
0: వితౌట్ ఫౌండేషన్ యూ కెనాట్ లే.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైజ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద కాన్ఫిడెన్స్, సాక్రిఫైజ్, సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్ లైస్ ఇన్ ది కాన్ఫిడెన్స్.
1: ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆత్మ.
0: అండ్ ద వెరీ సెల్ఫ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది లభ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అటైన్ ఎనీథింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఎప్పుడు కూడిన డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్, డౌటింగ్ థామస్ గా ఉంటుంటే ఇంక నీవెప్పుడు డౌట్ మీరేది?
0: When we spend our life as a doubting Thomas, where will it end?
1: ఈ డౌట్స్ ని మనం దూరం చేయాలి.
0: We should distance ourselves from these
1: doubts. ఒక విధమైన యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop the strong faith.
1: ఈ నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే,
0: when we have this strong faith,
1: నమ్మకమును రెండు నయనములేని అంధులైరి నేడు అవని యందు.
0: You will know that in the modern world, people are blind because of lack of faith.
1: ఈ నమ్మకం లేనటువంటి వాడు బ్లైండ్ వాడితో సమానమే.
0: The one without faith is blind.
1: ఎన్నింటినో నమ్ముతున్నాడు.
0: He has faith in many.
1: ఫలాని వాడు అమెరికా వాడు అని అనుకుంటే ఆ పేరు చెప్తే చాలు, ఇతను ప్రెసిడెంట్ అనుకుంటాడు.
0: The moment he comes to know the word, the name,
1: ఎంత నీవు నమ్మినావు?
0: How did you believe it?
1: కేవలం నీ పేపర్లో రావటం వల్ల, లేకపోతే ఎవరో ఒకరు ప్రచారం చేయటం వల్ల నీవు అతని ప్రెసిడెంట్ గా భావిస్తున్నావు.
0: Because of the paper news and also other news that reach you,
1: nuisance.
0: All this news is nuisance.
1: వాడికి తగినట్టుగా వాడు రాసుకోబోడు.
0: They write accordingly to their taste.
1: నీకు హార్ట్ టు హార్ట్ దాని న్యూస్ నువ్వు తీసుకోవాలి.
0: But the real connection is heart to heart, which you take it.
1: ఎన్ని రకమైనటువంటి న్యూస్ లో వస్తుంటాయి, మంచి వస్తుంటాయి, చెడ్డ వస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ న్యూస్ యూ హావ్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఈ మంచి చెడ్డ లోపల కూడా న్యూసే ఉంటుండదు, పూర్తి గ్యాస్ ఏ ఉంటుంటది.
0: అండ్ ఇన్ దిస్ గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ దేర్ ఇస్ నో న్యూస్, నథింగ్ న్యూ, ఇట్ ఇస్ ఓన్లీ గ్యాస్.
1: ఇలాంటి దేనికంతా మనం చెవులిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈనాటి మానవుడు.
0: వీ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
1: నీ హృదయం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్ యువర్ హార్ట్?
1: కాలిపోయిందా నీ హృదయము?
0: హ్యాస్ ఇట్ బర్న్?
1: మాడిపోయిందా నీ హృదయము? కూలిపోయిందా నీ హృదయం?
0: హ్యాస్ ఇట్ ఫాలెన్ డౌన్?
1: నీ హృదయాన్ని నీవు పోషించుకోవాలి.
0: అండ్ అప్హోల్డ్, కీప్ అప్ యువర్ హార్ట్.
1: తన హృదయాన్ని పవిత్రంగా గావించుకునేటువంటి వాడికి ఎక్కడికి పోయినా క్షేమమే.
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ హోలీ అండ్ సేక్రెడ్, యూ విల్ బి గుడ్ ఎవ్రీవేర్.
1: కనుకనే మొట్టమొదట నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఇన్ ద ఫస్ట్
1: ఏమిటి అని చెప్పాను.
0: వాట్ డిడ్ హీ సే?
1: కదిలేటువంటి హృదయం కలిగినటువంటి యొక్క పేరు నేను ఏ విధంగా జీవించగలను?
0: అండ్ వెన్ దిస్ హార్ట్ విచ్ హాస్ బీన్
1: కాన్స్టెంట్ గొప్ప సంపద అయినా నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఇన్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ.
1: కూలి అయినా నాకు ఆనందమే.
0: అండ్ ఇట్ ఇస్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: ఎప్పుడు
0: వెన్
1: కోర్కెలు అది మీ త్రొక్కు కూలి మేలు.
0: అండ్ వన్స్ యూ కంట్రోల్ యువర్ డిజైర్, లిటిల్ పిటెన్స్ ఇస్ ఎనఫ్.
1: నిజమైన అదే కూలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్
1: కూలి చాలు మనకు.
0: లిటిల్ రివార్డ్ ఇస్ ఎనఫ్ టు క్యారీ ద లైఫ్.
1: ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: ఏ విధమైనటువంటి దీన్ని కూడా నువ్వు నిగ్రహించడం లేదు.
0: ఈ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఎనీథింగ్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది పూర్తి నశించిపోయింది.
0: సెన్స్ కంట్రోల్ ఇస్ టోటలీ గాన్.
1: ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు
1: మానవునికి ఉండవలసినటువంటి ఇంద్రియాలు ఉంటున్నాయి.
0: Man has senses.
1: ఈ ఇంద్రియాలు సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద సెన్సెస్.
1: కన్నులను ఇచ్చిన నీకు తెలుసా?
0: యు నో వై ఐస్ ఆర్ గివెన్?
1: అందరిని చూచే నందులు.
0: ఇస్ ఇట్ సింప్లీ వాచ్ ఎవరి?
1: కాదు కాదు. కైలావాస ఆవాసుని కన్నులారా కాంచేందుకురా?
0: టు సీ గాడ్ ఇన్ టోటల్ ఇన్ఫో.
1: చెవులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఇయర్స్?
1: చెడ్డ మనుషులు వినుటక?
0: ఇస్ ఇట్ ఓన్లీ లిసన్ టు గాసిప్?
1: కాదు కాదు కాదు కాదు కాదు. దివ్యమైన పరమాత్మ నామ స్మరణను వింటుకే.
0: ఓన్లీ లిసన్ టు ది గాడ్స్ నేమ్, హోలీ నేమ్.
1: పాదములు నిలిచింది ఎందుకు తెలుసా?
0: యు నో వై ఫీట్ ఆర్ గివెన్?
1: సందులు గొందులు తిరుగుటక.
0: ఇస్ ఇట్ వాక్ అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్?
1: కాదు కాదు కాదు.
0: నో నో నో.
1: సాక్షాత్కారమైన దైవాన్ని ప్రదక్షిణ చేయుటకు.
0: ఓన్లీ టు సర్కమాంబులేట్ రౌండ్ ది టెంపుల్.
1: ఈ అంగములంత దేనికోసం ఇచ్చారు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో వై ద సెన్సెస్ ఆర్ గివెన్ టు మ్యాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
0: వీఆర్ రెడీ టు లిసన్ టు ఆల్ ది వెయిన్ గాసిప్ అండ్ స్టోరీస్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగానుండరేలా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్ యూఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ద నెక్టరైన్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఆఫ్ గాడ్.
1: ఏమిటి ఏమిటో వినడానికి రెండు చెవులు కాదు ఇంకా 12 చెవులు పెట్టుకుని వింటాడు.
0: Not only 2 years, you will have many more to listen to rumors.
1: కానీ భగవంతుని నామస్మరణ వినాలంటే రెండు చెవులు కూడా మూసిపోతాయి.
0: But to listen to holy matchless name of God, he closes his ears.
1: ఎందుకోసం ఇచ్చిండే ఈ చెవులు?
0: Why the ears are given?
1: అలాంటి చెవులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If we don't hear, what for are they?
1: కనుకనే సద్వినియోగం గావించాలి ఒక్కొక్క ఇంద్రియము.
0: So all of the senses must be properly used.
1: ఇది బుద్ధుడు చేసినటువంటి సాధన.
0: This is the spiritual practice.
1: బుద్ధుడు ఏ విధంగా చేశాడు?
0: హౌ డిడ్ బుద్ధ డు?
1: గొప్ప మహనీయులందరినీ దర్శించాడు.
0: హీ మెట్ మెనీ నోబుల్
1: పీపుల్. మహానుభావుల దగ్గరికంతా వెళ్లాడు.
0: హీ మెట్ ఎవ్రీబడీ.
1: వారి ప్రబోధనలంతా విన్నాడు.
0: హీ లిసన్ టు దేర్ టీచింగ్స్.
1: వారు రచించిన గ్రంథాలంతా చదివాడు.
0: హీ హస్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్.
1: కష్టపడి ఏం చేశాడు? గ్రంథాలు పారవేశాడు.
0: అల్టిమేట్లీ హస్ థ్రోన్ ఆల్ ద బుక్స్.
1: ప్రయాణాన్ని మానుకున్నాడు.
0: అండ్ హీ స్టాప్డ్ హిస్ పిల్గ్రిమేజ్.
1: మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను నేను సద్వినియోగం చేస్తున్నానా లేదా.
0: He started questioning whether I am making proper use of the senses or not.
1: అది సద్వినియోగం చేయనప్పుడు నేను ఎన్ని చదివి ప్రయోజనం ఏమిటి?
0: The senses are not properly used, what for is this coming?
1: నేను ఎంతమందిని దర్శించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of meeting great people?
1: ఎన్ని విధములైన శ్రవణం చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of listening?
1: కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగము.
0: So they are all useless, he felt.
1: అని మొట్టమొదట కన్నులు బుద్ధి చెప్పాడు.
0: So first he corrected his vision.
1: ఓ నేత్రమా,
0: ఓ ఐ,
1: సమ్యక్ దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ లుక్స్.
1: ఆ సమ్యక్ దృష్టిని పెంచుకునేటప్పటికీ
0: దెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ లుక్స్,
1: సమ్యక్ వాక్ వచ్చేసేసింది.
0: దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ వర్డ్స్.
1: ఆ సమ్యక్ వాక్ వచ్చేటప్పటికి
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ వర్డ్స్,
1: సమ్యక్ థాట్స్ అంతా బయలుదేరినాయి.
0: దట్ లీస్ట్ గుడ్ థాట్స్.
1: సమ్యక్ థాట్స్ వచ్చేటప్పటికి
0: వెన్ వన్స్ ఆర్ గుడ్ థాట్స్,
1: సమ్యక్ జీవితమే జరిపింది.
0: దట్ లీడ్స్ టు గుడ్ లైఫ్.
1: కనుక నేను మొట్టమొదట అన్ని చేశాడు. కట్టగడపటికి ఇంద్రియాన్ని అరికట్టుకోవటం ఇదే నిజమైన సాధన.
0: Having undertaken all religious pursuits, first he started with the sense control.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకునక విన్నవన్నీ వినటము, చూచినవన్నీ చూడటము, చేసినవన్నీ చేయటము, తిన్నవన్నీ తినటము, ఈ విధంగా ఉంటుంటే తాను ఏ రీతిగా జీవించగలడు?
0: Without controlling the senses, if he looks in a wayward way, paying heed to all that is said, doing all deeds which he is not supposed to, what for are these spiritual practices?
1: Shirdi lopala Chandubhai Patel aneetundi shishyu undeetundi vaadu.
0: Chandubhai Patel was an ideal disciple.
1: ఆ చందుబాయి పటేలు, మహాలక్ష్మతి, చంద్రాకరు వీరందరూ కూడా ఒక సెట్ వారు.
0: మహాలక్ష్మతి, చందుకర్ వారు, they belong to the same group.
1: Chandubhai Patel chala parama bhaktudu.
0: Chandubhai Patel was an ardent devotee.
1: Adanu goppa srimantudu.
0: Is a very rich man.
1: Anni vidhala kudanu vyaparamlo chala dandiga aadayam ochindi.
0: In business he earned lots of money.
1: కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ వాస్ యూజింగ్ ది మనీ ఇన్ రైట్ వే.
1: ఒకనాడు
0: వన్ డే
1: ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అతని ఇంటికి వచ్చాడు.
0: ఏ బిగ్ బిజినెస్ మ్యాన్ విజిటెడ్ హిమ్.
1: కూర్చున్నాడు.
0: హీ సాట్ దేర్.
1: కూర్చున్నప్పుడు చందుబాయి పటేల్ పూజ రూమ్ లో ఉంటున్నాడు.
0: చందుబాయి పటేల్ వాజ్ ఇన్ హిస్ పూజ రూమ్.
1: చూచాడు వాచ్ ని.
0: యు నోటీస్ ద టైం.
1: గంటలైంది గంటలైంది ఇంకా ఆ పూజ రూమ్ నుంచి రాలేదు.
0: అండ్ హి హస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ది పూజ రూమ్. హి స్పెంట్ అవర్స్ అండ్ అవర్స్.
1: విసుగు ముట్టిపోయింది ఈ బిజినెస్ మ్యాన్ కు.
0: అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ వాజ్ వెక్స్డ్.
1: కోపం వచ్చింది.
0: అండ్ హి వాజ్ వెరీ యాంగ్రీ.
1: ఆ చందుబాయి పటేల్ బయటకు వస్తానే
0: ద మూమెంట్ చందుబాయి పటేల్ కేమ్ అవుట్,
1: నీకు కావాల్సినంత ధనం ఉంది,
0: యు ఆర్ రిచ్ ఎనఫ్,
1: నీకు ఇంటి నిండుకు పిల్లలున్నారు,
0: యు గాట్ చిల్డ్రన్ టు,
1: కావలసినంత నీకు సిరి సంపదలంతా ఉన్నాయి,
0: యు గాట్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్,
1: అన్ని ఏది తక్కువ లేదు,
0: దేర్ ఇస్ నో డెత్ ఆర్ షార్టేజ్,
1: ఆరోగ్యమా మహాభాగ్యంగా ఉంటుండాలి,
0: యు ఆర్ వెరీ రిచ్ మ్యాన్,
1: ఆరోగ్యం,
0: అండ్ యు ఆర్ వెరీ హెల్తీ,
1: అన్ని ఉండి కూడాను ఎందుకు భగవంతుని పూజిస్తున్నావు?
0: వై డు యు వర్షిప్ గాడ్ స్టిల్?
1: అప్పుడు ఆ చందుబాయి పటేల్ చెప్పాడు.
0: దెన్ చందుబాయి పటేల్ సెడ్,
1: అయ్యా నేను భగవంతుని ప్రార్థించటము ఈ ఆరోగ్యం కోసమని కానీ, సిరి సంపదల కోసం కానీ, ధన కనుక వస్తు ఆనాదుల కోసం కానీ కాదు కాదు కాదు.
0: హి సెడ్, సార్, ఐఎమ్ నాట్ ప్రేయింగ్ టు గాడ్ ఫర్ హెల్త్ ఆర్ వెల్త్ కంఫర్ట్స్ ఆర్ కన్వీనియన్సెస్. నో,
1: నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నటువంటిది నేను ఎందుకు కోరాలి?
0: దెన్ ఐ హావ్ ఆల్ దీస్, వై షుడ్ ఐ ప్రే టు గాడ్ ఫర్ దెమ్? నాకు
1: బుద్ధి తక్కువ కాదు.
0: I am not foolish.
1: నా దగ్గర లేనటువంటి దాన్ని నేను భగవంతుని కోరుతున్నాను.
0: I should pray to God to have that what I don't have.
1: మరి నీకు అన్ని ఉన్నాయి కదా, నీ ఎందుకు కోరటం ఇంతసేపు భగవంతుణ్ణి?
0: Why should you pray to God so long when you have everything?
1: అయ్యా నాకు ఆనందం లేదు.
0: Sir, I don't have bliss.
1: ఈ ఆనందమునకంత నిలయుడు భగవంతుడే.
0: In fact, the bliss is in the hands of God.
1: ఆనందమును ప్రసాదించమని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God so that he to make me blissful.
1: నాకు సర్వ సౌఖ్యములు ఉంటున్నాయి.
0: I have all comfort.
1: సర్వ సదుపాయములు ఉంటున్నాయి.
0: All convenience.
1: కానీ మానసిక శాంతి నాకు లేదు.
0: But I don't have mental peace.
1: ఈ శాంతికంత ఆధారభూతుడు భగవంతుడే.
0: And God is the center of all peace.
1: కనుక నేను నా దగ్గర లేనటువంటి ఆనందము శాంతి.
0: So what I don't have are the peace and bliss.
1: ఈ ఆనందమును శాంతిని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను.
0: I am praying to God to confer peace and bliss.
1: అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ అనుకున్నాడు, వరే ఇంత గొప్పవాడైనా కూడాను ఇంకా సిరి సంపదల కోసం ప్రార్థిస్తున్నాడేమో అనుకున్నాను. కాదు కాదు, నాది చాలా బుద్ధి తక్కువ.
0: Then businessman could know his mistake.
1: మానవుడు ఎందుకోసం భగవంతుని ప్రార్థించాలి?
0: Why should man pray to God?
1: తన దగ్గర లేనటువంటి వస్తువును భగవంతుని నుంచి అందుకునే కోసం ప్రార్థించాలి.
0: He should pray to God to receive that which is not with him.
1: మానవునికి అన్ని ఉంటున్నాయి, సాధించవచ్చు.
0: Man can achieve anything.
1: ఏమైనా సాధించవచ్చును.
0: He can attain anything.
1: కానీ ఆనందాన్ని శాంతిని మాత్రము దైవం నుంచి తప్ప అన్ని స్థానంలో సాధించలేడు.
0: But bliss and peace could be received only from God.
1: కనుక దానికోసం భగవంతుని ప్రార్థించటము.
0: For that purpose one has to pray.
1: ఆ సత్యాన్ని గుర్తించాడు ఈ యొక్క బిజినెస్ మ్యాన్.
0: This businessman has understood this truth.
1: అప్పటి నుంచి చాందుబాయ్ పటేల్ పరమ భక్తుడు.
0: And right from the beginning Chandubhai Patel is an ardent devotee.
1: అతను షిర్డీకి పోయేటువంటి వాడు.
0: He used to visit Shirdi
1: frequently. పోయినప్పుడంతా కూడాను అక్కడ 10 మందికంత భోజనాలు పెట్టేటువంటి వాడు.
0: And he used to serve food to many.
1: ఇది కేవలం ఏమనుకునేటువంటి వాడు.
0: What was his feeling?
1: బాబా నేను ఎవరికో పెడుతున్నాను కాదు, మీకే పెడుతున్నాను.
0: హీ సర్వ్డ్ ఫుడ్ టు ఎవ్రీబడీ బాబా, నాట్ విత్ ది ఫీలింగ్ దట్ ఐ
1: యామ్ సర్వభూతానాం. నీవే ఉన్నావు కదా,
0: యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్, దేర్ ఫోర్ ఐఎమ్ ఆఫరింగ్ టు యు.
1: అందరికీ పెట్టింది నీకు పెట్టినమే,
0: దేర్ ఫోర్ యు ఐ సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు
1: సర్వింగ్ యు. కుక్కను పిలిచి దాటికి కూడా అన్నం పెట్టేవాడు.
0: అండ్ యు సర్వ్ feed dogs also.
1: కానీ అది డాగే, కానీ అది డాగ్ కాదు, రూపంలో అతను గాడే.
0: జో ఇన్ ఫార్మ్ ఇట్ ఇస్ డాగ్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఇస్ గాడ్.
1: కానీ లోకులంతా కూడా బాహ్య దృష్టిలో వెళ్ళినంతా కూడా డివోజీ డాగ్ అని పిలుస్తారు.
0: బట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ ఓన్లీ
1: తత్వాన్ని గుర్తించినటువంటి వాడు జీవోడి గాడ్ అని పిలుస్తాడు.
0: బట్ ద వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్ హీ విల్ కాల్ జీవోడి గాడ్.
1: డివోజీ నుంచి ఇట్టపోతున్నాడు, ఇంకో డివోజీ నుంచి ఇట్ట వస్తున్నాడు.
0: వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డివోజీ వైల్ అదర్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జీవోడి.
1: ఒకటి అవుట్,
0: and one is entrance, another is exit.
1: Management దే ఒక మాయా.
0: This in is out
1: illusion. Is freedom.
0: The out is liberation, freedom.
1: Freedom కోసం తాను ఆ విధంగా సర్వులు యందు కూడా దైవమే ఉన్నాడని విశ్వసిస్తున్నాడు.
0: So for this liberation, out, exit, he was struggling hard.
1: నానక్ కూడా చాలా గొప్ప భక్తుడే.
0: నానక్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ డివోటీ.
1: అతను కూడాను పరమ భక్తుడు.
0: ఇస్ ఏ గ్రేట్ డివోటీ.
1: బాబా అంటే చాలా ప్రాణము.
0: అండ్ కన్సిడర్స్ బాబా ఇస్ హిస్ వెరీ లైఫ్.
1: కానీ ఏం చేసేది, కొన్నిసార్లు సంసార బాధ్యతలు ఉన్నాయి.
0: బట్ హి హస్ గాట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ.
1: బాబానే చెప్పేశాడు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉండు.
0: బాబా సెడ్ యు డూ యువర్ డ్యూటీ.
1: కొంతకాలం అయ్యేటప్పటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: డాటర్ ఇన్ లా గర్భంగా ఉంటుంది.
0: షీ వాజ్ ఇన్ ద ఫ్యామిలీ వే.
1: ప్రసవేదంతో చాలా బాధపడుతుండాలి.
0: అండ్ షీ సఫరింగ్ ఫ్రమ్ లేబర్ పెయిన్.
1: అప్పుడు బాబా ప్రార్థించాడు నానా.
0: అండ్ నానా ప్రేడ్ టు బాబా.
1: కానీ ప్రార్థించి ప్రయోజనం లేదు.
0: బట్ ఇట్ వాజ్ ఇన్ వెయిన్.
1: చెప్పినాడు కదా విభీషణుడు, రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని 24 గంటల సేపు రామనామస్మరణ చేశాడు.
0: యాజ్ ఇట్ వాజ్ ఆల్రెడీ సెడ్, విభీషణ చాంటెడ్
1: రామ అంటే ఎంతో ప్రీతి.
0: And he loves Rama.
1: Ento prema.
0: He loves him intensely.
1: Kani Ramanu sutte kada Sita. Sita vachi 10 nellalu ayipoyinte aamnu okka thurayina poyi nivu darshinchava.
0: Sita is property of Rama. Though she has been here for the last 10 months, he never
1: Sita karyamlo emaina Rama karyamlo emaina nivu palgonnava.
0: Have you participated in Rama's mission?
1: అని హనుమంతుడు ప్రశ్నించాడు.
0: దట్ వాజ్ ది క్వశ్చన్ ఆఫ్ హనుమాన్.
1: పిచ్చివాడా, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
0: ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్.
1: స్మరణకు తగిన సేవను కూడా చేయాలి అన్నాడు.
0: అలాంగ్ విత్ ది చాంటింగ్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ ఆల్సో సర్వ్.
1: పరిగెత్తిపోయాడు, రామా రామా రామా రామా అని సముద్ర తీరంలోకి వెళ్ళాడు.
0: దెన్ హీ ర్యాన్ రిపీటింగ్ హిస్ నేమ్ టువర్డ్స్ ది సీ షోర్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: నామస్మరణ చేశాడు నానా.
0: నానా రిపీటెడ్ గాడ్స్ నేమ్.
1: కానీ ఏం చేసేది, వదిలిపెట్టి షిరిడీకి పోదామనుకుంటే ఈమెను వదిలిపెట్టి పోవడానికి ఎవరి ఇంట్లో మగవారు లేరు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు గో ఓవర్ టు షిరిడీ బికాస్ ద డాటర్ లైజ్ అట్ హోమ్.
1: బాబా నీవే మా దిక్కు, నీవే మాకు సంరక్షకుడు.
2: బాబా యు ఆర్ ఓన్లీ ది రిఫ్యూజ్ ఇన్ ది ఎటర్నల్ ప్రొటెక్టర్.
1: దీనిని చక్కగా విన్న తక్షణమే
2: ద మూమెంట్ ఇట్ ఇస్ హర్డ్
1: అక్కడ ఒక బాబు ఉన్నాడు.
2: దేర్ ఇస్ వన్ బాబు,
1: వాడి పేరు శ్యామ్.
2: హిస్ నేమ్ ఇస్ శ్యామ్.
1: శ్యామ్ ని పిలిచాడు.
2: హీ కాల్డ్ శ్యామ్.
1: శ్యామ్, ఇగో ఇవ్వు తీసుకుని పోయి పలాని గ్రామం లోపల అహ్మదాబాద్ దగ్గర అక్కడ నానా ఇంటికి పోయి ఇచ్చేసేయ అన్నాడు.
2: సో హీ కాల్డ్ శ్యామ్ అండ్ గేవ్ హిమ్ విభూతి, గో టు దట్ విలేజ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు నానా.
1: ఎక్కడ పోవడానికి ఒకటిన్నర దినం పట్టాలి.
2: ఇట్ విల్ టేక్ వన్ అండ్ హాఫ్ డేస్ టు గో టు దేర్.
1: నువ్వు పో అన్నాడు.
2: హీ సెడ్ యు గో.
1: బయటకు వచ్చేటప్పటికి ఒక ట్యాక్సీ నిలుచుకుంటున్నాడు.
2: అవుట్ సైడ్ దేర్ వాస్ ఎ ట్యాక్సీ వెయిటింగ్.
1: ఆ ట్యాక్సీలో కూర్చున్నాడు.
2: హీ సాట్ దేర్.
1: ఆ ట్యాక్సీ వాడు చెప్పాడు నేను అహ్మదాబాద్ పోతున్నానన్నాడు.
2: ట్యాక్సీ వాలా సెడ్ దట్ హీస్ గోయింగ్ టు అహ్మదాబాద్.
1: పోయింది.
2: ఇట్ వెంట్
1: నేరుగా నానా ఇంటి దగ్గర పోయి దిగింది.
2: స్ట్రైట్ వెంట్ అండ్ స్టాప్ దేర్.
1: ఎంతసేపు కాలేదు, అన్ని క్షణాలపైన జరిగిపోయినాయి.
2: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ విదిన్ కపుల్ ఆఫ్ మూమెంట్స్.
1: అక్కడ పోయి దిగేటప్పటికి
2: దాని
1: పేరు టాంగా అని పిలిచేవారు పూర్వము.
2: అండ్ ఇట్ వాస్ కాల్డ్ దిస్ కాల్డ్ టాంగా.
1: అప్పుడు బయటకు వచ్చాడు ఈ నానా.
2: నానా కేమ్ అవుట్ ఆఫ్ హిస్
1: నానా, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు.
2: హి సెడ్ హు ఆర్ యు, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: అయ్యా నన్ను బాబా పంపించాడు, నా పేరు శ్యామ్ అన్నాడు.
2: హి సెడ్ బాబా హాస్ సెంట్ మీ నేమ్.
1: బాబా పంపించాడా, ఏమని చెప్పాడు అన్నాడు. ఇది ప్రసాదం ఇచ్చి మీ కోడలికి ఇమ్మన్నాడు అన్నాడు.
2: డిడ్ బాబా సెండ్ యు, వాట్ ఇస్ దిస్ వాస్ హిస్ మెసేజ్. హి సెడ్ దిస్ విభూతి గివెన్ టు మీ.
1: నీళ్ళలో కలిపాడు, కోడలికి ఇచ్చింది, క్షణంలో ప్రసవం అయిపోయింది.
2: హి మిక్స్డ్ దిస్ విభూతి ఇన్ వాటర్ అండ్ గేవ్ టు డాటర్ ఇన్ లా, షీ డెలివర్డ్ ఇమిడియట్లీ.
1: తర్వాత వచ్చి చూస్తే ట్యాక్సీ లేదు, శ్యామ్ లేడు.
2: దెన్ హి కేమ్ అవుట్. హి డిడ్ నాట్ నోటీస్ ది టాంగా నార్ ది టాంగా వాలా.
1: ఊరంతా తిరిగాడు.
2: హి వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ది టాంగా వాలా.
1: టాంగా కనిపించలేదు.
2: హి డిడ్ నాట్ నోటీస్
1: టాంగా. ఇక్కడ శ్యామ్ కూడా కనిపించలేదు.
2: నార్ శ్యామ్.
1: ఇదంతా బాబా చేసినటువంటి మాయలు.
2: ఇట్ వాజ్ ఆల్ ది డ్రామా ఆఫ్ మాయా ఆఫ్ బాబా.
1: బాబా డ్రామాలు ఆడనటువంటి డ్రామానే లేదు.
2: దేర్ ఇస్ నో డ్రామా దట్ ఇస్ నాట్ ఎనాక్టెడ్ బై డ్రామా.
1: బెస్ట్ యాక్టర్
2: బాబా. ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఎవ్రీ డ్రామా.
1: కనుకనే బాబానే వచ్చి ఇన్ని యాక్ట్ చేసిపోయినాడు ఇక్కడ.
2: ఇట్ ఓన్లీ బాబా హూ యాక్టెడ్ హియర్.
1: అప్పుడే ఆ పుట్టినటువంటి మనమడికి బాబా అని పేరు పెట్టాడు.
2: అండ్ ద న్యూ బార్న్ బేబీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ బాబా.
1: ఈ విధంగా అనేక చిత్రములైనటువంటివి ప్రతి భక్తులకు జరుపుతూ వచ్చారు.
2: సో మెనీ మిరకిల్స్ హ్యాపెన్ టు డివోటీస్.
1: చెప్పారు కస్తూరి పైన స్వామి కూర్చున్నప్పుడు ఒక నిమిషంలో దేహాన్ని వదిలిపెట్టాడు.
2: కస్తూరి స్వామి లెఫ్ట్ హిస్ బాడీ వెన్ కస్తూరి వాస్ హియర్.
1: కాచుకున్నాడు.
2: హి వెయిటెడ్.
1: కస్తూరి ఉన్నాడు, లోకనాథం ఉంటున్నాడు, సూరయ్య ఉంటున్నాడు.
2: కస్తూరి అండ్ సూరయ్య అదర్స్ వర్ దేర్. లోకనాథం వాస్ దేర్.
1: ఈ ముగ్గురు పాపం నేను పరుండేంత వరకు కూర్చునేవాడు.
2: ఆల్ ది త్రీ వర్ వెయిటింగ్.
1: చాలా భక్తులు పాపం.
2: దే ఆర్ ఆర్డెంట్ డివోటీస్.
1: వీరందరూ చాలా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండే.
2: దే హావ్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్.
1: ఒకరికొకరు సైకిల్ చేసుకుంటున్నారు, కంటిన్యూ కాచుకుంటున్నారు.
2: దే వర్ జస్ట్ సిగ్నలింగ్ ఈచ్ అదర్ స్టార్టెడ్ క్రైయింగ్.
1: ఇది ఉన్నట్టుండి ఈ విధంగా దేహాన్ని వదిలిపెట్టేదారే బాబా.
2: దే వర్ ఆస్కింగ్ క్వశ్చనింగ్ దెమ్సెల్స్ హౌ ఇస్ దట్ బాబా హస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బాడీ.
1: లోకనాథం పాదాల పైన పడ్డాడు, ఒకే ఏడుపు ఏడుస్తున్నాడు.
2: లోకనాథం ఫెల్ అట్ ది ఫీట్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్.
1: కానీ కస్తూరికి అంతో ఇంతో కొంచెం తెలుసును.
2: బట్ కస్తూరి నోస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఏడ్వకండి, దీనికి మనం ఆనందించాలి.
2: హి సెడ్ డోంట్ క్రై, బి హ్యాపీ.
1: ఎవరు ఏడ్చినారో ఏమో, వారిని ఏడుపు నివారణ గావించుకునే కోసం స్వామి వెళ్లాడు.
2: సమ్వన్ మస్ట్ బి క్రయింగ్ ఎల్స్వేర్, సో స్వామి వెంట్ ఇన్ రెస్పాన్స్.
1: ఆ విధంగా చెప్పి
2: సో సేయింగ్
1: వారికి అంత ధైర్యం చెప్పేటప్పటికి తర్వాత 2 గంటల తర్వాత నేను తిరిగి ఆ దేహంలో ప్రవేశించాను.
2: After 2 hours, Bhagavan came back to this body.
1: అప్పుడు చెప్పాడు కస్తూరి.
2: దెన్ కస్తూరి సే,
1: స్వామి
2: స్వామి,
1: మీరు భక్త సంరక్షణకు మేము వద్దని చెప్పము.
2: విల్ నెవర్ సే నో వెన్ యూ వాంట్ టు హెల్ప్ యువర్ డివోటీ.
1: కానీ మీరు ఇష్టం వచ్చిన చోటుకు పోయి వాడు రక్షించండి.
2: యూ మే గో ఎనీవేర్.
1: భక్తులను రక్షించడం కూడా నా వద్దని చెప్పిన దానికి నేను ఎవరు అర్హతని.
2: వాట్ అథారిటీ ఐ హావ్ టు సే నో వెన్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ డివోటీస్.
1: కాబట్టి మీరు వెళ్ళండి.
2: యూ గో స్వామి.
1: కానీ దేహాన్ని మాత్రం వదిలిపోకండి.
2: బట్ డోంట్ డ్రాప్ యువర్ బాడీ అండ్ గో లైక్ దాట్.
1: మీరు ఇక్కడనే ఉంటుండి కూడా అక్కడ పోయి చూడవచ్చును కదా.
2: In fact, you can be here still.
1: ఆనాడు కస్తూరి సూరయ్య ప్రామిస్ తీసుకున్నారు.
2: Then Kasturi and Suraya took promise from Bhagavan.
1: నేను దేహాన్ని వదులుతాను కానీ ప్రాణం ఉంటుంది.
2: But I may drop the body, but there will be life there.
1: నేను అక్కడికి పోయి వారి పని పూర్తి చేసుకుని వస్తాను.
2: I'll go there.
1: మాట ఇచ్చాను.
2: I'll go and complete my work.
1: అందువల్లనే ఈనాడు ఇప్పుడు ఎక్కడైనా కూడా పోతే దేహంతో వెళుతున్నాను కానీ ప్రాణం మాత్రం ఉంటుంటాయి.
2: భగవాన్ ఈజ్ రీచింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ దేర్ ఇస్ లైఫ్ హియర్ ఇన్ దిస్ బాడీ.
1: ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి సమస్యలు
2: దేర్ ఆర్ సర్టన్
1: అనేక రకములుగా ఎన్నో జరుగుతూ ఉంటుంటాయి.
2: మెనీ మెనీ హావ్ బీన్ హ్యాపెనింగ్.
1: చిత్రంబులు
2: పెక్యూలియర్.
1: చిత్రంబులు విచిత్రంబులు
2: దేర్ మిస్టరీస్.
1: విష్ణులోక చారిత్రంబులు
2: ద స్టోరీస్ ఆఫ్ లార్డ్.
1: అన్ని కూడా అంతా ఒక చరిత్రములే.
2: దట్స్ ఆల్ ఎ హిస్టరీ.
1: ఆ చరిత్రను చెప్పాలంటే సాధ్యం కాదు.
2: ఇట్ నాట్ పాసిబుల్ టు గో త్రూ ఇన్ ఫోర్.
1: ప్రతి మానవుని ఎందుకు పవిత్రమైన ఆత్మ ఉంటుంది.
2: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సీక్రెట్ సెల్.
1: అది పానకంలో ఉన్నటువంటి ఒక చక్కెర వలె.
2: దట్ ఈస్ లైక్ షుగర్ ఇన్ ఎ సిరప్.
1: ప్రతి మానవుని ఎందుకు ఒక పానకం అనేటువంటి మనసు ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ది సిరప్.
1: మనసు అనేటువంటి దాంట్లో దైవత్వం అనేటువంటి ఒక చక్కెర కలిపింది.
2: And then you find the divinity has mixed this sugar in this syrup of the mind.
1: Raso vaisaha ani vedamulu cheptunnadu.
2: Veda declares as rasa essence.
1: Rasa swaroopudai untunnadu.
2: God in the form of rasa essence.
1: Aa rasame lekapothe vidu neerasudaipothadu.
2: Without this rasa essence is neerasa weak.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని ఇంకొకరు పిలవనక్కర్లేదు, ఇంకొకరు దానికి సహాయం చేయనక్కర్లేదు.
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్, నో వన్ నీడ్స్ ఎనీబడీస్ హెల్ప్.
1: కానీ నమ్మకం లేనటువంటి పరిస్థితిలో 10 మంది సహాయం చేయాలి.
2: బట్ వెన్ యూ ఆర్ ఫెయిత్లెస్ యూ నీడ్ హెల్ప్ బై 10 పీపుల్.
1: ఎంతమంది సహాయం చేసినప్పటికీ ఆ నమ్మకం లేనటువంటి వానికి ప్రయోజనం ఉండదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఓవర్, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్, ఇట్ ఇస్
1: డెడ్ బాడీకి అలంకారం చేసినట్టుగా ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డెకరేషన్ టు ది డెడ్ బాడీ.
1: చేసి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది ప్రయోజనం ఉండదు.
2: ఇట్ ఈస్ యూస్లెస్.
1: కనుకనే మొట్టమొదటి అంతో ఇంతో నమ్మకం ఉండాలి.
2: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ టు సమ్ ఎక్స్టెంట్ టు బిగిన్.
1: ఆ నమ్మకం కూడా పవిత్రమైనటువంటి నమ్మకంగా ఉండాలి.
2: ఇట్ షుడ్ బి హోలీ అండ్ సీక్రెట్.
1: అచంచలమైనటువంటి నమ్మకంగా ఉండాలి. అప్పుడే ఏమైనా చేయవచ్చును.
2: దెన్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్.
1: కనుకనే
2: సో
1: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వీగాదే.
2: సావిత్రి ఇస్ ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు ద లైఫ్.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
2: చంద్రమతి బిలాంగ్స్ టు దిస్ కల్చర్ ఆఫ్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్స్
1: భారతీయగాదే. కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దళా జాతగాదే.
2: సీత హ్యాస్ డిక్లేర్డ్ హర్ చెస్టిటీ బై స్టెపింగ్ ఇంటూ ద ఫైర్.
1: కిరిషి దుర్మద కిరాతి భూతిగా ఆవించే దమయంతి భారత రమణిగాదే.
2: దమయంతి వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అనిహిలేషన్ ఆఫ్ ఆల్ ద వికెట్ పీపుల్.
1: సప్తసాగర వేష్టి పద్మాసనమున భరతదాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి. అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే. భారతదేశము అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానంలో ఉండేటువంటిది.
2: భారత్ ఈజ్ ది టీచర్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్.
1: అలాంటి భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశంలో జీవించి, భారతీయ సంస్కృతి అంతో ఇంతో కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంక భారతీయుడని ఏ విధంగా చెప్పి ప్రయోజనమే?
2: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ భారత్ అండ్ గ్రోయింగ్ ఓవర్ హియర్, ఇఫ్ యూ డోంట్ నో ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కానీ ఈనాటి భారతీయుడు కూడాను
2: భారతీయ టుడే
1: భారతీయ అనేటువంటి ఒక పేరు మాత్రమే ఉంటుంది, కానీ భారతీయ వేషంలో మాత్రమే ఉంటుంది కానీ బయట తట్టి ప్రపంచంతో చాలా పక్షుల వలె కాకుండా పశువుల వలె ప్రవర్తిస్తున్నాడు.
2: But behaving worse than a bird and animal.
1: అలాంటి కలిగినటువంటి వానికి భగవంతుడు ఏ రీతిగా దక్కుతాడు, చిక్కుతాడు?
2: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్?
1: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తనలన్నీ కూడా పశువు కంటే హీనమైపోయినాయి.
2: ద హ్యూమన్ బిహేవియర్ టుడే ఇస్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: రాక్షసుల కంటే హీనమైపోయినాయి.
2: వర్స్ దెన్ ఎ డెమన్.
1: శ్రీనివాస్ చెప్పాడు.
2: శ్రీనివాస్
1: ఒక రాక్షసి పేరు చెప్పాడు.
2: మెన్షన్ ది నేమ్ ఆఫ్ ఎ డెమన్.
1: ఏం ఆ రాక్షసి పేరు? మహిషాసురమర్దన.
2: మహిషాసురమర్దని.
1: ఈనాడు మహిషాసురమర్దన అన్నాడు.
2: ఇట్ ఈస్ మహిషాసురమర్దన.
1: మహిషాసురుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు కాదు.
2: మహిషాసుర
1: మనిషి ఆసురవర్ధన. మనిషి అసురుడు.
2: మనిషి ఇస్ అసుర డెమన్ హింసెల్ఫ్.
1: అటువంటి మనిషి అసురుడిగా మారిపోయినాడు.
2: మ్యాన్ మనిషి హస్ బికమ్ అసుర.
1: కాబట్టి ఆ మనిషి ఎందున్నటువంటి రాక్షసత్వాన్ని దినుమానాలి.
2: దేర్ఫోర్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ మ్యాన్ మస్ట్ బి కిల్డ్.
1: ఆ దైవత్వాన్ని కొంచెం పెంచాలి.
2: ద డివినిటీ హస్ గాట్ టు బి అప్హెల్డ్.
1: అది ఏ మహిషాసుర మర్దన.
2: ది కిండ్లింగ్ ఆఫ్ ది డివినిటీ ఇస్ మహిషాసుర మర్దన. స్లేయింగ్ ఆఫ్ మహిషాసుర.
1: కేవలము కాలానుగుణ్యంగా కూడాను పదాలు కూడా కొన్ని మార్చుకుంటూ మనం పోవాలి.
2: అప్రోప్రియేట్ to the times, the connotation of the words change.
1: Prema swaroopulara,
2: embodiments of love.
1: Mukhyanga mana bharatiya charitralanni kudunu enta pavitramainatuvo meeku artham kaadu.
2: You do not know or not understand the sanctity of the history of Bharat.
1: Dan chakkaga oka daniki meeku artham kaakapothe nannu adagandi nenu cheptanu.
2: If you don't understand, ask Bhagavan, he will tell you very clearly.
1: Kevalam artham cheptame kaakudu.
2: Not merely giving you meaning.
1: దానికి తగినటువంటి ఒక సహాయం కూడా నేను చేస్తాను.
2: He will also render help to you.
1: అడిగేటువంటి దిక్కే కనిపించడండి.
2: But no one is prepared to ask.
1: ఏదో చదువుకుంటూ పోతుంటారు, కంఠస్థం చేసుకుంటూ వస్తారు.
2: దే స్టడీ గెట్ థింగ్స్ బై హార్ట్.
1: గొప్ప గొప్ప విద్యావంతులు కూడా అదే గతినే పడుతున్నారు.
2: ది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో టేక్ టు ది సేమ్ ప్రాసెస్.
1: గొప్ప చదువులంతా చదువుతున్నారు.
2: దే స్టడీ వెల్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్?
1: చిన్నదానికి కూడా అర్థం తెలుసుకోలేరు.
2: దే డోంట్ నో ది సింపుల్ మీనింగ్.
1: భగవద్ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
2: ది డివైన్ టీచింగ్స్ దే డోంట్ రికగ్నైజ్.
1: తన ఎందున్నటువంటి ఒక దివ్యత్వాన్ని కూడా తాను అర్థం చేసుకోలేకపోతుంది.
2: దే కెనాట్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్.
1: కనుక అర్థం చేసుకుని వర్తించేటువంటిది మానవత్వము.
2: సో హ్యూమన్ లైఫ్ రిక్వైర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టీస్.
1: మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దానవత్వము పశుత్వాన్ని దూరం నెట్టండి.
2: గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది యానిమాలిటీ అండ్ ద డెవిలిష్ డెమోనిక్ నేచర్.
1: దివ్యత్వాన్ని పవిత్రతను పెంచుకోండి.
2: డెవలప్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీ అండ్ ద డివినిటీ.
1: ఈ అన్నిటి కూడాను ప్రేమనే ప్రధానము.
2: ఫర్ ఆల్ దిస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ప్రేమ ముదిత మనసు కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the third discourse on Gita Bhagavan delivered on 4th August 1984. In this discourse, Bhagavan gifts us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. What could be a greater fortune than to hear from the Lord Himself how to love Him? Sri Bhagavan Uvacha.
1: Bhaktiman me priyo naraha idi Bhagavat Vani. Bhaktiman bhakti kaligina vadu me naku ప్రియో నరః అట్టివాడే నాకు ఇష్టుడు. అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరః ఈజ్ ద వన్ హూ హ్యావ్ డివోషన్ ఫర్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: ప్రపంచంలో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
2: ఇన్ ది వరల్డ్ మ్యాన్ హెస్ బీన్ రీపింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు.
2: హీఈస్ అర్నింగ్ వెల్త్, గోల్డ్ అండ్ ప్రాపర్టీస్.
1: గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు.
2: హి హస్ బీన్ ఆర్డర్ పొజిషన్ అండ్ ప్రెస్టీజ్.
1: ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హస్ బీన్ ప్రూవింగ్ ఇన్ భక్తి యోగా ద 12th చాప్టర్ that all these things, worldly attainments, wealth, etc., are transient.
1: ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్జలమైనటువంటి సాయుధ్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, అనుసరించాలి అని ఇచ్చించాలి.
2: దెన్ వీ హావ్ టు థింక్ హౌ టు అక్వైర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ది పాత్ టు బి టేకన్, వాట్ వే టు బి ఫాలో టు అచీవ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్.
1: క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు.
2: వితౌట్ cleansing the field and preparing the field, if you sow
1: amulyamainatuvanti vajramu bhagavat preeti. Aithe itti prema manaku ye margamunandu labhistundi, anusarinchali.

0: planting the field and preparing the field, if you sow the seed, you will not get crops.
1: அதே விதமுகனே, சுதேச்சேத்தமனந்து, அகங்காரமனேட்வன்டி, ஈ துஷ்ட சம்பந்தமனேட்டி விஷமனனும், தூரமுகாமின்சினப்புடே, ஆத்மானந்தமனேட்டி பண்ட மனகு லபிஸ்துந்தி.
0: In the same way,
1: தீனின்னே பகவத்கேட்டியந்து, தேகாதிமாரமனு தூரமுகாமின்சுகோவாலி, அனி போதிஸ்து வச்சிந்தி பக்தியோகம்.
0: The same thing is taught in Bhagavad Gita, in the chapter Bhakti Yoga, that the attachment to the body will have to be removed.
1: Manavudu Bhagavantuni preminchinattuga bhavinchutunnadu kani tatvara labhinchetuvanti phalitamu shunyam.
0: Man has been imagining that he is loving God, but with mere thoughts like that, the results would be nil.
1: Bhagavantudu nannu preminchutunnada leda aneetuvanti vishayamu pradhanamaina lakshyam.
0: The most important thing to be kept in view is to find out whether God is loving me or not.
1: Neevu bhagavantunni preminchinanu bhagavantudu ninnu preminchakundina phalitam shunyam.
0: Even if you love God, if God does not love you, the result is nil.
1: Aithe bhagavantuni premanu pondeyatundi margam emiti?
0: In that case, what is the way to earn the love of God?
1: Santushtaha satatam ani cheppindi bhakti yogam.
0: Bhakti yoga has described as contentment and to be always in yoga or union with God.
1: Rudanichyaha ani kudanu bodhinchindi.
0: It has also taught steadiness, a steady resolve.
1: Santushtaha satatam nirantaramu kudanu trukthudai untundali. సంతృప్తుడై ఉంటుండాలి.
0: సంతుష్ట సతతం మీన్స్ దట్ వన్ షుడ్ బి ఆల్వేస్ కంటెంటెడ్.
1: తృప్తి వేరు, సంతృప్తి వేరు.
0: దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి.
1: సంగీతము సమ్యక్ కీర్తనం, కీర్తనం అనేటువంటి ఒక తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
0: టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద లిప్స్, వేర్ సంకీర్తనం ఈజ్ అన్ ఇంటెగ్రల్ మ్యూజిక్ coming from the core of the heart.
1: Sankirtanam anetvantadi hrudayam nundi karigi kadadi sechchito aanandamuto bhayaprantulu lekunda gavinchinatvanti dinine sankirtanam ani cheptu vachar.
0: Sankirtanam may be described as that music which comes from the core of the heart without any sense of fear, spontaneously, freely and with a lot of joy.
1: అదే విధముగానే తృప్తి సంతృప్తి. తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి.
0: ఇన్ ది సేమ్ వే ద డిఫరెన్స్ బిట్వీన్ తృప్తి అండ్ సంతృప్తి,
1: ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది.
0: తృప్తి రెఫర్స్ టు ద సాటిస్ఫాక్షన్ డిరైవ్ ఫ్రమ్ ది వరల్డ్.
1: ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి.
0: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ది వరల్డ్ అపరెంట్ వరల్డ్ ఆఫ్ సచ్.
1: సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్పారు అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను సత్యమైనటువంటిది గాను పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
0: ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
1: సంతృప్తికి మార్పు లేదు.
0: ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్,
1: లేక కూర్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ బై వే ఆఫ్ అడిషన్.
1: మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి.
0: సంతృప్తి ఈజ్ వన్ విచ్ డస్ నాట్ అండర్గో ఎ చేంజ్, బట్ టు విచ్ దెర్ ఇస్ నో అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్.
1: కనుక భక్తుడైనటువంటి వాడు

0: సంబంధమైన ఏం కాదు. ఫలమునకు కాని లేక ఫల విరుద్ధమునకు కాని ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఏ డివోటీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే ఆర్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్లీ థింగ్స్, బట్ హీ హ్యాస్ టు స్టడీ హిస్ మైండ్ అండ్ డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్.
0: జయాపజయములకు లొంగక, మానాభిమానములకు పొంగక, సుఖ దుఃఖములకు పొంగక, ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకి సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము.
1: సంతృప్తి రెఫర్స్ టు ద ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్, ఈక్వల్ మైండెడ్నెస్, విచ్ ఈస్ ది సేమ్ వెదర్ దెర్ ఇస్ విక్టరీ ఆర్ డిఫీట్, వెదర్ దెర్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్, వెదర్ దెర్ ఇస్ జాయ్ ఆర్ సారో.
0: కనుకనే భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది, అది నిశ్చలమై నిర్మలమై ఉండేటువంటి యొక్క ప్రేమ తత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు.
1: దేర్ఫోర్ డివోషన్ ఆర్ సంతృప్తి రెఫర్స్ టు స్టడీ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ సాటిస్ఫాక్షన్ రదర్ దాన్ థింగ్స్ విచ్ చేంజ్ విచ్ విల్ బి అండర్ గోయింగ్ విత్ సమ్.
0: భగవంతుడు ఏది అనుగ్రహించినా ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి.
1: A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
0: ఇది ఇట్టి సమభావములు కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తములకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
1: దట్ పర్టికులర్ హార్ట్ విచ్ ఇట్ రీడ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆల్ దీస్ థింగ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ హ్యావింగ్ సంతృప్తి.
0: దృఢనిశ్చయ, ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిదిగాను నిశ్చలమైనటువంటిదిగాను ఉంటుండాలి.
1: దృఢ నిశ్చయ ఇట్ రెఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
0: ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
0: ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
1: ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
0: ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ resolve and steadiness in climbing the mountain.
0: Itti dhairya sahasamulu drudha shakti yugudanu anantamainatundi samudramlo daateyatundi idetundi vishayamlo kudanu sthirachittulai untaru.
1: The same courage and adventure may be used by some people in crossing the ocean.
0: Mari kondaru bhayankaramainatundi bhikararanyamulo prayanam cheseyatundi veerulai untaru.
1: Some people will be using this courage in traversing in the wild forest.
0: Daya dakshinyam lekunda itarulu himsinchi danavunu probu chesukuneetundi vishayamlo daitya saasa drudha shaktulu kaligi kontha mandi pravartistuntaru.
1: Some people will be using these things and behaving in almost a mindless fashion in earning their properties and in earning wealth and making profit.
0: Manavattamuni maraki daivattamunu vistarinchi kevalamu ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
1: సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మర్సిలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
0: ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు.
1: ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: వాల్మీకి పత్రకారుడుగా ఉండినప్పుడు తన యొక్క ధైర్య సాహస దృఢశక్తులన్నిటి కూడా దుర్మార్గములో ప్రవేశపెట్టాడు.
1: వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రౌడ్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
0: సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధల చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడా పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
1: బై ది అసోసియేషన్ ఆఫ్ సప్తర్షి సప్తర్షి and by listening to their preaching, he has been able to change his resolve, etc., towards good, and he used it in the name of repeating.
0: Kanukane Valmiki Ramayanamunaku Datagaanu oka vidhamainatuvanti yokka kartagaanu roopondutu vachadu.
1: That is how Valmiki become the author of Ramayana.
0: Kanukane manavuni yokka drudashakti anetuvantidi kevalam laukikamainatuvanti ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ విగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
1: Therefore, man should not use his steadiness and firmness in doing bad things or in worldly things, but on the other hand, he should use them in acquiring the grace of God.
0: ఇందులో మానవత్వమునందు ఒక విధమైన విశిష్టత రూపొందింపచేస్తుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిక్నెస్ ఇన్ మ్యాన్.
0: కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది.
1: Therefore, this భక్తి యోగ has described at length సగుణోపాసన అండ్ నిర్గుణోపాసన, వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
0: ఈ సగుణ నిర్గుణోపాసములు కాని సాకార నిరూపారములు కాని నిరాకారములు కాని ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార, which is better and which is easy, which is safe for the devotee.
0: Saguna nirgunamule leka saguna sakaramule leka nirguna nirakaramunu manam pondalem.
1: Without going through the attribute form or with attribute, it is impossible to go to nirguna and nirakara.
0: Deha abhimanam undinanta varaku deha bhranti undinanta varaku దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకారత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
1: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్
0: సాధకునకు దేహాభిమానము లోకాభిమానము ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు సాధించడానికి అర్హుడవుతాడు.
1: మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాస్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
0: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
1: So long as one identifies oneself with the body and one thinks that he has got a particular form, he would not be able to follow nirguna nirvaka.
0: Kanukane dehamam annadu Krishnudu. Dehabhimanam undinanta varaku nenu dehamu anetundi bhakti undinanta varaku ee nirakara tattvanni sadhinchatam sadhyam kadu.
1: Therefore Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara.
0: Kanuka bhaktulainatunti vaadu sadhakudainatunti vaadu saguna sakaraanni tatratamalo aaradhanaku prarambhinchali.
1: A sadhaka or a devotee therefore in the very first instance has to follow saguna and sakara.
0: Ee kontha kaalam varaku saagina tarvata kramakramena ee sakaramune aadharam cheskoni nirakara tattvamlo praveshistundi.
1: For some time if he follows this particular way, gradually over a period of time he will be able to enter into nirguna and nirakara.
0: Vishwasvarupanni kudanu aaradhana cheyavachani kudanu bhavistu vacharu kaani vishwasvarupam kudanu oka sakarame kada.
1: People have been thinking that it is possible to worship vishwasvarupakara, even that is a worship of a form.
0: Vishwasvarupam anetundi bhutakasha
1: vishwasvarupam. The world form can be described as
0: Virata Swarupam anetuvantidi idi kevalam chitta akasham.
1: Vishwa Virata Swarupa may be described as chitta akasha.
0: Ee rendittikini atheetamainatundi yokka mano indriyalaku atheetamainatundi yokka sthayini chitta akasham.
1: The one which transcends these two may be described as chitta akasham.
0: Man జాగ్రత్త అవస్థయందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్నిని మనకు స్వప్నావస్థయందు గోచరిస్తూ ఉంటాయి.
1: ద థింగ్స్ విచ్ విల్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
0: జాగ్రత్త అవస్థయందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి.
1: డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్.
0: కానీ స్వప్నావస్థయందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనోప్రభావం ఉంటుంటాయి.
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేట్ దేర్ మే నాట్ బి ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ బట్ దేర్ ఇస్ ది ఎఫెక్ట్.
0: అదే కారణమైనటువంటి సుశక్తి అవస్థయందు మనస్సు కూడా లీనమైపోతుంది.
1: ఇన్ ది కామన్ స్టేట్ ఆఫ్ సుశక్తి ది మైండ్ ఆల్సో గెట్స్ డిజాల్వ్.
0: చిత్త కల్పితమైన ఇంద్రియ సంబంధమైన యొక్క ప్రభావమే భూతాకాశం.
1: ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ భూతాకాశం.
0: మానసు సంబంధమైన ప్రభావం యొక్క ప్రవృత్తులే ఇది చిత్తాకాశం.
1: చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
0: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైన ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
1: చిదాకాశం రెఫర్స్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్.
0: కనుక సుశక్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో.
1: ఓన్లీ ఇన్ సుశుక్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరూప.
0: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నందుకు వీలు లేదు.
1: వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకార అలో.
0: సాకార నిరాకారములు రెండు కూడా సాధకులకు అత్యవసరం.
1: సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ సాధక.
0: పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా
1: లైక్ having two wings for a bird
0: pandiki rendu chakramulu undinattuga
1: in the way that there are two
0: manishiki rendu kaalu undinattuga
1: like a man having two legs
0: sakara nirakaramulu bhakti prabhavamu che prayanam cheyatunte sadhavulaku atyavasaram
1: sakara nirakara in the same way are like these two wings of a bird etc for one
0: okati mundu okati veluku okati mundu okati veluku ee vidhanga sakara nirakaram tho prayanam chesinappude sannidhyamu ane kuti yokka gamyamunu manam cheradaniki veelavutundi.
1: The goal of Sanitya can be reached with the two legs of Sakara Nirakara, one putting the other in front and then taking support of the other.
0: I say Sakara hu Chanakala.
1: But the important thing is Sakara is only transient.
0: Nirakara hu Shashvatam.
1: Nirakara is permanent.
0: Deeniki oka chinna udaharanam.
1: One small example for this.
0: Meeru ee Prashanthi Nilaya Mandiram lopala oka vela mandi kucchunnaru.
1: In Prashanthi Nilaya Mandiram, 1,000 people are being seated.
0: ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం.
1: This is with reference to an experience of 1 hour or 1.5 hours.
0: దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయంలో నేను కూడా ఉంటున్నాను.
1: In this world, along with this 1,000 people, there is Swami also.
0: అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు.
1: All the people are being seated within the
0: ఈ కాల పరిమితితో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
0: ఈ కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
1: ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: అయితే ఈ భావాన్ని మీ మీ గ్రామాలకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశమునందు స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము ఇన్ని వేల వ్యక్తులు స్వామి మీ హృదయంలో నిలిచిపోయారు.
1: But the same thing can be just experienced after you go home. If you were to just think of it in Chitta Kasha, all the 1,000 people, Swami, Prashant Nilayam and Hall, all of them you can get in your Chitta
0: Kasha. Kevalamu, idi, Bhashyamel Tidrishtilo, Jagra Tavastalo, Chuchinapadu, Neer Andari Kudanu, Prashant Nilayam Halulo, Jeevistunnaru, Nivasistunnaru.
1: In the external vision, and in your experience in the waking state, you can just see that all of you are now residing in the hall of Prashanthi Mandiram.
0: Kani, meeru mee mee gramamunaku velli, meeru chintinchinappudu, meeru ee Prashanthi Nilayamu nivasistu untuntaru.
1: But what happens if you go to your villages or your places and if you think of this Prashanthi Nilayam will be inside your heart?
0: ఈ ప్రశాంతి నియమంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నియమం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
1: యూ హావ్ బీన్ హియర్ ఇన్ ప్రశాంతి నియమం ఫర్ 1 hour, బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అవే కించిత్ ఆకాశ.
0: కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతం కలిగిపోయింది.
1: ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ దిస్ బికమ్స్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ.
0: ఈ సాకార తత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
1: Without experiencing this sakara tattva in the heart, this would not have become a permanent impression on the heart.
0: Kadukane deninaina kudanu sakara sagunopasana prarambhinchina tarvatane nirguna nirakaramainatundi oka tattvamu hrudayamlo shastaka nichipothundi.
1: Therefore, in the same way, whatever you want to experience, if you experience in sakara and saguna, nirguna nirakara, you will be able to just experience later on.
0: Oka pillavadiki కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
1: టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్ ఎ వర్డ్ హెయిర్.
0: కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏమి అర్థం కాదు.
1: వెన్ యూ అట్టర్ ద వర్డ్ హెయిర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్స్ ఫారమ్ ఇస్.
0: ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి కింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారం లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
1: దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ది ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ చైర్ అండ్ లేటర్ వెనెవర్ దిస్ వర్డ్ ఈస్ అట్రెడ్ చైర్ హీ బికమ్స్ వెరీ క్లియర్ టు హిమ్ రిగార్డింగ్ ది ఫార్మ్ ఆఫ్ ది చైర్.
0: ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ క్షరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి.
1: Until one understands the letter, the permanent one, chair, unless he sees that particular form, he would not be able to just learn it.
0: Kanuka idi charamu adi acharam.
1: The chair, this form, is impermanent.
0: Kani acharanni charame nirupinchindi.
1: The permanent one is proved by the impermanent form.
0: Kanukane daivattam anetundi కేవలము అక్షర స్వరూపమైన అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నిరాకారం బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్.
0: ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢమైనటువంటిదిగా ఉంటుండదు.
1: Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God.
0: Manu atu itu bhagavantudu unnada leda unte ekkada unnadu kantiki kanipinchadam ledi idi satyama asatyama idi kevalam bhrantiya lekapothe na ooha ganama aneekunti bhavalato taanu tikamakala padutuntadu.
1: Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
0: Kanuka ee vidhamainatundi oka santikta avasthalo nilichipokunda oka drudanischayam anaga vishwasamunu abhiruddhi parchukovadaniki konni vidhamainatundi aakaramunu manam aadharam chesukovali.
1: From traveling from this unsteady mind to the steady state, we have to just go through the form.
0: Deeniki oka chinna udaharanam. దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
1: దేర్ ఇస్ ఏ క్వశ్చన్ పుట్ వెదర్ దేర్ ఇస్ గాడ్.
0: దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
1: ది ప్రాపర్ రిప్లై ఫర్ దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఇట్సెల్ఫ్.
0: దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ God, no form like God, the word God cannot come. From where can it come?
0: లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు.
1: There cannot be any name for a thing which does not
0: exist. ఉండనా వస్తువు ఉన్నది.
1: If there is a name, the thing does exist.
0: కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాము అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
1: Therefore, the existence of the word God is the proof that there is God.
0: ఇది ఒక టంబ్లర్.
1: This is a tumbler.
0: ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
1: దిస్ ఇస్ ద వర్డ్ టంబ్లర్ ఇస్ ద వర్డ్.
0: ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
1: ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈ పర్టికులర్ ఫార్మ్ ఇస్
0: పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
1: ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫ్రమ్ ది ఆబ్జెక్ట్
0: జగత్తునందు ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా పదములకు అర్థమే.
1: Every object that exists in the world is only proof of the word which is used to describe
0: ee kurchi aneetundi padamulaku ee aakarame artham.
1: For the word chair, this particular form itself is the proof.
0: Padamulaku arthamunu bodhinchetundi this shabdam.
1: The sound or shabdam is to the word which proves the object.
0: Kanaka padamu shabdamu rendinti yokka ekatvame padartham.
1: The word and the sound, these two together become the object.
0: Kanaka devude lekapothe devudu aneetundi padam aneetundide raadu.
1: If there is no God, the word God can never come.
0: అయితే కొన్ని కొన్ని పదములు అర్థం లేని పదములు కూడా ఉంటున్నాయని మీరు ఊహించవచ్చు.
1: బట్ యూ మే ఇమాజిన్ అంటే దట్ దేర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ డు నాట్ హావ్ మీనింగ్.
0: గగన కుసుమము అనగా ఆకాశ పుష్పము అని ఒక పేరు ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ వర్డ్ విచ్ సేస్ ఇన్ తెలుగు దేర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ద స్కై.
0: ఆకాశములో పుష్పం ఎక్కడుంది? పేరుంది కదా గగన పుష్పము అని.
1: హౌ కెన్ దేర్ బి ఎ ఫ్లవర్ ఇన్ స్కై?
0: ఇది పదము కాదు, సమాసం.
1: This is not a word, this is a phrase.
0: Rendu padamulu yokka cherikai.
1: This is a combination of two words.
0: Aakashamu pushpamu rendu ga cherindi kabatti ivu rendu kuda untunnayi.
1: There is sky and there is flower, but a combination of these two words, they do not exist.
0: Ane vidhamugane prati padamulu kuda ee drishti kalpitamaina jagattunandu aakaram lekunda undadaniki sadhyam ledu. Veeru kaadu.
1: It is impossible to imagine the existence of a world which is not supported by an object in the world.
0: Meer chadukunna vidyarthulu adhyapakulaga untuntaru. Oka dictionary teeskundam.
1: There are students and teachers who are educated and they are here.
0: Ee dictionary lopala anni padamulu kuda unnava kada.
1: You take a dictionary and go through the world and you find out whether there are objects for all the
0: ee padamulakanta kuda swaroopamulu unnava leda.
1: For all the words used in the dictionary, whether there is a form or not, you check.
0: ఈ యొక్క డిక్టరీ లోపల కూడా GOD God అనేటువంటి ఒక పదం ఉంది.
1: ఇన్ దిస్ డిక్షనరీ ఆల్సో దర్ ఇస్ అ వర్డ్ బై ది స్పెల్లింగ్ GOD.
0: ఇది ఏది దేవుడు అయితే ఈ డిక్షనరీలో ఈ పదం ఎందుకు పెట్టాలి?
1: If God doesn't exist, how would this word GOD come into this dictionary?
0: కనుక మీరు చూచినా చూడకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
1: వెదర్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ, వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు.
0: మొట్టమొదటి ఆకారము, రెండవది పదము.
1: దేర్ ఇస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ షోస్ దట్ దేర్ ఇస్ ది ఆబ్జెక్ట్.
0: ఇది చేరేగిన లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరనే పదమే రాదు.
1: ఇఫ్ చేర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దేర్ కెనాట్ బి ఎ వరల్డ్ లైక్ చేర్.
0: కనుక సాకారము మొదలు, నిరాకారం తర్వాత.
1: దేర్ఫోర్ ఫస్ట్ కమ్ సాకార అండ్ ఆఫ్టర్వర్డ్
0: నిరాకారాన్ని విడిచిపెట్టి విదిలి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
1: వితౌట్ గోయింగ్ త్రూ ది సాకార ఫారం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్.
0: ఇది ఒక మరొక ఉదాహరణ.
1: హియర్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక దిండు.
1: దిస్ ఈస్ ఎ పిలో.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ కవర్స్ దిస్?
0: ఇది గుడ్డ, బట్ట అంటారు.
1: దిస్ ఇస్ క్లాత్.
0: లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
1: What is the content? Cotton.
0: కానీ పైనది బట్ట, లోపలది ప్రత్తి అని మీరంటారు.
1: ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లాత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్, దట్స్ వాట్ యు సే.
0: నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
1: Swami says that this both together is cotton only.
0: అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది.
1: The formless cotton has taken the form of thread and this thread has become cloth and this cloth is covering.
0: పట్టనే సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు.
1: Cloth is సాకార and cotton is నిరాకారం.
0: కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు.
1: ఫ్రమ్ ఫారం టు ఫారంలెస్, ఫారంలెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డివినిటీ.
0: అయితే మన వినియోగం కోసమని ప్రతిని మనం ఇంటి దగ్గర పెట్టుకుని దీన్ని ఆనుకొని కూర్చోలేము.
1: బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
0: ఈ ప్రతిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనం ఉపయోగపెడుతున్నాం.
1: ఫర్ అవర్ యూ వీ ఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈజ్ యూజ్ ఫర్ మేకింగ్
0: మన దేహాభిమానం ఉంటుందంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
1: So long as we have attachment for the body, we will have to make use of these things.
0: కనుక నేను దేహము దేహం అనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ది ఫీలింగ్ దట్ హీస్ ద బాడీ, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గివ్ అప్ ది సాకార.
0: సాకార పూజ ఎందుకు కూడాను అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము, షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు తెస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడా.
1: ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది ఫార్మ్ఫుల్ గాడ్ వీఆర్ డూయింగ్ ఇన్ 16 టైప్స్ ఆఫ్ వర్షిప్.
0: ఇది కొన్ని విధములుగా సాకారమైనటువంటి యొక్క తృప్తి.
1: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఇది క్రమక్రమేణ నిరాకారకత్వమైనటువంటి హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైనటువంటి భావ పుష్పములతో పూజిస్తాం.
1: నౌ ఎక్స్టర్నల్ యూఆర్ వర్షిపింగ్ దిస్ ఫారం, అండ్ వన్స్ యూ ఎస్టాబ్లిష్ దిస్ పర్టికులర్ ఫారం ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ త్రూ ది ఫ్లవర్స్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ఫీలింగ్ యూ కెన్ వర్షిప్ ది ఫారం విచ్ ఇస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
0: మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాజి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం.
1: సో లాంగ్ యాజ్ యూఆర్ వర్షిపింగ్ ఎ సారఫుల్ గాడ్ యూ విల్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ జాజి.
0: చేసే దేహము కానీ చేయబడేటువంటి పుష్పములు కానీ అనిత్యములైనటువంటి.
1: ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్.
0: అయితే నిరాకారతత్వంలో ఆరాధన సరిపోవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ ది ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్ ది ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్.
0: అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, క్షమా పుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి.
1: ది ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ నాన్ వైలెంట్ ట్రూత్, పేషెన్స్, పర్సివరెన్స్, లవ్, కంపాషన్, mercy,
0: truth,
1: sacrifice, and all these eight types of flowers are used for worshiping the
0: Father. కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను, ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు.
1: Until we get ourselves elevated to the worship of the nirakara formless, we'll have
0: to ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగంలో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిది గీతాచార్యులు బోధించారు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12th చాప్టర్ బేస్డ్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ విచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఇఫ్ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్.
0: ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వంను బోధించుకోవాలి, శాంతిని వహించాలి.
1: ప్రైమర్లీ ఎనీ పర్సన్ హూ వాంట్ టు బి ఏ డివోటీ హ్యాస్ టు టీచ్ హిమ్సెల్ఫ్.
0: దృఢనిశ్చయుడు కావాలి,
1: పీస్ అండ్ ఫర్మ్ రిజర్వ్,
0: సంతృప్తి ఉంటుండాలి.
1: హీ మస్ట్ బి కంటెంటెడ్.
0: ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు.
1: హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్.
0: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం.
1: భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్.
0: తన్ను నిశాచరులను పొడువ,
1: వెన్ ది డెమన్స్ వర్ గివింగ్ ట్రబుల్ టు ప్రహ్లాద్ త్రూ
0: దైత్య కుమారుడు
1: ద సన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెమన్స్
0: మాటి మాటికి
1: ఎవ్రీ టైం
0: ఓ పన్నగ చాయి ఓ ధనుజ భర్జన ఓ మహాసన్య అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరు తీరు భయకంత సమేతుడు కాడు. భూవరా అనగా ఏమిటి, ఎలాంటి బాధల సమయం నుండి కానీ ఎలాంటి కష్ట సమయం నుండి కానీ నిరంతరం కూడాను హే నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కానీ కంటి నీరు పెట్టుకోలేదు, బాధలు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు, ఇవి బాధలే అని ఊహించలేదు.
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ వర్ గివన్ వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్. హీ వాజ్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ యాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద వన్ హూ టేక్స్ షెల్టర్ ఇన్ హిమ్ అండ్ హీ నెవర్ షెడ్ ఎనీ టీయర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రబుల్.
0: కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన అన్నారు.
1: Therefore, Prahlada has been described as the one who is in yoga.
0: అతను దేహధారి లేనప్పటికీ లౌకిక